0: మోర్ అండ్ మోర్
1: ఏదో నా బాధలు ఇవాళ గావించుకునే కోసం నేను పెంచుకుంటున్నా అనుకుంటారు. చాలా పొరపాటు.
0: యు థింక్ దట్ యు ఆర్ అన్బర్డెనింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఎ మిస్టేక్.
1: చాలా పొరపాటు.
0: నౌ ఇట్స్ ఎ మిస్టేక్.
1: కోరికలు ఎంత పెరుగుతుందో ఆనందం అంత తరుగుతుంది.
0: ద మోర్ డిజైర్స్ యూ హ్యావ్ యూ విల్ బి లెస్ హ్యాపీ.
1: ఎంత తరుగుతుందో ఆనందం అంత పెరుగుతుంది.
0: వెన్ వన్స్ ది డిజైర్స్ డిక్రీజ్ ద బ్లిస్ ఇంక్రీజెస్.
1: నాకు ఆనందం లేదు ఆనందం లేదు అంటే దీనికి కారణం ఏమిటి?
0: Why are you not happy?
1: నీ కోరికలు పెంచుకుంటున్నావు.
0: Because desires are growing, increasing day by day.
1: ఆనందం తరిగిపోతుండాలి.
0: And so you are not happy.
1: అని కోరికలు తరిగించి చేసుకోండి, తప్పక ఆనందం పెరుగుతుంది.
0: When once you put a check or a ceiling on the desire, you will be happy more and more.
1: మీకు అన్నిటికీ తెలుసు.
0: You all know this.
1: సత్యభామ సువాంచితేత కృష్ణుని స్వాధీనం చేసుకోవాలని చెప్పని అతని తూకం వేసి అతని కొనాలని ప్రయత్నం చేసింది.
0: సత్యభామ wanted to possess Krishna, keep him all to herself.
1: తనకే ఒక మంచి ధనమంతా ఉంటుంది.
0: అండ్ సత్యభామ
1: శమంతకమని అనేటువంటి దినానికి ఇన్ని తులములు అనేటువంటి అభివృద్ధి చేస్తుంది.
0: అండ్ షీ కెన్ హ్యావ్ గోల్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ షీ వాంట్స్.
1: కాబట్టి బంగారంతో తూకం చేసి నా భర్తను స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంది.
0: అండ్ షీ థాట్ దట్ షీ కెన్ బ్యాలెన్స్, షీ కెన్ వెయి లార్డ్ అండ్ బై హిమ్.
1: అప్పుడు కృష్ణుని కొనడానికి ప్రయత్నం చేస్తే,
0: అండ్ వెన్ షీ వాంటెడ్,
1: ఎంత బంగారం వేసినప్పటికీ నీ కృష్ణుడు కదలలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ గోల్డ్ షీ కుడ్ నాట్ బ్యాలెన్స్ హిమ్.
1: కానీ ఇంకేం చేస్తూ ఉన్నదంతా వేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్
1: భగవంతుడు బంగారపు చిక్కడు.
0: నో, యూ కెనాట్ బై గాడ్.
1: ధనమునకు చిక్కడు.
0: నాట్, యూ కెనాట్ బై
1: గుణమునకు మాత్రమే చిక్కుతాడు.
0: బట్ యూ కెన్ బై హిమ్ విత్ యువర్ గుణ, ద క్వాలిటీ.
1: అప్పుడు రుక్మిణి దగ్గరికి పరిగెత్తిపోయింది.
0: దెన్ సత్యభామ ర్యాన్ టు రుక్మిణి.
1: ఆ రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉండినది.
0: షీ వాజ్ వర్షిపింగ్ విత్ తులసి.
1: ఇంత తులసి తీసుకుని తన చేతిలో పట్టుకుని సత్యభామ పిలిచింది కదా అని వచ్చేది.
0: షీ కలెక్టెడ్ తులసి లీఫ్ అండ్ ఫాలోడ్ సత్యభామ.
1: ఈ కథ అంతా కూడా నారదుడు చెప్పాడు.
0: ఆల్ ది స్టోరీస్ నేరేటెడ్ బై నారద.
1: చెప్పేటప్పటికి, చెల్లి నీవి ఇలాంటి దుర్మార్గానికి నీకు పోవడం చాలా మంచిది కాదు.
0: సిస్టర్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ టు ప్రొసీడ్ ఇన్ దిస్ రాంగ్.
1: భగవంతుడు ధనములకు చిక్కేటువంటి వాడు కాదు.
0: యూ కెనాట్ బై గాడ్. నీ
1: పవిత్రమైన గుణములకు చిక్కుతాడు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ క్యారెక్టర్, యువర్ డివోషన్ యూ కెన్ హ్యావ్ హిమ్.
1: అప్పుడు నీవైనా చూడమని చెప్పి కోరింది.
0: అండ్ దెన్ షీ వాంటెడ్ సంథింగ్ ఇన్ దిస్ మ్యాటర్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్,
1: సత్య రూపానికి నామము, నామానికి రూపము, రెండింటికి సరైన తూకము అన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ అండ్ ఫామ్ వుడ్ మేక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కృష్ణ నీ రూపానికి నీ నామే సరైన తూకము అనింది.
0: సిస్టర్, కృష్ణ ఫర్ యువర్ ఫామ్ యువర్ నేమ్ ఈక్వల్.
1: మధ్యలో నారదు ఉన్నాడు.
0: నారద,
1: అమ్మా కృష్ణుని సాకారంతో ఇస్తున్నాను, నాకు సాకారమైనటువంటి ఒకటి కావాలి.
0: అండ్ హి సెడ్, ఐఎమ్ ఆఫరింగ్ కృష్ణ విత్ ఫామ్. ఐ వాంట్ సంథింగ్ దట్ ఫామ్.
1: నా స్వాధీనంలో ఉన్నాడు ఇప్పుడు.
0: బికాస్ హీస్ అండర్ మై కంట్రోల్.
1: నీవు కూడా నువ్వు సాకారమైనటువంటి వస్తువు నాకు ఇచ్చినప్పుడు నేను సాకారమైనటువంటి రూపాన్ని నీకు అందిస్తాను.
0: ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్ విత్ ఫామ్, దెన్ ఐ కెన్ ఆఫర్ కృష్ణ హియర్.
1: తన దగ్గర ఏం లేదు.
0: షీ హాస్ నథింగ్.
1: ఒక తులసి ఉంటుందా?
0: షీ హాస్ ఓన్లీ తులసి లీఫ్.
1: వేసింది.
0: హీ కెప్ట్ ఇట్ ఆన్ ద పెన్.
1: పత్రము
0: లీఫ్,
1: పుష్పము
0: ఫ్లవర్,
1: ఫలము
0: ఫ్రూట్,
1: తోయము
0: వాటర్.
1: భక్తి కలిగిన వారికి వశుడవౌట సత్యమని.
0: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ యు సబ్మిట్ యువర్ డివోషన్,
1: తులసి దళమునకు తూగుదువుగాక.
0: యు విల్ సర్టన్లీ బ్యాలెన్స్ ఈక్వల్ టు దిస్ తులసి లీఫ్.
1: అది తులసీదళం వేసినప్పటికి కృష్ణుడు పైకి పోయాడు, తగ్గిపోయింది.
0: When one tulsi leaf is kept there, he outweighed.
1: అనగా
0: మీనింగ్
1: ప్రేమతో ఇచ్చింది ఆమె.
0: Because she offered
1: పత్రము. ఏమిటి మన పత్రము?
0: What is the leaf?
1: దేహమే పత్రము.
0: Human body is the leaf.
1: పుష్పము హృదయమే పుష్పము.
0: Human heart.
1: తోయము
0: water.
1: ఆనంద భాష్పములే తోయము.
0: Tears of joy.
1: పత్రమో పుష్పమో ఫలమో. ఫలం ఏ ఫలము? మానసిక ఫలము.
0: ఫ్రూట్. వాట్ ఈస్ ది ఫ్రూట్? ద ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: భక్తి కలిగిన వానికి వశుడవౌట సత్యమేని.
0: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ గాడ్ సబ్మిట్స్ టు ఎ డివోటీ,
1: నీవు ఈ తులసి దళమునకు తూగుదుగా.
0: యూ విల్ జస్ట్ బ్యాలెన్స్ టు దిస్ తులసి లీఫ్.
1: పరమ భక్తురాలైనటువంటి రుక్మిణికి వాంఛలను పెంచుకున్నటువంటి సత్యభామకు ఇదే భేదము.
0: దేర్ లైస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సత్యభామ, ద వన్ ఆఫ్ డిజైర్ అండ్ రుక్మిణి విత్ డివోషన్. ఆదర్శాన్ని
1: తీసుకుని ఆనాటి నుంచి భగవంతుణ్ణి ప్రేమతోనే పూజిస్తుండాలి.
0: సిన్స్ దెన్ షీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ విత్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. మీరందరూ కూడా ఏ యొక్క అభీష్టం నెరవేర్చుకోవాలన్నా,
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యువర్ డిజైర్
1: ప్రేమను పెంచుకోండి, మీ అభీష్టం సర్వము సంసిద్ధమవుతాయి.
0: లవ్ విల్ గ్రాంట్ ఆల్ ద బూన్స్.
1: ద్వేషించకండి.
0: Don't hate anybody.
1: ఇది ఏ మీకు సరైనటువంటి ఆదర్శము.
0: దిస్ ఇస్ ది ట్రూ ఐడియా.
1: ఇది ముఖ్యమైనటువంటి సందేశము.
0: దిస్ ఇస్ ది మెయిన్ మెసేజ్ టుడే.
1: ప్రేమ స్వరూపులు మీరు కావాలి.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్
1: ఆఫ్ ప్రేమ. హృదయులు కావాలి.
0: అండ్ యూ షుడ్ ప్రేమ మయులు కావాలి. యూ షుడ్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్
1: అనుభవించాలి.
0: అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ఫినిట్.
1: కనుక ఇది ఏ ఈనాడు మీకు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్.
0: దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ భగవాన్ ఈస్ గివింగ్ టు యూ దిస్ మార్నింగ్.
1: ఇది ఒక్క ధనమే.
0: దిస్ ఈస్ ద చీఫ్ వెల్.
1: ఇవన్నీ కూడా నా ఒక్కటి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నన్ బిలాంగ్
1: టు హిమ్. భక్తులు కట్టించారు, భక్తులే ఇవన్నీ కూడా.
0: దీస్ ఆర్ ఆల్ బిల్ట్ బై డివోటీస్.
1: నా దగ్గర ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీ ఒక్కటే.
0: భగవాన్స్ హోల్ ప్రాపర్టీ ఇస్ వన్.
1: ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: లవ్ ఈజ్ హిస్ బిగ్గెస్ట్ ఓన్లీ హోల్ ప్రాపర్టీ. అండ్ హిస్ prepared to give you
1: kalabadi dehamaina meeku istaru
0: and is ready to give his body.
1: Meer aanandanga jeevinchandi.
0: Lead a blissful life.
1: Aadarshavantuluga bratakandi.
0: Be ideal.
1: Nijamainatundi aanandam naaku appudu kalugutundi.
0: And then bhagavan will experience this. Edichina
1: naaku aanandam kaadu.
0: This is not happiness.
1: Mee premane naaku aanandamu.
0: Your love makes him happy.
1: Naa premane meeku saubhagyamu.
0: Bhagavan's love is your wealth.
1: Karugadi daarini meeru kaapaadukovalani nenu aashistu ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తుంది.
0: భగవాన్ వాంట్స్ us to preserve, sustain, protect this divine law.
1: అందరూ ఈనాడు
0: టుడే
1: శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని,
0: యూ షుడ్ హ్యావ్ దట్ పర్మనెంట్
1: పవిత్రమైన జీవితాన్ని,
0: యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ లైఫ్
1: దీర్ఘమైనటువంటి జీవితాన్ని,
0: లాంగ్ లైఫ్
1: సుఖమైన జీవితాన్ని,
0: హ్యాపీ లైఫ్
1: పొందుతురుగాక.
0: దెన్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఆల్ దీస్.
1: మీ కష్టములు అన్ని కూడా నువ్వు పరిహారం అవుగాక.
0: ఆల్ యువర్ డిఫికల్టీస్ విల్ గో, విల్ లీవ్ యూ.
1: కనుక మీ కష్టములకు యోచించకుండా,
0: డోంట్ బి బాదర్డ్ బై యువర్ ప్రాబ్లమ్,
1: లభించినటువంటి సుఖాన్ని మీరు అనుభవిస్తూ పోండి.
0: అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ పర్మనెంట్ హ్యాపీనెస్ హియర్ ఆఫ్టర్.
1: ప్రేమముదిత మనసిక

0: You will now hear a divine discourse delivered by Bhagavan Baba on 12th of March 2002 on the occasion of Sivaratri.
1: జగత్సర్వం సత్యాదినంచు దేవతం తత్సత్యం ఉత్తమాదినం ఉత్తమో పరదేవత దైవాదీనం జగత్సర్వం సత్యాదినంచు దేవతం

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాదీనం జగత్ సర్వం, ఈ ప్రపంచమంతా కూడాను దైవాధీనమై ఉన్నది.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: సత్యాదినంచు దేవతం, ఈ దైవము సత్యం యొక్క ఆధీనంలో ఉంటున్నది.
1: ద డివినిటీ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాదీనం, అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనంలో ఉంటుంటాయి.
1: దిస్ ట్రూత్ ఇస్ అడ్హియర్డ్ అండ్ స్పోకన్ బై ఎ నోబుల్ మ్యాన్.
0: ఉత్తమో పరదేవత, అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: That noble person is personification of the divine.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Daivanni gurchi purna parijnanam lenatu aa samayam nandu aneka vidhamuluga kudanu vicharana salputu vacharu.
1: People investigated about the divine and the divinity in several ways.
0: కానీ దైవాన్ని నిర్ణయించుకోలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They could not estimate the divinity in full and therefore they started worshipping prakriti, the nature.
0: కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లంగింది. మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు.
1: As the times passed by, they discontinued worshipping the nature and have taken to worshipping the idols, murti.
0: మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే.
1: మూర్తి, I meant the one, everyone that's born has a form, murti.
0: జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే.
1: ఆల్ దోస్ దట్ ఆర్ బోర్న్ హ్యావ్ ఫార్మ్స్ స్పెసిఫిక్.
0: తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ నువ్వు తప్పేమున్నది.
1: వర్షిపింగ్ ద మదర్, వర్షిప్ ద ఫాదర్, ద ప్రిసెప్టర్ అండ్ ఎల్డర్స్ amount to the worship of the form, murti.
0: Meere murti swarupulu.
1: They have forms.
0: Aithe itti murtulaku chaitanyamu, daya, prema, karuna, sahanamu, sanubhuti ityadi aacharanayamainatundi sadgunamulu untunnayi.
1: These forms that received adoration and worship have in them the awareness, the compassion, love, forbearance and sacrifice.
0: Kani idi evaru kodunu kaadani cheppaleru.
1: None can deny this.
0: Konni shila roopamuluga untunnayi.
1: Some forms are idols made up of stone.
0: Indulo chaitanyam leka, sahanam leka, prema leka, kadalika leka, aanandam leka, ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి.
1: దీస్ ఐడల్స్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్ యూ డు నాట్ ఫైండ్ ఇన్ ద అవుట్వర్డ్ వే ద లవ్, ద మూమెంట్, ద బ్లిస్ అండ్ సో ఆన్.
0: ఇట్టి రూపమును ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు.
1: ది ఐడోలాట్రీ ఈస్ కండెమ్డ్ బై మెనీ.
0: అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే.
1: ది డినైల్ ఆఫ్ ఐడోలాట్రీ ఇస్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి.
1: ఇట్ ఈస్ ది పాయింటింగ్ ఫింగర్ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ ది ఫ్లవర్.
0: ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ ను చూపుతుండాలి.
1: ద ఫింగర్ పాయింట్స్ యూ టువర్డ్స్ ద టంబ్లర్ దేర్.
0: చూపేంత వరకు మాత్రమే ఈ వ్రేలు.
1: ది ఫింగర్ హెల్ప్స్ యూ యాజ్ ఎ పాయింటర్.
0: పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది కానీ వ్రేలు పైన పోదు.
1: ద మూమెంట్ పాయింటర్ ద ఫింగర్ డైరెక్ట్స్ యూ టువర్డ్ ద ఫ్లవర్ యూ స్టార్ట్ సీయింగ్ ద ఫ్లవర్ అండ్ నో మోర్ ద ఫింగర్.
0: అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనకు అక్కర్లేదు.
1: లైక్ వైజ్ దీస్ ఐడల్స్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్ డివైన్.
0: దైవాన్ని చేసేటువంటివి ఈ యొక్క విగ్రహములు.
1: దీస్ ఐడల్స్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద డివైన్ అండ్ గో టువర్డ్స్ ద డివైన్.
0: ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా?
1: Criticizing such a noble idea is a mistake.
0: కొన్నింటిని మనము అతి ప్రీతిగా మనము ఆరాధన చేస్తున్నాం.
1: We worship some endearingly.
0: మన తాతలు ముత్తాతలైనటువంటి వారిని చిత్రములుగా చేసుకుని వాటిని మన గృహములో పెంచుకొని వారిని ఆరాధన చేస్తుంటాం.
1: We have the photographs of our parents, the grandparents, and we worship them.
0: కానీ ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా?
1: డూ యూ ఫైండ్ లైఫ్ దేర్ ఇన్ దోస్ పిక్చర్స్?
0: కరుణ ఉన్నదా?
1: యూ ఫైండ్ ఎనీథింగ్ దేర్?
0: ప్రేమ ఉన్నదా?
1: లవ్
0: లేదు.
1: నో.
0: కానీ వీటిని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వై డూ యూ వర్షిప్ ద పిక్చర్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ ఫోర్ ఫాదర్స్?
0: మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు.
1: ది ఎల్డర్స్ హావ్ గివెన్ us an ideal to tread.
0: కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి.
1: And hence we have got the pictures of our parents adorning the wall.
0: ఈ చిత్రములో ఆదర్శం గారు నిరూపించి ప్రబోధించి ప్రచారం సల్పి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకున్నారు.
1: We have elders who have passed on to us the ideals to follow.
0: కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము.
1: These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, we worship them.
0: 6 inches padavu 4 inches vedalpu undinatvanti oka 100 rupayala note undi.
1: We have 100 rupee currency note 6 inches
0: and 4 inches
1: aithe
0: danlo chaitanyam unnada?
1: Is there life in the currency note?
0: దానిలో ప్రేమ ఉన్నదా?
1: డూ యూ ఫైండ్ లవ్?
0: కానీ ప్రేమనే లేకుండా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు?
1: దో ద కరెన్సీ నోట్ హ్యాస్ నో లవ్ దేర్, యెట్ మ్యాన్ లవ్స్ ఇట్.
0: 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ హూ డస్ నాట్ లవ్ ద కరెన్సీ నోట్.
0: ఏ దేశీయుడైనా కూడాను,
1: ఆఫ్ ఎనీ కంట్రీ,
0: ఏ ప్రాంతీయుడైనప్పటికీ,
1: ఆఫ్ ఎనీ రీజియన్,
0: ఏ కాలం వారైనప్పటికీ,
1: ఎనీ టైం,
0: ఈ ధనమును ఆశించేవారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు.
1: ఎవ్రీవన్ వెల్కమ్స్ మనీ, నో వన్ డినైస్.
0: అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారబోసేటువంటి వారు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ జస్ట్ డైడ్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి?
1: What is the life principle in this money?
0: దీని యొక్క మహత్యం ఏమిటి?
1: What is the mystery behind it?
0: దీని మహత్యము గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం.
1: The mystery of a currency note, it carries the stamp of the government.
0: ఆ ముద్ర దాని యందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతులుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: Because of the stamp of the government on the currency note, people value it, adore it and worship it.
0: మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం. మనం
1: వీ హ్యావ్ ద నేషనల్ ఫ్లాగ్.
0: ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు.
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ క్లాత్ దట్స్ యాండ్.
0: కానీ చెరుకు పిచ్చి యొక్క తత్వము, ఒక గడ్డి పరుస యొక్క తత్వము ఈ యొక్క బట్టలు చేరి ఉంటున్నది.
1: వీ ఫైండ్ ఇట్స్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ యాండ్ అవుట్ ఆఫ్ ది ప్లాంట్స్ దట్ ఆఫ్ ద గ్రాస్ ప్లేన్.
0: ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డిపోచ యొక్క ముద్దనే ఉంటుండాలి.
1: ది కరెన్సీ నోట్ ఆల్సో క్యారీస్ బేసికలీ దట్ ఆఫ్ ద గ్రాస్ బ్లేడ్.
0: చెరుకు పిచ్చి యొక్క ముద్దనే దీనిలో చేరి ఉంటున్నది.
1: అండ్ దే ఆల్ రిప్రజెంట్ ద వైల్డ్ గ్రాస్.
0: కానీ దీనికి ఎట్టి విలువ లేదు.
1: దే హావ్ నో వాల్యూ.
0: కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు.
1: బట్ ద నేషనల్ ఫ్లాగ్ ఈజ్ హైలీ కెప్ట్ ఇన్ హై ఎస్టీమ్.
0: దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి?
1: వై షుడ్ యు డూ దాట్?
0: జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వం అని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా?
1: మెనీ ఫూల్స్ ఆర్గ్యూ దట్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు వర్షిప్ ఐడల్స్. బట్ ది వెరీ సేమ్ ఫూల్
0: ఈ 100 రూపాయల నోటును మనం కాపాడుకోవటము, దీనికోసం అన్ని విధాల కూడాను త్యాగం చేయటము, ఇది మూర్ఖత్వం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్ టు సాక్రిఫైస్ వన్స్ ఓన్ లైఫ్ ఫర్ మనీ?
0: ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టములను పురస్కరించుకుని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి.
1: దేర్ఫోర్ బేస్డ్ ఆన్ ద లైక్స్ అండ్ ద డిస్లైక్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ వి ఫైండ్ ద వర్షిప్ అండ్ ద డినయల్.
0: ప్రతి మానవుని యందు కూడాను ఒక విశ్వాసం ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ హిమ్.
0: ఆ విశ్వాసమే లేకుండినా దేనిని కూడాను ఆశించలేడు.
1: ఇఫ్ హ్యాస్ నో ఫెయిత్ హీ కెనాట్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ఎనీథింగ్.
0: ప్రతి మానవుని ఎందుకు మొట్టమొదటి ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ హ్యాస్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈశావాస్యం ఇదం జగత్ అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర సర్వభూతానాం
0: అంటే ఈశ్వరత్వము అన్ని భూతములు ఎందు కూడాను చైతన్య స్వరూపంతో కలుగుతూనే ఉంటున్నది.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: సకలేశ్వర స్వరూపుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య.
0: ఇది 6 రకమైనటువంటి గుణములతో కూడి ఉంటున్నది.
1: గాడ్ హ్యాస్ 6 అట్రిబ్యూట్స్.
0: ఐశ్వర్యము,
1: ఐశ్వర్య వెల్,
0: దానము,
1: చారిటీ,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: గ్రంథ ఒక జ్ఞానము,
1: విజ్డమ్,
0: రసము,
1: ఎసెన్స్,
0: విజిక. ఈ 6 యొక్క తత్వమే ఈ యొక్క ఈశ్వరత్వం అంటున్నారు.
1: ఈశ్వరత్వ డివైనిటీ రిప్రజెంట్ దీస్ 6 అట్రిబ్యూట్స్.
0: కనుకనే షడైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు అని పేరు.
1: సో గాడ్ ఈజ్ ద వెరీ మాస్టర్ ఆఫ్ దీస్ 6 ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: సమ్ మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.
0: కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడా ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ వీ ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ నేమ్ అండ్ ఇన్ ఎవ్రీ ఫార్మ్.
0: ప్రతి మానవుడి ఎందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటిది తాండవమాడుతూ ఉన్నది.
1: దేర్ యూ ఫైండ్ కాస్మిక్ ప్రిన్స్, డివైన్ ప్రిన్సిపల్.
0: సర్వభేదముల యొక్క సారమే ఈ యొక్క పదముల యొక్క అంతరార్థం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ కనోట్స్ ది వెరీ సెన్స్.
0: సత్య అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థముంది. సత్య అనే పదములకు ఋగ్వేదము అని అర్థముంది.
1: ద వర్డ్ సత్య హ్యాజ్ ఎ మీనింగ్ ఋగ్వేద.
0: సా అనేటువంటి పదములకు సామవేదంగా ఉంటుండాలి.
1: ద లెటర్ సా స్టాండ్స్ ఫర్ సామవేద.
0: ఆ అనేటువంటి పదములకు అథర్వణ వేదంగా ఉంటుండాలి.
1: ఆ సిగ్నిఫైస్ అథర్వణ వేద.
0: మా అనేటువంటి పదమునకు, అది యా అనేటువంటి పదమునకు యజుర్వేదంగా ఉంటుండాలి.
1: యా సింబలైజెస్ యజుర్వేద.
0: సత్య సా ఆయి.
1: సత్య సా ఆయి.
0: సత్య ఋగ్వేదము.
1: సత్య ఋగ్వేద.
0: సా
1: సా
0: సామవేదము.
1: సామవేద.
0: ఆ అథర్వణ వేదము.
1: అథర్వణ వేద.
0: మా యా అనేటువంటిది యజుర్వేదం.
1: యా యజుర్వేద.
0: సా ఆత్యాస.
1: సాత్యాస.
0: కనుకని ప్రతి పదమునందు కూడాను వేదం యొక్క సారము ఇమిడి ఉంటున్నది.
1: ఎవ్రీ లెటర్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ప్రమాణపూర్వకంగా మనం విచారణ చేసినప్పుడు అర్థం తెలియనటువంటి మూర్ఖులు ఎన్ని రకములైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చు.
1: ద ఫూలిష్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: లింగం అనగా ఏమిటి దీని అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లింగం?
0: గుర్తు అని దీనికి ఒక పదం.
1: లింగం మీన్స్ సైన్.
0: ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు?
1: వై డూ యూస్ దిస్?
0: అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధము.
1: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లింగ రిప్రజెంట్స్ ద సెల్ఫ్.
0: ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు.
1: లింగ హ్యాస్ నో డైమెన్షన్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుకనే భగవంతునికి ఆద్యంతములు లేనటువంటి స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు.
1: గాడ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్ అండ్ సో ఇస్ కాల్డ్ లింగం.
0: ఈశ్వరత్వం అనేటువంటి దాన్ని సకలైశ్వర్యం అన్నారు.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద మాస్టర్
0: ఈశ్వరత్వమే.
1: అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో.
0: జ్ఞానము ఈశ్వరత్వమే.
1: విజ్డమ్.
0: ఆరోగ్యము ఈశ్వరత్వమే.
1: హెల్త్.
0: సంపద ఈశ్వరత్వమే. సిరి ఈశ్వరత్వమే.
1: సిరి ది వెల్త్.
0: కనుకని ఇవన్నీ కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: విద్య కూడా ఈశ్వరత్వమే.
1: నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఈశ్వర.
0: కనుకని ప్రతిది కూడా ప్రపంచం లోపల మనం ముట్టినదంతా కూడా ఈశ్వర స్వరూపమే.
1: వాట్ ఎవర్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ దట్ యు టచ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ చూపేటువంటిది మన యొక్క హృదయము.
1: ఇట్ ఇస్ అవర్ హార్ట్ దట్ డైరెక్ట్స్ ద పాయింట్స్ అవుట్ ఎవ్రీథింగ్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకనే కరుణ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ కంపాషన్.
0: జీవేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద హార్మోనీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: ఇటువంటి దివ్యత్వమైనటువంటి ఒక ఈశ్వరత్వాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఈశ్వర.
0: ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఆరాధనలో జరుగుతూ ఉన్నాయి.
1: వి ఫైండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
0: కానీ ఈ ఆరాధనలన్నీ కూడాను ఒక్క తత్వమునకు మాత్రమే ఉన్నది.
1: బట్ ఆల్ దీస్ మోడ్స్ ఆఫ్ రిప్రజెంట్ ఓన్లీ వన్ మెయిన్.
0: దానికి వేరు వేరు పేర్లంతా కూడా పెట్టుకుంటూ వచ్చారు.
1: బట్ డిఫరెంట్ వర్డ్స్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: రామ అన్న, కృష్ణ అన్న, ఈశ్వరుడు అన్న అంతా ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర ఆల్ ఆర్ వన్.
0: కానీ కొంతమంది విశ్వాసము గాఢముగా ఉండటం చేత ఈశ్వరత్వము అని అనుకుంటారు.
1: Some have strong faith, therefore they
0: మరి కొంతమందికి రామ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఉండటం చేత రామతత్వాన్ని అభిష్టపెడతారు.
1: సమ్ లైక్ ద నేమ్ రామ.
0: ఈ విధంగా వారి వారి లైక్ అనగా రమేతీతి రామ, ఆ రమింపబడినటువంటి దానికి వారు వరిస్తూ ఉంటారు.
1: Therefore, because they like the very name Rama, so they worship him.
0: కనుక శివరాత్రి.
1: శివరాత్రి.
0: ఈ శివ అనగా ఏమిటి?
1: హూ ఈజ్ శివ?
0: మంగళకరమైనటువంటి ఒక రాత్రి శివరాత్రి.
1: శివరాత్రి మీనింగ్ ఆస్పిషియస్ నైట్.
0: అనగా ఈ శివ అనేటువంటి మంగళకరమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
1: శివ ఆస్పిషియస్నెస్, వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: తన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటిది.
1: ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ బ్రెత్.
0: అది ఏ సో హం సో హం, అది ఏ ఆత్మ నుంచి వచ్చినటువంటిది శబ్దం.
1: దిస్ బ్రెత్ స్టాండ్స్ ఫర్ దిస్ వర్డ్ సోహం. That comes out of Atma, the self.
0: దీనిని హంస గాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది.
1: దిస్ ఇస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హం అనగా తాను.
1: హం మీన్స్ ఐ.
0: సో దైవము.
1: సో దట్ గాడ్.
0: కాబట్టి దైవాన్ని నేనే అనేటువంటి అంతరార్థాన్ని బోధిస్తూ వచ్చింది.
1: సో ద ఇన్నర్ మీనింగ్ ఈజ్ ఐఎమ్ గాడ్.
0: సోహం.
1: సోహం.
0: ఇది ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ప్రబోధిస్తూ వస్తుండదు.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ సోహం, ద బ్రెత్ దట్ వీ టేక్ 21,600 టైమ్స్ ఏ డే.
0: ఇలాంటి ప్రబోధలు అనాది కాలం నుంచి కూడాను భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు.
1: దీస్ టీచింగ్స్ హావ్ బీన్ ప్రాపగేటెడ్ అండ్ ప్రాక్టీస్డ్ సిన్స్.
0: విగ్రహారాధన మూర్ఖత్వం అని ఎవరు కూడా భావించరాదు.
1: No one should consider it as foolishness.
0: ఇది మూఢత్వము అని చింతించరాదు.
1: You should not decide it as foolishness.
0: అది ఏ నిజమైనటువంటి మూర్తిని దర్శింపచేసేటువంటిది.
1: In fact, that will direct you to God.
0: ఇది పుష్పము అని ఈ వ్రేలు చూపినప్పుడు.
1: When this finger directs you to the flower.
0: ఈ వ్రేలు కేవలం మూర్ఖమైనటువంటిదేనా?
1: Can you call this finger a fool?
0: ఇది మూర్ఖమైనటువంటిది అయితే ఇది పుష్పము అని దీన్ని చూపగలుగుతుందా?
1: If that is foolish act, how does it direct you to God?
0: కనుక చూపబడినటువంటిది పుష్పము. చూపించినది వ్రేలు.
1: సో దాట్ విచ్ ఇస్ షోన్ ఇస్ ద ఫ్లవర్, దాట్ విచ్ షోస్ ఇస్ ద ఫింగర్.
0: దైవము చూపబడినటువంటిది,
1: గాడ్ ఇస్ షోన్,
0: విగ్రహము చూపింపబడినటువంటిది.
1: ఐడల్ దట్ డైరెక్ట్స్ టు గాడ్.
0: కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడా విస్మరించరాదు.
1: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ ఐడల్స్.
0: ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ యాస్ లైఫ్.
0: జడమందు చైతన్యం ఉంటుంది.
1: దేర్ ఇస్ అవేర్నెస్ దేర్ ఈవెన్ ఇన్ ది స్కిన్.
0: ఈ చైతన్యం లేనటువంటి ఒక జడము ఎక్కడ కూడా మనకు కానరాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఇన్నర్ మ్యాటర్.
0: ప్రతి అణువునందు కూడా ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీ ఆటమ్ హాస్ గాట్ దిస్ అవేర్నెస్.
0: సర్వ రూపములందు కూడా ఈ చైతన్య శక్తి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ఫార్మ్స్ వీ ఫైండ్ దట్ పవర్ ఆఫ్ అవేర్నెస్.
0: అణువు రణీయాన్ మహతో మహీయాన్, అణువు నుంచి ఘనం వరకు కూడా చైతన్యం ఉంటున్నది.
1: వీ ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఆల్ ఓవర్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడం అని భావించరాదు మనము.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ యాస్
0: ఇనర్. దృష్టిలో ఆ విధమైన జడంగా నీకు కనిపించవచ్చును.
1: ఇట్ మైట్ బి ఇనర్ట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్.
0: కానీ
1: బట్
0: వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే.
1: ఫ్రమ్ వేదిక్ పార్లన్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవేర్నెస్.
0: కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫర్గెట్ దట్ అవేర్నెస్.
0: కనుక ప్రతి దినము కూడాను మనం చేసే ఆరాధనలన్నీ కూడాను దైవానికి చెందినటువంటివి.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ యాక్ట్స్ దట్ వీ డూ ఎవ్రీ డే అమౌంట్ టు వర్షిపింగ్ ద లార్డ్.
0: సర్వ పూజ సర్వత్ర సర్వవ్యాపి అయినటువంటి యొక్క ఉదాహరణ తత్వము ఆత్మతత్వము ఎందుకు కనిపించటం లేదు?
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యూనివర్సల్, హౌ ఇస్ దట్ వీ డోంట్ సీ దెమ్?
0: క్షీరమందు వెన్న చూడంగా కోరుదురు.
1: దేర్ ఇస్ బటర్ ఇన్ ద మిల్క్ అండ్ యూ డోంట్ సీ ఇట్.
0: కానీ వెన్న కోరినంత మాత్రమే మనకు లభించునా?
1: బై మియర్లీ డిజైరింగ్ ద బటర్ కెన్ యూ గెట్ ఇట్? నో.
0: ఆ చీరమును పెరుగుగా చేసి
1: అండ్ యూ హావ్ టు కర్డిల్ ఇట్ ఫస్ట్.
0: దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది.
1: యూ హావ్ టు కర్డిల్ ద మిల్క్ అండ్ ద చర్న్ లేటర్ టు గెట్ ది బటర్.
0: కనుక నీ కనిపించలేదే ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు.
1: బికాస్ ద సెల్ఫ్ ఇస్ నాన్ అపేరెంట్ యూ కెనాట్ డినై.
0: ఆత్మ సర్వులు ఎందుకు సర్వమానవులు ఎందుకు ఉండేటువంటి ఒక చైతన్య స్వరూపమే.
1: ద స్పిరిట్ ఆఫ్ ద సోల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అవేర్నెస్.
0: కానా
1: సో
0: ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి.
1: వీ డోంట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ వీఆర్ కమిటింగ్ టూ మిస్టేక్.
0: రెండు దోషములు వెంటాడుచుంటు నరుని.
1: అండ్ దీస్ టూ మిస్టేక్స్ వన్ ఫాలోస్ ది అదర్.
0: ఒకటి
1: వన్
0: లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు.
1: వీఆర్ ఫర్గెటింగ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మిస్టేక్స్ దట్ వీ కమిట్ ఫర్ అవర్ సెల్ఫ్.
0: అది ఒక్కటి.
1: దట్ వన్ మిస్టేక్.
0: దాని వల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది.
1: దట్స్ రీజన్ వై వీ ఫర్గెట్ గాడ్.
0: పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మిస్టేక్ కమిటెడ్ బై అదర్స్.
0: పరుల చిన్న తప్పును కూడా మనం పెద్దదిగా భావిస్తుంటుంటాం.
1: ఎ స్మాల్ మిస్టేక్ కమిటెడ్ బై అదర్ మ్యాన్.
0: ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుండాలి.
1: పాయింటింగ్ టు ది మిస్టేక్స్, మైన్యూట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
0: తన యందున్నటువంటి లక్షల దోషాన్ని కూడా
1: ది ఇన్యూమరబుల్ మిస్టేక్స్ ఇన్ యూ
0: దాచిపెడుతుంటాలి.
1: అండ్ యూ హైడ్ దెమ్.
0: ఈ రెండు దుర్గుణాలు మన యొక్క హృదయం నుండి తీసివేసిన మనం నిజమైనటువంటి దైవ స్వరూపులమే.
1: హైడింగ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ కన్సిడరింగ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ మైట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ గాడ్. ఎప్పుడు
0: పరదోషములను మాత్రమే వెతుక్కుంటూ పోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్.
0: తన దోషమును తాను వెతకాలి.
1: సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్.
0: తన చిన్నదైనా కూడా దాన్ని పెద్దదిగా భావించాలి.
1: యువర్ ఫాల్ట్ మే బి సో స్మాల్ అండ్ టైన్ అండ్ సింపుల్.
0: పరుల దోషం నీకు కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి.
1: బట్ ఇగ్నోర్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్.
0: అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరం.
1: అండ్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ త్యాగభావమే లేకుండా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు.
1: Without the spirit of sacrifice, you cannot proceed along the spiritual path.
0: ఈనాడు ప్రపంచంలో ఎంత చూసినప్పటికీ,
1: in this world, wherever you see,
0: పరలో దోషమును వెతికేటువంటి ఒక పాపులు దినదినానికి అభివృద్ధి అవుతున్నారు.
1: Sinners are increasing day by day who point out others' mistakes.
0: తన అణుమాత్రమైన దోషాన్ని కూడా వెతకడానికి ప్రయత్నించినటువంటి ఒక వారు ఎక్కడా కనిపించడం లేదు.
1: There's not even a single wise man who will be able to find out a simple mistake.
0: కనుకనే అందరూ కూడా అశాంతికి గురి అవుతున్నారు.
1: That's the reason why all of us
0: are అందరూ కూడా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: That's why we are all miserable.
0: కనుక మొట్టమొదట మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలని
1: So we have to cross this misery.
0: అశాంతిని మనం దూరం గావించాలని.
1: We have to shed this restlessness.
0: కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను తనయందున్నటువంటి దోషాన్ని మొట్టమొదటి చంపివేయాలి.
1: All those that aspire to be peaceful must give up these two.
0: పరల దోషాన్ని వెతికేటువంటి వాడు మహా పాపి.
1: He is the worst of the sinners who finds fault with others.
0: మనం ఎప్పుడు కూడాను ఇతరుల దోషాన్ని వెతకకూడదు.
1: We should never find out faults in others.
0: ఇది ఏ నిజమైనటువంటి శివత్వమునకు తెలియనటువంటి అర్థము.
1: This is the meaning of శివత్వ.

0: principle of seva.
1: వ్యక్తి పవిత్రమైనటువంటి గుణం మనలో ప్రవేశించాలి.
0: We should have a sacred quality within us.
1: పరదూషణ అనేటువంటిది మహాపాపమైనటువంటి.
0: Accusation of others is the worst of the sins.
1: కనుక దాని జోలికే మనం పోకూడదు.
0: We should not be after that quality.
1: ఒకవేళ దూషించడానికి నీకు ఇష్టమైనా నిన్ను నీవు దూషించుకో.
0: In fact, if you want to criticize anybody, criticize yourself.
1: నేను మానవుడై పుట్టి
0: having been born a man,
1: మానవత్వాన్ని ధరించి
0: having been a man,
1: ఇలాంటి మానవుడు చేయవలసినటువంటి పనులు నేను చేయగలుగుతున్నానా?
0: Am I able to do manly deeds, the activity
1: of a human being?
0: What kind of activity am I doing?
1: నిన్ను నీవు విమర్శించుకో.
0: So you criticize yourself.
1: నిన్ను నీవు దూషించుకో.
0: You accuse yourself.
1: నిన్ను నీవు దండించుకో.
0: And you punish yourself.
1: ఇదే నిజమైనటువంటి సాధన.
0: Punishing one's own
1: సాధన సాధనగా జపం చేయటం సాధన కాదు.
0: It's not simply repeating names.
1: ధ్యానాన్ని కూర్చోవటం సాధన కాదు.
0: Not sitting for meditation.
1: మనలో ఉన్నటువంటి దోషాన్ని దూరం చేయటమే గొప్ప సాధన.
0: Giving up all the bad qualities within is the true spiritual path.
1: సాధన అనగా మన దుర్భావం దూరం చేసుకుని సద్భావం పెంచుకోవటమే సాధన.
0: True sadhana, spiritual path meant cultivating good qualities and
1: getting
0: rid of bad qualities.
1: అది ఏ సాధన?
0: That is sadhana.
1: Sa anaga sakaleshwari swarupam.
0: Sa, the very form of different forms of wealth.
1: Atti sakaleshwari swarupam ainatundi aa saanu manamu dushistam enta paapam.
0: It's what a mistake, what a sin it is if you are aware.
1: Dhanam manam penchukunnappude adhe mana dhanam.
0: And in fact, if we develop good quality, that is our wealth.
1: Okku kontha mandi manavulaku krodham vastuntadi.
0: Some are angry.
1: Chanam lopalle krodham vastundi.
0: They will have temper.
1: Kaani aa krodhamu evaru chedustundi?
0: Well, who will be spoiled by that?
1: Tana kopame tana shatruvu.
0: Your anger is your enemy.
1: Tana shanti tanaku raksha.
0: And in fact, your peace is protect you.
1: Kopamni tanu champukovali.
0: Therefore, you have to kill your anger.
1: Daya chuttambavu.
0: And the compassion is your relief.
1: Tana santoshame swargamu.
0: And your happiness is the very heaven.
1: Tana dukkame narakamandru.
0: And your very misery is the hell.
1: Ilanti dukkame narakam manaku.
0: And that misery is the hell.
1: Eenadu manavulu nirantaram kodunu dukkamulo munigipothunnaru.
0: Man has drowned himself in misery.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తన దోషాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
0: The reason is that he is not able to know his own fault.
1: మొట్టమొదట తన దోషాన్ని తాను గుర్తించాలి.
0: First he should find out his own mistake.
1: తాను గొప్ప అని పరులు చాలా చిన్నవారని ఆయకులని అలుపులని భావించుకోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake to consider yourself so high and others so low.
1: మొట్టమొదట దైవత్వం ఎక్కడున్నది?
0: Where is God?
1: ప్రతి మానవుని యందు ఉంటుంది.
0: God is in everyone.
1: ప్రతి జీవి యందు ఉంటున్నది.
0: In every living creature.
1: ప్రతి ప్రాణి యందు ఉంటున్నది.
0: In every living
1: being. ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపమే.
0: Therefore every living creature, every living being, every human being is embodiment of God.
1: అది కాకుండా ఉండినప్పుడు ఈశ్వర సర్వభూతానాం అని ఎందుకు చెప్తారు?
0: If it is not so, why should the scriptures declare ఈశ్వర సర్వభూతానాం?
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: కనుకనే దైవం మనిషి రూపంలో వస్తుంటాడు.
0: God incarnates in human form.
1: కాబట్టి అట్టి మనుషులను మనం దైవంగా భావించుకుంటే వారిని మనం ఏమాత్రం కూడా విమర్శించము.
0: సో ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ డివైన్, యూ విల్ నాట్ క్రిటిసైజ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను భావాన్ని చూస్తాడే కానీ బాహ్యమైన చర్యలు చూడడు.
0: God is after the feeling and not the external ritual.
1: ఈనాటి మానవుడు చర్యలపైనే దృష్టి అభివృద్ధి పరుస్తున్నారు.
0: Man today concentrates on the external ritual.
1: భావాన్ని విస్మరిస్తున్నారు.
0: He is forgetting the inner feeling.
1: భావప్రియుడే భగవంతుడు.
0: God relishes your feeling.
1: కనుకనే దృష్టి దోషమును మనం కొంతవరకు మార్చుకోవాలి.
0: So we have to correct our
1: పశ్చతీతి పశువు.
0: It's only animal that will have external looks.
1: బయట దృష్టి చూచేటువంటి పశువు.
0: That which has got the outer view is an animal.
1: అంతర్దృష్టిని చూచేటువంటి వాడు మానవుడు.
0: If he is a true human, you will have inner vision.
1: ఎప్పుడు మనం బయట దృష్టి బయట దృష్టి బయట దృష్టి చూస్తుంటాం.
0: If we have got the external view all through, we are animals.
1: ఇది కాదు, మంచిది కాదు.
0: It's not proper.
1: ఎక్కడ పచ్చ కనపడితే అక్కడంత పశువు పరిగెత్తిపోతుంది.
0: It's the cow that runs after the green grass.
1: కానీ మానవుడు దాన్ని విచారణ చేస్తాడు.
0: But man must inquire.
1: అది పంట భూమి.
0: That is a frigid.
1: దాని కాపలా వాడు ఉన్నాడా?
0: And there I have
1: watched. దాని మేటానికి పోతే మనల్ని వారు దండిస్తారా?
0: And if we are after that, we will be punished.
1: కనుకనే మన కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నాం ఈనాడు.
0: Today we are forgetting our own duty.
1: మన కర్తవ్యాన్ని విస్మరించడమే మానవత్వంలో పెద్ద దోషం.
0: Forgetting one's own duty is the biggest mistake in
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఈనాడు ఒక ప్లేన్ పోవాలనుకున్నాం.
0: టుడే యూ వాంట్ క్యాచ్ ఎ ఫ్లై,
1: ఒక బస్సు పోవాలనుకున్నాము,
0: యూ వాంట్ క్యాచ్ ఎ బస్,
1: అది సకాలానికి రాకపోతే
0: ఇఫ్ ఇట్ డస్ నాట్ కమ్ దేర్ అట్
1: మనం ఆ బస్సును ఆ ప్లేన్ ను ఎంత దూషిస్తాం.
0: యూ గో ఆన్ క్రిటిసైజింగ్ ద బస్ ఆర్ ద ఫ్లై,
1: ఈ సకాలానికి ప్లేన్ రావటం లేదే,
0: ఈవెన్ ద ఫ్లైట్ ఈస్ నాట్ అట్
1: సకాలానికి ఈ యొక్క బస్సులు రావటం లేదే,
0: బస్సెస్ ఆర్ నాట్ రీచింగ్ ఇన్ ద రైట్ టైం,
1: అని కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు దాన్ని మనం దూషిస్తున్నాం.
0: నేచురలీ యూ అక్యూజ్ when duty is forgotten.
1: అదే విధంగాని మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మానవుని మరొక మానవుడు దూషిస్తాడు.
0: Similarly, when man forgets his duty, he will be accused by the
1: తన కర్తవ్యాన్ని తాను గుర్తించగలుగుతున్నాడా?
0: Are you able to know your own duty?
1: తన పవిత్రతను తాను పోషించుకోగలుగుతున్నాడా?
0: Are you able to maintain your
1: తన దివ్యత్వాన్ని తాను కాపాడుకోగలుగుతున్నాడా?
0: Are you able to safeguard your divinity? No.
1: ఇందువల్లనే మానవత్వం అనేటువంటిది మసిగలిపోయింది.
0: That's the reason why the human quality is totally gone.
1: కనుక మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: We have to develop the human
1: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop the human values.
1: ఈనాడు మానవతా గుణములను అభివృద్ధి పరచుకోకుండా మానవుడు మానవుడు మానవుడు అనుకుంటే దీని అంతరార్థం ఏమిటి?
0: Without cultivating human values, we call ourselves humans.
1: కానీ మానవతా గుణములను మనం పెంచుకోవాలి.
0: We have to develop the human values.
1: అది ఏ సత్యము?
0: That's truth.
1: అది ఏ ధర్మము?
0: Righteousness.
1: అది ఏ ప్రేమ?
0: That's love.
1: అది ఏ ఆనందము?
0: That's bliss.
1: అది ఏ అన్ని విధాల సుఖము?
0: And it confers bliss in every way.
1: కాబట్టి మానవుడైన పోయినవాడు నీవు సత్యాన్ని ఎందుకు వదులుతున్నావు?
0: So being a man, why should
1: నీ ప్రాణములు నీ ఐదు ప్రాణములు నీ దగ్గర ఉంటున్నాయి.
0: You have got the five life principles.
1: సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస.
0: The five human values are the life principles.
1: సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: కనుక నీలో ఆ సత్యమే లేకందంటే నీలోని ఒక ప్రాణం చచ్చిపోయింది.
0: When there is no true satya in you, you have lost one life principle.
1: నీలో ధర్మమే లేకపోతే నీలో రెండు ప్రాణములు చచ్చిపోయినాయి.
0: When there is no dharma, two life breaths are gone.
1: నీలో ప్రేమనే లేకపోతే నీలో మూడు ధర్మములు చచ్చిపోయినాయి.
0: Bereft of love, three life principles are lost.
1: ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఒక ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం.
0: Therefore, the life principles are gone one after another by our own.
1: ఈ గుణములతో చేరినటువంటి మానవత్వము.
0: And in fact, the human quality.
1: ఈ గుణాలను మనం చంపుకోవటం చేత మనమే చచ్చిపోతున్నాం.
0: Since we are killing these good qualities, we are killing ourselves. In fact, no one is killing you.
1: మనమే మన గుణముల ద్వారా మనల్ని చంపుకుంటున్నాం.
0: By losing these qualities, we kill ourselves.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ ప్రేమ అనేటువంటి ప్రధానమైనటువంటి యొక్క వస్తువును దగ్గర ఉంచుకున్నారు.
0: యు హావ్ గాట్ దట్ మోస్ట్ ప్రెషస్ క్వాలిటీ.
1: ఆ ప్రేమనే మీరు చంపుకుంటే మీరు చచ్చిన వారే ఉంటారు.
0: ఇఫ్ యు కిల్ లవ్ ఆల్ బై యువర్సెల్ఫ్, ఇట్ ఈస్ ద లైఫ్
1: ఆఫ్ డెత్. ప్రేమను మనం పెంచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ లవ్.
1: ఆ సత్యాన్ని మనం పెంచుకోవాలి.
0: వి హావ్ టు గ్రో ట్రూత్.
1: ఎక్కడ పోయినప్పటికీ అసత్యం అసత్యం అసత్యం.
0: టుడే వి ఫైండ్ ఫాల్స్హుడ్ లైస్ ఎవ్రీవేర్.
1: సత్యం
0: ట్రూత్
1: నాలుగు ప్రాణం.
0: And that is the very life of the tongue.
1: Dharmamu.
0: Righteousness.
1: Chetiki pranam.
0: And it's the very life of the hands.
1: Ahimsa. Hrudayaniki pranam.
0: Non-violence is the life of the heart.
1: కనుకని ఈ మూడింటిని మనం చంపుకుంటే మనం నాలుగు చచ్చిన వాడు అవుతాం.
0: దెన్ వన్స్ వి లూజ్ దెం, నేచురల్లీ వి లూజ్
1: దెం. చేతిని చంపుకున్న వారం అయిపోతాం.
0: అండ్ వి విల్ బి జస్ట్
1: హృదయమే శూన్యమైన వారం అవుతాము.
0: అండ్ వి లూజింగ్ అవర్ హార్ట్.
1: కనుక మనము ప్రతి ఒక్కటి కూడాను మన యందే ఉంటున్నామనే సత్యాన్ని గుర్తించు వర్తించాలి.
0: సో వి హావ్ టు నో ది బేసిక్ ట్రూత్ దట్ ఎవ్రీవన్ ఇస్ ఇమ్మనెంట్ విత్ ఇన్ us.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి సూక్తులు
0: the sacred teachings
1: ee శివరాత్రి దినం బోధించే నిమిత్తమై
0: to teach you these things on sacred night
1: శివరాత్రి అని వచ్చింది.
0: శివరాత్రి ఇస్ ప్రిస్క్రైబ్డ్.
1: ఈ శివమునకు అణకువా అని కూడా ఒక పేరు.
0: శివ హ్యాస్ గాట్ అనదర్ మీనింగ్, అణకువా, హ్యూమిలిటీ.
1: అనగా సి, ఇది సి
0: లెటర్స్.
1: ఎత్తు లేకుండా పోతే అది అణకువుగా కనిపిస్తుంది.
0: ద లెటర్ సి ఆన్ ద టాప్ యు ఫైండ్ ఇట్ ఇస్ బెంట్, సైన్ ఆఫ్ హ్యూమిలిటీ.
1: దానికి ఒక కిరీటం మాదిరి పెడితే శవం అయిపోతుంది.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లెటర్ షా just raises his ugly head, it is
1: ahankaram anetundi shavanni manam aashrayisthunname kani vinay vidheyitam anetundi shivanni manam aashrayinchatam ledu.
0: It is ego that takes you to death, but it is humility that takes you to life.
1: Satyam janavirodhaya anukuntunnaru ee naadu.
0: And we consider the truth is not accepted.
1: Asatyam janaranjanam.
0: And people
1: ave ippudu palan chestunnayi.
0: And today we find the lies, blatant lies.
1: Yadi kriyate sthane dadhyadikam pitva gruhe gruhe. సత్యం జన విరోధాయ. ఇలాంటి సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుంటుంది.
0: అండ్ ది ట్రూత్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై ఎనీబడీ, ఇట్ ఇస్ వ్యూడ్ యాజ్ ఎన్ ఎనిమీ.
1: అసత్యం జనరంజనం.
0: అండ్ అన్ట్రూత్ ఈజ్ యాక్సెప్టెడ్.
1: అసత్యం చాలా జనాన్ని రంజింపజేస్తుంది.
0: లైస్, ఫాల్స్హుడ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీబడీ.
1: కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు.
0: Therefore we utter lies.
1: కానీ జనాన్ని రంజింపజేశారు, కానీ నీ హృదయాన్ని రంజింపజేశారా?
0: You please others but you have not pleased yourself.
1: నీ హృదయం రంజించకుండా ఉండినప్పుడు అది ప్రజలను రంజించి ప్రయోజనం ఏమిటి?
0: When it is not acceptable in pleasing your heart, what fun is there if you please others?
1: చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: ప్రజల యొక్క దీని కోసం నువ్వు పాటు పడుతున్నావు, కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి స్వదృష్టి కోసం నీకు పాటు పట్టడం లేదు.
0: You struggle hard to please others but you don't please yourself.
1: ఎలాంటి పరిస్థితులు ఏంటైనప్పుడు సత్యాన్ని చెప్పాలి.
0: Under any circumstances follow the path of truth.
1: ఒకవేళ అది మనకు ప్రాణాపాయంగా తెప్పించేటట్టుగా ఉంటే ఆ సత్యాన్ని నువ్వు పలకవద్దు.
0: Suppose if it takes you to danger, better you don't.
1: ఆ స్థానంలో అసత్యాన్ని చేర్చవద్దు.
0: But never speak a lie at that moment.
1: నువ్వు quiet గా ఉండు.
0: Remain quiet.
1: అది ఒకానొక సమయం లోపల.
0: That at one time
1: నేను పుట్టినాను, మానవుడిగా పుట్టాను.
0: I'm born as a human being.
1: మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి.
0: Being a human being I should speak truth.
1: నేను అన్యాయానికి పాల్పడకూడదు.
0: I should not resort to
1: injustice. ఒక వ్రతం పట్టాడు ఒక సాధకుడు.
0: And a seeker has taken that vow.
1: అరణ్యంలో పోయి కూర్చున్నాడు.
0: He sat there in a forest.
1: నారాయణ నామస్మరణ చేస్తున్నాడు.
0: He started chanting Narayana.
1: పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు.
0: And he started repeating God's name.
1: కానీ
0: but
1: ఈ నెట్టైనా సరే అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు.
0: ఈశ్వర వాంటెడ్ టు టెస్ట్ హిమ్ బై మేకింగ్ హిమ్ స్పీక్ లైస్.
1: లేక ఇతనితో అపాయం కనిపించాలి.
0: అండ్ హీ వాంటెడ్ టు సీ దట్ హీ వుడ్ బి పుట్ ఇన్ డేంజర్
1: అని ఒక జింకను తరుముకుంటూ వచ్చాడు ఆ ఈశ్వరుడే.
0: ఈశ్వర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హంటర్ వాస్ రన్నింగ్ ఆఫ్టర్ ద డియర్.
1: ఈ వ్రతం పట్టినటువంటి వ్యక్తి చూచాడు.
0: ద మ్యాన్ ఆఫ్ ట్రూత్ వాచ్డ్ దిస్.
1: తన ఎదురు పొదలోపలనే ఆ జింక పోయి చేరిపోయింది.
0: Saw this deer hiding in a bush close by.
1: ఈశ్వరుడు వచ్చాడు.
0: ఈశ్వర came.
1: తపస్వి,
0: ఓ మ్యాన్ ఆఫ్ ఫెన్,
1: నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా?
0: ఐఎమ్ జస్ట్ చేసింగ్ దిస్ డియర్, హ్యావ్ యూ వాచ్డ్ ఇట్?
1: ఏం చెప్పాలి?
0: చూచాను. Yes, I saw.
1: చూడలేదంటే అసత్యం అన్నట్టు అవుతుంది.
0: If I have not seen, it is false.
1: చూచినానంటే దాని ప్రాణం పోతుంది.
0: If he says I have seen, the deer will lose.
1: దీనికి అపకారం చేసినట్టు అవుతుంది.
0: So it amounts to death.
1: అసత్యము అపకారం రెండు చేసిన వాడిని అవుతాను కదా.
0: So he'll be committing a lie
1: and
0: cause the death of this deer. So what for?
1: ఇంతకాలం వ్రతం చేసే ప్రయోజనం ఏమిటి?
0: I adhere to the truth.
1: నా దీక్షనంతకును మంట కలిపినటువంటి వాడు అవుతాను.
0: All the oath and the vow I have taken is just gone.
1: తిరిగి ఈశ్వరుని తలుచుకున్నాడు లోపల.
0: So he thought of God at that moment.
1: పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు.
0: Then he, oh God, teach me a good knack to get out of this.
1: తక్షణమే భగవంతుడు ఇచ్చాడు.
0: God gave him a good thought.
1: అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి ఒక దైవత్వము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి?
0: When God is with you, in you, above you, below you, around you, responding your prayers, why should we be afraid of?
1: చెప్పాడు.
0: He said,
1: నాయనా, ఏది చూచెనో అది పలుకదు.
0: Oh person, that which has seen cannot say.
1: ఏది పలుకునో అది చూడలేదు.
0: What that says can has not seen.
1: ఇది నే ఇచ్చే ఆన్సర్.
0: Well, this is the only thing I can say.
1: కన్నులు చూచినాయి.
0: Eyes watch.
1: కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి.
0: But eyes cannot speak.
1: నోరు చెప్పగలుగుతుంది.
0: Yes, the tongue can.
1: కానీ నోరు చూడలేదు.
0: But it has not seen.
1: చూచినది ఒకటి, చెప్పేది మరొకటి.
0: Therefore the one sees, the other speaks.
1: ఇది నేను అంగీకరించను అన్నాడు.
0: And so I cannot express
1: it. తప్పించుకున్నాడు.
0: That's how he found an escape.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి,
0: then Ishwara incarnated.
1: ఈ యుక్తియే యోగము అన్నాడు.
0: And Ishwara manifested and said, this kind of escape is yoga.
1: అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం లోపల దాన్ని సంరక్షించేటువంటి ఒక భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నారు.
0: The true human quality lies in not harming anybody, rendering help to everybody and find an escape that way.
1: దాన్ని రక్షించాడు.
0: He has protected that.
1: అపకారం చేయలేదు.
0: He has not harmed.
1: అసత్యం ఆడలేదు.
0: And he has not told a lie.
1: నిజమే. చెప్పేది నోరు.
0: It's the tongue.
1: కానీ నోటి కన్నులు లేవు కదా.
0: And the చూచిండేది
1: కన్నులు, కన్నులకు నోరు లేదు కదా.
0: అండ్ ఐస్ కెనాట్ స్పీక్.
1: కనుక ఒకటి చెప్పి ఒకటి చేయటం ఇది సరైనది కాదని తాను సమర్థించుకున్నాడు.
0: సో హీ సపోర్టెడ్ హిస్ స్టాండ్ లైక్.
1: ఈనాటి మానవులు
0: మ్యాన్ టుడే
1: యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి.
0: బై అప్రాప్రియేట్ నాక్ లైక్ దట్ వీ కెన్ అఫోర్డ్ అవర్ ఓన్.
1: ఇది దైవ ప్రార్థన చేత మన యొక్క కష్టములను తప్పించుకుంటూ పోవాలి.
0: బై కాన్స్టెంట్ ప్రేయర్ we can be away from all the problems of life.
1: సర్వలకు ఉపకారం గావించుకునేటువంటి ఒక సద్భావము, ఉన్నత భావము, ఉత్తమ భావము మనం పెంచుకోవాలి.
0: we should have good feelings and noble thoughts so as to render help to everybody.
1: ఎవరికి మనం అపకారం చేయకూడదు.
0: we should not harm anyone.
1: అపకారం అనేటువంటిది మనకే అపకారం ఆపిస్తుంది.
0: Yes, the very harm will harm.
1: నేను ఒకరికి అపకారం చేస్తున్నానంటే రేపటి దినం నీకు 10 అపకారాలు జరుగుతుంది.
0: You may be harming somebody, tomorrow you have to face the consequence.
1: కనుకనే నీవే నీవు అపకారాలు పెంచుకున్న వాడవుతావు.
0: You are harming unto yourself only.
1: అపకారం చేయవద్దు.
0: Never harm anybody.
1: ఎవరికి ఏ విధమైనటువంటి ద్రోహం చల్పవద్దు.
0: నెవర్ బి ఎ ట్రైటర్ టు ఎనీబడీ.
1: ఎవరిని ఏ విధంగా దూషించవద్దు.
0: నెవర్ అక్యూజ్ ఎనీబడీ.
1: ఈ దూషణ భూషణ తిరస్కారం పురస్కారములన్నీ కూడా ప్రాకృతమైన జగత్తు.
0: ద క్రిటిసిజం అక్యుజేషన్ దే హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే కానీ నివృత్తి లక్షణాలు కాదు.
0: దే ఆల్ రిప్రజెంట్ ద వరల్డ్లీ ట్రెండ్, వరల్డ్లీ పాత్.
1: ఇవన్నీ కూడా నెగటివ్ లక్షణాలు.
0: దే ఆర్ ఆల్ నెగటివ్ క్వాలిటీస్.
1: కానీ పాజిటివ్ క్వాలిటీ నీవు పెంచుకోవాలి.
0: డెవలప్ ద పాజిటివ్ క్వాలిటీ.
1: నీవు మానవుడై పుట్టావు.
0: యూఆర్ బోర్న్ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడై పుట్టి ఇన్ని విద్యను నేర్చి ఇంత గొప్పవాడని తెలివితేటలు పెంచుకుని కట్టగడప నువ్వు చేసే పనులు ఇవే.
0: Having been born as a human being, highly educated and highly intelligent, what is this situation?
1: చదువుని చదువుని ఏమి ప్రయోజనం?
0: What for is your education?
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్యది కొడు మందమతుడు.
0: Having been highly educated, having gone through the books, a fool does not know his own true self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా నమ్ము మానలేడు.
0: With all the education and the familiarity with the text, a mean man would never give up his meanness.
1: తరచు చదువు చదువ తక్కువాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: Education will take him to argumentation but not to the total awareness
1: of the చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
0: After all we study and study ultimately die.
1: ఏర్చి ఇంత గొప్పవాడని తెలివితేటలు పెంచుకుని కట్టగడప నువ్వు చేసే పనులు ఇవే.
0: Having been born as a human being, highly educated and highly intelligent, what is this situation?
1: నీ చదువుని చదువుని ఏమి ప్రయోజనము?
0: What

0: చదివి చావంగ నేటికి చావులేని చదువు చదవాలి.
1: After all we study and study ultimately die. Now let us study to be immortal.
0: మానవుడై పుట్టి ఇంత ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమును నీవు సంపాదించి కట్టగడపడికి నీవు పశువుల వలె నీవు అజ్ఞానంలో పడిపోవటము మంచిది కాదు.
1: Having been born a human being with all the knowledge, the wisdom and the spiritual knowledge,
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం,
1: to help others is a merit, to harm others is a sin.
0: వ్యాసుడు మహాభారతమందు రెండు వాక్యముల చేత సర్వులకు ప్రబోధ చేశాడు.
1: This has been the teaching of Vyasa in these two sayings.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఇది నిజమైనటువంటిది మనం నేర్చుకోవాల్సింది.
1: This is the thing that we have to learn.
0: సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులకు బాధ కలిగించకుండా మనం చూసుకోవాలి.
1: We should see that no one is put to suffering.
0: ఒకవేళ నీకు బాధ కలుగుతుందా, కలిగినా పర్వాలేదు.
1: Even if you were to suffer, doesn't matter.
0: నీ బాధను భగవంతుడు రక్షిస్తాడు.
1: God will protect you even if you were to suffer.
0: కానీ మనమే మనం ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: But we should not make anyone to suffer.
0: నీకు బాధ కలిగించేటువంటి అధికారం నీకు లేదు.
1: You have no right authority to make.
0: నీవు సామాన్య మానవుడే.
1: In fact, he is also
0: ee manavuni endu madhavattu untundadi.
1: There lies God in everyone.
0: Ee madhavattu anetundi mayam chesi neevu kevalam krurathvaniki neevu poonukunte idi neeku apakarame kada.
1: You forget the divine quality and resort to wickedness. Can you be a human being any longer?
0: Kalaka neevu manavudiga pravartinchu.
1: Behave as a human being.
0: Needu ye jati?
1: To what community, race you belong?
0: Manava jati.
1: I belong to the race of humanity.
0: Aa jatini manchi manava jatiga teerchididdukko.
1: And see that you shape and mold the humanity into
0: a jati manava jati.
1: You belong to human society race.
0: Karukane atti jatini manam pochinchadaniki tagineti krushi manam cheyali.
1: We have to make every effort to uphold the human value.
0: Ee manava jati yedi pranamulu.
1: What are the life principles?
0: Neeti nijayitilu pranamulu.
1: These two principles, neeti, the honesty, nijayiti, integrity.
0: Neeti galugu jati,
1: the race with honesty.
0: Nijamaina jati ra,
1: it is a true race.
0: Adi mana jati,
1: that is our
0: community. Aa neeti lekapothe idi manava jati ani etta peru pettukunedi.
1: Without this neeti, the morality, you cannot call it jati, that is nationality.
0: Morality ni manam penchukovali.
1: So we have to develop morality.
0: ఈ మొరాలిటీ లేకపోతే ఏమి చేసి ప్రయోజనం లేదు.
1: వితౌట్ మొరాలిటీ వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ బి ఇన్ వెయిన్.
0: మనం నీతిగా బ్రతకాలి.
1: సో వీ షుడ్ లీడ్ అన్ ఆనెస్ట్ లైఫ్.
0: అది నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వానికి ప్రబోధ.
1: దట్ ఈస్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ది డివినిటీ.
0: సర్వజీవుల యందు ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే అని తెలుపుకోవటమే భారతీయుల యొక్క ప్రధాన ధర్మం.
1: ఇట్ ధర్మ ఆఫ్ భారతీయ ఎస్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ద సేమ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: భారతీయ సంస్కృతి ఇది ఒక్క పదంలోనే ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ సమ్డ్ అప్ ఇన్ దిస్ వర్డ్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్ ప్రిన్సిపల్ ఈజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ
1: బట్
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించకుండా
1: without understanding this unity,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నావు.
1: The principle of unity is viewed as multiplicity or plurality. It's not
0: నీ వేరు నేను వేరు అని తన పరా అనే భేదములకు చోటు ఇవ్వకూడదు.
1: There should not be any differences based on I, mine and thine.
0: కనుకనే అందరూ మనమే మనమే మనమే.
1: The feeling of we-ness should be developed.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: విద్యార్థులారా,
1: students.
0: మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో.
1: The first instance, know who you are.
0: Who am I? I.
1: Put a question, who am I?
0: నేను అనేటువంటిది నీవు తెలుసుకోలేనప్పుడు నీ సమాజంలో నీ గ్రామంలో ఎంతమంది నేను అనేటువంటి వాళ్ళు లేరు.
1: Without knowing who am I, what is the fun of knowing everybody in the village?
0: కనుక నీకు నీవు నేనెవరు అని తెలుసుకుంటే అందరూ నేనే అనేటువంటిది అర్థమవుతుంది.
1: Then once you know who am I first, you'll be knowing the rest.
0: ఎన్నో నేనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో.
1: We find this I in everyone.
0: ఇన్ని నేనులు నీవు తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా?
1: Is it possible to know everyone?
0: కాదు కాదు.
1: No.
0: నిన్ను నీవు తెలుసుకుంటేవా అన్ని నేనులు తెలుసుకునే వాళ్ళవుతావు.
1: Then once I know who am I, I'll be knowing the rest.
0: కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదటి నీకు తెలుసుకో.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీవన్, ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్నప్పటి తర్వాత అందరూ ఆత్మస్వరూపులేని సులభంగా మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఆత్మ ద స్పిరిట్,
0: అయితే
1: నో ది సేమ్.
0: కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల, కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల, కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
1: బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు అబ్జర్వ్ ఈక్వాలిటీ.
0: కానీ
1: బట్
0: సాధ్యమైనంత వరకు కూడాను
1: ఎక్స్టెండ్ పాసిబుల్
0: దాన్ని కూడా కొంచెం వరకు తప్పించుకొని
1: వీ హావ్ ఆల్సో ఫైండ్ అవే
0: వారిని కూడా క్షమించి
1: వీ హావ్

0: Pardon them.
1: వారు సరైన మార్గానికి తిప్పడానికి పూనుకోవటం మానవత్వం యొక్క దివ్యత్వం.
0: The real divinity lies here in showing them that right direction.
1: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
0: What is spirituality?
1: ఆధ్యాత్మికం అనగా
0: spirituality means
1: తన యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
0: first killing the animal quality,
1: తన యందున్న మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఇదే దివ్యత్వమైన ఆధ్యాత్మికం.
0: Transforming the humanness, the human quality in you into the divine.
1: ప్రతి మానవుని యందు పశుత్వం ఉంటుండాలి.
0: There is animality in every
1: man. ఈ పశుత్వాన్ని మనం తింపుకోవాలి.
0: First we have to kill the bestial quality.
1: ఆ పశుత్వాన్ని చంపి
0: it has to be killed.
1: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: And we have to transform the humanness, human quality into the divine.
1: ఆధ్యాత్మికము.
0: This is true spirituality.
1: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమనగా
0: spirituality man
1: ఆత్మను తెలుసుకోవటం కాదు.
0: Not merely knowing self.
1: మన యందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి
0: we have to distance the animality.
1: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
0: And becoming one with the divine is true spirituality.
1: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి.
0: స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక
1: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం.
0: అండ్ ఆధ్యాత్మ ఇస్ ద కనెక్షన్ దట్ ఇస్ రిలేటెడ్ టు ద బిగినింగ్ అండ్ ది ఎండ్.
1: అందరి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వమే ఆధ్యాత్మికం.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెసెంట్ ఎవ్రీ వన్ ఇస్ ఆధ్యాత్మిక.
1: నీవు నేను ఒకటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం.
0: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ ఐ అండ్ యూ ఆర్ వన్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి.
0: అండ్ వీ హావ్ టు గెట్ ఇంటు దిస్ ఫీల్డ్ ఆఫ్ వన్నెస్.
1: ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు.
0: Anyone think as they like, but don't be bothered of it.
1: Dharmaraju mahasabhalo kurchunnadu.
0: He sat there in his court.
1: Duryodhanu ishtam vachinattuga cheptunnadu.
0: Duryodhana was speaking as he liked.
1: Kattagalaki krishnunni nindistu vachadu.
0: And he went on blaming even krishna.
1: Agratamuramuni vidavadiki krishnudike.
0: And krishna has no authority deserved this.
1: Krishna agratamuram teeskodaniki arhude kaadu.
0: He said krishna is not eligible to receive.
1: Ani అనేక రకములుగా దూషించాడు.
0: అండ్ హి వెంట్ ఆన్ అక్యూజింగ్ హిమ్.
1: అప్పుడు ధర్మజ చాలా బాధపడ్డాడు.
0: ధర్మజ ఫెల్ సో సాడ్.
1: నా ప్రభువును ఇంత గొప్ప సభలోపల ఈ విధంగా తుచ్చంగా దూషిస్తున్నాడే.
0: మై లార్డ్ ఈస్ క్రిటిసైజ్డ్ ఓపెన్లీ ఇన్ దిస్ పబ్లిక్ కోర్ట్. హీ ఫెల్ సో సాడ్.
1: వీడికి దూషించే అధికారం ఎక్కడుంది?
0: వాట్ రైట్ హాస్ హీ?
1: ఇది కేవలము పర్సనల్ డిసప్పాయింట్మెంట్ యొక్క రోగమే.
0: దట్స్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
1: కనుకనే ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి.
0: Therefore he should be cured from the disease that has come up because of the personal disappointment.
1: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు.
0: ధర్మజ caught hold of the feet of krishna.
1: Krishna ఈ విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు.
0: When he was just blaming you, you are smiling.
1: కానీ మీకు నవ్వు వస్తుందేమో కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది అన్నాడు.
0: You may smile but I feel like crying.
1: పిచ్చివాడా ధర్మజ.
0: ఓ మ్యాన్ క్యాప్.
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారములన్నీ కూడా దేహంకే కానీ నాకు కాదు.
0: ద ప్రైజ్ ఇన్ ద బ్లేమ్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
1: ఈ దూషణ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు రుంగాలి?
0: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆర్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్.
1: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ.
1: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్.
1: నీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు.
0: వెన్ యువర్ బాడీ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ బీయింగ్ ఫుల్ ఆఫ్
1: ఎఫ్లిక్షన్
0: బై క్రిటిసైజింగ్ యువర్ హెల్త్
1: నీకు తోడునీడైన వాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యూ.
1: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది స్వామి ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు.
0: There are none to give that beautiful spiritual teaching to everybody. Therefore all are ignorant.
1: వాడు ఎలాంటి మార్పులు పడ్డాడు?
0: What kind of sprite is
1: స్నానము చేయు ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు అప్పు చెయ్యకు.
0: Krishna, do you deserve the salutations in the first place because you have robbed the garments of those ladies?
1: Kolla bhoobondato challalaadinnadu harinchinanduka addaminuta.
0: Is it because that you have stolen the butter and the curd?
1: Dharmaja chaaluniki katti petti nee panchangam inka.
0: You just stop whatever you do.
1: Pogadukona boku chaalinchi mui nor anna.
0: Don't praise Krishna anymore. Shut up he said.
1: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ హి సెడ్ వెరీ గుడ్ వర్డ్స్.
1: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే.
0: అండ్ హీ నోస్ ఆల్.
1: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు.
0: దో హీ నోస్ ఆల్
1: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ ఫాలో హిమ్ యూ ఆల్సో టర్న్ ఇగ్నోరెంట్. వాట్ ఇస్ ది యూజ్?
1: నోరు మూయి అన్నాడు.
0: సో యూ షట్ అప్.
1: అది మౌనానికి సరైనటువంటి అర్థం.
0: అండ్ దట్ ఈస్ ది ట్రూ మీనింగ్.
1: ఎక్కువ ఇతరులపైన దూషించకూడదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: మౌనం కలహన్న శాస్త్రి అన్నారు.
0: అండ్ ఇఫ్ యు రిమైన్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
1: వాడు చేస్తే చేసినాడు,
0: లెట్ హిమ్ క్రిటిసైజ్ యు.
1: నీవు వాడికి చేయవద్దు.
0: యు డోంట్ డు ఇట్.
1: ఎవరు నీకు అపకారం చేశారో,
0: ద వన్ హూ హస్ హార్మ్డ్ యు,
1: వారికి ఒక వందనం ఇచ్చేసి,
0: యు జస్ట్ పే రెస్పెక్ట్.
1: వారికి తిరిగి నీవు ప్రత్యుపకారం చేయవద్దు.
0: అండ్ డోంట్ రిటాలియేట్.
1: చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు?
0: ఇఫ్ యు రియాక్ట్ అండ్ రిటాలియేట్ యు ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్.
1: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు,
0: యు సే దట్ అదర్స్ ఇస్.
1: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు మే చేసింది మాత్రం రైట్ అవుతుందా?
0: అండ్ ఇఫ్ యు కమిట్ ది సేమ్ థింగ్ యు విల్ బి కమిటింగ్ ఎన్ అఫెన్స్.
1: చేయవద్దు. వారు చేస్తే చేసుకొని,
0: లెట్ దెం డు ఇన్ దేర్ ఓన్ వే.
1: నీవెవ్వరికి అపకారం చేయవద్దు.
0: డోంట్ హార్మ్ ఎనీబడీ.
1: అందరి క్షేమాన్ని నీవు కోరు.
0: Wish for the well-being.
1: అందుకోసమే దినము మనం చేస్తున్నాము, లోక సమస్త సుఖినో భవంతు.
0: That's our daily prayer. లోక సమస్త సుఖినో భవంతు.
1: అందరూ సుఖంగా ఉండాలి.
0: All should be happy.
1: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడాను ప్రాప్తిస్తుంది.
0: When all are happy, you can be happy.
1: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
0: వి షుడ్ ప్రే ఫర్
1: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
0: అండ్ వి వాంట్ ద ఆల్ షుడ్ బి ఆల్ షుడ్ ప్రాస్పర్.
1: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
0: వి ప్రే ఫర్ ది హెల్త్ ఆఫ్ ఎవ్రీబడి.
1: ఎవరి అపకారము మనం కోరకూడదు.
0: అండ్ వి షుడ్ నాట్ విష్ ఫర్ బ్యాడ్.
1: ఎవరు మనకు
0: బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు ఎనీబడి.
1: ఈ లోకంలో ద్వేషులే లేరు.
0: దేర్ ఇస్ నో హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఏదో ద్వేషులుగా నీవు భావిస్తున్నావు కానీ
0: యు కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
1: అందరు నీ మిత్రులే.
0: ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్.
1: కనుక అందరినీ మిత్రులుగా భావించు.
0: కన్సిడర్ ఆల్ యాజ్ యువర్ ఫ్రెండ్.
1: అప్పుడే నీ యొక్క ఉదారమైన స్వభావము,
0: యువర్ బ్రాడ్ మైండెడ్నెస్,
1: విశాలమైనటువంటి యొక్క హృదయము,
0: అండ్ యువర్ గాడ్ బ్రాడ్
1: నీ పవిత్రమైనటువంటి యొక్క భావము,
0: సీక్రెట్ థాట్
1: ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు.
0: యూ విల్ బి షేరింగ్ విత్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్.
1: దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు.
0: అండ్ ఫర్ దట్ పర్పస్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ లవ్.
1: భగవంతుడు ప్రతి మానవుడిని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు.
0: యు ఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్ విత్ సమ్ పర్పస్ బిహైండ్.
1: తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని,
0: and then you do what you like
1: to do. అర్పితం చేయి.
0: అండ్ యు ఆఫర్ ఏ
1: హృదయము నొసగితి ఈస నాకు మగిడి దానిని అర్పించు మహితమూర్తి.
0: ఓ గాడ్, ద హార్ట్ దట్ యు హావ్ గివెన్ మీ, గిఫ్టెడ్ మీ ఎర్లియర్, ఇస్ ఆఫర్డ్ టు యు బ్యాక్.
1: పరగ వేరేమి దెత్తు నీ పాదార్చనకును.
0: వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ అన్ టు యు?
1: అంజలకిటింతు అందుకోవయ్య నీవు అన్నాడు.
0: ఓ గాడ్, ఐ జాయిన్ బోత్ ఆఫ్ మై హ్యాండ్స్.
1: నీకు హృదయాన్ని నీకు అందిస్తున్నాను.
0: ఐ గివ్ యు బ్యాక్ ద హార్ట్ దట్.
1: నా దగ్గర కొత్త వస్తువు నాదేమీ లేవు.
0: ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ యు.
1: నా దగ్గర నీవు ఇచ్చినవే ఉన్నాయి.
0: ఐ గాట్ ఆల్ దట్ యు
1: గివెన్ మీ. నీకు అందిస్తున్నాను.
0: ఐ గివ్ యు బ్యాక్ దట్ యు గిఫ్టెడ్ మీ.
1: అది నీవు ఇచ్చిన పెద్ద వస్తువు నాకు.
0: దట్ ఇస్ ద బిగ్ గిఫ్ట్ యు హావ్.
1: అది ఏ ప్రేమ, ప్రేమ, ప్రేమ.
0: దట్ ఇస్ లవ్ అండ్ లవ్ అలో.
1: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి.
0: అండ్ దట్ లవ్ ఐ హావ్ టు షేర్.
1: ఆ ప్రేమను పంచే కోసం నీ ప్రేమను పెంచుకోవాలి.
0: అండ్ టు షేర్ దిస్ లవ్ ఇన్ మీ విత్ అదర్స్.
1: ఏ మానవుని యందు ద్వేషము, అసూయ, క్రోధము ఈ మూడు కూడా మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్య బిడ్డలు కూడా పరిగణించరు.
0: ద మ్యాన్ విత్ హేట్రెడ్, జెలస్ అండ్ యాంగర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు హిజ్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: కనుక ఆ దుర్గుణాలను మొట్టమొదట మనం దూరం చేయాలి.
0: సో వీ షుడ్ రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి.
0: అండ్ వన్స్ వీ ఫాస్టర్ లవ్, దీస్ బ్యాడ్ క్వాలిటీస్ విల్ గో.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే.
0: సో హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎసెన్షియల్లీ డివైన్.
1: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి.
0: వీ ఫైండ్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ అమంగ్ మెనీ.
1: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు.
0: హి వాస్ బోర్న్ సేక్రెడ్.
1: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి ఒక చేర్చుకుంటారు.
0: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ద వికెట్ క్వాలిటీస్ ఆల్సో గ్రో.
1: ఈ యొక్క దుర్గుణాలను తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు.
0: ద ప్రెజెన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి.
0: అండ్ దే విల్ టేక్ యూ, పుట్ యూ టు డేంజర్.
1: నీ మానవత్వాన్ని మసగలుపుతాయి.
0: యు విల్ రూయిన్ యువర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ.
1: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు.
0: డోంట్ స్పాయిల్ యువర్ హ్యూమన్ నేచర్.
1: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది,
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్
1: ఎంత దివ్యమైనటువంటిది, ఎంత భవ్యమైనటువంటిది, ఎంత సున్నితమైనటువంటిది.
0: సో సాఫ్ట్ అండ్
1: అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు?
0: సచ్ ఎ నోబుల్ హ్యూమన్ లైఫ్ యువర్ స్పాయిలింగ్ విత్ యువర్.
1: నీ స్వార్థం కోసమని, స్వప్రయోజనం కోసమని పరులను దూషించి, పరులను హింసించి, పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు.
0: ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హార్మ్ అదర్స్, క్రిటిసైజ్ అదర్స్, put others to suffering.
1: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
0: Be happy when others are happy.
1: పరుల యొక్క సుఖాన్ని చూచి నీవు ఆనందించు.
0: Be happy when others
1: అప్పుడే ప్రభు ఆనందం నీకు లభిస్తుంది.
0: Then only you can find happiness in you.
1: అప్పుడే మానవత్వం పెంచుకునే వాడవుతావు.
0: Then you can develop this human nature.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు,
0: today,
1: శివరాత్రి,
0: శివరాత్రి,
1: శంకర రాత్రి,
0: శంకర
1: శంకర దినము.
0: And this is awesome.
1: శంకర అనగా చెప్పినానే, శంకర అనగా శం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి యొక్క భావము.
0: శం, ది డివైన్ థాట్,
1: చిదానందము,
0: ఎటర్నల్ బ్లెస్.
1: ఆత్మానందము,
0: ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: ఆత్మానందమును కర అందించేటువంటి వాడు శంకరుడు.
0: శంకర పాసెస్ ఆన్ ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఎవ్రీవన్.
1: అలాంటి శంకరుణ్ణి మనం హృదయం నందు ఉంచుకొని,
0: వి హావ్ శంకర ఇన్ అవర్ హార్ట్,
1: ఆత్మానందాన్ని,
0: ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: బ్రహ్మానందాన్ని,
0: ద సుప్రీం బ్లెస్,
1: నిత్యానందాన్ని, పరమానందాన్ని, అద్వైతానందాన్ని,
0: నాన్ డ్యువల్ బ్లెస్,
1: అభివృద్ధి పెంచుకుందాం.
0: వి హావ్ టు డెవలప్ దెం.
1: అప్పుడే నీవు మానవత్వాన్ని పూర్తి సున్నితమైనటువంటి మానవత్వాన్ని గడిపిన వాడు అవుతావు.
0: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ రిడీమ్డ్.
1: మానవుడిగా పుట్టి
0: అండ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్,
1: హీనుడిగా నీవు బ్రతకకూడదు.
0: అండ్ డోంట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ వీక్
1: మ్యాన్. ఇది క్రూరత్వము.
0: అండ్ దిస్ అనిమల్ దట్ ఇస్ వికెడ్ అండ్ క్రూయల్.
1: కానీ నీవు పరుని హింసించడం వల్ల నీవు మృగమైపోతావు.
0: బై హార్మింగ్ అదర్స్ యూ బికమ్ ఎన్ అనిమల్.
1: నిన్ను నీవు హింసించుకోవటం వల్ల పశువు అయిపోతావు.
0: బై హార్మింగ్ యూ బికమ్ ఎన్ అనిమల్.
1: నీవు పశువు కాదు, మృగం కాదు.
0: యువర్ ఎన్ అనిమల్ నార్ ఎ క్రూయల్ అండ్ వైల్డ్ అనిమల్.
1: మానవుడు.
0: You are a human being.
1: కనుక ఇతరుని ఎప్పుడు కూడా మనం బాధించకూడదు.
0: సో డోంట్ మేక్ ఎనీవన్ టు సఫర్.
1: ఇతరుని ఎప్పుడు కూడా హింసించకూడదు.
0: డోంట్ సఫర్ ఎనీబడీ.
1: అప్పుడే మనకు ఆనందం అనేటువంటిది డబుల్ ఆనందాన్ని అందిస్తూ వస్తుంటాడు.
0: Then you will be happy, doubly happy, doubly blissful.
1: ఎప్పుడు కూడా తదాస్తు తదాస్తు తదాస్తు అంటుంటాడు.
0: Every time God says let things happen as per your wish.
1: నువ్వు ఎలాంటి సంకల్పం చేస్తూ దానికి తదాస్తూ ఉంటాడు.
0: యాజ్ ఈజ్ యువర్ విష్ గాడ్ బ్లెసెస్ యూ.
1: నువ్వు చెడ్డ సంకల్పమే చేస్తే అక్కడ కూడా తదాస్తూ ఉంటాడు.
0: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ డీడ్స్, ఆ చెడ్డ
1: నీకే వస్తుంది.
0: యూ విల్ గెట్ ది రియాక్షన్.
1: నేడు కనిపించకుండా పోవచ్చు,
0: యు మే నాట్ ఫైండ్ ఇట్ టుడే,
1: కానీ మున్ముందు అది నీకు బాధ కలిగిస్తుంది.
0: ఇన్ ఫ్యూచర్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: కనుక మనము బాధ పెట్టకుండా, మనము బాధపడకుండా అందరూ కూడా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
0: వీ షుడ్ నాట్ మేక్ ఎనీవన్ సఫర్, నాట్ సఫర్ ఫర్ అవర్ సెల్స్, దట్ వీ షుడ్ లీడ్ ఎ హ్యాపీ బ్లిస్ఫుల్ లైఫ్.
1: మనం చదివిన చదువు కూడా గౌరవాన్ని ఇవ్వాలి.
0: అండ్ వీ షుడ్ ఆల్సో మెయింటైన్ ది క్వాలిటీ ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్
1: మానవత్వానికి కూడా గౌరవాన్ని ఇవ్వాలి.
0: వీ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ ది హ్యూమన్ నేచర్.
1: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ బి రెస్పెక్టెడ్.
1: ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడీ.
1: అప్పుడే మన గౌరవానికి ఇతరులు కూడా గౌరవిస్తారు.
0: దెన్ ఓన్లీ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: కనుక మనం గౌరవించి గౌరవాన్ని అందుకోవాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
1: నీవు రెస్పెక్ట్ ఇవ్వకుండా నీవు రెస్పెక్ట్ పొందాలంటే ఇది అసాధ్యం.
0: వితౌట్ రెస్పెక్ట్ నీ అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్.
1: నీవు రెస్పెక్ట్ ఇచ్చి నీవు రెస్పెక్ట్ పుచ్చుకో.
0: యూ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
1: అదే నిజమైన మానవత్వము.
0: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
1: నీవు ప్రేమను ఇచ్చి తిరిగి నీవు ప్రేమను పెంచుకో.
0: యూ లవ్ అండ్ బి లవ్డ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలు మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా చక్కపరచుకోవాలి.
0: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ దిస్ పర్పస్, టు కల్టివేట్ వర్చ్యూస్.
1: ఏదో ఒక సబ్జెక్ట్ కోసం మనం పాటు పడటం,
0: నాట్ మియర్లీ knowledge of a particular
1: discipline. ఇవంతా కూడా కేవలం నెగటివ్ చదువులే.
0: ఆల్ దిస్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
1: ఇవంతా కూడా ఎక్కడ పోయినప్పటికీ దీనికి ఒక చదువులే.
0: Everywhere you find this learning.
1: ఏమి చదువులు ఈ చదువులు?
0: What's all this learning?
1: ఒకానక్కడ ఎప్పుడు ఏమి ఎవరు చెప్పారట, చదివిన వాడికంటే చాకలోడు మేలని.
0: Somebody has said the dhobi, the washerman is better than an educated man.
1: ఒక ఇంటికి పోతే రెండు పంచలు, ఒక చొక్క, ఒక బనీన్ వేస్తాడు.
0: Then if a washerman comes to you, you put your garments.
1: వాడు ఒక నోట్బుక్ లో రాసుకుంటాడు.
0: And you make note of all the dresses.
1: నోట్బుక్ లేకపోతే గోడలపైనన్నా రాసుకుంటాడు.
0: At least you scribble on the wall.
1: ఈ విధంగా ఇంటింటి వారు కూడాను ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు.
0: So every householder writes the list.
1: కానీ చాకలవాడు,
0: బట్ ద వాషర్మన్,
1: ఈ నోట్బుక్ తీసుకోడు.
0: హీ డజంట్ క్యారీ
1: ఈ నోట్ పైన రాయడు.
0: హీ డజంట్ రైట్ ఎనీవేర్.
1: మనసులో పెట్టుకుని తక్షణమే వాడిది ఇంటికి దగ్గరపెట్టి తెచ్చిస్తుంటాడు.
0: బట్ హీ విల్ హ్యాండ్ ఓవర్ ది ఐరన్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ
1: యాజ్ హీ చదువు చదివాడు.
0: వాట్ నాలెడ్జ్ హస్ హీ,
1: ఏమి చదువు చదివాడు,
0: వాట్ ఎడ్యుకేషన్ హీ రిసీవ్.
1: కనుక ఈ చదువులు కాదు మనం చదవాల్సింది.
0: నాట్ దిస్ ఎడ్యుకేషన్.
1: ఈ చదువులతో పాటు
0: అలాంగ్ దిస్
1: పాజిటివ్ చదువులు కూడా చదవాలి.
0: అలాంగ్ ది సెక్యులర్ నాలెడ్జ్,
1: పరోపకార సంబంధమైన చదువులు చదవాలి.
0: అండ్ వి స్టడీ టు హెల్ప్ అదర్స్.
1: ఈ పరోపకార సంబంధమైన చదువుల చేతనే మనము పవిత్రమైపోతాము.
0: ద నాలెడ్జ్ దట్ హెల్ప్స్ us to help others is the true education.
1: Puramanta kodunu ee aaradhana chestu vacharu.
0: What sort of worship was there in the
1: earlier time? Kevalam prakrutini aaradhana chestu vacharu. Prakruti.
0: They worship the nature, prakruti.
1: Prakrutini aaradhana cheyatam tappu kade.
0: It's not a mistake to worship nature.
1: Na tine tindini,
0: the food that we partake,
1: trage neerini,
0: and the water that
1: pande pantanu,
0: and the harvest grain,
1: aneka rakamainatvanti oka aahara viharamanta manaku andistundadi ee bhudevi.
0: And it is the nature that supplies the food, raiment and shelter.
1: Inte kaadu manuviki kavalsinatvanti oka dhanadhanyamulu kodunu andistundayi.
0: All the essentials like the grain also supplied by earth.
1: Inte kaadu,
0: not on this,
1: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు.
0: And we also find precious metals like gold.
1: వజ్రాలు కూడా పండిస్తుంటారు.
0: We find diamonds.
1: ఇవన్నీ కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
0: What mistake is there if you worship Mother Earth that supplies you the grain, the food? ప్రాణం కూడా
1: రక్షించేటువంటి యొక్క పంచప్రాణములను మనం ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
0: What is the mistake if you worship, adore the life principles?
1: కనుకనే మనము ప్రాచీనం చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధన అన్ని కూడా పవిత్రమైనటువంటివి.
0: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్.
1: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మించి చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వీ ఫర్గెట్ దిస్ పాయింట్.
1: వద్దు వద్దు,
0: వీ షుడ్ నాట్
1: ప్రకృతి మన భూమాత
0: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్
1: ఈ భూమాత గోమాత
0: అండ్ ఆల్సో ద కౌ ఇస్ రివియర్డ్ యాజ్ మదర్
1: వేదమాత
0: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్
1: కన్నమాత
0: అండ్ ఫిజికల్ మదర్
1: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన దేవత.
0: దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ మదర్ హావ్ గాట్ టు బి రివియర్డ్.
1: అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారి సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధన చేస్తూ రావాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ద మదర్, ద ఫిజికల్ మదర్, ద కౌ ద మదర్, ద స్క్రిప్చర్ మదర్.
1: దైవారాధన చాలా ముఖ్యము.
0: అండ్ వర్షిపింగ్ ఆఫ్ గాడ్ ఈనాడు
1: దైవారాధన అనేటువంటి సన్నగిల్లి పోవటం చేతనే
0: బికాస్ దేర్ ఇస్ నో వర్షిప్ ఆర్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్
1: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి.
0: వి ఫైండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ కేయాస్.
1: ఎక్కడ చూసినా దుఃఖమే.
0: వి ఫైండ్ మిజరీ.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
0: ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ గాన్.
1: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బతికి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫర్ ఇస్ ద లైఫ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్?
1: దైవారాధనలే దేశానికి రక్షణ చేసేది.
0: Worship of the God, it will protect this country.
1: దైవారాధన చేస్తుంటుంటే దేశం అంతా బాగుపడిపోతుంది.
0: When once you think and worship God, the whole
1: ప్రజలందరూ ఆనందిస్తారు. ప్రజలందరూ ఆనందిస్తారు.
0: And all people will be happy.
1: సుఖశాంతులు పొందుతారు.
0: You will have peace and prosperity.
1: నోటు ఉండదు.
0: And there will be no dearth or shortage.
1: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము.
0: You will be peaceful in every way.
1: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి పాట.
0: We say simply repeat peace, peace, peace thrice.
1: ఏమిటి శాంతి?
0: What is peace?
1: ఎందుకోసం బలుపుతున్నావు?
0: వాట్ ఫార్?
1: ఆది భౌతికము,
0: ఫిజికల్,
1: ఆది దైవికము, ఆధ్యాత్మికము,
0: స్పిరిచువల్.
1: ఈ మూడింటి ఎందు మనకు శాంతి కావాలి.
0: వి షుడ్ హావ్ పీస్ ఇన్ దీస్ త్రీ రెల్మ్స్.
1: దేహరీతిగా మనకు శాంతి కావాలి.
0: ఫిజికలీ వి షుడ్ బి పీస్ఫుల్.
1: మనస్సురీతిగా శాంతి కావాలి.
0: మెంటలీ వి షుడ్ పీస్ఫుల్.
1: ఆత్మరీతిగా శాంతి కావాలి.
0: అండ్ స్పిరిచువల్లీ వి షుడ్ బి పీస్ఫుల్.
1: ఈ మూడింటి శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం.
0: వెన్ దిస్ వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యు విల్ బి పీస్ఫుల్.
1: పీస్ పీస్ పీస్ పీస్ ప్రపంచంలో వెతుకుతావా?
0: Do you find peace in the outer
1: ప్రపంచంలో
0: world?
1: వెతికితే పీసే చిక్కదు నీకు.
0: There is no peace in the outer world.
1: ప్రపంచం అంతా పీస్ పీస్ అయిపోతున్నాయి.
0: You find only peace, peace, peace outside.
1: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
0: The true peace is within you.
1: కనుక నీ యందు ఉన్నటువంటి ఒక శాంతిని నీవు పోషించుకో.
0: Keep up, maintain the inner peace.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు రాత్రి అంతా కూడాను
0: throughout night
1: చక్కగా నామస్మరణ చేసి
0: chant glorious God.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క శక్తిని ప్రపంచానికి అంతా కూడా నువ్వు ప్రసరింప చేయాలి.
0: ద సీక్రెట్ ఎనర్జీ దట్ యు ఆర్ గోయింగ్ టు హావ్, అది
1: ఈశ్వరత్వానికి సరైనటువంటి గుర్తు.
0: దట్ ఈస్ ద ట్రూ సైన్ ఆఫ్ ది డివినిటీ.
1: ఈశ్వరుడు అనగా ఏమిటి?
0: ఈశ్వర
1: గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర ద డివైన్ మూవ్స్ అబౌట్ ఫ్రీలీ లైక్ ఎయిర్.
1: గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుందో
0: జస్ట్ యాజ్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్,
1: ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి.
0: సో ఆల్సో గాడ్ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
1: కనుకని మీ యొక్క ప్రేమను మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
0: Therefore you should publicize, propagate, practice the God's name and share with everybody.
1: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.

మంచి నడత కోరవోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత. ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యుల సభ్యునార సాధు సద్గుణ గణ్యులౌ.

0: people pray for good time. They desire to occupy high positions. They expect good life, but they do not pray for good mind, wisdom, and conduct. What else is to be communicated to this noble assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manava jeevitam arudainadi.
0: Human life is rare.
1: Kalamu viluvainadi.
0: Time is valuable.
1: Hrudayam mruduvainadi.
0: Human heart is valuable.
1: Manasu maduramainadi.
0: Mind is nectarine.
1: Itti manavatvanni, manavata viluvanu, ittivanti manavata swarupamnu, manavudu gurtinchalekapovatam oka duradrushtame.
0: It's unfortunate that man is not able to realize the human nature, the human quality, and the human value.
1: Manavudanaga kevalam sharirdhari maatrame kaadu.
0: A human being does not mean the body in form alone.
1: Itanu vishnu virata swarupudu.
0: In fact, his cosmic form.
1: Vishwamunandu ye shaktulu galavu sa samasta shaktulu kudadu manavuni yandu ividi undavi.
0: All the power that you find spreading all over the universe lies latent in man.
1: Kani inni shaktulu imichukunnappudikini manavudu tana yokka shakti tattvanni tanu kinchittu kudanu gurtinchalekapothunnadu.
0: With all the faculties and powers that are gifted to him, man is not able to realize even a fraction.
1: Manavudu shanti sukhalanu andukolekapothunnadu.
0: In fact, man is not able to enjoy, receive peace and happiness.
1: Deeniki karanam emiti?
0: What is the reason behind it?
1: Arudaina jeevitamu, vishalamaina kalamu, mruduvaina hrudayamu, మధురమైన మనసు కలిగినప్పటికీ తాను శాంతిని ఎందుకు పొందలేకపోతున్నాడు?
0: హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్ దో హ్యావింగ్ బీన్ గివెన్ దిస్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ వాల్యుబుల్ టైమ్ నెక్టరైన్ హార్ట్ అండ్ ఎ బ్యూటిఫుల్ మైండ్?
1: తన విశాల హృదయమును మరచి సంకుచితమైన భావమును చేర్చుకుని స్వార్థము స్వార్థము స్వార్థము అనే పెనుభూతములకు లొంగి ఈ అశాంతిని అసుఖాన్ని అనుభవిస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ పాసింగ్ త్రూ ద రెస్ట్లెస్ అండ్ మిజరీ బికాస్ హీ హాస్ లాస్ట్ హిస్ బ్రాడ్ మైండెడ్నెస్ అండ్ ఈస్ కంప్లీట్లీ నారో మైండెడ్ ఫుల్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ ద డెమన్ దట్ ఈస్ స్వాలోయింగ్ హిమ్.
1: ప్రాచీన మానవులు శాంతి సుఖములను నొందుతూ అశాంతి అంటే ఏమిటో వాడు గుర్తించలేకపోతూ వచ్చాడు.
0: ఇన్ ఏన్షియంట్
1: సుఖం అనేటువంటిది ఏమిటో వాడు అర్థం చేసుకోలేకపోతూ వచ్చాడు.
0: Ancient man spent all the time in peace and happiness. Now we do not know what peace and happiness are.
1: Prachina kalamundi manavudu satya dharmamunu aasrayinchatam chetane ashanti anetundi varlo e maatramo praveshinchaledu.
0: In olden days man was never restless because he has adhered to the twin principles of truth and righteousness.
1: Nirantaram kodunu sukha shantilato jeevistu vacharu.
0: He always spent his life in peace and happiness.
1: మానవుని యొక్క హృదయం మార్పులకు ఏది ప్రధానము?
0: వాట్ ఈస్ దాట్ విచ్ కాంట్రిబ్యూట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్?
1: ఎట్టి మంటనో అట్టి పొగ.
0: యాజ్ ఇస్ ద ఫ్లేమ్ సో ఇస్ ద స్మోక్ అరౌండ్.
1: ఎట్టి పొగనో అట్టి మేఘము.
0: యాజ్ ఇస్ ద స్మోక్ సో ఇస్ ద క్లౌడ్.
1: ఎట్టి మేఘమో అట్టి వర్షము.
0: యాజ్ ఇస్ ద క్లౌడ్ సో ఇస్ ద రెయిన్.
1: ఎట్టి వర్షమో అట్టి పంట.
0: యాజ్ ఇస్ ద రెయిన్ సో ఇస్ ద క్రాప్.
1: ఎట్టి పంటనో అట్టి వంట.
0: యాజ్ ఇస్ ద క్రాప్ సో ఇస్ ద ప్రిపరేషన్.
1: ఎట్టి వంటనో అట్టి భ్రమలు మానవుని యందు అభివృద్ధి అవుతూ.
0: యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద మైండ్.
1: కనుక ఈనాడు మానవుని యొక్క తిండి తీర్థములు కూడాను సక్రమమైనటువంటి స్థితిలో లేవు.
0: టుడే ఇన్ ద ఫుడ్ అండ్ డ్రింక్ ఆర్ నాట్ ఇన్ ద ప్రాపర్ వే.
1: మానవుని యొక్క సౌందర్యం ఏమిటి అనేటువంటిది తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ వాట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్ నౌ.
1: ఏమిరెడ్డి మల్లమ్మ చెప్పేటువంటిది, నీలింగ సన్నిధిలే శృంగార, ఊరింగి ఆగరవ శృంగార, సముద్రకి తెరయే శృంగార, నారి గుణమే శృంగార అని. మానవులకు నిజమైనటువంటి శృంగారం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ట్రూ డెకరేషన్ టు మ్యాన్?
1: కొలనుకు తామర పుష్పమే శృంగారం.
0: ఇట్ ఇస్ ద లోటస్ ఫ్లవర్ దట్ యాడ్స్ బ్యూటీ టు ద లేక్.
1: గ్రామమునకు నిర్మించుకున్న ఇంటే శృంగారం.
0: ది ఎంటైర్ విలేజ్, ది హౌసెస్ బిల్ట్ దేర్ యాడ్ టు ది బ్యూటీ.
1: సముద్రమునకు అలలే శృంగారము.
0: వేవ్స్ ఆర్ ద డెకరేషన్ టు ద మైటీ ఓషన్.
1: గగనమునకు చంద్రుడే శృంగారము.
0: మూన్ ఇస్ ద బ్యూటీ టు ది ఎంటైర్ ఇన్ఫినిట్ స్కై.
1: మానవునకు గుణమే శృంగారము.
0: ఫర్ ద మ్యాన్ ఇట్ ఇస్ ద క్యారెక్టర్ దట్ ఇస్ ద ట్రూ డెకరేషన్.
1: ఇట్టి గుణమనేటువంటి శృంగారం ను కోల్పోవడం చేతనే మానవుడు అనేక దుఃఖములకు, అనేక కష్టములకు, అనేక బాధలకు గురి అవుతున్నాడు.
0: యాజ్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ దిస్ బ్యూటిఫుల్ ఆర్నమెంట్ ఆఫ్ క్యారెక్టర్, హీస్ కంప్లీట్లీ డ్రౌన్డ్ ఇన్ మిజరీ అండ్ సాడ్నెస్.
1: భగవంతుడు మానవుని ఏ కార్య నిమిత్తమే నిర్మించాడో, జన్మింపజేశాడో మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద పర్పస్ ఫర్ విచ్ హీస్ బోర్న్.
1: ప్రతి సృష్టి ఎందుకు కూడాను కొన్ని రహస్యములు, కొన్ని ఆదర్శములు, కొన్ని ప్రమాణములు కూడాను నిర్మించాడు భగవంతుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హెస్ లెఫ్ట్ దేర్ సో మెనీ ఐడియల్స్ మిస్టర్ అండ్ వండర్ బిహైండ్ ఇన్ దిస్ క్రియేషన్.
1: కానీ ఈ ఆదర్శాలను వీడు విస్మరిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ హెస్ ఫర్గాటెన్ ది ఐడియల్ సెట్ అహెడ్ ఆఫ్ హిమ్.
1: మానవత్వం అనేటువంటి ఎంత ఘనమైనటువంటిదో తాను చూచుకోలేకపోతున్నాడు.
0: ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద వండర్ ద గ్రాండియర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ప్రపంచంలో ఉన్నటువంటి సర్వశక్తుల కంటే మానవుని యొక్క శక్తి చాలా ఘనమైనటువంటిది.
0: ద హ్యూమన్ పవర్ ఈజ్ మైటియర్ దాన్ ఆల్ ద పవర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: మానవుడే ప్రతి పదార్థమునకును, ప్రతి విషయమునకును విలువను అందిస్తున్నాడు.
0: In fact, man attaches value to all the objects and the material in the world.
1: Diamond ki evaru viluvistunnadu?
0: Who values the diamond?
1: Bangaru ki evaru vilu andistunnadu?
0: Who values gold?
1: Bhoomi ki evaru vilu nistunnadu?
0: Who values land?
1: Manishe.
0: It's only man that values.
1: Itti ghanamainatundi viluvainatundi manavatvanni ee naadu manavude gurtinchukolekapothunnadu.
0: Being a human being, he is not able to know his own value.
1: మానవుని ఎందున్న మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: When the man is not able to know his own value of the human being as a human being,
1: మానవుని ఎందున్నటువంటి మానవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In the first instance, man should know the greatness value of the human life.
1: కనుక తన మానవత్వాన్ని తాను గుర్తించుకున్న తర్వాతనే దైవత్వమును సులభంగా తాను పొందగలడు.
0: When once he comprehends the value of the human life, he can understand the value of
1: దైవం. ఏ కైలాసమునందును, ఏ స్వర్గమునందును, ఏ యొక్క ముని యందును తాను లేడు.
0: God is not present there in paradise or in heaven.
1: ఈ స్వర్గము, కైలాసము ఇవంతా కూడా కేవలము ఒక క్యాంపింగ్ స్టేషన్స్.
0: The paradise and the heaven, the Kailas and Swarga are camping stations.
1: భగవంతుని నిజమైనటువంటి స్థానము మానవుని హృదయమే.
0: The true dwelling place of God is human heart.
1: భగవంతుని ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు.
0: You don't need to search for God.
1: దేవుడనగ వేరు, దేశమందును లేడు. దేవుడనగ తన దేహమందే.
0: God is not present in a foreign land. He is present in one's own life.
1: పాపమనగ వేరు, పరదేశము లేదు. తాను చేయు పనుల తల్లి ఉంది.
0: సీన్ ది సిన్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ అ ఫారెన్ కంట్రీ. ఇట్ ఈస్ అటాచ్డ్ టు వన్స్ ఓన్ యాక్షన్.
1: తన ఎందే ఉండి తాను చేసే కర్మలు ఎందు కూడా ఉంటుంది. తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవటము మానవుని యొక్క ప్రధానమైన అజ్ఞానమే.
0: ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు నో దో ఎవ్రీథింగ్ ఈస్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్.
1: ఈ అజ్ఞానములకు మూల కారణం ఏమిటనేది కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద రీజన్ బిహైండ్ ఇగ్నోరెన్స్.
1: నిరంతరం కూడాను ప్రవృత్తి మార్గమునందే మనం ప్రయాణం సాగుతున్నామే కానీ నివృత్తి వైపున ఏమాత్రం కూడాను మనం వెనుక తిరిగి చూడటం లేదు.
0: త్రూ అవుట్ అవర్ లైఫ్ టైమ్ వీ స్పెండ్ థింకింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ అవుట్ వర్డ్, నథింగ్ టు డూ విత్ ఇన్.
1: చూస్తున్నది ప్రవృత్తి యొక్క దృష్టియే.
0: We have got outer vision.
1: వినున్నది ప్రవృత్తి యొక్క పలుకులే.
0: Our words are also external.
1: తలంచున్నది ప్రవృత్తి యొక్క తలంపులే.
0: Thoughts are external.
1: అన్ని ప్రవృత్తి యొక్క లక్షణములే.
0: All are outward.
1: ఈ ప్రవృత్తి యందు ప్రవృత్తి భావములే మనం ఆవిర్భవిస్తున్నాయి కానీ నివృత్తి తత్వం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Therefore we will have outer tendencies, nothing to do the inner.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మానవుని యొక్క విలువను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make an effort to know the value of a human being.
1: Motta motta manavudu endunnatundi daivathyam kante maroka daivam vere ledu.
0: In fact, other than God in man, there's no other God.
1: Manavude daivamu.
0: Man is God.
1: Daivame manavudu.
0: God is man.
1: Manavunaku daivathyamunaku etti bhedamulu ledu.
0: There's no difference between the man and God.
1: Kaani bhavamuni endu maatrame maarpu kalugutundadi.
0: There lies the difference in the realm of thought.
1: చూచే విశ్వాన్ని విశ్వరూపంతో మనం చూస్తున్నామే కానీ విశ్వేశ్వర స్వరూపంతో చూడటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ వాచ్ ద వరల్డ్ విత్ ద వరల్డ్లీ థాట్, నాట్ విత్ ది డివైన్ ఫీలింగ్.
1: ప్రకృతి దృష్టితోనే మనం చూస్తున్నాము.
0: వీ హావ్ గాట్ ఓన్లీ ది వ్యూ ఆఫ్ ద
1: నేచర్. ఆ ప్రకృతి దృష్టిని మరల్చి పరమాత్మ దృష్టిని స్థిరించుకో.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు డైవర్ట్ ది ఔటర్ వ్యూ టువర్డ్స్ ది ఇన్నర్ వ్యూ.
1: ప్రకృతి దృష్టితో చూసినప్పుడు ఇది ఒక గులాబీ పుష్పము.
0: ఫ్రమ్ ద ఔటర్ వ్యూ ఇట్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ ఇదే దైవ స్వరూపంతో చూసినప్పుడు ఇది హృదయ పుష్పము.
0: From the divine look, you will consider it as the flower of heart.
1: ఈ రంగులను ఈ యొక్క వాసనలను ఎవరు అందించారు?
0: Who gave us this vision and smell?
1: కనుకనే దైవత్వంతో కూడినటువంటి జగత్తును మనము జగత్తుగా చూస్తున్నామే కానీ దైవత్వంగా మనం చూడటం లేదు.
0: So we have got only worldly view but not the divine outlook.
1: కనుకనే మనము ఈ ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క కష్ట నష్టములకు గురి అవుతూ దీన్ని అనుభవిస్తూ ఉన్నాం.
0: For that reason we pass through the world is suffering trouble and turmoil.
1: పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను సత్యాన్ని బోధించి వారి యొక్క సత్య స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చింది మదాలస.
0: మదాలస taught to every newborn child the point of truth.
1: నాయన నీవు కేవలము శరీరధారి కాదు.
0: My dear child, you are not merely the body.
1: నీ శరీరము భౌతిక శరీరం కాదు.
0: Is not merely material.
1: నీవు అజ్ఞానముకు లోబడలేదు.
0: And you don't succumb yourself to ignorance.
1: మాయకు వశం కాలేదు.
0: Don't submit to illusion.
1: నీవు కేవలం ఇంత మోహం అనేటువంటి నిద్రలో అనుభవించేటువంటి స్థితిలో.
0: You are just passing through the sleep of attachment.
1: ఈ మోహం అనే నిద్ర నుంచి మేల్కో.
0: Get up, wake up from the slumber of attachment.
1: జాగ్రత్త అనేటువంటి జ్ఞానంలో జ్ఞానంలో ప్రవేశించు.
0: Wake up in that lightning of knowledge, wisdom.
1: ఎప్పుడు మనకు కళలు వస్తున్నాయి?
0: When do we get the sight?
1: చాలా మంది కళలు కలడానికి కొన్ని ఆహార దోషములని భావిస్తున్నారు.
0: Many dream, they think that food is the cause.
1: కొన్ని తలంపులే దీనికి మూల కారణమని భావిస్తున్నారు.
0: Some consider thoughts are behind our dreams.
1: ఇవి ఏవీ కాదు.
0: Nothing of that sort.
1: సంసార స్వప్నం త్యజమోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటి స్వప్నం లోపల మోహమనే నిద్ర వల్ల నిజమైనటువంటి యొక్క తన స్వరూపాన్ని మర్చిపోతున్నాడు.
0: ఇన్ ద డ్రీమ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ లైఫ్ మ్యాన్ ఈస్ జస్ట్ పాసెస్ హిస్ టైమ్ ఇన్ అటాచ్మెంట్.
1: నిద్రనే లేకపోతే స్వప్నమే రాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ గో టు స్లీప్ యూ కెనాట్ డ్రీమ్.
1: స్వప్నమునకంత నిద్రనే మూల కారణము.
0: ఫర్ ద డ్రీమ్ ది స్లీప్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: అనగా అజ్ఞానం అనే స్వప్నం అనుభవించడానికి
0: in order to experience the dream avidya
1: anetundi nidrane moola karanam
0: and this illusion the sleep is the cause.
1: Kanaka ee avidya anetundi swapnamlo nidralo nevu e maatramu marchipovaddu.
0: Don't get into that sleep of illusion or delusion.
1: Ee vidhanga bodhinchi janminchina prati kumarunni kudanu oka goppa yogiga marchivesindi talli.
0: So teaching madalasa made every child born to her into a sage.
1: కనుక మానవుడు జగత్తు లోపల జన్మించి జగత్తు విషయములంతా అనుభవించే నిమిత్తం కాదు.
0: మ్యాన్ ఈస్ బోర్న్ నాట్ సింప్లీ లివ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: జగత్తులో ఎంత అనుభవించినప్పటికీ దాన్ని ఎందుకు తృప్తి మనకు కలుగుటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ప్లెజర్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్.
1: అనుభవించుకొనది అనుభవించుకొనది ఆశలు పెరిగిపోతున్నదే కానీ తరిగిపోవడానికి ఏమాత్రం పునుకోవటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ప్లెజర్స్ అండ్ ద డిజైర్స్ వీ ఎంజాయ్ దే విల్ నెవర్ డిక్లైన్ డిమినిష్ నో.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన తత్వాన్ని తాను గుర్తించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ నీడ్స్ టు నో హిజ్ నేచర్.
1: ఈనాడు జగత్ రీతిగా ప్రవృత్తి రీతిగా ప్రాకృతి రీతిగా భౌతిక రీతిగా ఇది 200 సంవత్సరములు అనుకుంటున్నారు.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్ ఫిజికల్లీ స్పీకింగ్ ఫ్రమ్ ద నేచర్ ద క్యాలెండర్ దిస్ డే ఇస్ ద బిగినింగ్ ఆఫ్ 2000.
1: ఇది ఒక దేశీయులకు మాత్రమే కానీ అందరికీ కాదు.
0: This is limited to a particular.
1: ఇది సమస్త యొక్క కొలతలు కాదు.
0: It is not the measure of the cosmos.
1: సమస్త యొక్క తత్వము కాదు.
0: It is not the nature of the universe.
1: సమస్త యొక్క పేరు కాదు.
0: That's nothing to do with the cosmos.
1: సమస్తి అనగా దైవమే.
0: Cosmos means is God.
1: దేశి అనగా ఒక దేశము ఒక వ్యక్తియే.
0: Individual is related to time and space.
1: కాబట్టి వ్యక్తి జీవుడు సమస్త దేవుడు.
0: Individual is the human one cosmos. దైవ భావంలో
1: ఈ 200 సంవత్సరములు మనం చక్కగా విచారణ చేస్తే
0: if we investigate from the divine viewpoint
1: ఇది 200 సంవత్సరములు చాలా అల్పమైనటువంటిది.
0: This 2000 period is so small.
1: ఎన్ని కోట్ల సంవత్సరంలో జరిగిపోయినవి.
0: Crores and crores years passed by.
1: కానీ 200 సంవత్సరాలు అని చెప్పుకోవటంలో అర్థం లేనటువంటి విషయం.
0: It is meaningless to say it's just 2000.
1: Jesus కొలకు వేసినప్పుడు,
0: when he was crucified,
1: ఆనాటి నుంచి ఈనాటి వరకు 1000 సంవత్సరములైంది మాత్రం.
0: Just the days are counted from the day of crucifixion.
1: దానికి పూర్వం ఉన్నటువంటి దానిని వదిలిపెట్టారు.
0: He has forgotten the period ahead.
1: దానికి పూర్వం గ్రీక్ దేశపు రాజుల యొక్క పేర్లే ఈ సంవత్సరములకంతా ఉండేది.
0: All the names of the year are related to the names of the Greek king.
1: ఒక్కొక్క సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవన్నీ కూడా కేవలము గ్రీక్ దేశపు యొక్క రాజుల యొక్క పేర్లు.
0: The names of all the months are the names of the kings of Greece.
1: కనుక ఇలాంటి మానవుని యొక్క పేరును ఆధారం తీసుకుని,
0: వీ గో బై ద నేమ్స్,
1: మానవుని యొక్క పేరును తరేనటువంటి ఒక ప్రమాణంగా తీసుకుని,
0: వీ గో బై ద స్టాండర్డ్ ఆఫ్ ది ఓన్లీ
1: మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
0: వీఆర్ ఇన్ సచ్ అన్ అన్ఫార్చునేట్ కండిషన్ దట్ వీ డోంట్ నో ద నేచర్.
1: మానవుడు అనగా ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ దట్
1: వీళ్ళు దైవస్వరూపుడే, దైవస్వరూపుడే.
0: హీస్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్. త్రీ లెటర్స్,
1: మా అజ్ఞానము, దా లేకుండా వా వర్తించటము. అజ్ఞానం లేకుండా వర్తించేవాడే మానవుడు.
0: మా నవ, మా మీన్స్ ఇగ్నోరెన్స్, వా హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ విదౌట్ ఇగ్నోరెన్స్.
1: వీడు నవీన మానవుడు కాదు.
0: హీఈస్ నాట్ అల్ట్రా మోడర్న్.
1: సనాతన మానవుడు.
0: హీఈస్ ఎటర్నల్.
1: పురాతన మానవుడు.
0: హీఈస్ ఎన్షియంట్.
1: మా నవ,
0: మా నవ.
1: మా అనగా కాదు.
0: మా నో.
1: నవ అనగా కొత్త.
0: నవ న్యూ.
1: కొత్తవాడు కాదు ఈ మానవుడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ న్యూ.
1: పాతవాడే.
0: హీఈస్ ఎటర్నల్ ఎన్షియంట్.
1: ఎన్నో వేల సంవత్సరం నుంచి కూడా వస్తున్నాడు ఈ మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ బీన్ దేర్ రైట్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
1: కనుక కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, పిచ్చి ఇవన్నీ కూడా ఆకారాన్ని బట్టి మనం మానవత్వంగా భావిస్తున్నాం. కానీ ఈ ఆకారం మానవత్వం కాదు.
0: వీ గో బై ది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, ది లెగ్స్, ది నోస్, ది హెడ్ సో ఫార్, అండ్ కన్సిడర్ ఇట్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక మనం సంవత్సరములకై మనం బ్యాకులాడనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ది వరల్డ్.
1: ప్రతి సెకండ్ కూడా నూతన సంవత్సరమే.
0: ఎవ్రీ సెకండ్ ఇస్ ఎ న్యూ ఇయర్.
1: ఈ నూతన సెకండ్ అనేటువంటి సంవత్సరం చేస్తే నూతన నిమిషములుగా మారుతున్నాయి.
0: ది సెకండ్స్ వుడ్ యాడ్ ఆన్ కాన్స్టిట్యూట్ ది మినిట్.
1: నూతన నిమిషముల మీద కూడా నూతన గంటలుగా వస్తున్నాయి.
0: మినిట్స్ కంపోజ్ ఎన్ అవర్.
1: నూతన గంటలే నూతన దినములుగా వస్తున్నాయి.
0: అండ్ అవర్స్ లీడ్ టు ఎ డే.
1: నూతన దినములే నూతన నెలలుగా వస్తున్నాయి.
0: డేస్ కాన్స్టిట్యూట్ ఎ మంత్.
1: ఈ నూతన నెలలే సంవత్సరములుగా మారుతున్నాయి.
0: అండ్ మంత్స్ కాన్స్టిట్యూట్ ఎన్ ఇయర్.
1: కాబట్టి సంవత్సరం కోసం మనం వెతుకునక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎన్ ఇయర్.
1: ఒక్కొక్క సెకండ్ కూడా ఒక్కొక్క నూతనమైనటువంటిది.
0: ఎవ్రీ సెకండ్ ఇస్ ఎవర్ న్యూ.
1: కనుకనే ఈనాటి మానవుడు ఈ సెకండ్ లోపల ఈ నూతన సంవత్సరంలో ప్రపంచంలో ఏ విధమైనటువంటి శుభములు అశుభములు సంభవిస్తాయో అని అనేక మంది విచారిస్తున్నారు.
0: మ్యాన్ ఈస్ వెరీ మచ్ బాదర్డ్ యాస్ టు వాట్ ఈస్ కెప్ట్ ఇన్ వెయిటింగ్ ఫర్ అస్, హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీనెస్.
1: మన సుఖ దుఃఖములకు సంవత్సరంలో మూల కారణం కానే కాదు.
0: ఇయర్ ఈస్ నాట్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ.
1: మన యొక్క చేతలతో చేసినటువంటి కర్మలే దీనికి మంచి చెడ్డలకు మూల కారణము.
0: అవర్ ఓన్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ కాన్సిక్వెన్సెస్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీ.
1: ఏ విత్తనం నాటుదమో ఆ యొక్క మొక్కనే పడుతుంది.
0: యాజ్ ఇస్ ద సీడ్ దట్ యు సో, సో ఇస్ ద ప్లాంట్ దట్ ఇట్ స్ప్రౌట్స్.
1: అది చేతు ఇంకెన్నియో చేతు నుంచి ఊహలు తల్లి అలసిపోకు.
0: డోంట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ టైర్డ్ ఇమాజిన్ దట్ యుడ్ బి ఏబుల్ టు డూ దట్. ఏ
1: విత్తనం నాటి ఇచ్చోట ఉంటివో ఆ ఫలములే నీకు అందుచుండు.
0: బికాస్ ఆఫ్ ద సీడ్స్ దట్ యు హావ్ సోన్ ఇన్ ద పాస్ట్ లైఫ్ యూ రీప్ ద ఫ్రూట్ నౌ.
1: విత్తనం ఒకటైనా వేరైన ఫలములు లభించుట ఎట్టు సాధ్యమగును?
0: ఇఫ్ ద సీడ్ ఈస్ ఆఫ్ వన్ కైండ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ప్లాంట్ ఆఫ్ ఎ డిఫరెంట్ కైండ్.
1: కనుక విత్తనం ఒకటి ఫలం ఒకటి కానే కారదు.
0: ద ఫ్రూట్ యాజ్ ఇస్ ద సీడ్ సో ఇస్ ద ఫ్రూట్ దట్ యు రీప్.
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి,
0: వాట్ ఎవర్ యు డూ గాడ్ విల్ కౌంట్ వన్ బై వన్.
1: బ్రహ్మ నీకిచ్చి పంపెను బరువమాల.
0: ద క్రియేటర్ సెండ్స్ యూ విత్ దట్ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: ఇట్ గాడ్ సెండ్స్ యూ టు దిస్ ఎర్త్ విత్ దిస్ నెక్లెస్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్రీవియస్ యాక్షన్.
1: అనుకునే మానవుడు ఒక కంఠమాలతో జన్మిస్తున్నాడు.
0: దేర్ఫోర్ మ్యాన్ ఈస్ బోర్న్ విత్ దిస్ గార్లెండ్ ఆఫ్ యాక్షన్.
1: ఆ కంఠమాల యందు ఏ రత్నాలు ఏ ముత్యాలు లేవు.
0: ద చైన్ విత్ విచ్ వీ ఆర్ బోర్న్ డజంట్ షో ఎనీ పర్ల్స్ ఆర్ డైమండ్స్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: ఇట్ ఈస్ ఎ నెక్లెస్ ఆఫ్ ఆల్ ది
1: మంచి చెడ్డ కర్మలతో కూడినటువంటి ఈ మాల.
0: that necklace is made up of good and bad, the results of our past
1: actions. తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time of birth we have not brought any gold chain with us.
1: మంచి ముత్యపు సరులు మంచునకును లేవు.
0: We don't find any trace of pearls.
1: లేని బంగారు దండ మెడకు లేదు.
0: There's no gold chain round our neck.
1: రత్నాలహారము రంజిల్లగా లేదు.
0: There are no diamonds whatsoever.
1: పచ్చల పేళ్ళను పుతకలేదు.
0: There are no precious stones.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: There is a chain round your neck.
1: ఏ రత్నములు కాదు, ఏ ముత్యములు కాదు, ఏ నరము కాదు, కానీ మానవుల యొక్క మంచి చెడ్డ కర్మలే తన మాల.
0: We don't have any chain of pearls or diamonds or gold, but we have got the chain of the consequences of our embodiments of love.
1: మనం చేసేటువంటి కర్మలు అన్ని కూడాను సక్రమమైనటువంటివిగాను పవిత్రమైనటువంటివిగాను చేసినప్పుడు మనకు అన్ని పవిత్రములే లభిస్తుంటాయి.
0: When all our actions are good and sacred, we'll certainly face good results.
1: కానీ ఈ ఆధ్యాత్మిక మార్గములో మనము ఇంతవరకు పోయినప్పుడు మనకు అర్థం కాలేటువంటి విషయం అవుతుంది.
0: In spiritual path, we are yet to understand.
1: ఈ వచ్చిన సంవత్సరం చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్థితిని అందిస్తుంది.
0: ఎవ్రీ ఇయర్ దట్ కమ్స్ టు అస్ విల్ సర్టెన్లీ గివ్ అస్ గుడ్ థింగ్స్.
1: ఈ 2000 సంవత్సరం అనేటువంటిది ఈనాడు కాదు.
0: ఇయర్ 2000 ఇస్ నాట్ ఆఫ్ దిస్ డే.
1: ఈనాడు 2000 సంవత్సరం ప్రారంభమైనది అంతే.
0: ఇట్స్ ఓన్లీ కమెన్స్మెంట్, బిగినింగ్ ఆఫ్ 2000.
1: 1999 యొక్క సంవత్సరం అంత్యమైంది.
0: Is an ending of the year 1999.
1: 2000 samacharam prarambhamaindi.
0: Beginning of year 2000.
1: Ee 2000 samacharam anetundi raaboye kuti janavarike idi 2000 samacharam ani cheppavachu.
0: We can say this is the beginning 2000 year on the basis of January 1st.
1: కనుక ఇది 2000 సంవత్సరం యొక్క ఫలితంగా మనం భావించరాదు.
0: వి కెనాట్ కన్సిడర్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఇయర్ 2000.
1: ఇది 1999 యొక్క సంవత్సరం యొక్క ఫలితంగానే మనం విశ్వసించాలి.
0: ద రిజల్ట్స్ ఆఫ్ ది 2000 ఆర్ బేస్డ్ ఆన్ ది యాక్షన్స్ ఆఫ్ ది ఇయర్ 1999.
1: కనుక ఇందులో చాలా వరకు దేశములకు, వ్యక్తులకు, తమ యొక్క ఫలములకు చాలా ఉత్తమమైనటువంటి కాలంగానే ఉంటుండాలి.
0: దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ టైమ్ ఫర్ ఆల్ నేషన్స్, ఫర్ ఆల్ ఇండివిజువల్స్.
1: కేవలము ఈ జనవరి కనుక ఈనాడు ప్రారంభమైంది. ఇవంతా దేనివల్ల సంబంధిస్తున్నాయి?
0: వాట్ ఫార్, హౌ డస్ ఇట్
1: సోలార్, సూర్య ప్రతిబింబం చేత లభించేటువంటి ఈ కాలములు.
0: ద టైమ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ సోలార్ లైట్.
1: కనుక ఈ 200 సంవత్సరం లోపల ఈ సోలార్ పద్ధతులు కొంత మారిపోతున్నాయి.
0: There's going to be certain changes in solar life.
1: ఈ మార్పు కలిగేటువంటి సోలార్ సిస్టమ్ అంతా కూడాను ఈ 3 నెలలు కూడాను కొంచెం కాలం తీసుకుంటుంది.
0: The solar changes take place within span of 3 months.
1: అయితే కేవలం కాలం మాత్రమే ఆధారం చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నించకూడదు.
0: We don't need to wait for that time.
1: మానవుని యొక్క ప్రయత్నం కూడాను దీనికి అత్యవసరం.
0: Human effort is essential.
1: మానవుని యొక్క కర్మలు కూడాను చాలా ప్రధానము.
0: Human actions are important.
1: ఈనాడు మానవుని యొక్క చేష్టలు చాలా విపరీతంగా మారిపోతున్నాయి.
0: Human actions are peculiar.
1: మానవుని యందు ఉండవలసినటువంటి మానవతా గుణములు శూన్యమైపోతున్నాయి.
0: హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గాన్.
1: ప్రేమ అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
1: సత్యం అనేటువంటిది వినిపించడం లేదు.
0: వీ డోంట్ లిసన్ టు ట్రూత్.
1: ధర్మం అనేటువంటిది చేయటం లేదు.
0: రైచియస్నెస్ ఇస్ నాట్ డన్.
1: శాంతి ఏ రీతికి మనకు లభిస్తుంది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్.
1: కనుక భగవంతుడే దీనికి సంపూర్ణమైనటువంటి స్వరూపము.
0: గాడ్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, రైచియస్నెస్ అండ్ పీస్.
1: మనము ఒక గోల్డ్ స్మిత్ దగ్గర వెళ్లి, బంగారు పని చేసే వాడి దగ్గరికి వెళ్లి బంగారు చేతికిచ్చినప్పుడు ఏం చేయాలంటాడు వాడు?
0: When you hand over gold to a goldsmith, what does he say?
1: అయ్యా, ఈ బంగారుతో నాకు ఒక నగ చేయించు.
0: If you ask the goldsmith, I want
1: ఈ బంగారుతో నాకు కొన్ని గాజులు చేయించు.
0: Make some bangles for me.
1: ఈ బంగారుతో నాకు ఒడ్డాణం చేయించు.
0: I want a waist belt with this gold.
1: ఈ విధంగా పలికి ఆ బంగారము ఈ యొక్క స్వరూపాలుగా తీర్చిదిద్దుతున్నాడు.
0: And you want the gold to be made into jewels of your choice.
1: భగవంతుడు హిరణ్యగర్భుడు.
0: God's name is హిరణ్యగర్భ.
1: తాయి ఒక బంగారు వంటి వాడు.
0: God is gold.
1: ఆ బంగారును, భగవంతుడు అనేటువంటి బంగారుని మన హృదయంలో పెట్టుకుంటే,
0: when we have that golden God in our heart,
1: బంగారు పని చేసే వాడి దగ్గరికి వెళ్లి బంగారు చేతికిచ్చినప్పుడు ఏం చేయాలంటాడు వాడు?
0: When you hand over gold to a goldsmith, what does he say?
1: అయ్యా, ఈ బంగారుతో నా

0: హృదయంలో పెట్టుకుంటే
1: then we have that golden god in our
0: heart. బంగారు చేత శాంతి అనేటువంటి నగరం మనం చేయించుకోవచ్చును, సత్యం అనేటువంటి నగరం చేయించుకోవచ్చును, ధర్మం అనేటువంటి నగరం చేయించుకోవచ్చును. ఈ యొక్క పనులన్నీ కూడా ఈ బంగారుతోనే పనులు జరుగుతున్నాయి.
1: With golden god in our heart we can have the jewels of truth, the ornament of righteousness and the jewel of peace.
0: బంగారు లేకుండా నగలు కాలేదు.
1: Without gold you cannot make ornaments.
0: దైవం లేకుండా నీ యొక్క శాంతి నీకు లభించదు.
1: Without god you can never be peaceful.
0: నీ సత్యం నీకు ప్రాప్తించదు.
1: You cannot be truthful.
0: నీ ధర్మము నీవు ఆచరించలేవు.
1: You don't perform righteousness.
0: ఇవన్నీ కూడా నువ్వు భగవంతుని ద్వారా లభించేటువంటివి.
1: They are all god's gifts only.
0: కనుక నీ భగవంతుని బంగారు వంతి వాడిగా నీవు తీసుకోవాలి.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ గోల్డ్.
0: దీని దైవం ఒక దృష్టి అని ఉంచుకుని నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అని పిలుస్తుంటాను పిల్లలు.
1: కీపింగ్ దిస్ వ్యూ ఓన్లీ స్వామి సేస్ బంగారు బంగారు గోల్డ్ గోల్డ్
0: అనగా అందరి ఎందుకు ఈ హిరణ్య గర్భుడున్నాడు.
1: గోల్డ్ గాడ్ డివైన్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: కాబట్టి దీని సత్యాన్ని గుర్తించి నా యందు భగవంతుడున్నాడు అనేటువంటి దీన్ని విశ్వసించినప్పుడే నీకు సర్వ విధములకు సుఖములు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు హావ్ గాట్ ద ఫర్మ్ ఫెయిత్ this truth is in you, you are bound to be successful.
0: కానీ హృదయంలో ఉన్నటువంటి ఒక దైవ స్వరూపాన్ని చింతించటం విస్మరించారు.
1: But we have forgotten to think of God within us.
0: బాహ్యమైన ఫలితముల కోసమని ఆశిస్తున్నాడు.
1: We are expecting for outer rewards and results.
0: ఇది అసాధ్యము అసాధ్యము.
1: It is impossible, impossible.
0: కనుక మొట్టమొదట నీవు దైవత్వాన్ని విశ్వసించు.
1: Have full faith in God.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధములుగా కూడా దైవత్వాన్ని స్మరిస్తూ ప్రచార ప్రతిబోధం సల్పుతూ అన్ని దేశములకు సుస్థిర శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది.
1: Since ancient days it is Bharat that has propagated the spiritual path, ensuring peace and security.
0: భారతీయ ప్రాచీన సంస్కృతి చాలా గొప్పది.
1: The ancient culture of Bharat is great and valuable.
0: కానీ ఆ యొక్క సంస్కృతి యొక్క తత్వాన్ని ఎవ్వరు కూడా విచారించడానికి ప్రయత్నించడం లేదు.
1: But nobody things of this ancient
0: విద్యార్థులు కూడా ఈ సంస్కృతిలో ఏమాత్రము ప్రవేశించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆల్సో డూ నాట్ అండర్స్టాండ్ ద సాంక్టిటీ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: కనుకనే వారికి ఈ సంస్కృతి పద్ధతి కూడా వారికి అర్థం కావటం లేదు.
1: సో దే డూ నాట్ నో ద కల్చరల్ ప్రొసీజర్.
0: ప్రాచీన సంస్కృతి మహాఫలవంతమైనటువంటిది.
1: ది ఏన్షియంట్ కల్చర్ ఇస్ హైలీ ఫ్రూట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్.
0: మహాపవిత్రమైనటువంటిది,
1: హైలీ సెక్రెడ్,
0: దివ్యమైనటువంటిది, నవ్యమైనటువంటిది. ఇలాంటి పవిత్రతను అయిన మన సంస్కృతిని ఈనాడు మర్చిపోతున్నారు.
1: వి హావ్ ఫర్గాటన్ దట్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: మహాభారత యుద్ధం నందు జరిగినటువంటి యొక్క ఫలితములకు చక్కని ఆదర్శం తీసుకోండి.
1: యూ కెన్ టేక్ ఆల్ ది ఐడియల్ దట్ యు లెర్న్ అవుట్ ఆఫ్ మహాభారత్ వార్.
0: అర్జునుడు, ధర్మజుడు, భీముడు, నకులు, సహదేవుడు ఈ పంచపాండవులు కూడాను భగవంతుని నిరంతరం కూడా స్మరిస్తూ వచ్చారు.
1: ఆల్ ద ఫైవ్ బ్రదర్స్ ధర్మజ, అర్జున, భీమ, నకుల, సహదేవ ఫాలోడ్ గాడ్.
0: ఫస్ట్ గాడ్,
1: దే కెప్ట్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్.
0: నెక్స్ట్ వరల్డ్,
1: దెన్ దేర్ లైస్ ద వరల్డ్.
0: లాస్ట్ ఐ అన్నారు వాళ్ళు.
1: అండ్ దే కెప్ట్ దిస్ ఐ ఇన్ ద లాస్ట్.
0: కానీ కౌరవులు అట్ట కాదు.
1: కౌరవులు సార్ నాట్ లైక్
0: ఫస్ట్ ఐ.
1: దే కెప్ట్ ఐ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
0: నెక్స్ట్ వరల్డ్,
1: నెక్స్ట్ వరల్డ్,
0: లాస్ట్ గాడ్ అన్నారు.
1: గాడ్ ఈస్ గివెన్ ద లాస్ట్ ప్లేస్.
0: కనుకనే వారు గాడ్ అంతా కూడా కోల్పోయినారు.
1: సో దే లాస్ట్ గాడ్.
0: అందరూ లాస్ట్ లైఫ్ నే జీవితాన్ని కోల్పోయారు.
1: సో దే లాస్ట్ దేర్ లైఫ్.
0: కనుకనే ఈనాటి మానవులందరూ కూడా మొట్టమొదటి దైవాన్ని ముందు ఉంచుకోవాలి.
1: Therefore everyone of us will have to give first place to God.
0: దైవాన్ని ముందు ఉంచుకుంటే ఏ యొక్క విప్లవము రాదు మనకు.
1: If you keep God in front you will not have any revolution.
0: కనుకనే ఇటు దైవత్వాన్ని హృదయంలో మనం స్మరించుకుంటూ
1: we have to think of
0: దైవత్వాన్ని చింతించుకుంటూ దేశంలో మన జీవితాన్ని గడపాలి.
1: We have to carry on this life sojourn thinking of God in full faith.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దేశం వేరు, దేహం వేరు కాదు.
1: In fact, desha, country, deha, body are not different.
0: పంచభూతములు దేహమునందుంటున్నాయి.
1: The five elements in the country are present.
0: ఈ దేహమునందుంటున్న పంచభూతములు దేశమునందుంటున్నాయి.
1: The five elements in the body are present in
0: దేశ దేహమునకు రెండు కూడాను బింబ ప్రతిబింబములే.
1: In fact, the body and the motherland are object
0: రెండు అవినాభావ సంబంధములే.
1: They are interrelated.
0: ఇవి రెండును అన్యోన్యాశ్రయములే.
1: They are interdependent.
0: ఇలాంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Make every effort to know this truth.
0: ఈనాటి యువకులే భవిష్యత్ యొక్క భారత నాయకులు.
1: యంగ్స్టర్స్ టుడే ఆర్ ఫ్యూచర్ లీడర్స్.
0: కనుక నీ భవిష్యత్తు బాగుపడాలంటే
1: ఇఫ్ యూ వాంట్ ద ఫ్యూచర్,
0: ఈనాటి యువకులు దైవత్వంలో సంపూర్ణమైన విశ్వాసం ఉంచుకొని
1: యూత్ షుడ్ డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: తద్వారా తన నిత్యకర్మను తాను ఆచరిస్తూ రావాలి.
1: అండ్ టేక్ టు డైలీ యాక్టివిటీ.
0: అప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
1: దెన్ ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: దేశం నీకంటే ప్రత్యేకమైనది కాదు.
1: And country is not different.
0: దేశంలో నీవు ఒక భాగము.
1: You are part in this country.
0: కనుక దేశము నాది అనేటువంటి ఒక భావం.

0: నువ్వు పూర్తి దృఢం చేసుకోవాలి.
1: హ్యావ్ ద స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ దిస్ కంట్రీ బిలాంగ్స్ టు మీ.
0: ఈనాడు నేషనల్ భావం అనేటువంటిది లేకుండా ఉంటుండాలి పిల్లలు.
1: Among students today, there is no patriotic spirit or national feeling.
0: దేశం యొక్క విశ్వాసమే లేదు ఈనాడు.
1: They don't have any faith in their country.
0: దేశం యొక్క అభిమానమే ఈనాడు లేదు.
1: They have no sense of attachment to
0: mother. ఇది నాది మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నాది మాతృభాష.
1: దిస్ ఇస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: దిస్ ఇస్ మై రిలీజియన్.
0: ఎదగొట్టి నుడుమ నేరని వెతికిన పీడు ఇంకొకటి వస్తుందని గలడా?
1: ఇఫ్ యూ కెనాట్ ఛాలెంజ్ రైజ్ యువర్ హెడ్ సేయింగ్ దిస్ మదర్ ల్యాండ్ మై మదర్ టంగ్. ఏ దేశమైనను
0: ఆ దేశ అభిమానాన్ని కోల్పోకూడదు.
1: నెవర్ లూజ్ దిస్ పేట్రియాటిక్ స్పిరిట్.
0: ఆ దేశాభిమానము కోల్పోయి
1: having lost patriotism
0: videshala yokka abhimananni pondi
1: attached to foreign land
0: manavudu rendutiki prashnapadinatvanti vaadaipoyaadu.
1: Man is lost in between.
0: Ilanti manavatvaniki ee reetiga divyatvaniki kaagalaru?
1: How do you expect such a man to know the divinity?
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Bhagavantudu sarvaadharudu.
1: God is the basis.
0: Sarvashaktimayudu.
1: He is all powerful.
0: Sarvajnudu.
1: He is omniscient.
0: Sarvabhutantaratma.
1: And he is enveloped in all creatures.
0: Sarvatraunnadi okkate Bhagavantudu.
1: God is all pervasive.
0: Lenidiyani cheppanga galaru gaani unnadiyani cheppanga nevantaramu.
1: You can deny that which is not present. How do you decide that which is existing?
0: Unnadokkate daivamu ennatikini.
1: God is ever present.
0: లేనిదయ్యను లోకంబు మానదయ్యా.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఇస్
0: ఈ జగత్ అనేటువంటి ఏమాత్రం జగత్ కాదు.
1: అండ్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ ట్రూ ఇన్ ద
0: దైవం లేని జగత్తే కాదు ఇది.
1: ఇట్ కెనాట్ గో వరల్డ్ వితౌట్ గాడ్.
0: కనుకనే ఇది ప్రతి లేకుండా వస్త్రం కాలేదు.
1: వితౌట్ కాటన్ యూ కెనాట్ హ్యావ్ క్లాత్.
0: ఇది వెండి లేకుండా టమ్లర్ కాలేదు.
1: వితౌట్ సిల్వర్ యూ కెనాట్ టమ్లర్.
0: దైవం లేకుండా మానవుడు కాలేదు.
1: వితౌట్ గాడ్ యూ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్.
0: కానే కాదు,
1: ఇది
0: ఒక ఆకారంగా ఉంటున్నామే కానీ ఈ ఆకారాన్ని నీవు ఆధారంగా తీసుకుంటున్నావు.
1: యు గో బై దిస్ ఫార్మ్.
0: ఆకారం నిజమైనది కాదు.
1: ఫార్మ్ ఇస్ నాట్ ట్రూ.
0: ఏనాటికైనా ఇది మార్పు చెందేటువంటిది.
1: వన్ డే ఆర్ ద ఫార్మ్ చేంజెస్.
0: ఈ మార్పు చెందేటువంటి దేహాన్ని సత్యంగా నీవు భావించకూడదు.
1: డోంట్ కన్సిడర్ దిస్ చేంజబుల్ ఫార్మ్ ఎస్ ట్రూత్.
0: ఈ దేహి అయినటువంటి ఒక దైవత్వాన్ని సత్యంగా భావించు.
1: అండర్స్టాండ్ ది ఇన్వెలర్ గాడ్. కన్సిడర్ హిమ్ ట్రూ.
0: దేహమునందే దేహి ఉన్నాడు.
1: The indweller is present in the body.
0: చావు పుట్టుకల లేనట్టి శాశ్వతి ఉండు.
1: God is permanent, eternal.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: He has neither beginning nor end.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He cannot perish. You cannot kill him. He cannot inherit.
0: సాక్షిభూతుడై ఉండు దేవదేవుడు.
1: God is an eternal witness.
0: సర్వత్రకు సాక్షిభూతుడుగా ఉన్నాడు.
1: God is an eternal witness in this universe.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: Know this truth.
0: ఎలాంటి పనికి పరిస్థితులు ఏంటో దీన్ని గుర్తించక తప్పదు.
1: You are bound to know this under any circumstances.
0: Kanuka konni samvatsaralu garchipoyinayi 2000 samvatsaralu prarambhamayindi anukuntunnam manamu.
1: We think that we passed through many of the years and this advent of the
0: 2000 samvatsaralu eppudu vachinayi manaku.
1: When did you get them?
0: 1999 samvatsaralu garchina tarvate kada 2000 vachayi.
1: You got this year 2000 after the passing off of the year 1999. Do you mean say the year by going?
0: అవన్నీ చేరి ఇది 2000 సంవత్సరం అయింది.
1: We have gone through the past years and reached the present.
0: కానీ మనం భావిస్తున్నాము.
1: But we
0: think. బ్రిటిష్ వారిది, ఇంగ్లీష్ వారిది డేట్లు అనుకుంటున్నాము.
1: We consider that the new year is a British
0: or American. అవకాశం ఇవ్వకూడదు.
1: Don't give scope for such thoughts.
0: ఆ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వము.
1: Human life is the combination of
0: అన్ని దేశముల యందు కూడాను humanity ఒకటిగానే ఉంటుండాలి.
1: Humanity is one in all countries.
0: మనం అన్నిటి కూడాను ఒకే జాతి.
1: We belong to one race.
0: ఒకే మతమే.
1: One religion.
0: అదే హ్యూమానిటీ.
1: And that is
0: అదే మానవ జాతి.
1: That is human society.
0: మానవ సైపత్యము.
1: And that is humanity.
0: కనుక ఈ సత్య సంకల్పాన్ని హృదయమునందుంచుకొని
1: develop this truthful thoughts.
0: మానవుడు
1: human being
0: అరుదైనటువంటి వాడము అని మనం విశ్వసించాలి.
1: Should consider himself as rare.
0: కాలము విలువైనటువంటిదిగా భావించాలి.
1: Time is highly valuable.
0: హృదయము మృదువైనటువంటిదిగా తలంచాలి.
1: హ్యూమన్ హార్ట్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్
0: టెండర్. మధురమైనటువంటిదిగా ఉండాలి.
1: మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ నెక్టర్.
0: ఈనాటి ఆ మధురమైనటువంటి మనసులంతా కూడా విషమైనటువంటి యొక్క మాటలుగా వస్తున్నాయి.
1: ద నెక్టర్ ఇన్ మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ పాయిజనస్ థాట్స్ టుడే.
0: ఈ మాటలకు కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ బిహైండ్ ఇట్?
0: విష సంబంధమైనటువంటి విషయాలపైన మనసు పోవటం చేతనే ఇది విషమంగా మారిపోయింది.
1: ద మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్ బికాస్ ఇట్ ఈస్ ఆఫ్టర్ సెన్చువల్ ప్లెజర్ విచ్ ఇస్ ఎ పాయిజన్.
0: కాదు కాదు, ఇది
1: ఇట్ షుడ్ బి సో.
0: మనసు చాలా మధురమైనటువంటిది.
1: మైండ్ ఇస్ నెక్టరైన్.
0: ఇంటి మధురమైనటువంటి మనసును మనం పాయిజన్ గా మార్చుకుంటున్నాం.
1: మైండ్ విచ్ ఇస్ సపోజ్ టు బి సో స్వీట్ హెస్ బికమ్ పాయిజనస్ నౌ.
0: హృదయము మృదువైనటువంటి దాన్ని కఠినంగా మార్చుకుంటున్నాం.
1: హార్ట్ ఇస్ సో సాఫ్ట్ టెండర్ అండ్ డెలికేట్ హెస్ బికమ్ సో హార్డ్.
0: అనంతమైనటువంటి కాలమును అంతమైనటువంటిదిగా మనం విశ్వసిస్తున్నాము.
1: అండ్ వీ కన్సిడర్ టైమ్ ఇన్ఫినిట్.
0: కాలమే భగవంతుడు. స్వరూపుడు.
1: టైమ్ ఇస్ గాడ్.
0: దీన్ని పురస్కరించుకుని కాలాయ నమః, కాల కాలాయ నమః, కాల ప్రమాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమిత అంత కాలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ టైమ్. గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్.
0: కనుక మన కాలాన్ని మనం విశ్వసించుకుంటా పోతే మనం ఏ దేన్ని విశ్వసిస్తాం? కాయాన్ని విశ్వసిస్తావా?
1: We don't have faith in time. Do you have full faith in your body?
0: కాయం అనిత్యమైనటువంటిది.
1: బాడీ ఇస్ టెంపరీ.
0: కాలంతోనే పెరుగుతుంది, కాలంతోనే తరిగిపోతుంది.
1: ద బాడీ గ్రోస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్
0: లవ్. ఈనాడు చాలా పవిత్రమైన దినంగా భావిస్తున్నారు.
1: We consider today a sacred day.
0: యద్ భావం తద్భవతి. మన భావాన్ని పురస్కరించుకుని ఈ విధంగా మారుతూ ఉంటాయి.
1: యాజ్ ఇస్ ద థాట్ సో ఇస్ ద ఫీలింగ్.
0: కానీ ఈ 2000 సంవత్సరములు ఏమాత్రము చెడ్డవి కాదు.
1: The 2000 years passed by are not bad anyway.
0: చాలా ఉన్నతమైన ఆదర్శాన్ని అందిస్తుంది.
1: This year will take you to noble heights.
0: దివ్యమైన భవిష్యత్తు భవతత్వాన్ని ప్రబోధిస్తుంది.
1: This year 2000 will propagate the divinity.
0: కనుక ఇంకా పూర్వపూర్వమంతా కూడా ఐకమత్యాన్ని కూడా చేరుస్తుంది.
1: ఇట్ విల్ ఆల్సో ఫాస్టర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: అతి శీఘ్ర కాలం నందే కూడాను అన్ని దేశముల వారు కూడా ఏకమైపోతారు.
1: వెరీ సూన్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు బి యునైటెడ్.
0: ఎవరు మనకు ద్వేషమే మేము భావిస్తున్నామో వారే పరమ మిత్రులుగా మారిపోతారు.
1: హూమ్ యూ కన్సిడర్ యాజ్ యువర్ వర్స్ట్ ఆఫ్ ఎనిమీస్ ఆర్ గోయింగ్ టు బి యువర్ బెస్ట్ ఫ్రెండ్స్.
0: కనుక మనకి ఎవరు కూడా ద్వేషులు లేరు.
1: We don't need to hate anybody.
0: ఎవరు కూడా విరోధులు కారు.
1: None are our enemies.
0: అందరు కూడా అన్నదమ్ములే.
1: All are brothers.
0: Brotherhood of man, fatherhood of God.
1: We should believe in brotherhood of man and fatherhood of God.
0: అట్టి ఏకత్వాన్ని అతి శీఘ్రంలోనే మీరు చూడగలరు.
1: You are going to witness that unity very soon.
0: కానీ మీరందరి హృదయాలు కూడాను పవిత్రమైన భావంతో ప్రార్థన చేయండి.
1: But fill your sacred hearts with sacred thoughts.
0: ఈ ప్రార్థన చేత సాధించలేనటువంటి జగత్తులో ఏది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ విదౌట్ ప్రేయర్.
0: హృదయాన్ని కూడాను కరిగిస్తుంది ప్రార్థన.
1: ఇన్ ఫ్యాక్ట్ ప్రేయర్ మెల్ట్స్ ఎవ్రీ హార్ట్.
0: కనుకనే ఈ ప్రార్థన చేస్తే ఇది అతి శీఘ్రకాలంలోపునే పూర్తి పరిహారం కూడా అవుతుంది.
1: అవర్ సిన్సియర్ ప్రేయర్ విల్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్.
0: సర్వలోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి ప్రార్థన హృదయపూర్వకంగా మీరు చేయాలి.
1: లెట్ us pray wholeheartedly for the safety, security.
0: నేను, నా వారు, నా కుటుంబము, నా బంధువులు, నా మిత్రులు మాత్రమే కాదు, అందరూ కూడా క్షేమంగా ఉండాలి. అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి. అన్ని రూపముల వారు కూడా క్షేమంగా ఉండాలి.
1: We should not be narrow minded confining to the feelings of I and mine. Let everybody happy. Let all countries be happy.
0: సమష్టి స్వరూపము.
1: This all cosmic form.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ముఖ్యంగా పెంచుకోవాల్సినటువంటి ప్రేమ ఒక్కటి.
1: వాట్ యు ఆర్ సపోజ్ టు గ్రో ఇస్ లవ్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే అక్కడ ఏమాత్రము ద్వేషానికి అవకాశం లేదు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ కెన్ నాట్ బి హేట్రెడ్.
0: ఇంతకు పూర్వం ప్రేమ లేకపోతే దాంట్లో నాటుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఎర్లియర్, అట్లీస్ట్ సో ద సీడ్స్ ఆఫ్ లవ్ నౌ.
0: కనుక ఆనాడు గోపికలు కూడా చెప్పారు.
1: గోపికాస్ ఇన్ దోస్ డేస్ సెడ్
0: ప్రేమ

0: ప్రేమసుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగా మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
1: In this barren human heart which is bereft of love, sow the seeds of love in this heart with all the temporary motion of love, with all the rain of love. Let the rivers of love flow incessantly. In this barren land bereft of love, sow the seeds of love. Water with love.
0: ఈ ప్రేమ ప్రవాహమును ప్రవహింపచేయాలి.
1: Let there be flow of love.
0: అందరికీ పంచాలి.
1: We have to share with everyone.
0: మీరు అనుభవించాలి.
1: And you too enjoy
0: it. ఈ నూతన సంవత్సరం లోపల నూతనమైనటువంటి ఒక పదార్థం ఏమిటంటే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
1: What is this gift of this new year? The selfless, true, sacred love.
0: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రేమను లౌకికమైన దాంట్లో ప్రవేశపెట్టి తద్వారా అనేక చిక్కులకు గురి అవుతున్నాడు.
1: But man is making use of this love for the mundane purposes.
0: Karuna is selfless love.
1: It should be selfless.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Self lives by getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: Karuna is selfish love manakoddu.
1: Don't have selfish love.
0: Selfish, fish, fish, durgandham.
1: Selfish love is foul, very bad, like fish.
0: Selfless.
1: You should be selfless.
0: అలాంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: డెవలప్ సెల్ఫ్లెస్ లవ్.
0: అందరినీ ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: వారు ఏమైనా భావించుకోని,
1: లెట్ దెం ఫీల్ యాజ్ దే లవ్.
0: వారు ఏమైనా తలంచుకోని,
1: లెట్ దెం థింక్ యాజ్ దే లవ్.
0: దీనికి వెరవనక్కర్లేదు. నీవు
1: డోంట్ బి బాదర్డ్.
0: నీ ప్రేమను పవిత్రంగా పెట్టుకో.
1: మేక్ యువర్ లవ్ సేక్రెడ్.
0: అప్పుడే జగత్తంతా పవిత్రంగా అవుతుంది.
1: దెన్ ద హోల్ వరల్డ్ విల్ బి సేక్రెడ్.
0: కనుక ఈ 2000 సంవత్సరం అనేటువంటిది ఏ ఫలితాన్ని, ఏ ఆనందాన్ని, ఏ విధమైనటువంటి దీన్ని అందిస్తుందో అని చాలా మంది ఆపోహన పడుతున్నారు.
1: మెనీ ఆర్ కన్సర్న్ దట్ వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్, వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్, వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్, రివార్డ్స్ దట్ వి గెట్ హియర్.
0: ఈ బాధలు లేవు.
1: నో సఫరింగ్ అట్ ఆల్.
0: అని వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని ఇంత ప్రపంచం లోపల ఈ సుఖ దుఃఖం లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: హౌఎవర్ దిస్ బీయింగ్ ఏ మండేన్ వరల్డ్, గుడ్ అండ్ బ్యాడ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ జగత్తుకు ఏది కూడా చెడ్డది కాదు.
1: నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు బాధలు లేకపోతే సుఖం అనేటువంటిది ఎక్కడ కలుగుతుంది?
1: విదౌట్ దిస్ ఇంటర్వల్ యూ కెనాట్ ఎంజాయ్.
0: వస్తుంటాయి పోతుంటాయి అన్ని కూడా పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
1: ఆల్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: దీనికి మనం వెనవనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వరీ.
0: మనం ఎదుర్కోవాలి.
1: Resist and face.
0: ప్రేమతో దాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్.
0: ప్రేమ కింద మార్చుకోవాలి.
1: ట్రాన్స్ఫార్మ్ విత్ లవ్.
0: ప్రేమ స్వరూపులు కావాలని.
1: బి ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అప్పుడు జగత్ అంతా కూడా ఎప్పుడు కూడా శాంతి, శాంతి, శాంతి.
1: దెన్ ది హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్ అండ్ పీస్ఫుల్.
0: ఎందుకోసం మూడు పర్యాయం చెప్తున్నారు శాంతి, శాంతి, శాంతిని?
1: వై డు యూ సే దిస్ వర్డ్ శాంతి, పీస్?
0: శారీరక శాంతి, మానసిక శాంతి, ఆత్మశాంతి.
1: Peace is required at three levels: the physical, psychological, and also spiritual.
0: Karuna, you are not one person, but three.
1: So Bhagavan says, you
0: the
1: are
0: one
1: not one
0: you
1: but
0: think
1: three.
0: You are physical body.
1: The one you think you are is physical
0: the one
1: body.
0: The others think you are, that is mental body.
1: The one others think you are is mental.
0: The one you really are, that is Atma.
1: The one you really are is Atma.
0: కనుకనే మూడింటి ఎందుకు కూడా శాంతి మనకు కావాలి.
1: వీ నీడ్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్.
0: ఈ మూడింటికి కాదు, 3000కు కాదు, 3 కోట్లకు కాదు, 30 కోట్ల అన్నిటికీ ఒక ప్రేమనే సమాధానం.
1: లవ్ ఇస్ ది ఓన్లీ సొల్యూషన్ ఐదర్ ఫర్ 2000, 3000 ఆర్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
0: ఒక్క ప్రేమతో సర్వమును కూడా మనము అనుభవించవచ్చు.
1: విత్ లవ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నేనే సాక్షి.
1: భగవాన్ ఇస్ ది విట్నెస్ అండ్ ప్రూఫ్ ఫర్ దాట్.
0: నా యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
1: భగవాన్ హ్యాస్ దట్ ఇన్ఫినిట్.
0: ఇన్ని వేల మంది ఇక్కడ చేరడానికి ఏ ఇన్విటేషన్ పంపించారు? కాదు కాదు, నా ప్రేమనే, నా మీపై ఉన్నటువంటి, మీకు నాపై ఉన్నటువంటి ప్రేమనే ఇద్దరు సన్నిహిత సంబంధ బాంధవ్యం చేసింది.
1: థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్. నో ఇన్విటేషన్ ఇస్ సెంట్. వై? బికాజ్ ఆఫ్ భగవాన్స్ లవ్ ఫర్ యూ. అండ్ యువర్
0: ప్రేమ నాపై ఉంది, నా ప్రేమ మీపై ఉంది.
1: యూ లవ్ భగవాన్ అండ్ భగవాన్ లవ్స్ యూ.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ సమావేశమునకు మూల కారణం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దిస్ లవ్ బ్రాట్ యూ హియర్ టు దిస్ అసెంబ్లీ.
0: కనుక ప్రేమ చేత మనం ఏమైనా సాధించవచ్చు అనే సత్యాన్ని గుర్తించి నేటి నుంచి ప్రేమను అభివృద్ధి పరచుకోండి.
1: విత్ లవ్ వీ కెన్ అచీవ్, అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఏమైనా ద్వేషమో, అసూయో, డంబమో, ఆడంబరమో వస్తే దాన్ని తించివేయండి.
1: kill, cut off that pomp and show aggrandizement, hatred.
0: ఇది నా క్వాలిటీస్ కాదు ఇవన్నీ.
1: These are not my qualities.
0: ఇది animal qualities.
1: They are animal qualities.
0: కాబట్టి నేను మానవుడు.
1: I am a human being.
0: మానవుడికి ఏంటి? ప్రేమనే ప్రధానము.
1: As a man, love is important.
0: సత్యమే ఆధారము.
1: Truth is the basis.
0: ధర్మమే మన యొక్క జీవితము.
1: Righteousness is our life.
0: ఈ మూడింటిని ఏకత్వం చేసుకుంటే శాంతి మన యొక్క హక్కు.
1: When once we unify these three, you will have peace.
0: కనుక మీరు దేశం యొక్క ఐకమత్యాన్ని మీరు ఆశించి
1: స్టాండ్ ఫర్ ద యూనిటీ ఆఫ్ యువర్ కంట్రీ.
0: ప్రతి ఒక్కరి ఒక్క క్షేమాన్ని కూడా మనం విశ్వసించి
1: ప్రే ఫర్ ది ప్రోగ్రెస్ వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: మీ స్వార్థాన్ని దూరం నెట్టి
1: గివ్ అప్ సెల్ఫిష్నెస్.
0: ప్రార్థన చేయండి.
1: ప్రే.
0: అప్పుడే మనం జన్మించినందుకు ఒక ఆదర్శం అవుతుంది.
1: దాట్ విల్ బి ఎన్ ఐడియల్ లైఫ్.
0: మానవుడు తిని తిరిగి నిద్రించే కోసం జన్మించలేదు.
1: వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
0: దేశానికి ఒక ఆదర్శాన్ని కూడా అందించాలి.
1: వీ హావ్ టు సెట్ ఎన్ ఐడియల్ టు ద వరల్డ్.
0: ఆ ఆదర్శం ఏమిటి మీరు అందించాలి?
1: వాట్ ఇస్ దట్ ఐడియల్?
0: సర్వులకు మనకు చేతనైనంత వరకు సహాయం చేయాలి.
1: వీ హావ్ టు సర్వ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: భగవాన్ వాంట్స్ us to keep these two things very precious, highly sacred, and భగవాన్ వాంట్స్ us to lead a peaceful life.
0: ప్రేమ ముదిత మనసే కహే.

ఎంబీఏలు ఎంబీఏలు ఎంఎస్ఎంఎం

సంపాదించిన పెద్దవారులైన సంపదలుండి సద్దాన పరుడైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన ఎంత చదువు చదువు

0: చదువులెన్ని ఉన్నా ఫలము సున్నా. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, చదువుల వల్ల మానవుడు ఉన్నత స్థానానికి పొందలేడు.
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, పేరెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్, మియర్ ఎక్విజిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ మ్యాన్ కెన్ నెవర్ బికమ్ గ్రేట్.
0: విద్యార్థులారా, దైవానుగ్రహం లేక మానవ ప్రయత్నంలో ఎన్ని చేసినప్పటికీ అవన్నీ కూడాను నిరర్థకములే అయిపోతున్నాయి.
1: Without God's grace, the human effort would be in vain, total vain.
0: ఈనాడు ప్రపంచంలో చదువులు చదివినటువంటి వారు ఎందరో ఉన్నారు, కానీ వారు ఏమైనా దేశమునకు ఉపయోగకరంగా జీవిస్తున్నారా? లేదు.
1: There are many educated people in the world today. Are they contributing for the welfare of their country? No.
0: చదువుకున్న వారి కంటే చదువులేనటువంటి వారే చాలా ఉత్తములుగా కనిపిస్తున్నారు.
1: It is very clear that uneducated people are much better than the educated people.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెలుగడు మందమతుడు.
1: With all education, with all expertise in various forms of knowledge, he doesn't know his true nature, his true identity.
0: తెలివితేటలు ఉండినప్పటికీ, చదువు చదువునప్పటికీ, మానవుని అంటున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణమే సన్నగిల్లిన సర్వము కూడాను వ్యర్థమైపోతుంటాయి.
1: With all the intelligence, intellect and education, without human value, everything acquired is useless.
0: ee manavata viluvale lekundina manishi manishe kaadu.
1: Without human values you cannot call yourself a human being by any standard.
0: Enni degreelu pondinappudikini manavuni andunnatvanti yokka nijamainatvanti yokka gunamu kolipoyina ivanni kudanu వ్యర్థములైపోతున్నాయి.
1: యు మే హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ డిగ్రీస్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్ ఆల్ వుడ్ బి ఎ మియర్ వేస్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మన విద్యార్థులను చక్కగా విచారించి చూచిన ఎట్టి వానికైనా కూడాను తిరిగి తెలివి రాకపోదు.
1: ఇఫ్ యు వాచ్ అవర్ స్టూడెంట్స్ క్లియర్లీ యూ విల్ అండర్స్టాండ్ the real content, the depth of education.
0: కానీ మన పిల్లలు చదవటమే కాదు, చదివిన దానిని తిరిగి జగత్తుకు ఉపయోగపెడుతున్నారు.
1: Our students not merely acquire knowledge, they also share their knowledge with others in society.
0: ఈ తెలివితేటలు లేకుండా ఎన్ని ఉండినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతున్నది.
1: Without this sharing, however intelligent you are, it is useless.
0: మన పిల్లలు చాలా గుణవంతులు,
1: our students are highly virtuous,
0: సత్శీల సంపన్నులు,
1: one of character.
0: ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని వారు ఆధారం చేసుకుని జీవితం గడుపుతున్నారు.
1: They carry on their life sojourn on the foundation of character.
0: జగత్తులో ఎట్టి గొప్పవారైనా కూడా వచ్చి మన పిల్లల దగ్గర ఎన్నో విధములైనటువంటి యొక్క విషయాలు తెలుసుకోగలుగుతున్నారు.
1: Today, men of eminence come to our students and they could learn many things from them.
0: ఇట్టి పిల్లలు నేడు విద్యార్థులుగా వచ్చి చేరినప్పటికీ ఇంకొక 5 సంవత్సరం లోపల తిరిగి వారే ఈ కాలేజీకి టీచర్స్ గా మారిపోతున్నారు.
1: There are students today After 5 years of stay and study here, they are going to be teachers here in the same institution.
0: ఈ కాలేజీ నందు ఒక చదివినటువంటి విద్యార్థులే ఈ కాలేజీ యందే టీచర్స్ గా వస్తున్నారు.
1: The former students of this college are serving today as teachers.
0: ఇది చూస్తే నాకెంతో ఆనందం వేస్తుంది.
1: Bhagwan is very happy noticing this important feature.
0: మా కాలేజీకి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక అధ్యాపకులు చిక్కటం లేదే అని విచారిస్తుంటాము.
1: Sometimes we feel so sad that we are not able to get right people, good teachers for institutions.
0: కానీ కొన్ని దినముల లోపలే మా పిల్లలే ఈ టీచర్స్ గా బయలుదేరి మా కంటెదుటి నుంచి వారికి అందరికీ టీచ్ చేస్తున్నారు.
1: We also find our own students who are serving here as teachers and stand as examples.
0: ఈ పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నత విద్య కోసమైపోయి అనేక రకములుగా ప్రయత్నం చేస్తుంటారు.
1: Those that passed out of the portals of the institution, they want to pursue their education.
0: కానీ మా పిల్లలు వారు చదివిన చదువుతో తృప్తి పొందుతూ ఆ చదువును చదివిన అందరికీ సద్వినియోగం చేస్తున్నారు.
1: But our students, they are happy with the degrees and knowledge they have acquired here, and they start sharing with
0: everybody. ఇట్టి సత్శీల సంపన్నులు తయారు కావటము చదువుల వల్ల కాదు.
1: This character, nobility, are not merely due to education, study alone.
0: చదువు అంటే కేవలము గ్రంథాల్లోంచి వచ్చినటువంటి ఒక విషయము కాదు.
1: Education is not merely textual information.
0: ఈ చదువులన్నీ కూడాను వారి హృదయం నుంచినే ఉప్పొంగి వస్తున్నవి.
1: All the knowledge acquired just spills out of their own hearts.
0: ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులను తిరిగి పోల్చి చూచినా వీటికి తగినటువంటి వారు ఎక్కడ కూడాను కనిపించటం లేదు.
1: The students here, they are second to none, incomparable with anybody outside.
0: కనుక మా పిల్లలే లోకమునకంతా కూడాను అధ్యాపకులుగా కూడాను తయారైపోయి వారి వల్ల జగత్ అంతైకును సత్శీల సంపన్నులైనటువంటి గుణవంతులుగా మారుస్తున్నారు.
1: యూ విల్ ఫైండ్ అవర్ స్టూడెంట్స్ సర్వింగ్ యాజ్ టీచర్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ హెల్ప్ ద సొసైటీ ఇన్ మోల్డింగ్ ఐడియల్ సిటిజన్స్, మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక మా పిల్లల లోపల ఉన్నటువంటి ఒక చదువులన్నింటిపైన కూడాను క్యారెక్టర్ చాలా ఉత్తమమైనటువంటి చదువు.
1: The character is the prime objective of education here in our institution.
0: అట్టి ఎడ్యుకేషన్ ఉండినటువంటి వాడు జగత్తునే ఏలగలడు.
1: The man of such education, the one of character, will be able to control everybody in this world.
0: అది లేకుండా ఎన్ని చదువులు చదివినప్పటికీ కేవలం వాడు నిష్ప్రయోజనకుడే.
1: Without this character, whatever he studies, whatever acquires, that's all useless.
0: బలవంతులు, గుణవంతులు, శక్తివంతులు, తేజవంతులు ఈ అయినటువంటి యొక్క ఈ పిల్లల్ని చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
1: ఇఫ్ యు సీ దీస్ బాయ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, కరేజ్, ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్, యు ఆర్ బౌండ్ టు బి వెరీ హ్యాపీ.
0: ఇంతే కాదు, మా పిల్లలు ఏదో ఒక ఎంబీఏ చదువుతున్నారనుకుంటే ఆ ఎంబీఏ ఉండి ఉన్నటువంటి యొక్క గుణములు అన్ని కూడాను వారి అందే ఆవిర్భవిస్తున్నాయి.
1: ఆల్ ది క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, you find them in our boys.
0: Intiye kaakunda uttamainaatunte oka bhashalu kuda nechukuntunnaru.
1: In addition to this, they have got very good language at their command.
0: Kerala nunchi vachinaatunte pillalu vaalla bhasha ainaatunte oka teeni kuda marchipoyi kaani ikkadiki vachinaatunte oka deento anni rakamainaatunte bhashalu kuda nechukoni.
1: Those from Kerala, having come here, they begin to learn all other languages.
0: Aravamu, Malayalamu, Hindi, English, Telugu, ilanti vidyalanni kudanu goppaga nechukoni maa pillalu ee desampe vaari pillalu ani kudanu sandeham kaligeyatattuga jarugutundadi.
1: The boys learn many languages, the Tamil, Malayalam, Hindi, Telugu, what not. It is very difficult to identify to which place they belong to.
0: ఇట్టి భాషను నేర్చుకునేటువంటి పిల్లలకు ఆత్మభాష ఏమంత గొప్పది కాదు.
1: అండ్ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ దెమ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: సంస్కృతంలో కూడాను సంభాషణ జరుపుతున్నారు.
1: దే ఆల్సో కన్వర్స్ ఇన్ సాంస్క్రిట్.
0: ఈ భాష అందరికీ తెలిస్తే కూడాను చాలా కష్టమైపోతుంది.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ ఇట్స్ నోన్ టు ఎవ్రీబడీ.
0: మా పిల్లలు సంస్కృతంలోనే సర్వ జవాబులు కూడా ఇస్తూ ఈ యొక్క ఉపన్యాసములు కూడా చేస్తూ వారి యొక్క జీవితానికి సంస్కృతమయంగా జరుగుతున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ నో హౌ టు రెస్పాండ్ ఇన్ సంస్కృత్, గివ్ టాక్స్ ఇన్ సంస్కృత్, దట్స్ దేర్ స్టాండర్డ్.
0: కనుక పిల్లలుంటే వాడి సంస్కారం అంటే ఏమిటంటే సంస్కృతం తెలుసుకోవటం కాదు.
1: సంస్కార ద కల్చర్ ఈజ్ నాట్ మియర్ లెర్నింగ్ సంస్కృతం ఆర్ సంస్కృత్.
0: ఈ సంస్కృతం తెలిసినటువంటి వాడు సర్వసన్న సంపన్నుడిగా మారి,
1: ఇన్ ఫ్యాక్ట్ బై లెర్నింగ్ సంస్కృత్ యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ పవర్ఫుల్,
0: అందరికి ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు.
1: అండ్ యుల్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడీ.
0: నేనే చూసినటువంటి పిల్లలను, నాయన నీవెక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, స్వామి నేను పుట్టబత్తు నుంచినే వచ్చాను అంటారు.
1: ఈ భగవాన్ ఆస్ వేర్ డు యు కమ్ ఫ్రమ్, ద బాయ్ రిప్లై స్వామి ఐఎమ్ ఫ్రమ్ పుట్టబర్తి.
0: ఆ పిల్లవాడు సంస్కృతాన్ని మాట్లాడుతున్నాడు.
1: దట్ బాయ్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ సంస్కృత్.
0: ఇంకా అనేక విధమైనటువంటి భాషలు నేర్చుకున్నాడు.
1: హీ నోస్ మెనీ లాంగ్వేజెస్.
0: ఈ పుట్టబర్తిలో చదివినటువంటి పిల్లలు అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీ అన్ని వైపులు కూడా ప్రచారం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు చిక్కటమే చాలా అరుదు.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ.
0: కానీ మా కళాశాలకు అటువంటి చక్కని పిల్లలు చేరిపోతున్నారు.
1: అవర్ కాలేజ్ హ్యాస్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: వారిని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది.
1: యుల్ బి వెరీ హ్యాపీ యాజ్ యూ సీ దెమ్.
0: కనుక ఇట్టి పిల్లలు మనకు చాలా అవసరము.
1: సచ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: కేవలము ఇక్కడ చదివిన చదువులే కాకుండా బయటికి కూడా పోయి అందరికి కూడా విద్యావంతుడిగా మార్చాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యాజ్ యూ లీవ్ ది పోర్టల్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ స్టడీ యూ షుడ్ మేక్ ఎవ్రీబడి ఎడ్యుకేటెడ్.
0: ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ అందరూ వచ్చి మా పిల్లల్ని ఎంతో వర్ణిస్తుంటారు.
1: మెనీ మెనీ హై డిగ్నిటరీస్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్, యాజ్ దే కమ్ టు భగవాన్ దే గోన్ ప్రైజింగ్ అవర్ బాయ్స్.
0: మా యొక్క కళాశాల లోపల ఒక కాసైనా ఖర్చు లేకుండా విద్య కల్పుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ the education is offered totally free of cost in our colleges.
0: ఏ యొక్క దీని ఎందుకును ఒక నయా పైసా కూడాను మా యొక్క ప్రశాంతం ముట్టడం లేదు.
1: We don't touch even single naya paisa towards any expenditure.
0: వాళ్లే దీనికి ఇంకా ఖర్చు పెట్టుకుని ఇంకా ఎంతమందికో చదివించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: In addition to that, even scholarships also are awarded to deserving students.
0: ఇట్టి పిల్లలు చిక్కటము లోకంలో చాలా అరుదు.
1: It's rather rare to find students of this quality elsewhere.
0: Kanukane swami yokka property anta edi entante vidyarthule na yokka property.
1: So if you put a question, what is swami's property? Students are his property.
0: Varu lekapothe nenu emi cheyaledu.
1: Without them swami will not be able to function.
0: Kevalamu స్వామిని చూసుకోవటం కానీ, విద్యా సంస్థలు చూసుకోవటం కానీ, ఇంకా మిగిలినటువంటి సంస్థల లోపల తగినటువంటి అభివృద్ధులు కానీ అంతా కూడాను పిల్లలే చేస్తున్నారు.
1: ది స్టూడెంట్స్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ హియర్.
0: భారతీయ సంస్కృతి ఎంత కూడాను సంస్కృతంలోనే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ భారత్ రెస్ట్ ఆన్ ద కల్చర్ సంస్కృత.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుడినంత వరకు కూడాను ఇక్కడ సంస్కృత పాఠమే జరుగుతుంటాయి.
1: Right, the day begins and ends with a recitation in Sanskrit.
0: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు చాలా తపస్సులు చేసినప్పుడు లభించరు.
1: You cannot get students of this quality though you undertake penance for prolonged period.
0: కనుక ఈ విద్యార్థులే అన్ని విధములకు కూడాను అభివృద్ధికి తెప్పించగలరు.
1: The students can certainly bring about change, transformation in society.
0: ee vidyarthulku raani bhashalu gaani telinatvanti yokka vishayamulu gaani em maatramu levu.
1: There's nothing that our students do not know. There's no language which is not known to them.
0: ఇట్టి పిల్లలను తయారు చేయటం లోపల స్వామి అంత ఎంతో శ్రమ పడుతున్నాడని మీరు భావించవచ్చును. నాకు ఎట్టి శ్రమ కూడా లేదు.
1: యు మే ఫీల్ దట్ స్వామి ఈజ్ ట్రైనింగ్ హింసెల్ఫ్ ఇన్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ. నో స్ట్రెయిన్ వాట్స్ ఎవర్ టు భగవాన్.
0: కనుక నాకు పిల్లలంతో నాకు చాలా సహాయంగా ఉంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ హెల్ప్ భగవాన్.
0: ఈ పిల్లలు నా యొక్క థాట్స్ అంతా కూడా డెవలప్ చేసి ప్రపంచములకు ఎంతయో ఆయన కల్పిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ స్టూడెంట్స్ ప్రాపగేట్ షేర్ ద థాట్స్ ఆఫ్ భగవాన్ విత్ ది ఎంటైర్ కమ్యూనిటీ.
0: ఈ పిల్లల వల్ల ఇంకా ఎన్నో కాలేజీలు కట్టవలసినటువంటి ఒక అవసరం ఏర్పడుతుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నీడ్ టు హ్యావ్ ఫ్యూ మోర్ కాలేజెస్.
0: కనుక పిల్లల చేతనే మనం చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ డు విత్ స్టూడెంట్స్.
0: వారికి అన్న తల్లిదండ్రులు కూడాను వారికి పిల్లల విషయం తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఓన్ పేరెంట్స్ డు నాట్ నో ది క్వాలిటీ ఆఫ్ దేర్ ఓన్ చిల్డ్రన్.
0: ఎట్టి అభ్యాసం లేని సదభ్యాసములు సద్గుణములు సచ్చింతనులు ఈ పిల్లలు ఎందుకు ఇంత తాండవం ఆడుతున్నాయి.
1: వీ ఫైండ్ ద గుడ్ థాట్స్ గుడ్ ఫీలింగ్స్ గుడ్ సెంటిమెంట్స్ గుడ్ బిహేవియర్ గుడ్ హ్యాబిట్స్ అమంగ్ అవర్ స్టూడెంట్స్.
0: తల్లిదండ్రులకు సేవ చేయటంలో కూడా మొట్టమొదటి వారిగా నిలుస్తున్నారు.
1: దట్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇన్ సర్వింగ్ దేర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా బంధుమిత్రులు కూడాను దగ్గర చేరుస్తున్నారు.
1: దే ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్ ద డియర్ అండ్ ద నియర్.
0: వారి దగ్గర డబ్బు ఆశ అనేటువంటి ఎక్కడే కానీ కనిపించడం లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ ఫర్ మనీ.
0: వారికి కావాల్సింది స్వామి యొక్క ఆజ్ఞలు శిరసావహించి దీన్ని అభివృద్దిగా చేయించడమే వారి యొక్క లక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: ద చీఫ్ ఎయిమ్ ఈజ్ టు ఎగ్జిక్యూట్ ఇన్ టోటో భగవాన్స్ కమాండ్.
0: కనుక నాకు అంతకంటే గొప్ప పిల్లలు నాకు చిక్కనక్కరలేదు.
1: భగవాన్ డజన్ వాంట్ ఎనీ అదర్ పీపుల్ బియాండ్ దిస్.
0: ఈ పిల్లల వల్లనే ఇంకా ఎన్నో విద్యా సంస్థలు అభివృద్ది చేయవచ్చును.
1: మెనీ మోర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ బి స్టార్టెడ్ బేసింగ్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ స్టూడెంట్.
0: కానీ వీరికి ఎట్లు లభిస్తుండది?
1: బట్ హౌ కుడ్ దే బికమ్ లైక్ దిస్?
0: కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్రమంచవ నుండిదేము.
1: ద మోమెంట్ యూ లిసన్ టు ది సౌండ్స్ ఆఫ్ ద బర్డ్స్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్.
0: వాడు ఎప్పుడు తెస్తున్నారంటే ఏ తెల్లవారుజాము ఏ తెల్లవారు 8 గంటలకో కాదు మా పిల్లలు లేటం.
1: ఇట్స్ నాట్ దట్ ది స్టూడెంట్స్ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ రాదర్ లేట్.
0: కుక్కరో కోయని కోడి కుయ్యదని చక్కగా నిద్ర మంచము నుండి నిమ్ము.
1: యూ గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ లిసనింగ్ టు ద హమ్మింగ్ సౌండ్స్ ఆఫ్ ద బర్డ్.
0: పరుదోముకొని దేహ బాధ తీర్చుకొని
1: యు బ్రష్ యువర్ టీత్
0: జలక మాడి ధరించి చల్లి భుజించు.
1: యూ హ్యావ్ యువర్ బాత్ అండ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్.
0: ఈ టిఫిన్ గిఫిన్ అనేటువంటివి ఇవి ఏనాడు కూడా మా పిల్లలకు అంగీకరించరు.
1: అండ్ దిస్ మోడర్న్ టిఫిన్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ టు అవర్
0: స్టూడెంట్స్. దోశలు సాంబార్లు వడపప్పు మోరకుడంబు ఇలాంటివంతా కూడా మా పిల్లలకి ఏమాత్రం ఇష్టం లేదు.
1: అవర్ స్టూడెంట్స్ డు నాట్ లైక్ ద మోడర్న్ బ్రేక్ఫాస్ట్ మోడర్న్ టిఫిన్.
0: రాత్రి మిగిలినటువంటి అన్నము పొద్దున్నే మజ్జిగలో కలుపుకొని ఇంత ఉప్పు వేసుకొని చక్కగా భుజిస్తున్నారు.
1: దే పార్టేక్ ద రైస్
0: చలిది భుజించు
1: అండ్ మిక్స్ విత్
0: హితమైన వస్తువులు ఎంతయు నమలి మితముగా చిందుడు మేలవును మాకు.
1: దే మాస్టిగేట్ అండ్ ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్.
0: బాగా నమిలి దాన్ని జీర్ణించుకునేటువంటి శక్తిని కూడా సంపాదించుకుంటున్నారు.
1: ఓ దే డూ హ్యావ్ ద డైజెస్టివ్ కెపాసిటీ.
0: హితమైన వస్తువులు ఎంతయు నమలి మితముగా చిందుడు మేలవును మాకు.
1: It is absolutely essential to eat limited quantity of food, that which is palatable and acceptable.
0: పిల్లలు ఈ విధమైనటువంటి ఆహారంలో అంత మార్పు రావటము ఈ కాలమునకు తగినటువంటి పిల్లలకు ఇది అసాధ్యము.
1: This kind of dietary habits you do not find among student community elsewhere.
0: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అడకవగల బాలుడు అనిపించుకుందరు.
1: They go to the school and listen to all lessons in all obedience and hear a good name.
0: Saddaga paatamul nerchi anakugala baaludu anipinchukondru.
1: They listen to all lessons in all sincerity and they have all humility.
0: Emalo eppudu tirugunga boru.
1: They don't go anywhere.
0: Murige kuntala chetta pogulaninti.
1: And they don't have any dirty
0: dari nundi neeku daarakeedagunu.
1: And they don't keep anything that is unwanted.
0: Paramu terugudi bantulaatayagunu. పరుగుడి చెడుగుడి బంతులాటయ్యను.
1: దే ఆల్సో పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్.
0: వాళ్ళంతా స్పోర్ట్స్ అంటే ఏమిటి? పరిగెత్తటము,
1: రన్నింగ్,
0: ఈ రన్నింగ్ రేస్ చాలా బాగా చేస్తుంటారు.
1: రన్నింగ్ రేస్ దే డూ ఇట్ వెరీ వెల్.
0: మిగతాదంతా ఈ బ్యాడ్మింటన్ అని ఇంకోటి అని టెన్నిస్ బాల్ అని ఇంకొక బాల్ ఇంకొక బాల్ ఇంకొక బాల్ వాలీబాల్ సుగ్రీవు బాల్ ఏ బాల్ ఈ బాల్ అంతా కూడా వారు నేర్చుకుని ఏమాత్రం శ్రమ పడటం లేదు.
1: దే డోంట్ లైక్ గేమ్స్ లైక్ వాలీబాల్ అండ్ సుగ్రీవా బాల్ లైక్ దాట్ బట్ దే ఫాలో ది ట్రెడిషనల్.
0: ఇలాంటి స్పోర్ట్స్తో పడేటువంటి యొక్క దీంట్లో పిల్లలు ఏమాత్రం ప్రవేశించరు.
1: They don't get into such games.
0: వాళ్ళ ఆరోగ్యమంతా కూడా వారే చూసుకుంటుంటారు.
1: దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ హెల్త్.
0: ఏ పిల్లవాడిని కూడా పట్టి చూడండి, గట్టిగా మంచిగా ఉంటుంటాడు, కానీ ఏమాత్రము మెత్తగా జబ్బులతో చేరినటువంటి వాళ్ళుగా ఉండరు.
1: ఎవ్రీ స్టూడెంట్ హియర్ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్, నో వన్ ఈజ్ వీక్.
0: అటువంటి పిల్లలను తమను తాము పోషించుకోవటం కాకుండా దేశాన్ని కూడా సంరక్షించుకుంటూ వస్తున్నారు.
1: దే నాట్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, దే టేక్ కేర్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్.
0: ఈ విధమైనటువంటి పిల్లలను పొందటము ఎంత అదృష్టమో ఈ కళాశాలకు.
1: దిస్ కాలేజ్ ఇస్ లక్కీ ఎనఫ్ టు హావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: ఇలాంటి కళాశాలను ఇంకొక 5 ఏర్పడితే ఎంతైనా కానీ చాలా ఆనందించవచ్చును.
1: If 5 such colleges are to be established, they will be the source of joy and happiness.
0: దీన్ని బట్టి ఇతర కాలేజీల వారు కూడా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు.
1: Other colleges can certainly emulate their example.
0: కేరళకపోతే అక్కడ కేరళలో ఒక మలయాళము ఎంత నేర్చుకోవాలి అది లేదు. కేరళ వారందరూ కూడా ఈ యొక్క భాషని నేర్చుకుని ఈ యొక్క పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు.
1: The Keralites also have picked up the local language and following the native culture.
0: కనుక ఇట్లాంటి విద్యార్థులు ఉండటం చాలా అదృష్టమే భారతదేశంకు.
1: In fact, the country is very lucky to have students of this quality.
0: భారతదేశం అంటే పవిత్రమైనటువంటి ఒక భారతదేశము.
1: Bharat is a sacred land.
0: భారతీయులనగా వజ్రం వంటి వాడు.
1: Bharatiyas are diamonds. Diamonds.
0: అలాంటి విద్యార్థులను ఎట్టి డైమండ్ తెచ్చి పుట్టినా కూడా దానికి వారికి చిక్కరు.
1: యూ డోంట్ గెట్ సచ్ వాల్యుబుల్ డైమండ్స్ ఎనీవేర్.
0: పెద్దలను చూస్తే వినయము.
1: దే ఆర్ వెరీ హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: బంధువులు చూస్తే గౌరవ మర్యాదలు.
1: దే ఎక్స్టెండ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ కర్టసీ.
0: ఈ విధమైన యొక్క సంభాషణలు.
1: దిస్ కైండ్ ఆఫ్ స్వీట్ కాన్వర్సేషన్.
0: ఆ ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతుంటారు.
1: అండ్ ఆల్ ది విజిటర్స్ దట్ విజిట్ దెమ్ ఎట్ their residences are surprised at this.
0: ఇలాంటి కొత్త కొత్త భావం అంతా నేర్చుకుని పిల్లలు ఎంతో ఆదర్శప్రాయులుగా నిలుస్తూ ఉన్నారు.
1: They pick up all that is novel and new, which is most important, essential for life, and stand as example.
0: మా పిల్లలు మేము పొగుడుకోవటం గొప్పతనం కాదు.
1: It's nothing particular great in praising our own students.
0: వచ్చి ఆ కాలేజీని చూచిపోయిన వారందరూ కూడా ఆ పిల్లల్ని చూసి వర్ణిస్తుంటే నాకు ఎంతో ఆనందం ఇస్తుంటుంది.
1: All those dignitaries, big people that visit institutions and report to Swami, how happy they are with the academics, with the performance of the students. Swami is mighty happy.
0: ఇది జబ్బు కాదు, రోగం కాదు, ఏమాత్రము కాదు.
1: This is not any sickness or a complaint or affliction.
0: ఒక పిల్లవాడు తోరణం కడుతున్నాడు ఒకరికి.
1: One student was just tying up a bunting or toranam.
0: Nen lopal nunchi talapu tetchukoni vachanu.
1: Bhagwan opened the door from inside.
0: Nannu chusetappudiki edo bhayam erpadipoyindi.
1: And the boy was very much afraid watching Swami there at the door.
0: Akka nunchi valiki kinda paddadu.
1: And he literally shook and fell down.
0: Adi inapachi idi ittundi.
1: And it's an iron chair.
0: Iron chair.
1: Iron chair.
0: Iron chair. ఆ పిల్లవాడు ఇద్దరు కూడా నా పైన పడ్డారు.
1: ది ఐరన్ చైర్ అండ్ ద బాయ్ బోత్ ఫెల్ ఆన్ భగవాన్.
0: ఆ పడేటప్పటికి ఇక్కడ ఎముకలు ఇరిగినాయి.
1: అండ్ దాట్ ఇస్ ద కాజ్ ఫర్ హిప్ బోన్ ఫ్రాక్చర్.
0: దీనికి ఏదో వేయాలని డాక్టర్స్ అంతా వచ్చి అన్ని విధాలు చూచారు.
1: డాక్టర్స్ ఎగ్జామిన్ టు డూ సంథింగ్ ఫర్ దిస్.
0: ఈ ఎముక వంటి ఎముకలు ఇంకోటి ఎక్కడ చిక్కటం లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ హిప్ బోన్ ఈజ్ సో సెన్సిటివ్.
0: కానీ కాలం కలపడం చాలా కష్టం అనుకుని
1: They could understand it's difficult to continue
0: chala
1: like that.
0: Baadha padutunnaru.
1: They were feeling sad.
0: Nen cheptaru evvaru emi na kosam baadha padalakkaledu. Maa pillale naaku doctors, maa pillale naaku anni vidhala thodu vidhiga untuntaru ani nen ento vaati chepparu.
1: Bhagwan told all those doctors, don't feel sad, anything bad about me. I have my boys to help me. I have my boys to take care of me. That's what Bhagavan said.
0: Doctors, nurses, computers, anta vare naaku maaripoyayi.
1: So boys are the doctors, boys are the compounders, boys are the nurses assisting Swami.
0: Vaari valane nenu inta varaku tirigalugutunnanu.
1: That made Bhagavan move like this, as we find him today.
0: Andukosame maa pillalu cheptuntaru, Swami, meerundiga maakem bhayam.
1: That's why boys say, Swami, when you are with us, we don't need to be afraid of anybody. Bhagavan, you don't need to feel sad about
0: it.
1: We want to serve you and carry our life
0: here. Avidanga cheppi konni vandana mandi pillalanta kodanu ఉద్యోగాలకు కూడా పోకుండా స్వామి దగ్గరనే ఉండి ఇక్కడ చదువుకొని అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు.
1: There are hundreds of boys here who refuse to go, who refuse to accept employment jobs elsewhere. They want to stay here and serve Bhagavan.
0: నా నిమిత్తమే కాకుండా వారి నిమిత్తం కూడా వారు సేవ చేసుకుంటున్నారు.
1: In fact, that amounts to a self-help also.
0: మా పిల్లల యొక్క పనులంతా కూడా మీకు చెప్పితే మీరు ఎవరు నమ్మరు.
1: If Bhagavan tells you clearly what the job undertaken by boys, you are not in position to believe. That is unbelievable job they do.
0: ఎవరో ఒకరు వచ్చి మా పిల్లవాడిని తీసుకుని పోతామని ఇద్దరు పిల్లలను తీసుకుని పోయారు.
1: Someone came, they wanted two boys from our college and they took these two boys with them.
0: తీసుకుని పోయి అక్కడ పోయి వాడకు నెలకు 50,000 60,000 ఆ విధంగా ఇస్తూ వచ్చారు.
1: And they started paying these boys at the rate of 50,000 rupees, 60,000 rupees salary per month.
0: ఈ దుడ్డు మాకు అక్కర్లేదని చెప్పని వారి దుడ్డు వారికి ఇచ్చేసేసారు.
1: They said, we don't want this money. They returned.
0: అక్కడ సంపాదించినంతా కూడాను పేద పిల్లలకంతా పంచారు.
1: All the money they earned, distributed to poor people there.
0: కట్టగల పెట్టుకు ద్వారా రిజైన్ చేసి తిరిగి నా దగ్గరికి వచ్చి చేరిపోయారు.
1: They resigned their jobs outside and came down to Prachantralayam to serve Bhagavan.
0: పెద్ద వర్క్ షాప్ మాదిరి చేస్తున్నారు.
1: And they're just working as if though they're in a big workshop.
0: అన్ని రకములైనటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కూడాను అక్కడనే పుట్టిస్తున్నారు.
1: In fact, they have got all needed skills.
0: అన్ని పరికరములంతా కూడా వారే సృష్టించి.
1: They know how to handle instruments.
0: మా హాస్పిటల్స్ అంతా కూడాను వారే అభివృద్ధి చేస్తున్నారు.
1: అండ్ దే హ్యాండిల్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ దేర్ ఇన్ ద హాస్పిటల్.
0: కొనుక్కోనక్కర్లేదు.
1: In fact, we don't need to depend on anybody.
0: మా పిల్లలే తయారు చేస్తున్నారు.
1: The students can maintain the whole hospital.
0: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క తత్వము ఎవరేమో అర్థం చేసుకుంటారు.
1: Who can understand the true nature, the quality of our students?
0: ఇది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: No one can comprehend.
0: అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను చాలా గొప్ప గుణవంతులైపోయి త్యాగశీలులైపోయి జీవితాన్ని గడుపుతున్నారు.
1: ఆల్ స్టూడెంట్స్ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ సాక్రిఫైస్. దే ఆర్ స్పెండింగ్ టైమ్ హ్యాపీలీ విత్ వాట్ ఎవర్ సాలరీ దే గెట్.
0: ఇప్పుడు 4 నెలల నుంచి నా విషయం అంతా కూడా నేను నచ్చలేను కదా అనగా నాకు నొప్పి ఏమి లేదు, ఏమాత్రమో వైద్యం నాకు అక్కర్లేదు.
1: Swami has no pain. He doesn't require, need any treatment.
0: నాయక ఇదంతా కూడా పిల్లలే చూసుకుంటున్నారు.
1: And boys have been attending on Swami.
0: ఏ చిన్నదాని కూడా నేను యోచించనక్కర్లేదు.
1: Swami need not think of any small issue, anything whatsoever.
0: ఇలాంటి పిల్లలే చాలా మంది చేరిపోయినారు.
1: There's many such students.
0: అలాంటి పిల్లల చేత చాలా గొప్ప గుణవంతులైపోయి త్యాగశీలులైపోయి జీవితాన్ని గడుపుతున్నారు.
1: All students are students of sacrifice. That's spending time happily with whatever

0: చక్కగా ఆనందంగా గడుపుతున్నాను.
1: భగవాన్ ఈజ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ సచ్ స్టూడెంట్స్.
0: నాకు ఎట్టి ఖర్చు కానీ, ఎట్టి బాధలు కానీ, ఎట్టి తొందరలు కానీ నాకు ఎవరు ఏమాత్రం ఇవ్వటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో వరీ, నో యాంగ్జైటీ, నో హై ఎక్స్పెండిచర్, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు సోదరుల కంటే అధికంగా కూడా చూసుకుంటూ వస్తుంటారు.
1: దీస్ బ్రదర్స్ మింగిల్ అమంగ్ దెమ్సెల్వ్స్ లైక్ బ్రదర్స్ మోర్ దాన్ దేర్ ఓన్.
0: స్వామి లేచేటప్పటికి అప్పుడే ముందు వచ్చి ఉంటారు.
1: దే ఆర్ రెడీ టు రిపోర్ట్ టు స్వామి బై టైమ్ భగవాన్ గెట్స్.
0: ఏం చేయలేపొద్దు.
1: వాట్ ఈస్ టు బి డన్ దిస్
0: స్వామిని అడుక్కొని ముందు చేయవలసినటువంటి పనులకంతా పై పునాదులు వేస్తుంటారు.
1: దే టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ భగవాన్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్.
0: ఇలాంటి పిల్లలు ఇప్పుడు ప్రశాంత నిలయం లోపల నా చుట్టూ 200 మంది ఉన్నారు.
1: There are 200 students around Bhagawan here in Prashantralayam.
0: ఆ 200 మంది కూడాను సోంబేర్లు మాది కూర్చోవటం లేదు.
1: దీస్ 200 బాయ్స్ ఆర్ నాట్ లేజీ ఫెలోస్.
0: అంతా వారి పనులు వారే చేసుకుంటుంటారు.
1: దే డూ దేర్ ఓన్ వర్క్.
0: ఎంత పని చేస్తున్నారంటే దాన్ని లెక్క పెట్టడానికి వీల్లేదు.
1: యూ కెనాట్ మెజర్, యూ కెనాట్ కౌంట్
0: అనేటువంటి చెప్పనక్కర్లేదు.
1: యూ కెనాట్ సే దిస్ వే ఆర్ దట్ వే.
0: అన్ని పనులు చేస్తూనే ఉంటారు.
1: దే అటెండ్ టు ఆల్ జాబ్స్.
0: కనుక ఇలాంటి పిల్లల చేత దేశం పడిందంటే ఎంతైనా బాగుపడుతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ బాయ్స్ ఆఫ్ దిస్ టైప్ ద హోల్ కంట్రీ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్.
0: అందరికీ సహాయం చేస్తుంటారు.
1: దే హెల్ప్ ఎవ్రీబడి.
0: ఇంకా నేను చేయవలసింది ఒక్కటే.
1: దేర్ వన్ థింగ్ దట్ ఇస్ లెఫ్ట్.
0: వీళ్ళందరికీ తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నేను చూపించాలి.
1: భగవాన్ సెట్స్ అన్ ఐడియల్ టు ఆల్ ఆఫ్ దెమ్.
0: ఎవరిపైన ఆధారపడకోకుండా
1: వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి.
0: వీళ్ళు ఎప్పుడు కూడా వారి పనులపైనే వారు ఆధారపడి ఉండాలి.
1: దే షుడ్ బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ దేర్ ఓన్.
0: తప్పక వారు ఉండగలరు.
1: Yes, they can maintain themselves.
0: Karuka ee venadu enni cheptunnanante maa pillalante anta goppa vidyavantulu gunavantulu kudanu.
1: All these things Bhagavan is telling today so that everybody will come to know the students are men of character and integrity.
0: Gunavantulu,
1: they are virtuous.
0: Balavantulu,
1: strong.
0: Inka vaaru cheppalante ధనవంతులు కూడాను.
1: దే ఆర్ ఆల్సో ఎఫ్లూయెంట్.
0: వారిని వారే సంపాదించుకుంటున్నారు కానీ ఇంకోరు తల్లిదండ్రులది ఒక్క నయా పైసా కూడా ముట్టడం లేదు.
1: దే ఎర్న్ దేర్ ఓన్ మనీ, దే డోంట్ డిపెండ్ ఆన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులు వచ్చి ఆయన ఏమైనా కావాలా అంటే ఏమి అక్కర్లేదు.
1: ఇఫ్ పేరెంట్స్ కమ్ అండ్ ఎంక్వైర్ వాట్ డూ యూ వాంట్,
0: అన్ని చూసుకుంటున్నాడని ఎంతనో చెప్పి వారికి ధైర్యాన్ని ఇస్తుంటారు.
1: ఆల్ దీస్ బాయ్స్ సే టు దేర్ పేరెంట్స్, భగవాన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్.
0: ఇంకా మున్ముందు ఎన్నో జరగబోతున్నాయి.
1: ఇన్ ఫ్యూచర్ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
0: కనుక దేశమునకు ఎట్టి భయమూ లేదు.
1: ది కంట్రీ నీడ్స్ నో ఫియర్.
0: భారతదేశంకు భాగ్యమైనటువంటి దేశంగా తయారవుతుంది.
1: భారత్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ రిచ్ కంట్రీ.
0: కనుక మా పిల్లల వల్ల ఈ దేశము ఎంతైనా అభివృద్ధికి వచ్చి
1: this country will prosper and progress by these boys.
0: వీరు దీనికి నాయకులుగా నిలచడానికి తగినటువంటి ఒక ఆస్పదం కూడా ఏర్పడుతుంది.
1: దే ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక ఈ లీడర్స్ అంతా కూడాను మా యొక్క బిడ్డలే, మా యొక్క పిల్లలే అని నేను చెప్పుకోవడానికి ఎంతైనా కూడాను ఆదర్శంగా ఉంటుండాలి.
1: భగవాన్ ఈజ్ ఎన్ ఐడియల్ టు ఆల్ దీస్ బాయ్స్ హూ ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.

హరి భజన వినాశిత శాంతి నహి. హరి భజన వినాశిత శాంతి.

0: Dear listeners, Sai Ram, Jesus sacrificed his life and poured out his blood to instill love and compassion in the heart of man, so that man may be happy when others are happy and sad when others are sad. It is not through festivity and fun that we should celebrate Christmas. Bhagwan Baba explains how should spiritual aspirants really celebrate Christmas through his divine discourse delivered on the sacred occasion of Christmas in Vrindavan on the 25th of December 1976.
1: మానవుడు ఒక విత్తనం వంటివాడు. విత్తనము మొలచి మొక్కై చెట్టై క్రమేణ వృక్షంగా పరిణామం అందినట్లుగా మానవుడు కూడా పుట్టి పెరిగి పరిపూర్ణవంతుడైన పరిణామాన్ని పొందాలి.
2: పవిత్రాత్మ స్వరూప మ్యాన్ ఈజ్ లైక్ ఎ సీడ్. As the seed sprouts, it becomes a plant. As the plant grows, it becomes a big tree. So also, man is born, acquires strength, grows and blossoms into a full human being.
1: పచ్చికి రెండు రెక్కలు అవసరం, బండికి రెండు చక్రములు అవసరం. రెండు చక్రములు లేని బండి, రెండు రెక్కలు లేని పచ్చి జీవించక అసాధ్యం.
2: The bird needs two wings, a carriage needs two wheels, a carriage without two wheels and a bird without two wings cannot exist.
1: అదే విధంగానే మానవుడికి రెండు రకములైనటువంటి పరిజ్ఞానములు అత్యవసరం.
2: Also for man, two aspects of knowledge are necessary.
1: ఒకటి ఇహలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానం, రెండవది పరలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానం.
2: One is the knowledge relating to the material world in which he lives. The other is the knowledge which relates to the spiritual world which is needed for him.
1: ఇహలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానమే జీవనోపాధి అన్నారు. పరలోక ప్రపంచమునకు సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానమే జీవన పరమావధి అన్నారు.
2: That knowledge which relates to the material world has been called the knowledge necessary to eke out one's livelihood. That knowledge which relates to the spiritual world has been called the very basis of life or very objective of life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవన పరమావధి.
2: One is the means of livelihood and the other is the object of life.
1: జీవితమునకు సంబంధించినటువంటి యొక్క దీనిని క్రోడీకరించుకోవటం, స్వీకరించుకోవటం దీనినే జీవనోపాధి.
2: To be able to bring together and coordinate whatever is necessary in the material world for ordinary life is called the basis for life.
1: కానీ జీవన పరమావధి అనేటువంటిది ఈ యొక్క పదార్థములను స్వీకరించుకోవటం లేక క్రోడీకరించుకోవటం కానేరు.
2: But the basis or the objective of life cannot be simply gathering material things for the purpose of eking out one's livelihood.
1: మనం అందరం ఈ ప్రపంచంలోకి ఎందుకోసం వచ్చాం? వ్యక్తిత్వం అంటే ఏమిటి? దీనికి సృష్టికర్త ఎవరు? మన యొక్క పరమావధి ఏమిటి అనేటువంటి తత్వాన్ని విచారించుకోవటమే జీవిత పరమావధి.
2: Why have we all come into this world? What is the meaning of an individual and what is the significance of individuality? To realize and understand these things is called the objective and meaning of life.
1: సర్వ మతములు ఎందుకుడను ఉన్నటువంటి యొక్క పరమార్థము పరమావధిని గురించే చెప్తున్నది కానీ జీవనోపాధిని గురించి చెప్పటం లేదు.
2: The inner content, the significance of all religions teaches us only about the basis and the objective of life. They are not going to teach us about the manner in which we should eke out our livelihood.
1: అనగా మన యొక్క పరమావధి తత్వాన్ని గురించి ప్రతి మానవుడు కూడాను అత్యవసరంగా కూడాను కొంత ప్రయత్నపూర్వకంగా కొంత విచారణ చేయాలి.
2: This means that every individual should make an effort, should try and understand the significance of this ultimate goal of life and what is the objective of one's life.
1: మన నిత్య జీవితముకు సక్రమంగా జరుగుటకై ఒక విధమైనటువంటి యొక్క నియమాన్ని మనం నియమిస్తున్నాం.
2: in order that our daily life may go on in a proper manner, we are enforcing certain limitations and certain discipline on our daily life.
1: సంబంధించినటువంటి కొన్ని క్రమాలను కూడా మనం అనుసరిస్తున్నాం.
2: We are also following certain disciplinary measures relating to our daily conduct of life.
1: ఈ క్రమమును శిక్షణయందు ఉంచడం చేతనే దీనికి క్రమశిక్షణ అని కూడా ఒక పేరుగా వచ్చింది.
2: These methods which we adopt in our daily life, because they are disciplined, this has also come to be known as discipline.
1: కనుక మానవుడు నిత్య జీవితంలో తన యొక్క క్రమశిక్షణ ఉల్లంఘించి జీవించడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
2: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు త్రో అవే డిసిప్లిన్, టు గెట్ బియాండ్ డిసిప్లిన్ అండ్ లివ్ హిస్ డైలీ లైఫ్.
1: ఇట్టి క్రమశిక్షణను అభివృద్ధి పాలించి క్రమశిక్షణ ద్వారా ధర్మమును పునరుద్ధరింపచేసి జగత్తులకు కళ్యాణం గావించే నిమిత్తమై దేశ కాలమును పురస్కరించుకుని ఆయా పాత్ర యందు కొంత మహనీయులు అవతరిస్తూ వస్తుంటారు.
2: In order to promote discipline which relates to the ordinary daily life, and in order that by promoting discipline one may be led into right conduct of his daily life, now and then, depending upon the conditions and upon the time, great saints are being born.
1: Kanuka ee naadu manaku kavalsinatundi noodana samajam kaadu, noodana vidya kaadu, noodana matham kaadu, chitta shuddhi kalinatundi vyakti ee naadu athyavasaram.
2: What we need today is not a new society. What we need today is not a new type of education. Nor do we need a new religion today. What we need is an individual who has got purity of mind.
1: ఈనాడు దేశము, అసూయ, అహంకారము, స్వార్థము ఇలాంటి అపవిత్రమైన భావములు మానవుల నుండి ఏనాడు వెలుతులును తొలగిపోవును. ఆనాడే మానవ సమాజం నందు మానసిక స్వభావము స్వస్థానాన్ని అందుకోగలదు.
2: టుడే వెన్ క్వాలిటీస్ లైక్ హేట్రెడ్, లైక్ జెలసీ, లైక్ ఈగో అండ్ సెల్ఫిష్నెస్ కెన్ గో అవుట్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఈస్ ఓన్లీ దెన్ దట్ ది కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ విల్ అక్వైర్ ది ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఈనాడు మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించాలి.
2: We must recognize the relationship and the connection that exists one man and another human being.
1: సమాజములకు సమాజములకు మధ్య ఉన్నటువంటి ఒక సంబంధాన్ని కూడా గుర్తించాలి.
2: We should also recognize the relationship that exists between one community and another community.
1: ఈనాడు మానవుడు నేను నేను తన స్థానం నుంచి కొంతవరకు ప్రయాణం సల్పి ఇంద్రియముల యొక్క పరిమితిని మించిపోయి తదుపరి ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క కోట గోడను మనం దాటినప్పుడే ఈ విశాలమైన ప్రపంచం నందు మనం ప్రవేశించడానికి వీలవుతుంది.
2: Today it's only man when he keeps on talking about himself and tells about his I, it's when he can get over these sensory organs, travel beyond the sensory organs, go beyond the walls of the fort of his body and enter the external space into the community, will we be able to understand the nature of the community.
1: ee vicharamainatundi prapanchamto manaku sannidhi sambandha bandhavyani ee naadu manam kaliginchukundamo aa naadu ee vyaktitvam anetundi shunyamaipothundi.
2: When we can establish a close connection between ourselves and this broad world which is outside us, then this individual I will become non-existent.
1: ee vishala prapancham leka manam jeevinchuta asadhyam.
2: Without this broad world it's not possible for us to live.
1: Taruka manamu samudramunu vadali ee yokka jala binduvu duramuga undalekapothundo ade vidhamgane vyaktitvam aneetundi ee vishala prapancha samudramunandu cheri undinappude ee jala binduvu kudanu oka viluva.
2: Just as a drop of water cannot survive and exist if it is taken out of the broad ocean, so also this individual, if he is taken out of this broad world, he cannot exist by himself as an individual.
1: Aa jala binduvu samudramunto kudinanta karane deeniki goppa vishalamainatundi oka roopa namamu kudanu kaligi untundi. ఏనాడు ఈ సముద్రంతో వెలువడిపోతుందో అప్పుడు ఈ యొక్క జలబిందువులకు ఏమాత్రం కూడా రూపనామములు శూన్యమై ఉంటాయి.
2: ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది వైడ్ ఓషన్ విల్ ఇట్ హ్యావ్ ఎన్ ఎంటిటీ అండ్ విల్ ఇట్ హ్యావ్ ఎ ఫామ్ అండ్ ఎ నేమ్.
1: కనుక ఈనాడు మనం ప్రతి మానవుడు కూడాను ఈ విశాల ప్రపంచంతో ఉన్నటువంటి ఏ సత్యం ఏదైతే కలదో ఆ సత్య స్వరూపమే తానుగా భావించుకోవటం అత్యవసరం.
2: Today every human being should realize that this broad entity, the truth, the personality and embodiment of truth which is associated with this wide world, identify the truth with himself.
1: Manam entha kaalamaina swarthanga లేక ఒక విధమైనటువంటి అసూయాభావం చేత కానీ లేక అహంకారం చేత కానీ ఈ యొక్క చిన్న మార్గమును మనం అనుసరించడము ఇది మానవత్వానికి తగిన కర్తవ్యం కానే.
2: Either due to our selfishness or due to our jealousy or ego in us, if we take a narrow path and not take to the broad path of recognizing the whole world, then that will not be suitable for us. It's not a right path.
1: Oka chinna neeti bindunu samudramlo chechinappudu aa yokka goppa roopanamrutulu ee reetiga ee jala bindu pondutunnaru ade vidhamga oka manavattam నేను అనేటువంటి యొక్క స్వార్థాన్ని ఈ విశాల ప్రపంచం అనే సముద్రంలో చేర్చినప్పుడు ఈ యొక్క విశాలమైనటువంటి రూపనామం చేత ఈ యొక్క బ్రాడ్ మైండ్ విశాలమైన హృదయం కలిగినటువంటి వాడుగా తయారవుతుంది.
2: When a small drop of water is put into a wide ocean, the drop itself acquires the width and the breadth of the ocean and it acquires the qualities of the ocean. So also when this individual in his selfish entity, if he is put into the broad wide world, then he will acquire the width of the entire world.
1: కనుక ఈనాడు మనము విశాలమైనటువంటి హృదయమును నిర్మలమైనటువంటి మనసును మనము అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Today a broad heart and a pure mind are two things which we should try and promote within ourselves.
1: ఈ విధమైనటువంటి నిర్మల భావము నిస్వార్థమైనటువంటి మనసు కలిగినప్పుడే మన భారతదేశం కానీ యావత్ ప్రపంచం కానీ సుఖశాంతులను అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంటాయి.
2: Today only when we can develop such pure ideas and such unselfish thoughts, whether it is in this country, India, or anywhere else, it will be possible for people to experience good only when they have unselfish thoughts in their mind.
1: ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినం, జీసస్ క్రైస్ట్ పుట్టిన దినం.
2: Today is a great sacred day. This is the day on which Jesus Christ was born.
1: కానీ అతను పుట్టినప్పటి నుంచి కూడా నేను I'm just a messenger of God అన్నాడు. నేను భగవంతుని యొక్క మెసెంజర్ అని తాను చెప్పుకున్నాడు.
2: బట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్ హీ హాస్ బీన్ సేయింగ్ దట్ హీ వాస్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కేవలము ఈ పదము ఒక జీసస్ క్రైస్ట్ కు మాత్రమే అన్వయించినటువంటిది కానీ ప్రతి మానవుడు కూడాను పుట్టిన ప్రతి మానవుడు కూడాను మెసెంజర్ గానే బయలుదేరుతున్నాడు.
2: బట్ దిస్ వర్డ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ cannot be such that it is appropriate only to Jesus Christ. Every human being that is born, he is born as a messenger of God.
1: ప్రతి మానవుడు కూడా ఏదో ఒక జీవితంలో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని పరమ పవిత్రతను లోకానికి చాటే నిమిత్తమై ఆవిర్భవిస్తున్నాడు.
2: Every human being is born into this world with a purpose of telling the rest of the world the great secret of life, the great truth in the life.
1: కేవలం తన పట్టపోటీ నిమిత్తమే కాని తన స్వార్థ నిమిత్తమే కాని మానవుడు అవతరించడం కానేరదు.
2: ఇట్ కెనాట్ బి దట్ మ్యాన్ ఇస్ బోర్న్ జస్ట్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఆర్ జస్ట్ టు ఫుల్ఫిల్ హిస్ ఓన్ సెల్ఫిష్ డిజైర్స్.
1: కనుక భగవంతుని యొక్క శక్తి సాధ్యములను భగవంతుని యొక్క లీలా గుణమైన విశేషములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడా ఈ లోకములకు వస్తున్నాడనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
2: It is very necessary for us to recognize the truth and behave accordingly that every human being is born into this world with a purpose, with the purpose of expounding God's power, God's strength and God's omnipresence to the rest of the world.
1: ప్రతి మానవుని యందు కూడాను ఒక దివ్యత్వమైన పవిత్రతను దేదీప్యమానంగా వెలుస్తూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది.
2: In every human being there is some amount of divine sacredness all the time shining forth from him.
1: భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క దేశ కాలం ఎందు మాత్రమే లేదు, సర్వ హృదయవాసి అయి ఉంటున్నాడు భగవంతుడు.
2: గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ సర్టన్ స్పెసిఫిక్ ప్లేసెస్ అండ్ స్పెసిఫిక్ టైమ్స్ అండ్ కంట్రీస్. గాడ్ లివ్స్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
1: కనుక భగవంతుని దర్శించడం కానీ భగవంతుని సందర్శించాలనుకున్నాము మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశమునికి వెళ్ళనక్కర్లేదు. వారి యొక్క దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడా అట్టి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ఏ సందేహం లేదు.
2: టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్, టు రియలైజ్ గాడ్, వన్ డస్ నాట్ మేక్ ఎ జర్నీ అండ్ గో టు సమ్ పర్టిక్యులర్ ప్లేస్. వన్ ఓన్లీ హ్యాస్ టు డెవలప్ హిజ్ ఇన్నర్ విజన్, లుక్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది విజన్ ఆఫ్ గాడ్.
1: కానీ మానవుడు భగవద్గీత యందు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నటువంటి ఆత్మతత్వం నీ యందే ఉంటుందని చెప్తూ ఉన్నప్పటికీ అట్టి కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపమై ఉండి కూడాను కేవలం మానవుడు బహిర్ప్రపంచం లోపల అంధకారమైనటువంటి అజ్ఞానంలో మునిగి అల్లాడుతున్నాడు.
2: ఆల్దో గాడ్ హాస్ ప్రొక్లెయిమ్డ్ ఇన్ భగవద్గీత దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ షైనింగ్ విత్ ది బ్రిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సన్స్, yet human being not realizing this great truth, they are looking for God, they become blind, they do not realize this millions of suns which are shining in him. They look for God being blind outside in the dark
1: world. శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్ర అని శుద్ధుడు చాటుతూ ఉన్నటువంటి ఏ రీతిగా నీవు అమృత పుత్రుడు అని చాటుతూ ఉండినప్పటికీ తాను మృతదేహుడు అనేటువంటి అజ్ఞానంలో తాను మునిగి కేవలం బాధలకు గురి అయిపోతున్నాడు.
2: దర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ వై ది శృతీస్ హావ్ బీన్ టెలింగ్ అస్ దట్ యు ఆర్ ఎన్ ఇమ్మార్టల్ హ్యూమన్ బీయింగ్, దట్ యు ఆర్ ఇమ్మార్టల్ ఇన్ హావింగ్ బీన్ బోర్న్ యాజ్ అ మ్యాన్, యట్ నాట్ నోయింగ్ హిస్ ఇమ్మార్టాలిటీ హీ థింక్స్ హీ ఈజ్ ఓన్లీ మార్టల్ అండ్ దట్ హీ విల్ డై.
1: నీవు సచ్చిదానందుడు అనేటువంటి యొక్క దీనిని మన స్మృతులు చాటుతూ ఉండినప్పటికీ మనం నిరంతరము ఏదో ఒక దుఃఖంలో ఉండినట్టుగా మనం అనుభవిస్తున్నాం.
2: వైల్ ది శృతీస్ హావ్ బీన్ ప్రొక్లెయిమింగ్ దట్ యు ఆర్ ఎ సచ్చిదానంద, యు ఆర్ ఇన్ పర్మనెంట్ బ్లిస్ అండ్ దట్ హ్యాపీనెస్ ఇస్ యువర్ రైట్, యట్ వి ఆర్ ఆల్వేస్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ సారో ఆర్ అదర్.
1: ఈనాడు మానవుని యొక్క సర్వ దుఃఖములకు సర్వ విచారణలకు మూల కారణం ఏమనగా కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపము అనేటువంటి దాన్ని మర్చిపోవటము, నేను అమృత పుత్రుడు అనేటువంటి సత్యాన్ని తాను మర్చిపోవటము, నేను ఆనందమయుడు అనేటువంటి యొక్క యథార్థాన్ని తాను మరుగు చేసుకోవటము, ఈ మూడు కారణం చేత వారు దుఃఖమయుడుగా కేవలము దుఃఖానికి గురి అయిపోతున్నాడు.
2: Today we find that man is undergoing several troubles. Man experiences a lot of sorrow and difficulties. What is the reason for this? The reason for this is man is forgetting that the brightness of millions of suns in the form of Atma is within himself. Man is forgetting that he is immortal. He thinks that he will die. Man is also forgetting that he is the embodiment of bliss, that he is Satchidananda. These are the reasons why he is suffering and he is in sorrow.
1: Kantini, Amrutatvani, ఆనందాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోయి కేవలం తానొక మూఢుడుగా అజ్ఞానముగా తాను భావించి ఈ జగత్తులో అవస్థలకు గురి అయిపోతున్నాడు.
2: Man forgetting the brilliance within himself, man forgetting that he is immortal, man forgetting that he is the embodiment of bliss, he is submitting himself to all kinds of difficulties and pains in this world.
1: ఈ పవిత్రమైనటువంటి మూడు సూత్రములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా కూడా ఈ లోకానికి వస్తున్నాడు.
2: ఇన్ ఆర్డర్ దట్ మ్యాన్ మే ప్రొక్లెయిమ్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, బ్రిలియన్స్, ఇమ్మార్టాలిటీ అండ్ బ్లిస్, గాడ్ ఈస్ కమింగ్ హియర్ యాజ్ ఎ మెసెంజర్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కనుక మనము ఈ జగత్తులో మనము కేవలము తిండి తీర్థాదుల నిమిత్తమై నిద్రపానాదుల నిమిత్తమై జీవిస్తున్నామనేటువంటి రీతిగా అజ్ఞానం దూరం చేసి మనము జీవితమైనటువంటి యొక్క తత్వాన్ని ఆదర్శవంతమైన రీతిగా లోకానికి చాటాలనేటువంటి యొక్క సత్యాన్ని మనం ఈనాడు నిరూపించాలి.
2: We should establish the truth that we have not come into this world for the sake of enjoying food and drink, for the sake of enjoying sleep and rest, but we have come into this world for proclaiming these three qualities, brilliance, immortality and bliss. This is what we should establish.
1: Divyatma swarupulara, aharam nitra bhayamainnadulu, prati mrugapakshulu kudanu sahajamgane anubhavistunnayi.
2: Divyatma Swarupas, food and drink, sleep and rest are being enjoyed by all the animals and birds as well.
1: Vijnana prajnana sujnanamto chetinattu manavudu kudanu ee aahara nidra bhaya mainnadulu nimittamai jeevisthunnam anukotam idi kevalam mruga lakshanam kaani manushi lakshanam kaani.
2: Man who has knowledge and who has wisdom, if such a human being also thinks that he is only intended for food and drink and to sleep and rest, then these will be called qualities of animals and birds, not of human beings.
1: ee maatramulakai manam inka vidyalu enduku nerchali, universities ki enduku povali, kalaashalalo pattalu enduku andukovali, inta maatram jeevinchadaniki mrugamulaga jeevinchavachunu kada.
2: If life has only this purpose, if we are to live only as animals, why do we get our education? Why do we go to universities? Why do we get degrees from colleges? We can just live as animals without all these things.
1: కాదు కాదు, మానవత్వము పవిత్రమైనటువంటి యొక్క సూత్రములు దివ్యాత్మ స్వరూపమైన ఆత్మతత్వంతో ప్రబోధగా ప్రకటింపబడుతూ ఉన్నది కనుకనే ఇందులో మానవుడు జంతువు నామ నరజన్మ దుర్లభమని ప్రత్యేకమైనటువంటి కీర్తిని సాధించినాడు.
2: No, there is a sacredness in man. In man, there is something which is divine, which is being exhibited. In order that he may exhibit the divinity in him, that he is born as a man. To be born as a man amongst all the animals is the most difficult thing to achieve.
1: కనుకని జీసస్ క్రైస్తు మొట్టమొదటి మెసెంజర్ గా వచ్చి తన దివ్యత్వాన్ని, సమాజ సేవను, ప్రపంచంలో సర్వభూత సమత్వాన్ని కూడా తాను గుర్తించి లోకానికి చాటడం చేతనే కొంతకాలమునకు ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు, నేను భగవంతుని కుమారుణ్ణి అని రెండవ స్థాయికి ఎక్కాడు.
2: Because Jesus Christ came as a human being into this world and he for some time exhibited and proclaimed the divinity that is in him and his aspect of service to the community. These were proclaimed by him for some time. Later on, he proclaimed himself as the Son of God.
1: కనుకని నేను సన్ ఆఫ్ గాడ్ అనేటువంటిది సున్నంత విశ్వే అమృతస్య పుత్ర, నేను అమృత పుత్రుడును అనేటువంటి దాని స్థాయికి తాను దిగాడు.
2: When he said, I am the son of God, he has come to a stage when he says that he is the son of divinity, that he is immortal child, that there is immortality in him.
1: కానీ ఆ స్థాయియందు భగవంతునికి కుమారుడైనటువంటి బిడ్డైనటువంటి మానవుడు భగవంతు యొక్క గుణమును మాత్రమే కలిగి ఉండాలి. నిత్య నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమతో సమాజ సేవను ఆచరించాలి. ఈ రకమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములు తాను చేపట్టిన తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
2: In this stage, when he proclaimed, I am the son of God, naturally, he should have the qualities of God. The qualities of God being immortality, sacredness and purity and selflessness with which all the service which he was preaching had to be done. Having done that, having acquired the qualities of God, he then proclaimed, I and my father are one.
1: ఈనాడు మనం భగవంతుని బిడ్డలని మనం చెప్పుకుంటూ భగవంతుని ఆస్తిపాస్తులైనటువంటి యొక్క సద్గుణ సదాచారంలో మనం దూరము నెట్టి దుర్గుణం దురాచారమైనటువంటి దానికి మనం విరుద్ధంగా వేయటం చేత మనం భగవంతుని బిడ్డలని చెప్పుకోవటం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
2: ఆన్ ది కాంట్రరీ, టుడే వి కాల్ అవర్ సెల్ఫ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ దోస్ విచ్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఇన్ అస్. వి పుష్ అవే ఆల్ ది సీక్రెట్ క్వాలిటీస్ దట్ కమ్ ఫ్రమ్ గాడ్ టు దర్ చిల్డ్రన్ అండ్ వి స్టిల్ కాల్ అవర్ సెల్ఫ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కనుక మనం భగవంతుని బిడ్డలైనటువంటి మనం ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని పొందడం చేత భగవంతుని యొక్క గుణగణాలను కూడాను మనలో కించిత్తైనా కూడాను అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Thus, calling ourselves children of God, we must make an attempt to promote such sacred qualities which we attribute to divinity.
1: అప్పుడే మనము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, మనము ఆ తండ్రి అనేటువంటి స్థానాన్ని కూడాను ఈ కుమారుడు చేయడానికి అవకాశం ఉంటుంది.
2: It's only then, as has been said, in Brahma with Brahmaiva Bhavati, when you become knowledgeable, then you become identical with knowledge itself. If you know and understand Brahman, you become Brahman yourself. So the children, by acquiring the qualities of God, can become God himself.
1: కనుక దీనిని పురస్కరించుకొనియే మన భారతీయ సంస్కృతి యందు ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత అనేటువంటి మూడు మార్గములను మనం ఆశ్రయించు అనాది కాలం నుంచి వస్తున్నాం.
2: It is in this context that in our civilization, in our culture of India, we have been having three steps called Dvaita, Visishta Advaita and Advaita.
1: Kanuka Vedanta Bharatiya Vedantam nandu Advaitam anetundi ee reethiga untundado danine and the messenger of God ani oka Bible lo danini pochukoni cheptu vacharu.
2: What is contained and called Advaita, called Dvaita or dualism in Indian philosophy has been described in the Bible as I am the messenger of God.
1: I am the messenger of God ante tanu master itanu messenger ee rendittiki rendu tattvamulato chernatundi kabatte mana bharatiya vedantam nandu dvaitamu ani pettu vacharu.
2: There is a duality here. There is a dualistic aspect here. Messenger and God. There are two different aspects. Therefore, in our philosophy, this has been called Dvaita or dualism.
1: దీనికి మరింత కొంచెం సోపానమాయంగా శోభను కలిగించేటువంటి రీతిగా విశిష్టమైనటువంటి రీతిలో అర్థం చెప్పడం చేత దీన్ని విశిష్టాద్వైతాన్ని ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటూ వచ్చారు.
2: ఫ్రమ్ దిస్ స్టెప్ we move forward a little and we give it some amount of distinctiveness. This step has been called in Indian philosophy as qualified non-dualism. There is a great difference being a messenger and a son.
1: Messenger oka servant ga untaru, son right ga untuntadi, adhikaranga untuntadi.
2: Messenger is like a servant, but if you refer to him as a son, son has got a right which is different from being a messenger.
1: Kanuka ee vidhamaina adhikara tattvanni koodi undatam chetane deeniki visishtadvaitam ani kodunu mana bharatiya samskruti yandu telustu vacharu.
2: In this aspect of being son of God, there is an amount of distinctiveness which is quite different from being a messenger. So in our culture this has been called qualified non-dualism.
1: క్రమక్రమేణ ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం అభివృద్ధి చేసుకోవటం చేత తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని అద్వైతం అనేటువంటి రీతి కింద కూర్చుతూ వచ్చారు.
2: gradually by recognizing this distinctiveness and this separatism which exists in dualism, the recognition of that and the removal of that has taken him further to a step where the two become one, that is the Advaita, and that is called non-dualistic philosophy in our language.
1: కనుక మనం అందరం కూడా ద్వైతం అనేటువంటి స్థానం నుంచి విశిష్ట ద్వైతం ప్రయాణం చేసి తద్వారా అక్కడి నుంచి అద్వైతం అనేటువంటి గమ్యమును చేరుకోవడానికి ప్రతి మానవుడు కూడాను అధికారవంతుడు తాను ప్రయత్నం పూర్వం చేసి అట్టి పవిత్రమైనటువంటి స్థానాన్ని పొందాలని ఆశిస్తున్నారు.
2: The three steps are dualism, qualified non-dualism and non-dualism. All of us have the right to start with the first step of dualism, travel then to qualified non-dualism and ultimately reach the goal of non-dualism.
1: ఏమి తెలియని అమాయకుడైన పిల్లవాడుకును ఒకే క్లాస్ సంవత్సరంలో తరబడి కూర్చోవడానికి ఏమాత్రం కూడా అంగీకరించరు.
2: Even an innocent student, an ignorant student will not agree to sit in the same class, be at the same step for all time in his life.
1: అమాయకుడైనటువంటి పిల్లవాడి సంవత్సరంలో సంవత్సరంలో ఒక్కొక్క క్లాస్ పై క్లాస్ పోవాలని ఆశిస్తున్నప్పుడు ఇంకా మానవుడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానమైనటువంటి మానవుడు జీవితం అంతా ఒకే క్లాస్ లో ఉండటం అని ఆశించుకోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రథమ లక్షణం.
2: When an innocent child does not want to remain in the same class for all time in his life and wants to go to a higher class, man who has got knowledge and who has got wisdom, for him to think that he will remain in one step all his life is something which is very foolish.
1: Divyatma Swarupulara, manu dvaitam nunchi visishta dvaitani kontha prayatnam chesi tadwara advaitam lokam manu cheri nityanandam anubhavinchukovadaniki tagina prayatnam cheyali.
2: Divyatma Swarupas, we must make an attempt to move from the step of dualism to the step of Visishta Advaita. From there we must make an attempt to move to the next step of Advaita or non-dualism.
1: Inti sahityamulo mana cherinappude deenini holy ghost ani cheptu vacharu Christians.
2: When we reach this stage of sahitya, of unity with the one, of all the difference being removed, this has been called by Christians as the holy ghost.
1: Kanuka mottamota sevakudu తర్వాత సేవ్యుడు తర్వాత సేవకాభావం చేత సాహిత్యం పొందేటువంటి యొక్క మహావీరుడుగా తయారు కావాలి.
2: ది ఫస్ట్ స్టెప్ ఈస్ బీయింగ్ ఎ సర్వెంట్, ది సెకండ్ స్టెప్ ఈస్ టు రైజ్ టు ది లెవెల్ ఆఫ్ ది పర్సన్ హూ ఇస్ బీయింగ్ సర్వ్డ్, అండ్ ది ఫైనల్ స్టెప్ ఈస్ యూనిటీ అండ్ కంప్లీట్ మెర్జర్ విత్ ది వన్ హూమ్ యు ఆర్ సర్వింగ్.
1: తారే రాజులు రాజ్యమును కనుగరే గర్భోన్నతిని పొందరి వారేది, అనేక యుగముల నుండి కూడాను అనేక మంది మహనీయులు ఈ జగత్తునందు ధర్మ సంస్థాపన నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై ఉద్యమించింది, కానీ అందరూ లోకమునందు ఈనాడు పేరు ప్రతిష్టలతో నిలిచారా? లేదు. ఎవరు స్వార్థమును త్యాగం చేసి పారార్థమైనటువంటి యొక్క పరమాత్మ తత్వాన్ని ఏనాడు ప్రచారం చేయడానికి కొనుక్కుండ్రో అట్టి మహనీయుల యొక్క జన్మలే జన్మదినములుగా ఈనాడు పరిగణింపుతూ వస్తుంటున్నాడు.
2: Have there not been kings in this world? Have they not ruled over parts of this world? Where are they? Even their name is remembered these days. No, it is only such people who have sacrificed selfishness and who have served the community of the world. It's only the names of such people that have remained today, not the kings who have ruled over this world.
1: కనుక మనం సమస్త జీవుల ఎందున్నటువంటి యొక్క సర్వోత్కృష్టమైనటువంటి యొక్క జీవతత్వాన్ని ఏకత్వంగా మనం భావించుకోవాలి.
2: We must recognize this aspect of divine life that is present in all living beings as one and the same. It is that feeling that we should promote in our minds.
1: ఈనాడు దివ్యత్వమైనటువంటి ఆనంద సౌధములేక మనం ప్రయాణం చేసి జరగడాలనుకున్నప్పుడు దానికి రెండు ద్వారములు అడ్డుగా తగిలి ఉంటున్నాయి.
2: If today we want to journey to the mansion of bliss, and if we want to enter this divine mansion of bliss and experience bliss, we will find that there are two doors, two entrances to this mansion.
1: Vagati tanayat atma stuti rendavadi paradoshana ee rendu anekunte doorluku asuya bhavam anekunte gadi vesi untundali.
2: One of these doors can be called the praise of one's own self by himself. The other door is to find blame and fault in others. These two doors are locked together with the lock of jealousy.
1: కనుక మొట్టమొదట మనము ఈ యొక్క అసూయ అనేటువంటి గడిని తీసి తర్వాత పరదూషణ అనేటువంటి తలుపును తెరిచి ఆత్మస్థుతి అనే తలుపును తెరిచినప్పుడే మనం ఆనందం అనేటువంటి సౌధం లోపల ప్రవేశించడానికి అధికారం అవుతాం.
2: The first step will be to open the lock of jealousy. The second step will be to open the door of finding fault and blame in others. The third step will be to open the door of praising our own self by ourselves.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు
2: we are putting a huge lock in the name of ego.
1: కనుక మొట్టమొదట ఈ యొక్క అహంకారం అనేటువంటి తలుపును తీయాలంటే ప్రేమ అనేటువంటి కీని తీర్చండి.
2: If we want to unlock this huge lock of ego, you have to use the key, a key in the name of prema or love.
1: Shanti anetvanti gadini toyandi.
2: You have to push the latch of shanti or peace.
1: Kanuka manam ee prema anetvanti oka key tho manamu ee ahankaram anetvanti talupunu kontha daalamu terchinappude manam ee sulabhanga ee dwaramu terchukovadaniki entaina avakasam untundi.
2: It's only when we can use this key of prema or love and open the lock of ego will we be able to have access to these doors and open the doors.
1: Divyatma swaroopulara manamu ee naadu jeevitham lopala aneka rakamainatvanti vidyalanu manam garuputunnamu nerchukuntunnamu kaani aadhyatma vidya vidyanam anni vidyalakante aadhyatmika vidya sariyainatvanti vidya.
2: Divyatma Swarupas, today we are learning and we are teaching many different branches of education. But of all branches of education, the spiritual education is the one education which we have to care for.
1: Anni vidyalu konni chinna chinna nadulu vantivi. Aadhyatmika vidya pedda samudram vantivi.
2: All branches of education can be compared to small rivers and rivulets. But the spiritual education is like the mighty ocean.
1: కనుక సర్వ నదులప్పుడు నువ్వు గమ్యమైనటువంటిది ఈ సముద్రము.
2: ది ఓషన్ ఈజ్ ది డెస్టినేషన్ ఇన్ టు విచ్ ఆల్ రివర్స్ విల్ మెర్జ్.
1: కనుక మనము ఈ యొక్క నదీ స్నానం చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క నదికి మనం పోనక్కర్లేదు. కోటి నదులు ధనుష్కోటిని ఉండగా ఏటికి ఈ వ్యత అని త్యాగరాజు చెప్పాడు. ధనుష్కోటి అనేటువంటి యొక్క సముద్రం లోపల సర్వ కోటి నదులు కూడా నువ్వు లీనమైనటువంటి స్నానం. కనుక ఒక్క ధనుష్కోటిలో స్నానం చేస్తే కోటి నదులు స్నానం చేసినంత ఫలితము.
2: If you want to bathe in a river, you do not have to go to each river and have a bath in that river. All the rivers go and merge into the ocean, in Dhanushkodi, the ocean. If you go and have a bath in Dhanushkodi, the ocean, it is as good as having your bath in all the millions of rivers.
1: Kanuka aadhyatmika vidyendu manam kontha varaku aarteri sadhana kalpinappudu sarva vidyala yokka saram kudanu manam anubhavinchinatundi varam avutam.
2: If we can acquire some strength and expertise in spiritual knowledge and spiritual education, then as in that analogy of bathing in the rivers, we will have had expertise in all branches of education.
1: Divyatma swaroopulara vyaktigatamainatvanti deshamunaku manam ye matram kudano avakasam ivvaka sarva vyaktiyattvam kudano samasthi ainatvanti sarveshudu aatma swaroopudai unnadante satyanni gurtinchukovadam chaala avasaram.
2: Divyatma Swarupas, we should never give room to hating individuals on the basis of individuality. We must recognize that in every individual, God is present and eliminate individual hatred.
1: దీనినే ఈశావాస్యం ఇదం సర్వమని భారతీయ సంస్కృతి మన సుత్రులు ఎందు చెప్తుంది. దీనినే బైబిల్ ఎందు కూడాను ఆల్ లైఫ్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైక్ టు ఎవరీ వన్ అని.
2: This is what has been described in our culture by stating Ishvara is present in every living being, is present in every jiva. The same thing has also been expressed in the Bible by saying all people are like one and be alike to everyone.
1: Kanuka manamu sarva jeevuni entunnatundi yokka daivattam okkate aneetundi yokka aatma tattvanni manam gurtinchukotam ee naadu entaina avasaram.
2: It's very necessary today for us to recognize that what is present as Atma in every individual human being is one and the same basic thing.
1: Kanuka manam premato ee yokka matabhedamulaku choti ivvaka ee yokka kalahamulaku manaku avakasam ivvaka ee jati matabhedamulaku kuda manam choti ivvaka manamu okke manushyatvamlo unnatundi divyatvanni gurtinchukotam chaala avasaram.
2: With prema we should try and set aside any differences that may be called religious differences. We should not give room to any sectarian differences and we should recognize the entire human community as one single community.
1: Kanuka religion vere kaadu. There is only one religion, religion of love. There is only one caste, caste of humanity. There is only one language, language of the heart. There is only one God, is omnipresent. Ee tattvanni manamu kramakramena manamu కేవలం పదవులతో కాకుండా ప్రాక్టికల్ లో మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
2: It is not as if one says that there is no religion. There is only one religion, and that is the religion of love. There is only one caste, and that is the caste of humanity. There is only one God, and that is the omnipresent God. There is only one language, and that is the language of the heart.
1: కనుక ఇట్టి సమస్తము చేత విశాలమైన హృదయమును అభివృద్ధి గావించుకుని స్వార్థమును పక్కకు నెట్టి పరార్థమనేటువంటి యొక్క ప్రపంచ జ్ఞానము నుంచి కూడా నువ్వు సాధించడానికి తగిన కృషి చేయటమే ఆధ్యాత్మిక సాధన.
2: The spiritual sadhana consists in broadening your heart, in broadening your vision, and recognizing that selfishness is a bad quality which has to be pushed away. This is the basis of spiritual sadhana.
1: ఈ నాడు పవిత్రమైనటువంటి దేశమునకు విశాలమైన భావమును ఏర్పరిచి తన రక్తమును కూడాను జనసేవ నిమిత్తమే దారబోసినటువంటి యొక్క జీసస్ క్రైస్ట్ పుట్టిన పరిదినము కనుక ఈనాడు కేవలం క్రైస్ట్ పుట్టిన దినమని కేవలం మనం పండుగలు చేసుకున్నంత మాత్రమున ఈ యొక్క పవిత్రమైన దినములకు సార్థకం కాలేదు. అతని యొక్క ఆశయాలు, అతని యొక్క అనుగుణములు ఒక కించిత్ అయినా కూడా ఆచరణలో పెట్టి మనము దీనిని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Today is a sacred day. This is the day on which Jesus sacrificed his blood for the good of human beings. This is the day on which he taught breadth of heart and breadth of vision to human beings. It will not do if we simply celebrate this as a festival. We must recognize the ideals which he propagated and the teachings which he had propagated and imbibe his qualities and ideals to some measure on this sacred day.
1: ఈ మహనీయుడి జన్మదినోత్సవం మనం చేసుకున్నప్పటికీ ఆనాడు జన్మదినోత్సవంలో పాయస పరమాన్నముతో మన పర్వదినములు ముగించుకోవటం సార్థకం కాలేదు. ఆ మహనీయుని యొక్క పవిత్రమైన ఆశయాలను మనం ఆచరణలో పెట్టడానికి ఏనాడు మనం ప్రయత్నిస్తామో ఆనాడే నిజమైన జన్మదినం.
2: If we want to celebrate the birth of any great event, of any great individual, it will not do if we simply celebrate it as a festive day and feast. So long as we are satisfied by a feast, that will not be the celebration. But the celebration will consist in imbibing the ideals of that great person whose birth we are celebrating.
1: Prema Swaroopulara, neti nunchi ee pavitramainatvanti yokka mahaneeyulaku janmadinotsa nimittanga gnapakarthanga manam paradoshannu maani aatmastutini kontha varaku anagadrokki swarthamunu pakkaku netti premato janaseva సమాజ సేవకు మనం కట్టడి కట్టుకోవటం చాలా అవసరమని నేను ఆశిస్తున్నాను.
2: Today we are celebrating a sacred day as the birth of a great individual. Whenever we want to celebrate the birth of any great individual, that celebration should consist of our recognizing that blaming others from today should be stopped. Self-praise should also be stopped. And selfishness should be given up and service to the community should be done giving up selfishness and not blaming
1: manam ee naadu enni karyamulu sadhana roopamlo prayatnam chesinappudikini desham yokka kalyanamu andukovatam asadhyam ee naadu vicharamainatundi bhavamunu abhivruddhi parchukuntamu nishwarthamainatundi yokka chittamunu manam abhivruddhi parchukuntamu aanaade mana desham nitya kalyana pathyamu thorantam tholutugutundi.
2: Whatever sadhana we may do, whatever practices we may adopt, today it is very difficult to get the prosperity of the country. But on the day when people will give up their selfishness, when people will serve others in a selfless manner, on that day it will be possible for us to initiate the prosperity and the brightness of the country.
1: Bhautik sukhsantoshamulake manam prabhaatu padatam chaala manavatvaniki oka vidhamainatundi avumanakaram.
2: It brings shame and disgrace on human nature if all the time human beings are striving for material pleasures and
1: ఆదరించినటువంటి వాడు అన్నము ఇవ్వక తప్పదు.
2: One who has given you hunger, he is bound to find food for relieving your hunger as well.
1: కేవలం మనం తిండి నిమిత్తమై మనం జీవించడం కాదు, జీవిత నిమిత్తమై తిండి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: We should not live just for the sake of eating. We must recognize the truth that we may eat for the purpose of leading a life.
1: కనుక మన జీవితము ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మనము అనుభవించాలి.
2: అవర్ లైఫ్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ లైఫ్ విచ్ ఇస్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
1: మాటలు కోటి చెప్పుట కంటే కార్యములో ఒక్కటిని ఆచరించుకోవటంలో మనం ఆదర్శాన్ని నిరూపించాలి.
2: Instead of saying so many different words, millions of words, at least in one act of ours, we should show ourselves as an example.
1: ఈ అన్నింటికీ సులభమైనటువంటి మార్గము నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమ ఒక్కటి మాత్రమే.
2: The easiest path of all these different paths is the path of pure love.
1: Prema gala hrudayam nunde paramatmulu nivasistuntaru.
2: In that heart where prema and pure love resides,
1: daya gala hrudayame daiva mandiram ani nirmayam chesukovali.
2: you must take the decision that that heart which is filled with prema and love and kindness and compassion, that is the temple of God.
1: Kaduka deho devalaya prutto jeevo devastanatanah idi jeevuniki dehamani manam bhavistunnamu devuniki deham deham idi kani devuni yokka devalayam ee deham.
2: We think that this body of ours is the place where jiva, the life, resides. No, this body of ours is the temple of God.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి టెంపుల్ వంటి ఈ దేహాన్ని సాత్వికమైన కర్మలు ఎందుకు ప్రవేశపెట్టాలి? దుర్వినియోగమైన దీని కింద, దుర్మార్గమైన మార్గముల కింద ఈ దేహాన్ని ప్రవేశపెట్టకూడదు.
2: This sacred body, which is like a temple, should be used for the purpose of doing sacred things. This body should not be used for doing unsacred acts.
1: కనుక ప్రేమతత్వాన్ని పెంచుకుని క్రైస్త యొక్క ఆశయాలను ఈనాడు మనం కొంతవరకు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: Hoping that you will promote the aspects of prema and the importance of prema and love, and that you will imbibe the qualities and ideals of Christ, I am bringing this discourse to a close.
3: ప్రేమ ముదిత మనసిక

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి స్వరూపముతో ఆనందాభిరోలమాడుతున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: సుఖము లేని దుఃఖము, దుఃఖము లేని సుఖము మానవుడు అనుభవించలేడు.
1: మ్యాన్ కెనాట్ ఎక్స్పీరియన్స్ ప్లెజర్ వితౌట్ ద పెయిన్.
0: నసుఖాభ్యతే సుఖం, సుఖము లేకుండా దుఃఖం మనకు ప్రాప్తించదు.
1: Without pleasure, you'll never face the pain, nor the pain without the pleasure either.
0: ఆకలి లేకుండా మనకు అన్నం అనేటువంటిది గిట్టదు.
1: If you're not hungry, you don't relish food.
0: చీకటి లేకుండా దీపమునకు వెలుగు కలగదు.
1: Unless it is dark, the light has no value.
0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను తన జీవితంలో సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
1: Likewise, man is leading the life in full combination of pleasure and pain.
0: Aithe ee rendinti yokka ekattam okkate.
1: However, the common principle is there.
0: Mrutpindamekam bahubanda roopam

0: ఏకం మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేకము రూపనామములు పొందింది.
1: The clay is one and the same, but the pots are of different forms.
0: సువర్ణమేకమే,
1: గోల్డ్ ఇస్ వన్,
0: కానీ ఆభరణముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: But the jewels are of many forms and names.
0: గోవుల రూపం వేరు వేరే.
1: The forms of cows are different.
0: కానీ పాల రూపం ఒక్కటే.
1: But yet the milk is same.
0: అదే విధముగానే భిన్న భిన్న రూపనామముతో కనిపించేటువంటి మానవ జీవితమునందు దివ్యత్వమైనటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది.
1: Likewise, the sacred principle of divinity is one and the same in the entire humanity.
0: కనుకనే ఇట్టి సత్యరమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము, అది ఏ జీవితం యొక్క ఆశయం.
1: The main ideal and the responsibility in human life rests in understanding the mystery behind this truth.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూచేటువంటి యొక్క మానవులు చాలా తక్కువగా ఉన్నారు.
1: There are very few who would find out the unity in diversity.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించి విభజించి గుర్తించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి నొందుతున్నారు.
1: Intellectuals are more and more in number day by day who would view the principle of unity as multiplicity.
0: కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావమునకు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సరి అయినటువంటి యొక్క ఆధారం.
1: బట్ ఫర్ ద ప్రెసెంట్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డైవర్సిటీ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
0: యత్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అనేది ఉపనిషత్తు. అనగా ఏ సత్యాన్ని మనం గుర్తిస్తే అన్నింటినీ గుర్తించినటువంటి వారం అవుతామో అట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: That truth, if known, everything else would be known. We have to know that truth.
0: కాని ఈనాటి మానవుడు అట్టి సర్వాధారమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు.
1: But man has forgotten this primal basis, the fundamental principle.
0: అనేకత్వంతో గోచరించేటువంటి భిన్నత్వాన్ని మనం ఈనాడు విశ్వసిస్తున్నాం.
1: We have full faith in multiplicity or plurality.
0: ఇది మానవుని యొక్క దారి తప్పటం. ఇది మానవుని యొక్క వికృతికి వినోదమునకు ఇది మూల కారణము.
1: దిస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ డిస్టార్షన్ అండ్ పర్వర్షన్.
0: నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడాను నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ హిస్ పైనింగ్ ఫర్ ద డిజైర్స్ విచ్ హీ డజంట్ డిజర్వ్ అండ్ హీ గోస్ ఆన్ వరీడ్ అబౌట్ దోస్ థింగ్స్ అబౌట్ విచ్ హీ హాస్ నో టోటల్ అండర్స్టాండింగ్.
0: కానీ ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి రూపనామములు మనం చూస్తున్నాము.
1: ఇన్ దిస్ అపేరెంట్ వరల్డ్ వి సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఈ అన్ని రూపనామములు కూడాను ఇది అనేటువంటి ఒక్క పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: ఆల్ ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ వన్ వర్డ్ దిస్.
0: ఇది వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క నిజసారం.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఆర్ ఉపనిషత్స్.
0: మనకు ఆనందమైనటువంటి దినం ఏమిటి?
1: What is it, the day that gives us joy?
0: కాని ఈనాడు విజయదశమి ఆనందమైనటువంటి దినము అని భావిస్తున్నాము.
1: We consider Vijayadashmi as a blissful day.
0: Idi kaadu.
1: Not this.
0: Sadbhaktulam daru bhagavantudayanchu

0: That day when all good devotees gather and sing the glory of the Lord in unison.
1: Bidalavetalanni pirito neravechi annadammula maadkununna dinamu.
0: That day when all people live in fraternity and brotherhood.
1: Daiva chintana cheyu dasa vrindamulaku preeti mrushtanambu pettu dinamu.
0: That day when people feed everybody who think of God.
1: మహనీయులెవరైనా మన కడకే తెంచి చలిమి భగవత్ కథలు చెప్పు దినము.
0: దట్ డే వెన్ వి లిసన్ టు ద స్టోరీస్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ ద డివినిటీ.
1: దినము కాని తక్కినవన్నీ తద్దినములే.
0: దట్ ఈస్ ఓన్లీ ద రియల్ సేక్రెడ్ డే, ద రెస్ట్ ఆఫ్ ది వన్ ఈస్ ఎన్ ఒబిచ్యూరీ.
1: ఇట్టి దినమును గుర్తించి వర్తించేటువంటి మానవుడు ఒక్కడైనా కూడా నువ్వు కనిపించటం లేదు.
0: దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ సింగిల్ ఇండివిజువల్ హూ వుడ్ నో దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డే.
1: ఈ విశాలమైన జగత్తునందు ఎచ్చట చూసినప్పటికీ స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ ఫైండ్ సెల్ఫిష్నెస్ ఇస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ డాన్సింగ్.
1: నిస్వార్థమైన సేవ, విశాలమైన భావము, నిర్మలమైన ప్రేమ ఎక్కడ కూడా నువ్వు కనిపించటం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్, ద బ్రాడ్ మైండెడ్నెస్ అండ్ ప్యూర్ లవ్.
1: సాయ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడాను చంద్రుని వంటి చూపు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి పలుకు అత్యవసరం.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ శ్రీ సత్య సాయి ఆర్గనైజేషన్స్ షుడ్ హ్యావ్ ద లుక్స్ ఆఫ్ ఎ మూన్ సో కూల్
1: మన చూపులగా ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క దీనిగా మనం చూపు తయారు చేసుకోవాలి.
0: అవర్ లుక్స్ షుడ్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
1: మన హృదయమా మధురమైనటువంటిదిగా ఉండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి స్వీట్,
1: సున్నితమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్,
1: పరులను నొప్పించకుండా చూచేటువంటిదిగా ఉండాలి.
0: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
1: ఇంకా మన చేతులు ఎట్లాంటివిగా ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యాండ్స్.
1: ప్రతి పని ఎందు కూడాను దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి యొక్క కీర్తిని సాధించేటువంటివిగా ఉండాలి.
0: అవర్ వర్క్ షుడ్ బ్రింగ్ అస్ ద రెప్యుటేషన్ అండ్ ద నేమ్ అండ్ ఫేమ్ విచ్ ఆర్ పర్మనెంట్.
1: కనుకనే ఉపనిషత్తులు

0: ఈ కలియుగం నందు యస్య భాషితం సత్యభూషితం, హృదయము పవిత్రమైనటువంటిది గను, మాటలు సత్యమైనటువంటివి గను, చేతులు పరోపకార సంబంధమైనటువంటి గను ఉండినప్పుడే ఇది త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది.
1: When the heart is pure, when we speak truth with our hands, when we serve the society, that is what is called the trinity or the purity.
0: ఈనాటి మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావడానికి కారణం ఏమిటని ప్రతి వ్యక్తి కూడా నువ్వు విచారించక తప్పదు.
1: Everyone must necessarily inquire the cause and the reason behind our misery.
0: దీనికి ఒకటే కారణం.
1: There's only one cause.
0: మనము దేనిని వదిలించుకోవాలని చూస్తున్నామో దాని విషయమయంలో చింతించకుండా చూసుకోవాలి.
1: What we want to give up, we should not think about it.
0: ఈ చెడుపు నాలో ప్రవేశించకూడదు అని నీవు సంకల్పించుకుంటున్నావు.
1: You determine to see that there will be no scope for the bad to get into.
0: అలా సంకల్పాన్ని నీవు సంకల్పించుకున్నటువంటి వాడుకు ఈ చెడుపునే నీవు యోచించకూడదు.
1: When you determine like that, you should not think of that bad thing at all.
0: చెడుపునాలో ప్రవేశించకూడదని మాత్రమే యోచిస్తున్నావు కానీ ఆ చెడ్డనే నిరంతరము నీవు స్మరిస్తున్నావు.
1: You want to see that the bad would not get into you, but you always think about it.
0: కనుకని చెడ్డకు మరింత బలం అధికమవుతుంది.
1: Therefore bad is gaining strength more and more.
0: నీ చింతనే ఆ యొక్క చెడ్డకు మంచి ఆహారంగా తయారవుతుంది.
1: It is the thought process that is the food to the bad.
0: దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు ప్రేమిస్తున్నావో దానిని నీవు నిరంతరము స్మరిస్తున్నా.
1: You should think of that, what you really want, what you aspire for.
0: దైవం కావాలని నీవు ఆశిస్తున్నావు.
1: You want God.
0: దైవాన్ని ప్రేమిస్తున్నావు.
1: You love God.
0: అట్టి దైవ చింతనే నీవు నిరంతరము చేయి.
1: You should think of God every time.
0: అప్పుడే ఈ చింతనకు మంచి బలం ఏర్పడుతుంది.
1: And then this thinking will gain strength.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: నాకు కలలో పంది రాకూడదు అని అనుకుంటున్నావు.
1: You think that you should not dream a pig.
0: కానీ పంది రాకూడదు అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు పందినే నీవు యోచించకూడదు.
1: When you think so, you should not think of a pig at all.
0: అట్టు కాకుండా నాకు కల్లో పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పందే నీకు కల్లో వస్తుంది.
1: But on the other hand, if you go on thinking like this, that the pig should not appear in the dream, pig should not appear in the dream, it is bound to come there. Why should you think of it when you don't want it?
0: నాకు భగవంతుడు కల్లో రావాలి అని నీవు ఆశించినప్పుడు భగవంతుడు రావాలి, భగవంతుడు రావాలి అని చెప్పినాను. కానీ వస్తే భగవంతుడు నీ అదృష్ట రీతిగా రావచ్చును, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు.
1: When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly find God in your dream.
0: భగవ సృష్టి యందు సర్వము కూడాను పవిత్రమైనటువంటివి.
1: In God's creation, everything is sacred.
0: ఏది కూడాను చెడ్డది అనేటువంటిది జగత్తులో లేదు.
1: There is nothing that is bad in this world.
0: కానీ మానవుని యొక్క దృష్టిలో ఉంటుంది సర్వ చెడ్డలు.
1: Therefore, the bad lies in our outlook.
0: దృష్టిని పవిత్రంగా మార్చుకున్నప్పుడే సృష్టి పవిత్రంగా కనిపిస్తుంది.
1: If we change our outlook and make it sacred, everything would be sacred in turn.
0: కనుక భగవత్ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించుటకు అధికారం లేదు.
1: We have no authority to criticize God's
0: creation. భగవత్ సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: God's will is pure and sacred.
0: అట్టి పరిశుద్ధము పవిత్రమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంలో చెడు ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: In the pure sacred God's will, how do you expect anything bad?
0: కనుకనే సంకల్పములు పరిశుద్ధమైనటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను మాలిన్యరహితమైనటువంటివి గాను ఉంటుండాలి.
1: Therefore, thought should be sacred, pure and unpolluted.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని అందుకోగలదు.
1: Then only we will recognize the divinity in human life.
0: ఈ దివ్యత్వము సాధించినటువంటిది లోకములో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing that the divinity could not accomplish.
0: దేనినైనా సాధించగలదు.
1: You can achieve anything.
0: సర్వమును భగవంతుడు అన్ని విధాలా కూడా రక్షిస్తూ ఉంటాడు.
1: God protects everything in every way.
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ said,
0: "Bet."

0: కొండపైన రాతి పైన ఒక చెట్టు మలిచింది.
1: యు ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి సాకినటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫెన్స్డ్ ఇట్ అండ్ వాటర్డ్ ఇట్?
0: అంతా భగవంతుడే.
1: ఇట్స్ ఎవ్రీథింగ్ గాడ్.
0: రాతి పైననే చెట్టును పుట్టించి, రాతి పైననే పెంచి దాన్ని మహావృక్షంగా తయారు చేశాడు.
1: It's only God who has sown the seed and who has taken care of the plant, the sapling, to grow on the stone.
0: Nemelige chitrabannavanu baridavaryaro. Elanti goppa painter aina kudanu nemalini aneka reetiluga thanu paint cheyavachunu kaani bhagavantu srushtinchinatundi original paint anetundi evvarunu veyaleru.
1: The worldly painters can paint beautifully the peacock feathers, but none can ever equal God's painting.
0: Anni kudunu bhagavantuni yokka sankalpam cheta sarvamugunu chitra vichitram ga kuda tostundi.
1: All the mystery and the wonder are out of God's creation and will.
0: Kanukane Suradas cheppadu chitrambulu trailokya pavitrambulu.

0: The stories of God.
1: దేవుని చరిత్రములు మహా విచిత్రములైనటువంటివి, పవిత్రములైనటువంటివి.
0: The mystery of God is so sacred and very peculiar.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను మనము గుర్తించడానికి ప్రయత్నించక అపవిత్రమైనటువంటి యొక్క చరిత్రని నిరంతరము స్మరిస్తూ ఉంటున్నాము.
0: We don't think of acquiring the sacred history of the divinity, but we think of unsacred things.
1: దీనికి మూల కారణం ఏమిటి?
0: What are the main cause?
1: భగవంతునిపైన ఉండవలసినంత ప్రేమ మనలో లేకపోవటమే దీనికి మూల కారణం.
0: It only means we don't have enough of love for God within.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను మనము పెంపొందింప చేసుకోవాలి.
0: Therefore, every man should develop the sacred love.
1: ప్రేమనే పరమాత్ముడు.
0: Love is God.
1: ప్రేమనే పరంజ్యోతి.
0: Love is light.
1: పరంజ్యోతి యొక్క తత్వమే ఈ మానవత్వము.
0: It is only the spirit of light that is the human life.
1: కనుక ప్రేమలేని హృదయంగా, మరుభూమిగా మనం యొక్క హృదయాన్ని తయారు చేసుకోకూడదు.
0: Let us not make our hearts barren, bereft of love.
1: కనుకని ఆనాటి గోపికలందరూ కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలని ప్రార్థిస్తూ వచ్చారు.
0: Gopikas in those days prayed for love in their hearts.
1: ప్రేమ

0: మరుభూములైనటువంటి ఈ యొక్క హృదయములైనటువంటి ప్రేమరహితమైనటువంటి భూములు యందు
1: హ్యూమన్ హార్ట్ ఇస్ ఎ డ్రై ల్యాండ్ బ్యారన్ ల్యాండ్
0: ప్రేమాంకురమును పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మినేట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది స్పిరిట్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది
1: యాజ్ ది రెయిన్ ఆఫ్ లవ్ ఫాల్స్ యాజ్ ది రివర్ ఆఫ్ లవ్
0: మానవుడు చేసేటువంటి సర్వ పనులు ఎందు కూడాను సర్వ సంకల్పములు ఎందు కూడాను సర్వ కార్యములు ఎందు కూడాను ప్రేమనే ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా తీసుకోవాలి.
1: The love will be the main principle in all our activity, in all our words.
0: ఈనాటి ప్రేమ కేవలం స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతూ ఉండాలి.
1: Love as we find today is
0: selfish. ప్రేమ మనకు గుర్తించడానికి వీలు పట్టడం లేదు.
1: There is no trace of true love.
0: సర్వము ప్రేమమయమే.
1: Everything is full of love.
0: జగమంతా ప్రేమమయమే.
1: Everything is full of love.
0: ప్రేమ లేని మానవుడు లేడు.
1: There is no man without love.
0: కానీ ఆ పవిత్రమైన ప్రేమను భిన్న మార్గంలో దాని ప్రయాణం చేపించి అపవిత్రంగా మనం వినియోగించుకుని అశాంతికి గురి అవుతున్నాం.
1: ది సీక్రెట్ లవ్ ఇస్ డిస్టార్టెడ్ ప్రొసీడ్స్ అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ దేర్ఫోర్ వి మిస్యూజ్ ఇట్
0: కనుకనే ఈ ప్రేమను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ సీ దట్ విల్ ఛానల్ ద లవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఈ ప్రేమకు భగవంతునికి మాత్రమే సన్నిహిత సంబంధ బాంధవ్యము.
1: There is an intimate association between God and
0: ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎందుకు కానీ వ్యక్తులు ఎందుకు కానీ విషయం ఎందుకు కానీ అది అనురాగములే కానీ ప్రేమ కాదు.
1: The love is merely an attachment from the worldly point of view towards the objects in the family.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములే.
1: It's only worldly association and relation.
0: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: It's only external outward trend.
0: కానీ నివృత్తి ఎందే ఉంటున్నది ఈ ఆనందము.
1: The true bliss lies in the inward path.
0: ఎంతవరకు మన కోరికలను అదుపులో ఉంచుకుందమో అంత ఆనందాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
1: ద మోర్ అండ్ మోర్ వీ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్ యు విల్ బి మోర్ అండ్ మోర్ బ్లిస్ఫుల్
0: కనుక మానవుడు భగవంతుని ఆశించినప్పుడు నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, if man wants God, he should develop pure, unsullied, steady
0: love. ఈ మనో సంకల్పం ఏమాత్రం కూడా మన కంటికి కనిపించకూడదు.
1: You cannot understand, you cannot see God's will for that matter.
0: నిద్రావస్థ యందు ఈ ప్రకృతి యొక్క దృశ్యములంతా కూడాను సహజంగా అదృశ్యమైపోతున్నాయి.
1: ఇన్ ఎ డీప్ స్లీప్ ఆల్ ద సినారియో ఇన్ ద వేకింగ్ స్టేట్ వానిష్.
0: కానీ అప్రయత్నంగా కూడాను ప్రకృతి మనకు శూన్యమైపోతుండాలి.
1: ఎఫర్ట్లెస్లీ ద హోల్ వరల్డ్ కమ్స్ టు నథింగ్నెస్.
0: కానీ ప్రయత్నపూర్వకంగా ఆ మనసును మనము శూన్యం గావించుకోవాలి.
1: హౌఎవర్ విత్ ఆల్ ది ఎఫర్ట్ యు కెన్ విత్డ్రా ద మైండ్
0: మనసు తత్వాన్నే మనం మర్చిపోవాలి.
1: We should forget the very mind itself.
0: ఈ మనసుకు ఎప్పుడు బలం ఏర్పడుతుండాలి?
1: When does the mind grow strong?
0: సంకల్ప వికల్పాలతో దీని యొక్క బలం పెంపొందించుకుంటుండాలి.
1: The mind grows stronger and stronger with thoughts and counter thoughts.
0: ఎందుకు ఈ సంకల్ప వికల్పాలు?
1: Why thoughts and counter thoughts?
0: జరగవలసింది జరుగుతుంది.
1: One thing is bound to happen somewhere.
0: ఏ మాత్రం కూడాను విచారించే ప్రయోజనం లేదు.
1: There's no use in bothering about it.
0: కనుక పోగన్మానదు దేహమే విధిమును పోషించి రక్షించినను.
1: You may protect the body in every possible way, but
0: రాగన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్.
1: We may hide ourselves in a forest. What is bound to happen will happen.
0: జరగవలసినవి జరుగుతుంటాయి.
1: What is destined to happen will happen.
0: కానీ మనము నిత్యమైనటువంటి యొక్క భావంతో సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం పూర్తిగా విశ్వసించాలి.
1: But we should have full faith in that eternal divinity.
0: ఈనాడు అట్టి పూర్ణ విశ్వాసం లేకపోవటం చేతనే
1: Today there is no total faith.
0: భగవంతుడు పూర్ణుడు.
1: God is full and total.
0: కానీ అట్టి పూర్ణ స్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడాను పూర్ణ స్వరూపుడు కావాలి.
1: The God who is all perfection and total, you all.
0: అందువల్లనే ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
1: Therefore Upanishad says that is full and this is full.
0: అది పూర్ణమే ఇది పూర్ణమే.
1: That is full and this is also full.
0: ఈ రెండు పూర్ణముల యొక్క ఏకత్వమే మన యొక్క జీవితమైన జీవితత్వము.
1: The unity of the fullness of the both.
0: జీవితమంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటో ప్రతి మానవుడు కూడా ఏమీ అర్థం కావటం లేదు.
1: నో మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద లైఫ్ ఈజ్.
0: ఆహార నిద్ర భయ మాదనాదు జీవితాన్ని గడపటమే ఒక జీవితం అనుకుంటున్నారు.
1: హీ కన్సిడర్స్ లైఫ్ మీన్స్ ఓన్లీ ఫుడ్ రేమెంట్ షెల్టర్ ఫియర్ అండ్ ప్రొక్రియేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని దైవత్వంగా మనం నిరూపించాలి.
1: We have to demonstrate and prove and experience the divinity in human life.
0: పశుత్వం నుండి మానవత్వానికి వచ్చింది.
1: రైట్ ఫ్రమ్ ది యానిమల్ స్టేజ్
0: మానవత్వం నుండి దైవత్వానికి చేరాలి.
1: రైట్ ఫ్రమ్ ది స్టేజ్ ఆఫ్ అనిమల్ వి హావ్ కమ్ టు ది స్టేజ్ ఆఫ్ హ్యూమన్ అండ్ దెన్ వి షుడ్ బి డివైన్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభం అంటే ఈ విధమైనటువంటి మార్గంలో ఇది దుర్లభం అవుతుంది.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ రియలీ రేర్ ఇఫ్ వి లీడ్ లైఫ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: చేరవలసిన గమ్యాన్ని చేరక,
1: వితౌట్ రీచింగ్,
0: చేయవలసిన ప్రయత్నాలు చేయక,
1: వితౌట్ రీచింగ్ ది డెస్టినేషన్, వితౌట్ మేకింగ్ ఎ ఫర్ ఇన్ దట్ వే.
0: అంటే ఏ రీతిగా చిక్కుతుంది?
1: హౌ డు యూ అటైన్ దట్?
0: కాలు కడప దాటదు.
1: You don't just proceed, step
0: forward.
1: ఖర్చు
0: కాకూడదు.
1: You don't want to spend
0: money. కైవల్యం ఉట్టి ఒళ్ళో పడాలి.
1: But the very heaven should fall on
0: your head. యొక్క ప్రభావము.
1: This is the influence of Kali age.
0: మానవుడు ఏమాత్రం కూడాను శ్రమించి పనిచేయటం లేదు.
1: Man is not making effort. He is not working.
0: కర్మణ్యేవ అధికారస్య. మన యొక్క అధికారం కర్మాధికారమే.
1: You have got every right on your action.
0: ఎందుకోసము?
1: వై?
0: కర్మానుబంధీని మనుష్యలోకి. మనుష్యుడు కర్మ చేత బంధించబడినటువంటి.
1: మ్యాన్ ఈస్ బౌండ్ బై యాక్షన్ ఇన్ దిస్ వరల్డ్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. మనం పనులు చేయాలి.
1: వీ షుడ్ వర్క్.
0: కానీ ఈనాడు పని చేయడానికి ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
1: నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు వర్క్ టుడే.
0: కానీ ఫలితం మాత్రం కావాలి.
1: బట్ దే వాంట్ గుడ్ రిజల్ట్.
0: ఏ రీతిగా వస్తుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దెమ్?
0: పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యపరం కావాలి కావాలి కావాలి ఆశిస్తున్నాము.
1: హీ వాంట్స్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ మెరిటోరియస్ డీడ్స్.
0: కానీ పుణ్యకర్మలు చేస్తున్నామా?
1: బట్ డస్ హీ ఇండల్జ్ ఇన్ గుడ్ యాక్టివిటీ?
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: వితౌట్ గుడ్ యాక్షన్ హౌ డు ఎక్స్పెక్ట్ మెరిట్?
0: పాప ఫలం నాకు వద్దు అంటున్నాము.
1: ఇట్ ఇస్ నాట్ ఎనీ సిన్.
0: కానీ పాప ఫలము చేయకుండా ఉంటున్నాము పాప కార్యములు.
1: బట్ ఆర్ యూ రిఫ్రైనింగ్ ఫ్రమ్ కమిటింగ్
0: పాప కార్యములు? ముందంజ వేస్తున్నావు.
1: హీ గోస్ అహెడ్ స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్స్.
0: కనుక ఏది వద్దు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా ఉండాలి.
1: వాట్ యూ డోంట్ వాంట్ యూ షుడ్ నాట్ డూ ఇట్ ఎనీవే.
0: కనుక ఈ మానవత్వంలో ఈనాడు ఈ యొక్క చంచలత్వం చాలా మితిమీరిపోయినది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: నిజముగా ఇది మృగ లక్షణములే కాని మానవ లక్షణములు కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఆర్ అనిమల్ క్వాలిటీస్ అండ్ నాట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: సత్యము,
1: ట్రూత్,
0: ప్రేమ,
1: లవ్,
0: సహనము, సానుభూతి, త్యాగము, ఇవి మానవతా గుణములు.
1: These are human values.
0: కామము, క్రోధము, లోభము, మోహము, మనము, మాత్సర్యము, ఇలాంటి ఈశ్వర అసూయలంతా కూడాను మృగ లక్షణాలు.
1: The lust, greed and avarice and ego, they are animal qualities.
0: కనుక మొట్టమొదట నేను మృగము కాదు, నేను మానవుడను అనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Therefore we should have full faith that every one of us is a human being and not an animal.
0: ఏ పూజలు చేయకపోయినప్పటికీ, ఏ వ్రతములు ఆచరించకపోయినప్పటికీ, ఏ దర్శనము చేయకపోయినప్పటికీ హృదయంలో పవిత్రమైన భావం నింపుకుంటే అది ఎంతో గొప్పతనం.
1: We may not worship, we may not do any ritual at all, but if there is sanctity, sacredness in our heart,
0: సహాయం చేయి.
1: To the extent possible, help others.
0: ఇంతే చాలు.
1: That's enough.
0: ఇదే జపము, ఇదే తపము, ఇదే సర్వము.
1: Helping others to the extent possible is the true penance, that's true meditation.
0: పవిత్రమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో పాల్గొనక రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చెప్తే ఇది కేవలం కాలం వ్యర్థం చేసినటువంటి వారమే అవుతాం.
1: When service is required, if you go on chanting God's name, it is waste of time.
0: రామనామమును స్మరించే సమయం లోపల రామును చేసినటువంటి ఘనకార్యం ఏమిటి?
1: While chanting Rama's name, what is the mission that you have taken upon yourself?
0: సత్యవాక్ పరిపాలన, సత్యమును పాటించడమే రాముని యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: You should speak truth, which is the main quality of Rama.
0: పితృవాక్య పరిపాలన, ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The main principle of Rama is that he followed the command of his father.
0: ఎంతమంది చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆజ్ఞను నడుచుకుంటున్నారు.
1: How many are following these things?
0: ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు?
1: How many speak truth?
0: సత్యమునకై సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed everything for truth.
0: తనకు అధికారంలో ఉండినటువంటి ఒక రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: హీ సాక్రిఫైస్ హిస్ కింగ్డమ్.
0: భయంకరమైనటువంటి అరణ్యములో కాలంను గడిపాడు.
1: హీ ఆల్సో ఎంటర్డ్ ఇంటూ దట్ థిక్ డెన్
0: గడిపాడు. ఆనందంగా గడిపాడు.
1: హౌ హాస్ హి స్పెంట్ హిస్ టైమ్?
0: సత్యమును పరిపాలించేటువంటి విషయమునందే ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాడు.
1: హీ వాజ్ సో హ్యాపీ ఇన్ అబ్జర్వింగ్ స్పీకింగ్ ట్రూత్.
0: కానీ ఈనాడు రామభక్తులము రామభక్తులం అనుకుంటున్నాము.
1: But today we think that we are devotees of Rama.
0: Ramu yedi tejinchado avanni manam teeskuntunnam.
1: We are accepting those which are given up by Rama.
0: Ramulu chesinatundi panulu manam cheyatam ledhu.
1: We are not doing anything that's done by Rama.
0: Ramulu pitruvaki paripalanalo sarvasthani tyagam chesadu.
1: Rama sacrificed everything while following the command.
0: Athani yokka moodu margamulu pradhanamaitundi.
1: There are three main principles that he followed.
0: Kantham సత్యస్య భూషణం.
1: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ జ్యువెల్ టు దిస్ నెక్.
0: దానం హస్తస్య భూషణం.
1: ఇట్ ఇస్ ద చారిటీ దట్ ఇస్ ద జ్యువెల్ టు ద హ్యాండ్.
0: శ్రోత్రం శాస్త్రస్య భూషణం.
1: Listening to the sacred text is a precious jewel to the ear.
0: Kim prayojanam.
1: What is the use of
0: it? Intakante minchinatvanti alankaram manike emti?
1: What more, what else you want?
0: Mana kantamunaku satyame bhushanamu alankaram.
1: It is the truth that is the real jewel.
0: Mana hastamunaku tyagame alankaram.
1: Our hand sacrifice is the decoration.
0: Mana srotramulaku pavitramainatvanti shravaname alankaram.
1: For our ear, listening to sacred things is the proper decoration.
0: ఇంతకంటే మానవునికి అలంకారమైనటువంటి మరొక నగలు లేవు.
1: మ్యాన్ డజంట్ నీడ్ ఎనీ మోర్ ఆఫ్ ఎనీ డెకరేటివ్ థింగ్.
0: ఇవి శాశ్వతమైనటువంటివి.
1: దిస్ ఇస్ పర్మనెంట్.
0: ఇవి సత్యమైనటువంటివి. ఇవి నిత్యమైనటువంటివి.
1: దే ఆర్ ఎటర్నల్.
0: మానవత్వాన్ని తరింపజేసేటువంటివి.
1: దే విల్ రిడీమ్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: దైవాన్ని వరింపజేసేటువంటివి.
1: అండ్ యు విల్ ఆల్సో అటైన్ గాడ్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హస్ ఫర్గాటన్ దీస్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను శ్రమించి పనిచేయాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ వర్క్ హార్డ్.
0: ఈనాడు భారతదేశంలో లేనిటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు.
1: ద కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ
0: ఉంటున్నాయి.
1: ఇస్ ఎ వాస్ట్ ల్యాండ్.
0: విశాలమైనటువంటి యొక్క నదులు ఉంటున్నాయి.
1: రివర్స్
0: శాశ్వతమైనటువంటి ప్రవహించేటువంటి నదులు ఉంటున్నాయి.
1: వి హావ్ గాట్ ద రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్.
0: కానీ మన ఆకలికి దప్పులకు తీర్చేటువంటి యొక్క కృషులు చేసేటువంటి యొక్క పెద్ద సంపద కూడా ఉంటుండాలి.
1: అండ్ వి హావ్ లాట్ ఆఫ్ వెల్త్ దట్ వుడ్ సర్టెన్లీ పీస్ అవర్ హంగర్.
0: ఇన్ని ఉంటుండి కూడాను ప్రాచీన కాలం నందు అన్నపూర్ణాదేవిగా పేరొందినటువంటి ఈ భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అనేటువంటి ఈ రోదన వినవలసి వచ్చింది.
1: భారత్ విచ్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ, ద గాడెస్ ఆఫ్ ఫుడ్, టుడే ఇట్ హ్యాస్ టు క్రై ఫర్ ఫుడ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మనం నడువంచి పని చేయటం లేదు.
1: బికాజ్ వి ఆర్ నాట్ డూయింగ్ వాట్ వర్క్.
0: కావలసినంత భూములు ఉంటున్నాయి.
1: లాస్ట్
0: కృషి చేయి,
1: వర్క్ హార్డ్.
0: అది నీ ఋషితత్వాన్ని పోషిస్తుంది.
1: దట్ విల్ ఓన్లీ విల్ కీప్ అప్ యువర్ సెయింట్ హుడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సంక్షేమానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ రెండర్ సర్వీస్ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ఎవరూ చేయటం లేదు.
1: నన్ ఆర్ డూయింగ్ దిస్.
0: కావాల్సింది ధనము, ధనము, ధనము, ధనము.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈస్ మనీ.
0: ఉన్న భూములు కూడా అమ్ముకొని పట్టణాల్లో పోయి చేరిపోతున్నారు చాలా మంది.
1: ద మెనీ పీపుల్ విల్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్ అండ్ గో టు ద సిటీస్ అండ్ టౌన్స్.
0: పల్లెల లోపలనే ఇంకా అంతో ఇంతో భారతీయ సంస్కృతిని మిగిలి ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విలేజెస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఆ కల్చర్ ను పోషించేటువంటి మహనీయులు ఏ నూటికొక్కరు కోటికొక్కరు కనిపిస్తారు.
1: దేర్ బి వన్ ఇన్ హండ్రెడ్, వన్ ఇన్ ఎ క్రోర్ హూ విల్ ట్రై టు కీప్ అప్ దిస్ భారత్ కల్చర్.
0: ఒక్కొక్క ప్రదేశం నందు ఒక్కొక్క కల్చర్ ను పోషిస్తూ వచ్చారు.
1: At every place it has got its own culture which has got to be sustained.
0: Kuchipudi meeku telusunu.
1: You know Kuchipudi.
0: Dani oka culture, dani oka samskruti ee naati kudano aa Kuchipudi prajalu paatistu untunnaru.
1: The culture of Kuchipudi is followed down this day.
0: Vaaru enta vidyalu unnapudikini, enta sampadalu undinapudikini, enni vidhamulaitundi sukha santoshamulu undinapudikini culture nu maatram vadalatam ledu.
1: In spite of their plenty and prosperity and high knowledge and education, they have not given up their culture.
0: Adi manavatva oka lakshanam.
1: That is the quality of mankind.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక తత్వం పోషింపబడుతూ వచ్చింది.
1: Since ancient times, Bharat has been sustaining itself.
0: నాటి మొదలు నేటి వరకు లోకస్తమస్తా సుఖినో భవంతు అని హైందవ సాంప్రదాయాన్ని చాటుతూ వచ్చింది.
1: It has been propagating the principle that everybody should be happy in this world, then and now.
0: ఇలాంటి పరిస్థితుల యందు విదేశముల యొక్క ప్రభావము, విదేశముల యొక్క సంస్కారము, విదేశ యొక్క సంపర్కము చేతనే మానవత్వం అనేటువంటి పూర్తి పోతూ వస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్, వెస్టర్న్ థాట్ అండ్ కల్చర్, వీ హావ్ రూయిన్డ్ అవర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: నీ యొక్క కల్చర్ నీవు ఎందుకు కాపాడుకోకూడదు?
1: వై డోంట్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్?
0: నీ యొక్క సంస్కృతిని నీవు ఎందుకు పోషించుకోకూడదు?
1: వై డోంట్ యూ సస్టైన్ అండ్ మెయింటైన్?
0: నీ సంస్కృతి అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు భారతీయులు.
1: భారతీయ స్టూడియో అనే పొజిషన్ దగ్గర
0: ఎవరు? భారతీయుడు.
1: హూ ఇస్ భారతీయ?
0: భారతదేశంలో పుట్టినటువంటి వాడు కాదు భారతీయుడు.
1: నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: సత్యం వద, ధర్మం చర, ఈ రెండింటిని ఎవడు పాలిస్తుంటాడు వాడంతా భారతీయుడే.
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్, the one who follows the path of righteousness is a bharatiya.
0: భారతదేశంలో పుట్టానని, భారతదేశంలో పెరిగానని నేను ఒక భారతీయుడని భావిస్తున్నావు? కాదు, కాదు. ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువలేరని బతికిన పీణుంగొకండు వసుడను కలడా?
1: By merely taking birth in this holy land, బై మియర్లీ గ్రోయింగ్ ఓవర్ హియర్ యూ కెనాట్ క్లెయిమ్ టు బి భారతీయ.
0: ఈ భారతీయ సంస్కృతిని చాటలేనటువంటి వాడు బ్రతికిన పీనుగుతో సమానమే.
1: ఇఫ్ వన్ కెనాట్ ప్రొపగేట్ అండ్ అబ్జర్వ్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ద
0: ఎంత గాఢమైనటువంటిది, ఎంత మధురమైనటువంటిది, ఎంత గంభీరమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది.
1: హౌ మెజెస్టిక్ ఇట్ ఈస్, హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్, హౌ సీక్రెట్ అండ్ మెజెస్టిక్ ఇట్ ఈస్.
0: ఇంత గొప్పతరమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు పూర్తి మనం గాలికి వదిలిపెట్టాం.
1: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఇట్ జస్ట్ లెఫ్ట్.
0: అందువల్లనే మానవుడు సర్వ సౌఖ్యం ఉండినప్పటికీ, సర్వ సదుపాయం ఉండినప్పటికీ తాను శాంతిని పొందలేకపోతున్నాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పీస్ దో హి హస్ ఆల్ కన్వీనియన్సెస్. హి హస్ ఆల్
0: కానీ శాంతి లేదు.
1: బట్ హి హస్ నో పీస్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: ఈశ్వరుడు ఒక వ్యక్తిని సృష్టించి
1: ఈశ్వర
0: నానా నీకేమి కావాలో కోరుకోమన్నాడు.
1: He said, desire whatever you want.
0: తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు.
1: He said, he will grant all the boons that he asked for.
0: నాకు ఈ కనక వస్త్రాలు సరైనటువంటి ధన కనక వస్త్రాలు అన్ని కూడా నాకు కావాలి అన్నాడు.
1: He wanted all the conveniences.
0: అడిగినవన్నీ ఇచ్చాడు.
1: He granted all the boons.
0: నీవు అనుభవించుకోమన్నాడు.
1: You enjoy yourself.
0: కానీ ప్రక్కలో పార్వతి ఉంటుండి, ఏమిటండి ఇన్ని అడిగినవన్నీ ఇస్తున్నారు బోలాశంకరుడు, ఇంక వాడు మనమన్ను కూడా తలవడే, కనుక అతనికి ఏదైనా కొన్ని కట్టుబాట్లో పెడితే మంచిది అన్నాడు.
1: పార్వతీ ది కాన్సెప్ట్ ప్రెసెంట్ బై సైడ్ ఆఫ్ శివ సెడ్, ఇట్స్ నెసెసరీ టు రెగ్యులేట్ దిస్ పర్సన్ బికాస్ హి కెనాట్ ఎంజాయ్ ఆల్ దట్ యు గ్రాంట్.
0: కోరేటువంటిది ధనకనక వస్తు వాహనాదులు మాత్రమే, భౌతికమైనవి కోరుతున్నాడు.
1: అండ్ శివ సేస్ వాట్ ఆల్ హి హస్ బీన్ ఎస్పైరింగ్
0: ఆర్
1: వరల్డ్లీ థింగ్స్ ఐ డోంట్ అబ్జెక్ట్.
0: కానీ జీవితానికి అవసరమైనటువంటిది, ప్రధానమైన ప్రాణ సమానమైనటువంటిది నా దగ్గరనే ఉంచుకున్నానన్నాడు.
1: హౌఎవర్ దట్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ విత్ మీ ఓన్లీ.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ దాట్?
0: శాంతి నా దగ్గరనే పెట్టుకున్నానన్నాడు. ఈ శాంతి లేని వానికి ఎన్ని లభ్యముండి కూడాను ఏమి ప్రయోజనము?
1: That peace which is most essential is with me only. Without that, what
0: Ravanaku kavasanta dhanakanaka vasuvanalu kotalu kudanu suvarnamtho kattukunnadu.
1: Ravana has got lots of plenty and prosperity with all the mansions built of gold.
0: Santa sambuna vidu vidulu dantasadalu vaadamedalu nantu chesina danujavalanu kantakeli gruhamulasenu inta goppa siri sampadalato tulutugutunnadu.
1: He has got a lot of prosperity and plenty that all the mansions in the streets are made up of gold and precious stones.
0: Inka vidyalu chustana 64 vidyalu nerchinadu.
1: He is an expert in 64 forms of
0: బుద్ధిబలము బుద్ధిబలం చూస్తామని అంతకంటే ఇంకా మించిన వారు లేరు.
1: He is highly intelligent.
0: ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము?
1: What is the use of all this?
0: ఒక్క దుర్గుణం చేతనే శాంతిని కోల్పోయాడు.
1: Because of one bad quality he lost the entire peace.
0: ఇంకా హిరణ్యకశిపుడు చూస్తామా, గొప్ప సైంటిస్ట్.
1: హిరణ్యకశిపు is a great scientist.
0: పంచభూతములను కూడాను హస్తగతం చేసుకుని ఆడుకుంటూ కూర్చున్నాడు.
1: He could control all the five elements and he could dance and play with them.
0: కేవలం చేపల వలె జలములో సంచరించడానికి ప్రయత్నించాడు.
1: హి మేడ్ ఎన్ ఎఫర్ట్ టు స్విమ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
0: రెక్కలుడేని పచ్చి వలె ఆకాశంలో సంచరించాడు.
1: హి వాంటెడ్ టు ఫ్లై లైక్ ఎ బర్డ్ ఇన్ ది స్కై.
0: అన్ని తాను చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా కనిపించలేదు.
1: నథింగ్ దట్ హి కుడ్ నాట్
0: అచీవ్. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ విత్ ఆల్?
0: ద్వేషము అనేటువంటిది ఒక పెద్ద రోగం ఉండటం చేతనే తాను సర్వమును కోల్పోయాడు.
1: బికాస్ ఆఫ్ ది డెడ్లీ డిసీజ్ ఆఫ్ హేట్రెడ్ హి హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: దుర్యోధనుడు,
1: దుర్యోధన
0: ఆహా ఎంత రాజనీతి తెలిసినటువంటి వాడు.
1: హి నోస్ ఆల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: సర్వ విధమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి.
1: హిస్ గాట్ ఆల్ కెపాసిటీస్.
0: ఎన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అసూయ అనేటువంటి దుర్గుణం అతనిలో ఉండటం చేతనే సర్వము అతపత్రమైపోయాడు.
1: బికాస్ ఆఫ్ ది జెలసీ హి హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కనుకనే దుర్గుణములు అనేటువంటిది మనలో హృదయంలో ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ దేర్ వుడ్ బి నో బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ దుర్గుణములు మనలో ప్రవేశించిన ఇంకా అన్ని విధములు కూడా మనము దుర్మార్గంలో ప్రవేశపెడుతుంది.
1: వెన్ వన్స్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్ విల్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈనాడు విజయదశమి.
1: టుడే ఈజ్ విజయదశమి.
0: అనగా పరాశక్తి రాక్షసులను సంహరించి ఈనాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతిని దేశానికి అందించినటువంటి దినం.
1: ఇట్ ఇస్ ది డే విన్ పరాశక్తి కిల్డ్ ఆల్ ద డెమన్స్ అండ్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్కైండ్.
0: దుర్గా సరస్వతి లక్ష్మి అన్నారు.
1: వి స్పీక్ ఆఫ్ దుర్గా సరస్వతి లక్ష్మి.
0: అనగా ఎవరు?
1: హూ ఇస్ దుర్గా?
0: ఎక్కడ ఈ దుర్గం ఉంటుందది?
1: వేర్ ఇస్ షీ?
0: మన హృదయమే దుర్గం.
1: అవర్ హార్ట్ ఇస్ దుర్గా.
0: ఆ దివ్యమైనటువంటి శక్తియే ఈ యొక్క దుర్గాదేవి.
1: దట్ ద డివైన్ పవర్ ఇస్ దుర్గా.
0: అక్కడ నుంచి వస్తుందది వాక్.
1: Out of that comes the speech faculty.
0: ఆ వాక్కే సరస్వతి.
1: That the very word is సరస్వతి.
0: ఈ హృదయాన్ని వాక్కును ఆధారం చేసుకుని చేతులతో కర్మలు ఆచరిస్తూ ఉంటుండాలి.
1: With the heart and the speech faculty we work with our hands.
0: ఇది ఏ లక్ష్మి.
1: దిస్ హ్యాండ్ సిగ్నిఫైస్ లక్ష్మి.
0: కనుక లక్ష్మి దుర్గా సరస్వతులు ఎక్కడ ఉంటున్నారు?
1: లక్ష్మి దుర్గా సరస్వతి వేర్ ఆర్ దే?
0: అందరూ మన యందే ఉంటున్నారు.
1: దే ఆర్ విదిన్.
0: నీవే దుర్గా, నీవే లక్ష్మి, నీవే సరస్వతి.
1: యు ఆర్ దుర్గా, యు ఆర్ లక్ష్మి, యు ఆర్ సరస్వతి.
0: అన్ని నీలోనే ఉంచుకుని ఎక్కడనో బయట వెతుకుతాని పోవటం, ఇది ఎంత వెర్రితనం.
1: All are within you. How foolish you are that you are in search of these things in the outside world.
0: గాయత్రీ అంటుకొను ఓం భూర్ భువస్వః భూర్ భువస్వః. ఈ మూడు కూడా ముల్లోకములు మన హృదయంలోనే ఉంటున్నవి.
1: That is the declaration of Gayatri Mantra, that all the three worlds are within your heart.
0: ఈ మూడు లోకములు కూడాను మన స్వరూపమే ధరించింది.
1: All the three have taken your own form.
0: దేహము ఒక లోకము. దేహం ఒక లోకము.
1: బాడీ ఈజ్ వన్ వర్ల్డ్.
0: మనస్సు ఒక లోకము.
1: మైండ్ అనదర్.
0: ఆత్మ ఒక లోకము.
1: ఆత్మ
0: భూర్భువస్వః. భూలోకం అనగా దేహమే.
1: భూలోక ఇస్ ద బాడీ.
0: కనుక ఇది ప్రకృతి అంటున్నారు, దేహం కూడాను ప్రకృతి అంటున్నాము.
1: అండ్ వి సే నేచర్ ప్రకృతి అవుట్.
0: ఈ ప్రకృతిలో ఏ పంచభూతములు ఉంటున్నాయో దేహంలో కూడాను అదే పంచభూతములు ఉంటున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ అవుట్ సైడ్ నేచర్ ఆర్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
0: కనుకనే మన దేహమే భూలోకము.
1: దేర్ఫర్ అవర్ బాడీ స్టాండ్స్ ఫర్ భూలోక.
0: మన మనస్సే భూవర్లోకము.
1: అవర్ మైండ్ ఇస్ భూవర్లోక.
0: మన ఆత్మనే సువర్లోకము.
1: ద స్పిరిట్ ఇస్ సువర్లోక.
0: ఈ మూడు లోకములు కూడాను ముమ్మూర్తిగా స్వరూపించినటువంటి వాడు మానవుడు.
1: ఆల్ ది త్రీ ది ట్రినిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: ఈ సర్వశక్తులు కూడాను ఉండినప్పటికీ మానవుడు శక్తిహీనుడిగా జీవిస్తున్నాడు.
1: దో హీ సో స్ట్రాంగ్ బట్ హీ బిహేవ్స్ యాజ్
0: ఇఫ్ హీ వీక్. తర్కముంటే సాధించలేనిటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: ఇఫ్ యు రియల్లీ డిటర్మిన్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చూచారా సైంటిస్టు.
1: యు హావ్ సీన్ ది సైంటిస్ట్.
0: లక్షల మైళ్లు అంతరిక్షయానాన్ని వెళ్లిపోతున్నారు.
1: దే కెన్ ట్రావెల్ టు ది స్పేస్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ మైల్స్.
0: కానీ
1: బట్
0: అర్ధ ఇంచి హృదయాంతరాళానికి పోవటం లేదు.
1: బట్ హాఫ్ ఎన్ ఇంచ్ దే కెనాట్ ట్రావెల్ విత్ ఇన్.
0: బయటికి తిరుగుతున్నారే కానీ లోపల ప్రవేశించడం లేదు.
1: దే మూవ్ అవుట్ సైడ్ బట్ దే డోంట్ గో ఇన్.
0: శాంతి లోపలదే కానీ బయటది కాదు.
1: పీస్ ఈజ్ ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్.
0: బయటంతా అశాంతి అశాంతి అశాంతి.
1: అవుట్ సైడ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: శాంతి మనలో ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే మనం లోదృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ డెవలప్ దిస్ ఇన్ వర్డ్ పాత్.
0: ఎప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ అక్వైర్ పీస్.
0: మానవ జన్మ ఎత్తినందుకు సార్థకం అవుతుంది.
1: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇలాంటి సార్థకతను గావించుకునే నిమిత్తమే మానవత్వము మనకు ప్రాప్తించిందని విశ్వసించాలి.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ ద గోల్ అండ్ ఆబ్జెక్టివ్.
0: ఎంతకాలమైనా బాహ్యమైనటువంటి పూజలతో, బాహ్యమైన వ్రతములతో, బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: విత్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ వర్షిప్ యూ కెన్ నెవర్ అటైన్ రీచ్ ద గోల్.
0: మనము దానిని అనుభవించాలి.
1: వెట్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించి ఆనందించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్.
0: ఆనందంతో తిరిగి 10 మందికి పంచిపెట్టాలి.
1: అండ్ దిస్ బ్లిస్ విల్ స్టే. యూ హావ్ టు షేర్ విత్ అదర్స్.
0: ప్రతి మానవుడు కూడాను ప్రతి విషయం కూడాను చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద టీచింగ్.
0: ఈ ఆచరణలో పెట్టకుండా పోయినప్పుడు ఎన్ని చదివి మన ప్రయోజనమేమిటి?
1: వెన్ వి డోంట్ ప్రాక్టీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ మీ
0: ఎర్నింగ్. ఎంత గొప్ప విద్యావంతుడై ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్.
0: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తుందో దీపపు వార్త వలన.
1: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది అనౌన్స్మెంట్ ఆఫ్ లైట్ ఆన్ ఎర్త్.
0: రోగ పీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్న.
1: విల్ ఆల్ ది డిసీజ్ బి క్యూర్డ్ బై లిసనింగ్ టు ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్.
0: నిరుపేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
1: విల్ ద పావర్టీ బి టేకెన్ అవుట్ బై లిసనింగ్ టు ది
0: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన.
1: విల్ ఎవర్ ద హంగ్రీ మ్యాన్ ద హంగర్ వుడ్ బి
0: ఇవన్నీ వినడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమాత్రము లేదు.
1: సో నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
0: చెయ్యాలి.
1: వన్ హ్యాస్ టు డూ.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థము ఆకలి తీరాలంటే పొట్టలో చేరడానికి నోటికి చేతికి పని పెట్టాలి.
1: బట్ ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కలెక్ట్ ద ఫుడ్ అండ్ ఈట్.
0: చేతితో పని చేయాలి.
1: యూ మస్ట్ వర్క్ విత్ యువర్
0: హ్యాండ్స్. అనుభవించాలి.
1: అండ్ దెన్ యూ మస్ట్ ఎక్స్పీరియన్స్.
0: తెలుగులో కూడా చెప్తుంటారు చాలా మంది.
1: ఇన్ తెలుగు ఆల్సో ఇట్ సెడ్
0: రెక్కలాడితే డొక్కలాడతాయని.
1: అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్
0: మనం పని చేయకుండా మాత్రం ఆహారం తినాలంటే ఎట్లా నీకు సాధ్యమవుతుంది? అది నీకు అధికారం లేదే.
1: వితౌట్ వర్కింగ్ హార్డ్ హౌ కెన్ యూ లీడ్ యువర్ లైఫ్.
0: పని చేయి,
1: వర్క్ వెల్,
0: అప్పుడే నీవు తగినటువంటి యొక్క తినడానికి కూడా ఒక అధికారం వస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఈట్.
0: కండలు అరిగేటట్టుగా నీవు పని చేస్తే పండ్లు అరిగేటట్టుగా నీవు తినవచ్చు.
1: యూ విల్ వర్క్ హార్డ్ విత్ ఆల్ ద మజిల్ పవర్ యూ కెన్ ఆల్సో ఈట్ వెల్.
0: కానీ ఇప్పుడు ఏ మాత్రము కండలు అదరటం లేదు, కదలటం లేదు.
1: టుడే వీ డోంట్ వర్క్.
0: పండ్లు మాత్రం ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ అవర్ టీత్ ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్.
0: దీనిని రామాయణం లోపల కబందుడు అని పేరు పెట్టారు.
1: దిస్ నేచర్ ఈ స్టేటెడ్ సింబలైజ్డ్ బై నేమ్ ఆఫ్ కబంధ ఇన్ రామాయణ.
0: కబంధునికి తల ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ది హెడ్ ఆఫ్ కబంధ?
0: భుజముల పైన లేదు, కడుపు పైన ఉంటుండాలి తల.
1: ది హెడ్ ఈజ్ నాట్ ఆన్ ద షోల్డర్.
0: అనగా దీని అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్?
0: నిరంతరము సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఈ తల కడుపును మాత్రమే చింతిస్తుండాలి అని నిరూపిస్తూ వచ్చాడు. కడుపు కాదు మనకు ప్రధానము.
1: ఇస్ నాట్ ది స్టమక్ దట్స్ ఇంపార్టెంట్.
0: మన యొక్క హృదయం చాలా పవిత్రం చేసుకోవాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: మన తలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద విజ్డమ్ ఇన్ అవర్ హెడ్.
0: అది ఏ జ్ఞానాదేవతు కైవల్యం.
1: దట్ విజ్డమ్ టేక్ గివ్స్ యు ఆల్ ద లిబరేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అనేక విద్యలు నేర్చుతున్నారు.
1: యు స్టడీ.
0: గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
1: యు ఆల్సో గెట్ డిగ్రీ.
0: ఉద్యోగాల కోసం చేస్తున్నారు.
1: యు ఆల్సో డూ జాబ్.
0: ఇంకా విదేశాలకు వెళుతున్నారు.
1: యు గో అబ్రాడ్.
0: కానీ ఇవన్నీ దేని లక్ష్యంతో మీరు చేస్తున్నారు?
1: వాట్ ఫార్ యు డూ దీస్ థింగ్స్?
0: మానసిక శాంతి కావాలి.
1: ఇట్స్ ఓన్లీ ఫార్
0: మానసిక శాంతి లేనటువంటి యొక్క ఎంత ధనమును సంపాదించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ ది మెంటల్ పీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ దట్ యు ఎర్న్?
0: ఇది ప్రయోజనం లేదు. భూమిలో కూడా కావలసినంత మట్టి ఉంటుంది.
1: ఇట్ ఈస్ యూస్లెస్. దేర్ ఇస్ లాట్ ఆఫ్
0: నీ ధనం అంతా కూడా బ్యాంకు లో పెట్టవచ్చు.
1: యూ కెన్ డిపాజిట్ ఆల్ ద మనీ దేర్ ఇన్ ద బ్యాంక్.
0: కానీ కట్టగడపక నీకు దక్కేది ఏమీ లేదు.
1: అల్టిమేట్లీ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: నో ద ట్రూత్ వేర్.
0: వచ్చే సమయంలో ఇంత బట్టైనా చుట్టుకుని రారు.
1: యూ డోంట్ బ్రింగ్ పీస్ ఆఫ్ క్లాత్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: పోయే సమయంలో ఎక్కడ పోతున్నామని అడ్రస్ అయినా ఇచ్చిపోరు.
1: యాజ్ యు డై యూ డోంట్ లీవ్ యువర్ అడ్రస్ బిహైండ్.
0: పోయే ప్రతి మానవుడు కూడా పిటికడి మట్టి అయినా తీసుకుని పోతుంటే మన భారతదేశంలో మట్టి కూడా రేషన్ వచ్చిండేటువంటిది.
1: If these people that die, if they are able to carry this fistful of sand, they will not stand here in Bharat.
0: ఏది మన వెంట రాదు.
1: Nothing will follow us.
0: ఒక దివ్యమైనటువంటి మంచి చెడ్డలే మన వెంట వస్తాయి.
1: It's only good and bad that will follow.
0: కనుకనే మంచి చేసి మంచి చూచి మంచి తలచి మంచిని అనుభవించాలి.
1: Therefore do good, see good and experience everything that is good.
0: ఇది ఏ విద్యార్థులు గుర్తించవలసినటువంటిది.
1: దిస్ ద థింగ్ దట్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్.
0: బుక్కిష్ నాలెడ్జ్ వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మీ ఆర్ బుక్కిష్ నాలెడ్జ్.
0: ఎంతమంది చదివారు?
1: దర్ ఆర్ మెనీ పీపుల్.
0: ఎంతమంది గొప్ప గొప్ప పండితులు అయ్యారు?
1: దర్ ఆర్ మెనీ స్కాలర్స్ టు.
0: ఓ గొప్ప పేర్లు కూడా బిరుదులు కూడా పొందారు.
1: దే హావ్ మెనీ టైటిల్స్.
0: కానీ ఎన్ని వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అరిస్టాటల్ గొప్ప సైంటిస్ట్.
1: Aristotle is a great scientist.
0: ఇంకా గొప్ప గొప్ప కూడాను ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.
1: There are many people Nobel laureates.
0: కానీ ఎవ్వరు కూడాను ఏమీ తీసుకుని పోలేదు.
1: Nothing they could carry.
0: ప్రతి మానవుడి ఎందుకు కూడాను ఉన్నటువంటిది దివ్య భావం ఒక్కటే.
1: The divine feeling is present in every man.
0: న్యూటన్.
1: న్యూటన్.
0: మీకు తెలుసును భూమికి ఆకర్షణ శక్తి ఉందని తాను కనిపెట్టాడు.
1: ఇస్ న్యూటన్ హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్.
0: అతను గొప్ప సైంటిస్ట్.
1: ఇస్ అ గ్రేట్ సైంటిస్ట్.
0: చట్టపటి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్?
0: తల చెడిపోయింది.
1: హీ టర్న్ మ్యాడ్.
0: 9 సంవత్సరాలు మెంటల్ హాస్పిటల్ లో ఉండి అక్కడే మరణించాడు.
1: 9 ఇయర్స్ హీ వాజ్ ఇన్ ది మెంటల్ హాస్పిటల్ వేర్ హీ డైడ్.
0: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: With all learning and the knowledge, a foolish man does not know his own
0: ఎంత
1: true self.
0: చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: With all the knowledge in the positions, a mean man will never give up his
0: తరచి
1: mean mentality.
0: చదువు చదువ తక్క వాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: In fact, all his knowledge will take him to argumentation, but not the total knowledge.
0: చదువు చదువు చదివి చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: విత్ ఆల్ ద నాలెడ్జ్ ఇన్ ది స్టడీ, వై షుడ్ యు డై ఆఫ్టర్ ఆల్?
0: చావు లేని చదువు చదువవలయు. చావు లేని చదువు చదువవలయు.
1: వీ హావ్ టు స్టడీ సో యాజ్ టు బి ఇమ్మోర్టల్.
0: ఆ చావు లేని చదువు ఒక్కటే భగవత్ నామమే.
1: దిస్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ నేమ్.
0: అట్టి నామాన్ను నీవు అడవులు ఎందున్నా ఆకాశమునున్నా పట్టణమునున్నా పల్లెనున్నా ఎచ్చటున్నా కూడా నామస్మరణ తప్పకుండా ఉండాలి.
1: యూ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్. యూ మే బి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఎ టౌన్ ఆర్ ఇన్ ద స్కై ఆర్ ఆన్ ఎర్త్, ఎనీవేర్ యూ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది మన ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము బోధించినటువంటిది భగవత్ చింతనే.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆల్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఈస్
0: చింతన చేత
1: థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మన చింతలన్నీ కూడా దూరం చేసుకోవాలి.
1: బై థింకింగ్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆఫ్ ద థాట్స్ విల్ గో.
0: దానికంటే మించినటువంటి ఔషధం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్.
0: మొట్టమొదటనే చెప్పాను, అసూయ,
1: జెలసీ.
0: ఒకరికి ఉన్నదని చూచి మనం అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్
0: ఒకరి పదవిని చూచి మనం అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ ద పీపుల్ ఇన్
0: అథారిటీ చూచి అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్
0: కీర్తి మర్యాదను చూచి అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్
0: అసూయ అనేటువంటిది ఒక తీరని రోగము.
1: దిస్ జెలసీ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్.
0: దేహానికి క్యాన్సర్ ఎట్టను, మనసుకు అసూయ అట్టే రోగమే.
1: జస్ట్ యాజ్ ఎ క్యాన్సర్ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ టు దిస్ బాడీ, సో ఆల్సో జెలసీ.
0: కనుక ఈ అసూయ అనేటువంటి రోగమును, క్యాన్సర్ అనేటువంటి రోగమును ఎట్ట వస్తుంది, ఎట్ట పోతుంది అని ఎవరికి తెలియదు.
1: నో వన్ ఎవర్ ఇన్వెస్టిగేట్స్, నో వన్ ఎవర్ నోస్ ద రీజన్ బిహైండ్ ది క్యాన్సర్.
0: దైవానుగ్రహాన్ని సాధించుకున్నటువంటి వాడు క్యాన్సర్ క్యాన్సల్ చేసుకుంటాడు.
1: ద రిసిపియంట్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ కెన్ ఈవెన్ క్యాన్సల్ ద క్యాన్సర్.
0: దైవానుగ్రహం కలిగినటువంటి వాడికి ఈ అసూయ అనేటువంటి అంతర్ధానం అయిపోతుంది.
1: ద వన్ హూ ఎర్న్స్ డివైన్ గ్రేస్ నేచురలీ,
0: ఒక దైవ ప్రేమ చేత తప్ప ఈ రెండు రోగములు నివారణ మరొక ఔషధంతో కావు.
1: ఓన్లీ త్రూ ప్రేయర్ యూ కెన్ క్యూర్ ఆల్ దీస్ డిసీజ్, నాట్ బై అదర్ మెడిసిన్స్.
0: కనుక దైవ ప్రేమను సంపాదించుకోవడానికి తగినటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని మనం వెతకాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ట్రేడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
0: అది సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఇన్ ఆల్ టైమ్స్.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: ప్రియమైన విద్యార్థులారా,
2: డియర్ స్టూడెంట్స్,
1: లోకములో అందరిని భగవంతుని ఆశించి భగవంతుని చేరాలని తపిస్తున్నారు.
2: ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ అస్పైర్ టు బి క్లోజ్ టు గాడ్ అండ్ టు మర్జ్ ఇన్ హిమ్.
1: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
2: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
1: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
2: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
1: Kanuka idi aarati nunchi vaaru ichinatvanti oka sampradayam.
2: Hence this has been the tradition since those times.
1: నారదుడు వస్తూ వస్తూ నామం చెప్పుకుంటూ వచ్చాడు.
2: నారద, while he was moving about, he went on chanting, singing the glory of God.
1: అయ్యో, ఒట్టి నామం చెప్తే ప్రయోజనం ఏమిటి? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
2: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సింప్లీ సింగింగ్ ఈజ్ ది గ్లోరీ. ద మియర్ సింగింగ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ మ్యాన్.

0: సరే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
1: దిస్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ డూయింగ్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్.
0: శరణం కీర్తనం.

0: లిసనింగ్, థింకింగ్, రికాలింగ్, సర్వీస్, సాల్యుటేషన్, వర్షిప్, సర్విట్యూడ్, ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పని చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ది డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతునికి ఎక్కడ రెస్ట్?
0: When all the devotees are singing his glory, where is rest for God?
1: అని తిరిగి నారదుడే వచ్చి బోధించాడు.
0: Thinking so, Narada returned and started teaching.
1: నారాయణ, మేము నామంలో మాత్రమే చెప్పుదురు కాని నామరసమనేటువంటిది నీ ఎందుంటున్నది, నీవు ఆ రసం ఇచ్చినప్పుడేవే మేము ధన్యులు అవుతాము అని తాను ప్రార్థించాడు.
0: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact, you are the very essence of that name. Unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంతరి దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: నారదా సెడ్,
1: అయ్యా, నీ చేతికి 5 వేళ్లున్నాయి.
0: యువర్ హ్యాండ్ హ్యాస్ 5 ఫింగర్స్.
1: ఈ 5 ఫింగర్స్ కూడాను 5 లైఫ్స్. లైఫ్స్,
0: ది 5 ఫింగర్స్ ఆర్ 5 లైఫ్స్.
1: ఈ 5 ఫింగర్స్ కూడాను ఒక ఫింగర్ ఎవరైనా ఒకరిని చూపుతుంటుంటే మిగతా 3 ఫింగర్స్ నిన్ను చూపుతుంటాయి.
0: If the pointing finger is directed towards you, the other 3 fingers are pointed towards you only.
1: చూడు, అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పి చెప్పిస్తే నేను 3 నువ్వు అని చెప్తుంటారు.
0: You are showing the other man with the pointing finger, but the 3 fingers are directed towards you.
1: అదే విధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meer cheppinattuga mem chestune unnam kaani daivam ma kanipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude entamatramu evaru telachina అంతమాత్రమే నేను. ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యు విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: దేర్ఫోర్ ది ఆర్గ్యుమెంటేషన్ వాస్ గోయింగ్ ఆన్ రైట్ ఫ్రమ్ దోస్ డేస్ అండ్ హావ్ బీన్ కంటిన్యూయింగ్ ఈవెన్ దిస్ డే.
1: అప్పుడు తానేం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలనే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీళ్ళు వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలయందు కూడా ఉన్నటువంటిది పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరి ఎందు కూడా ఈ యొక్క హృదయం ఎందు వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha, na Krishnudu kavali, Krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna. She wants him.
1: Kani Radha yokka chellele Prabha undadu.
0: But Radha's sister, Prabha.
1: Prabha anetunte ame na Krishnudu vaddu, na Krishnudu vaddu. అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాముడు కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావనం వెళుతుండాలి.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడాను వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైన కూడా కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుని.
0: వన్ డే షీ హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుతున్నావు.
0: కృష్ణ యు పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యు టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నారు.
0: హీ సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండ సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో వస్తున్నాడట. నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యూ టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాదర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైం ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: పగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్.
1: చెప్పారు ప్రభ ఎవరితను.
0: అండ్ దెన్ కృష్ణా ఆస్క్డ్ ప్రభ హూ ఇస్ హీ.
1: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో నేను నా భర్తకి ఈ పిచ్చి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసే టై అనింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, అయ్యో నేను పొరపడ్డాను స్వామి, మిమ్మల్ని చంద్రికా భర్త అని అనుకున్నాను, ప్రభ భర్త అని.
0: అండ్ హీ స్టార్ట్ టెల్లింగ్ I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said.
1: అని చెప్పి చాలా ఏడ్చింది.
0: And she cried.
1: ఇది ఏదో భగవంతుడి మాయలు చేస్తున్నాడు.
0: This is all the divine play.
1: అప్పుడు ఈమె భర్తను తీసుకుని 10 మంది బయటకు పోయింది.
0: And she, followed by her husband, went to the public.
1: ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ did so many miracles like this, so many.
1: ఈమె భర్త ఎవరు అని అడిగాడు పబ్లిక్ను.
0: And the question was put, who is the husband of this lady?
1: వెంటనే వస్తున్నారు కదా మీరు, నేను చెందుకు చెప్పాలి అని చెప్పింది.
0: And she said, he is following me, why should I say specially?
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాజుతో, రాధా చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త ఆమె భర్త అంటున్నారు, కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
0: See, Krishna said, Radha, have you not watched? All the public are feeling that the person by her side is husband, you see. And he never said that he is her husband.
1: ఆమెకు చాలా తలవంపులు వచ్చింది.
0: And she was put to shame.
1: తల వంచుకొని లోపలికి వెళ్ళింది.
0: She bent down her head and went in.
1: అప్పుడు పూర్వం చెప్పినటువంటి యొక్క మాట ఈనాడు చెప్తూ వచ్చాడు.
0: And he started repeating what he said earlier.
1: Radha, నీవు నా శరీర మనసు మార్చమని నన్ను కోరావు కదా.
0: Radha, you prayed to me that I should transform the heart of your sister.
1: Brahmavit Brahmaiva Bhavati.
0: The knower of the Brahman becomes Brahman himself.
1: కలుపునే అటువంటి భ్రమను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి బ్రహ్మస్వరూపం ధరించి.
0: Therefore, to change this Brahma illusion, it is only possible for Brahma the divine to transform.
1: అది వినింది పాపం రాధా.
0: Radha heard this.
1: రూపలికి వెళ్ళింది.
0: She went in.
1: కానీ ప్రభు ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
0: And she was feeling sad because she wanted to know what would happen to Prabha, her sister.
1: కానీ ప్రభ బయటనట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
0: బట్ ప్రభ వెంట ఆన్ క్రిటిసైజింగ్ అక్యూజింగ్.
1: కానీ నా భర్త ఈ మించి ఎందుకు వచ్చాడు,
0: హౌ ఇస్ దట్ మై హస్బెండ్ హాస్ కమ్ దిస్ వే
1: అని చాలా దూషించింది.
0: అండ్ షీ అక్యూజ్.
1: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మే భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
0: And then he is this, this is a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
1: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణభూషణ తిరస్కారంలన్నీ కూడా నాకేమీ అంటవు.
0: And he also declared that I am not carried away by the praise or blame.
1: దూషణ ద్వేషంతో చెప్తారు.
0: And one accuses out of hatred.
1: పూజ కేవలము భక్తితో చేస్తారు.
0: And one praises in the process of worship.
1: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక నేను ఒకటిగానే తరుస్తాను అని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
0: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హింసెల్ఫ్ దట్ వే.
1: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
0: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
0: On the 4th day, Chandrika also started journey.
1: Radhato paatu raavatamu.
0: She accompanied.
1: Radhato paatu bhajan cheyatamu.
0: And she too does bhajan.
1: Aa bhajan lopala Bhagavantuni taanu neelam cheskovatamu.
0: And while singing glory of God, she forgets herself.
1: Ee vidhanga jarugutu vachindi.
0: Things went on like this.
1: Kaani idi endukosam cheptunnanante రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
0: ఐ భగవాన్ ఇస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధవలే మారటం.
0: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
1: ఈ రెండు కూడాను కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
0: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగారే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
0: Therefore her reply was, I want to remain as Radha, and as Radha I am worshipping you.
1: భగవంతుడు ఎట్టి నేను చూపవచ్చు.
0: God can play, can will, do any miracles whatsoever.
1: కానీ కలికాలం దీన్ని అంగీకరించలేదు.
0: But in this Kali age people do not accept.
1: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే చేయకపోయినా సరే భగవంతుడు నేను భగవంతుడివి.
0: Whether people accept or reject, God's will continue.
1: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
0: There will be no defects or mistakes in the will of God.
1: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేసి చూస్తారు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
0: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
1: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
0: When there is no mistake, why should he have any fear at all?
1: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
0: All that we say may change.
1: ఇవన్నీ కూడా కేవలము మాటల మ్యాజిక్.
0: This is all the magic of words.
1: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: We should not be carried away by the magic of words.
1: ఈ విధంగా చేసేటప్పటికి రాధతో పాటు ప్రభకుడను చాలా ఏకమైపోయింది.
0: As things went on, Prabha could accept like Radha, both are one now.
1: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
0: both are one now.
1: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
0: They were praying to Krishna.
1: కృష్ణుడు చాలా నీలమానస విగ్రహుడు.
0: Krishna is the cosmic form of his own, the divine will.
1: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేము ఏమాత్రమో వదలము.
0: We will not give up, we will not leave Krishna under any circumstance.
1: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: This was declared by Krishna even before.
1: రాధ, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
0: The people are deluded. Because of the delusion, they are full of attachment and therefore they are carried away by illusion.
1: Attachment లేకపోతే ఈ ప్రేమనే నాకు రాదు.
0: When there is no attachment, there will be no trace of love at all.
1: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
0: బికాస్ ఫర్ దిస్ రీజన్ ఆఫ్ లవ్ అండ్ అటాచ్మెంట్ గాడ్ గోస్ ఆన్ చేంజింగ్ హిస్ ఫార్మ్.
1: భగవంతుడు ఎందు దోషములు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ నో మిస్టేక్స్ ఇన్ గాడ్.
1: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
0: ఈజ్ నాట్ బాదర్డ్ వాట్ ఎవర్ వీ సే అబౌట్ హిమ్.
1: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
0: వెన్ దెర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ in my hand, in my grip, you may think in any way what it is.
1: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికి తెలియదు.
0: What I hold is best known to me and not to others.
1: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడే కాబట్టి కృష్ణుడు అనేక రకముగా అనేక యుక్తులు చేస్తుంటాడు.
0: Because Krishna being consciousness, he could have any form, any number of manifestations.
1: కృష్ణుడి లీలను విన్నాడు.
0: These are all leelas of Krishna.
1: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
0: లీలాస్ ఆఫ్ కృష్ణ ఆర్ నాట్ కాంప్రిహెండెడ్ అండర్స్టూడ్ బై ఎనీబడి.
1: కృష్ణుడు వలే వస్తాడు,
0: కమ్స్ యాజ్ కృష్ణ.
1: పాపరు వలే వెళ్తాడు,
0: అండ్ ఈ రిటర్న్స్ యాజ్ ఇన్నోసెంట్ వన్.
1: పాపరుడుగా వెళ్ళినాడు కృష్ణుడు.
0: కృష్ణ బీయింగ్ సో ఇన్నోసెంట్
1: తిరిగి పాపరుడు కాడు,
0: అండ్ ఈజ్ నాట్ ఇన్నోసెంట్ ఎనీ లాంగర్.
1: అసలు కృష్ణుడు కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ కృష్ణ ఎట్ ఎనీ టైం.
1: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
1: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ కుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్.
1: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
0: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్.
1: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
0: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్డ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: కనుక భగవంతుడితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
0: కృష్ణ ఇస్ లైక్ దిస్, ఇట్ ఈస్ హిస్ డిజైన్ సో దట్ వీ మే బి అటాచ్డ్ టు కృష్ణ.
1: ఎట్టి వాంఛలు లేవు.
0: కృష్ణ ఈస్ డిజైర్లెస్.
1: డిజైర్ అనేటువంటిదే లేదు.
0: He has no desire at all.
1: ఏ కాంక్షలు అతనికి లేదు.
0: And he has no ambition whatsoever.
1: అటువంటి కాంక్షలు లేనటువంటి భగవంతుణ్ణి అనేక రకములుగా వీడు వర్ణించుకోవటము ఇది కేవలం వీడి మాయా కాదని, వీళ్ళ యొక్క మనసు కాని భగవంతుని యొక్క దోషం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డెల్యూటెడ్ మైండ్ దట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డిజైర్స్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో డిజైర్ అట్ ఆల్.
1: కట్టగలిపటికి రాధ ప్రభలు ఇద్దరు కూడా ఒకటారు.
0: ఫైనల్లీ వాట్ హ్యాపెన్, రాధ అండ్ ప్రభ బికేమ్ వన్.
1: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
0: బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ రాధ ఆల్సో కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటది.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఫ్రెండ్షిప్.
1: కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
0: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బి.
1: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
0: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్ నౌ.
1: కనుక నా సిస్టర్ కూడా నా వల్లే మార్చాలి.
0: ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ మై సిస్టర్ ఆల్సో, షీ షుడ్ బి లైక్ మీ.
1: అందుకోవల్ల రాధా చంద్రిక ఇద్దరు కూడా ఒకటే అయిపోయినారు.
0: Like this, Radha and Chandrika are exactly alike. They are one.
1: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభ.
0: The other name of Chandrika is Prabha.
1: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభ అని.
0: Mother addresses her as Prabha.
1: బయట ప్రజలంతా కూడా పిలిచేది చంద్రిక.
0: She is Chandrika in society. That's how she is called by everybody.
1: కానీ రెండు మూడు పేర్లు ఉంటాయి అందరికి కూడా.
0: And people have 2 to 3 other names also.
1: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి,
0: ప్రభ అండ్ రాధ ఆర్ వన్,
1: ఇద్దరు మనసు ఏకమైపోయి,
0: బోత్ ది మైండ్స్ ఆర్ వన్.
1: మైండ్స్ ఏకం చేయటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనిఫై మైండ్స్.
1: దేన్నైనా మార్చొచ్చు కానీ మనసును మార్చేకి వీలు కాదు.
0: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద మైండ్.
1: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ద మైండ్.
1: కనుక మనో మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్, గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సరెండర్ టు గాడ్. హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
1: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
1: కనుక అందరు కూడాను భగవంతుని మైండ్ మార్చాలని, వారి మనసు మార్చండి స్వామి, ఈ పైన చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
0: Therefore parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
1: నా కుమారుడు చాలా మంచివాడు.
0: My son is very good.
1: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
0: But he'll never take to any wicked activity, cruel actions.
1: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
0: And they also say, you should only set him right, Bhagavan.
1: చెప్పాడు భగవంతుడు కూడాను, నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
0: God says, I too cannot change.
1: ఎందుకంటే మైండ్ మైండే.
0: Because mind is the mind.
1: మనోమూలం మీద జగత్తు.
0: The whole world, universe depends on the mind.
1: కనుక ఈ యొక్క ప్రపంచం తగుడును మైండ్ పైనే ఆధారపడి ఉంటుంది.
0: Therefore the whole universe goes on depending on the mind.
1: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
0: Therefore by transforming the mind, the principle of devotion is propagated in this world.
1: ఈ విధంగా మార్చి,
0: having transformed,
1: కృష్ణుడు తన యొక్క కార్యములు తర్వాత జరుపుతూ వస్తున్నాడు.
0: And Krishna went on fulfilling his own tasks.
1: కనుక భగవత్ యొక్క యుద్ధము, రామాయణం గాని, భారతం గాని, భాగవతం గాని, మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది గాని, యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది గాని, లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
0: రామాయణ, భారత, భాగవత, దే స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్, హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ అండ్ హౌ విన్స్ ది విక్టరీ. ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
1: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్.
1: కర్ర తిట్టవచ్చు, చిన్నగాను.
0: యూ కెన్ జస్ట్ చేంజ్ ద బెండ్ బెండ్ అండ్ స్ట్రైటన్ ఎనీ ట్రీ.
1: కానీ రాయి మార్చరైనా
0: కెన్ ఎనీ వన్ చేంజ్ ద మైండ్?
1: కానీ మనసు మార్చగలరా?
0: But can they transform the mind and its mentality?
1: Mind maarchadaniki veele ledu.
0: It is not possible at all.
1: Mind yokka swabhavam dani swabhavi.
0: The nature of the mind remains as it is.
1: Kanuka ee manasu maarchukokunda anniti gunanu vaasthesistunnadu taane maarigalipochustunnadu.
0: Therefore man is just transforming externally, but he has not changed his mind.
1: Taane maartadu gaani పరులేక మైండ్ మార్చడు.
0: యు మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ యు కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్.
1: అండ్ అదర్స్ కాదు సెల్ఫ్ ఆల్సో చేంజ్.
0: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ ఓన్ మైండ్.
1: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
0: దేర్ ఇస్ నో పాత్ టు చేంజ్ ద మైండ్.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి.
0: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ one should have strong faith in God.
1: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
0: When our faith is strong, God also will help us.
1: కనుక గాడ్ అనేటువంటిది కేవలం ఒక రూపం కాదు.
0: God is not a specific form.
1: అదొక శక్తి.
0: It is power.
1: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
0: God is the divine power infinite.
1: ee power cheta etti maarpulenu cheyavachunu.
0: This infinite divine power can bring about any number of changes.
1: Aa vidhanga radha chandrika iddu kuda ekamaipoyi
0: radha and chandrika are one and the same, unified.
1: Aa iddu ekamaipoyi gokulamunta kuda poorthi maarchi vesaru.
0: Being one, both of them could bring in total transformation in the whole of gokulam.
1: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు.
0: బోత్ ఆఫ్ దెమ్ ప్రేయ్ టు కృష్ణ.
1: కృష్ణ మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
0: కృష్ణ వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక.
1: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
0: కృష్ణ సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్.
1: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
0: కృష్ణ సెడ్ ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ.
1: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు,
0: హావింగ్ సెడ్ సో కృష్ణ,
1: పాండవులు కౌరవులు యొక్క యుద్ధంలో గుడిగూడారు.
0: అండ్ దేర్ వాస్ వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
1: ఇందులో అన్ని చెప్పిన మాటలంతా మర్చిపోయాడు అని అనుకున్నారు ఈ రాధాప్రభులు.
0: అండ్ దీస్ పీపుల్ థాట్ దట్ కృష్ణ హ్యాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు దెమ్.
1: ఉన్నట్టు ఉండి ఒక దినము కథం వచ్చింది.
0: ఆల్ ఆఫ్ ఎ సడన్ ద చారియట్ రీచ్డ్ దేర్.
1: రీచ్డ్ ఎక్కడికి? ద్వారక.
0: అండ్ ఇట్ రీచ్డ్ ద్వారక.
1: ద్వారక వెళ్ళాడు, కృష్ణుడు దిగాడు.
0: And Krishna got down there.
1: Dwaraka nunchi andaru anni vey kanulato chuchu vacharu.
0: All people were waiting for him with thousands of years waiting, longing for
1: him. Krishna vastunadu, ikkada vastunadu ani aashchaya paddaru.
0: They were very much surprised to watch the chariot there. What has brought him here?
1: Akkada veeratvanti Krishnadu ekkada unnadu ante Radha intilo unnadu.
0: Where is he, Krishna? Where is Krishna? He is found at the residence of Radha.
1: అప్పుడు అందరూ కనుక్కున్నారు, ఇది రాధా చింతక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
0: ఆల్ పీపుల్ కుడ్ నో దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ రాధా అండ్ చంద్రిక.
1: అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వారిద్దరిని తీసుకుని ద్వారక వెళ్ళారు.
0: అండ్ దెన్ కృష్ణ కేమ్ టు బోత్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ హిమ్ టు ద్వారక.
1: ఆ ద్వారకను ఎన్ని రకాలు చిత్రించుకున్నారు ఈ రాధా చంద్రికడు.
0: రాధా చంద్రిక హ్యాడ్ ప్రేయర్ టు కృష్ణ దేర్ ఇన్ ద్వారక, హ్యాడ్ మెనీ ఆఫ్ ది డిజైర్.
1: రాధా చంద్రికనే ఉన్నారు కానీ అక్కడ ఇంకెవరు లేరు.
0: రాధా చంద్రిక ఓన్లీ రిమైన్ దేర్, నో వన్ ఎల్స్.
1: వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి.
0: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ గాన్ దేర్.
1: చూసేటప్పటికీ కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు.
0: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక.
1: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
0: Krishna said, when once I change a person, no one else can change him.
1: Kanuka daivam anetuvanti vaadu enni roopamto aina maaravachu.
0: God can assume any number of forms he wills.
1: Kani deham okate.
0: బట్ ద బాడీ ఈజ్ వన్.
1: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
0: దేర్ మే బి మెనీ పార్ట్స్ అండ్ మెనీ ఫార్మ్స్ బట్ ద డివైన్ పవర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: అందరి ఎందు ఒక్కొక్క పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
0: యు థింక్ దట్ ద డివైన్ పవర్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్.
1: వేరు వేరుగా ఉండదు.
0: దట్స్ నాట్ డిఫరెంట్.
1: ఈ దేహమునందు ఏ ప్రాణం ఉంటుంటుందో, ఏ ఆత్మ ఉంటుంటుందో, అదే రీతిగా ఈ దేహమునందు అదే ఆత్మ ఉంటుంటుంది.
0: ఆత్మ ప్రెజెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ వెరీ మచ్ ప్రెజెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
1: అందరి ఎందు కూడా అదే ప్రేమ ఉంటుంటుంది, అదే ఆత్మ ఉంటుంటుంది.
0: ద సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
1: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు. అంటే ఇన్ని రకాలైన మనసు అది కరెంట్ ఏమో ఒకటే.
0: యు మే సే దిస్ ఇస్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఇస్ కరెంట్.
1: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందు ఒక్కటే ఉంటుంది.
0: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
1: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
0: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ బ్రింగ్స్ అబౌట్ చేంజ్.
1: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీల్లేదు.
0: ద డివైన్ లా డిసిప్లిన్ విల్ నెవర్ చేంజ్.
1: ఇట్టి చేంజ్ కానటువంటి యొక్క మనసును భగవంతుడు ఒక్కడు మాత్రమే మార్చగలడు.
0: ద మైండ్ విచ్ ఇస్ డిఫికల్ట్ టు బి చేంజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ గాడ్ టు హూమ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్.
1: కనుక మనో మార్పులు మానవుల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ద చేంజెస్ ఆర్ నాట్ ఆఫ్ అవర్ మేకింగ్.
1: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్.
1: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: బై మంత్ర ఆర్ తంత్ర.
1: యంత్రంతో కూడా మారదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
1: కనుక చేంజ్ అయ్యేటువంటిదంతా కూడా భగవంతుడు మార్చినప్పుడే అందరికి మనసు మారుతుంటుంది.
0: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
1: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఎక్కడికైనా వెళ్ళగలడు.
0: హీ కెన్ రీచ్ ఎనీవేర్.
1: ఎవరినైనా కూడా తీసుకొని పోగలడు.
0: హీ కెన్ నో ఎనీబడి అండ్ అప్రోచ్ అండ్ బీ హిమ్.
1: కానీ ఎవరు తీసుకెళ్లి వెళ్ళినప్పటికీ అది ఒక్కరే.
0: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
1: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
0: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్ కృష్ణ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: కానీ అందులో వేరు వేరు రూపాలుగా కనిపించాడు.
0: బట్ హి అపియర్డ్ ఇన్ మిరియడ్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
1: కానీ ఎట్టి రూపం కొరకు అట్టింది కాదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ నన్ ఆఫ్ ది నేమ్స్ బిలాంగ్ టు హిమ్ ఇన్ రియాలిటీ.
1: కానీ తాను ఒక్కడే.
0: బట్ గాడ్ ఈజ్ వన్. కృష్ణ
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
1: ఎందుగా నేను చేయడు.
0: అండ్ ఈజ్ నాట్ టూ. ఈజ్ నాట్ డ్యూయల్.
1: ఒక్కడిగానే ఉన్నాను.
0: గాడ్ ఈజ్ నాన్ డ్యూయల్ వన్.
1: ఎక్కడ పోయినప్పటికీ, ఇక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
0: యు మే బి ఎనీవేర్. యు మే గో ఎనీవేర్. యు మే బి వాట్ ఎవర్ యు మే బి బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
1: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: గాడ్ విల్ నెవర్ చేంజ్. హీస్ చేంజ్లెస్.
1: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్.
1: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీల్లేదు.
0: సో గాడ్ ఈజ్ చేంజ్లెస్. ఈజ్ ఎటర్నల్.
1: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడే ఇన్ని విధాల మనసు తిప్పించాడు అని అనుకోవటము కేవలం ఒక పొరపాటు.
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ ఇన్ యూ బై గాడ్. నో, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
1: ఆ విధంగా మీరు చింతించుకుని భగవంతుడు సత్యము, నిత్యము, నిర్మలము, నిరంజనము.
0: గాడ్ ఈజ్ ఎటర్నల్. ఈజ్ ఇమ్మోర్టల్. ఈజ్ ఎవర్ ఎఫల్జెంట్.
1: ఇట్టి పరమాత్మని ఎవరు కూడా మార్చలేరు. ఇట్టి పరమాత్మ తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం.
0: వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి కాదు.
0: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలల్డ్. నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
1: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
0: డివైన్ లవ్ ఈజ్ చేంజ్లెస్.
1: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
0: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ఇట్ ఈస్ ప్యూర్. ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్. ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ నెక్టరైన్, ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్షియల్.
1: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
0: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్?
1: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
0: దెర్ ఆర్ మెనీ నేమ్స్, వెంకటేశ్వర, రామ, కృష్ణ, ఎనీ నేమ్, బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: అందుకోసం చెప్పారు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Therefore, Bhagavan says God is only one, not two.
1: రెండుగా లేదు.
0: He's not dual.
1: కానీ కొంతమంది భావించవచ్చు దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
0: We may consider God is Rama at one time, but he has become Krishna later, that he goes on changing. You may feel so.
1: కానీ అది నీ చేంజ్ గాని గాడ్ చేంజ్ కాదు.
0: It is all the change in your mind, but God is changeless.
1: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుణ్ణి మనం భగవంతుడా అని పిలిచడం ఈ తప్పేముంది?
0: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
1: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
0: We should have full faith in the divinity that is changeless.
1: కనుక దైవమును ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
0: Because there is a change in the name, but God is one and the same.
1: Bhagavantuni, ye vidhanga kuda maarchadaniki vidhindante Bhagavantuni yokka manasu sankalpamu chaala goppadi.
0: You may give any name, but the will of God is mighty and greatest.
1: Adi maarinadante sarvamu maaravachu.
0: When once the will of God changes, everything will change automatically.
1: Kanuka భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
0: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
0: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
1: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
0: దట్ ప్యూర్ లవ్, లెట్ ఇట్ రిమైన్ ద ఆల్ ఇట్స్ ప్యూరిటీ.
1: కానీ ప్యూరిటీనే యూనిటీ.
0: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ.
1: యూనిటీనే డివినిటీ.
0: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ.
1: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
0: కన్వర్ట్ ది ఇండివిజువల్ లవ్ ఇన్ టు డివైన్ లవ్.
1: అప్పుడు డివైన్ లవ్వే నిజమైనటువంటి యొక్క భగవంతుడిగా మారుతుంది.
0: అండ్ దట్ డివైన్ లవ్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: కనుక ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడవచ్చు.
0: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్, యూ కెన్ అటైన్, అచీవ్ ఎనీథింగ్.
1: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు.
0: యూ డౌట్ డివినిటీ అండ్ యూ క్వశ్చన్ ది డివినిటీ. సమ్ పీపుల్ డూ ఇట్.
1: కానీ ఎవ్వరు చేయడానికి వీల్లేదు.
0: వీ కెన్ నెవర్ క్వశ్చన్ ది విల్ ఆఫ్ గాడ్.
1: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
0: అండ్ వీ థింక్ దట్ వీ హావ్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ హావ్ చేంజ్ అవర్ మైండ్. వీ థింక్ సో.
1: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
0: But God's mind is changeless, it is uniform, it is one and the same.
1: అది స్థిరమైనటువంటిది.
0: It is steady and strong.
1: Steady and strong.
0: It is steady and strong.
1: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
0: That strong divinity, that steady divinity, well, we cannot meddle with it.
1: ఒక చెక్క ఉంటుంది, అది వుడ్ ఉంటుంది. అది
0: అండ్ హియర్ లైస్ ద వుడ్.
1: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
0: యూ కెన్ మేక్ విత్ దట్
1: అంబు మాదిరి చేయవచ్చును.
0: You can make it into a ball.
1: Ambuga cheyavachunu.
0: And you can make it into a bow and an arrow.
1: Kani danni oka vidhamainatundi oka ambuga cheyadaniki veedu kaadu.
0: And you cannot make it into completely bend it in the form of a bow.
1: Bhagavantuni yokka manasu eppudu kuda okkati gaane untundi.
0: Therefore the cosmic mind, the universal mind of God is one and the same.
1: A universal mind inni appudupuki edi kavalo adi maadu maarutuntadi.
0: The universal mind wills and brings about transformation just then there itself.
1: Avanni kudunu etti marpulaina cheyavachunu.
0: And the divine universal will can bring about any number of changes.
1: Kanuka bhagavantudu emaina marchagaladu.
0: God can bring about any change to any
1: emaina cheyagaladu.
0: He can do anything.
1: Andarki oka vidhi oka chanam lopala andarki oka darshanam ivvachunu.
0: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
1: కలిగి ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
0: But each one will not have the darshan separately meant designed for him.
1: అది వారి వారి ధ్యాన సమయమునందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
0: However, depending upon your meditation and your contemplation, you may visualize God.
1: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయొచ్చు.
0: But the meditation depends upon the individual, but God can appear to everybody at the same time.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఇట్టి రహస్యమంతా కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
0: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
1: ఒక్క డివినిటీ తెలుసుకుంటుంటే యూనివర్స్ అంతా తెలుసుకున్నట్టు.
0: And once you know the divinity, you will be knowing the whole of the universe.
1: కనుక ఈ ఒక్కదాన్ని మీరు గుర్తించండి.
0: This factor you should know.
1: కానీ కొంతమంది చూస్తారు మరి మార్చుకుంటారు.
0: Some people experience, but they get changed.
1: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
0: Never change like that.
1: ఆ చేంజ్లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకు ఎంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
0: If you are changeless, you will receive God's grace infinitely.
1: గాడ్ రూపంలోని మీరు లీనమైపోతారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యూఆర్ చేంజ్లెస్ అండ్ స్టడీ.
1: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడాను ఇది నమ్ముతారు.
0: అండ్ యూఆర్ క్యారీడ్ అవే, యూ హావ్ గాట్ బిలీఫ్ ఇన్ ఎవ్రీబడి వాట్ ఎవర్ ఈజ్ సెడ్ టు యూ.
1: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
0: బట్ యూ డోంట్ డౌట్ వాట్ ఎవర్ భగవాన్ సేస్. ఎవ్రీ వన్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ ఫెయిత్, టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ భగవాన్ సేస్.
1: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
0: ఆల్ ఆఫ్ యూ రిమైన్ విత్ వన్ పాయింటెడ్నెస్, విత్ వన్ మైండ్.
1: అనేక మంది యోగులు, భోగులు, జోగులు, విరాగులు, వైరాగులు అందరూ కూడా మార్పు చెందుతూ వచ్చారు.
0: వి ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్, ద సీకర్స్, ద రిచ్, ద అఫ్లుయెంట్, ద రెనన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
1: వారి మనసు వల్ల ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
0: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్, దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్.
1: ఋషికేశ్ పోయినప్పుడు, ఋషికేశ్
0: వెన్ భగవాన్ హ్యాడ్ బీన్ టు ఋషికేశ్,
1: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రెనన్షియంట్ బై నేమ్ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠ కేవ్ లో ఉంటున్నాడు.
0: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఏ కేవ్ near Rishikesh.
1: Vasishtha cave.
0: And that cave is Vasishtha cave.
1: Ayana okkadu tappa aa cave lo evvaru undaru.
0: Purushottamananda lived all alone in that Vasishtha cave. No one else there.
1: Andulo chinna deepam pettukoni,
0: and he has got his lamp over there, very small one.
1: Thanu okkade akkada untuntaru.
0: And he remained in solitude.
1: Kochi bazaar kochi ante road kochisi evaranna pothuntunte పాలు ఇవ్వండి అంటారు.
0: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్, పీపుల్ విల్ ఆస్క్, వుడ్ యు గివ్ అస్ సమ్ మిల్క్?
1: ఏ మిల్క్ అయినా సరే,
0: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
1: ఎనిమిది కానీ, ఆవుది కానీ, గేదె కానీ, ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
0: ఇట్ మే బి ఎనీ మిల్క్ దట్ యు హ్యావ్, హీ యూస్ టు ఆస్క్, వుడ్ యు గివ్ మీ సమ్ మిల్క్?
1: వాళ్ళు ఏమైనా ఇస్తే దాన్ని భద్రంగా పెట్టుకునేవాడు.
0: అండ్ హీ టేక్స్ ఫ్రమ్ దెమ్ ద మిల్క్ అండ్ కీప్స్ ఇట్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్.
1: టీ చేసుకునేవాడు.
0: And then he used to make use of it.
1: దాంట్లో కొంచెం నీరు పోసి దీన్ని టీతో కలుపుకునేటువంటి వాడు, చక్కెర వేసుకునేవాడు.
0: He will mix it with water and add some tea and sugar and consume it.
1: కట్టగలపటికి ఆయన కొండ ఎక్కడానికి, రోడ్డు పైన పోవడానికి కూడా శక్తి లేకపోయింది.
0: He didn't have sufficient strength to climb upon the mountain and walk.
1: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్కి పోయేవాడు. చాలా ఎత్తైనటువంటిది.
0: The mountain is very high en route to Rishikesh.
1: Kani naalugu rendu chethulu rendu kaalu kuda petti kattagalukkevadu.
0: And he had to crawl with both the legs and hands.
1: Appai evaraina konchi paalichindante adi oka varam roju pettukunevadu.
0: And if anyone gives him some milk, he used to keep it for a week.
1: Dantlo inta paalu poskunevadu.
0: And then he'll mix some water in the milk.
1: ఒక్క వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
0: And for one week he never visited anybody.
1: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
0: And he spent all the time with that little milk he had.
1: అట్టు ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద
0: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద
1: స్వామి అక్కడ పోతానే చెప్పాడు.
0: When one Swami had been to Rishikesh, Purushottamananda saw Bhagavan there.
1: Chinna chiti rasichadu. Please, please, please, come Bhagavan, come Bhagavan, come Bhagavan.
0: He wrote a small slip. Please, please, please, come Bhagavan, come Bhagavan.
1: Darshan Devi, Darshan Devi, Darshan Devi.
0: Oh Bhagavan, give me your darshan. I want your darshan, he prayed.
1: ఒక్క జాబు చూశాను నేను పరిగెత్తొచ్చాను కిందికి.
0: The moment Bhagavan saw that slip, immediately Bhagavan went there.
1: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
0: But Bhagavan went there and he closed his doors.
1: కానీ ఆయన దానికి లేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది ఒళ్ళు బరువు.
0: He didn't have enough of strength to get up and open the door.
1: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
0: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
1: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
0: కస్తూరి వాస్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైం.
1: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాం.
0: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
1: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద వాస్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
1: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
0: నౌ హీ సేస్ ఐఎమ్ పురుషోత్తమ ద నోబ్లెస్ట్ అమంగ్ మెన్.
1: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
0: Now I am a noble man.
1: అని చెప్పేటప్పటికి అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
0: నో వన్ ఈస్ దేర్ టు ట్యాప్ ద డోర్. కస్తూరి వాజ్ దేర్ ఆల్ అలోన్.
1: ఆయన మాత్రం చాలా సంతోషించి
0: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
1: మీరు ఇద్దరు కలిసినప్పుడు నాకు చాలా ఆనందమైంది.
0: ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ కమ్.
1: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
0: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్సైడ్. Called Bhagavan also to go in. Swami went into that.
1: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరి చెప్పాడు.
0: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి.
1: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
0: He said, Kasturi, you see what all is there inside.
1: అన్నప్పటికీ కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా అతనికి కొంచెం ఆశగా ఉండింది.
0: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇన్క్విజిటివ్.
1: కనుక అంత చూస్తూ పోతున్నాడు.
0: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
1: ఈ పురుషోత్తమానంద దృష్టి నాపై పెట్టాడు.
0: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
1: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
0: భగవాన్ గేవ్ ఎ డేట్.
1: ఎప్పుడైనా నేను కల్పించానంటే మీ దీదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట అయిపోతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది విసినిటీ
1: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను, ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
0: భగవాన్ సెడ్, ఐ విల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
1: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
0: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
1: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
0: భగవాన్ సెండ్ ద మెసేజ్, ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డేట్.
1: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
0: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గ్యాంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
1: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
0: వాస్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
1: ఆయన కేవలం నేను పోతే నేను ఆయన కనపడను, ఆయన నాకు కనపడ్డు.
0: ఇఫ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద కేవ్, ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు సీ భగవాన్ అండ్ భగవాన్ కెనాట్ సీ హిమ్ ఫిజికలీ.
1: కనుక ఆయన పెట్టుకుని కూర్చున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తున్నాడు, అట్టి పడిపోయాడు.
0: He was watching and he was staring and fell.
1: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
0: And then he sent a telegram to Bhagavan.
1: I am coming today.
0: He sent a telegram to Bhagavan. I am coming today.
1: Be ready, be ready, be ready.
0: Be ready, be ready.
1: అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు.
0: రాజారెడ్డి,
1: రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
0: And there is also Rajareddy in the company of Bhagavan. He is now there in Bombay.
1: Appudu Rajareddy ki nenu cheppanu.
0: Bhagavan told Rajareddy,
1: "Yo palani date lopala meeru kaachukondi, meere radio lo pettukuntaru, adi meeku telisindi kada naaku teliyadu.
0: And you keep this slip with you. I am going to visit you on such and such a date at a particular time."
1: Delhi lo andaru kaachukunnaru.
0: There in Delhi all people were waiting for Swami, all dignitaries were waiting for Swami.
1: అందరు కాచుకుని ఉన్నారు.
0: దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిమ్.
1: వెయిటింగ్ చేసుకుంటూ ఆ డేట్కు అంతా దాన్ని ఏదో ఏదో నంబర్ ఇచ్చి ఉంటారు.
0: దెన్ దేర్ వాజ్ బ్రాడ్కాస్ట్ న్యూస్,
1: ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.
0: అండ్ దే కుడ్ ట్యూన్ దేర్ రేడియో అండ్ దే ఆల్ కుడ్ సీ స్వామి.
1: అప్పుడు ఆయన పురుషోత్తమానంద కింద పడిపోయాడు, ప్రాణం పోయింది.
0: యాజ్ ఆల్ వర్ వాచింగ్ పురుషోత్తమానంద ఫెల్ డౌన్ అండ్ బ్రీత్ హిజ్ లాస్ట్.
1: పోయేటప్పటికీ అందరూ నాకు టెలిగ్రామ్ ఇచ్చారు.
0: అండ్ ఆల్ సెండ్ టెలిగ్రామ్స్ టు భగవాన్
1: స్వామి పురుషోత్తమానంద నిమిత్తం వచ్చారు.
0: స్వామి పురుషోత్తమానంద రీచ్ యూ?
1: నేను చెప్పాను అవును అవును అన్నారు.
0: భగవాన్ సెడ్ ఎస్ ఎస్ హీ రీచ్ మీ.
1: కనుక అతని గృహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
0: భగవాన్ సెడ్ యు గెట్ ఇన్ దట్ వశిష్ట కేవ్ వేర్ పురుషోత్తమానంద స్టేడ్, యు గో అండ్ వాచ్.
1: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
0: ఆల్ దీస్ జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
1: అక్కడ పోయి ఆ కేవ్ ను దర్శిస్తే
0: when they opened the door and started seeing the whole cave,
1: guhanta kodanu basmanga nidindi.
0: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
1: Kala thoriki Shivananda vaadu anta vachesi ayani teesukoni poi ayani gangalo kalipaaru.
0: Ultimately the body was taken and then immersed in Ganges.
1: Appudu nunchi kodanu Purushottamananda peru chaala perigipoyindi.
0: And since that day Purushottamananda was popular day by day, more and more.
1: Purushottamananda shishiru andaru Puttaparthi vachesaru.
0: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
1: Akkada vachi 10 rojulu nilichipoyaru.
0: They stayed here for 10 long days.
1: Maa guru mee daggariki vachesaru.
0: They all told Bhagavan, our guru reached you and we all have come here.
1: Kaduka memu atani darshinchukoni povalla.
0: Want to see him and go, Bhagavan.
1: అని చెప్పి వాడు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకందరూ మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
0: ఆల్ కర్టెసీ హాస్పిటాలిటీ వర్ ఆల్ ఎక్స్టెండెడ్ టు ది డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద అండ్ ఆల్ రిటర్న్ హ్యాపీలీ.
1: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
0: పురుషోత్తమానంద ఈజ్ రియల్ ఏ నోబుల్ సోల్.
1: ఉత్తముడే, పురుషోత్తముడు.
0: Is Purushottama, the noble among Purushas, men.
1: అని అందరూ చాలా ఆనందించారు.
0: ఆల్ వర్ వెరీ హ్యాపీ ఆన్ నోటీసింగ్ దిస్.
1: పురుషోత్తమానంద కేవలం నేను 2 దినాలు ఉంటున్నాను.
0: స్వామి స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్.
1: ఒక దిన నుండి వెళ్ళిపోదామని అనుకున్నాను.
0: వన్ డే హీ వాంటెడ్ టు రిటర్న్.
1: కానీ ఆయన కోరాడు ఇంకా ఒక దిన ఉండే తీసుకోండి, వచ్చినారంటే నేను ఆయన చెప్పి
0: ప్రే టు భగవాన్ to stay there for a day more.
1: అప్పుడు ఒక దిన ఎక్కువగా ఉంటుండి అతని సంతోష పెట్టి అతను అన్ని విధ ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
0: స్వామి స్టేడ్ దేర్ 1 డే ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
1: నిద్రపోయాడు.
0: అండ్ హీ స్లెప్ట్.
1: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు, చాలా సమాధిలో పోయాడు.
0: And the sleep took him to samadhi state.
1: ఎంత సేపైనా ఇంకా లేదు.
0: And he didn't get up for any length of time.
1: కానీ ఇంకొక డిస్టర్బెన్స్ చేయకూడదు.
0: But no one should be disturbed.
1: అప్పుడు అతనే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉన్నాను.
0: And as he remained in samadhi, Bhagavan also didn't disturb him.
1: చీకటి అయిపోయింది.
0: And it was dark.
1: ఎక్కడ ఏమీ కనపడటం లేదు.
0: And nothing is visible at that time.
1: అది చూచి కస్తూరి ఎవరితో చెప్పాడు, ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
0: వాచింగ్ దిస్ కస్తూరి టోల్ సంబడి అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
1: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాం.
0: విత్ దట్ ల్యాంప్ స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్ భగవాన్ కస్తూరి పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
1: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
0: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
1: అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి శివానంద ఒకే కోపం.
0: శివానంద ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
1: అక్కడ 2 దినాలు ఉన్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండబడ అట్లా ఇటు చాలా బాధపడ్డాడు.
0: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్. భగవాన్ యు స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్ హీ వాజ్ వెరీ యాంగ్రీ, అప్సెట్.
1: ఎవరైనా కోపడుకొని నాకేమి,
0: లెట్ ఎనీ వన్ థింక్ యాజ్ దే ఫీల్.
1: దగ్గర ఉండేవారు,
0: ఐ స్టేడ్ దేర్ పురుషోత్తమానంద.
1: ఎవరేమనుకున్నారో నాకేం భయం లేదు.
0: ఎక్స్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
1: అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి శివానంద ఒకే కోపం. శివానంద
0: శివానంద శివానంద ఈజ్ ఫుల్ ఆఫ్

0: పురుషోత్తమానంద.
1: ఎవరేమనుకున్నారా నాకేం భయం లేదు.
0: లెట్ ఎనీ వన్ ఫీల్ యాజ్ దే విష్ బట్ స్వామి ఇస్ నాట్ బాదర్డ్.
1: రెండవది నేను పురుషోత్తమానంద ఆశ్రమంలో 2 దినములు నేను ఉండినాను అని పేపర్లో వచ్చేటప్పటికి అందరూ ఆనందించారు.
0: వెన్ వన్ ది న్యూస్ పేపర్స్ కేమ్ విత్ ది న్యూస్ దట్ భగవాన్ స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ ఎవ్రీబడి ది హోల్ పాపులేషన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దిస్ న్యూస్.
1: అట వాళ్ళు ఆయన దగ్గర ఉంటుంటే అందరూ ఆనందించారు.
0: అండ్ భగవాన్ గేవ్ హ్యాపీనెస్ బ్లిస్ టు ఎవ్రీబడి దట్ అసెంబ్డ్.
1: మీ అందరి హ్యాపీనెస్ ఐ హ్యాపీ అన్నాను.
0: భగవాన్ సెడ్ ఇఫ్ యు ఆర్ ఆల్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ.
1: ఇప్పుడు కూడా ఆ వశిష్ఠ కేవ్ అట్లా ఇచ్చి పెట్టేసారు.
0: దట్ వశిష్ఠ కేవ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ దిస్ డే.
1: ఇప్పుడు కూడా అట్లే ఉంది.
0: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
1: పోయినతో ఢిల్లీకి పోయినప్పుడు కూడాను ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ బలి జరిపించారు.
0: వెన్ భగవాన్ విజిటెడ్ ఢిల్లీ అండ్ భగవాన్ మేడ్ ఎవ్రీబడి టు జాయిన్ భజన్.
1: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
0: There are many sages and saints who are yearning, praying for Bhagavan.
1: ఈ విధంగా వారందరూ కూడా ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
0: When that is the height of love of those sages, saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanthi Nilayam during the Dasara festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి, సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని జీవితము సంకల్పముల యొక్క పంటని.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలంలో వేసినప్పుడు ఆ కొలంలో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
0: సో గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ థాట్స్.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే వాంట్స్ గాడ్.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: హి థింక్స్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: హి థింక్స్ ఆఫ్ గాడ్.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు.
0: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ బై మియర్లీ థింకింగ్ ఆఫ్ హిమ్.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: వన్ హ్యాస్ టు టోటలీ సరెండర్ టు గాడ్.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: వెన్ వన్స్ యూ సరెండర్ యూ అండ్ గాడ్ బికమ్ వన్.
1: ఏకం సత్ప్రా బహుధావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ డైవర్సిఫైడ్ వే బై స్కాలర్స్.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: టు బి వన్ విత్ గాడ్, వాట్ స్పిరిచువల్ పాత్స్ వి పర్స్యూ?
1: మనకు దగ్గరలో ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: వి హ్యావ్ ద కోల్ అండ్ ద ఫైర్ సో క్లోజ్ టు అస్.
1: కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: బట్ వెన్ ద ఫైర్ అండ్ ద కోల్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్, యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద ఫైర్ టు గెట్ ఇన్ టు ద కోల్.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
0: కోల్ హ్యాస్ గాట్ టు బి సో క్లోజ్ టు ద ఫైర్.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడా అగ్నిగా మారిపోతుంది.
0: వెన్ యు ఫ్యాన్ ఇట్ ద కోల్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఫైర్.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: దిస్ వాట్ ఇస్ మెంట్ దట్ నోర్ ఆఫ్ ద బ్రహ్మన్,
1: ఏ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: యాజ్ యు ఆర్ సో క్లోజ్ యు అస్యూమ్ దట్ ఫార్మ్, దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: ద ఫుడ్ దట్ పార్టేకెన్,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతునిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine.
1: సంకల్పం అన్ని కూడా భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: ఆల్ అవర్ థాట్స్ షుడ్ బికమ్ డివైన్ థాట్.
1: భగవద్భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి.
0: గాడ్స్ గ్రేస్ అవర్ థాట్స్ వుడ్ బికమ్ సీక్రెట్ ఎథర్నల్ నోబల్ అండ్ వెరీ హై.
1: ఇట్ ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: Bhagavantudu Narayanudu, Jeevudu Narudu. Ee rendinti yokka ekatvam chetane Nara Narayanu yokka swaroopanni pondutunnadu.
0: The individual is Nara, God is Narayana. Both should become one.
1: Anaga Nara anaga atma tattvame, atma swaroopame.
0: Nara is the very personification of the spirit atma.
1: కనుకనే నరుడనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ యు కాన్ బి నర ఏ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కానీ ఆత్మస్వరూపమే.
0: యు ఆర్ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద స్పిరిట్.
1: దేహం నందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు టో ఇస్ ఆత్మ దట్ మూవ్స్ అబౌ.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పం సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా అంతైకుడు ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: వాట్ ఎవర్ దట్ ఇస్ డన్, వాట్ ఎవర్ దట్ ఇస్ సెడ్, వాట్ ఎవర్ దట్ ఇస్ థాట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆత్మ ఓన్లీ.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు.
0: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవానికి అర్పితం కావాలి.
0: యు హావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన. మానవుడు అంశము,
0: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: భగవంతుడు బింబము,
0: అండ్ గాడ్ ఇస్ ఆఫ్
1: బింబ. ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: ది రియాలిటీ ఆఫ్ స్పిరిచువల్ పర్సూట్ లైజ్ ఇన్ ద యూనిఫికేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
0: ఐ మియర్లీ టేకింగ్
1: నామమును స్మరించినంత మాత్రమున,
0: బై థింకింగ్ హిస్ గ్లోరీ
1: ఆకారం చింతించినంత మాత్రమున,
0: బై థింకింగ్ ఆఫ్ హిస్ ఫార్మ్
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the external.
1: ఇది భౌతికం యొక్క చర్యలు.
0: They are physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you will understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్షణాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way. And we have forgotten the objective of inward path.
1: Pradhuna, Shastrula Varu, Gayatri Mantra Nu Upadesham Chestu.
0: This morning, Shastriji, by
1: Gayatri, Panchamukhi Swarupani Annaru.
0: Described Gayatri with five faces.
1: Anaga, Yemdi Aidu Mukhamulu.
0: What are these five faces?
1: Panchamukhi.
0: Five-faced one.
1: Andulo, Shabda Brahmamu. Adi Shabdam Ayinatunti, Om, Modati Mukhamu.
0: The first face is primal sound, Om.
1: భూర్భువస్తువః ఇది రెండవ ముఖము.
0: The second face is భూర్భువస్తువః.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్
1: ఇది నాలుగవ ముఖము.
0: The fourth face.
1: ఇంకా ఐదవ ముఖం ఏమిటి?
0: Then what is the fifth?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య దర్శనము.
0: That is the cosmic form. That is the divine
1: form. ఓ భూర్భువస్తువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: How are we worshipping this divine form with five feet?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: What is గాయత్రి?
1: గాయత్రి ఛాందసా మాత. అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్స్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
0: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సచవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవతా స్వరూపిణి,
0: ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం తిదలాకారం, త్రియత్వంత త్యాగం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకని ఇటు ఏకత్వమునకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వంలో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మరిచి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం.
0: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
1: భూర్భువస్తువః ఈ మూడింటి యొక్క అర్థమును కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to understand the meaning of భూర్భువస్తువః.
1: అనగా భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము అని మనం భావిస్తున్నాము.
0: We think the three words, భూలోక, భూవర్లోక and స్వర్లోక.
1: ఈ మూడు లోకములు ఎక్కడ ఉంటున్నాయి?
0: Where are the three words?
1: ఈ మూడు లోకములు కూడా ఒక మానవుని యందే ఉంటున్నాయి.
0: All the three worlds are within the man.
1: జీవి యందు కూడా ఉంటున్నాయి.
0: Present in every
1: ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
0: In every living creature.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక
0: this truth we are not able to know.
1: భూలోకం వేరు, భూర్లోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
0: We consider భూలోక, సువర్లోక and స్వర్గలోక separate.
1: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
0: భూలోక ఇస్ మెటీరియలైజేషన్. మెటీరియల్
1: అనగా పదార్థముల యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
1: ఈ ప్రపంచం అంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
0: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్ మెటీరియల్.
1: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
0: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
1: ఇది భూ, ఇదే పదార్థముల యొక్క లోకం.
0: భూ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
1: ఇంకా భూహ
0: సెకండ్ భూవ,
1: అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
0: భూవహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థములు కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వి హావ్ టు నో.
1: అది ఏ సువహ అన్నారు.
0: That is suvaha.
1: Bhur bhuva suvaha.
0: Bhur bhuva suvaha.
1: Materialization, vibration is suvaha. That is radiation.
0: Materialization, vibration, third one is radiation.
1: Dhanini Vedam nandu prajnanam brahman.
0: This in Veda is called prajnanam brahma.
1: That is the constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Ilanti telivitetalu manavudu endu untunnayi.
0: This constant integrated awareness is
1: man. ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందు ఉంటుండాలి.
0: దట్ వైబ్రేషన్
1: ఈ మానవుని యొక్క దేహం నందు సర్వవ్యాపకమైనటువంటి సేవా సేవా పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
1: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
0: There is nothing in this world where you don't find the five elements.
1: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
0: Who is the main one behind the five elements?
1: కాని అది ఏ? ఓంకార నాదం.
0: That is primordial sound, ఓంకార.
1: దీనిని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, Kleem, Krishnaya, Govindaya, Gopijana Vallabhaya, Swaha.
1: Kleem, Ade Prudvi.
0: Kleem is earth.
1: Krishnaya, Ade Jalamo.
0: Krishnaya, water.
1: Govindaya, Ade Agni.
0: Govindaya, fire.
1: Ade Agni.
0: That is fire.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్స్ ఎయిర్.
1: స్వాహ అదే ఆకాశం.
0: స్వాహ దట్స్ స్పేస్ ది స్కై.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్
1: సర్వ జీవులందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫార్మ్ ది లైఫ్ బేసిస్.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: దీన్ని సర్వత పాణిపాదం తత్సర్వతో చీ శిరోముఖం సర్వత స్థుతిముల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
0: ఇస్ వాట్ ఈస్ సెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
0: దట్ విచ్ ఇస్ సో వాస్ట్.
1: ఈ పంచభూతములు ఏమి?
0: ఫైవ్ ఎలిమెంట్స్
1: భగవత్ స్వరూపములే.
0: They are all divine essentially.
1: Prithvi Bhagavat Swarupame.
0: Earth is divine.
1: Kanukane Bhaktulandaru Bhumata ani pilustunnaru.
0: As earth is divine,
1: Bhudevi ani pilustunnaru.
0: Called Bhudevi.
1: Inka rendavadi jalamu.
0: Second water.
1: Idi Ganga Devi antunnaru.
0: We call water Ganga Devi.
1: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
0: వి కన్సిడర్ గంగా యాజ్ డివైన్.
1: మన ప్రాచీన యొక్క వైభవము ప్రాచీన యొక్క వైభాగ్యము ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: నో వన్ ఈస్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ అండ్ నోబిలిటీ అండ్ ద డివోషనల్ హైట్స్ ఆఫ్
1: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
0: దీస్ ఆర్ ఆల్ ద టీచింగ్స్ బై అవర్ ఏన్షియన్స్ హావింగ్ ఎక్స్పీరియన్స్ దీస్ డివైన్.
1: అగ్నిదేవుడు,
0: దెన్ ఫైర్ గాడ్,
1: ఇంకా గాలి దేవుడు,
0: అండ్ విన్ గాడ్.
1: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ది స్పేస్.
1: కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
0: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
1: దైవం నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కరుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
0: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ లివ్స్ ఇన్
1: us. చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానను, లేక ఇంటి నుంచి వచ్చానను, లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానను మనం చెప్తూ ఉంటాం.
0: When we ask where do you come from, we say from hotel or from home or
1: from place. You are not
0: come from any place. From any place.
1: నీ స్థానం హృదయమే.
0: Your original place.
1: నీ నివాసం హృదయమే.
0: Your original placement is heart.
1: నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ.
0: Where do you come and where do you go?
1: దైవం కూడా నువ్వు ఎక్కడను రాడు ఎక్కడను పోడు.
0: God doesn't come or nor does he go.
1: ఉన్న చోటనే ఉంటున్నాడు.
0: He remains where he has been.
1: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చు.
0: But to come for grace, he manifests.
1: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రమే అమెరికాకు వెళ్ళినాడు భావాన్ని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
0: When a devotee experiences the manifestation of God there in America, it doesn't mean he has gone there.
1: ఈ యొక్క సందర్శనములకు మూల కారణాలు.
0: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికి వెళ్లేటువంటిది కానీ కాదు.
0: Divinity neither has its entrance nor exit.
1: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
0: Divinity is present everywhere.
1: విశ్వం విష్ణు స్వరూపం.
0: The whole universe.
1: సర్వం కల్విదం బ్రహ్మం.
0: The whole universe is a very manifestation.
1: అన్ని రూపములు దైవ స్వరూపములే.
0: All forms are divine.
1: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
0: All places are his altar.
1: దైవము లేని స్థానం కానీ దైవము కాని నేమం కాని రూపం కానీ లేదు.
0: There's no place, there's no person where there's no God.
1: అన్ని రూపములు తనవి.
0: ఆల్ ఫార్మ్స్
1: అన్ని నామములు తనవి.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఏక ప్రభువుగా అనేక నామములు.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్.
1: కనుకనే మన పేదలను పురస్కరించుకుని రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ మల్టిపుల్ ఆర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిఫైడ్ గోయింగ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: మేము దాసులము, దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
0: We should not entertain a feeling that you are the servant and that God is master.
1: Devudu devudu okkade.
0: The individual and the divine are one.
1: నరుడు నారాయణుడు ఒక్కడే.
0: నారాయణ నారాయణ ఆర్ వన్.
1: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
0: The object and the reflection are one and the same.
1: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకు సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should do our spiritual path, pursue our spiritual
1: ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
0: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యు హావ్ నాన్ డ్యుయల్ ఎక్స్‌పీరియన్స్.
1: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడాను మనకు రెండు దృష్టిని శక్తినివ్వ కాదు.
0: So long you are in this dualism, you will have this two-sided experience.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: కనుకనే మనం అద్దము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
0: సో వి ఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్
1: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
0: హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
1: కాదు కాదు,
0: ఎప్పుడు
1: కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
1: అభిషేకం సరిపే సమయం లోపల
0: వైల్ డూయింగ్ అభిషేక
1: పండితుల వారు
0: ద పండిట్
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: వై డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హి స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
1: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి
0: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ద ప్యూరిటీ.
1: చిత్తశుద్ధి కర్మ మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్డ్ ఎట్
1: చిత్తశుద్ధి కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
0: బై అటైనింగ్ ప్యూరిటీ కెన్ ఎక్స్పీరియన్స్
1: దివినిటీ. చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనము అర్పితం గావించుకోవాలి.
0: విత్ ప్యూరిటీ యు హావ్ టు సరెండర్ టు గాడ్.
1: మనం ఒక పుష్పం భగవంతునికి అర్పితం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
0: యు నెవర్ ఆఫర్ ఎ ఫ్లవర్ దట్ ఇస్ రాటన్ దట్ హస్
1: స్టేబుల్ చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడేను దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాని తర్వాతనే భగవంతునికి అర్పితం చేస్తున్నాడు.
0: ద మూమెంట్ యు ప్లక్ అవుట్ ఎ ఫ్లవర్ యు వాష్ ఇట్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్.
1: శుద్ధి అనేటువంటి కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
0: సో మియర్ అటైన్మెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇస్ నాట్ ఇనఫ్.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి ఒక హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: ప్యూర్ మైండ్ హ్యాస్ టు బి డెడికేటెడ్ టు
1: అర్పితము అర్పితము అర్పితము.
0: సరెండర్ సరెండర్
1: అర్చన కాదు, అర్పితం కావాలి.
0: ఇట్స్ నాట్ వర్షిప్, ఇట్ ఇస్ సరెండర్.
1: ఈ అర్చనకును అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దేర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
1: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి ఒక ప్రాప్తి ఇది సత్.
0: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్,
1: అది ఏ దివ్యత్వంలో సరి అయినటువంటి ఒక పేరు.
0: సత్ ఈజ్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిదే సత్.
0: డివినిటీ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిదే సత్.
0: సత్ ఈజ్ ఎటర్నల్ పర్మనెంట్.
1: అతి సత్ను మనం పొందాలి.
0: We should reach that state of
1: God. ఎక్కడ పొందాలి?
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి.
0: That stuff is to be known within.
1: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: This eternal principle has got to be understood well.
1: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
0: We have to join the good company.
1: పొద్దున పండితుల వారు చెప్పారు.
0: Morning పండిట్.
1: పాలలో నీళ్లు చేరినాయి.
0: And the water.
1: నీళ్లు లేకుండా పాలించడానికి వీలు లేదు.
0: And the milk cannot exist without water.
1: కానీ ఆ నీరు పాలతో చేరటం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
0: With the, in the company of the water, the milk is very happy.
1: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
0: The combination of milk and water is satsanga, good company.
1: అది ఏ సరైనటువంటి స్నేహము.
0: That is true ideal friendship.
1: అట్టి శాస్త్రమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
0: We should sustain this permanent friendship.
1: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
1: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
0: అండ్ వన్స్ యూ బాయిల్ ద మిల్క్ కీపింగ్ ఇట్ ఆన్ ది స్టవ్
1: అందులో ఉన్నటువంటి నీరందరూ కూడా ఆవిరైపోతుంది.
0: ఆల్ ద వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్.
1: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
0: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
1: ఈ పాలు నుంచి నీరు వేరే ఇంతచడమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
0: The moment water gets itself separated out of the milk, the milk
1: జీవితం నాకు అక్కర్లేదు అనుకుంటుంది.
0: It feels that it cannot lead the life of separation.
1: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
0: ఇస్ నాట్ హ్యాపీ విత్ ది సపరేషన్.
1: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
0: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ ప్యాసిఫైడ్.
1: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
0: The separated friend joined me once again and so it
1: delighted. నరనారాయణ యొక్క సంబంధము.
0: This is true relationship between Nara and Narayana.
1: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
0: It is relationship between object and reflection.
1: జీవుడు దేవుని యొక్క సంబంధము.
0: It is relationship between the individual and the
1: జీవుడు divine. దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
0: When the individual joins the company of God, he will be happy.
1: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
0: because of sensual pleasure
1: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందములో మునిగి
0: because of worldly pleasures that he wants
1: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
0: he wants all external pursuits
1: ఈ దుష్టకల్పితమైన జగత్తులో పడిపోవటం చేత
0: he gets himself drowned in the world
1: దైవంలో చాలా బాధపడతాడు
0: and he feels so sad having
1: been
0: away
1: from God వదిలిపోయినాడా ఈ జీవుడు.
0: God feels so sad that the individual left him.
1: అందువల్లనే అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని
0: in order to see God would not be sad in a moment
1: tirigi arpitamu aneetundi athane chesthe tirigi daivam aanandanga untadu.
0: When once the surrender or offering takes place God would be happy again.
1: Boggu ajnanam
0: and the coal is ignorance
1: agni jnanam
0: fire is wisdom
1: jnanajnanamulu rendu cheyatame kaakunda
0: is not the combination of wisdom and ignorance
1: daivam aneetundi oka gaadi kuda veechindatte దైవము ఒక్కటైపోతాడు.
0: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్
1: జీవుడు దేవుడు ఒక్కటైపోతాడు.
0: డివైన్ లా
1: జీవుడు దేవుడు ఒక్కటైపోతాడు.
0: దెన్ ది ఇండివిడ్యువల్ బికమ్స్ వన్ విత్
1: ఆబ్జెక్ట్ రెండు ఏకమైపోతాయి.
0: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్
1: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
0: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
1: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
0: ఏజస్ మే రోల్ పాస్ ఆన్ బట్ దే కాంట్
1: కానీ జీవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
0: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్
1: దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు.
0: And in fact, there's no sadness.
1: Kani, తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది.
0: God feels sad because his friend, the individual, is cutting off himself.
1: ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
0: There's only one permanent friend in this world, God only.
1: ఈ లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతనే మనం ముగించిపోతుండాలి.
0: All worldly friends limit themselves with these three things: hello, how are you, goodbye.
1: కానీ భగవంతుడు హలో అనడు, హౌ ఆర్ యూ అనడు, గుడ్ బై అని చెప్పాడు.
0: గాడ్ విల్ నెవర్ సే హలో హౌ ఆర్ యూ గుడ్ బై.
1: కానీ భగవంతుడు చేరినంత వరకు కూడా తనకు ఆనందము, భక్తునికి ఆనందం.
0: When once you join one with God, you'll be happy and he'll be happy.
1: కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు.
0: When there is separation, God would not stay, but he feels sad.
1: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు?
0: Why the individual is going in
1: wrong? ఎందుకు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాడు?
0: Why has he forgotten?
1: దివ్యత్వానికి దూరం అవుతున్నాడు?
0: Why has he పవిత్రతను
1: కోల్పోతున్నాడు?
0: Why has he lost
1: sanctity? అని తాను చాలా బాధపడుతుంటాడు.
0: So feeling he feels.
1: ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు,
0: he's not for
1: భక్తుని నిమిత్తమే.
0: God feels sad for devotee.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కానీ నీ కోసమని.
0: Whatever that is said, whatever that is done, whatever that is seen is for you.
1: కర్మని ఈ సెపరేషన్ అనేటువంటిది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
0: సెపరేషన్ ఇస్ అన్బేరబుల్ ఫర్ ది ఇండివిజువల్.
1: రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
0: రామ, లక్ష్మణ, సీత ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ వెంట్ టు ద ఫాదర్.
1: కానీ దారి నడిచి ఎండకన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
0: సీత నెవర్ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్. She felt very much tired.
1: Chitrakuta parvanappudu poyaru.
0: They reached Chitrakuta top.
1: Oka chettu kinda kurchoni
0: they sat under it.
1: Ramana cheppadu, Lakshmana oka parnasara niminchudu ayana annadu.
0: Rama said, Lakshmana, build some kind of hut there.
1: Ekkada swami annadu.
0: Where swami?
1: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
0: You can build the hut wherever you like.
1: Ee kathinamainatundi vaakunu thanu bharinchukolekapoyadu.
0: Lakshmana could not bear this harsh word.
1: Naa ishtam naaku veriga unda?
0: Do you have my own?
1: Nee ishtame naa ishtamu.
0: Your likes are my
1: నాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఆఫ్ మై ఓన్.
1: నేను ఏం తప్పు చేశాను?
0: వాట్ మిస్టేక్ ఐ కమిట్?
1: ఇష్టమైన చోటు నిర్మించమంటున్నావు.
0: యూ వాంటెడ్ మీ టు బిల్డ్ వేర్ ఐ
1: అని రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు.
0: హీ వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్ బెండింగ్ హిస్ హార్ట్.
1: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
0: సీత వాచ్డ్ ద
1: సీన్. లక్ష్మణ, ఎందుకు నీవంత విలపిస్తున్నావు?
0: లక్ష్మణ, వై ఆర్ యూ క్రాయింగ్?
1: మీ అన్నగారు ఏమన్నారు?
0: వాట్ డిడ్ యువర్ బ్రదర్ సే?
1: ఏమి తిట్టలేదు, కొట్టలేదు కదా.
0: హీ డిడ్ అక్యూజ్ యూ, హీ డిడ్ బీట్ యూ.
1: నీవు విలపించడానికి మూల కారణం ఏమిటి?
0: Why are you crying like that?
1: Talli,
0: mother.
1: Kottina naaku santoshame, tittina naaku santoshame, nayanu maatram edabaatu jarigadu.
0: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
1: Rama ishtame naa ishtamu.
0: ఇట్ లైక్ ఫర్ మై లైఫ్
1: కనుక నా ఇష్టము అని చెప్పాడు. ఇంతకంటే ఎడబాటు నాకు వేరేం కావాలి.
0: లెఫ్ట్ టు మై చాయిస్ ఈజ్ ఇన్ దట్ సెపరేషన్.
1: ఈ ఎడబాటు యొక్క శోకాన్ని నేను భరించుకోలేను.
0: ఐ కాంట్ బేర్ ది సఫరింగ్ ఆఫ్ సెపరేషన్.
1: చూసారా, ఈలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
0: దట్ ఈస్ ఇంటెన్సిటీ that the devotee feels unbearable to bear.
1: దైవానికి ఒక క్షణం దూరం కాకూడదు.
0: One should not be away from God.
1: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
0: Your feeling should not be contradicted. దైవ
1: సంకల్పం మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
0: Your thought should not be separate from the divine thought.
1: ఏకంగా ఉండాలి.
0: Both should be one.
1: ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చు.
0: The world may last today and may vanish tomorrow.
1: కదిలిపోయే మేఘములే.
0: They are all passing clouds.
1: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
0: The relationship between the individual and God are like object and the reflection.
1: ఇది సత్యమైనటువంటిది.
0: It is true.
1: ఇది నిత్యమైనటువంటిది.
0: Eternal.
1: నిత్యశుద్ధ బుద్ధమత్యమైనటువంటి.
0: It is pure, unsullied, unpolluted, pure.
1: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
0: This Veda says.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: దిస్ వేదా సేస్ ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, ఇస్ ఎటర్నల్, నెక్కరైన్, ఇమ్మోర్టల్, ఎవర్ సక్సెస్ఫుల్.
1: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదా.
1: గాయత్రి ఛాందసా మాత అన్నారు. ఈ ఛందస్ కంతా కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఛందస్ సమీత.
1: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థన చేస్తారు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
1: ఒకటి వర్ణన.
0: వన్ ఇస్ డిస్క్రిప్షన్.
1: రెండవది అర్పితము.
0: సెకండ్ సరెండర్ ఆఫరింగ్.
1: మూడవది ధ్యానం.
0: థర్డ్ విజ్డమ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వంను కొంతవరకు మనం విచారించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
1: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
0: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
1: ఓం
0: ఓం
1: భువః
0: భువః
1: శివః
0: శివః
1: తత్
0: సవితుర్
1: వరేణ్యం
0: వరేణ్యం
1: భర్గో
0: భర్గో
1: దేవస్య
0: దేవస్య.
1: ఇవి వర్ణన.
0: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
1: ధీమహి అది ఏ ధ్యానము.
0: ధీమహి దట్స్ విజ్డమ్.
1: ధియో యోన ప్రచోదయాత్ ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోన ప్రచోదయాత్ బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతున్నారు.
0: ధియో యోన ప్రచోదయా ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ దట్ పర్మనెంట్ ద నాన్డ్యువల్ విజ్డమ్.
1: ధ్యానము ప్రార్థన.
0: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్, అదర్ ఇస్ సరెండర్.
1: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
0: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
1: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
1: ఓ భగవంతుడు నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్. ఓ గాడ్ యువర్ దాట్
1: నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
0: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్. ఓ గాడ్ యువర్ మైండ్.
1: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
0: We have a son at home.
1: వాడు స్కూల్ పోతుంటాడు.
0: He's going to school.
1: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
0: The boy would not come to his father and say, oh father, you have so many cars, so many houses, why don't you give me one bush coat?
1: కాని అక్కడ అయ్య మాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు.
0: Well, that such description won't apply.
1: నీకు కార్లు ఉందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్ కోట్ కుట్టి.
0: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bush coat.
1: అది దైవం యొక్క హక్కు.
0: That's the right.
1: భక్తుని యొక్క హక్కు.
0: That is the right of a devotee.
1: భగవంతుని ఓ అనుగ్రహ స్వరూపుడా, అఖండ స్వరూపుడా, విశాల స్వరూపుడా, కరుణా స్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు.
0: You should not go on praising God. Oh God, your embodiment of very grace.
1: దైవమును అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
0: You be ready to ask and pray to God with all the right.
1: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
0: Whom else would you ask other than?
1: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
0: You have every right on God.
1: అందువల్లనే నేను పూర్వం చెప్పాను,
0: భగవాన్ said,
1: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
0: And in fact, the హృదయ is born.
1: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
0: And Hrudaya is the son of Atma.
1: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
0: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
1: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుడుతున్నాడు.
0: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ సన్ బాండ్ టు దిస్ మైండ్.
1: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
0: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
1: మైండ్ గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ గ్రాండ్ సన్.
1: హృదయము సన్.
0: హార్ట్ హృదయ
1: ఎవరికి? ఆత్మకి.
0: రిలేటెడ్.
1: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, అబుని మనముడు ఒక కుటుంబీకులే.
0: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండ్.
1: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
0: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి,
1: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
0: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
1: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
0: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్
1: గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్కి వస్తుంది.
0: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
1: Grandson yokka kudanu great father yokka property ne vastundi.
0: Grandson also has got equal share in the property of the grandson.
1: Son kudanu father yokka property ne vastundi.
0: Son has right on his father's
1: property. Bible nandu kudanu I am the messenger of God annadu.
0: Basing on this, in the Bible it is said
1: shariniki sambandham ayyindi ganukane messenger ga pettadu.
0: As it is only physical relationship, it is said
1: manasikanga chusinappudu
0: when we look
1: mentioned. I am the son of God annadu.
0: Psychologically at the mental realm he said and the son of God
1: taravata atma bhavam tho kuda I and my father are one annaru.
0: With the feeling of the spirit and atma he said I and my father are one.
1: Kanukane manam dehabhimanam tho kuda jeevudu devudu ni bhedam pettukochunu.
0: With the body attachment you may consider separate from God.
1: Manasika abhimanam cheta nee yokka sambandhame nenu, nee amsame nenu.
0: At the mental realm you may feel that I am the, your spark.
1: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
0: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక ఏమని ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
1: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
0: ఇట్స్ నాట్ ద ప్రాపర్ పాత్.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
0: ఆల్ స్పిరిచువల్ పాత్
1: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా
0: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ రిలేషన్షిప్
1: ఏనాటికైనా మనం ఒక్కటి కాదు.
0: ఎనీ డే వీల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
0: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వేర్
1: యూ కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
0: యువర్ సన్ మే బి స్టడీ
1: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
0: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
1: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
0: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
1: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ ఇన్
1: నీ ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించు. నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
0: యు మే బి ఎనీవేర్, యు మే డూ ఎనీథింగ్, యు మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: నా దైవం ఒక్కడే.
0: మై గాడ్ ఇస్ వన్.
1: ఆ దైవమే నాకు సంబంధము.
0: ఐఎమ్ రిలేటెడ్.
1: దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
0: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద స్పిరిట్.
1: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
0: హియర్ ఇస్ ద మాస్టర్.
1: మాస్టర్ ఒక్కడే.
0: మాస్టర్ ఇస్ వన్.
1: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
0: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
1: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
0: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
0: డాటర్ లా విల్ సే అంకుల్.
1: మనమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
0: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
1: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
0: ఆఫ్టర్ ఆల్ వన్ మే కాల్ హిమ్ సార్, వన్ మే కాల్ ఫాదర్, గ్రాండ్ పా, వాట్ ఎవర్ మే బి. ఈ
1: దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్ దే కాల్ దట్.
1: ఈ దేహం చేతనే ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
0: ఇట్స్ ఓన్లీ ది బాడీ ద వెస్చర్ దట్ బ్రింగ్స్ ఆల్ డిఫరెన్సెస్.
1: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాశ్వతం కాదు.
0: వీ షుడ్ నెవర్ గో బై దిస్ బాడీ అటాచ్మెంట్.
1: మరణపు కొంప.
0: ఇట్స్ డర్టీ వన్.
1: రోగముల బ్రగ్గడు సేవక గంప.
0: అఫ్లిక్టెడ్ బై దిస్.
1: జాత సంచలనము పొందు దుంప. భవసాగర మీద గలేని కంప.
0: ఇట్ కెనాట్ క్రాస్ ద
1: ఫజల. మనమెప్పుదలంప. నేను స్థిరమని నమ్మబోకు మనసా.
0: ఓ మై నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
1: హరి పాదములు ఆశ్రయించవే.
0: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
1: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
0: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్
1: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
0: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది.
0: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
1: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
0: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
1: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది.
0: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
0: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం.

0: వేదనం
1: సరెండర్.
0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be friendship.
0: స్నేహం అయిపోయింది ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering.
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు చెప్పు.
1: In fact, this friendship is the penultimate one.
0: భగవంతుడితో ఫ్రెండ్షిప్ కావాలి.
1: We should develop friendship towards God.
0: Near, near, near, near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ అక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది.
1: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
0: ఆ డియర్నెస్ గాలి.
1: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారవుతుంది.
1: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సరిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్.
0: సాధనే అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
1: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
0: గాడ్. అది ఏ బ్రహ్మ?
1: దట్ బ్రహ్మ.
0: అది ఏ విష్ణువు?
1: దట్ విష్ణు.
0: అది ఏ ఈశ్వరుడు?
1: దట్ ఈశ్వర.
0: అంత తానే.
1: ఎవరింగ్ గాడ్.
0: సృష్టి లయములకు మూల కారణం భగవంతుడు ఒక్కడే.
1: ద క్రియేటర్ సస్టైనర్ అండ్ ఎనిహిలేటర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer.
0: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That Bhagavan tells us often.
0: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జి అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ జి?
0: జనరేషన్ అనే పుట్టుక.
1: జనరేటర్ బర్త్. జనరేషన్.
0: ఇంకా ఓ.
1: ఓ.
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్.
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: And it should be the organizer for the generator.
0: D, destruction. Destruction.
1: D, destruction.
0: చూసారా? సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుంది.
1: సో జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
0: సృష్టి స్థితి లయము.
1: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్.
0: అది జిఓడి.
1: దాట్ ఈస్ జిఓడి.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లయములు మూడింటి యందు ఉన్నాడు.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని బోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: వీరందరూ ఆచార్యులు.
1: దే ఆర్ ఆల్
0: ఆచార్యులు. ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెన్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి, నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రేక్ ఈశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ డిస్టెన్స్.
0: శంకరాచార్య ఆదిశంకరులు.
1: ద ఆదిశంకర ఫస్ట్
0: ఆర్యాంబ కుమారుడు.
1: ఐ ద సన్ ఆఫ్ ఆర్యాంబ.
0: అక్కడ వెళ్ళి
1: హ్యావింగ్ గాన్ దేర్
0: స్వామి,
1: స్వామి
0: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
1: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
0: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
1: వాట్ ఇస్ ద సిన్ హి ఎంక్వైర్డ్.
0: విధో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: వీ కెనాట్ డిస్క్రైబ్ బై వర్డ్.
0: నీకు వర్ణించడానికి భాష లేదు.
1: దేర్ ఇస్ నో లాంగ్వేజ్ దట్ డిస్క్రైబ్స్ యువర్ డివినిటీ.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: ద మైండ్ హ్యాస్ నో రైట్ టు కాంప్రిహెండ్.
0: అది నేను చెప్పాను.
1: దట్స్ వాట్ ఐ సే.
0: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
1: బట్ హ్యావింగ్ కమ్ టు కాశీ ఐ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ యూ ఇన్ వేరియస్ నేమ్.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: హ్యావింగ్ సెడ్ దట్ యూ కాన్ బి డిస్క్రైబ్డ్ ఆర్ నరేటెడ్ బట్ ఐ venture to do it.
0: Isn't that a sin? ఒకటి చెప్పినది మరొకటి, ఇది పాపం.
1: I thought one thing and I started declaring another. It is a sin.
0: సర్వత్రా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
1: యూఆర్ ఆల్ పర్వేసివ్.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వశక్తిమయుడు.
1: ఆల్ పవర్
0: అని నేనే వర్ణించినాను.
1: ఐ డిస్క్రైబ్ యు.
0: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
1: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్.
0: ఇది పాపం కాదా?
1: ఇజంట్ దట్ ఎ సిన్?
0: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
1: Then God is everywhere. Why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి, ఇది పాపం.
1: So feeling is one thing, action is different. It isn't that the same?
0: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: It only means the thought, word and deed should be perfect.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: ఇస్ ఓన్లీ వికెడ్ మ్యాన్ హూ అబ్జర్వ్స్ డిస్హార్మోని.
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆదిశంకరును కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
1: టు టెల్ ది హ్యూమానిటీ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ ఆదిశంకర స్టార్టెడ్ టీచింగ్ లైక్ దిస్.
0: ఆనందాలహరి,
1: ఆనందాలహరి
0: కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆదిశంకర స్పీక్ ఆఫ్ దిస్.
0: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
1: ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకనొక సమయంకు భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాప్తమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గము.
1: ఇట్ స్టెప్స్ ఇట్ దేర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాము.
1: యు ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యు మేక్ వర్డ్
0: దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టాము.
1: హియర్ యు హావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టాము.
1: దెన్ యు సే డిఓజి డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యు మేక్
0: ఈ పదమును సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యు టు సెంటెన్సెస్.
0: దేర్ ఇస్ గాడ్ అంటాము.
1: యు సే దేర్ ఇస్ గాడ్.
0: నో గాడ్ ఈజ్ నో వేర్ అంటాము.
1: దెన్ యు సే గాడ్ ఈజ్ నో వేర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వెల్ హౌ డు యు కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్
0: గాడ్ ఈజ్ నో వేర్?
1: గాడ్ ఈజ్ నో వేర్.
0: నో ఎన్ఓ నో.
1: నో ఎన్ఓ నో.
0: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ వేర్.
1: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ.
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: సో ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈజ్ నో వేర్ బికమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: వాషింగ్ మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరువాతి అంతా ఒక్కటే.
1: యూ స్టార్ట్ బిగినింగ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ వన్ గాడ్ అండ్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ బీయింగ్ ద సేమ్.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: యూ అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఇది నిజమైన సాధన యొక్క గమ్యము.
1: ఇస్ ద గోల్ ఆఫ్
0: ఇది సాధన యొక్క లక్ష్యము.
1: ఇది ఎయిమ్ ఆఫ్
0: ఇది సాధన యొక్క సారము.
1: ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే
1: ఓన్లీ పార్ట్స్
0: దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్ వన్.
0: అంతే కానీ తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హూ యామ్ ఐ హూ యామ్ ఐ.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇట్ లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హూ యామ్ ఐ. వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబు మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ స్టెప్డ్ ఇంటూ క్వాలిఫైడ్
0: విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము అన్నారు.
1: స్ట్రెంగ్.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము.
1: థ్రెడ్ ఇస్
0: దారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ జ్యువలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతములో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ నాన్ జ్యూయలిజం ద జ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ జ్యూయలిజం హస్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైన మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగిన మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హూ ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారక లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్డ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఈస్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యూ ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాల్యూలెస్.
0: నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యూవెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఇనపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనపెట్టిలో ఉండేటువంటి వాడిని లభించము.
1: ఇఫ్ యూ కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాచిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యూవెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటారు.
1: బాడీ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూ ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్‌పీరియన్స్. ఒరే
0: పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది కదా రండి.
1: ఓ మై క్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying I will give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో,
1: what costly things he is going to give,
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైత ఆనందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: I want that non-dual bliss, I want that eternal bliss, and that I want that bliss.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు. ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: And stand
0: there. సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly
0: educated. లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: God is there to confer limitless.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: Don't ask for low and cheap.

0: ఉంటుంటారు చాలా మంది,
1: మెనీ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్,
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు,
1: దే రీడ్ మెనీ బుక్స్,
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు,
1: దే నో మెనీ థింగ్స్,
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి,
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్,
0: చదువులన్నీ చదివి,
1: హావింగ్ స్టడీడ్ ఆల్,
0: చాలా వివేకి అయి,
1: బీయింగ్ సో ఇంటెలిజెంట్,
0: మరి తన్నెరుగుడు మందమతుడు,
1: హావింగ్ స్టడీడ్, హావింగ్ బీన్ సో ఇంటెలిజెంట్,
0: ఎంత చదువు చదివి, ఏ నీతి ఉన్నను దీనిని గుణము మానలేడు,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ హై ఎడ్యుకేషన్ ద మీన్ మ్యాన్ విల్ నెవర్
0: తరచి చదువ చదువ,
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్
0: తర్కవాదమే కానీ
1: ఇన్వాల్వ్ ఇన్
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు,
1: యువర్ స్టడీ విల్ మేక్ యూ టు ఆర్గ్యూ బట్ యుల్ నాట్ హావ్ నాలెడ్జ్,
0: చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువాలేను,
1: అట్ ఆల్ హావింగ్ స్టడీడ్ లైఫ్ లాంగ్ అల్టిమేట్ యూ హావ్ టు డై, స్టడీ టు బి మోర్
0: అమృతస్య పుత్ర,
1: యు ఆర్ ద సన్ ఆఫ్
0: శ్రీమంతుడి, అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడు అయినా,
1: యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ,
0: అట్టి అమృతత్వాన్ని నీవు చూసుకో,
1: అండర్స్టాండ్ ద
0: అట్టి అమరత్వాన్ని నీవు పొందు,
1: బి ఇమ్మోర్టి
0: ఆనంద స్వరూపాన్ని నీవు నుండు,
1: బి ది ఫామ్ ఆఫ్ ప్లేస్,
0: ఇలాంటి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నిస్తాం,
0: కదిలిపోయేటువంటి మేఘముల వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం,
1: యు ఆర్ ఆఫ్టర్ ది పాసింగ్ క్లౌడ్,
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము,
1: నాట్ ది లో మీన్ డిజైర్,
0: దైవం ఎక్కడనో లేడు,
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్,
0: నా హృదయం నందే ఉంటున్నాడు,
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్, నా బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్,
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్,
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు,
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్,
0: కనుక అట్టి సత్యాన్ని కైవల్యమైన మన దృష్టిని మరల్చాలి,
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే,
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది,
1: వెన్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ ఇన్ దిస్ వే యు కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ,
0: ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం,
1: యు పే వాటర్ ట్యాక్స్ టు మున్సిపాలిటీ ఫర్ సప్లైయింగ్ వాటర్ టు యూ,
0: ఎక్కడో ఉన్నటువంటి కరెంటు ను మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాం,
1: కరెంట్ ఇస్ సప్లై టు యూ పే ఎలక్ట్రిసిటీ బిల్,
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము,
1: ఈవ్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్ యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ద మున్సిపల్ అథారిటీ,
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు,
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్,
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు,
1: గాడ్ హాస్ గివెన్ ద సన్ లైట్ లైటింగ్ ద వరల్డ్,
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు,
1: డౌన్ పవర్ ఆఫ్ రెయిన్,
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం,
1: వాట్ ట్యాక్స్ యువర్ పే,
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం,
1: గాడ్ హాస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రీలీ,
0: దీనికి ట్యాక్స్ అనేటువంటిది అర్పితము,
1: ట్యాక్స్
0: అర్పితమే ట్యాక్స్,
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్,
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే,
1: హీ ద ట్యాక్స్ యువర్
0: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని,
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ,
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ,
1: where from you got this family,
0: నీవు కల్పించుకుందే కదా,
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్,
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు,
1: యూ వాంటెడ్ సో యూ మ్యారీడ్,
0: తర్వాత పిల్లలు పుట్టారు,
1: లేటర్ యు హాడ్ చిల్డ్రన్,
0: కుటుంబం పెద్దదైపోయింది,
1: ఫ్యామిలీ హస్ బిగ్ గ్రోన్,
0: స్వామి నేను ఇంకా భరించుకోలేను అంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని,
1: ఇఫ్ యు సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూస్ మిస్టేక్ ఇస్ ఇట్,
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు,
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్ నాట్ ఆఫ్ గాడ్,
0: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి,
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యూ హావ్ టు సాల్వ్,
0: ఈ కష్టమంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు,
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు నువ్వు మంచినే ఇస్తున్నాడు,
1: గాడ్ గివ్స్ గుడ్ ప్రెషర్,
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు,
1: యు ఆర్ నాట్ రిసీవింగ్ ప్రెషర్,
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా,
1: యు డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే సెడ్ హోల్ హార్టెడ్లీ,
0: చెవికి చేర్చు,
1: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్,
0: ఇట్టివారు నన్ను ఎరుగంగా నెత్తురా,
1: such people can they ever know me,
0: enta teliviyunna emi phalamu,
1: what is the use of your intelligence,
0: emi phalamu,
1: what is the use of,
0: manchi maata vinaru manasichi cheppina,
1: though it is said openly you don't listen to good things,
0: chedda maatalatte cheviniyeru,
1: bad words immediately
0: get into your ear, direct ga poi cheripothayi ee randramlo,
1: bad words will go directly into your ears,
0: manchi maatalu dinnamu cheptunnappudiki konchimaina sokam akkada,
1: though good words are said repeatedly
0: ammu varu gullu povi
1: to them, you don't listen to them,
0: కనుక మనం చేయవలసింది ఏమిటి,
1: వాట్ షుడ్ వి డు నౌ,
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి,
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్,
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి,
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ,
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి,
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్,
0: సమీపత్వానికి పోవాలి,
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్,
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి,
1: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్,
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము,
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ,
0: దైవం నువ్వు కావాలని కోరడు,
1: గాడ్ డజంట్ వాంట్,
0: అది కూడా నీ నిమిత్తమే,
1: ఇట్స్ ఫర్ యువర్ ఓన్ సేక్,
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమే,
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిజ్ ఓన్ సాటిస్ఫాక్షన్,
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది,
1: ఇన్ ప్రాక్సిమిటీ యు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ ఎఫెక్షన్,
0: కనుక మనము దివ్యత్వ సమీప

0: పోవాలనుకున్నప్పుడు
1: when you want to be close to God,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథం చదవటం కానీ,
1: you don't need to read,
0: గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: not high,
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి,
1: అండ్ ఆల్
0: ఇది లౌకికమైన తృప్తి, ఇది ప్రాకృతమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్స్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి,
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరమానందం,
1: సుప్రీం బ్లిస్,
0: యోగానందం,
1: అద్వైతానందం,
0: సచ్చిదానందం, అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటుంది.
1: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింపు చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్, ఓవర్ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత,
1: and
0: ee renniti endu kuda undali.
1: Purity of heart and purity of action are essential.
0: Ee sankalpamulu pavitramaintiga manam abhirthi panchukunte intakante manam cheyavalsindi em ledu.
1: If you develop sacred thoughts, that's enough, nothing beyond.
0: Mana sankalpamulu puraskarinchukoni mana pannanta kuda nerveyutunnayi.
1: All our actions depend on the thoughts.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Oka post runner vastunnadu.
1: Here is a post runner.
0: Post runner em chestunnadu? Nee address tho vachinatuvanni covers anta teeskon vastunnadu.
1: Post runner will give you letters addressed to you.
0: Oka intiki oka number ichchesestadu.
1: He gives one letter to
0: aa inti vallanta kudunu aanandanga navutu untaru.
1: All the residents in that family are very happy, smiling.
0: Aa post runner ichi aa aanandanni andinchaledu.
1: It is not the one given by post runner.
0: Aa jaabulo unnatundi aanandam vallanta ullasparustundadi.
1: Contents of the letter made the residents
0: రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
0: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మ్యాన్,
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీడికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ది లెటర్ మేడ్ దెం క్రై.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఇస్ లైక్ దట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకే కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you will have the happiness.
0: Satyani anusarinchinappudu lakshmi manu ventane untuntadi.
1: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
0: Inka rendodi ee eeshya anetundi chaala dukkhanni andistundi.
1: Jealousy, that will make you miserable.
0: ఈ యొక్క జలసి అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జలసి.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జలసి.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని.
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: అండ్ యువర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్
0: యువర్ బుద్ధి. అంటే కర్మానుసారంగా వస్తుంటుండాలి.
1: యూ యాక్ట్ బేసింగ్ ఆన్ యువర్
0: కర్మ. అంతా సంకల్పం చేత కూడుకుంటుండాలి.
1: ద ఫేట్ ఇస్ బేస్డ్ ఆన్ ద
0: పవిత్రమైన సంకల్పం చేత కర్మను ఆచరిస్తే నీకు సంతోషము ఆనందంగా కలుగుతుంది.
1: ఇఫ్ యూ డూ ఎవ్రీ యాక్టివిటీ విత్ ది సీక్రెట్ థాట్స్, యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ యాక్షన్.
0: దుర్భావము చేత ఈ సంకల్పాన్ని కూర్చుకుంటే మనకంత దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్, యూ విల్ బి మిజరబుల్.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకనే అన్ని బలములు కూడా ఉంటే దైవ బలం చాలా గొప్పది.
1: అఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి.
1: విత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్,
0: దైవ బలము లేక దాసుడగును.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, సపోర్ట్
0: ఆఫ్ గాడ్, కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సపోర్ట్ ఆఫ్ గాడ్, వాట్ హ్యాపెన్ టు కర్ణ?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: హీ సో స్ట్రాంగ్.
0: బుద్ధి బలం ఉంటుండాలి,
1: ఇంటెలిజెన్స్
0: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
1: పవర్ఫుల్
0: శాస్త్ర బలం ఉంటుండాలి,
1: నాలెడ్జ్.
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయింది.
1: హిస్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ద వెపన్రీ, ఇంటెలిజెన్స్,
0: శక్తి పతనం అయిపోయాడు.
1: అల్టిమేట్లీ రూయిన్ హింసెల్ఫ్.
0: దేహ బలము, బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వీ షుడ్ స్ట్రైవ్ ఫర్,
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమను మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: వెన్ వన్స్ యు ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్, యు విల్ బి స్పిరిచువల్.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత
1: Because of the merit of the past life. పవిత్రమైన ప్రాప్తి మనకి లభ్యమించింది. Because of the merit of the several of the past life. ఈ పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. Make use of proper use of it.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: When once you make proper use.
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: If you misuse you will lose this channel.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: He is everywhere.
0: అదే మనం చెప్పాను.
1: What భగవాన్ సిద్ధార్థ అంటే?
0: మనములో ఉన్నాడు. భవనములో ఉన్నాడు.
1: Is in a mansion.
0: బాటలో ఉన్నాడు.
1: Is in path.
0: పాటలో ఉన్నాడు.
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్?
0: పాటలో ఉన్నాడు. పాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్?
0: మాటలో ఉన్నాడు. తీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వర్డ్?
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇట్టులో ఉన్నాడు. కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్?
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యు షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పాత్ ఆఫ్ యోగా.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: దినదినములకు ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కాని నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ డజంట్ డిజైర్ ఇంక్రీజ్ ఇన్ నంబర్.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్.
0: పాదుకుల యొక్క భావం పెరగాలి.
1: దట్ పాదుకా ఫీలింగ్ షుడ్ ఇంక్రీజ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు,
1: దోస్ దట్ హావ్ కమ్ ఫర్ పాదుకా పూజ,
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: దే ఆర్ స్టిల్ వరల్డ్లీ అండ్ వరల్డ్లీ.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: తెలుసుకోవటం లేదు.
1: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్.
0: స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: దే థాట్ ద స్వామి ఈట్ అండ్ దేర్ఫోర్ దే బ్రాట్ సో మెనీ స్వీట్స్ దేర్.
0: డ్రై ఫ్రూట్స్ అంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: దే బ్రాట్ ఆల్ దోస్ థింగ్స్ దేర్.
0: ఆపిల్స్ బనానాలు ఇవన్నీ తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: ఆల్ ఫ్రూట్స్ ఆర్ కెప్ట్ దేర్ ఇన్ ద షెడ్.
0: పూర్ణచంద్ర హాల్ అంతా కూడా ఈ తిండితోనే చేరిపోయి ఉంటుండాలి.
1: హోల్ పూర్ణచంద్ర ఆడిటోరియం ఇస్ ఫుల్ ఆఫ్ ది స్వీట్స్ అండ్ ఫ్రూట్స్.
0: ఏ నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు?
1: డూ యూ థింక్ స్వామి ఇస్ కుంభకర్ణ?
0: ఏ అన్నమైనా కూడా నేను తినను.
1: భగవాన్ డజన్ టేక్ ఫుడ్.
0: అలాంటి పరిస్థితి లోపల ఈ తిండ్లతో ఎందుకోసం తెచ్చారు?
1: వెన్ స్వామి డజన్ ఈట్ రైస్ ఫుడ్, వాట్ ఆర్ దీస్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్?
0: దీన్ని సరిచేయటంకు, ఈ పంటంతా వేరు చేయడానికి, ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవచ్చు.
1: స్వామి మేడ్ బాయ్స్ టు వర్క్ టు క్యాటగరైజ్ టు సెపరేట్ టు సెగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్.
0: ఎంత కాలం పడుతుంది? ఈ కాలం లోపల ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: ఐ డోంట్ హావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవల్, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: స్వామి,
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్,
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి, హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: బ్రింగ్ ది బెడ్షీట్, దే కెన్ బి గివెన్ దేర్ ఇన్ ద హాస్పిటల్.
0: అది కూడా స్వామి చెప్పాడు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
1: బికాస్ స్వామి సెడ్ డోంట్ స్టార్ట్ గివింగ్ టుమారో.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
0: ఆశించేది ఒక్కటే ఒకటి.
1: హి వాంట్స్ ఓన్లీ వన్,
0: అది ఏ నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమ.
1: దట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ స్టడీ లవ్.
0: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నకసిక పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: వెన్ హి డజంట్ డిజైర్, వై డు యు బ్రింగ్?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఈ విధమైనటువంటి బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీ ఈజ్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథం అని చూపించారు.
1: యెస్టర్డే ఐ షోన్ చారియట్.
0: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, your hrudaya is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం అన్ని ముక్తి చేరి తెచ్చి పెట్టారు.
1: Today they brought this సింహాసనం.
0: నాకు ఏమి తెలుసు? కళాతూరికి ప్రశాంతి నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach.
0: ఇలాంటి అంత ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: Bhagavan doesn't like them.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: Swami likes only one thing, that is your love.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకా పైన మీరు తీసుకురాకండి.
1: All these material objects don't bring hereafter.
0: ఇదంతా కూడా గూరు, ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: All this is bhoot, this material.
0: సువహ నాకు కావాలి.
1: You want సువహ?
0: అది మన జ్ఞాన తత్వము.
1: దట్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అదే పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సీక్రెట్ విజ్డమ్.
0: జ్ఞానాదేవుడు కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యు టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి. ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: And reach that state of unity.
0: దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటి.
1: That surrender is important.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే,
1: that offering means,
0: అది మనం తీసినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: Just as the essence of the wood partaken becomes one with the blood and gets circulated all over the body.
0: అట్టనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: దివ్యత్వమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫామ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరము.
1: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హీ సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పాడు.
1: హీ ఆల్సో మెన్షన్
0: అబౌట్ ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాజ్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: అండ్ ఇట్ ద హనీ బీ దట్ బ్రింగ్స్ హనీ ఫ్రమ్ డిఫరెంట్
0: ప్లాంట్స్. అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేరుస్తుంది.
1: హనీ బ్రాట్ ఫ్రమ్ కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఈస్ కెప్ట్ ఎట్
0: వన్ ప్లేస్. అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: అండ్ ఇట్ క్యూర్స్ ఆల్ డిసీజెస్ హనీ.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఇస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: there's unity,
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ దట్ ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: When the heart enjoys purity, it joins divinity.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు. కానీ మీరు వింటున్నారే, కానీ ఒక్కటైనా రెండు రెండో ఆచరణలో పెట్టడం లేదు.
1: And it chants many times, but you don't practice at least one.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: It is enough if you practice one thing that is heard and did.
0: అంధకారం వెళ్ళ అతమారునే చూడ వస్తున్న దీపపు వార్త వలన.
1: బై అనౌన్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
0: రోగ పీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత.
1: బై లిసనింగ్ టు ద మిస్టరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
0: నిర్పేదవాని పేదరికమ్ము పోవున విత్త ప్రభావము విన్నయంత.
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిసనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
0: ఎత్తపోతుంది
1: ఇదంతా.
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
1: రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యు షుడ్ లైట్ ఎ ల్యాంప్.
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్.
0: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్.
0: వర్ణించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
0: ఆరాధించు, అర్పితం చేయి.
1: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటావు, అన్ని దీపాలను అంటిస్తుంటావు.
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
1: ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
0: అది ఏ దైవత్వము?
1: దట్ ఇస్ గాడ్.
0: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము.
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా రక్షిస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్ ది హోల్.
0: వెలిగిస్తుండాలి.
1: వేర్ ఇస్ ఇట్?
0: వెలిగిస్తుండాలి.
1: ఇట్ ఇస్ లైట్. ఇదంత
0: జీవన జ్యోతులు.
1: దట్ ఇస్ లైట్.
0: అది ఆత్మ జ్యోతి.
1: అండ్
0: ఆత్మ జ్యోతిని మనం అభివృద్ధి చేసుకుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమ్ ఇన్ ద హోమ్.
0: కనుక మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
1: అండ్ దిస్ light, this lamp of
0: love, ee prema jyoti kante prakashavantamainadi marokati ee jagatlo ledu.
1: And this light of love is greatest of all, nothing except
0: prema unda sarvamu akade untundadi.
1: Where there is love, everything is there.
0: Kanuka
1: so
0: ee prema tattvanni meeru abhirudhi parchukoni
1: develop love more and more.
0: ee prapancha sambandhamainadi panulu chesinappudikini avi kurunu paramarthikamgaane maaripothayi.
1: Even the worldly activity would become spiritual if you have love.
0: Ee office ko pani chey.
1: Go to the office and do work.
0: Business chey, pani chey.
1: Do business and work.
0: Intlo dosham ledu.
1: No mistake.
0: Ee kutumbalu poshinchukovali.
1: You can maintain your family.
0: Anni chestukunu sarvakarma bhagavat prityartham aniga meer bhavinchandi.
1: Whatever you may do, offer to God to please him.
0: Anta bhagavat prityarthanga cheyali.
1: May every activity be pleasing unto God.
0: Adi nijamainatuvanti oka bhakti.
1: That is true devotion.
0: Ante gaani భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
0: భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి.
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్.
0: ఎక్కడైనా మీరు పోండి,
1: యు గో ఎనీవేర్.
0: భగవంతుడికి ఎందుకు ఈ విధమైనటువంటి వికారాలంతా చేస్తున్నారు?
1: వై డు యు డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
0: మీకు అందరికీ తెలుసును,
1: యు ఆల్ నో,
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
1: People go to Tirupati and they bring very big crown.
0: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్నాయి ఈ నగలన్నీ.
1: And all these jewels make God also awkward and ugly.
0: నేచురల్ విగ్రహం చూస్తుంటే ఎంత ఆనందం వస్తుంది.
1: You'll be so happy if you watch that natural idol.
0: దాని అంతా ఎంతో మేకప్పులు చేసి ఇదో కప్పు మాదిరి బాగా చేసేస్తున్నారు.
1: It's the rest of the thing, jewelry, just makeup and it's just.
0: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
1: Don't carry jewels. Anywhere.
0: అప్పుడు నీకంటే బీదవాడా భగవంతుడు?
1: Do you think God is poorer than you?
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
1: Why do you carry?
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
1: You, it's your narrow mindedness.
0: నీకు నేరో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
1: యు ఆర్ నేరో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ ఇది కంట్రాక్షన్ లవ్.
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నేరో మైండెడ్ ఐడియా.
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
0: జ్యువెల్. ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు.
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
0: ఇవన్నీ కాదు ముఖ్యం.
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం.
1: And it is the charity which is the jewel to the hand.
0: Satyam kantasya bhushanam.
1: Truth is the jewel to the throat.
0: Chotrancha bhushanam jnanam.
1: The listening to the sacred text.
0: Ilanti nagala manukuntunnaga inka deeniki tagilinatuvanti nagala enduku manam marinchali?
1: When these jewels are there, why do you need other jewels?
0: Kantaniki okati untundadi satyam aneetuvanti jewel.
1: And you have got this truth.
0: Kantaniki okati untundadi dharmamu dhanamu aneetuvantidi.
1: And the charity. Charity and dharma are the jewels.
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు, అదే చెవులు ఉంటున్నాయి.
1: Listening to sacred things is the jewel.
0: చెవులు సరైన కంకణాలు వేసుకున్నావు.
1: And you have got ear rings.
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
1: You have got the necklace.
0: చేతికి కంకణం ధరించావు.
1: You have got the bangle.
0: ఇంకేంటి, ఇంకేం కావాలి?
1: What do you want?
0: ఇది ఏ సరైనటువంటి నగలు?
1: And these are the problems.
0: ఏదో పెద్ద వజ్రాల కిరీటము, వజ్రం, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఏదో ఒక ఆట.
1: And all these jewels made up of diamond.
0: ఇచ్చేటువంటి వాళ్ళు సోవాళ్లే, తీసుకునే వాళ్ళు సోవాళ్లే. సో
1: దోస్ దట్ ఆఫర్, దే స్పీక్ ఆఫ్ సో.
0: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు.
1: దే ఆర్ నో డివోటీస్ అట్ ఆల్.
0: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
1: ద వన్ హూ రిసీవ్స్ ఇస్ నో గాడ్.
0: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుని ఇవ్వకూడదు.
1: సో గాడ్ షుడ్ నాట్ రిసీవ్ అండ్ డివోటీస్ షుడ్ నాట్ గివ్.
0: ఇవ్వవలసింది తీసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఇస్ టు బి గివెన్, వాట్ ఇస్ టు బి రిసీవ్డ్.
0: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
1: యువర్ ప్యూర్ లవ్ ఇస్ టు బి ఆఫర్.
0: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
1: అండ్ యూ షుడ్
0: ఈ రెండింటిని తీసుకోవటం, ఇచ్చుకోవటం.
1: దీస్ ఆర్ థింగ్స్ టు బి ట్రాన్సాక్టెడ్.
0: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. ప్యూర్ హార్ట్ టు హార్ట్.
1: ఇట్స్ ఓన్లీ గివ్ అండ్ టేక్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
1: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
1: అది ప్రాపర్ జ్యువెల్.
0: పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
1: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
1: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఎ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
1: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఎ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములు అంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
1: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
1: Teach here in Bharat.
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుంది.
1: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: కరెక్ట్, రెక్టిఫై ద మిస్టేక్.
0: నీ ఇల్లు నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
1: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్?
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
1: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
1: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: This is what we are supposed to do.
0: ఇకపైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ తో అంతా నిండిపోయింది.
1: The whole పూర్ణచంద్ర హాల్ is full of these plates.
0: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
1: భగవాన్ టోల్ శ్రీనివాస్, వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెడతారు.
1: వాట్ ఆల్ దే ఈట్ దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
0: నేను ఏది తినను.
1: భగవాన్ డజన్ ఈట్
0: ఎనీథింగ్. తినేది వినేది ఒక్కటే.
1: వాట్ హి ఈట్స్, వాట్ హి లిజన్స్ టు ఇస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
1: హి లిజన్స్ గుడ్ థింగ్.
0: మీ ప్రేమను తింటాను.
1: అండ్ హి ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
0: ఆ రెండింటిని నాకు అందించండి.
2: ఇంకా
0: మిగిలిన ఏది కూడా మీరు తీసుకెళ్ళాలి.
2: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ ద రెస్ట్.
0: ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదాలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
2: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యు మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లా.
0: ఈ భక్తితో ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
2: విత్ డివోషన్ అండ్ లవ్ యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు
2: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
2: ఎట్ట
0: పోయి చేరేది,
2: హౌ టు రీచ్?
0: అందరూ వానర్లే అక్కడ చేరిన వాళ్ళంతా.
2: ఆల్ మంకీస్ అసెంబుల్ దే.
0: ఎవరు వానర్లు?
2: హూ ఆర్ మంకీ?
0: తోకున్న వాడు వానరు.
2: వానరు
0: నరుడు.
2: వానర్ ఐస్ వన్ వాలా దట్ ఐ
0: వా నర.
2: వా నర.
0: వా అంటే వాలము.
2: వా మీన్స్ వాలము.
0: వాలను తగ్గొట్టిస్తే నరుడు అయిపోతుంది.
2: ద మూమెంట్ టైల్ ఇస్ గాన్ హి బికమ్స్ ఎ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
2: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
2: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
0: స్వామి
2: స్వామి,
0: మీ నామమే దీన్నంత దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు.
2: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదటి రామ రామ రామ రామ అని రాళ్ళంతా వేశారు సముద్రంలో.
2: హి వెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామ రామ ఆన్ స్టోన్స్ and started dropping in the ocean.
0: Hanumanthu cheppinattu telina iraalanta
2: all the stones started floating.
0: Kaani etta avutundi ikkada oka raayi akkada oka raayi untu etta tee daatadu.
2: But here you find one boulder over there.
0: Rendittu cherchetunte naamam emto danni prayatninchu purvakanga sadhinchali.
2: There should be another sacred name to join these two boulders.
0: Oka raayi paina ra, rendava raayi paina ma rasu rendu cherthu vachesayi.
2: On one big stone they wrote ra, another stone ma, and both joined together.
0: Ee rendu cherthu attane inaadu manam sairam sairam sairam anukoni వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో.
2: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరామ్ సాయిరామ్ దట్ వేర్ డస్ ఇట్ గో?
0: రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామ రెండు చేరిపోతుంటాయి.
2: వెన్ దీస్ టూ లెటర్స్ రామ రా అండ్ మా రెండు
0: సెపరేట్ మనం తెలుసుకోవాలి.
2: దిస్ థింగ్స్
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
2: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
2: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
0: కనుకనే నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
2: హౌ షుడ్ వి చాంట్?
0: శాంతంగా స్మరించాలి,
2: పీస్ఫుల్లీ.
0: పవిత్రమైన భావంతో ఉండాలి.
2: సీక్రెట్ ఫీలింగ్.
0: అందరూ అడుగుతుంటారు స్వామికి 73 ఏళ్ళైంది ఇక్క ఉన్నారు.
2: స్వామి ఈజ్ 73, హౌ ఈజ్ హీ?
0: నాదంతా కూడా మూడే మూడు పీలు. పీ పీ పీ.
2: స్వామి స్టాండ్స్ బై దీస్ త్రీ పీస్.
0: పీ ప్యూరిటీ.
2: ఫస్ట్ పీ ప్యూరిటీ.
0: రెండవ పీ పేషెన్స్.
2: సెకండ్ పీ పేషెన్స్.
0: మూడవ పీ పర్సివరెన్స్.
2: థర్డ్ పీ పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇట్లే ఉంటాను.
2: విత్ దీస్ త్రీ పీస్ ఇన్ హ్యాండ్ హీల్ బి లైక్ దిస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం.
0: కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
2: సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ పీస్.
0: ప్యూరిటీని పెంచుకోవాలి.
2: డెవలప్ ప్యూరిటీ.
0: ఇంకా శాంతం పెంచుకోవాలి.
2: డెవలప్.
0: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
2: అండ్ ద పేషెన్స్ ఈజ్ యువర్ జ్యువెల్ ఆర్నమెంట్.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
2: వితౌట్ పీస్ వాట్ ఫర్ ఇస్ దిస్ లైఫ్?
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
2: లెట్ ది పీస్ బి ద క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అంటే శాంతంగా ఉంటుండాలి.
2: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి చేరిపోతుంది.
2: వెన్ వన్ దట్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా,
2: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్.
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి,
2: గివ్ అప్ ది లో డిజైర్.
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
2: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్
0: సెన్స్. అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
2: అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్.
0: ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
2: డెవలప్ దిస్.
0: చూడండి ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
2: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యూ కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
0: అన్నిటిని చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుందా.
2: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వీవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
2: Develop unity, bring them together.
0: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకు అంత బలం వచ్చేస్తుంది.
2: ఎవరితో
0: ఏకత్వాన్ని? ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుతో ఏకత్వం చేయాలి.
2: లెట్ ఆల్ ద వరల్డ్ బి వన్. లెట్ ద హోల్ వరల్డ్ బి వన్ విత్ గాడ్.
0: ఏకం సత్వి ప్రాభవదావదంతి అన్నారు.
2: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్.
0: ఓం ఇట్ ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
2: ఓం ఇస్ ఓన్లీ లెటర్ ప్రైమల్ సౌండ్.
0: ఏకాక్షరమైనటువంటి యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
2: లెట్ ఇస్ గో బై దిస్ ప్రైమార్డియల్ సౌండ్. ఓ
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి,
2: లెట్ గో అలాంగ్ ద డివైన్
0: పాత్. సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి,
2: లెట్ అస్ గివ్ అప్ నారో మైండ్.
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
2: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
2: ఫోన్ ఎగ్జాంపుల్
0: చెప్పాడు. హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
2: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది,
2: వెరీ గుడ్.
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
2: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
2: ఇస్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడి.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
2: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీ.
0: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
2: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
2: ఇట్స్ నాట్ బిజినెస్ పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
1: His heart and Bhagwan's heart should be unified.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
1: Bhagwan is declaring publicly today.
0: పోయిన వారము
1: లాస్ట్ వీక్
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
1: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్, ఆయుర్వేద డాక్టర్, అందరూ జాబులు రాశారు.
1: ఆల్ సెంట్ లెటర్స్.
0: స్వామి,
1: స్వామి,
0: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
1: వీ హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
1: Then Shettyar back to Madhura immediately.
0: 10th తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీల్లేదు.
1: He may not live till 10th.
0: ఈ లోపలే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు.
1: He may die in between, in the meantime.
0: నేను చెప్పాను, అతని భక్తి నా శక్తి రెండింటి ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
1: భగవాన్ సెడ్ his bhakti devotion, my shakti, my power,
0: enjoy it. Baba, aa deham enta prasinchi poyinappudikini, enni vyadhulu undinappudikini, sahinchukoni bharinchukoni aa patient aa vidhanga vastunnadu. Baba,
1: though he is aged, body is pretty old and sick, yet he is able to come here.
0: Aa bhaktiye athani rakshistundi.
1: His devotion saved him.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
1: సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది, కానీ
1: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్,
0: మరొకటి కాదు,
1: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
1: హి ఆల్సో సెడ్,
0: త్యాగరాజు చాలా కష్టాలు పడ్డాడు.
1: హి అండర్వెంట్
0: డిఫికల్టీ. భార్య మరణించింది.
1: వైఫ్ డైడ్.
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
1: హీ కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ.
0: తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
1: బ్రదర్ హ్యాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ అండ్ జస్ట్ డ్రాప్డ్ దెమ్ ఇన్ కావేరి.
0: రామ వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రాములపై కూడా కోపం వచ్చేసేసింది.
1: హి వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
0: చీ, ఇంతకాలం నిన్ను స్మరించినందుకు రామ నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది.
1: రామ, ఐ థాంక్ యువర్ గ్లోరీ, ఇస్ దిస్ ద పనిష్మెంట్ యు గివ్?
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
1: మై డివోషన్ ఇస్ సెక్యూర్.
0: నీ శక్తి వీక్ శక్తి.
1: పర్హాప్స్ యువర్
0: నీలో శక్తి లేదు.
1: యూ హ్యావ్ నో పవర్.
0: దూషించాడు.
1: అండ్ హీ అక్యూజ్డ్ హిమ్.
0: తర్వాత విచారించాడు.
1: ఇమ్మీడియట్లీ
0: ఎంక్వైర్డ్. నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
1: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
1: దెన్ హీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: కపివారది దాటునా,
1: విల్ మంకీ క్రాస్
0: కలికి రోటగట్టునా,
1: కెన్ ద మోటార్ బీ టైడ్,
0: లక్ష్మీ దేవి వలచునా,
1: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లవ్ యూ,
0: లక్ష్మణుండు కొలచునా,
1: విల్ లక్ష్మణ సర్వ్ యూ,
0: సుఖబు గల భరతుడు చూచి చూచి బ్రొక్కున, అపరామ శక్తి ఎంతో గొప్పరా.
1: Of all the people, highly intelligent Bharata, waiting for a long time, will he serve you? Oh Rama, your power is limitless.
0: Ayyo Rama Shakti ichindi kadu goppadi na balahinati inta varaku nanni baadha pettindi.
1: Rama's power is highest and the greatest and limitless. It's only
0: by him kante minchinatvanti shakti marokati ledu.
1: The divine power is greatest.
0: Adi divine power.
1: That is divine.
0: Aa divyamaina shakti kante minchinatvanti maroka shakti ee jagatlo ledu.
1: Nothing is greater than the divine power.
0: Kanuka aa shaktini manam swadhinam chesukunte sarva shaktulu manaku hastagatam aipothayi.
1: Then once you have divine power with you, the rest will follow.
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం?
1: When once you have got an అనుగ్రహ బల, the strength of his grace, what is the effect of the strength of the
0: planet? అనుగ్రహాల కోసం పాటుపడండి.
1: And work for to earn
0: God's grace. కోసం పాటుపడండి.
1: Work for this.
0: ఇది నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
1: There lies the true bliss.
0: ప్రేమ ముదిట మనసే కో

ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 11th October 1998 ఇన్ ప్రశాంతి నిలయం. భగవాన్ మెన్షన్స్ దట్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్ వన్ మస్ట్ నో దాట్ సత్ ఆర్ ట్రూత్ ఈస్ ద నేమ్ ఆఫ్ డివినిటీ అండ్ వన్ మస్ట్ బీ ఇన్ కమ్యూనియన్ విత్ సత్. భగవాన్ ఆల్సో రివీల్ ద సీక్రెట్ వై హీ లుక్స్ సో యంగ్, విచ్ ఈస్ డ్యూ టు ది 3 P's: purity, patience and perseverance, and tells everyone to cultivate these principles. Thank you. Sai.

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: సహజంగా గోచరమయ్యేటువంటి ప్రతి పదార్థములకు కొన్ని రంగులు ఉంటుంటాయి.
0: The material that we find outside has got certain colors.
1: కానీ ఆ రంగులు ఆ పదార్థములకు సహజమని భావిస్తున్నాము.
0: We consider the color of an object is a natural quality.
1: కాదు కాదు.
0: No.
1: అది మన యొక్క భావముల యొక్క మార్పులే ఈ రంగులకు మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ దట్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ కలర్స్ అవుట్ సైడ్.
1: ఆకాశంలో చూస్తే బ్లూ కలర్ గా ఉంటుండాలి, నీల రంగుగా ఉంటుండాలి.
0: ద స్కై లుక్స్ బ్లూ ఇన్ కలర్.
1: సముద్రమును చూస్తే నీల రంగులుగా ఉంటుండాలి.
0: ఓషన్ ఈజ్ బ్లూ ఇన్ కలర్.
1: కానీ స్కై ఈజ్ బ్లూ, ఓషన్ ఈజ్ బ్లూ అంటాం, ఇది చాలా తప్పు.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: ఈ సముద్రము నీల రంగుతో లేదు.
0: Ocean is not blue in color, in fact.
1: ఆకాశము నీలవర్ణము కాదు.
0: The sky is not blue either.
1: అత్యంత దూరంగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తుంది.
0: As it is at a far off distance, it looks blue in color.
1: సముద్రము కూడాను అగాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
0: As ocean is a fathomless depth, it also looks blue in color.
1: దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: It's white in color.
1: కల్పితమైనటువంటి వర్ణాలు అందులో ఏ మాత్రము కనిపించవు.
0: There's no the artificial color that we attribute to it.
1: అదే విధంగాని
0: likewise
1: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన, మన యొక్క భావములపైన, మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
0: Likewise good and bad depend on our faith, our feeling and thoughts.
1: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: The true color in the sense of the word
1: nijamaina roopamu kanipinchetundi kaadu.
0: The true form either you don't see.
1: Neeti nundi current puttutundadi.
0: Out of water you get electricity.
1: Kaani ee current dwara vidyut shakti dwara aneka rakamainatvanti upayogalu manam anubhavistunnam.
0: You make use of the electricity drawn from water for varied purposes.
1: Kaani కరెంటు మనకు కనిపించటం లేదు.
0: Yet you don't see the current directly.
1: ఈ నీటి నుండి ఆవిర్భవించినటువంటి కరెంటు ద్వారా అనేక ఉపయోగములు జరుగుతున్నవి, కానీ కరెంటు మాత్రం కనిపించదు.
0: Though we utilize the current drawing out of water, we don't see that.
1: అదే విధంగానే సమస్త జీవులు, సమస్త ప్రాణులు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: Likewise, all living creatures, all living beings, they're born out of the divinity.
1: కాని ఆత్మతత్వము కనిపించదు.
0: Yet they don't see the divine principle.
1: దాని నుండి ఆవిర్భవించినటువంటి ఒక జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నవి.
0: However, the good and bad of the living creatures, they are quite visible and seen.
1: శంకరుల వారి అద్వైతము కాశీ నగరంలో నలుదిశలా ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: ఒక్కతూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు.
0: శంకర క్లోజ్ హిస్ ఐస్ అట్ వన్ ఇన్స్టెన్స్.
1: ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి యొక్క దృశ్యం కనిపించింది.
0: హీ కుడ్ సీ ద మదర్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్.
1: అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడి వచ్చాడు.
0: He concluded that assembly then and there itself and left for Kaladi.
1: తల్లి కన్నులు మూసేకు పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యము లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: శంకర కుడ్ రీచ్ ద ప్లేస్ కాలడే బిఫోర్ ద ఎండ్ అప్రోచ్.
1: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: బట్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్ ద కేరళైట్స్ వర్ అపోజ్డ్ టు దిస్ థియరీ.
1: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
0: A renunciant has no authority to perform the ritual.
1: సర్వకర్మలో త్యాగం చేసి ఏ సన్యాసం స్వీకరించాడు?
0: One becomes an ascetic after sacrificing.
1: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
0: What is the meaning of sannyasa or renunciant?
1: సన్యాసి is sannyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
0: Giving up all desires is the true meaning of sannyasa.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: శంకర బీయింగ్ ఎ రెనన్షియంట్ హింసెల్ఫ్ హీ స్టార్టెడ్ పెర్ఫార్మింగ్ ది రిచువల్.
1: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: నో మ్యాటర్ మదర్ ఆర్ ఫాదర్ ఎన్ అసెటిక్ షుడ్ నాట్ పెర్ఫార్మ్.
1: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: టు మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ భగవాన్ వాంట్స్ అస్ టు టేక్ ఇన్ ద
1: మొట్టమొదటి సన్యాసం తీసుకునేక పూర్వముగా విరిజా హోమం చేస్తారు.
0: Before one becomes an ascetic, they perform a ritual called
1: విరిజా హోమం. అంటే ఏమిటి? తాను మరణించినట్టు, తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము, నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
0: విరజా హోమ ఈజ్ ఎ రిచువల్ వేర్ ద పర్సన్ కన్సిడర్స్ హింసెల్ఫ్ డెడ్ అండ్ గాన్ అండ్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్స్ ఆల్ హింసెల్ఫ్. దేర్ స్టార్ట్స్ ఎ న్యూ లైఫ్.
1: పూర్వపు రూపం పోయింది.
0: ద ఎర్లియర్ ఫార్మ్ ఇస్ గాన్.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: ద ఫార్మర్ నేమ్ ఇస్ ఆల్సో గాన్.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంది. ఆనందమో రూకానందమో ఇంకొక ఆనందమో ఆనందమో ఆనందమో అంత ఆనందములే. కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని.
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: ఈ పర్ఫార్మ్స్ హిజ్ ఓన్ ఆబ్లిగేషన్.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది.
0: బూర్గుల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: సాక్షాత్ భగవంతుని చేతనే, భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్లాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
0: Ramkrishna had a desire that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation.
1: Swami vellutunnadu ani telisi chaala mandi bhaktulu aneka prantham nunchi naato 200 mandi vacharu.
0: On coming to know that Bhagavan is visiting those centers, around 200
1: pavitra hrudayulu pavitramaina dampatulu varidderu ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు, అంత త్యాగస్వరూపులు.
0: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్, దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్. దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
0: రామకృష్ణ యూస్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దేర్.
1: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేం చేస్తాం, మీరు కూర్చోండి. చీచీ, నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
0: ADC, other people around, they said, sir, we will do it on your behalf. But he said, no, here I am a devotee. He said one thing.
1: హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కూడా అతను చీఫ్ మినిస్టర్ అయినాడు.
0: హి వాస్ ది చీఫ్ మినిస్టర్ వెన్ హి వాస్ దేర్ ఇన్ హైదరాబాద్.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నాడు.
0: దేర్ ఇన్ దట్ లొకాలిటీ బై నేమ్ మలక్పేట హైదరాబాద్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ లైన్
1: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. తిరుపతి మారి
0: దే షుడ్ నాట్ delay, therefore everyone should
1: come to the volunteers. Vellandi, vellandi, vellandi,
0: all the volunteers will drive them forth quickly to pass on.
1: Atani yokka hrudayam elanti dani pillaluku artham kavali.
0: Students should know the heart of Gurgul Ramakrishna Rao.
1: Aina queue lo poi nilchukunnadu.
0: He also stood in the line queue.
1: IGP vachadu, sir meeru chief minister, meeru pratyekanga raavachu, ee queue lo vaddannadu.
0: Inspector General of Police came and said, sir, you are the Chief Minister. You don't have to stand there with you.
1: Chief Minister. Adhyatmikanga nenu Chief Devotee.
0: And he said, politically I am the Chief Minister, but spiritually I am Chief Devotee.
1: Chief Devotee.
0: Chief Devotee.
1: నాకు ఇంకా అంత భక్తి రాలేదు.
0: Well, I am not that devoted.
1: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు.
0: రామకృష్ణరావు is such a noble heart.
1: తిరిగి శంకర్ల వారు
0: శంకర
1: ఎవరు ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
0: దేర్ ఇన్ దట్ విలేజ్ కాలడి నోబడి వర్
1: దేర్. దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
0: ద బాడీ హాస్ టు బి టేకెన్ టు ద ఫ్యూనరల్.
1: ఎవరు అక్కడ రాలేదు.
0: నోబడి కేమ్.
1: ఈ నంబూద్రి ప్రాంతంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
0: నంబూద్రి బ్రాహ్మణ్ సెడ్ వన్ షుడ్ నాట్ టచ్ దట్ బాడీ.
1: ఎందుకంటే ధర్మ విరుద్ధమైన దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్యులు.
0: శంకర ఇస్ యాక్టింగ్ సంథింగ్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలనే తన దొడ్డు లోపలనే ఉంటుంది అక్కడే బుక్ చేశాడు.
0: యాజ్ దేర్ ఇస్ నో వే
1: ఎవరు ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు.
0: యాజ్ దేర్ వర్ నన్ టు హెల్ప్ హిమ్ టు క్యారీ ద బాడీ, హీ క్యారీడ్ ఆన్ హిజ్ ఓన్ షోల్డర్ అండ్ జస్ట్ క్రిమేటెడ్ ఇన్ ద బ్యాక్ యార్డ్.
1: ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్లనే జరుగుతుంది. ఎవరు ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే కూర్చడం, వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి ఒక శ్మశానం లేదు.
0: ద సేమ్ ప్రాక్టీస్ ఈజ్ ఫాలోడ్ ఈవెన్ డౌన్ దిస్ డే. ద రిచువల్ మీన్స్ క్యారింగ్ ద బాడీ అండ్ క్రిమేటింగ్ ఇన్ ద బ్యాక్ యార్డ్.
1: కేరళ స్టేట్ మీరు పోయి చూసినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
0: ఇఫ్ యూ గో టు కేరళ యూ విల్ ఫైండ్ ద హౌసెస్ స్ట్రైట్ బిహైండ్ నన్.
1: అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటుంది.
0: దర్ ఇస్ ఓపెన్ స్పేస్ బిహైండ్
1: ఇట్. ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి. అక్కడ
0: బికాస్ దే నీడ్ సమ్ పొజిషన్.
1: ఈ విధంగా శంకర్ల వారు తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
0: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్ ది ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
1: ఆ కేరళ ప్రజలు శంకర్ల వారి పైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్సు కలిగింది.
0: శంకర was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
1: Dari nadchukuntu pothunnadu.
0: He was just walking along.
1: Kashikanta nadchukone povali.
0: In those days one has
1: day and night.
0: Day and night.
1: Anaru torch light kuda levu.
0: There were no torch lights in those times.
1: Idi pettukoni oka karrakanta nippu antinchukoni ఆ యొక్క ఆయిలు పోసి కిరసిన ఆయిలు దాని ద్వారా తీరు ప్రయాణం చేసేటువంటి వారు.
0: లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
1: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
0: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
1: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడా విద్యార్థులే, మీరు కూడా యువకులే.
0: Watching the disciples, he said, you are also young, you are also students.
1: ee naati yuvakulainatundi bala balikalu kaani malamutra durgandha maamsaraktam tho kudinatundi ee shariramunu aakarshistundadu kaani nijamainatundi aatmanu evvaru kudanu vicharinchatam ledu.
0: You are young men and women, you are young citizen students, you are just carried away by the body which is nothing but fecal
1: malamutra durgandha maamsaraktam tho kudinatundi ee dehanni వరిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ ద బాడీ విచ్ ఇస్ నథింగ్ బట్ ద పౌల్స్.
1: సౌందర్యాన్ని చూస్తున్నారు.
0: యు ఆర్ క్యారీడ్ అవే బై ద బ్యూటీ.
1: ఈ సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తున్నారు.
0: యు ఆర్ అట్రాక్టెడ్ బై ద బ్యూటీ.
1: ఆకర్షిస్తున్నారు.
0: యు వాంట్ ఇట్.
1: చీ చీ, ఇది సరైనది కాదు.
0: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఇది మానవుడిగా పుట్టి
0: హావ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ?
0: వై షుడ్ బి డెల్యూటెడ్ బై ద బాడీ దట్ చేంజెస్ ఎవ్రీ మూమెంట్?
1: ఇవి క్షణ క్షణమునకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లేదు.
0: ద బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మూమెంట్.
1: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లేదు.
0: దట్ షుడ్ టు ఫేడ్ అవే.
1: కట్టగడపటికి కాలిపోయే శరీరం లేదు.
0: అల్టిమేట్లీ దే మస్ట్ బి బర్న్.
1: యవ్వన మెత్తలో ఉంటుంటారు.
0: వాట్ హ్యాపెన్
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్స్ యవ్వనము.
0: దిస్ యూత్ ఈజ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్
1: అని అక్కడ ఒక విధమైనటువంటి ఒక శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు.
0: There he composed a shloka and started explaining to the entire assembly over there.
1: Anaga yuvakulainatunti varu ati jagrataga melagali.
0: It only means youngsters should conduct themselves
1: very carefully. Sharira drishtine dani manam vismarinchali.
0: They should forget the body feeling whatsoever.
1: Idi anta kudunu kevalamu oka durgandham tho koodinatunti oka shariramlu.
0: The whole body is full of foul smell, bad.
1: Deeni anda sandamunanta kudunu ekkada untundadi?
0: Where does the real beauty lie?
1: ఇది కేవలం ఏమాత్రం కూడా నువ్వు భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ డెల్యూషన్. యూ కెనాట్ బేర్ దట్ ఫౌల్ స్మెల్ ఎనీ లాంగర్.
1: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ స్టోరీ.
1: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
0: ఏ కింగ్ హ్యాస్ ఓన్లీ సన్.
1: ఆ అబ్బాయికి 20 సంవత్సరం వచ్చింది, 22 సంవత్సరం వచ్చింది.
0: అటైన్డ్ ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్.
1: తండ్రి పిలిచాడు, నాయన నీవు ఇంక యువరాజు కావాలి.
0: Father called him and said, you should be a prince now.
1: నీకు 22 సంవత్సరం సరియైన వయసు.
0: 22 years is the right time.
1: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
0: I want to get you married.
1: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
0: The son started giving reply to his father because of the lenience given to him.
1: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చారు.
0: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
1: ఆనాటి రాజకుమారుడైనటువంటి ఆ యువకుడు, నాన్న నేను వివాహమాడదలిచినటువంటి ఒక కన్యను నేనే సెలెక్ట్ చేయాలి, కానీ మీరు సెలెక్ట్ చేయనక్కర్లేదన్నాడు.
0: The boy said, I should select my bride because I am going to marry her.
1: Appattu Raju chaala baadha kaligindi.
0: King felt very sad.
1: Kaani kumaruni baadha pettadam thaniki ishtam lekapoyindi.
0: But it's not his intention to make him feel sad.
1: Sare em maatladukunda lopaliki vellaadu.
0: Without talking anything he retired.
1: Ee tandrito ee vidhamga kuda maatladanani manasu kontha varaku baadha kaligindi.
0: The son also felt little bit sad.
1: Notito annadu maatrame kaani conscience tripti kaaledu.
0: Though he said what he liked, but his conscience was not satisfied.
1: Aa abbayi gurra nekkadu kontha maarisika maarpu kosam ani aranyaniki povalanukunnadu.
0: That boy just
1: ee aranyamlo kontha nigarinchinappudu manasu maarpu raavachu anukunnadu.
0: Well, he thought that his mind might change if he goes to the forest.
1: Potunnadu gurram paina.
0: He was proceeding on the horse.
1: Kinda nadi.
0: There's a river below.
1: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
0: He was just proceeding, riding on the horse along the river bed side.
1: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదిలోకి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have their bath.
1: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
0: హౌ ఇస్ షీ ప్రొసీడింగ్?
1: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడాను మగవారి ముఖం చూడకూడదు.
0: షీ హాస్ డిటర్మిన్ నాట్ టు లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ ఎ మ్యాన్.
1: నా జీవితం అంతా కూడాను కన్యగానే జీవించాలి.
0: దట్ షీ షుడ్ లివ్ అన్మ్యారీడ్ త్రూ అవుట్ అవర్ లైఫ్.
1: నా జీవితం అంతా కూడాను భగవత్ అర్పితంగా నేను అర్పితం కావించుకోవాలి అని సంకల్పించుకుంది.
0: షీ హాస్ డిటర్మిన్ టు సరెండర్ హర్ లైఫ్ టు గాడ్ ఓన్లీ.
1: ఏ సేవలు చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
0: She has decided to serve God and none else.
1: Ani ame chuttu oka parda kattukoni dani naluguru chelikettalu pattukoni aa madhyalo ime tirigi nadileki vedutunnaru.
0: As she was going along the way, she was just
1: there's
0: a curtain around.
1: Nadi oddu gattu paina untundadi.
0: And she was walking along the edge of the river.
1: Ee gattu paina gurram paina poyyetundi ee rajakumarudu aa amma yokka mukhanni choochadu.
0: The prince on the horse looked at the face of this girl.
1: Prarambhamaindi vyadhi.
0: There started the disease.
1: Aa yokka gurranni reverse chesadu intiki.
0: ఈ రివర్స్ ది హార్స్ బ్యాక్ హోమ్.
1: వెంట వచ్చినటువంటి యొక్క దాసుల తోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
0: ఈ స్టార్టెడ్ మేకింగ్ ఎంక్వైరీస్ అబౌట్ దిస్ గర్ల్ వేర్ ఫ్రమ్ షీ కమ్స్ అండ్
1: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో చెప్పించాడు.
0: వాజ్ అఫ్రైడ్ టు టెల్ హిస్ ఫాదర్.
1: అందమైనటువంటి పిల్లను ఈనాడు చూచాను.
0: He said, I saw
1: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
0: I saw a beautiful girl today. I want to marry her.
1: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
0: Father was happy that boy at least agreed.
1: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
0: She is the daughter of a businessman.
1: ఆ వ్యాపారి కూడా ఆమెను ఏకైక పుత్రిక.
0: And she is the only daughter of this businessman.
1: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
0: And then they went and asked that businessman.
1: ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడుగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
0: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
1: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
0: Father was happy that boy at least agreed.
1: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి.

0: బిడ్డకు చెప్పలేదు.
1: బట్ హీ డిడ్ టెల్ హిస్ డాటర్.
0: ఈ బిడ్డ క్రమక్రమేణా తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
1: హిస్ డాటర్ కేమ్ టు ఫైనల్ డెసిషన్ దట్ షీస్ నాట్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అట్ ఆల్.
0: కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు, చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడో అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
1: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
0: Oka dinamu ganga nunchi snanam chesi intiki vachindi nanna arugu paina kurchunnadu akkada nanna tho maatladutundi nanna meeredo oka varam nunchi chaala vicharanga untunnaru deeniki kaaranam emiti anna.
1: The girl was returning from Ganges after having bath there.
0: Patti dinamu prathama sayankalamu raju garu vaatram abbutunnaru eppudu.
1: This girl asked, "Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages every day."
0: ఈ రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందనే టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుందని టెంపరేచర్.
1: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
0: ఒక దినము ఆమె చెప్పింది, నేను వివాహం ఆడను.
1: One day she said, "I'm not going to marry."
0: రాజుకు ఏ విధంగా చెప్పాలి అన్నారు.
1: How to convey this?
0: వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదు మా బిడ్డకి అని చెప్పండి అని.
1: Please inform them that my daughter doesn't want to marry.
0: ఈ వార్తను చెప్పేటప్పటికి రాజు గారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
1: The king said, I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married.
0: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
1: Father on
0: ఏ నిమిషంలో
1: సాడ్
0: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
1: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
0: సాయంకాలం తిరిగి గంగస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
1: This girl went to Ganges, had her bath and she sat in meditation.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నా ప్రతిజ్ఞకి ఎట్టి భంగం కాకుండా,
1: in order to hold on to my vow,
0: rajuku asantrupti kaakunda,
1: in order not to dissent,
0: na tandiki ye vidhamainatundi chintalu kaakunda,
1: to see that my father
0: edaina oka vidhamainatundi vision naaku ichese,
1: please show me a way, give me some vision,
0: oka vidhamainatundi divya sankalpalu naaku andinchamani cheppi,
1: give me some vision, a divine thought to get away from this murderer, the problem.
0: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
1: As she prayed wholeheartedly, God responded.
0: దీనికి సరైన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
1: అండ్ దెన్ షీ కుడ్ హ్యావ్ ఏ గుడ్ నాక్ విత్ ఇన్ హర్సెల్ఫ్.
0: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పింది.
1: షీ టోల్డ్ హర్ ఫాదర్, ఫాదర్, సెండ్ ద మెసేజ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ ద ప్రిన్స్.
0: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాను.
1: హౌఎవర్ 8 డేస్ టైం షుడ్ బి గివెన్ టు మీ.
0: సరే ఇంకా 8 డేసా అని రాజకుమారు చాలా నిరుత్సాహంలో ఉన్నాడు.
1: ద ప్రిన్స్ వాజ్ డిసప్పాయింటెడ్ బికాస్ 8 లాంగ్ డేస్ హీ హాడ్ టు వెయిట్.
0: సరే ఈ వార్తను రాజుకు పంపించాడు.
1: దిస్ మెసేజ్
0: రాజు చాలా సంతోషించాడు.
1: ద కింగ్ వాజ్ హ్యాపీ.
0: ఆనాటి నుండి
1: సిన్స్ దెన్
0: ఈమె ఒక వైద్యుడి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్ పర్గెట్.
1: దిస్ లేడీ వెంట్ టు ఎ డాక్టర్ అండ్ షీ టుక్ స్ట్రాంగ్ డోస్ ఆఫ్ పర్గెటివ్.
0: ప్రతి దినము కూడాను చాలా భేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది.
1: She took that Purgit strong dosage that she had dysentery.
0: ఒక్కొక్క దినం పోయినటువంటి భేదంతా ఒక్కొక్క పాత్రలో ఎత్తుకుంది.
1: All the material is collected in very big vessels.
0: 8 డేస్ అయినప్పటికే ఈ 8 దినములకు 8 పాత్రలంతా నిండినాయి.
1: 8 డేస్ టైం ఆల్ ది వెసల్స్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మెటీరియల్.
0: ఈ 8 డేస్ తర్వాత ఒక ఇంటిలో మీరు పోయి ఇద్దరు మీట్ కావాలి.
1: At the end of the 8th day, they should meet.
0: కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పాలి.
1: The prince should answer.
0: ఇది పూర్వమే ఒక విధమైనటువంటి నిర్ణయంలో ఉండేటువంటిది.
1: This was the decision agreement before.
0: 8 దినములు జరిగిపోయింది.
1: All this passed.
0: ఈమె శరీరము అష్టపంజరంగా ఉంటుంది, కన్నులంతా లోపల దిగిపోయిన చాలా వికారంగా మారిపోయింది.
1: All her face, all her personality became ugly now.
0: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడైపోతారు.
1: All of you know, when you suffer from strong continuous dysentery, you become weak naturally.
0: సరే తిరిగి ఆనాడు పల్లకి పైన కూర్చుంది, ఆ యొక్క ఇరువులు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి. చూస్తున్నాడు చాతక పక్షుల వలె ఎప్పుడెప్పుడు వస్తుందా ఆమె.
1: దిస్ ప్రిన్స్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అరైవల్ లైక్ చాతక బర్డ్.
0: ఈ అమ్మాయి దిగింది.
1: ఆమె

0: చెలికత్తెను పట్టుకుని నడచడానికి కూడా శక్తి లేదు.
1: ద్రౌపది
0: చూచాడు ఈ రాజకుమారుడు.
1: She didn't have enough of strength to walk on her own. She was accompanied by servants.
0: ఎనిమిది మంది చెలికత్తెలంతా ఎనిమిది పాత్రలు కూడా
1: తీసుకొస్తున్నారు. Eight servants were bringing very big vessels along with them.
0: Eight vessels carrying. చూచాడు రాజకుమారుడు.
1: The prince saw.
0: నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది.
1: The girl I saw was very beautiful.
0: ఈ బిడ్డ ఎవరో కురుపి అయినటువంటి రోగి.
1: Who is this ugly lady?
0: ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుందది.
1: She is suffering from disease, I believe.
0: కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఎప్పుడు కోరలేదన్నాడు.
1: So I never wanted such a lady.
0: ఆమె చేతులు జోడించి ఆ కన్య
1: with folded hands she said, oh prince,
0: మీరు నా అందాన్ని చూసి మీరు భ్రమించారు.
1: You are carried away by my beauty.
0: మొట్టమొదట మీరు నా అందాన్ని చూసి మీరు ఆశించారు.
1: In fact, you wanted being carried away by my beauty.
0: ఇదిగో నా అందమంతా ఆ 8 vessels లో ఉంటుందది.
1: All my beauty is there right now in those 8 vessels.
0: ఈ అందాన్ని మొట్టమొదట తీసుకో.
1: But collect this beauty, 8 vessels.
0: తరువాత నన్ను వివాహం ఆడు.
1: Later you marry me.
0: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అంద చందంగా కనిపించాను.
1: So long the dirty foul matter is within me.
0: మలమూత్రంతో మాంసరక్తంతో ఉండినటువంటి ఈ దేహమును అందం ఎక్కడ ఉంటుందది?
1: How do you find the beauty in
0: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
1: And my beauty is in this form of
0: ఈ మలమూత్రంలే నా అందము.
1: And it is the fecal matter in my beauty.
0: దీన్ని చూచా నా అందమని భావించావు కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది. ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుండాలి. శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ శంకర.
0: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
1: జస్ట్ యాజ్ ది హార్స్ రివర్స్ దెన్ హిజ్ మైండ్ ఆల్సో టర్న్ నౌ.
0: తాను కూడా అనుకున్నాడు చీ
1: హీ టు ఫెల్ట్
0: నిజం.
1: Yes.
0: దేహం ఏమిటిది?
1: వాట్ ఇస్ దిస్ బాడీ ఆఫ్టర్ ఆల్?
0: పంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.
1: ద బాడీ సో వీక్ ఆఫ్ ది సెన్సెస్.
0: శతవర్షమును దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున.
1: దో 100 ఇయర్స్ లైఫ్ టైం స్పాన్ ఇస్
0: బాల్యమందు.
1: యు కెనాట్ బిలీవ్ ఇట్.
0: లేక ప్రాయమందు,
1: చైల్డ్హుడ్ ఆర్
0: లేక ముసలియందు, లేక ముదిమియందు, ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: ఐదర్ ఇన్ ఎ సిటీ ఆర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఆర్ ఇన్ ది డీప్ సీ వెన్ యు ఆర్ గోయింగ్ టు డై నోబడీ కెన్ సే.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: దీన్ని అనుసరిస్తూ పోతుంది ఈ బాడీ.
1: దిస్ బాడీ ఫాలోస్ ఇట్.
0: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
1: ద ప్రిన్స్ యాక్సెప్టెడ్ ద ఫిలాసఫీ సో బ్యూటిఫుల్లీ టాట్ టు హిమ్ బై.
0: దీనినే శంకర్ల వారు యువకులకు అందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
1: This is the teaching of Shankara to all youth, youngsters.
0: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
1: He didn't teach any.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: Do your duty.
0: కాని కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
1: But make use of this body thinking of God.
0: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
1: He did it, he has been doing it and started propagating the same.
0: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
0: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు.
1: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్
0: అద్వైతం ఏమిటి?
1: వాట్ ఈస్ యువర్ డ్యూటీ?
0: బాలబాలికలారా,
1: boys and girls,
0: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
1: Daily you go to cinemas.
0: మీరు సినిమాలు చూస్తున్నారు.
1: You see cinemas.
0: ఇందులోనే ఉంటున్నది అద్వైతం.
1: There is principle of non-dualism there.
0: చక్కగా వివరిస్తాడు.
1: Explain clearly.
0: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. అది స్క్రీన్.
1: When you go and sit in a theater, you find white screen in front of you.
0: కానీ ఆ స్క్రీన్ ని ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
1: But you can't bear to see that sight of the screen.
0: కానీ మీరు వెయిట్ చేస్తున్నారు.
1: But you have been waiting.
0: దేనికి వెయిట్ చేస్తున్నారు?
1: What for?
0: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
1: You are waiting for the picture to start.
0: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
1: You are so happy to see the picture on the screen.
0: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగి పోతున్నాయి.
1: The pictures that appear on the screen don't stay there.
0: పోయిన బొమ్మలు తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
1: They go and come again.
0: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం, రావటం పోవటం జరుగుతుండాలి.
1: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
0: కానీ
1: బట్
0: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
1: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నా కమ్స్.
0: అది ఏ బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
1: దేర్ఫోర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
0: మిథ్య అనగా జగత్.
1: జగత్ ఇస్
0: జా గట్. జా గట్ రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
1: జ జగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్ దట్ ఈస్ జగత్.
0: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి,
1: పిక్చర్స్ కమ్ అండ్ గో,
0: అది జగత్,
1: దట్ ఈస్ జగత్.
0: బ్రహ్మ సత్యము, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
1: గాడ్ ఈస్ ట్రూత్ లైక్ ఎ స్క్రీన్.
0: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
1: బట్ నో వన్ వాంట్స్,
0: బొమ్మలు వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
1: బట్ దే వాంట్ టు సీ ది పిక్చర్స్ ఆన్ ది స్క్రీన్.
0: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
1: Next moment he taught
0: sarvam vishnumayam jagat annadu.
1: Second declaration is the whole universe is of Vishnu.
0: Anta kudu vishnumayame,
1: everything is of Vishnu.
0: Anta daivamayame,
1: everything is divine.
0: Andu aashchirya paddaru panditulu.
1: Pandits were
0: konni nimisham lopala sar jagat annadu anaga jagat mithya annadu brahma satyam annadu.
1: At one time he said God is truth and the world is illusion.
0: Sarvamu vishnumayam jagat antunnadu.
1: Now he says
0: jagat anta vishnumayame antunnadu.
1: That he says the whole world is divine.
0: Adi nijama.
1: Is that true or is this true now?
0: Adi nijam idi nijam annadu Shankara.
1: Shankara said that is truth, this is also true.
0: Bommalu ostunnayi pothunnayi,
1: pictures come and go.
0: Punarapi jananam punarapi maranam punarapi janani jatare sayanam punarapi maranam punarapi jananam.
1: Man is born time and again, takes birth again and again.
0: ఇవంతా కూడాను మిథ్యమే.
1: All this is illusion.
0: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం, ఇది మిథ్యము.
1: The birth and death will follow like a cycle.
0: కానీ జగత్ పుట్టడం లేదు, చావటం లేదు, అది సత్యము.
1: But the world is neither born nor dies, that is truth.
0: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
1: He said the whole universe is divine.
0: దీనికి రెండవ యొక్క ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
1: He gave second example in support of this.
0: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
1: Here is a screen on which pictures are projected.
0: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
1: But you see only the picture.
0: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
1: When pictures are projected on the screen, what happened to the screen then?
0: Screen aa bommalatone kalchi undi.
1: The screen got itself mixed screen with the
0: picture. Lekapothe bommale kanipinchavu.
1: Without the screen you cannot see the picture.
0: Kabatti background ga untundadi ee screen.
1: So screen is there in the background.
0: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
1: బికాజ్ స్క్రీన్ ఇస్ దేర్ యాస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్ క్లియర్.
0: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
1: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ ద పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
0: శాశ్వతమైన ఈశ్వరత్వము,
1: ద పర్మనెంట్ డివినిటీ,
0: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
1: ఇట్ గెట్స్ యూనిఫైడ్.
0: అది సర్వం విష్ణుమయం జగత్తు అన్నాడు.
1: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఇస్ సెడ్. The whole thing is divine.
0: Screen lekapothe ee bommalu levu.
1: Without screen there are no pictures.
0: Kabatti screen kuda aa bommallo untundadi.
1: Therefore screen is also there in the picture.
0: Kabatti bommalu bommala bommalu anukuntunnavu neevu.
1: So you think only a picture.
0: Ee bommallo kuda nu daivattam anetundi untundadi.
1: There in this picture.
0: Adi ye aatma tattamu.
1: That is omniscience.
0: Ishavasyam idam jagat.
1: The whole universe is fully divine.
0: Anni bommalu endukodanu undinatvantidi aatma okkati.
1: In all the pictures,
0: adi
1: in all the forms,
0: adi ye screen.
1: In all the forms there is only one aatma.
0: Screen vallane anni kodanu vastunnayi pothunnayi kalustunnayi velutunnayi.
1: Because of the atmic principle of screen, screen all these come and go.
0: Bommale kanipinchavu manaku.
1: Without the screen you cannot see the picture.
0: Kanuka adantha satyamainatundi.
1: Therefore that's all true.
0: Ee vidhamainatundi advaitanni jagatnuku chaatutu vachadu.
1: This theory of non-dualism was taught to the entire world.
0: Jagatanta oka screen.
1: The whole world is a screen.
0: Indulo puttedi chachedi ikka jeevulanta kudanu ee screen paine kanipistunnayi manaku.
1: All the creatures born and that die later appear on the screen.
0: Kaani prathi bomma endu kudanu ee screen kudanu leenamai untundadi.
1: But in every picture there is screen.
0: Screen lekapothe bommale manaku undavu.
1: Without the screen you can't see the picture.
0: కనుక అద్వైతం అనగా ఏమిటి?
1: What do you mean by non-dualism?
0: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
1: Therefore non-dualism means one should think of the fundamental non-dual principle.
0: అది
1: మూలాధారం
0: స్క్రీన్.
1: That is the screen, real screen which is the divinity.
0: జగత్తంతా కూడా నువ్వు వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
1: The whole world is something that goes and passes.
0: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
1: And therefore this world which is illusion appears on the screen which is eternal. కనుకనే
0: ఏకం సత్య విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే.
1: So truth is one, only one.
0: ఆ స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
1: Without the screen there is no world at all.
0: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుందని.
1: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
0: కనుకనే మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు నో దిస్ ఫండమెంటల్.
0: ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్. దేర్ ఆఫ్టర్
0: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
1: దట్ వన్నెస్ ఈజ్ ఆత్మిక్.
0: ఆత్మ అనేటువంటిది సర్వులు యందు చైతన్య రూపంలో ఉంటుంది.
1: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్. దానినే
0: బ్రహ్మ అన్నారు, దానినే రాములు అన్నాడు, దానినే కృష్ణుడు అన్నాడు, దానినే విష్ణువు అన్నారు, దానినే శివుడు అన్నారు, దాన్ని అల్లా అన్నారు, దాన్ని ఉల్లా అన్నారు, అనేక రకముగా పెట్టు వచ్చారు.
1: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
0: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
1: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్
0: ఈ బాడీ పెట్టినవే, కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్, బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ నేదర్ బోర్న్ నాట్ గివెన్.
0: పెట్టింది కూడా కాదు,
1: ఇస్ నాట్ ఇట్ ఆల్ గివెన్ ఇట్ ఆల్.
0: కలుకునే దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటుండాలి.
1: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులు కంతరకుడును చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
1: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
0: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
1: దిస్ నాన్ డ్యూలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
0: అందరూ ఉంటున్నారు,
1: సో మెనీ హియర్,
0: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
1: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: అయితే అందరి ఎందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
1: But the divine power,
0: అది ఏ ప్రాణశక్తి? అది ఏ ప్రాణశక్తి?
1: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
0: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
1: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
0: ఏమిటి ఆ ప్రాణశక్తి?
1: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
0: గాలి తీసుకుంటారు,

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ ది సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ థౌ ఆర్ట్, ఐఎమ్ ద డివైన్.
0: దీనిని ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈజ్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ ఇడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడి వైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation, exhalation take place, however, the thing is retained. Ida pingala.
0: Purakamu, rechakamu.
1: One is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatundi kumbhakamu.
1: The retention of breath at the center is kumbhakamu.
0: Kanukane kumbhakamu, rechakamu, purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatundi sadhanne atma sambandhamaina sadhanalu
1: unnaru. All this breathing exercise, pranayama,
0: yama,
1: is what atmic
0: niyama, asana, pranayama, pratyaharam, dharana, dhyanam, samadhi. ఈ అష్టాంగ యోగములు ఎందు, ఈ యోగ విద్యలు ఎందు ఈ యొక్క కుంభకము, రేచకము, పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా, దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్, బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము, వదలటము.
1: రేచకం, ఎక్సలేషన్, బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యూ రిటైన్, హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐస్.
0: కనుక దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పని యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యూ షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: ఇట్ ఈస్ కాల్డ్ ప్రయాగ.
0: ప్రయాగం అనగా ఏమి? యమున, గంగ, సరస్వతి. సరస్వతి మూడు చేరినటువంటి స్థానము.
1: ప్రయాగ మీన్స్ వేర్ ద త్రీ రివర్స్ గంగా, యమున, సరస్వతి మీట్.
0: ఈ మూడు ఎక్కడ చేరుతున్నాయి?
1: వేర్ డు దే మీట్?
0: భూమధ్య స్థానంలో, అనగా ఆత్మ దగ్గర చేరిపోతున్నాయి.
1: దే మర్జ్ దేర్ ఇన్ ఆత్మ.
0: గంగా,
1: గంగా
0: పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కర్మకే గంగా అని పేరు పెట్టాడు శంకర్ల వారు.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamaina upasana kinda pettadu.
1: Yamuna is devotion, upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna, Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu ade Saraswati.
1: Saraswati stands for knowledge,
0: wisdom.
1: It is an inner current.
0: Kalukane ee bhakti jnanamunaku, భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటుంది.
1: దేర్ఫోర్ ఫర్ ద పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్లో, ఏ కారులోనో, ఏ దీంట్లోనో మనం ప్రయత్నం అవుతాము. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: టు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగ వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ వుడ్ లైక్ టు ట్రావెల్ బై ఫ్లైట్.
0: 200 సంవత్సరంలప్పుడే మీరాకుడను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు. ఆమె
1: 200 ఇయర్స్ ago when Meera was necked out of the palace by her husband, she addressed her mind not to the body.

0: ఓ మైండ్ ట్రావెల్ వేర్ ది టూ మీట్, గంగా అండ్ జమున.
1: ఎట్లా ఉండాలి ఆ గంగా? గంగా జమున నిర్మల పాని,
0: గంగా యమున వాటర్.

0: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్
1: ఓవర్ దేర్ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు
0: దేర్ వి ఫైండ్ కృష్ణ
1: అక్కడ ఉన్నాడు
0: వెర్ ఇస్ హి
1: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెలురేమన్ హే మన్ చెలురేమన్
0: ఓ మైండ్
1: జమునాతి
0: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమునా
1: వెళ్ళిపో గెట్ అవుట్ అంత క్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి
0: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్ హే మన్ మేక్ ఇన్ రిజర్వేషన్
1: గంగా జమునాతి చెలురేమన్
0: She commanded her mind to go to that place.
1: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
0: That is the sacred thought out of a sacred heart.
1: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యం నుండి యవ్వనం వరకు యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలోకుడును ఒకే అద్వైతాన్ని ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: The same theory of non-dualism was taught to people of all age groups, children, youngsters and adults alike.
1: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
0: దిస్ నాన్ డ్యూయలిజం థియరీ
1: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
0: ఎవ్రీబడి స్టార్టెడ్ అక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: గురు గోవింద అనగా గౌడపాదుడు
0: గౌడపాద
1: తిరిగి తాను కాశీకి వచ్చాడు.
0: హీ ఆల్సో కేమ్ టు కాశీ.
1: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు పూర్వమంత శంకరా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కడపటం వచ్చింది.
0: అర్లియర్ హి వాజ్ అడ్రెస్డ్ హి వాజ్ కాల్డ్ బై దిస్ నేమ్ శంకరా శంకరా.
1: అక్కడ కొంతవరకు శంకరుల వారు కొంత అపవిత్రం జరిగింది.
0: దేర్ వాజ్ అన్సీక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
1: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింపజేసుకుంటూ వచ్చాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు ఎన్ అద్వైతిస్ట్.
1: మధ్య మార్గంలో
0: ఆన్ ది వే
1: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
0: హి వాజ్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: తన భార్య పండితుని భార్య
0: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్
1: మీకు మొన్న చెప్పాను
0: భగవాన్ సెడ్ దట్
1: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
0: హీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్.
1: కట్టగరిపై తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
0: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రెనన్షియంట్ దట్ వాజ్ హర్ డిసిషన్ అండ్ జడ్జ్మెంట్.
1: ఓడిపోయాడు.
0: హర్ హస్బెండ్ lost was defeated.
1: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ల వారు పట్టుబట్టాడు.
0: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రెనన్షియంట్.
1: ఆ ఉభయ భారత్ చెప్పింది.
0: ఉభయ భారతి సెడ్
1: శంకర నీకు సర్వధర్మంలో తెలుసును.
0: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: నేను అర్ధాంగి.
0: ఐఎమ్
1: బాడీలో హాఫ్ బాడీ నేను.
0: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
1: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించుకుని సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది.
0: మై హస్బెండ్ కెన్ నాట్ బి ఎసెటిక్ అంటిల్ అన్లెస్ యు డిఫీట్ మీ బికాస్ ఐఎమ్ హిస్ హాఫ్ బాడీ.
1: సరే వాదించమన్నాడు శంకర్.
0: హి సెడ్ ఓకే ఆర్గ్యూ నౌ హి సెడ్.
1: ఆమె గృహస్థ ధర్మమైనటువంటి యొక్క కామశాస్త్రాన్ని ప్రశ్న వేసింది.
0: షీ క్వశ్చన్డ్ ఆన్ ది సర్టన్ థింగ్స్ ఆఫ్ హౌస్ హోల్డర్ స్టేట్.
1: శంకర్ల వారికి తెలియదు.
0: శంకర హ్యాస్ నో నాలెడ్జ్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్ లెవెల్.
1: అప్పుడు ఉభయ భారత్ దగ్గర ఒక నెల టైం తీసుకున్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ వన్ మంత్ టైం.
1: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
0: టు ఆన్సర్ క్వశ్చన్స్ హీ వాంటెడ్ వన్ మంత్ టైం.
1: ప్రయాణం అవుతూ పోతున్నాడు.
0: అండ్ హీ వాస్ ప్రొసీడింగ్.
1: ఆ రాజ్యంలో కాశీరాజు
0: దేర్ ద టైమ్ ది కింగ్
1: మరణించాడు.
0: హీ డైడ్.
1: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
0: ద డెడ్ బాడీ ది కింగ్ ఆఫ్ కాశీ వాస్ కెప్ట్ ఆన్ వన్ సైడ్.
1: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
0: యాజ్ ఇట్ వాజ్ ద రైట్ టైం శంకర హాస్
1: ఇక్కడ శంకర్ల వారి దేహం మరణించింది.
0: అండ్ ద బాడీ ఆఫ్ శంకర వాజ్ దేర్ ఆన్ ద అదర్ సైడ్.
1: రాజుగారి దేహంలో ప్రవేశించాడు.
0: హాస్ ఎంటర్డ్ ఇన్ ద బాడీ.
1: రాజు బ్రతికినాడని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
0: ఎవ్రీబడి వర్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ ది కింగ్ ఈస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్.
1: కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్ ఇట్.
1: రాజు ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
0: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
1: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యూ హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీయింగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ది బాడీ ఆఫ్ ది కింగ్.
1: కూడా తాను అంగీకరించలేదు.
0: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాటర్.
1: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయభార దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
0: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయభారతి.
1: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణమయ్యాడు. కాశ్మీర్ పండితుడు చాలా గొప్ప పండితుడు, దిగ్గజాలం.
0: He answered and he went to Kashmir where we find greatest exponents.
1: ఈ కాశ్మీర్ పండితులు చాలా గొప్ప వాళ్ళు.
0: The Kashmir scholars are very great.
1: ఆ కాలం లోపల అప్పుడు కేకేయ రాజు ఈ పండితులంతా పోషిస్తూ వచ్చాడు.
0: It was Kashmir king who was taking care of all these scholars.
1: కేకేయ రాజు అనగా ఏమి, కైక తండ్రి.
0: The king of Kashmir is the father of Kaikeyi.
1: కనుక ఆ పండితులను ఓడించాలని పోయాడు.
0: He wanted to defeat them all.
1: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
0: The moment he
1: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
0: The moment he stepped into the Kashmir, the doors of the temple of Kanaka Durga immediately closed.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ను తెరవలేదు.
0: With all the effort, they could not open the door.
1: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
0: All scholars went there to the temple and prayed.
1: ప్రార్థనలు సల్పుతున్నారు.
0: They prayed and prayed.
1: వేదశాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములంతా కూడా పఠిస్తున్నారు.
0: They also reciting all important slokas.
1: కానీ ఏమీ తెరవలేదు.
0: But nothing had happened.
1: కానీ
0: but
1: వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్ చెప్పింది.
0: కనకదుర్గ ద గాడెస్ replied by an ethereal voice.
1: శంకర్లు వారు చాలా గొప్పవారే.
0: శంకర ఇస్ గ్రేట్.
1: అతను ఇప్పుడు ఆచార్యుడు.
0: నౌ హీస్ ప్రిసెప్టర్.
1: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
0: సిన్స్ హాస్ మెనీ డిసైపుల్స్ నౌ హీస్ ఆచార్యుడు.
1: ఆచరించి తాను చేపిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ దట్ వాట్ హి హస్ బీన్
1: ఆచార్యుడే. కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
0: నౌ హీస్ పొల్యూటెడ్ టు
1: సమ్. ఆ మాలిన్యాన్ని తాను తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
0: దెన్ వన్స్ హీస్ ఫ్రీ ఫ్రమ్ దట్ లిటిల్ పొల్యూషన్ అన్సేక్రెడ్ యాక్ట్ దెన్ ది డోర్ టు ది టెంపుల్ విల్ ఓపెన్ ఆటోమేటికలీ.
1: అప్పుడు వరదేవత అస్వస్థాన్ని చెప్పేసేస్తూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్
1: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియేశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
1: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
0: ఇట్ ఇస్ మై మిస్టేక్ టు హావ్ ఎంటర్డ్ ఇంటు ద బాడీ.
1: ఈ దోష పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీని లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
0: హస్ ఫర్ సేక్ ఇన్ ఆల్ ద ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ నెవర్ టుక్ డీప్ పెనెన్స్.
1: 12వ దినం తలుపు తెరుచుకుంది.
0: ఆన్ 12th డే ది డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఓపెన్.
1: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనిట్టుకున్నారు.
0: దట్ వాస్ ది స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఆఫ్ శంకర.
1: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ, లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదైపోయింది దోషం.
0: దే సెడ్ దట్ యు లవ్ స్వామి, వాట్ టైప్ ఆఫ్ లవ్?
1: ఎందుకంటే అది కూడా ఓన్లీ లవ్. ఇష్టాపూర్వకంగా కాదు, ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
0: ది టీచింగ్ ఆఫ్ శంకర ఈస్ టు ఆన్సర్ ఉభయ భారతి.
1: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
0: When you start loving God with this feeling of this spirit of atma,
1: dehabhimanamto kaakunda aatmaabhimanamto preminchatame adhe nijamaina prema.
0: So you should not love with the body attachment dehabhimana, but you should love God in spirit aatmaabhimana.
1: Aatmaabhimanamu adhi e nijamainatunte prema.
0: Actual love in spirit
1: atti premane God.
0: That love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Atti premato unnappudu needi chitta shuddhi avutundi. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా చిత్తశుద్ధిగా
0: మారిపోయింది.
1: వేద శాస్త్రంను నేర్పగలిగి
0: ఉన్నాగజ్యంబులను
1: పాడగలిగి ఉన్నా చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే వన్ మైట్ రిసైట్ వేద అండ్ వేదాంగస్ రిపీటెడ్లీ.
1: ఈ వేదాంగ పురాణములు ఇవి కాదు ప్రధానములు.
0: నాట్ ది సేక్రెడ్ టెక్స్ట్ ది
1: టీచింగ్ వేదాస్. ఏమి చేసినా అది మంచిది.
0: విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ యూ డూ దట్స్ గుడ్.
1: అది ఏ పవిత్రము,
0: దాట్ ఈస్ సేక్రెడ్.
1: అది ఏ దివ్యత్వము,
0: దాట్ ఈస్ దివ్య.
1: ఇది ఏ ఆత్మతత్వం,
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
0: నాట్ అప్రోచ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్.
1: అది ఆత్మనే, ఇది ఆత్మనే అని ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ది సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
0: దిస్ ఇస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకరుల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: విత్ సచ్ లవ్ ఫుల్ ఇన్ హిస్ హార్ట్, he started propagating teaching the Vedanta of non-dualism.
1: కట్టగలపటికి ఇంకాను ఈ పిల్లలకంత యువకులైనటువంటి వారికంత ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
0: And he spoke rather harshly to youngsters also.
1: మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు, నాకు తెలుసును.
0: Bhagavan knows pretty well on listening to the discourse will not develop detachment so easily.
1: Oka pedda businessman,
0: there is a very big businessman,
1: prati dinamu kudanu
0: every day
1: parayanam kosamani ante bhagavat yokka samaveshal kosam prayatnam dinam pothu undetunte vaadu.
0: He used to attend temples and listen to the discourses every day.
1: Goppa panditunetunte vaadu, goppa shravanaanandam ga kudanu aa yokka vedantaanni bodhisthu vachadu.
0: That scholar over there in the temple teaches in an excellent way.
1: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల.
0: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
1: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి. పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం, పూర్ణమిదం, పూర్ణాత్మదచ్చితే
0: దెన్
1: పండిట్ పూర్ణమవుతుంది అన్నాడు.
0: ద పండిట్ సెడ్ యూ షుడ్ లిసన్ టు ది టాక్స్ ఆల్ ది 7 డేస్ కంప్లీట్లీ వితౌట్ ఫెయిల్ సో హెస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: 5 దినాలు జరిగింది.
0: 5 డేస్ పాస్.
1: ఆరో దినము,
0: 6th day,
1: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
0: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అర్జెంట్ వర్క్.
1: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
0: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్,
1: బాబు ఇదిగో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
0: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ది 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
0: Today you attend it.
1: రేపటి దినానికి నేను వచ్చేస్తాను, ఓన్లీ ఒక దినం.
0: Yes, tomorrow I will come, only one day you attend,
1: చెప్పాడు.
0: హి సెడ్.
1: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
0: బట్ హీ వెంట్ ఇన్ ది బెడ్రూమ్.
1: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంత విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
0: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
1: Panditun daggariki vellaadu.
0: Again he went to the scholar.
1: Pandita,
0: he said, oh scholar,
1: reppudu nenu maa kumarunu pampistunnanu.
0: Tomorrow I am sending
1: you tivramaina vairagyanni bodhinchakandi.
0: Don't teach detachment tomorrow.
1: ee prapanchikam paina cheyukunte raagalu abhirthi pachukuneetundi bodhana cheyandi annadu.
0: Teach that so that everything will draw you, attract you in this world.
1: Nee okka koduku kosam nenu ee vedantanni maani veesukottama.
0: For your son, why should I change my talk? His scholar said.
1: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
0: దెన్ హి సెడ్,
1: మీరు 6 దినాలు విన్నారు.
0: ఓ బిజినెస్ మ్యాన్,
1: ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో.
0: టు వాట్ ఎక్స్టెండ్ యూ
1: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
0: జస్ట్ ఫర్ వన్ డే?
1: రాదు రాదు రాదు.
0: జస్ట్ ఫర్ వన్ డే యూల్ నౌ
1: జన్మ జన్మాంతర సంసారం అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎట్ట పోలికి తొలగిపోతాయి?
0: ఆల్ ద సిన్స్ అక్రూడ్ ఫ్రమ్ ద పాస్ట్ లైవ్స్ ఆర్ స్టిల్ హోల్డ్ ఆన్.
1: సులభంగా తెగేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ సింపుల్ టు డెవలప్.
1: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షత పట్టాడు ఆ యొక్క శంకర్లు వారు.
0: శంకర్ డిటర్మైన్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి పాలిష్డ్ again and again so as to come out with
1: appude nityamu danu upayoginchukodaniki veelavutundi.
0: Then we can make use of that.
1: Upayoginchi nityamu upayoginchukunte paatra prati dinamu tomalsunde.
0: A vessel that we make use of it every day must be cleaned every day.
1: Eppudu pedda pedda paatralanta pendiki upayogistaru chudu adi maatram samvatsaram kooturu tomite chaalu.
0: But big vessels which are used at wedding times are cleaned once in a year.
1: Nityamu upayoginchukuneetundi tamlas eppudu kaligutune undali.
0: Those of the daily use must be cleaned every day.
1: Adhe reetiga ee yavvanam aneetundi ee dehamunu nityamu tomutune undali.
0: This youth stage we should clean every day.
1: Adhe aa vidhamainatundi bodhana chestu Shankarla varu యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ శంకర, ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
0: యు నో వాట్ వైరాగ్య ఇస్?
1: పూర్వం చెప్పాను.
0: భగవాన్ సెడ్ అట్ దట్ డే,
1: తిన్న అన్నం కక్కిన తరువాత,
0: ఆఫ్టర్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్.
1: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
0: విల్ ఎనీ వన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్?
1: కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
0: Just as you will be disgusted with the humans, that food which is vomited out, you should have that spirit of detachment.
1: Try anukunte dry aipothundi.
0: We should never say I shall try, because when you say try, it becomes dry.
1: Must do, must do, must do.
0: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యు మస్ట్ డు, యు మస్ట్ డు.
1: మీ కోసమే,
0: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
1: దిస్ వరల్డ్. ఈ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవలసిందే.
0: యు మే హావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యు హావ్ టు
1: దైవం ఒక్కని మాత్రమే గట్టిగా పట్టుకోవాల్సింది.
0: యు షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
1: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
0: హి ఇస్ ఎటర్నల్ ట్రూత్.
1: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
0: దట్ ఇస్ ది ట్రూత్.
1: అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి.
0: And we should be strong enough in respect of the divine.
1: Adiye, our determination.
0: We should develop the
1: strong determination.
0: Strong determination.
1: Chala pattudalato pattali.
0: We should have strong determination.
1: Appude dani teginatvanti oka phaltam kuda manaku labhyam avutundi.
0: Then we'll get the appropriate result.
1: Kevalam vadaltam teeskovatam vadaltam ee vidhanga untundakoddu.
0: It's not something like giving up and accepting later.
1: Kanu okka thuri vadalna valle pettina ayipoyindi.
0: When once it is given up, that's all, end of the man.
1: అట్టి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు.
0: Then once we have that strong determination,
1: తప్పకుండా ఇది సత్యం సత్యం సత్యం.
0: You will certainly understand this is the truth and truth alone.
1: కనుక శంకరులు వచ్చిన వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
0: The principle of detachment taught by Shankara helped this world.
1: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరూ నడుచుకోవటం లేదు.
0: ద థియరీ ఆఫ్ నాన్ డ్యులిజం ఈజ్ టాట్ బై స్కాలర్స్ బట్ దే డోంట్ నో ఇన్ రియాలిటీ.
1: నడుచుకోవాలి.
0: దే షుడ్ కండక్ట్ దెమ్ సెల్స్.
1: కేవలం వాక్ తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇట్స్ మియర్లీ
1: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
0: ద బాడీ షుడ్ నెసెసరీ
1: మనస్సుతో దాన్ని త్యజించాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ విత్ ది మైండ్.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
0: దట్ ఈస్ ట్రూ డిటాచ్మెంట్.
1: అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
0: దట్ విల్ గెట్.
1: దైవం సత్యం.
0: గాడ్ ఈస్
1: జ్ఞానం సత్యం.
0: విజ్డమ్ ఈస్ ట్రూ.
1: అంతా అనిత్యం.
0: Everything is ephemeral.
1: Kanukare satya gnanam anantam brahma tattvam.
0: Therefore God is infinite, God is wisdom, God is truth.

0: Oh man, examine and question for yourself what kind of happiness you have achieved right from dawn to dusk, the moment you get out of your bed and retire, spending all the time in acquiring knowledge, earning degrees, forgetting God, what happiness you have got. Examine for yourself.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మానవ జీవితము ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబ్లెస్ట్, రేరెస్ట్, హస్ గాట్ టు బి లివ్డ్.
1: ఇట్టి మానవత్వాన్ని నిత్యకృషి ద్వారా, కర్మల ద్వారా సార్థకం కావించుకోవటం మానవుని ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అండ్ లిబరేషన్ by putting his daily effort, by just working hard through discharging his duties.
1: Janadu potanimpukona chikkulanunduchu, janadu potanimpukona chikkulanunduchu.
0: After all, to fill this small belly, we face so many problems in life.
1: వేల విద్యలను పూనిక మీద నేర్చి,
0: we acquire various forms of knowledge from various fields.
1: పరిపూర్ణ సుఖంబును పొందలేక,
0: we are not able to enjoy the total bliss.
1: ఈ మానవ జీవితం వ్యర్థము గావించుకుంటూ,
0: and really we are wasting our human life.
1: అరవింద దళాక్షుని విస్మరించి,
0: వాట్ ఇస్ దట్ వి ఈవెన్ ఫర్గెట్ గాడ్.
1: ఏ పెద్ద సుఖం పునొందితురు ప్రీతిగా యోచన చేయు మానవా.
0: మ్యాన్, ఎగ్జామిన్ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ ఎంజాయ్ ఫర్గెటింగ్ గాడ్, స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. ఈ జానులో పొట్ట నింపుకోవడానికై అనేక విధములైనటువంటి సేవలు పడుతున్నాం.
0: We strain, exert ourselves, after all, to fill this small bill.
1: అనేక విధములుగా ఆర్జిస్తున్నాము.
0: We earn in every possible way.
1: కానీ దీనితో మనం తృప్తి నొందుతున్నామా?
0: Are we really satisfied by this?
1: లేదు.
0: No.
1: తృప్తి అన్నటువంటిది ఏనాటికి కూడా మనకు కలగదు.
0: There is no contentment at any point of time.
1: దీనిని పురస్కరించుకొని ఏ విజ్ఞేశ్వరుడు చెప్పాడు, నసుకా లభ్యతే సుఖం.
0: Basing on this,
1: sukham nunchi sukham manaku kalagadu, kashtam nunchi manaku sukham dorukutundi.
0: Basing on this, it is said, you cannot derive happiness out of happiness. Happiness is the fructification of difficulty.
1: Sukhanni manam aashistunname kaani sukham dwara manaku shanti santoshamu labhyam kavatam ledu.
0: You want all the happiness, comforts and conveniences, but you cannot be peaceful.
1: Sukha shantulu manam anubhavinchavallanna kashtamale manaku pradhanamaina guruvudu.
0: If you want to be really blissful and peaceful, yes, obstacles are necessary.
1: Pratikinanni naalu phalamu nichute kaaka chachi chuda tanuvu kosi ichu.
0: A tree, while being alive, it bears fruits for all of us. Even after death, the tree is ready offering itself as the firewood.
1: Ee vruksham kante tyagi marekutunnada?
0: Tree is a very symbol of sacrifice.
1: Tyagamandu vrukshambe guruvu.
0: In fact, in this field of sacrifice, a tree is the preceptor.
1: Kanuka manavattvamlo tyagam atyavasaram.
0: In this human life, sacrifice is very essential.
1: Ee naatikainanu tyagam leka bhogamu kaani aanandam kaani manaku labhyam kaadu.
0: Without sacrifice, you cannot enjoy the state of bliss anytime.
1: కనుక త్యాగానికి మనము ఇప్పటి నుంచే మనం తగిన కృషి చేయాలి.
0: We should make every effort, take every opportunity to sacrifice from now on.
1: అల్ప బుద్ధులనింత ఆదరించిన కాని,
0: you may extend all the hospitality, kindness to a mean-minded
1: fellow. చేయు ఎట్టివానినైనా,
0: he will certainly harm you. The very benefactor is put to harm.
1: విషము కూడిన వెర్రి, విషము కూడిన వెర్రి చెట్టులందున మానవత్వము వ్యర్థమయ్యే.
0: Because of the poison that gets into one's own psychology, the human life is wasted totally.
1: Kidu cheyunetti ganuni naina,
0: he will certainly harm anybody, the one who helped him even.
1: Kanukane manam alpulu kaakudadu.
0: We should now be mean minded.
1: Adikudu kavali.
0: We should be really noble one.
1: Alpa buddhinenta aadarinchina kaani kidu cheyunetti valinaina.
0: A mean-minded fellow may be well-received and treated, but yet he will not give up his bad quality of harming others.
1: Kanuka manamu adhika buddhulu kavali.
0: We should be broad-minded.
1: Ee vishala prapanchamulandu manavattam aneetundi chaala uttamamaineetundi aneetundi keerthini manam nilabettali.
0: We should uphold that pristine glory and the esteem that man is supreme in this universe.
1: Prachina rishulu కొన్ని తప్పులు చేసి దైవం ద్వారా శిక్షను అనుభవిస్తూ పశ్చాత్తాపపడి కడపటికి వారు క్షమను కోరుకున్నారు.
0: In ancient times you must have come to know the sages committed certain mistakes, but they repented and atoned their sins, corrected themselves.
1: వారు చాలా గొప్పవారు.
0: They are really great personalities.
1: అట్టి ఘనుడైనటువంటి వారిని మనం ఆచరించాలి.
0: We should follow such mighty men of eminence.
1: నేటి మానవులు బలహీనుడైనటువంటి వారు.
0: The modern man is very weak.
1: తప్పులు చేసి కూడాను దానిని సరిదిద్దుకొనుటకు ప్రయత్నిస్తురే కాని దాని దోషమును గుర్తించి వర్తించడానికి ఏమాత్రము పూనుకోరు.
0: In the modern times, people commit mistakes. They do not realize, they do not recognize and make any effort to correct and set things proper.
1: ఆనాటి పెద్దలు తప్పులను నివారణ కావించుకొని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క వందనముల చేత దైవాన్ని ప్రార్థించేటువంటి వారు.
0: In those days elders corrected their all their defects and mistakes and led a pure life, being very grateful to God.
1: పశ్చాత్తాపమునకు మూల కారణం.
0: And repentance is the root cause for the glorious life that followed.
1: దీనిని గుర్తింపచేసే నిమిత్తమై
0: to make you recognize this
1: వర్షములకు ఒక పర్యాయము విఘ్నేశుని పూజ అని పెట్టారు.
0: We worship Lord Vigneshwara once in a year.
1: విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి?
0: Who is Vigneshwara?
1: గణపతి అనగా ఏమిటి?
0: Who is Ganapati?
1: గణ అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది.
0: The word Gana is related to the intellect.
1: Na aneetvantidi vijnanamunaku sambandhinchinatvantidi.
0: Na refers to wisdom.
1: Vijnana vijna prajnanamunaku adhipati ainatvanti vaade Ganapati.
0: Ganapati is the head of all secular, the spiritual knowledge.
1: Vinayakudanaga tanakante nayakudu marakudu ledu.
0: Vinayaka has no master above him.
1: Tanaku taane nayakudu.
0: He is a master unto himself.
1: అలాంటి వినాయకుని యొక్క తత్వము ఎవ్వరి కూడాను కీడు కనిపించదు.
0: అండ్ వినాయక విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్ ఎనీవే.
1: సర్వ కర్మలకును అవిఘ్నమస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక బ్లెస్సెస్ ఆల్ యువర్ ఎండివర్స్ ఎఫర్ట్స్ అండ్ కన్ఫర్స్ సక్సెస్.
1: చెడ్డను ఏమాత్రము చెంతకు చేర్చేటువంటి వారు కాదు.
0: హీ విల్ నెవర్ అలవ్ యూ టు కంటైన్ ఎనీ బ్యాడ్ ఇన్ యూ.
1: కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు.
0: So he has got the rat as
1: mushikamu anaga chikati.
0: Rat mushika stands for darkness.
1: Ratrulu yandu chikati chaala adhikam kanukane elukulu kudunu ratri yandu sancharistuntai.
0: Night being very dark, the rats move about.
1: Chikati duram chesi prakasamna prakashimpa chesi janulaku aanandanni aadarshanni andinchetvantidi mushikavu.
0: It is the rat that would help you to dispel this darkness and move in a pleasant way. దైవత్వాన్ని
1: మొట్టమొదట మానవత్వమునకే మాత్రం పరిమితం కాకుండా యావత్ క్రిమకీటకాదులకు కూడాను జంతు జలాలకు కూడాను దైవత్వం అనేటువంటిది ఆదర్శవంతమైనటువంటిది సత్యాన్ని నిరూపించే నిమిత్తమై విఘ్నేశ్వరునికి ఏనుగు వాహనం ఏనుగు తల ఎలుక వాహనము రెండింటినీ సృష్టించారు.
0: The divinity is not limited to mankind alone. We find the divinity being present in birds and beasts and animals. To demonstrate the latent immanent divinity, we have got Vinayaka, the rat as his chariot and the elephant being his face.
1: Vinayakuni yokka sambandham గతి తెలివి.
0: And the elephant is highly intelligent.
1: చాలా తెలివైనటువంటిది ఈ ఎలిఫెంట్.
0: Elephant is highly intelligent.
1: చాలా విశ్వాసంతో కూడినటువంటిది.
0: It has got all faith and loyalty.
1: ప్రాణం పోయినా సరే మాస్టర్ ను మరవనటువంటిది.
0: The elephant would rather give up its life.
1: మాస్టర్ ను మరువక తన జన్మం ఉండినంత వరకు కూడాను భగవంతుని యొక్క తత్వం చేత కృతజ్ఞతను పోషించేటువంటిది ఈ యొక్క గజము.
0: ఇట్ ఇస్ ద ఎలిఫెంట్ దట్ విల్ నెవర్ లీవ్ ఇట్స్ పాత్. ఇట్ లేస్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ స్టాండ్స్ ఎస్ అ సింబల్ ఫర్ గ్రాటిట్యూడ్.
1: కనుకనే ఈ కృతజ్ఞతకు మూల కారణమైనటువంటిది ఈ గజము.
0: అండ్ ద ఎలిఫెంట్ స్టాండ్స్ ఫర్ దిస్ గ్రాటిట్యూడ్.
1: ఈ కృతజ్ఞత అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: గ్రాటిట్యూడ్ ఇస్ ఎ సీక్రెట్ క్వాలిటీ.
1: క్షమ సత్యము.
0: Forbearance is true.
1: Chama dharmamu.
0: Purity is dharma.
1: Chama vedamu.
0: It is veda.
1: Chama ahimsa.
0: Is non-violent.
1: Chama sarvasrambo.
0: It's everything.
1: Ee chamato koodinatvanti yokka swarupame ee gajamu.
0: And this elephant has got all the patience for bearance.
1: Tana pranamayanu modaltundi kaani yajamaluniki ee maatramu keedu cheyadu.
0: The elephant is prepared to sacrifice its life. But you will never tolerate the master's suffering any time.
1: మానవునికి ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ గజము.
0: Elephant demonstrates to all of us an ideal path.
1: ఏ దారి కూడా లేనటువంటి అరణ్యము లోపల ఏనుగు ఒక్క తూరి ప్రవేశించిందంటే మనుషులకు దారి ఏర్పడుతుంది.
0: When there is no path taking us to any thick forest, dense forest around, it is the elephant that treads along that path.
1: కనుకనే జీవిత అరణ్యమునందు మార్గము కనిపించినటువంటి మానవులకు మార్గమును బోధించేటువంటిదే ఈ గజము.
0: Therefore in this life which is a dense thick forest, it is the elephant that should show us the correct path.
1: అట్టి తెలివితేటలైనటువంటి ఒక శిరస్సును ధరించినటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక has got this head of that of an elephant that stands for
1: వినాయకుడుగా తెలివితేటల చేత మానవులకు ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటి వాడు.
0: వినాయక shows an ideal path to tread for all of us.
1: ఈ వినాయక చవితి దినము
0: on this day of వినాయక చవితి
1: అనేక రకములైనటువంటి నైవేద్యములు చేస్తుంటారు వినాయకునకు.
0: వి మేక్ సెవెరల్ ఆఫరింగ్స్ టు అవర్ గాడ్.
1: కానీ అతనికి ఉడికినది కాని వేడైనది కాని ఆయిల్తో కూడింది కాని తాను ఏమాత్రమూ ఆరగించడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి డు నాట్ ఆఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ కుక్డ్ విత్ ఎనీ ఆయిల్ స్టఫ్ ఆన్ దిస్ డే.
1: ఒక విధమైనటువంటి స్టీమ్ తో ఉడికినటువంటి మాత్రమే భుజిస్తాడు.
0: ఆల్ ప్రిపరేషన్స్ మేడ్ అవుట్ ఆఫ్ స్టీమ్ ఆర్ ఆఫర్డ్.
1: బియ్యము పిండి చేసి
0: the rice is made into flour,
1: అందులో నువ్వుల పిండి పెట్టి
0: and till is added to
1: that, దీని కుడుములు ఉండ్రాళ్ళు అని పెట్టి వినాయకునికి నైవేద్యం చేస్తారు.
0: అండ్ ఆఫరింగ్ బై నేమ్ ఉడుములు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ ఆఫర్డ్ టు గాడ్.
1: ఇందులో ఏమాత్రం కూడా ఆయిల్ కానీ వేడి కానీ సోకదు.
0: There is no oil content in this preparation.
1: ఇది దేనికోసం ఈ విధమైనటువంటి మార్గంని అనుసరింపజేశాడు?
0: Why such an offering is made?
1: మానవునికి ఆరోగ్యమే మహాభాగ్యము.
0: In fact, health is wealth to humanity.
1: ఈ స్టీమ్తో చేసినటువంటి ఒక పదార్థములు భుజించినటువంటి వారికి పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
0: Those that partake the preparations out of steam will be perfect.
1: కానీ మానవుడు ఈనాడు జిహ్వ చాపల్యం చేత రుచులను మరిగి అనేక రకమైనటువంటి ఒక దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద టేస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెలికసీస్ అండ్ ఇస్ ఆఫ్టర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్.
1: కానీ గజము ఆరోగ్యమే మహాభాగ్యంగా తీసుకుంటుంది.
0: బట్ ఎలిఫెంట్ కన్సిడర్స్ హెల్త్ యాజ్ ది వెల్త్.
1: వినాయకుడు ఇదే మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు.
0: వినాయక టీచర్స్ ద సేమ్ లెసన్.
1: ఈ వేడి చేసినటువంటి యొక్క బియ్య పిండి చేత
0: this hot preparation made out of rice flour
1: ee nuvula cheta
0: and the till
1: kannulalo unnatundi oka doshamulanta nivarana kavutundi.
0: You will be free from all eye defects.
1: Indulo undinatundi machchalu kudanu mayamaipothundi.
0: You don't find any spots there.
1: Cataract kudanu ekkuga raadu.
0: You don't suffer from cataract even.
1: Idi haavir cheta udikinatundi oka nuvulu.
0: Because the till are made out of this steam.
1: దీనిలో బెల్లం కలిపి
0: జాగరీ ఇస్ మిక్స్డ్.
1: ఈ రెండింటి యొక్క సంబంధం కూడా భుజిస్తాము చేత
0: అండ్ వెన్ వన్స్ వీ మిక్స్ ది జాగరీ అండ్ ఈట్
1: వాతపిత్త శేషాదులు ఏమాత్రం కూడా దగ్గర రానివ్వదు.
0: యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ బైల్ ఆర్ ది విండ్ ఆర్ ఫ్లేమ్.
1: కనుక బెల్లం చేత వాతపిత్తాశుదులను నివారణ గావిస్తుంది.
0: జాగరీ మెయింటైన్స్ పర్ఫెక్ట్ హెల్త్ ఫ్రీ.
1: నువ్వుల చేత కన్నుల యొక్క దోషములను నివారణ గావిస్తుంది.
0: ది తిల్ సీడ్స్ దట్ వీ మిక్స్ is the cure for all of
1: cataract kudanu ekkuga raadu.
0: You don't suffer from cataract even.
1: Idi haavir cheta udikinatvanti okka nuvulu.
0: Because the till are made out of this steam.
1: Dinlo

0: కన్నుడి యొక్క దోషమును నివారణ గావిస్తుంది.
1: The till seeds that we mix is the cure for all our
0: complaints. ఈ ఉడికినటువంటి యొక్క పదార్థములను త్వరగా జీర్ణం గావిస్తుంది.
1: The rice flour which is with steam
0: అతి త్వరగా జీర్ణం గావిస్తుంది.
1: Easy digestion.
0: కనుకనే ఈ జీర్ణం కావటం చేత రోగములకు దూరం గావిస్తుంది.
1: Because of easy digestion you will never suffer.
0: ఈ విధమైనటువంటి యొక్క వినాయకుని యందు కేవలం మనం పూజలు చేయటం మాత్రమే నేర్చుకున్నాం, కానీ అందులో ఉన్నటువంటి యొక్క ఆదేశములను ఏమాత్రం మనం గుర్తించడం లేదు.
1: We have learned how to worship Vinayaka, but we don't listen to his teachings.
0: వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్ని కూడాను ప్రజలకు ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
1: The teachings of Vinayaka will make every one of us ideal.
0: తెలివితేటలను పోషిస్తుంది.
1: ఇట్ సస్టైన్స్ అవర్ ఇంటెలిజెన్స్.
0: విద్యార్థులకు ఈ యొక్క వినాయక పూజ చేత మంచి తెలివిని అందిస్తుంది.
1: స్టూడెంట్స్ యాజ్ దే వర్షిప్ వినాయక దే విల్ బి వెరీ ఇంటెలిజెంట్.
0: మెమరీ పవర్ ను కూడాను చేకూరుస్తుంది.
1: యు విల్ ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్.
0: మన జ్ఞాపక శక్తిని కూడాను కలిగిస్తుంది.
1: యు విల్ సర్టన్లీ మెమరైజ్ థింగ్స్.
0: కనుకనే వినాయకుడిని ఈ విద్యార్థులు వినాయక చవితి రోజు అధికంగా పూజిస్తుంటారు.
1: స్టూడెంట్స్ worship, pray to God Vinayaka more on this day.
0: Intiye kaaka prati sangeetha sagrastulu kudanu motta motta prarambhinche samayalo vinayakuni yokka peru cheptaru.
1: Besides this, all musicians begin their concert by singing in praise of
0: vinayaka prarthana chetane aa yokka sangeetamunu prarambhistaru.
1: The music concerts begin in praise of vinayaka.
0: Vinayaka pooja lekunda vaaru sangeetamunu emaatram kudanu prarambhincharu.
1: No music program ever begins
0: kali kaliyuga prabhavam cheta vinayakatvanni ee naadu prakkaku nettaru.
1: Because of the effects of kali we have forgotten this fact.
0: Kalukuni vinashatvamunu pondutunnaru.
1: That is leading to the total ruin.
0: ఈ నాటి వినాశమునకు మూల కారణము వినాయకుని దూరం కావించడమే.
1: For the present day disaster, the root cause lies in forgetting Vinayaka.
0: ఈ నాటి మానవుడు తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషమును ఆశిస్తున్నాడే కాని శాశ్వత సంతోష శాంతిని ఏమాత్రము ఆశించటం లేదు.
1: Man is after temporal, ephemeral, fleeting joy and happiness, forgetting the eternal bliss.
0: శాశ్వత సంతోష ప్రాప్తిని మనం పొందాలి.
1: In fact, we should strive for
0: శాశ్వత సుఖశాంతిని మనం పొందాలి.
1: In fact, we should be peaceful.
0: ఈ శాశ్వత సుఖశాంతిని కేవలము ఒక విధమైనటువంటి యొక్క దైవ ప్రార్థన చేత కాని మరొక దానితో మనకు ప్రాప్తించదు.
1: You can only be peaceful, enjoy the peace only by praying to God.
0: దినదినానికి కూడాను కాలం గడిచే కొలది కూడాను మానవత్వం అనేటువంటి కీర్తి నశించిపోతుండాలి.
1: As days pass by, you notice that the very human value, humanness is lost.
0: మానవతా విలువలు మరుగైపోతున్నాయి.
1: Human values are gone.
0: మానవుడు చేయవలసినటువంటి పద్ధతులు ఏమాత్రం కూడా చేయటం లేదు.
1: Man is not following his prescribed code of conduct.
0: కనుకనే మానవత్వాన్ని మనం అనుసరించినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంది.
1: When once you follow the human value, you will attain divinity.
0: ఒక్కతూరి చెప్పినటువంటి మాటను లైఫ్ అంతా కూడా మనం పెట్టుకోవాలి మనసులో.
1: When once one thing is said to you, you should bear your mind.
0: చిన్నది కానీ పెద్దది కానీ దానికి తగినటువంటి ఉపకారం పెట్టినటువంటి కృతజ్ఞతను మనం నిరూపించాలి.
1: Small or big, you have to express gratitude.
0: ఆ కృతజ్ఞత లేనటువంటి మానవుడు క్రూరుడైపోతాడు.
1: Bereft of gratitude, you turn wicked.
0: సూర్య నమస్కారం నందు మనం అనేక రకములుగా పేర్లు పెడుతున్నాము.
1: We offer our prayers to Lord Sun.
0: అరుణాయ నమః. అనంజ్యోతాయ నమః.
1: Lord of effulgence, brilliance.
0: కట్టగలపడికి కృతజ్ఞతాయ నమః. కృతజ్ఞతాయ నమః.
1: And we also say that he will not bear
0: కృతజ్ఞుడు కానటువంటి వాడు అనగా కృతజ్ఞతను చూపనటువంటి వాడు కన్నుండి తీసుకున్నటువంటి వాడు అవుతాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సన్ గాడ్ విత్డ్రాస్ దట్ విజన్, ది ఐ సైట్ అవుట్ ఆఫ్ దట్ అన్గ్రేట్ఫుల్.
0: మన కన్నుల యందు ఉన్నటువంటి వెలుతురు ఆదిత్యుని వల్ల మనకు జరుగుతుండాలి.
1: ద లైట్ ఇన్ అవర్ ఐస్ ఇస్ బికాస్ ద గ్రేస్.
0: ఆదిత్యుని యొక్క ప్రకాశం చేతనే మనం కన్నులు ఓపెన్ చేసినప్పుడు సర్వము మనం కాంచగలుగుతున్నాము.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద సన్ గాడ్ వీఆర్ ఏబుల్ టు విజువలైజ్.
0: ఆదిత్యుడు ప్రకాశించినప్పటికీ కన్నులు మూసుకుంటే ఏ పదార్థము మనకు కనిపించదు.
1: Though there is light outside, with your eyes closed, you cannot see anything in
0: vicinity. ఆదిత్యుని యొక్క ప్రతిబింబమే మన నేత్రముల యందు ఉంటుండాలి.
1: Therefore, the vision is the reflection of sun god.
0: కనుక ఈ కృతజ్ఞత చూపినటువంటి మానవునికి
1: the man who is not grateful,
0: నేత్రముల నుంచి కూడా ఆదిత్యుడు వెళ్లిపోతాడు.
1: Sun withdraws,
0: అనగా తాను అంధుడైపోతాడు.
1: మీనింగ్ హీ టర్న్స్ బ్లైండ్.
0: అంధకారం చేత మానవుడు ఏమాత్రం పనులు చేయలేడు.
1: మ్యాన్ కెనాట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ.
0: గొప్ప పండితుడైనప్పటికీ
1: హీ మే బి ఏ గ్రేట్ స్కాలర్,
0: కన్నును మూసుకుంటే ఏ చిన్న పదార్థాన్ని కూడా చూడలేడు.
1: వెన్ వన్స్ హీ క్లోజెస్ హిస్ ఐస్ హీ కెనాట్ సీ ఎనీ టైనీ ఆబ్జెక్ట్.
0: నేత్రమే మన యొక్క జీవితం.

0: మనకి శాస్త్రము.
1: Therefore netra, the eyes, the shastra, the sacred text.
0: కనుకని మన శాస్త్రమంతా నేత్రమే.
1: The sacred book,
0: shastra, అనగా ఆదిత్యుని యొక్క ప్రకాశమే.
1: It is just the ఆదిత్యుని
0: యొక్క ప్రతిబింబమే.
1: It is the reflection of the sun god.
0: కనుకని మనం నేత్రాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
1: Therefore we have to pay utmost attention to our eye.
0: ఈ ఇందులో దోషములు ఏమైనా ఏర్పడినట్టే మనం కృతజ్ఞత లేనటువంటి వారమై అయిపోతాం.
1: Eye defects certainly speak of the lack of gratitude.
0: కనుక
1: so
0: వినాయకు యొక్క తత్వమునందు అనేక రకమైనటువంటి మానవ ఉద్ధారములకు సంబంధించినటువంటి ఒక మార్గం నేను నిరూపిస్తూ వచ్చాడు.
1: వినాయక హెస్ గాట్ సో మెనీ టీచింగ్స్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ది ఎమాన్సిపేషన్ లిబరేషన్ ఆఫ్
0: మ్యాన్. ప్రాచీన కాలం నుండి కూడాను వినాయక పూజ ప్రారంభమైంది.
1: Worship of Ganesha has been followed and adopted.
0: కానీ అనేక మంది ఏదో ఇది కొంతకాలం నుంచి ప్రారంభమైనట్టుగా భావిస్తున్నారు.
1: We consider it of recent origin.
0: నారాయణోపనిషత్తునందు మొట్టమొదటి వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్
0: తత్పురుషాయ విద్మహే తన్నో దేవ ప్రచోదయాత్.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ఆల్ ప్రైజ్ ఆఫ్ సన్ గాడ్.
0: ఈ యొక్క సూర్యుణ్ణి చాలా ప్రధానంగా భావిస్తున్నారు.
1: సన్ గాడ్ ఇస్ కన్సిడర్డ్
0: ఆ సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క వినాయకుణ్ణి పూజిస్తూ వచ్చారు.
1: అండ్ వి ఆల్సో వర్షిప్ లార్డ్ వినాయక ఫర్ ద
0: అనేక వేదముల యందు కూడాను ఋగ్వేదము యజుర్వేదం సామవేదం నందు కూడాను వినాయకుని యొక్క మంత్రములు అనేకంగా నిరూపిస్తూ వచ్చాయి.
1: ఇన్ ఆల్ ఫోర్ వేదస్ వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్ లార్డ్ వినాయక.
0: ప్రతి సంగీతవంతుడు కూడాను వినాయకుని వారి ప్రభువే నన్ను విమలాదేవి అని పిలుస్తున్నారు.
1: ఈవెన్ ఇన్ మ్యూజిక్ దే ప్రే టు వినాయక టు ఎర్న్ హిస్ గ్రేస్.
0: కనుక వినాయకుని పోచినట్టుగా నన్ను కూడా బ్రహ్మ అని చెప్పారు.
1: జస్ట్ ఎస్ వినాయక ఇస్ బ్లెస్డ్ ఐ మై
0: ఎట్ బ్లోస్తుంది.
1: How is it
0: possible? ఏ విధంగా కనిపెడుతుంది?
1: How do you expect protection?
0: ఆ వినాయకుని తగినటువంటి గుణములు తనలో ఉన్నాయా?
1: Do you have the qualities of Vinayaka in you?
0: వినాయకుడు పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
1: Vinayaka is all pure.
0: సిద్ధి బుద్ధి అతని యొక్క నేత్రములు.
1: In fact his two eyes are the
0: ఈ సిద్ధి బుద్ధి నేత్రములనే తన యొక్క పత్నులుగా భావించారు.
1: He considered siddhi fulfillment buddhi intellect as
0: కనుక సిద్ధి బుద్ధి నాయకుడు వినాయకుడు అన్నారు.
1: And he is the master Vinayaka.
0: సిద్ధి ఉండాలంటే బుద్ధి ఉండాలి.
1: ఫర్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్ యు నీడ్ ఇంటెలెక్ట్.
0: బుద్ధి ఉండాలంటే మనలో ఉన్నటువంటి కృతజ్ఞతను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ బుద్ధి ఇంటెలెక్ట్ యు
0: కృతజ్ఞుడైనటువంటి వానికి బుద్ధి కూడా నాశనం అవుతుంది.
1: అన్ అన్గ్రేట్ఫుల్ మ్యాన్ విల్ నెవర్ బి అన్ ఇంటెలెక్చువల్.
0: ఈ బుద్ధియే నాశనమైన తర్వాత సిద్ధి మనకి ఏ రీతిగా కలుగుతుంది?
1: వెన్ వన్స్ ది ఇంటెలెక్ట్ ఇస్ గాన్ యు కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: సర్వసిద్ధి సప్రయామహ అన్ని కూడా ప్రసిద్ధి కావించేటువంటి వాడు వినాయకుడు.
1: ఇన్ఫాక్ట్ వినాయక కన్ఫర్ సక్సెస్.
0: ఇలాంటి వినాయక తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లార్డ్ వినాయక.
0: ఈనాడు మనం ఏ పని చేయడానికి మొదలుకున్నప్పటికీ మొట్టమొదటి వినాయకుడిని ప్రార్థించాలి.
1: టుడే యు మే స్టార్ట్ డూయింగ్ ఎనీ టాస్క్
0: ప్రవేశములు కానీ విద్యా ప్రధానములు కానీ ఇంకే విధమైనటువంటి ఆశ్రమ నిర్మాణములు కానీ మొట్టమొదటి వినాయకుడిని పూజించాలి.
1: As you take up any endeavor, any task,
0: ఎవరికైనా ఏదో ఒక నాయకుడు ఉంటాడు కానీ వినాయకుడికి నాయకుడు లేడు.
1: యూ షుడ్ ప్రే టు వినాయక బికాస్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్.
0: ఇతనే నాయకుడు. సర్వమునకు నాయకుడు వినాయకుడు.
1: హీ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: తనకు నాయకుడు మరొకడు లేడు.
1: హీ హాస్ నో అదర్ లీడర్.
0: అటు నాయకుడు లేనటువంటి వినాయకుడిని మనం ప్రార్థించకుండా మనం ఏదో ఒక మనం అహంకారంతో మనం ప్రవర్తిస్తుంటే మనకు చాలా దోషం కలుగుతుంది.
1: వితౌట్ ప్రేయింగ్ టు ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ వినాయక ఇఫ్ యు యాక్ట్ ఇన్ ఎన్ ఎగోయిస్టిక్ వే.
0: అన్ని పర్వతముల కంటే మొట్టమొదటి వినాయక పండుగ మొట్టమొదటి ప్రారంభమవుతుంది.
1: వినాయక చవితి ఇస్ ద ఫస్ట్ ఫెస్టివల్ ఆఫ్ దిస్ ఇయర్.
0: ఈ వినాయక ప్రారంభమైన తర్వాతనే మిగిలినటువంటి పండుగలంతా వస్తాయి.
1: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది ఫెస్టివల్స్ ఫాలో.
0: కనుక మానవుడు ఈ భారతీయుడు ప్రధానమైనటువంటి యొక్క పర్వదినములను ప్రార్థించాలంటే మొట్టమొదటి వినాయకంతో ప్రార్థించాలి.
1: Bharatiyas on all sacred days begin their prayer by first praying to
0: Vinayaka. శారీరక మానసిక ఆధ్యాత్మిక బలములకు మూడింటికి వినాయకుడే ప్రధానమైనటువంటి వాడు.
1: Vinayaka is the head of all the three levels, the physical,
0: మూడింటిని మనం కాపాడుతూ పోవాలి.
1: And we have to sustain, protect all the three areas.
0: మా కాలేజీ లోపల
1: in our college
0: MBA స్టార్ట్ చేశాము.
1: We started MBA.
0: MBA అంటే ఏమని అడిగితే పిల్లలను మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు.
1: We say MBA means master of business administration.
0: కాదు కాదు MBA.
1: Now it's MBA.
0: M మనసు.
1: M stands for
0: B బుద్ధి.
1: B
0: అనగా దేహము.
1: B the body.
0: మన యొక్క తత్వం లోపల A ఆత్మ.
1: A is ఆత్మ.
0: కనుక మనసు బాడీ ఆత్మ మూడింటి యొక్క సమీప ఉన్నతమైన స్వరూపమే ఈ యొక్క ఎంబీఏ.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇంటిగ్రేషన్ అండ్ ద కోఆర్డినేషన్ అమంగ్ ది త్రీ మైండ్,
0: మనస్సు విచారణ చేయడానికి మనస్సును అందించాడు.
1: And God has gifted us the mind to act this.
0: దేహమును దానిని ప్రవర్తింపజేసేదానికి అందించాడు.
1: The body is there to execute.
0: రెండును సరిగా తమ కర్తవ్యములను చేస్తున్నారా లేదా అని వాచ్ చేయడానికి ఆత్మ ఉంటుండాలి.
1: ఏ ఆత్మ ఇస్ ద విట్నెస్ టు వాచ్ వెదర్ ద డ్యూటీస్,
0: ఆత్మ ఎప్పుడు కూడా ఉండేటువంటి ఆత్మ శాశ్వతమైనటువంటిది.
1: ఆత్మ ఇస్ పర్మనెంట్.
0: మైండ్ అదే మొట్టమొదటి చంచలమైనటువంటిది.
1: మైండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్
0: దాని సక్రమైన మార్గంలో పెట్టి
1: మైండ్ హ్యాస్ టు బి స్టడీ,
0: సరైన స్థితిలో అనుభవించి నేను మానవుడును, మానవునికి తగినటువంటి మనసా నాది లేక మృగమునికి తగినటువంటి మనసా అని విచారణ చేసి
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ డూ ఐ హ్యావ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ద మైండ్ ఆఫ్ ఎ బీస్ట్.
0: మానవునికి సంబంధించినటువంటి మనసును అక్కడ ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ సీ దట్ వీ యాక్ట్ అకార్డింగ్ టు ద మైండ్ ఆఫ్ మ్యాన్.
0: ఈ బాడీని ఏ విధమైన చేయాల మనసు నిర్ణయించిన దాన్ని బాడీ పనిలో ప్రవేశపెట్టాలి.
1: ద బాడీ షుడ్ ఎగ్జిక్యూట్ ఆల్ దట్ ఈస్ డిసైడెడ్ బై ద మైండ్.
0: అయితే ఇక్కడ బుద్ధికి కొంచెం విచారణ శక్తి ఉంటుండాలి.
1: అండ్ హియర్ ది ఇంటెలెక్ట్ హాస్ గాట్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఈ మనసు నిర్ణయం చేసినటువంటి రైట్ ఆర్ రాంగ్, నిజమా కాదా, తప్ప ఒప్ప అనేటువంటి విచారణ చేస్తుంది.
1: ద థాట్ ఆఫ్ ద మైండ్ ఈస్ వెల్ డిస్క్రిమినేటెడ్ బై ది ఇంటెలెక్ట్.
0: ఇది మంచి అయితే అప్పుడు బుద్ధి ఆత్మకు అందిస్తుంది.
1: అండ్ ఇఫ్ ఆల్ దట్ ఇస్ గుడ్ ఇస్ అక్నాలెడ్జ్డ్,
0: ఈ సక్రమమైనటువంటి కాకపోతే అది బుద్ధి వరకు ఆత్మ వరకు కూడా చేరదు.
1: బుద్ధి విల్ నెవర్ ఎండోర్స్ ఎనీ అదర్ యాక్ట్ దట్ ఇస్ రాంగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మనోదేహ బుద్ధుల యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద మిక్స్చర్ కాంబినేషన్ ఆఫ్
0: మొట్టమొదటి మనసును మనం పరిశుద్ధపరచాలి.
1: వీ హావ్ టు ప్యూరిఫై అండ్ శాంక్టిఫై దెమ్.
0: మనసును పరిశుద్ధపరచుకోకుండా బుద్ధి ఏమాత్రమూ అంగీకరించదు.
1: విదౌట్ ప్యూరిఫైయింగ్ ద మైండ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్.
0: అది ఏ బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం, ఆ ఇంద్రియములకు అధిపతి అయినటువంటి మనసును ఈ బుద్ధి సాధిస్తుంది.
1: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ ద ట్రాన్సెండ్స్ ఆల్ ద సెన్సెస్ has got the deciding faculty.
0: కనుకనే ఈ సెన్సెస్ పైన మనం పోతున్నాము.
1: వీ గో అలాంగ్ ది సెన్సెస్,
0: మనసును అనుసరిస్తున్నాము.
1: వీ ఫాలో ద మైండ్,
0: మనసు మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: అండ్ ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కానీ ఆ సెన్సెస్ ను కంట్రోల్ చేయటం లేదు.
1: మైండ్ ఈస్ నాట్ కంట్రోలింగ్ ద సెన్సెస్.
0: నేను చాలా సెన్సిటివ్ మైండ్ అంటారు.
1: అండ్ ఐ సే దట్ ఐ హావ్ సెన్సిటివ్ మైండ్.
0: ఏమిటి సెన్సిటివ్ మైండ్? అనిమల్ సెన్సిటివ్.
1: Yeah, that's not a sensitive mind. It's the mind of an animal.
0: Kalkuni, master the mind, be a master mind.
1: Therefore, master the mind, be a master mind.
0: Kalkuni, ee sensation manam control chesinatundi mind e nijamaina master.
1: Therefore, the mind that controls the senses is the master mind.
0: Ee manasthatvamlo apala vinayakuni pradhanamaina sthanamu.
1: And to exercise control over the mind, vinayaka is important.
0: Taanu kevalamu sakshibhutudiga untadu.
1: Vinayaka remains as the witness.
0: Ee paliku kudanu jawabu cheppadu.
1: He never replies.
0: Aacharana chesi చూపిస్తుంటాడు.
1: అండ్ హీ ప్రాక్టీసెస్ అండ్ డెమోన్స్ట్రేట్స్.
0: కనుకనే వినాయక తత్వం ప్రతి యంగమునకును ప్రతి విషయమునకును ఆదర్శవంతమైనటువంటిది.
1: దేర్ఫోర్ వినాయక సెట్స్ అన్ ఐడియల్ ఫర్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండెవర్.
0: ఆత్మతత్వమా ఇది? సాక్షిభూతం.
1: ఆత్మ ద స్పిరిట్ ఈస్ ఎన్ ఎటర్నల్.
0: అన్నిటినీ చూస్తుంది.
1: ఇట్ విట్నెసెస్, వాచెస్.
0: అన్నిటినీ విచారణ చేస్తుంది.
1: ఇట్ ఎంక్వైర్స్.
0: కానీ అందులో ప్రవేశించదు.
1: బట్ యెట్ ఇట్ వుడ్ నాట్ ఇన్వాల్వ్.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ రెండు పనులు వాళ్లవే.
1: బికాస్ ద రెస్ట్ ఆఫ్ ది
0: మనోదేహంకు సంబంధించినటువంటివే.
1: ఆల్ ద డీడ్స్ బిలాంగ్
0: ఆ డిపార్ట్మెంట్ లో నేను ప్రవేశించకూడదు అంటుంది.
1: దేర్ఫోర్ ద ఆత్మ ద స్పిరిట్ వుడ్ నెవర్ గెట్
0: ఇన్వాల్వ్. ప్రభుత్వం అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ అధికారులు చేరుతుంటారు.
1: అండ్ టుడే వి ఫైండ్ డిఫరెంట్ హెడ్స్ హెడింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్.
0: కానీ ప్రాచీన కాలం నుండి కూడాను ఈ మనోదేహముల యొక్క అధికారి ఆత్మ దేని ఎందుకును ప్రవేశించడు.
1: బట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద మాస్టర్ ఆత్మ ది ఎటర్నల్ విట్నెస్ వుడ్ నెవర్ గెట్.
0: మనసుకు సంబంధించినటువంటి పని మనసు చేస్తుందా లేదా?
1: ఇస్ ద మైండ్ యాక్ట్ acting according to its
0: దేహమునకు సంబంధించినటువంటి కర్మలు దేహం ఆచరిస్తుందా లేదా?
1: ఇస్ ద బాడీ యాక్టింగ్ యాజ్ పర్ ఇట్స్?
0: ఈ రెండింటిని కూడా రెండు కనులతో చూస్తుంటాది.
1: అండ్ ఆత్మ జస్ట్ గోస్ ఆన్ ఎగ్జామినింగ్ ద బోత్.
0: కనుక ఇవి ఏది తప్పు చేసినప్పటికీ ఆ తప్పును పూర్తి క్షమింపజేస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎక్స్క్యూజెస్ ఎనీ బ్లండర్ కమిటెడ్.
0: ఈ మనో యొక్క బుద్ధుడు పూర్తి సరైనటువంటి ఒక మార్గమును పొందినప్పుడు
1: when once the mind and intellect tread along the right path,
0: హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం నొందినప్పుడు,
1: when once you repent wholeheartedly,
0: నాది తప్పు అని గుర్తించినప్పుడు,
1: when once you recognize your mistake,
0: ఆత్మ సాక్షిభూతమై ఉంటుంటాది.
1: The soul, the spirit remains in the
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: వాల్మీకి
1: వాల్మీకి
0: వచ్చి నారదుణ్ణి ప్రార్థిస్తాడు. స్వామి,
1: స్వామి,
0: ఈ ప్రపంచం లోపల సత్యవాక్ పరిపాలకుడైన వాడు ఉన్నాడా?
1: ఇస్ దేర్ వన్ హూ హోల్డ్స్ ఆన్ టు ట్రూత్?
0: నిరంతరము ఆనందమును అనుభవించేటువంటి వాడు ఉన్నాడా?
1: ఇస్ దేర్ వన్ హూ ఎంజాయ్స్ బ్లిస్?
0: నిరంతరము చిరునవ్వుతో చిందులు దొక్కేటువంటి వాడు ఉన్నాడా?
1: ఇస్ దేర్ వన్ హూ స్మైల్స్ కంటిన్యూస్లీ?
0: తప్పులు కూడాను క్షమించేటువంటి వాడు ఉన్నాడా?
1: ఇస్ దేర్ వన్ హూ ఇస్ ప్రిపేర్డ్ టు ఫర్గివ్?
0: దోషములు చేయకుండా ఉండేటువంటి వాడు ఉన్నాడా?
1: ఇస్ దేర్ వన్ హూ డజంట్ కమిట్ ఎనీ మిస్టేక్?
0: చేసిన చిన్న ఉపకారమునకైనా కృతజ్ఞత చెప్పేటువంటి వాడు ఉన్నాడా?
1: ఇస్ దేర్ వన్ హూ ఎక్స్‌ప్రెసెస్ గ్రాటిట్యూడ్?
0: సత్య ధర్మము చేత కాలములు గడిపేటువంటి వాడు ఉన్నాడా?
1: ఇస్ దేర్ ఎనీవన్ హూ ఇస్ రెడీ టు హెల్ప్ అదర్స్
0: అని ప్రశ్న వేస్తే, ఈ ప్రశ్నలంతా అప్పుడు నువ్వు 11 ప్రశ్నలు వేశాడు.
1: హి హస్ పుట్ 11 క్వశ్చన్స్ ఇన్ హియర్.
0: అప్పుడు నారదుడు చెప్పాడు,
1: దెన్ నారదా సెడ్
0: వాల్మీకి,
1: వాల్మీకి,
0: ఎందుకు నీవు ఇంత శ్రమ పడతావు?
1: Why do you strain yourself?
0: 11 కాదు, 11,000 గణు గుణములకంతా కూడా అధిపతి అయినటువంటి వాడు, నరరూపము ధరించినటువంటి వాడు ఈ జగత్తులోనే ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మాస్టర్ and who can reply all 11,000 questions even more is present in the
0: kaani ee naati manavudu seelavantudu ante emti artham?
1: If you say the modern man is one of character, what does it mean?
0: Seelamulaku gunamuku ye matramu sambandham ledu.
1: And the quality,
0: seelamulaku roopam chupinchetvanti vaadu evadu ledu.
1: There is no one who attaches value to the character.
0: Sat sankalpamulu, sadalochana, sat pravartana, ee moode deeniki mukhya kaaranam.
1: The three important things which are required are the good conduct, the good thought and good feelings.
0: Kalukane manchi gunamulu kaligi,
1: with all virtues,
0: manchi pravartana unte,
1: with good behavior,
0: vaade satyelavantudu annadu.
1: Naturally will be one of character.
0: Manchi gunamulu unte manchi pravartane chestadu.
1: If you have good qualities, your conduct will be accordingly.
0: Manchi gunamule lekapothe manchi pravartanalo praveshinchadu.
1: If you don't have noble qualities, your actions will never be
0: noble. Ivi rende undetundi prapanchamulo.
1: These two are present in this world.
0: Manchi gunamu,
1: good quality,
0: manchi pravartana,
1: and good conduct.
0: Elantidi manchi gunamu bhagavat swarupamu.
1: The good qualities are the very personification of the
0: manchi
1: divine.
0: Manchi pravartana bhagavat swarupame.
1: The good conduct is divine.
0: Atti gunamulu kaligi pravartinchetundi oka vyakti,
1: the person has got the virtues.
0: Manavakaramlo kaliyugamlo puttadu,
1: is born here in this Kali age in the form of Kali.
0: Kalukane nee ramulu anusarinchina ayana annadu.
1: So he approached Sri Ramachandra.
0: Ramulu enno pannulu chesadu.
1: Rama did many,
0: ఎన్నియో కర్మలు ఆచరించాడు.
1: And he did many deeds,
0: ఎన్నియో అవస్థలకు గురి అయినాడు.
1: And he suffered a lot,
0: కానీ అన్ని అయినప్పటికీ తాను జాలి తప్పనటువంటి వాడు.
1: With all that he never left his path,
0: సత్యమును వీడనటువంటి వాడు.
1: He has never given up,
0: తాను ఏది చేసినప్పటికీ సత్యమే.
1: Whatever he does, it was supported by truth,
0: చెప్పింది సత్యం కాదు.
1: Not merely that what he said,
0: తాను చెప్పినంతా సత్యమే.
1: Whatever he said is bound to be true.
0: ఈ విధమైన మార్గాన్ని నారదుడు బోధించాడు.
1: This is the path taught by Narada.
0: కనుక ఈ సత్యమును, ఈ పవిత్రతను, ఈ యొక్క ప్రమాణమైనటువంటి యొక్క మార్గమును ప్రబోధించినటువంటి వాడు కేవలం ఒక నారదుడే.
1: It was Narada who taught this sacred path.
0: కాని ఈ నారదుణ్ణి అనేక మంది కలహప్రియుడని భావిస్తుంటారు.
1: We think that Narada is responsible for all the conflict and
0: fight. కలహప్రియుడు కాదు అతని.
1: He is not after conflict.
0: కఠిన హృదయుడు కాదు అతని.
1: He is not stone hearted.
0: కాంతి జ్యోతి ప్రకాశుడు.
1: And in fact he is the beacon of light.
0: జ్ఞాన ప్రకాశుడు.
1: And is the light.
0: జ్ఞానమయుడు.
1: And is the light.
0: లోకమునకంత జ్ఞానమును బోధించినటువంటి వాడు నారదుడే.
1: In fact he has the shed the illumination of knowledge and the wisdom to the humanity.
0: విశ్వామిత్రుడు సంపాదించినటువంటి ఒక గాయత్రి మంత్రమును లోకమునకంత బోధించాడు.
1: And in fact he has taught handed over the Gayatri mantra.
0: భూర్భువస్వః,
1: the three భూర్భువస్వః,
0: తత్
1: తత్,
0: సవితుర్వరేణ్యం,
1: సవితుర్వరేణ్యం,
0: భర్గో దేవస్య ధీమహి,
1: భర్గో దేవస్య ధీమహి,
0: ధియో యోన ప్రచోదయాత్,
1: ధియో యోన ప్రచోదయాత్,
0: భూర్భువస్వః,
1: భూర్భువస్వః,
0: మన ప్రపంచం లోపల,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: శరీరము,
1: ద బాడీ,
0: మనసు,
1: మైండ్,
0: బుద్ధి,
1: అండ్ ది ఇంటెలెక్ట్.
0: ఈ మూడింటి యొక్క కర్మలు చాలా ప్రధానమైనటువంటిది.
1: అండ్ ఆల్ ది త్రీ ఆర్ వెరీ
0: ఇంపార్టెంట్. భూర్ అనగా శరీరం సంబంధించినటువంటి,
1: భూర్ మీన్స్ రిలేటెడ్,
0: ఇది ఏ మెటీరియలైజేషన్,
1: దిస్ ఇస్ మెటీరియలైజేషన్.
0: ఈ మెటీరియలైజేషన్ దేహం ఒక్కటే.
1: ద మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
0: అంతా కూడా అన్ని పదార్థంతో కూడినటువంటిది.
1: అండ్ ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్.
0: చున్నము, లెడ్ పాకు, ఇవంతా కూడినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ ఆల్ ద మెటీరియల్స్ లైక్ ద లెడ్ అండ్ ద లైమ్.
0: సోపు,
1: సోప్,
0: పెన్సిల్స్ యొక్క లెడ్ అంతా కూడా దీంట్లో చేరిన
1: లెడ్ ఆఫ్ ది పెన్సిల్స్.
0: ఇదంతా మెటీరియల్.
1: It is just materialization.
0: కాబట్టి దేహం అనేటువంటిది ఇది ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం.
1: బాడీ ఇస్ ఫిజికల్ వరల్డ్.
0: ఇది భూ.
1: దెన్ భూ
0: భువః
1: భువః
0: అనగా దీనికి వైబ్రేషన్ అందిస్తుండాలి.
1: మీన్స్ ఇట్ పాసెస్ ఆన్ ద వైబ్రేషన్.
0: ఆ వైబ్రేషన్ లేకపోతే ఇవి ఏ పనులు చేయలేవు.
1: వితౌట్ వైబ్రేషన్ బాడీ కెనాట్ ఫంక్షన్.
0: కనుక ఈ వైబ్రేషన్ అందించేటువంటిది మనస్సు.
1: సో vibration comes out of the mind.
0: Karakane materialization dehamu.
1: Body is the materialization.
0: Vibration mind.
1: Mind symbolizes vibration.
0: దీనికి బుద్ధి అనేటువంటి సాక్షిభూతం ఉండాలి.
1: The intellect witnesses
0: radiation.
1: That is a radiation.
0: భూర్ భువస్సువః ఈ మూడింటి యొక్క తత్వంతో కూడినటువంటి వాడు మానవుడు.
1: భూర్ భువస్సువః materialization, vibration, radiation,
0: vibration అనేటువంటి సర్వత్రా ఉంటుండాలి.
1: What is happening now?
0: ఎట్టి భావములో అట్టి వైబ్రేషన్ ఉంటుంటది.
1: As is the feeling, so is the vibration.
0: మీరు నిజంగా యోచన చేసుకుంటే,
1: if you think well,
0: నిత్యము పొద్దున సాయంకాలం భజన జరుగుతున్నాయి.
1: You listen to bhajans.
0: కానీ ఈ భజన ఎక్కడ జరుగుతున్నాయంటే హాల్లో జరుగుతున్నాయి అంటుంటారు.
1: You think that bhajans are going on here in the bhajan hall.
0: సర్వత్రా ఉంటుంటది.
1: No bhajans are there all over.
0: ఈ టేబుల్ పైన కూడా ఆ భజన యొక్క వైబ్రేషన్ ఉంటుంటది.
1: You find the vibrations even here.
0: నువ్వు చక్కగా చెవులు పెట్టి ఇక్కడ వింటే ఈ యొక్క టేబుల్ కూడాను ఆ భజన పాడుతుంటది.
1: If you just listen to it carefully,
0: ee pillas anta vibration e divine vibration e
1: that's all divine vibration.
0: Ee walls anta divine vibration e
1: everything all over.
0: Ee mic anta divine vibration e
1: the mic has got within.
0: Ee deham anta divine vibration e
1: the body is full of divine vibration.
0: Anta divine vibration e
1: everything is the result of divine vibration.
0: Kanuka aa ikka prarthana aa pradeshamunaku maatrame adhvanimani bhavincharadu.
1: Let us not restrict prayer to that particular.
0: Chesina prarthana sarvatra kuda nu cheripothundali.
1: And this divine vibration spreads so vast.
0: నీవు నిశ్చలమైనటువంటి భావంతో,
1: విత్ స్టడీ మైండ్,
0: నిర్మలమైన సంకల్పంతో,
1: విత్ ప్యూర్ థాట్,
0: నిస్వార్థమైన హృదయంతో,
1: ఇన్ సెల్ఫ్లెస్
0: దాన్ని ప్రకటించు. తప్పక నీకు వినిపిస్తుంది.
1: యూ కెన్ సర్టన్లీ లిసన్.
0: అప్పుడు విన్నటువంటి వాడే మహర్షులు.
1: అండ్ దే ఆర్ సచ్ నోబుల్
0: సారస్వతుడు బోధించినటువంటి యొక్క
1: that is the teaching
0: vedamunu
1: the veda
0: meerandaru kudunu shabdam chetane vinipaddari.
1: You listen to the sounds of veda.
0: Aa shabdam vibration e
1: and the sounds of veda are the vibrations.
0: Ekkada evaru cheppadu deeniki vibration?
1: Who said it?
0: Evaru bodhinchari ee vedanni?
1: Who taught this?
0: Evaru katinchari ee vedanni? Evaru patinchari ee vedanni?
1: Who have gone through?
0: Evaru patinchaledu?
1: Nobody.
0: కనుకనే ఈ వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: The vibration of veda has
0: ఎక్కడ మనం నిర్మలమైనటువంటి హృదయంతో కూర్చో ఆ యొక్క వైబ్రేషన్ మనకు వినిపిస్తుంటారు.
1: యూ సిట్ విత్ ఆల్ ద ప్యూర్ హార్ట్, యూ విల్ సెటిల్ ఇన్.
0: అంతవరకు మీరు పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో.
0: మీరు కూర్చున్న చోటే చెవులు మూసుకోండి గట్టిగా.
1: యూ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ అట్ ద ప్లేస్ వేర్ యు ఆర్ సిట్టింగ్.
0: నుంచి ఓం అనే శబ్దం వస్తుంది.
1: ఫ్రమ్ విదిన్ యూ లిసన్ టు దట్ ఓంకార్ సౌండ్.
0: ఆ ఓంకార నాదం ఎక్కడి నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది.
1: ఓంకార నాద ద సౌండ్.
0: ఓం ఇస్ ఏకాక్షరం బ్రహ్మ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఓం ఇస్ డివైన్.
0: అది నిజమైనటువంటి వేదము.
1: That is the Veda.
0: Sarvam kudunu aa yokka omkaram nunchi vachinatuntivi.
1: All are the derivatives.
0: Harmony vaistuntaru. Harmony.
1: We have got the harmonium in the reeds.
0: Dani gaali okkate.
1: The air is
0: gaani okkoka reed vachinappudu okkoka saram palukutundi.
1: As you press each
0: sari gama padani.
1: Sari gama padani.
0: Ee shabdam ekkada nunchi vastunnayi?
1: Where from you get the sound?
0: Kevalam oke air nunchi vachinayi.
1: Out of the same air.
0: Kabatti oke air antundi omkaramu.
1: That same air is omkara.
0: Ee vividha shabdamlanta vikaramulu.
1: The sounds are it for
0: ee vikaramlanni kudunu omkaram nunchi vachinattu.
1: And the different forms of the same sound.
0: Kanuka ee vibration kanta kudunu vinayakude pradhanamaitta nayakudu.
1: And vinayaka is the master of all this vibration.
0: Kanuka ee vibration anipindi vinayakin dwara prarambhamaindi.
1: The vibration is gifted to you by Vinayaka.
0: కనుక మనం ఎక్కడ శబ్దం విన్నప్పటికీ పవిత్రమైనటువంటి నాదము ఓంకారమే.
1: You may listen to any sound, the most sacred is omkara.
0: మన దేహమంత కూడాను భగవత్ యొక్క స్వరంతోనే ఉంటుంది.
1: In fact the whole body is
0: లేక మనం దుష్టులమే అయిపోతే ఈ దుష్ట సంకల్పంలో మన వైబ్రేషన్ అయిపోతాయి.
1: It is if your body is full of wickedness, everything turns.
0: కనుకని ఆ దుష్ట సంకల్పంతో కూడినటువంటి వాడిని దగ్గరికి కూడా మనం చేరకూడదు.
1: Never allow man to be near you.
0: ఎందుకంటే ఆ దుష్ట సంకల్పం యొక్క వైబ్రేషన్ మనలో కూడా ప్రవేశిస్తుంది.
1: Because the wicked vibrations will get into you.
0: కనుకని తేజ దుద్దన సంసర్గం.
1: Therefore run away from the bad company.
0: భజ సాధు సమాగమం.
1: Join the good company.
0: గురు పుణ్య మహారాత్రం.
1: Do good deeds day and night.
0: అది ఈ మూడింటి యొక్క తత్వంను మొట్టమొదట గుర్తించాలి మనం.
1: We should know the inner significance of these.
0: మనం మంచివారైనప్పుడు మన దేహమంతా వైబ్రేషన్ మంచిదిగా పారుతుంది.
1: If you are good, naturally good vibration will
0: డివైన్ వైబ్రేషన్ గా రూపొందుతుంది.
1: They transform into divine vibration.
0: కానీ మన భావాలు చెడ్డవిగా ఉంటుంటే అంత చెడ్డగానే కనిపిస్తుంది.
1: If our thoughts are bad, everything looks bad.
0: ప్రతి ఒక్కటి కూడా నీవు చూసేదంతా కూడా నీలో ఉన్నటువంటి ప్రతిబింబాలే.
1: All that you see around is a reflection of the inner being.
0: నువ్వు ఎవరినో ఒకరిని చూస్తావు వీడు చెడ్డవాడు నువ్వు అనుకుంటావు.
1: You call one person bad.
0: కానీ అతను నిజంగా చెడ్డవాడు కాదు.
1: In fact, he is not bad.
0: నీ చెడ్డతనమే అతని యందు ప్రతిబింబిస్తుంటాడు.
1: The bad quality in you is a reflection.
0: నీ ప్రతిబింబమే ఆ చెడ్డతనము.
1: And is nothing to do with other man.
0: కానీ ఎదురు వ్యక్తిది ఏమాత్రము కాదు.
1: Is not the fault of the other man.
0: అదే రీతిగానే నీలో ఉండినటువంటి యొక్క భావములన్నీ కూడా మంచి కాని చెడ్డ కాని నీకే ప్రతిబింబిస్తుంటాయి.
1: So good or bad is a reflection of your own inner being.
0: కనుక మనం ఎక్కడో మనము చెడ్డ తెస్తున్నాము, ఎక్కడో మంచిది ఉన్నది అని మనం వెతకనక్కర్లేదు.
1: నెవర్ కన్సిడర్ గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: మనలో మంచి భావములు వచ్చినప్పుడు అంతా మంచి వైబ్రేషన్ వస్తుంది.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ గుడ్ థాట్స్ ఫీలింగ్స్ విత్ ఇన్ యూ.
0: కానీ ఈనాటి విద్యార్థులకు ఈ సత్యం గుర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం లేవు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ having the capacity to
0: kevalam grantha parichayam maatrame untundadi kani
1: they know only the textbooks.
0: Hrudaya parichayam e maatramu ledu.
1: They don't have anything to do with the heart.
0: Pustakallo chustaru,
1: they go through books,
0: dani kantastham chestaru,
1: they get them by
0: heart. Examination hall lo potaru,
1: they go to the
0: kantastham chesindantha kuda aa examination paper lo gummaristaru,
1: they just scribble something on the script,
0: empty headed tho bayitiki vachestaru
1: and return empty headed.
0: Kani examination lo em raasaru antundi bayitiki vachin tarvata vaadike teliyadu.
1: In fact, the student does not know what he has written there.
0: ఆర్టిఫిషియల్ డిగ్రీ.
1: That what's happening.
0: ఇది నిజమైనటువంటి యొక్క భక్తి కాదు అనగా చదువు కాదు.
1: It's not true education in fact.
0: ఇది ఆర్టిఫిషియల్ డిగ్రీ.
1: It's artificial knowledge.
0: ఇలాంటి చదువులు చదివి మన ప్రయోజనం ఏమిటి?
1: What is the use by
0: ఎంత చదువు చదివి ఏనీతి ఉన్నను హీనుని కూడా అమ్మో మానలేడు.
1: With all the knowledge acquired, a mean man would never give up.
0: చదువు చదవచ్చు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: All the knowledge you acquired will never give you total wisdom.
0: ఎంత చదువు చదివి ఏనీతి ఉన్నను హీనుడు కూడా అమ్మో మానలేడు.
1: A mean man will never give up his mean mentality.
0: చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదవని.
1: After all, with all education, why should you die? You should
0: చదువుతున్నాము. జ్ఞానం కొట్ట నింపుకోవటం కోసం చదువుతున్నాము.
1: ఓన్లీ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్.
0: ఈ జ్ఞానం పొట్ట నింపుకోవటం భగవత్ నామస్మరణ చేస్తే జ్ఞానం పొట్ట నిండదా?
1: అట్ ఆల్ బై చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ కాంట్ యు లివ్?
0: కనుకనే మనకు పొట్ట నింపుకోవడానికి చదివేటువంటి చదువులు చదువు కాదు.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లివింగ్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అదంతా.
1: ఆల్ ది నాలెడ్జ్ ఇస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: అది కంటి కనిపించేటువంటిది కాదు.
1: దట్ యు డోంట్ సీ.
0: మనసుకు అనిపించేటువంటిది కాదు.
1: అండ్ మైండ్ విల్ నాట్ కన్ఫర్మ్.
0: కనుక అనిపించేటువంటిది కాదు.
1: అండ్ యు విల్ నెవర్ సీ.
0: హిస్ గైడ్స్ ను అందించేటువంటిది కాదు.
1: యు విల్ నెవర్ కన్ఫర్మ్.
0: దివ్యత్వాన్ని పోషించేటువంటిది కాదు.
1: అండ్ యు విల్ నెవర్ సస్టైన్ యువర్ లైఫ్.
0: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి ఒక ఈ చదువులు అన్ని కూడా కేవలం భౌతికమైన ప్రాప్తికమైనటువంటి చదువులే.
1: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్, ఫిజికల్ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్.
0: ప్రాకృతమైనటువంటిది ప్రాకృతంగానే చేరిపోతుంది.
1: ద వరల్డ్ నాలెడ్జ్ విల్ అలౌ యూ టు మూవ్ ఇన్ ద వరల్డ్.
0: కనుక మనం హృదయానికి సంబంధించినట్టు చేయాలి.
1: బట్ యూ షుడ్ బి రిలేటెడ్ టు ద
0: హార్ట్. ఇది సారస్వతుడు. సారస్వతుడు
1: దిస్ సారస్వత
0: జగత్తుకంతా బోధించాడు.
1: హ్యాస్ టాట్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఏ విధంగా బోధించాడు?
1: ఇన్ వాట్ వే హీ టాట్?
0: అతను అమరా నిజ్జనాదేవ త్రిదిశా విద్యాసుర సుపర్వాణ సుపనస త్రిదివేశాది భోకసర ఆదితేయాది విశుతో ఆదిత్య స్వర్ప అని అన్నాడు. అమరా నిజ్జనాదేవ త్రిదిశా విభుదాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది భోకసర ఆదితేయ దివిషను అనగా ఆదితేయుడు అనగా సూర్య నమస్కారంతో వచ్చినటువంటి భావాలు ఇవన్నీ.
1: సారస్వత ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ప్రేయర్ ఆఫర్డ్ టు సన్ గాడ్.
0: ఆయన కూడాను భగవస్వరూపాన్ని నిర్మిస్తూ వచ్చాడు.
1: హీ టు నేరేటెడ్
0: ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి కూడాను ఈ మోహం ఆదిస్తుండాలి.
1: హౌ ఇస్ దట్ యు ఆర్ అటాచ్డ్?
0: ఈ మోహమే మానవుని భ్రమింపచేస్తుండాలి.
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ ద కాజ్ ఫర్ డివిజన్.
0: అందుకోసం అక్కడ చెప్పాడు, మదనో మన్మతో మార ప్రజ్ఞంలో మీనకేతన కందర్పో దప్పకోనంగా కామపంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రజ్ఞంలో మీనకేతన, ఈ మదనుడు మానకేతుడు ఇవంతా కూడా భ్రమను కల్పించేటువంటి
1: అటాచ్మెంట్ పొజెసివ్నెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇల్యూజన్.
0: అప్పుడు మరి సరస్వతిని బోధించాడు.
1: అండ్ దెన్ హి టాక్
0: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి వతమేసుద పద్మపత్ర విశాలాక్షి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ నయం పద్మ సామం పాతి సరస్వతి అన్నాడు.
1: దెన్ హి స్టార్టెడ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ సరస్వతి.
0: తర్వాత లక్ష్మిని బోధించాడు.
1: అండ్ దెన్ హి ప్రేడ్
0: ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపంతో బోధిస్తూ వచ్చాడు.
1: ఈచ్ ఆఫ్ ది ఫార్మ్స్ essentially divine.
0: Vinayakunta vinayakuni yokka adugu jaadale.
1: And in fact there are the footsteps of vinayaka.
0: Vikramaina kitti kaadu vivekavantamaina kuntivi.
1: And they are highly discriminative.
0: Itti divyamainatunti bhavyamainatunti navyamainatunti bhavalanu manam hrudayaniki nimpukokunda.
1: If we do not fill our hearts with the divine novel
0: chatta sankalpalu chatta vibrationlu chatta jeevithalu కడుపుకుంటూ మన జీవితాన్ని చెడుగా మార్చుకుంటున్నాం.
1: వి వేస్ట్ అవర్ లైఫ్ బై ఎంటర్‌టైనింగ్ బ్యాడ్ థాట్స్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ వైబ్రేషన్.
0: చేసిన తప్పును క్షమించమని కోరినటువంటి వాడు ఆనాటి మహర్షులు, ఆనాటి త్యాగులు,
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద మెన్ ఆఫ్
0: ఆనాటి యోగులు,
1: ఆనాటి
0: యోగులు
1: అండ్ దే ఆర్ మెన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: కానీ తప్పును క్షమించమని కోరకుండా ఉండేటువంటి వాడు ఈనాటి రోగుడు.
1: ద వన్ హూ డస్ నాట్ ప్రే ఫర్ ద పార్డన్ ఈజ్
0: ఈనాటి భోగులు. ఈ భోగులకు రోగమే తప్ప యోగము సాధించదు.
1: దోస్ పీపుల్ హూ వాంట్ టు ఎంజాయ్ ద భోగ is bound to suffer roga.
0: దేనినైనా మన తప్పును మనము క్షమించమని కోరు హృదయపూర్వకంగా కోరాలి.
1: Therefore we should seek pardon wholeheartedly.
0: కాని కేవలం రాతలతో బాటలతో చేస్తే కాదు. ఇట్
1: ఇస్ నాట్ మియర్ రైటింగ్ ఎ లెటర్.
0: దేహంలో ఉండినటువంటి ఈ వైబ్రేషన్ అంతా కూడా ఒక్కతూరి ఏకత్వం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వైబ్రేషన్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: అప్పుడు దాన్ని ప్రతిబింబిస్తుంది.
1: అండ్ దేర్ యు
0: ఆ ప్రతిబింబమైనటువంటి పలుకును నీకు స్వరూపంగా నిరూపిస్తుంది.
1: అండ్ దట్ వెరీ రియాలిటీ విల్ షో యూ ద ఫామ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకంలో
1: టుడే ఇన్ దిస్ వరల్డ్
0: జరిగేదంతా కూడాను
1: వాట్ ఆల్ దట్స్ హ్యాపెన్
0: వికృతమైనటువంటివి, వినాశమైనటువంటివి,
1: విపరీతమైనటువంటివి. ఇట్ ఈస్ రాదర్ ఎక్స్ట్రీమ్లీ రేర్.
0: మానవునికి సహజమైనటువంటివి కాదు.
1: ఇట్స్ నాట్ నేచురల్.
0: ఎక్కడ చూసినా చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవేనా మనకు మానవత్వంలో భరించి.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ అట్రాసిటీస్ వయలెన్స్.
0: మానవుడిగా జీవించి మానవత్వం ఎక్కడ పోయింది?
1: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ వాట్ హ్యాపెన్ టు యువర్ హ్యూమన్ లైఫ్.
0: మానవత్వంలో ఉన్నటువంటి దయా దాక్షిణ్యం ఎక్కడ పోయింది?
1: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్ ద కైండ్నెస్.
0: ప్రేమ త్యాగం ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు ద సాక్రిఫైస్ అండ్ లవ్.
0: అహింస దయలు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్?
0: ఎక్కడ పోయినాయో కంటికే కనిపించింది.
1: Well, we don't find any trace of them.
0: కేవలం ప్రకృతికంగా మనం ప్రదర్శిస్తున్నాం.
1: We find only exhibition.
0: ఈ ప్రదర్శించినటువంటివన్నీ కూడా నిరుపయోగమైనటువంటివి.
1: The pomp and show are useless.
0: హృదయపూర్వకంగా నీవు తపించాలి.
1: And we have to repent wholeheartedly.
0: పరితపించాలి.
1: And we have to atone.
0: ప్రార్థించాలి.
1: And we have to pray.
0: అది నిజమైనటువంటి ఒక పరితాపము.
1: That is the true repentance.
0: ఇలాంటి పరితాపమును మాత్రము మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: And we have to repent in sincerity.
0: దైవం ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
1: God is the personification of love.
0: ఎప్పుడు కూడా నిర్దయ అనేటువంటి తెలియదు.
1: అండ్ హీ నెవర్ లూజెస్ హిస్ కైండ్.
0: కానీ దయ లేనట్టుగా చూపిస్తాడు. కానీ
1: బట్ హీ అపియర్స్
0: అక్కడ కూడా దయనే ఉంటుండాలి.
1: హీ అపియర్స్ టు బి అన్
0: ఆ దయను అర్థం చేసుకునేటువంటి ఒక కెపాసిటీ మీకు లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు as to understand his kindness.
0: ఆ దయను దయతోనే మనం చూడాలి.
1: అండ్ యూ నీడ్ టు బి కైండ్ టు నో హిస్ కైండ్నెస్.
0: ప్రేమను ప్రేమతోనే చూడాలి.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు
0: ద్వేషమును ద్వేషంతోనే చూడాలి.
1: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దట్ అప్పుడే అది పూర్తి అర్థమవుతుంది.
0: కనుక మనం ఈ జగత్తు లోపల మానవులై పుట్టాము.
1: You are born as a human.
0: మానవునిగా మనం బ్రతకాలి.
1: You have to live as a human.
0: మానవత్వాన్ని పంచాలి.
1: And you share the human.
0: మానవత్వాన్ని ఆచరించాలి.
1: And you have to practice.
0: మానవత్వాన్ని అనుభవించాలి.
1: And then you have to
0: అనుభవించినటువంటి ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: And you have to share all the bliss with a fellow man.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు మనసు మన యందు ఉండినప్పుడే
1: when you have that sacred thoughts in you
0: నిజమైనటువంటి మానవుడిగా ప్రయత్నించాడు.
1: Naturally the divine person.
0: మానవుడు మానవుడని పేరు పెట్టుకుంటున్నాం మనము.
1: You call yourself a human.
0: కానీ మానవత్వం ఎక్కడ కించిత్తైనా కనిపించడం లేదు.
1: బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్
0: మాటల యంద అసలే లేదు.
1: ఎస్ దేర్ ఇస్ నాట్ ఈవెన్
0: ప్రవర్తన యందు పూర్తి పెడుమార్గమే.
1: ఇన్ ద బిహేవియర్ ఇట్ ఇస్ ఆల్వేస్ పర్వర్ట్.
0: సంకల్పంలో చూస్తామా అంటే చెడు సంకల్పం లే.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
0: ఇంకా ఎక్కడ నీకు మంచి భావం ఉన్నాయి?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
0: మంచి సంకల్పం ఎక్కడ ఉన్నాయి?
1: వేర్ ఆర్ ది గుడ్ థాట్స్?
0: దయా ప్రేమలు ఎక్కడ నీకు ఉన్నాయి?
1: వేర్ ఇస్ కంపాషన్?
0: మనం దయా ప్రేమను పంచాలి.
1: అండ్ వి హావ్ టు సస్టైన్ దిస్ క్వాలిటీస్.
0: దయలేనిటువంటి హృదయము కేవలం దానవుడనే చెప్పొచ్చు.
1: అండ్ దేర్ఫోర్ ద వన్ without daya compassion is danava the demon.
0: Kaka danavunku daya undadu.
1: And the demon danava has no daya.
0: Manavunku dayane untundedi.
1: Manava the human must have daya.
0: Daya tho entaina manam sadhinchochu.
1: With this compassion you can achieve.
0: Prema tho entaina manam pandinchukovochu.
1: With love you can accomplish anything.
0: Prema rahita marubhumulalo
1: in this barren land without love
0: premaankuramulu ponda
1: for the seeds of love to sprout
0: premaaveshamuto
1: with all the emotions
0: prema sudha varsham varshimpaga
1: with the downpour of rain of
0: premanadulu pravahimpaga murali gaanamu seyagade
1: for the incessant flow of the river of love
0: gopikalanta ee vidhanga paadaru.
1: Oh Krishna, sing for us. That has been the prayer of gopika.
0: Prema rahita maru bhoomulalo మాదంతా మరుభూములుగా ఉన్నాయి.
1: ఇట్స్ ఎ బారెన్ ల్యాండ్ వితౌట్ లవ్.
0: ప్రేమ రహితంగా ఉంటున్నాయి.
1: ఇట్ హస్ నో లవ్.
0: ప్రేమాంకురములు పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మనీ.
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది ఎంథూజియాజమ్ ఆఫ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగా
1: విత్ ది రెయిన్ ఆఫ్ లవ్.
0: ఆ వర్షం కూడా కుర్చాల.
1: దట్ రెయిన్ ఇస్ నెససరీ.
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి
1: అండ్ ది రివర్ ఆఫ్ లవ్
0: గానము సేయగదే.
1: ఓ కృష్ణ సింగ్
0: గానము సేయగదే.
1: ఓ కృష్ణ సింగ్ ఫర్ us.
0: ఎక్కడి నుంచి చేస్తున్నాడు? వేరు మురళితో చేస్తున్నాడు అనుకుంటారు.
1: యూ థింక్ దట్ హీ
0: ఆ మురళి వేరు చెక్క బొమ్మ కాదు.
1: ఇట్స్ నాట్ మేడ్ అఫ్ వుడ్.
0: ఏది మురళి?
1: వాట్ ఈస్
0: లూప్? తొమ్మిది చిల్లుల తొలుతు తీయగాని ఈ తొమ్మిది చిల్లు దేహానికి నైన్ హోల్స్ అంతా ఉన్నాయి.
1: ద హ్యూమన్ బాడీ దట్ హెస్ నైన్ హోల్స్.
0: ఆ నైన్ హోల్స్ లోపల పవిత్రమైన స్వరాలు రావాలి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ కరెక్ట్ ట్యూన్ అవుట్ ఆఫ్ ఇట్.
0: మంచి స్వరాలు రావాలి. అపస్వరాలు రాకూడదు. అపశృతులు రాకూడదు. అటువంటి హృదయం అనేటువంటి మురళిని నీ చేతిలో పట్టుకొని కృష్ణ నీ ప్రేమరహితమైనటువంటి ఒక దీన్ని పాడితే ప్రయోజనం లేదు.
1: కృష్ణ ప్లే ఆన్ హోల్డింగ్ ద ఫ్లూట్.
0: ప్రేమ సహితమైనటువంటి ఒక గానం చేయి.
1: అండ్ యూ సింగ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ విధంగా పాడే సమయం లోపల
1: యాజ్ యూ సింగ్ సో
0: దాన్ని వింటూ వింటూ వింటూ వింటూ
1: లిసనింగ్ టు దట్ కంటిన్యూ
0: రాధ ఆ స్వరంలో లీనమైపోయింది.
1: రాధ మర్జ్డ్ హర్ సెల్ఫ్.
0: ఎవరి రాధ?
1: డివైన్ మెలడీ.
0: ఒక స్త్రీ కాదు,
1: నాట్ ఎ వుమన్.
0: ధర రాధ. ధరనే రాధగా మారిపోయింది.
1: ధర ఎర్త్ ఈజ్ రాధ.
0: ప్రపంచమే ఒక మురళి.
1: దిస్ ధర ద వరల్డ్
0: ఆమె రాధ.
1: షీజ్ రాధ.
0: అందుకోసమే రాధాకృష్ణ అని పేరు పెడుతూ వచ్చారు.
1: సో వి కాల్ ఇట్ రాధాకృష్ణ.
0: స్త్రీలకు మొట్టమొదట పేరు పెడతారు.
1: అండ్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్ ఇస్ మెన్షన్.
0: ప్రకృతి తర్వాత పరమాత్మ.
1: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ వరల్డ్.
0: రాధ తర్వాత కృష్ణ.
1: ఫస్ట్ రాధ ద వరల్డ్.
0: లక్ష్మి తర్వాత నారాయణ.
1: లక్ష్మి ఫస్ట్ అండ్ నారాయణ.
0: పార్వతి తర్వాత పరమేశ్వరుడు.
1: పార్వతి ఫస్ట్ పరమేశ్వరుడు.
0: సీత తర్వాత రాముడు.
1: సీత
0: సీత ప్రకృతి స్వరూపమైన స్త్రీని ముందు పెడుతూ వచ్చారు.
1: సో ద వరల్డ్ ద నేచర్ కమ్స్ ఫస్ట్.
0: కనుకనే ప్రకృతి అనేటువంటి దాన్ని మొట్టమొదటి మనం ప్రార్థించాలి.
1: ప్రకృతి ఇస్ ద ఫెమినిన్ కమ్స్.
0: ప్రకృతిలో మనం పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: అండ్ వి షుడ్ డు సీక్రెట్ డీడ్స్ ఇన్ దిస్ నేచర్.
0: అప్పుడే పరమాత్మ అనుగ్రహం కోరి పరమాత్మ ఆధీనమైపోతాడు.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: పరమాత్మ చేత కానటువంటిది ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డు.
0: ఎన్ని కార్యములైనా చేయవచ్చును.
1: హి కెన్ డు ఎనీ టాస్క్.
0: అలాంటి దీనిని మనం ఆదించుకోకుండా ప్రకృతిమైనటువంటి ఒక దీనిని మనం నిరంతరము
1: without knowing the world,
0: చింతిస్తున్నాము.
1: its capacity we spend in this world
0: సరైనటువంటిది కాదు.
1: is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు వినాయక చవితి.
1: today is వినాయక చవితి.
0: అయితే వినాయకుని యొక్క సంబంధమును సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: the nature of vinayaka is found everywhere.
0: ఆ వినాయకుడు అనేటువంటి వాడు నాయకుడు లేనటువంటి వాడు.
1: he has no leader, boss above him.
0: కనుక అట్టి వినాయకుడు బుద్ధి శక్తులతో కూడినటువంటి వాడు.
1: వినాయక స్టాండ్స్ ఫర్ ద మైండ్ అండ్ కెపాసిటీ.
0: సిద్ధి బుద్ధి రెండు కూడా నాయకుడు అతను.
1: అండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ సిద్ధి.
0: మన బుద్ధికి నాయకుడు అతనే.
1: అండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్
0: మన సిద్ధికి నాయకుడు అతనే.
1: అండ్ ద మాస్టర్ ఆఫ్ సక్సెస్.
0: కనుక అతను నాయకుడిగా అన్నాడు కాబట్టి అతను పతి అన్నారు.
1: అండ్ ఈస్ ద మాస్టర్ ఈస్ ద లీడర్ పతి.
0: అట్టి లీడర్ ను మనము ప్రారంభంగా మనం తీసుకోవాలి.
1: టు ప్రే టు దట్ లార్డ్ ద మాస్టర్ ద డివైన్
0: లీడర్. మంచివాడైనప్పుడు
1: and the leader is good
0: gamyam manchidigane cherutundi
1: and you'll certainly reach the goal.
0: kaani ee naadu leaders sarinattiga ledu.
1: today we don't have good leaders.
0: ever leader mana conscience e manaku leader.
1: who is the leader? your conscience.
0: ee conscience chaala mayamayamichindi chestunnaru.
1: and you should follow your
0: malinyamainatundi conscience ga chestunnaru.
1: you have polluted it.
0: durgandhamainto conscience ga chestunnaru.
1: it is fully foul.
0: దురభ్యాసంతో కూడిన కాన్షియస్ గా చేసుకున్నారు.
1: ఫుల్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: దుర్బుద్ధులతో కూడిన కాన్షియస్ చేసుకున్నారు.
1: ఫుల్ ఆఫ్ వికెడ్నెస్ మెనోవరింగ్.
0: దుర్వాసనతో కూర్చిన కాన్షియస్ చేసుకున్నారు.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ ట్రైట్.
0: కనుక ఈ వాసన ఏ మాత్రం ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ క్యారీ ఎనీ బ్యాడ్. కనుక
0: అట్టి వాసన చంపేటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక ఎనిహిలేట్స్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్.
0: అతను దాన్ని వాహనం చేసుకున్నాడు ఎలుక.
1: అండ్ ద చైల్డ్
0: ఎలుక ఎప్పుడు వాసన చూస్తూ పోతుంటారు.
1: అండ్ ద ర్యాట్ స్మెల్స్ ఆల్ దట్ ఇస్.
0: కనుక ఆ స్మెల్ ను చూసేటువంటి ఒక ర్యాట్ ను వాహనంగా చేసుకున్నాడు.
1: అండ్ వినాయక హ్యాస్ దిస్
0: అనగా దాన్ని చక్కి తన కింద పెట్టుకున్నారు.
1: మీనింగ్ హీ కుడ్ కంట్రోల్
0: సబ్డ్యూ ఇట్. వాసనలు వినాయకుడికి ఏమాత్రము లేవు.
1: అండ్ వినాయక ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై ది స్మెల్.
0: ఏ వాసన కూడా లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: పవిత్రమైనటువంటి భావం లేదు.
1: అండ్ హ్యాస్ ఆల్ సీక్రెట్ థాట్.
0: అట్టి పవిత్రమైన భావములను తన కాళ్ళ కింద తొక్కుకోవడం చేతనే వినాయకుడు ముషిక వాహనుడైపోయినా.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ కంట్రోల్ ద రట్ విత్ ఆల్ ది బ్యాడ్ థాట్స్.
0: అట్టి ముషికలను కూడా మునిజన వంతులంతా కూడా ప్రార్థించారు.
1: అండ్ దేర్ఫోర్ హి వాస్ ప్రైజ్డ్ బై ఆల్ సేజెస్ సెయింట్స్ అండ్ సీకర్స్.
0: కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను వినాయకుడి యొక్క పూజ కేవలం ప్రాచీనమైనటువంటిదే కానీ నూతనమైనటువంటిది కాదు.
1: The worship of Vinayaka is quite ancient. It is not modern.
0: కనుక అట్టి వినాయక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
1: We have to recognize, understand the significance.
0: మన హృదయంలోనే ఉంటున్నాడు బొజ్జల నాయకుడు.
1: And Vinayaka is there in your heart.
0: అట్టి వినాయకుణ్ణి నిరంతరము స్మరించాలి.
1: And we have to think of him every moment.
0: ఆ వినాయకుడే సర్వదేవతా స్వరూపుడిగా మారిపోతాడు.
1: And he is the presiding deity.
0: అన్ని దేవతలు వినాయకుడినే పూజిస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దేవతాస్
0: వైష్ణవులు కానీ సేవులు కానీ అందరూ వినాయకుడినే పూజిస్తారు.
1: దే మే బి సైవైట్స్ ఆర్ వైష్ణవైట్స్ దే వర్షిప్ వినాయక.
0: కనుకనే సర్వదేవతా స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ ఇస్ ద ప్రిసైడింగ్ డే
0: సర్వమత స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ ఇస్ సింబలైజెస్ ఆల్
0: సర్వవర్ణ స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ ఇస్ స్టాండ్స్ ఫర్ ఆల్ హాస్పిటల్
0: సర్వగ్రంథ స్వరూపుడు వినాయకుడు.
1: హీ స్టాండ్స్ టు రిప్రజెంట్ ఆల్ దట్ ఈ
0: సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినమేట్ల మీరు ఎంతో ధన్యులవుతారు.
1: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ అండ్ వర్షిప్ అకార్డింగ్లీ యు విల్ రిడీమ్ యువర్
0: లైఫ్. యువకులకు ఆదర్శాన్ని నిరూపించాలి.
1: అండ్ ది యంగ్స్టర్స్ షుడ్ కీప్ దెమ్.
0: ఈనాటి యువకులంతా కూడా కేవలం మంకీ మైండ్ తో కూడినటువంటి వారు.
1: యంగ్స్టర్స్ టుడే హావ్ మంకీ మైండ్స్.
0: ఇది కేవలం మంకీ మైండ్ కూడా కాదు, దానికంటే హీనమైనటువంటి మైండ్.
1: మచ్ వర్స్ దాన్ మంకీ మైండ్.
0: ఒక నిమిషంలో చెప్పింది మరో నిమిషంలో చెప్పలేదు.
1: వాట్ ఈస్ సెడ్ ఇన్ వన్ మూమెంట్ ఈస్ ఫర్గాటెన్ నెక్స్ట్ మూమెంట్.
0: కానీ నాలుకకు ఎముక లేదు.
1: The tongue has no bone.
0: ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
1: ఇట్ కెన్ మూవ్ ఇన్ ఎనీ వే.
0: ఏ విధంగా అది తిరుగుతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
1: As the mouth, as tongue can twist in either way. చెప్పేది
0: ఒక్కటే. సత్యంత వరకు నాలుక కోసుకునేంత వరకు ఉండాలి.
1: You have to hold on to the single promise that you make till the end.
0: కానీ చాలా మంది చెప్పారు.
1: But many said,
0: స్వామి,
1: స్వామి,
0: నాకు పండ్లు పోతున్నాయి.
1: I lose my teeth.
0: నా పండ్లు పోయిన తర్వాత ఏం ప్రయోజనము?
1: What is the use?
0: చెప్పారు.
1: భగవాన్
0: నాయన పళ్ళు పోతున్నాయి కానీ నాలుగు పోవటం లేదు కదా.
1: యూ మే లూజ్ యువర్ టీత్ బట్ ది టంగ్ ఇస్ స్టిల్ దేర్.
0: పోయేటువంటి కఠినమైనటువంటి పండు అంతా ముందు చచ్చిపోతాయి.
1: ఆల్ ది టీత్ దట్ ఆర్ సో స్ట్రాంగ్
0: అది కఠినమైనటువంటివి.
1: దట్ సో స్ట్రాంగ్
0: కఠినమైనటువంటి మొదలు పోతాయి.
1: ద స్ట్రాంగ్ నేచురల్లీ
0: సాఫ్ట్ గా ఉండేటువంటిది పోనే పోదది.
1: ద టంగ్ దట్ ఇస్ సాఫ్ట్ రిమైన్స్.
0: నీవు పోయినప్పుడు నీ వెంటనే వస్తుంది అది.
1: అండ్ ద టంగ్ ఫాలోస్ యూ.
0: కనుక నాలుగు పోయేటువంటిది కాదు. నాలుగును భద్రంగా పెట్టుకో.
1: సో కీప్ యువర్ టంగ్ సేమ్.
0: మంచి పనిగా చేయి.
1: మేక్ ఇట్ సాఫ్ట్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్. యూ కెన్ టాక్.
0: వినయ విధేయతతో మాట్లాడు. సత్యాన్ని మాట్లాడు. ధర్మంతో ప్రవర్తించు. పలుకులు పలుకు. భగవంతుని యొక్క నామస్మరణ చేయి. ఈ నామస్మరణ వినిపించు. ఈ విధంగా ఎందుకోసమని నాలుగు నిచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why?
0: అన్ని తినేదందుక.
1: Is it to eat everything?
0: కాదు కాదు. పాదములు నిచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why the feet are
0: given? చందులు గొందులు తిరుగుటగా.
1: Is to go around the lanes and by lanes? No.
0: ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి ఆశ్రయాలంతా ఉన్నాయి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ అవర్ బాడీ హస్ గాట్ ఇట్స్ ఓన్ పర్పస్.
0: ఈనాటి వినాయక చవితి రోజు మన దేహాన్ని పవిత్రమైన దేహంగా భావించుకోవాలి.
1: లెట్స్ కన్సిడర్ అవర్ బాడీ ఇస్ సేక్రెడ్.
0: దీంతో సరైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: వి షుడ్ డూ ద పర్ఫెక్ట్ డీడ్స్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ధర్మం కోసం ఈ శరీరం వచ్చింది.
1: ద బాడీ షుడ్ ఫాలో ధర్మ.
0: దీంతో అధర్మాన్ని చెప్పకూడదు.
1: యూ షుడ్ నెవర్
0: బోధించకూడదు.
1: యూ షుడ్ నెవర్ అట్టర్ ఫాల్స్హుడ్.
0: కనుక మన దేహాన్ని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టి
1: లెట్ దిస్ బాడీ ట్రెడ్ అలాంగ్ ద రైచస్ వే.
0: సార్థకమైనటువంటి పేరుని పొందాలని నేను ఆశిస్తున్నాను.
1: అండ్ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఎక్స్పెక్టేషన్.
0: శాశ్వతమైన సత్కీర్తిని పొందాలని ఆశిస్తున్నాను.
1: అండ్ భగవాన్ వాంట్స్ యూ టు గెట్ ఎ పర్మనెంట్ గుడ్ నేమ్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

హరి భజన దిన సుఖ శాంతి నహీ. హరి భజన దిన సుఖ

0: కోటి విద్యలుండి గుణములేకున్నచో వాటి వినువ ఏటి పాలుగాది.
1: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ద స్కిల్స్ దట్ ఆర్ మాస్టర్డ్ అండ్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ సాట్ ఆఫ్టర్ పర్హాప్స్ మేక్ ఎ పర్సన్ టు బికమ్ క్లెవర్ అండ్ నథింగ్ మోర్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ స్కిల్స్ అండ్ దిస్ ఎడ్యుకేషన్ ఇఫ్ ఇట్ కెనాట్ మేక్ ఎ పర్సన్ కల్టివేట్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ క్యారెక్టర్. One could master any number of skills in any number of ways, but without the element of character inherently in them, what will be the value of such skills and this form of education?

పలుకులందు హీరో పలుకు జీరో. బహుళ విద్యలయ్యే వాంఛను మితి మీరే, పలుకులందు హీరో పనికి జీరో. తెలివితేటల వలన

0: the greater the number of skills that you master, and the different types of education that you make part of yourself, the greater is the number of desires and wants. One becomes a hero, no doubt, in terms of uttering blank, meaningless words. But when it comes to action, he becomes a big zero. Being clever is all right in one sense, but what is the benefit that one accrues from becoming clever or excessively clever, when even a fraction of what one has learnt and mastered is not translated into pure action?
1: సత్యం ఏకపదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠిత. సత్య మీ వాక్ హృదయం, సత్యం సర్వం, సత్యం దానం తపత్యాగం మిత్రత శౌచ్యం శౌచమాధ్యమం విద్యా చ గురు శిష్యుష ధ్రువేణీ. ప్రేమస్వరూపులారా, సత్యమే భగవంతునకు చక్కని భవనం.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్, వెరీలీ ఇట్ ఈస్ సత్య విచ్ ఇస్ ద మ్యాన్షన్ ఫర్ గాడ్.
1: ధర్మము సత్యములో సుస్థిరమై ఉన్నది.
0: అండ్ ధర్మ ఈజ్ ఫర్మ్లీ ఎన్కేజ్డ్ and in a secure manner in satya.
1: Jnana vijnanamulainatunte vedamulu satya swaroopalu.
0: The Vedas, full of wisdom and knowledge, they are nothing but a manifestation of this satya.
1: Unnata sthitini pondagoru manavulu satyamunu anusarinchatame pradhanamaina kartavyam.
0: Those individuals who aspire to progress and prosper in life will necessarily have to follow the injunctions of satya.
1: Satyamu danamu,
0: satya dana
1: tapassu tyagamu,
0: tapas of penance, tyaga of sacrifice,
1: snehamu
0: friendship,
1: శుభ్రత
0: క్లీన్లీనెస్,
1: రుజువర్తన విద్య గురు శిష్యుష అను తొమ్మిది రత్నములే విద్యారత్నములు. ఇవి విద్యార్థికి శోభను కలిగించుతు.
0: దీస్ అండ్ థింగ్స్ లైక్ సర్వింగ్ ద మాస్టర్, దీస్ ఆర్ ఎసెన్షియలీ నైన్ జెమ్స్, నైన్ డైమండ్స్ విచ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్.
1: సత్యం దానం అనంతం, సత్యశీలమైనటువంటి యొక్క స్థానమునందు ధర్మము ప్రేమ శాంతి అహింసయు అంతర్భూతములై ఉంటుంటాయి.
0: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ది సుప్రీం అటైన్మెంట్ యు హ్యావ్ ధర్మ శాంతి అండ్ ప్రేమ అండ్ అహింస ఆల్సో టు బి ఫౌండ్ డీప్ విత్ ఇన్ దట్ స్టేట్.
1: ఏకం సత్విప్రాభవదావదంతి, ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఋషులు దీనిని అనేక నామములతో పిలుచుచూ వచ్చారు.
0: టు బి ష్యూర్ దేర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ వన్ ఎంటిటీ, నెవర్దలెస్ ద వైజ్ ద సేజెస్ హావ్ గివెన్ ఇట్ డిఫరెంట్ కనోటేషన్స్ అండ్ డిఫరెంట్ నేమ్స్.
1: సత్యమును పట్టువదలక అతిక్రమించక జీవించేటువంటి మానవుడే ఆదర్శ మానవుడు.
0: One who leads a life firmly attached to this idea of satya, who follows the injunctions of satya, is truly an ideal person.
1: అతని జీవితమే నిజమైనటువంటి జీవితము.
0: His life indeed is a true life.
1: సత్యము ఏ ఒక్కరి కోసమో ఏర్పడినటువంటిది కాదు.
0: This satya has not been laid down for the sake of any one individual.
1: ఏ కాల పాత్రకు అతీతమైనటువంటిది.
0: దిస్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ స్పేస్ అండ్ కంట్రీ.
1: అన్ని దేశములకు అంత కాలములకు అందరికీ ఈ సత్యము ప్రాణ సమానము.
0: Wherever one might be, at whatever point of time, in whichever country one might be, this satya is of paramount importance.
1: Manava pitamahudainatvanti manujudu manuvu ee satyamunu parishodinchi parisilinchi sandarshinchi tana yokka santati aina manava jatiki andinchina maha vara prasadamu.
0: The grand old man of the human race, Manu, he went deep into this concept of satya, experienced it himself, and then handed down the benefits and all that goes in the form of satya to his progeny, that is the human race.
1: Satyam bruyat, priyam bruyat, na bruyat satyam apriyam. Satyamune palukavalanu.
0: Utter the truth.
1: ప్రియము కదా అని అసత్యమును పలుకరాదు.
0: జస్ట్ బికాస్ యు లైక్ ఇట్ యు షుడ్ నాట్ అటర్ ఎ లై.
1: సత్యమని కఠినంగా ఉండరాదు.
0: అండ్ దెన్ అగైన్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ వాట్ యు హావ్ టు బి యు షుడ్ బి హార్ష్.
1: ప్రీతి కదా అని అసత్యము చెప్పరాదు.
0: అండ్ బికాస్ యు లైక్ ఇట్ అగైన్ యు షుడ్ అటర్ ఎ లై.
1: ఇట్టి నిబంధన చేతను ఇట్టి శాసనముల చేతను మనువు తన సంతతి అయిన మనుజులకు అందించినటువంటిది ఈ యొక్క పవిత్రమైనటువంటి సత్య స్వరూపం.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ బై మను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సత్య అండ్ ఆల్ దట్ ఇట్ స్టాండ్స్ ఫార్.
1: ఈనాటి విద్యలు కేవలము ఉద్యోగ నిమిత్తమనేటువంటి
0: యూ షుడ్ నాట్ అటర్ ఎ లై.
1: సత్యమని కఠినంగా ఉండరాదు.
0: అండ్ దెన్ అగైన్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బి యూ షుడ్ బి హార్ష్.
1: ప్రీతి కదా అని

0: కేవలము ఉద్యోగ నిమిత్తమనేటువంటి భావించటం ఇది వైదొలగినప్పుడే మానవులు తుచ్చేమాన్ని అందుకోగలరు.
1: Today, only when man lets go the feeling that one's education is for the sake of getting a job, only then can he progress forward.
0: విద్యకు ఉద్యోగమునకు ఉండినటువంటి సంబంధాన్ని తెంచి వేయాలి.
1: We should break this link between education and a job on the other hand.
0: విద్య జీవితం కోసం కాని జీవించుట కోసం కాదు.
1: Education is for the sake
0: education should be for life, not for living.
1: Education should be for life, not for living.
0: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన విద్యావంతుడు.
1: One who understands the supreme truth and behaves accordingly is really leading a life worth living.
0: ఇట్టి సత్యమును ప్రాచీన కాలము నుండి భారతదేశము ప్రచార ప్రబోధములు సలిపి సాత్విక నామమును అందుకున్నటువంటి ఋషులు భారతీయ ఋషులు.
1: The sages who have been like stars in the firmament in this great land, they have experienced this vital truth of satya and they in turn have passed on its essence.
0: Kevalam vidya anaga granda parichayam maatrame kadani gurtinchali.
1: Education does not connote scholarship and getting to know the contents of a book.
0: Idi mastakamunaku chendinatvanti pustakamu kadaneetvanti satyanni kuda nu gurtinchali.
1: You should also recognize the salient fact that it is not something which has to be contained in a book. The contents of the book go to the mind.
0: Tana yokka hrudaya parivartana nimittamai yerpadinatvanti de vidya.
1: True education is that which brings about a transformation of the heart.
0: Ee naati manavudu aneka parishodhanalu chalpi andukunna alpa gnanamunu vishva gnanamuto chekurchi taanu virraveegutunnadu.
1: Today's man, with what little he has been able to understand and master, tends to become arrogant in the face of the supreme universal knowledge.
0: Vijnanamunaku aadhyatmika dharmika vishwasamunaku samanvayamuga vinchi samarasamu jeevinchetvanti yokka vidyane sariyainatvanti vidya.
1: True education again is that which brings about this perfect synthesis and perfect harmony between these differently sounding words like spirituality, dharma or faith and the like.
0: Righteousness. Kanuka manavudu vidya yokka viluvanu gurtinchadaniki motta motta prayatninchali.
1: The first and foremost task for man is to understand the value of education.
0: Kani ee naadu padartha vijnana shastramu విరివిగా పెరిగిపోవటం చేతనే తన తత్వం ఏమో తాను గుర్తించుకొనక కేవలము నేను విద్యావంతుడని భావిస్తున్నారు.
1: టుడే దేర్ హస్ బీన్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ మాన్స్ మాస్టరీ ఆఫ్ ఆల్ దట్ ఈస్ మెటీరియల్ అండ్ సూపర్ఫిషియల్ అండ్ హీ టెన్స్ టు ఫీల్ దట్ హీ హస్ మాస్టర్డ్ ఎవ్రీథింగ్.
0: పదార్థ విజ్ఞాన శాస్త్రములకు అతీతమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినప్పుడే ఈ పదార్థ విజ్ఞానం కూడా సార్థకమవుతుంది.
1: Only when you recognize the truth that there is something beyond these material entities will you have understood what true education is
0: not
1: about.
0: Not physics, metaphysics.
1: In other words, it is not physics that you have to go for, rather it is metaphysics that you must seek out.
0: Deenini aneka mandi gurtinchi ippudippude kontha varakunu aadhyatmika margamlo praveshinchutaku prayatnistunnaru.
1: But today we have people who are trying to understand this deep significance, this underlying link, and they are trying to go further into this matter.
0: Prachina Bharatiya Maharshulu Vasishtha Vamana Jamadagni Vishwamitradulu Parashara Maharshulu Gautama Maharshulu Ichchadi Maharshulu Saptarishulu anetuvanti peruto sattaka namanni andukunnaru.
1: We have this illustration of this wise sages, seven in number, beginning with Vasishtha Vamana Jamadagni Gautama and others.
0: Aithe ఈ ఆధునిక కాలమునందు అట్టి ఋషులు కలరా అని మనకు సందేహం కలగవచ్చు.
1: టుడే వి మైట్ బి అసెయిల్డ్ బై డౌట్ డు వి హావ్ సచ్ సేజెస్ ఇన్ అవర్ మిడ్స్ టుడే.
0: ఈనాడు విజ్ఞాన శాస్త్రము కేవలము గొప్పది కాదని చెప్పకూడదు.
1: నౌ యూ కెనాట్ పాసిబ్లీ సే దట్ వాట్ యు హావ్ గెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ నాట్ ఎ గ్రేట్ డీల్.
0: విజ్ఞాన శాస్త్రము అత్యవసరమే.
1: సర్టన్లీ యూ డూ నీడ్ ది బెనిఫిట్స్ ఆఫ్ సైన్స్.
0: అయితే విజ్ఞానమును అభివృద్ధి పరుచుకుంట ఎంత అవసరమో అభివృద్ధి పరుచుకున్నటువంటి విజ్ఞానమును సద్వినియోగం చేసుకునేటువంటి వివేకం కూడాను అంత అవసరమని గుర్తించాలి.
1: ఈవెన్ యాజ్ యు హావ్ టు ఫర్దర్ ద కాస్ ఆఫ్ సైన్స్.

0: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ టు నో హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ సైంటిఫిక్ నాలెడ్జ్.
1: విజ్ఞానం ఉండి వివేకం లేకపోవటం చేతనే ఇట్టి విజ్ఞానం పెడమార్గం బట్టి దేశమునకు అనేక విధములైనటువంటి బాధలను భయమును కలిగించుతున్నది.
0: టుడే యూ హ్యావ్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ బట్ యూ డి నాట్ హ్యావ్ ద డిస్క్రిమినేషన్ హౌ టు యూజ్ దిస్ advances in science. That is why the world at large is beset with problems.
1: ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రములందు కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ఇమిడ్చి కొంతవరకు నువ్వు గుర్తించి పరిశోధనలు సలిపి పరిశీలనలో మానసిక పరివర్తన గావించినటువంటి మహనీయులు కూడాను లేకపోలేదు.
0: Even in these days of this advance in modern science, there are some great many people who have understood the basic synthesis between modern science on the one hand and spirituality and ancient wisdom on the other.
1: Newton భూమికి ఆకర్షణ శక్తి కలదని గుర్తించియు తదుపరి తానే యోచించుకున్నాడు. నేను ఈనాడు దీని ఆకర్షణ శక్తిని గుర్తించినాను, కానీ నేను గుర్తించక పురము కూడాను దీనికి ఈ ఆకర్షణ శక్తి ఉన్నది అని తలంచినాడు.
0: Newton was the one who was the first one to have given an interpretation regarding the force of gravity which the earth has. But he also had the wisdom to know that this force of gravity, this force of attraction has been present all along.
1: Athanu kudanu okanoka samayamlo ee yokka aakarshana shaktini nenu gurtinchanu kani srushtinchaledu annadu.
0: In fact, he went on to say that I have discovered this idea of gravity but I have not created it.
1: దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు అని కూడాను విశ్వసించాడు.
0: He also had this firm conviction that there is that supreme hand behind this.
1: ఐన్స్టీన్ కూడాను ఈ యొక్క ప్రకృతి యొక్క శక్తి సామర్థ్యములను తన పరిశోధనల ద్వారా గుర్తించి తదుపరి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాడు.
0: Einstein was yet another towering figure who delved deep into the mysteries of nature. And he found in the end that there is this idea of spirituality deep within all that is material.
1: ఈ యొక్క దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించవలనంటే సత్సంగం అత్యవసరమని కూడాను, సత్సంగం ద్వారానే మానవుని యొక్క మానసిక పరిణామం కూడాను జరుగుతుందని కూడాను గుర్తించాడు.
0: He further understood that if you wish to make the best of your knowledge pertaining to the nature, you need to have this satsanga. Because it's only then that your mind and heart could be cleansed and purified.
1: Appude tanaku thanu prashninchukunnadu, tell me your company, I shall tell you what you are or not.
0: It was in this context that he once said, tell me your company, I shall tell you what you are.
1: Mana yokka sangham elantido manamu alanti varamu aneetundi ee prashna valla spashtam avutu vachindi.
0: What becomes manifest in this simple question is the type of society we live in is a reflection of our own nature.
1: Heisenberg anetvanti oka maha tattvavetta.
0: Then we come to yet another great personality in the form of Heisenberg.
1: Itanu aneka vaigyanika shastramulanu parishodhana chesi tadupari aadhyatmikamulaku vaigyanamunaku undinatipanti sannidhika sambandha bandhavyam emiteni vicharistaniki prayatninchadu.
0: He made an attempt. He was one of those who contributed a great deal to modern thought and modern advances in science. Nevertheless, he too wanted to know this essential link between science on the one hand and spirituality on the other.
1: అప్పుడు తనలో తాను ఈ యోగ శాస్త్రంలో ఉండినటువంటి రహస్యాన్ని గుర్తించాడు.
0: It was in this event.
1: Master the mind. Be a master mind అన్నాడు.
0: He summed up his experiences in this manner. Master the mind and be a master mind.
1: Hydrogen అనేటువంటి ఒక తత్వంలో ఎన్ని విధములైనటువంటి పరిశోధనలు సలిపి తదుపరి దీనికి ఏదో ఒక ముఖ్యమైనటువంటి ఆధారం ఉన్నదని ఒక విజ్ఞానవేత్త గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: Now it so happened that one scientist wanted to know the nature of hydrogen and he also wanted to know what the basis for this hydrogen was.
1: అతని Schrödinger.
0: The name of this person is Schrödinger.
1: అతను ఈ వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు అంతర్ సంబంధం కలదనియు వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమే ఆధారమనియు నిరూపిస్తూ వచ్చాడు.
0: He went on to understand that there is a synthesis between science and spirituality, and in fact it is spirituality which is the basis of science.
1: ఇందువలన కోరికలను అధికముగా పెంచుకోవటం చేత మానవుని యొక్క తెలివితేటలు క్రమక్రమేణా పల్చబడుచున్నవని కూడా నువ్వు తాను గుర్తించాడు.
0: హీ ఆల్సో అండర్స్టూడ్ దట్ బై ఇంక్రీజింగ్ వన్స్ వాంట్స్ అండ్ డిజైర్స్ వన్ టెన్స్ లూజ్ వన్స్ ఓన్ ఇన్నేట్
1: కెపాసిటీ. అందువలననే మోర్ డిజైర్ ఇస్ మోర్ డిస్పైర్ అన్నాడు.
0: దట్స్ వై హీ సెడ్ మోర్ డిజైర్ ఈజ్ మోర్ డిస్పైర్.
1: తదుపరి డెరాక్ అనేటువంటి మహాతత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: Then we come to yet another person, a great scientist by in his own right.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించుకొని తద్వారా ఈ యొక్క విజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు ఉండిన సంబంధం ఏమిటి అని కూడాను గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: He also strived to seek this harmony between science and spirituality.
1: ఈ విధంగా సర్వజీవుల యందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించి ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి పదమునకు చక్కని నిరూపణ చేయడానికి శోధన చేస్తూ వచ్చాడు.
0: What did he do? He tried to seek the one entity which lives in all living beings, in all living forms.
1: ఆ యొక్క పరిశోధన సల్పి లవ్ ఎవర్ హట్ నెవర్ అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించు వచ్చాడు.
0: As a result of this pursuit of his, he came to the conclusion, love ever, hurt never.
1: Ashtadasha Puraneshu Vyasasya Vachana Dvayam Paropakara Punyaya Papaya Parapedanam అనేటువంటి వ్యాసుని యొక్క 18 రచనలందు ఉన్నటువంటి యొక్క సారాంశాన్ని ఈ డెరాక్ అనేటువంటి యొక్క సైంటిస్ట్ చక్కగా రెండు పదములలో తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: This modern scientist Dirac, what he had come to the conclusion is nothing but an echo from what the ancient sage Vyasa had contained, had given to mankind as the quintessence of all the Puranas, that never do any harm to others, love everyone.
1: Dibrogi అనేటువంటి ఒక మహా తత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: And then we have yet another giant figure of science, de Broglie.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని విమర్శించి తదుపరి నా విమర్శ కేవలం తెలివి తక్కువ విమర్శ అనేటువంటి ఒక ఉద్దేశాన్ని అభివృద్ధి పరచుకున్నాడు.
0: He began by trying to look for shortcomings and pitfalls in this idea of spirituality. He started criticizing spirituality.
1: దైవత్వం అనేటువంటి యొక్క శక్తి సర్వత్రా వ్యాపించి ఉండదనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను తాను అనుభవ రూపకంగా నిరూపిస్తూ వచ్చాడు.
0: బట్ ఇన్ ద ఎండ్ హీ కేమ్ టు ద కంక్లూజన్ దట్ దిస్ హాస్ బీన్ ఎ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ ఆన్ హిస్ పార్ట్ అండ్ హీ కేమ్ టు యాక్సెప్ట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద గాడ్ ఇస్ ఇండీడ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
1: వైజ్ఞానిక శాస్త్రమునందు కూడాను ఇలాంటి మహర్షులు లేకపోలేదు.
0: దేర్ఫోర్ ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఇస్ దట్ ఈవెన్ దీస్ డేస్ ఆఫ్ మోడర్న్ సైన్స్ వి హావ్ దీస్ ప్రెజెంటేషన్స్.
1: ఈ వైజ్ఞానిక శాస్త్రమునందు ప్రకాశించినటువంటి, ప్రబోధించినటువంటి, పరిశీలించినటువంటి, పరిశోధించినటువంటి మహాభక్తులు ఈ సప్తర్షులు.
0: These, some of these people are the present day sages. In the same manner, going back to our ancient times, the seven rishis, the saptarishis, were those who gave us the pearls of wisdom.
1: Newton.
0: Now the present day saptarishis are Newton.
1: తదుపరి ఈ యొక్క సత్యాన్ని గుర్తించి ఈ జగత్తంతా కూడాను దైవం యొక్క నిర్మితమే, దీనికంటే గొప్పది కాదు, ఈ దైవ నిర్మితం చేతనే ఈ జగత్తు చుట్టుతూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: హీ గేవ్ టు అస్ ద ఫండమెంటల్ ట్రూత్ దట్ ఇస్ గాడ్ అలోన్ హూ హాస్ క్రియేటెడ్ దిస్ వరల్డ్. ఇట్ ఇస్ గాడ్ అలోన్ హూ హాస్ గివెన్ ద ప్రాపర్టీస్ దట్ వన్ అసోసియేట్స్ విత్ దిస్ ఎర్త్.
1: తదుపరి క్రిస్ జాబ్ కాప్రా అనేటువంటి ఒక తత్వవేత్త అణువునకు తరంగమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను విచారణ చేస్తూ వచ్చాడు.
0: There is yet another personage in this list, Fridtjof Capra, who tried Capra, who unraveled this link between the atom on the one hand and the wave nature.
1: మహాభారతములో వ్యాసుడు రచించినటువంటి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి స్థిత అనేటువంటి తంతువుల ద్వారా సర్వము కూడాను సృష్టింపబడి భువనములు భూతములు రెండు కూడాను దీని వలనే కలుగుచున్నవనేటువంటి సత్యాన్ని నిరూపించటం లోపల తరంగములు అణుశక్తి యొక్క సత్వాన్ని కూడాను తాను పోలిక చేసుకుంటూ వచ్చాడు.
0: Now in the ancient times, it was Vyasa who cognized the truth that in this form of this word sita, which permeated everything and everywhere in the form of deep vibrations which gave rise to all the worlds, all the elements.
1: ఒకానొక సమయంలో మహాభారత సంబంధమునందు సుభద్ర నిండు గర్భవతిగా ఉండిన సమయంలో ఆమెకు ఏదో కొంత విశ్రాంతిని కలిగించే నిమిత్తమై అర్జునుడు అభిమన్యుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకునలేక
0: This is an instance or episode from the Mahabharata. Subhadra was pregnant and on one day Arjuna, who could not understand the nature of Abhimanyu, who was in the womb,
1: ameku padma vyuhanni gurinchi cheptu vachadu.
0: Arjuna was discussing this padma vyuha with Subhadra.
1: Bharat deshamlo prachina kalam nundi గర్భమును ధరించినటువంటి స్త్రీలకు ఉత్తమ కథలను పవిత్రమైనటువంటి భావములను ఆహ్లాదమును అందించేటువంటి యొక్క బోధనలను కలుపుతూ వచ్చేటువంటి వారు.
0: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ దట్ ప్రెగ్నెంట్ విమెన్ వర్ ఎక్స్పోజ్డ్ టు టాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ సేక్రెడ్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియాస్.
1: ఎట్టి బాధలు కూడాను మనోవ్యథలు చింతలు కలిగింపకుండా ఉండే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి శ్రీమంతములని మరొక కార్యములని కలిపి వారిని ఆనందముతో ముంచడానికి ప్రయత్నించేటువంటి వారు తల్లిదండ్రులు.
0: The parents used to make an earnest endeavor to see that these pregnant daughters of theirs would never suffer any agony under any circumstances.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
0: They used to perform rituals to see to it.
1: తల్లి ఆనందించిన గర్భస్థుడైనటువంటి ఒక శిశువు కూడాను తన జీవితమంతయు కూడాను ఆనందముతో ఉత్సాహముతో కొన్ని విధమైనటువంటి యొక్క శౌర్య ధైర్య పరాక్రమములతో అభివృద్ధి కాంచగలడం అనేటువంటి యొక్క విశ్వాసం.
0: What is the inner significance of this exercise on the part of the parents? The idea is the child which is in the womb of this mother would, after it is born, become valorous, valiant, and be all that is noble and good and godly.
1: తల్లి గర్భముగా ఉండినప్పుడు ఎట్టి భావములను ఎట్టి యోచనలను ఎట్టి తలంపులను తలంచునో గర్భమునందున్నటువంటి శిశువు కూడాను అట్టి భావములే, అట్టి తలంపులే, అట్టి విచారములే కూడాను చేకూరుతుంటాయి.
0: The idea is that the pregnant woman, when all the thoughts that she entertains during this period would be transmitted to the child that is to be born.
1: ఈ సత్యాన్ని మన ప్రాచీన ఋషులు ఏనాడో కనిపెట్టారు.
0: So this truth was something known to our ancient rishis long ago.
1: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులయందు తమ జీవితమును గడపడం చేతనే తమ బిడ్డలు కూడాను ప్రాచీన కాలమునందు తల్లిదండ్రులకు సంతృప్తిని పరిచేటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వారు.
0: సో దిస్ యూస్ టు బి ద కస్టమ్ ఆఫ్ ది ఓల్డెన్ టైమ్స్ అండ్ నో వండర్ దెన్ దట్ ద చిల్డ్రన్ దట్ వర్ బోర్న్ ఆల్వేస్ వుడ్ కమ్ అవుట్ టు బి ఐడియల్స్.
1: మార్కండేయ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర ఇలాంటి బాలులైనటువంటి వారి యొక్క పవిత్రమైనటువంటి భావములను బోధించేటువంటి వారు ఆనాటి కాలంలో.
0: In those days, it used to be common practice to recount and relate this sacred history pertaining to Markandeya, Prahlada, Dhruva and the
1: like. Kani anduvalane aanati balabalikalu sadbhavamulato neeti nijayitilato tana jeevithamlo prashantamainatunte jeevithanga roopandimpa cheskuntu vacharu.
0: This was the reason why the children of those days, boys and girls, used to grow up to be good and noble.
1: Ee naati tallidandrulu leka tallulu గర్భస్థితిలో ఉండిన సమయం లోపల టెలివిజన్లు, సినిమాలు, ఇంకా ఎన్నో విధమైనటువంటి విచిత్రమైనటువంటి ఘోరమైనటువంటి శీలరహితమైనటువంటి యొక్క దృశ్యాలు చూడటం చేతనే తమ బిడ్డలు కూడాను ఆ స్థితిని అందుకుంటూ ఉన్నారు.
0: బట్ టుడే ఇన్ టుడేస్ వరల్డ్ ఆదర్ ద పేరెంట్స్ ఆర్ ద మదర్ అలోన్ వాట్ డూ? దే సీక్ ఫర్ దర్ ఎంటర్టైన్మెంట్ ద మీడియం ఆఫ్ ద టీవీ ఆర్ ద సినిమా అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్రూడ్ అండ్ క్యారెక్టర్లెస్ entertainments and scenario so that the children also are born with such tendencies.
1: Kanukane Arjunudu Subhadraku padma vyuhanni gurinchi cheppe samayalo Krishnudu praveshinchi addu tagali baava vineetuvanti Subhadra anukuntunnava kaadu kaadu garbhasthudainatuvanti shishuve vintunnadani ee satyanni prakatinchadu.
0: So even as Arjuna was expounding to Subhadra the art of this padma vyuha, Krishna intervened and interjected with the words, "O brother-in-law, are you thinking that Subhadra it is who is listening to your words? No, it is Abhimanyu in the womb who is hearing his ear."
1: ఈ చరిత్రను విజ్ఞానవేత్తలు అనేక విధములుగా హాస్యాస్పదంగా భావించి కృష్ణుడు ఏమిటి, ఈ విధమైనటువంటి యొక్క అసభ్యమైనటువంటి అర్థరహితమైనటువంటి నమ్మ తగనటువంటి యొక్క విషయాలు చెప్పడం ఏమిటి అని కూడా నువ్వు విమర్శించినటువంటి వారు లేకపోలేదు.
0: అండ్ డౌన్ ది ఏజెస్ అండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ దే హావ్ బీన్ ఇన్ నంబర్ ఆఫ్ క్రిటిక్స్ హూ ఆర్ పాయింటింగ్ అవుట్ ఎ ఫింగర్ అట్ కృష్ణ. హౌ కుడ్ హీ కమ్ అండ్ టాక్ సచ్ బ్లాస్ఫెమీ, థింగ్స్ విచ్ డోంట్ మేక్ ఎనీ సెన్స్, విచ్ ఆర్ బియాండ్ బిలీఫ్.
1: అయితే ఆనాడు హాస్యము పరిహాస్యము గావించినటువంటి విజ్ఞానవేత్తలు ఈనాడు అది సత్యము అనేటువంటి యొక్క పరిస్థితి కూడాను వచ్చారు.
0: బట్ టుడే వాట్ డు యు ఫైండ్, ది సీన్ హస్ చేంజ్డ్, పీపుల్ ఆర్ నౌ ఎక్నాలెడ్జింగ్ దట్ వాట్ వాస్ అటర్డ్ ఇన్ దోస్ డేస్ ఈజ్ వెరీలీ ట్రూ.
1: అమెరికాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చేంజ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్ అనేటువంటి ఒక పరిశోధనా కేంద్రం ఒకటి ఉన్నది.
0: ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా there is an institution going by the name Institute of Child Health and Human Development,
1: Carolina anetvanti university.
0: It is attached to Carolina University.
1: Indulo ee vishayanni chakkaga parishodinchi krishnudu cheppinatvanti satyama leka asatyama anetvanti vishayanni nirupinchalani oka goppa professor dinni aneka samvatsaram nunchi parishodham chestu vachadu.
0: An eminent professor on the staff of this institution undertook this experiment. Whatever Krishna had said, is there any sense in it? Is it possible what he was trying to communicate?
1: Atane Antoni Kasper anetvanti vaadu.
0: The name of this eminent scientist is Antoni Kasper.
1: Ee Antoni Kasper aneka samvatsaram nunchi deeni parishodhana sadipi idi asatyam kaadu maa yokka alpamainatvanti telivitetalaku idi andetvantidi kaadu. ఇది విశాలమైనటువంటి భావం కల విజ్ఞానులకే వివేకులకే ఇది అర్థమవుతుంది కనుక ఇది పరమ సత్యమని తన పరిశోధనల ద్వారా తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ దస్, దిస్ ఆంటోనీ కాస్పర్ కేమ్ టు ది కన్క్లూజన్ దట్ అవర్ ఇన్సిగ్నిఫికెంట్ మైండ్స్ కెన్ నెవర్ పాసిబ్లీ కాంప్రహెండ్ ద సిగ్నిఫికెంట్ ట్రూత్ కంటెయిన్ అండ్ ద ఫినామినన్ దట్ కృష్ణ వాస్ ట్రైయింగ్ టు అవుట్లైన్.
1: గర్భస్థమైనటువంటి శిశువుకు దినము ఒక పండరసము.
0: It is only given to giant intellects to unravel this mystery. He acknowledged that.
1: Nimma rasamu.
0: Now again, pregnant women are normally given lemon juice or lime juice.
1: Injection dwara ittu vachadu.
0: In the form, what this gentleman did was, he was injecting this juice in the form of an injection.
1: Aa bidda puttina tarvata talli palakante nimma rasamu.
0: And after the child
1: apple rasamu chaala ishtapadi. తల్లి విన్నటువంటి యొక్క శబ్దములను తల్లి యొక్క గొంతు శబ్దమును ఆకర్షించేటువంటి యొక్క దివ్య శక్తి ఆ శిశువునకు కలదని కూడాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ఇట్ ఇస్ ఆల్సో ప్రూవ్ బియాండ్ డౌట్ దట్ దిస్ చైల్డ్ విచ్ ఇస్ జస్ట్ బోర్న్ హ్యాడ్ దిస్ వండర్ఫుల్ కెపాసిటీ టు రెస్పాండ్ టు వాట్ ఎవర్ ద మదర్ వాస్ సేయింగ్.
1: గర్భములో ఉండినప్పుడు ఆ తల్లి ఏ ఏ భావములను ఏ ఏ విషయములను శ్రవణం చేసిందో గంటంతో చెప్పి ఉందో అదే పదములు ఆ పుట్టిన తర్వాత ఆ బిడ్డ నోటి నుండి రాగలిగినాయి.
0: ద మిరాక్యులస్ థింగ్ కమ్స్ హియర్, ఈవెన్ యాజ్ ద చైల్డ్ వాజ్ ఇన్ ద వూమ్ షీ యూస్ టు హియర్ ఆల్ దట్ ద మదర్ యూస్ టు ఎంటర్టైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్. ఆఫ్టర్ ద చైల్డ్ వాజ్ బోర్న్ ఇట్ యూస్ టు అటర్ ద వెరీ సేమ్ వర్డ్స్ ఎకోయింగ్ ద థాట్స్ ఆఫ్ ద చైల్డ్స్ మదర్.
1: ఆంటోని కాస్పర్ గడచిన అనగా 1984 సంవత్సరం లోపల జనవరి 3వ తేదీలో యావత్ అమెరికా కంతా కూడాను ఈ గర్భస్థ శిశువు యొక్క పరిస్థితి చక్కగా భారతంలో చెప్పినటువంటి ఈ సత్యాన్ని చక్కగా నిరూపిస్తుందాదని అన్ని పేపర్లోన చాటినాడు.
0: దిస్ ఆంటోనీ కాస్పర్ వాల్ అడ్రెసింగ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ హిస్ ఫైండింగ్స్ టు న్యూస్ పేపర్ మెన్ ద వరల్డ్ ఓవర్ హి మేడ్ దిస్ సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ ఆన్ జనవరి 3, 1984. Wherein he said, whatever Krishna had said, whatever he was trying to unravel is indeed true.
1: Kanuka aneka mandi aadhunika tattva vetthalu kudanu vaijnanikulu kudanu kevalam alpabuddhi kaliginatvanti vaaru kaadu kontha mandi ee satyanni parisilinchi parama satyanni nirupinchadani kosamani tana jeevithanni kudanu ankitam chese vaaru lekapoledu.
0: So amongst the present day scientists also, we have people who are above this narrow way of looking at things.
1: కనుక భారతదేశము ప్రాచీన కాలం నుండి కూడాను ఆధ్యాత్మికంగా, నైతికంగా, ధార్మికంగా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహము అందించినటువంటి పరమ పవిత్ర దేశము భారతదేశం.
0: Who are prepared to experiment and find out this essential link between science and spirituality. Therefore again, this Bharat country is one which has given to us rich tradition, a rich culture and wisdom par excellence.
1: దీనికి విరుద్ధమైనటువంటి చర్యలలో మన జీవితము వ్యర్థము గావించుకుంటున్నాము.
0: Having been born in such surroundings, we are frittering away our time and lives.
1: ఒకానొక సమయం లోపల మిచ్చెల్ మూన్ లో ప్రవేశించాడు.
0: On one occasion, this was a great occasion when in the wake of man's landing on the moon, Mitchell also landed on the moon.
1: ఈ యొక్క చంద్రుడి పైన నిలిచి మన భూమినంతా చూచాడట.
0: It has been said that having set foot on moon, he started looking around.
1: ఈ భూమి ఏ విధంగా కనిపించింది అతనికి?
0: Now even as he was in deep space, he wanted to know how the moon, the earth was like.
1: Blue. అనగా నీలమైనటువంటి ఒక వెల్వెట్ బట్ట పైన ఒక పెద్ద వజ్రము పెడితే ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా ఈ భూమి పెద్ద వజ్రము వలె ప్రకాశించిందట.
0: He could see nothing but an expanse of blue as far as the earth was concerned. It was something like a diamond sparkling against the backdrop of a piece of velvet cloth.
1: అప్పుడు తాను రెండు కంటిదారలు కార్చాడు.
0: At that moment he shed two tears.
1: ఆహా, డైమండ్, మహా విలువైనటువంటి వజ్రం వంటి భారత భూమి లోపల, మహా తేజస్సు కలిగినటువంటి భూమి లోపల పుట్టినటువంటి మానవుడు ఎందుకింత అంధకారులైపోతున్నారు, ఎందుకింత దుర్ఘటతలు పొందుతున్నారు, ఎందుకింత దుర్మార్గులైపోతున్నారు అని బాధపడ్డాడు.
0: It is for the said that he shed these tears by way of wondering why, having been born in this great country like Bharat, people were becoming ignorant, wicked and evil.
1: వజ్రమునందు వజ్రమే పుట్టాలి కానీ రాయి పుట్టుటకు వీలు కాదు కదా. రాయి ఎందైనా వజ్రము పుట్టింది కానీ వజ్రము నందు రాయి పుట్టదు.
0: బికాస్ విత్ ఇన్ అ డైమండ్ యూ కెన్ టు సీ ఎ డైమండ్, నాట్ ఎ పెబుల్, నాట్ ఎ పీస్ ఆఫ్ స్టోన్.
1: కనుక తేజోరహితులై, ధర్మరహితులై, నీతి రహితులై, నిజాయితీ రహితులై ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ భూమి యందు ఇలాంటి వారి పుట్టుటకు కారణం ఏమిటి అని పరిశోధన జరపాలనుకున్నాడు.
0: So he wanted to get down to the very basis of things. In this great ancient land, where there is no trace of evil or wickedness, how come today there is so much of wickedness and evil rampant?
1: Tarikanta moola karanamu prakrutamainatunti yokka vastulu yokka aakarshane tadwara tana yendu imidi undinatunti satyam anaga tattvikamu rajasikamu tamasikamu anetunti ee gunamulu inni vidhamainatunti yokka parinamalanu kaligistunnayi anukunnadu.
0: Then he found that people were getting carried away by their material possessions and they were being influenced by these three qualities of sattva, raja and
1: karma. Phalamunu vishwasinchaleinatunti variki idi pradhanamainatunti aadarshanga kuda nu nirupichadu.
0: He also gave this as a firm lesson to those who would not believe in the law of action.
1: Prapanchamanandu yetti tindu manam tindumo adi e manaku tagina rasanga maaripothundi.
0: Because the type of food that you eat will determine the type of strength that you can get.
1: కనుకనే సాత్వికమైనటువంటి ఒక జీవితము అత్యవసరమని కూడాను తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: He also went on to emphasize that this sattvic food is essential.
1: ఎన్ని విద్యలు అభ్యసించినప్పటికీ, ఎంత పదవిని సంపాదించినప్పటికీ, ఎంత పేరు ప్రఖ్యాతులను పోషించుకున్నప్పటికీ నడతలు సరిలేకుండినా ఇవన్నీ కూడా నిరుపయోగంలో ఉంటాయి.
0: One might master a number of skills, occupy a number of authoritative positions, get a name and fame, but unless these are all rooted in the proper way, they would all be futile.
1: Prapanchamanandu viluvainatvantidi mana yokka padavi kaadu,
0: what is
1: mana yokka chaduvu kaadu, mana yokka gnanamu kaadu.
0: What is valuable in this world is certainly not our position, not what we have mastered in the form of education, or not what we have learned.
1: మన యొక్క ప్రవర్తనే చాలా విలువైనటువంటిది.
0: Our behavior is the most valuable asset.
1: ఎట్టి ప్రవర్తన అట్టి ఫలితమును అందుకుంటుంది.
0: The type of behavior determines the type of result that we get.
1: కనుక ప్రవర్తనను సరైన రీతిగా తీర్చిదిద్దుకోవాలి.
0: So our behavior has to be patterned after noble and lofty ideals.
1: మానవుని యొక్క హృదయమును విశాలము గావించుకోవాలి.
0: We must broaden our vision and outlook.
1: సంకుచితమైన భావములకు స్వస్తి చెప్పాలి.
0: We should bid goodbye to all that is narrow and petty minded.
1: నిజమైనటువంటి విద్య ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: త్రూ ఎడ్యుకేషన్ ఈజ్ లవ్ అండ్ నథింగ్ బట్ లవ్.
1: ప్రేమ లేనటువంటి యొక్క జీవితము ప్రాణము లేని జీవితమే.
0: వితౌట్ లవ్ ఎ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. ఇట్ ఈస్ నో లైఫ్ ఎట్ ఆల్.
1: లౌకిక విద్యలు కూడా మనకు అత్యవసరమే.
0: వీ సర్ట్లీ నీడ్ దీస్ వరల్డ్లీ స్కిల్స్.
1: కానీ ఇవి మనకు సత్యస్వరూపాలు కానేరవు.
0: బట్ దీస్ ఆర్ నాట్ అవర్ ట్రూ నేచర్.
1: మనకు సత్య నిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క జీవితానికి ఆధారంగా తీసుకోవాలి.
0: Now what should be the basis and prop for our life is that which is satya.
1: Enni chadivinu chadivinu emi phalamu.
0: What's the use of mastering so many skills?
1: Tanna satavata tappincha evari taramu.
0: Who can possibly make you steer from what is written on your
1: form? Chetta buddhulu tanna dacche talat chereneni.
0: Once the evil thoughts enter your mind,
1: endabarunu buddhulu bendubaru.
0: And whatever you have thus made part of your nature, they cannot be straightened out.
1: కనుక చదువుతో పాటు సంస్కారమును కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాంగ్ విత్ యువర్ స్టడీస్ యూ ఆల్సో షుడ్ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ కాన్సిడరేషన్.
1: పెద్దలను గౌరవించాలి.
0: రెస్పెక్ట్ ఎల్డర్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్ మదర్.
1: మిత్రులను విశ్వసించాలి.
0: ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్.
1: కానీ ఈనాటి విశ్వాసము క్షణములో తీరిపోతున్నాయి.
0: బట్ టుడే సెన్స్ ఆఫ్ ట్రస్ట్ ఈస్ మొమెంటరీ.
1: కార్యము జరిగేంత వరకే మన యొక్క విశ్వాసము. కార్యము తీరిన తర్వాత విశ్వాసము భిన్నమైపోతున్నది.
0: Our trust lasts so long as our work is not done. Once the work is done, we forget this sense of trust.
1: మన యొక్క శ్వాస మనము పరుండినా నడుచుచుండినా ప్రయాణం చేయుచుండినా నిద్రించుచుండినా మాట్లాడుచుండినా ఏమి చేయుచుండినప్పటికీ మన శ్వాస ఏ విధంగా సహజంగా ఆడుతున్నదో.
0: This breathing in and breathing out process of ours is there continuously, whether we are sleeping, whether we are walking, whether we are doing something, whether we are talking, whether we are eating.
1: Dukkhamuto undu aanandamuto undu nee swasa ninnu vadali pottam ledu.
0: You might be an aggrieved person, you might be experiencing joy and comfort.
1: Kashtamulo undu sukhamulo untundu nee swasa ninnu vadalatam ledu.
0: You might be sorrowful, you might be comfortable, but this breath of yours is continuous.
1: Adi vidhamugane మనకు కష్టములు నష్టములు దుఃఖములు విచారములు ఎన్ని సంభవించినప్పటికీ మన విశ్వాసం కూడా అట్టనే ఉంటుండాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఎవర్ మైట్ బికమ్ ఆఫ్ అస్,
1: అతి విశ్వాసముతో ప్రాచీన కాలము నుండి మన భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ వాస్ దిస్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ దట్ వాస్ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ త్రూ వేరియస్ ఫేసెస్ ఆఫ్ హిస్టరీ.
1: చదువులన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటివి, నీటి బుడగల వంటివిగా నిరూపిస్తూ వస్తున్నారు.
0: బట్ టుడేస్ సిస్టమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్యూర్లీ ఎక్స్టర్నల్ ఓరియంటెడ్ అండ్ దే ఆర్ లైక్ బబుల్స్.
1: డిగ్రీ తీసుకునేంత వరకు నువ్వు శ్రమిస్తారు పాపం.
0: సో లాంగ్ యాజ్ వి హావ్ టు టేక్ అవర్ డిగ్రీ వి స్ట్రైవ్ ఫర్ ఇట్ వి మేక్ ఎన్ ఎఫర్ట్.
1: పరీక్షహాలకు పోయేంత వరకు నువ్వు విద్యనంతా తలను నింపుకుంటారు.
0: టిల్ ద టైమ్ వి ఎంటర్ ద ఎగ్జామ్ హాల్ వి ట్రై టు ఫిల్ అవర్ మైండ్స్ విత్ మ్యాటర్.
1: ఈ ఎగ్జామినేషన్ హాల్లో పోయిన తర్వాత తలలోదంతా గుమ్మరిస్తాడు, ఎంటీ హెడ్ తో ఇంటికి వస్తాడు.
0: Once he enters the exam hall, he pours out all that is contained in his mind, comes out empty-headed.
1: Vidya anetvanti talaku mana pustakaniki sambandhinchinatvanti kaadu.
0: Now true vidya is something which is not confined just to the mind or the book.
1: Manam ee naadu pustakamu mastakamu pustakamu mastakamu deeniki matram come and go come and go deeniki antha kodanu one way traffic ga chestunnaru.
0: Today we have practiced this art, perfected it, this one way traffic process from the book to the mind.
1: Kani manam hrudayamto cherali ee vidya.
0: Rather there should be this idea of the heart.
1: Raktamulo imidipovali ee vidya.
0: It should become part and parcel of our blood.
1: Mana pravartanlo cheripovali ee vidya.
0: This vidya should become one with our nature, with our vidya.
1: Manasekam vachasekam karmanyekam mahatmanam atani nijamainatunte vidyavantudu.
0: Only then can you find this sense of fulfillment and this perfect harmony between the thought, word and deed, and he indeed is a great personage.
1: Atuvanti vyaktiye deshamunaku enni vidhamulaina kadanu upakari kagaladu.
0: Only such a person can bring benefit to the country.
1: Atti vyaktulu tayaru kavatame ee naadu atyavasaramu.
0: It is the need of today to have such individuals.
1: Atti vyaktulu abhivruddhi ainappude loka kalyanamu.
0: Only when such individuals come to the fore will there be peace and prosperity all around.
1: Jagat santoshamu.
0: And the world will be happy with itself.
1: Kaani manam ee naadu shanti shanti shanti ani korutunnam.
0: Today we go on after this idea of shanti or peace.
1: Ye America vaaru chuchina, ye Russia vaaru chuchina, ye Germany vaaru chuchina, ye China vaaru chuchina shanti shanti shanti kavalani aashisthunnaru paapam.
0: Whether he is an American or a Russian or a German or a Chinese, He keeps talking about this shanti.
1: Kani notito cheppedi shanti, chetito chesetundi daniki viruddhamainatundi pannulu.
0: You keep uttering the word shanti no doubt through this your tongue, but what you do through your action, through your hand, is something quite contrary.
1: Hastamuna anubambu unchuka arachutunduru shanti shantani.
0: You have made secure the atom bomb in the palm of your hand, you keep talking about peace all the while.
1: Chandrujeragaligi kudanu chandajalaru shanti sukhamulu.
0: You may have reached the moon no doubt, but still you do not experience the state of shanti.
1: Dehamu challabadutundadi kani manasu heetekutundadi vedekutundadi.
0: You go to the moon, the body has cooled down, but your mind gets heated up in the process.
1: Ee naadu ఈ విధమైనటువంటి యొక్క వైజ్ఞానికంతో మన ప్రపంచమే ఒక విషమయమైనటువంటి రూపాన్ని ధరిస్తుండాలి.
0: దిస్ డిస్టార్టెడ్ వర్షన్ ఆఫ్ సైన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇట్ హాస్ మేడ్ ఇట్ హాస్ పాయిజన్ ది వరల్డ్ అరౌండ్ us టుడే.
1: మన వాతావరణాన్ని కూడా చాలా పాడు చేస్తుండాలి.
0: దేర్ ఇస్ ఆల్సో దిస్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్.
1: ఈనాడు భూమిపై ఉన్నటువంటి వాతావరణం పాడు చేయటం కాకుండా స్టార్ వార్ అని చెప్పండి, స్టార్ వార్ మన పైన కూడా ఆకాశాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Today we have polluted the atmosphere around the earth. Not content with this, we have gone beyond the confines of the atmosphere through the medium of star wars and we are trying to pollute outer space.
1: Goreti shanti ekkada undi?
0: You are polluting outer space.
1: Goreti vaani hrudayamunde shanti ledu.
0: So how can you get this peace that you are aspiring for? The one who aspires for peace, he has no intention.
1: Kevalamu oka desha drohaniki sambandhinchinatundi bhavamu.
0: This mere chanting the name of shanti is a case of deceiving oneself, deceiving the country.
1: Cheedu kitakamaina chestundi nelu maheshudaina cheyaledu.
0: A small ant can certainly bring you harm, but God it is alone who can confer.
1: Cheedu cheyatam goppatanam kaadu.
0: There is nothing great in doing harm.
1: Mana shakti koladi anto into meru cheyadaniki mana prayatninchali.
0: What little is given to us, we should try to use it for a beneficial cause.
1: Prema swarupulara, ఉపకారం చేయుటకు శక్తి లేకపోయినా లేక ఇష్టం లేకపోయినా నీ ఊరుకుండిన అంతే చాలు. అపకారం చేయకుండుటే గొప్ప ఉపకారం అని భావించాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, యూ మే నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు డూ ఎనీ గుడ్, ఎనీ పాజిటివ్ గుడ్ టు పీపుల్ ఆర్ థింగ్స్ అరౌండ్ యూ, బట్ డు నాట్ డూ ఎనీ హార్మ్. నాట్ డూయింగ్ ఎనీ హార్మ్ ఈస్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్ దట్ యూ కెన్ పాజిటివ్.
1: ఈనాడు ఎంతనో మనము అభివృద్ధి గాల్చుతున్నాం విద్యా విధానంలో.
0: టుడే వీ హ్యావ్ మేడ్ ర్యాపిడ్ అడ్వాన్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కానీ విద్యను నేర్చుకున్నంత వరకు ఏమీ మన యొక్క ప్రవర్తన మారింది?
0: బట్ హావింగ్ డన్ దిస్, హౌ హ్యాస్ ఇట్ ఎఫెక్టెడ్ అవర్ బిహేవియర్?
1: ఒక్క ప్రేమతత్వమే ఉంటే సర్వమును హస్తగతం గావించుకోవచ్చు.
0: ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ దిస్ మీడియం ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ, యూ కెన్ సెక్యూర్ ఎనీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో చేరడానికి ఏది కారణం? ఎవరైనా ఇన్విటేషన్ పంపించారా? ఎవరైనా ఆహ్వానం చేశారా? కాదు కాదు, సాయి ప్రేమనే దీనికి మూల కారణం.
0: వాట్ ఈస్ ద రీజన్ దట్ దేర్ ఆర్ టుడే అసెంబ్లీ హియర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్? Have invitations been sent? Have people been sent for? No. The simple reason is, it is the love of and for Sai that has brought them out here.
1: Kaduna kante prema chaduvu chaala uttamainatundi chaduvu.
0: So rather than all these different types of education, the education of love is the most important one.
1: MA MSc lo pass ayi vachiyo పిహెచ్డి తీసిన పెద్దలైనా.
0: యూ మే హ్యావ్ పాస్డ్ కోర్సెస్ లైక్ ద ఎంఏ ఆర్ ఎంఎస్సి, ఆర్ యూ మే హ్యావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ హైయర్ డిగ్రీస్ లైక్
1: సంపద నుండి సద్దాన పరులైనా.
0: యూ మే హ్యావ్ అన్టోల్డ్ వెల్త్ అట్ యువర్ పొజిషన్ అండ్ యూ మైట్ బి ఇండల్జింగ్ ఇన్ చారిటీ.
1: పుడని కీర్తిని గన్న పుణ్యులైనా.
0: You may also be people who have secured for yourself a name and fame.
1: Ayura arogyambu anavaratam undi.
0: You may also have been blessed by a long fruitful life.
1: Paripurna balulagu arulaina.
0: You may also be full of strength and vigor.
1: Satatambu japamulu tapamulu cheyuchu vedambulanu nerpu viprulaina.
0: Every second you are performing japa, dhyana, or you have attained the mastery of the Vedas, which you are communicating to others.
1: Satiraru సత్య సాయికే నాటికైనా.
0: యు మైట్ బి ఎనీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ డిస్క్రైబ్ అబౌట్ బట్ దే కెన్ నెవర్ బి కంపేర్డ్ టు సత్య సాయి ఇన్
1: ఎనీ ఫలము.
0: What then is the use of mastering so many skills and so many types of education?
1: Prema vidyanu nerpulu prajalara, prema vidyanu nerchudu prajalar.
0: O members, go in for this education of love and education of love in its all pure.
1: Premane ee jagattunanta rakshinchetuvantadi.
0: It is love alone who can safeguard this world.
1: ప్రేమ లేనప్పుడు ఈ జగత్తునంతా భక్షించేటువంటిది.
0: డివైడ్ ఆఫ్ లవ్ ద వరల్డ్ కెన్ బి ఈచ్ నౌ.
1: కనుక ఈనాడు లోకము నిత్య కళ్యాణ పచ్చని తోరణంతో కిలకిల కళకళలాడవలనంటే ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: సో ఇఫ్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ హస్ టు బి పీస్ అండ్ ప్రాస్పెరిటీ, జాయ్ అండ్ హ్యాపీనెస్ ఆల్ అరౌండ్, లవ్ ఇస్ ఎసెన్షియల్.
1: దేశం యొక్క అభివృద్ధి అంతా కూడాను కేవలం ఇండస్ట్రీస్ వల్ల జరిగేటువంటిది కాదు.
0: ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద ఇండస్ట్రీ అలోన్.
1: కేవలం మేడల మిత్రుల వల్ల దీని యొక్క అభివృద్ధిని మనం చేయడానికి వీలు కాదు.
0: నో ఈజ్ ఐడియా ఆఫ్ బిల్డింగ్స్ అండ్ మ్యాన్షన్స్ అండ్ ఇండస్ట్రియల్ నేషన్స్ ప్రాస్పెరిటీ.
1: నిజంగా జగత్తు యొక్క అభివృద్ధిని సుక్షేమాన్ని ఆశించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను నీతి నిజాయితీలను పెంచుకోవాలి.
0: దట్ పర్సన్ హూ హ్యాస్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద నేషన్ అండ్ ద వరల్డ్ అట్ హార్ట్, హీ షుడ్ గో ఇన్ ఫర్ ఐడియాస్ లైక్ క్యారెక్టర్ అండ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ అండ్ థాట్.
1: మొరాలిటీ
0: అండ్ మొరాలిటీ, క్యారెక్టర్ అండ్ మొరాలిటీ ఆర్ ఎసెన్షియల్.
1: ఈ యొక్క నీతి నిజాయితీలే మన దేశాన్ని ప్రాచీన కాలం నుండి రక్షిస్తుంది. విద్యార్థులారా, విద్యా బోధకులారా, విద్యాభిమానులారా, విద్యాధికారులారా, విద్య యందు ఈ ప్రేమతత్వము, ఆధ్యాత్మిక తత్వము, ధార్మికమైనటువంటి యొక్క భావములు, నైతికమైనటువంటి ప్రవర్తనలు ఉండేటువంటి విద్యను అభ్యసింపజేసి జగత్తును ప్రాచీన కాలమైనటువంటి యొక్క భారతదేశంగా తీర్చిదిద్దడానికి మీరు కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఇట్ ఈస్ క్యారెక్టర్ అండ్ మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ ద కంట్రీ ఫార్వర్డ్. స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ఆల్ దోస్ హూ హావ్ ద కాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డియర్ టు దేర్ హార్ట్, ఐఎమ్ విషింగ్ దట్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ యూ విష్ టు పర్ఫెక్ట్, దే షుడ్ బి రూమ్ ఎనఫ్ ఫర్ థింగ్స్ లైక్ లవ్, dharma, ethical and moral values. For this alone can take this country forward and regain its past glory and grandeur. I am bringing this discourse to a close on this note.
2: You just heard Bhagwan Baba addressing the graduates of the 4th convocation of the Sri Satya Sai University on the 22nd of November 1985.

0: అద్వితీయమునందంగా అర్హుడగును. అద్వితీయమునందంగా అర్హుడగును. అద్వితీయము అద్వితీయమునందంగా అర్హుడగును.
1: లవ్ ఈజ్ ద ఫార్మ్ అండ్ హీజ్ లవ్. బ్రహ్మన్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్. Therefore, there should be connection, love to love only. Therefore, strengthen this love so as to attain the state of non-dualism.
0: Namo Chaitanya.

0: మోక్షితి శ్రుతి నమోక్ష నభస పుష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథేర్నాశే ఇతి శ్రుతి. ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మోక్షమన్నది ఆకాశం నుండి ఉట్టిపడదు.
1: లిబరేషన్ డజంట్ డిసెండ్ ఫ్రమ్ ద స్కై.
0: పాతాళ లోకం నుండి పుట్టి రాదు.
1: నార్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎర్త్. పాతాళ
0: భూమి నందు మనకు లభ్యము కాదు.
1: యు డోంట్ గెట్ ఇట్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్.
0: అజ్ఞానమును మనం దూరం గావించుకున్నప్పుడే ఇట్టి పవిత్రమైనటువంటి మోహచ్చయమైనటువంటి మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: ద మూమెంట్ ద ఇగ్నోరెన్స్ ఇస్ టోటలీ కిల్డ్ దెన్ యుల్ గివ్ అప్ ఆల్ అటాచ్మెంట్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ నోబ్లెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఆల్ ఎబిలిటీస్.
0: అనేక జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసి అందించి అందుకున్నటువంటి ఒక జన్మము ఈ మానవ జన్మము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ మెరిట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్స్.
0: ఇంత తపస్సులు చేసి, ఎన్ని ప్రార్థనలో సలిపి, ఎన్ని విధమైన శ్రమలకో మనం ఓర్చి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నది ఈ మానవ జీవితం.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ క్యారీడ్ ఆన్ ఇన్ పెనెన్స్ ప్రేయర్ ద అండ్ ద స్ట్రగల్.
0: ఇంత శ్రమించి ఫలించినటువంటి ఒక ఈ మానవ జన్మమును సార్థము కావించుకొనక నిరర్థకం చేసుకుంటున్నాం ఈనాడు.
1: Having got this human life out of so much of past merit, we are not able to work for its redemption.
0: ee manava janmam yokku utrushtam emiti?
1: What is the greatness of human life?
0: Deeni yokka lakshyam emiti?
1: What is the purpose of life?
0: Deeni yokka gamyam emiti?
1: What is the goal of life?
0: Ennu nimittamai manam ee manava janmam dharinchamu?
1: Why have we taken upon ourselves
0: ee satyanni pratti manavudu kodanu gurtinchavalsina avasaram?
1: Everyone has to recognize this truth.
0: Kani duradrishtavasyattu manava janmam labhyamai kudanu itti pavitramainatundi tarunamunandu deenini sadvinyoga parchukolekapothunnam.
1: Unfortunately, we are not making use of this human life to achieve its purpose.
0: Ee vishala prapanchamunandu pashupakshi mrugadulu krimikeetikadulu cheema domalu kudanu తమ తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తించుకుంటూ వస్తున్నాయి.
1: ఇన్ దిస్ వాస్ట్ ల్యాండ్ ఇఫ్ అండ్ బర్డ్స్ బీస్ట్ ది యాంట్స్ అండ్ ది మస్కిటోస్ ఆల్సో డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ.
0: ఘోర క్రూర మృగములు కూడాను తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ వస్తున్నాయి.
1: ద వైల్డ్ అండ్ ద క్రూరల్ యానిమల్స్ ఆల్సో డూ దేర్ డ్యూటీస్.
0: కానీ మానవుడు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించడం విస్మరించాడు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ టు డిశ్చార్జ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్.
0: కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
1: ద టైమ్ ఇస్ పాసింగ్ ఆఫ్ లైక్ ద వర్ల్డ్ విండ్.
0: దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచుగడ్డ వలె క్షణ క్షణమునకును కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ ఇస్ ఫాస్ట్ డిసపియరింగ్ రిడ్యూస్డ్ లైక్ ద మెల్టింగ్ ఆఫ్ ఎన్ ఐ.
0: కానీ మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయమును వదిలిపోతున్నాడు.
1: But man is leaving this body before he realizes the very purpose.
0: మానవ జన్మం లభ్యమై ప్రయోజనం ఏమిటి?
1: What is the use of this human life?
0: ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: What is the greatness of this human life?
0: నరజన్మ దుర్లభము. ఏమిటి దీని యొక్క దుర్లభం?
1: We say human life is rare. What do you mean by this rarity?
0: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడాను విచారించటం లేదు.
1: Man is not inquiring this
0: fact. గుర్తించటం లేదు, ప్రవర్తించటం లేదు.
1: He is not understanding it, nor does he conduct himself accordingly.
0: మానవ జన్మం చాలా పవిత్రమైనది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ సీక్రెట్.
0: ఇంత పవిత్రమైనటువంటి ఈ జన్మమును మనం ఎన్ని విధములైనటువంటి ఒక సదుపయోగము చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఫుల్ యూజ్, గుడ్ యూజ్ ఆఫ్ ది సీక్రెట్ లైఫ్.
0: కానీ ఈ సదుపయోగం జరగటం లేదు.
1: బట్ వీ ఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్.
0: మన కాలమును, కర్మమును, కాయమును కూడాను మనం వ్యర్థము గావించుకుంటున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ టైం, యాక్షన్ అండ్ ద బాడీ.
0: కారణమేమిటి?
1: వై
0: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి ఈ విషయ భోగములు ఎందే మన జీవితమును అంకితం గావించుకుంటున్నాం?
1: వీ స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ ఫిజికల్ ఎఫిమరల్ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్.
0: ఈ ప్రాకృత ధర్మములు ఎందే మన యొక్క జీవితము అంకితము గావించి, ఇది ఏమన లక్ష్యమని భావించి, ఇది ఏమన గమ్యమని విశ్వసించి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: We consider the ephemeral fleeting joy as the very purpose and dedicate our lives and forget the very truth behind it.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి లక్షణాలే.
1: This is all the outward trend.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి యొక్క గుణములే.
1: These are the qualities of the outward behavior.
0: కానీ మానవుని యొక్క సహజ లక్షణం నివృత్తి తత్వం.
1: But the original nature of mankind is the inward path.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకిక, భౌతిక, ప్రాకృతమైనటువంటి యొక్క అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క ఈ జీవితంలో మన జీవితాన్ని అంకితం గావిస్తున్నాం.
1: We have forgotten that eternal truth, the spiritual life, but we go by this physical world which is ephemeral and momentary.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: What is the use of all our learning?
0: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
1: What is the use of all this education you acquire?
0: Kannosata vrata tappincha evari taramu.
1: Who can make you escape from your destiny?
0: Chadda buddhulu tanatala chereneni.
1: Then wicked thoughts are there in your head.
0: Yenda barunu buddhulu bendu baru. Yenda barunu buddhulu bendu baru.
1: You become dunce. You become dunce and you lose your quality.
0: ఏమి ఈ విద్యల వల్ల మనం లభించేటువంటి ఫలం?
1: వాట్ ఈస్ ద రిజల్ట్, ద రివార్డ్?
0: ఈ విద్యల వల్ల మనం ఏమి సాధిస్తూ ఉన్నాము?
1: వాట్ ఈస్ ఇట్ యు అకంప్లిష్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: రావణుడు 64 విద్యలు నేర్చాడు.
1: రావణ హ్యాస్ లెర్న్డ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ లెర్నింగ్.
0: భస్మాసురుడు కూడా ఎంతో గొప్ప విద్యావంతుడే.
1: భస్మాసుర ఇస్ ఆల్సో హైలీ నాలెడ్జబుల్.
0: కంసుడు చాలా తెలివితేటలు గలవాడే.
1: కంస ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ నిరంతరం కూడా భగవత్ నామాన్ని చింతిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్.
0: రావణుడు ఎన్నో తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్ ఫర్ లాంగ్.
0: నిరంతరం కూడా రామచింతన చేస్తూ వచ్చాడు.
1: థాట్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
0: శివ పూజలు అర్చన చేస్తూ వచ్చాడు.
1: అండ్ ఆల్సో వర్షిప్ శివ.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్స్ ది యూజ్?
0: ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి మనస్భావం చేతనే ఇవన్నీ సలుపుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
0: ఇది భౌతికమైనటువంటి యొక్క మోహముతో ఈ యొక్క అర్చనలు గావిస్తూ వచ్చారు.
1: ఆల్ ద రిచువల్ ఇస్ ఫాలోడ్ విత్ ది ఫిజికల్ వరల్డ్ ఇస్.
0: కనుకనే ఎన్ని విద్యను చదివినప్పటికీ, ఎంత తపస్సు ఆచరించినప్పటికీ, ఎన్ని సాధనలు సలిపినప్పటికీ, ఎంత మంత్రోత్సవం జరిపినప్పటికీ రావణ యొక్క రాక్షస గుణం మారలేదు.
1: In spite of all education, the penance, spiritual practice and chanting the mantra, Ravana did not lose his bad habits or bad behavior.
0: దివ్యమైన భావములు నింపుకున్నప్పుడే ఈ ప్రాకృతమైనటువంటి భావములు దూరం అవుతుంటాయి.
1: Then once you fill your mind with the divine thoughts, the worldly thoughts will go.
0: ఈనాటి మానవుని యొక్క మనసు నిండుకు ప్రాకృతమైనటువంటి భావములు నింపుకుంటున్నాం.
1: The human mind today is full of worldly thoughts.
0: అపవిత్రమైన భావములతో దీనిని నింపుకుంటున్నాం.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
0: అశాశ్వతమైన తలంపులతో మన జీవితాన్ని గడుపుతున్నాము.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్.
0: నిత్య సత్యమైన శాశ్వతమైన ఆనందం మనకి ఎట్లా లభ్యమవుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ బ్లిస్?
0: ఇది కాదు. కనుక మన హృదయాన్ని మనం పవిత్రము గావించుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు శాంక్టిఫై అవర్ హార్ట్.
0: ఈ హృదయం నుండి కొను ప్రేమను నింపుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనము పవిత్రమైనటువంటి జ్ఞానమును పండించుకోవాలి.
1: యూ కెన్ ఓన్లీ అక్వైర్ సీక్రెట్ విజ్డమ్ త్రూ లవ్.
0: మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసూనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజములకు అందించేటువంటిది ఈనాటి యువకుల యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మోడర్న్ యూత్ షుడ్ బి టు సో ది సీడ్స్ ఆఫ్ లవ్ అండ్ గ్రో ద ఫ్లవర్స్ ఆఫ్ ఫర్బేరెన్స్ అండ్ టాలరెన్స్ అండ్ గెట్ the fruits of peace.
0: సమాజమునకు శాంతి ఫలం అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: దే షుడ్ బి స్టూడెంట్స్ దట్ వుడ్ హ్యాండ్ ఓవర్ ద ఫ్రూట్స్ ఆఫ్ పీస్ టు ద సొసైటీ.
0: ఈనాడు సమాజము శాంతి నిమిత్తమై అనేక విధములుగా కూడాను కాచి ఉన్నది.
1: ద సొసైటీ ఇస్ రియల్లీ యర్నింగ్ పైనింగ్ ఫర్ పీస్.
0: అయితే శాంతి భద్రతలు బయట ప్రపంచంలో లేవు.
1: హౌఎవర్ ద సేఫ్టీ సెక్యూరిటీ అండ్ పీస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది
0: శాంతి భద్రతలు తన యందే ఉన్నవి.
1: Peace and security are within.
0: Sarvamu taneyende unnadi.
1: Everything is within you.
0: Kaani aa satyanni taanu manavudu marchipothunnadu.
1: Man is forgetting this truth.
0: Swasvaroopanni vismarinchi baahya roopanni visvasinchi kevalam anithyamaina kunti oka bhavamu cheta prapanchamulo anveshana jalputunnadu manavudu.
1: Man has forgotten his true nature. He is carried away by the external world, spending time all this which is temporary.
0: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతయు కూడాను బ్రహ్మస్వరూపమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ లేనటువంటి స్థానము కాని బ్రహ్మని కానటువంటి నామము కాని ఈ జగత్తులో మనకు కానరాదు, వినిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యు డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్, యు డోంట్ ఫైండ్ ఎనీ నేమ్ వేర్ దేర్ ఇస్ నో బ్రహ్మన్.
0: చూచే చూపులు, వినే శబ్దములు, అనుభవించేటువంటి అనుభూతులు ఇవన్నీ ఇప్పుడు బ్రహ్మానుభూతులే.
1: ఆల్ యువర్ లుక్స్ అండ్ సౌండ్స్ దట్ యు లిసన్ టు అండ్ ఎక్స్పీరియన్స్ దట్ యు పాస్ త్రూ,
0: కంటికి చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని మరిపించున్నది, మానవత్వాన్ని తెలియజించినది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: దట్ విచ్ మేక్స్ యు లుక్, దట్ విచ్ మేక్స్ యు హియర్, that which makes you pass through the experiences and forget in ecstasy is only this brahman.
0: Kanukane mamaatma sarvabhutaantaraatma aneetundi satyanni prati vyakti kudunu chakkaga artham chesukunte ee vidhamaitundi yokka allakallolamulaku avakasame undadi prapanchamulo.
1: Then once everyone understand this principle that everyone is the spark of the divine, there will be no scope for any agitation or disturbances.
0: Jagatlo endu chuchinappudikini oke vidhamaitundi కలతలు, కల్లోలములు, కలహములు, ఇంకా ఘోర కృత్యములు జరుగుతున్నవి.
1: ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టుడే వీ ఫైండ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫైట్స్ వార్. టు హియర్ దట్ విచ్ మేక్స్ యూ పాస్ త్రూ ది ఎక్స్పీరియన్సెస్ అండ్ ఫర్గెట్ ఇన్ ఎక్స్టసీ ఈజ్ ఓన్లీ దిస్ బ్రహ్మన్.
0: కనుకనే మమాత్మ సర్వభూతాంతరాత్మ అనేటువంటి సత్యాన్ని

0: ఎవడు మానవుడో ఎవడు దానవుడో గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు డిసైడ్ హూ ఇస్ ఎ హ్యూమన్,
0: ఎవడు సజ్జనుడో ఎవరు దుర్జనుడో అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: వీ ఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ వికెడ్,
0: ఎవడు మనిషియో ఎవడు పశువో అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ ఐడెంటిఫై హూ ఇస్ ఎ హ్యూమన్ అండ్ హూ ఇస్ ఎన్ అనిమల్.
0: పశుత్వం నుంచి వచ్చిన మానవత్వము, మానవత్వం నుంచి దివ్యత్వానికి పోవలసినటువంటి ఒక ఈ మానవుడు నరుడు కేవలం మానవత్వం నుంచి పశుత్వానికి రివర్స్ వెనుక తిరిగిపోతున్నాడు.
1: ది ఆర్డర్ షుడ్ బి వన్ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ ఎనిమాలిటీ టు ది హ్యుమానిటీ అండ్ టు ది డివినిటీ, బట్ అవర్ ట్రావెల్ ఈస్ ఇన్ ది రివర్స్ ఫ్రమ్ హ్యుమానిటీ టు ది ఎనిమాలిటీ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి
0: కాదు. మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము,
1: దిస్ ఈస్ నాట్ ది మెయిన్,
0: మానవతా ధర్మమును మనము ఆచరణలో పెట్టాలి.
1: వేర్ టు ప్రాక్టీస్ హ్యూమన్ వాల్యూస్.
0: సత్యం మాత పితా జ్ఞానం ధర్మో భ్రాత దయాసఖ శాంతం పత్నీ క్షమా పుత్ర షడ్ విషయే జన బాంధవ. జనులకు నిజమైన బంధుత్వం ఇవే, నిజమైనటువంటి తల్లి ధర్మమే,
1: ది ట్రూ మదర్,
0: సత్యమే తల్లి,
1: ట్రూత్ ఈజ్ ద మదర్.
0: దీనివల్లనే మన భారతీయ వేదములన్నీ కూడాను సత్యం వద ధర్మం చర,
1: దేర్ఫోర్ వేద డిక్టేట్స్ దట్ యు షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing beyond truth.
0: Trikala bhajyam satyam.
1: It's indivisible in all three periods of time.
0: దీని మాత్రటకు దేశకాల పరిస్థితుల ప్రభావం ఏ మాత్రం కూడాను పనికి రావు.
1: It's beyond time and space, unchangeable.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఈనాడు మర్చిపోయినాం.
1: That eternal truth, divinity, is forgotten today.
0: దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ చేయనక్కర్లేదు.
1: In order to visualize divinity, you don't need to exert yourself.
0: దానికి పైన కప్పినటువంటి యొక్క అహంకార మమకారములను దూరం చేసినప్పుడే సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: When once you remove the covering of ego and attachment, you will be able to see the divinity.
0: ఈనాడు మానవుని ఆవరించినటువంటి మహాగ్రహములు కేవలం రెండే, రాగ ద్వేషములే పెద్ద గ్రహములు.
1: There are two planets which make us suffer. They are the raga, the attachment, dvesha, the hatred.
0: ఈ రాగ ద్వేషములను మనం నిర్మూలం గావింతమా, మనకు మనమే బ్రహ్మము.
1: When once you give up these two, you become Brahman.
0: సర్వం విష్ణుమయం జగత్,
1: ది హోల్ యూనివర్స్,
0: జగత్ అంతా కూడా దైవ స్వరూపంగా రూపొందుతుంది.
1: ది ఎంటైర్ యూనివర్స్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు ది డివైన్.
0: అలాంటి దివ్యత్వాన్ని మనము ఏ కించిత్తైన కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know a fraction of the divinity at least.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజంగా మీకు ఆధ్యాత్మికం అంటే ఏదో పెద్ద శ్రమగా కనిపిస్తుంటారు.
1: You think that spirituality is very difficult.
0: మీరు నేర్చే విద్యలకంటే చాలా వెయ్యింటి ఒక సులభమైనటువంటిది.
1: The spirituality is much easier than your education. Just 1,000.
0: ఈ విద్యలకంటే లౌకికమైన విద్యలకంటే ఈ ఆధ్యాత్మిక విద్య అత్యంత సులభమైనటువంటిది, అత్యంత చాలా సులభమైనటువంటిది.
1: Spiritual knowledge, spiritual education is far easier than the formal knowledge or education.
0: తెలుసుకోలేకపోవటం చేతనే ఇది పెద్ద కష్టంగా కనిపిస్తుంది.
1: As you do not know, you find it difficult.
0: ABCD నేర్చుకునేటప్పుడు మీరు ఎంత శ్రమ పడతారు?
1: How much you struggle to learn the alphabet ABCD?
0: కానీ క్రమక్రమేణా మీరు విద్యావంతులై డిగ్రీ స్థాయికి వచ్చేటప్పటికీ ఈ ఏబీసీడీలు చాలా లోగా కనిపిస్తాయి మనకు.
1: As you age and advance in study, the ABCD becomes so simple.
0: కనుక ఈనాడు మన యొక్క భారతీయ విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి విద్యలుగా రూపొంది. ఈ విద్యా విధానములో సరి అయినటువంటి ఒక నైతిక లక్షణము లేకపోవటం చేతనే మానవత్వాన్ని పూర్తి మర్చిపోతున్నాం.
1: టుడే ఇన్ భారత్ దేర్ ఇస్ ఓన్లీ సెక్యులర్ ఎడ్యుకేషన్, ఫార్మల్ నాలెడ్జ్, బిరిఫ్ట్ ఆఫ్ ఆల్ మారల్ వాల్యూస్, దేర్ ఫోర్ హ్యూమన్ వాల్యూస్.
0: మన దేశహితమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం విస్మరించిపోతున్నాం.
1: వీ హావ్ ఫర్గాటెన్ ది ధర్మ ఆఫ్ రైట్యూస్నెస్ విచ్ ఇస్ ద బేసిక్ థింగ్.
0: ఎక్కువైనందున వేదశాస్త్రములంత పేదబడియే.
1: As this modern education, ABCD learning, has become more and more, people have forgotten the Veda Shastra.
0: ఎక్కువైనందున లోయర్స్.

0: నీకి లోటు కలిగే.
1: యాజ్ పీపుల్ గెట్ డిగ్రీస్ హై డిగ్రీస్ లైక్ బిఎన్ and MA, there is nothing like lower secondary knowledge education. What are these degrees? MA
0: plus B mad, BA plus B bad. ఇవే మనం నేర్చుకోవటం.
1: MA plus B mad, BA plus B is bad. Is that you learn?
0: కనుక ఇవన్నీ కూడా మనకు ఒక మిస్లీడ్ చేస్తున్నాయి, పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: They all mislead you.
0: కేవలం పొట్టకోటి నిమిత్తమై మనం ఈ చదువులు చదువుతున్నామే కానీ హృదయాన్ని పండించుకునే కోసమని, మనసును నిండించుకునే కోసమని మనం ఈ చదువు చదవటం లేదు.
1: We just study to carry out our living, to earn our daily bread.
0: మనసు నిండాలి, హృదయం పండాలి.
1: The heart should fructify, the mind should be gratified.
0: అదే జ్ఞానం మనకు హృదయావేశంగా వస్తుంటాయి.
1: And then there comes the real trait in you.
0: ఏ ఒక్క డిగ్రీ తీసుకున్నప్పటికీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లోపల రిజిస్టర్ చేస్తాడు, ఇంక దానికి తిరగటం లోపలే తన కాలం అంతా వ్యర్థం చేసుకుంటాడు.
1: Whatever degree one might receive, he registers his name with the employment office.
0: ఇది కాదు మనం చేయవలసిన పని.
1: This is not the one that
0: ఈ భౌతికమైన జీవితానికి, ఈ లౌకికమైన బ్రతుకు ఈ విద్యలు అవసరమే.
1: For worldly living, this education is necessary.
0: కానీ ఇది ఎంతకాలము మనకు సరైనటువంటి ఒక గుణములను చేకూర్చు.
1: It will not confer the permanent values.
0: అన్నింటికీ కూడాను మానవతా విలువలైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు అత్యవసరము.
1: The human values are most essential. Satya dharma shanti prema ahimsa.
0: Satya dharma prema shantunu lekunna vidyalanniyu nerchi viluvasunna.
1: Without the truth, the righteousness, love, peace and non-violence, all this education, the value is just a zero.
0: Satya dharma prema shantunu lekunna దాన ధర్మాలు సార్థకత సున్న.
1: వితౌట్ ది ట్రూత్, రైచియస్నెస్, లవ్ అండ్ పీస్, ఆల్ ది యాక్ట్స్ ఆఫ్ చారిటీ ఆర్ దే జస్ట్ బికమ్ నల్ అండ్ వాయిడ్.
0: ప్రేమ శాంతును లేకున్నా పదవుల నేలిన ఫలము సున్న.
1: వితౌట్ దీస్ హ్యూమన్ వాల్యూస్ దేర్ ఇస్ నో వాల్యూ ఇన్ ఆక్యుపైంగ్ ద ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
0: ప్రేమ శాంతును లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్న.
1: వితౌట్ దీస్ హ్యూమన్ వాల్యూస్ సో మెనీ గుడ్ యాక్ట్స్ దట్ యు అండర్ టేక్ దేర్ వాల్యూ విల్ ఫాల్ ఇన్ టు నథింగ్నెస్.
0: ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములి వినాగు పునాది గోడలప్ప.
1: For this age-old, ancient mansion of dharma to live and sustain, these are the pillars, the foundation. Our human life is present at the center, surrounded by these four walls. Every house should have four walls. Our life is spent at the center. Today, walls
0: నివాసం
1: have
0: fallen.
1: There is no life actually.
0: కేవలం చెట్టు నీడ గుట్ట నీడ మన జీవితం జరుపుతున్నాము.
1: We are just spending our lifetime under the shade.
0: ఇది మానవత్వము.
1: Is that the human life?
0: పచ్చులు బ్రతకడం లేదా?
1: Don't you find birds?
0: తిమికీటి కాదులు బ్రతకడం లేదా?
1: Don't you find insects living?
0: క్రూరమైనటువంటి మృగములు బ్రతకటం లేదా?
1: వైల్డ్ యానిమల్స్.
0: అవి ఏ బ్యాంకు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాయి?
1: వాట్ బ్యాంక్ బ్యాలెన్స్ దే హ్యావ్.
0: ఏ భవనాలు కట్టించుకుంటున్నాయి?
1: వాట్ మ్యాన్షన్స్ దే బిల్డ్.
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: రేపు ఏమి అనేటువంటి చింత కూడాను పచ్చలకు లేదు.
1: The birds are not bothered of tomorrow.
0: Kani manavudu 5 years plan 10 years plan varaku kudanu inka vruddhi chesukunte untuntadu.
1: But man thinks of 5 year plan and more
0: కానీ పశుపక్షి మృగాదులకు ఏమాత్రం ఇది లేదు. అప్పటికప్పటికి ఆనందంగా ఉంటాయి.
1: బట్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఫీల్ సో కంఫర్టబుల్.
0: జానడు పొట్ట నింపుకున చిక్కుల నుండుచు కోటి విద్యలను పునిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి జీవితము మృగగా నేల.
1: టు ఫిల్ దిస్ స్మాల్ బెలీ we study so much and struggle hard, but we don't have full happiness.
0: Chikkulanunduchu
1: to fill the small belly
0: koti vidyalan punika mirane chi
1: with all the determination we study
0: paripurna sukhamunu pondaleka
1: we are not able to get the total happiness.
0: Ee manava jati dukkhamuna braggaga netiki
1: why should this human society be full of grief.
0: మానవ.
1: ఓ మ్యాన్ అండర్స్టాండ్ దిస్.
0: ఏమిటి మనం చేస్తుండేది?
1: వాట్ ఇస్ దట్ వీ డూ?
0: నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్
0: మరి నిద్రపోయడు దాది
1: అంటిల్ వి రిటైర్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిట్స్ ఫర్ అవర్ లివింగ్
0: వ్యయమందగ జీవితు జీవితంబు
1: వి స్పెండ్ ఆల్ అవర్ లైఫ్
0: నీ విద్య ధరమోసి
1: వి డెడికేట్ స్పెండ్ ఆల్ అవర్
0: అరవింద జలాక్షుని విస్మరించి
1: వి ఫర్గెట్ గాడ్
0: ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్ అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ గ్రేట్ ప్లెజర్ దట్ యు హావ్ బీన్ ఎంజాయింగ్ అవుట్ ఆఫ్ దిస్ స్ట్రగుల్.
0: ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్ అండర్స్టాండ్ క్లియర్లీ, ఎగ్జామిన్ క్లియర్లీ.
0: మొట్టమొదట మనకు కావలసినటువంటిది నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం. ఇవే మనం పంచ ప్రాణములు. మూడు ప్రాణముల్లో ఇది ఒకటి ప్రధానం.
1: What are essentially required are the moral, ethical and spiritual value.
0: ee naadu prapanchamulo ee naitika dharmika aadhyatmikam anekunti adugantu poyinayi.
1: Today in society you don't find even a trace of moral, ethical and spiritual value.
0: ekkada chuchina kanipinchatam ledu.
1: You don't find them anywhere.
0: ee dharmamulu nyayamulu antakunu adavi palaipoyindi.
1: You find the morality and the
0: అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడాను గ్రామములో నిండిపోయినాయి.
1: Villages are full of injustice and cruelty.
0: ఏ రోగములకైనా నివారణకు మందున్నది, కానీ ఈ రాగద్వేషాలకు మందు లేదు.
1: There is a cure and a remedy for any sort of a disease.
0: కారణం ఏమిటి? స్వార్థము స్వప్రయోజనమే.
1: The reason is selfishness and self-interest.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: స్వార్థము అవసరమే.
1: You need to be
0: సప్రయోజనం అవసరమే.
1: సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఒక
0: కానీ ఒక పరిమితం ఉండాలి.
1: బట్ దే షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
0: ఈ పరిమితంతో లేకపోవడం చేతనే, అపరిమితమైన ఆశల చేతనే మన జీవితం అపరిమితమైన దుఃఖాన్ని అనుభవిస్తుండాలి.
1: బికాస్ దే ఆర్ నాట్ కెప్ట్ అండర్ చెక్ అండర్ సర్టన్ లిమిట్స్ దేర్ ఫోర్ వీఆర్ గ్రీఫ్ స్ట్రిక్ అండ్ మోర్ లిమిట్లెస్లీ.
0: ఏమిటి ఈ పాంచభౌతికమైన దేహం సుఖం?
1: What kind of happiness you have in your body?
0: Sukamu?
1: What is happiness?
0: Tiritam sukama?
1: Eating?
0: Nidrinchatam sukama?
1: Sleeping?
0: Bidalaganatam sukama?
1: Or have progeny, children?
0: Dhanam sampadinchatam sukama?
1: Or money?
0: Ledu ledu.
1: Nothing.
0: Deni yandu sukam ledu.
1: There's no happiness anywhere.
0: Aa sukamulu anta kodanu chanavani kodam.
1: All this happiness is momentary.

0: గోవిందం భజ మూఢమతే భజ గోవిందం. మా కురుదన జన యౌవన గర్వం.
1: The pride of your association, the people, the wealth and youth.
0: Harati nimisha kala sarvam
1: will vanish.
0: Kshanam lopala potunda ivanni
1: will vanish in a moment of time.
0: Meerandaru pillalu meeku telusunu.
1: Students, you know well.
0: Nenu goppa degree teeskovali.
1: I should get a big
0: degree. Nenu MBBS kavali.
1: I should be MBBS.
0: Nenu engineer kavali.
1: I should be
0: MBA kavali.
1: MTech
0: kavali. ఎంఎఫ్ఎం కావాలి అని ఇప్పుడు పాస్ అయినప్పుడు మాకు సంతోషమని ఆశిస్తున్నారు మీరు.
1: స్టూడెంట్స్, యూ థింక్ దట్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎంబీఏ డిగ్రీ, ఎంఎఫ్ఎం డిగ్రీ, ఇఫ్ యూ బికమ్ అన్ ఇంజనీర్, ఇఫ్ యూ బికమ్ ఎ డాక్టర్ అండ్
0: పాస్ అయింది,
1: యూ పాస్ ది ఎగ్జామినేషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్ దేర్? నో.
0: తర్వాత రెండవ స్టెప్,
1: నెక్స్ట్ స్టెప్,
0: ఇంకా ఎంప్లాయ్మెంట్ పోతున్నాడు.
1: దెన్ యూ గో టు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
0: అక్కడ ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి.
1: యూ వాంట్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కితే నాకు ఆనందం అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ విల్ బి హ్యాపీ బై గెటింగ్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కింది,
1: యూ గెట్ ఇట్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: అది ఒక నెల రెండు నెలల సంతోషం.
1: ఇట్ మే లాస్ట్ ఫర్ ఎ మంత్ ఆర్ టూ.
0: తర్వాత నీకు హై ప్రమోషన్ కావాలి.
1: దెన్ యూ వాంట్ ప్రమోషన్ దేర్ ఆఫ్.
0: ప్రమోషనే వస్తుందో మోషనే వస్తుందో చెప్పడానికి వీలు కాదు. కానీ ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్ కు ఆశపడుతుంటాడు.
1: బట్ యూ వాంట్ ప్రమోషన్ ఆల్ ది టైమ్.
0: ప్రమోషన్ వచ్చింది,
1: యూ గెట్ ద ప్రమోషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: బట్ ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: ఇంకా ఫోర్త్ స్టెప్, మ్యారేజ్ కావాలి.
1: ఫోర్త్ స్టెప్, యు వాంట్ టు గెట్ మ్యారీడ్. యు థింక్ దట్ దట్స్.
0: కానీ మ్యారేజ్ అయిపోయింది,
1: యు గెట్ మ్యారీడ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: తర్వాత ఒక సన్ కావాలి అంటాడు.
1: దెన్ యు వాంట్ ఎ సన్.
0: సన్ అయినాడు.
1: యు హావ్ ఎ సన్ నౌ.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: నెక్స్ట్ ఒక డాక్టర్ కావాలి అంటాడు.
1: దెన్ యు వాంట్ ఎ డాటర్.
0: డాటర్ అయింది.
1: యు హావ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: ఇంకా అప్పటి నుంచి కూడాను ఆలు మగడికి జబడాలు. కొరియా వార్స్.
1: Thereafter starts Korean war between husband and wife.
0: అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు.
1: Then they think of God.
0: దేవుడా, ఎందుకు ఈ చింతల్లో పడిపోతుంది, నాకు ఈ కష్టం నివారణ చేయి అని ప్రార్థిస్తాడు.
1: Then they begin to pray to God. Oh God, what the hell I am in.
0: అన్ని తాను కోరుకున్నటువంటివే.
1: All these are the
0: కోరుకున్న దాంట్లో ఏది శాశ్వతమైన ఆనందం లేదు.
1: None of his desires will give him permanent joy.
0: అన్ని కదిలిపోయే మేఘాల వలె పోతున్నాయి.
1: All are like passing clouds.
0: ఎప్పుడు నీకు ఇంకా ఆనందం?
1: Then when do you get happiness?
0: వృద్ధాప్యం వచ్చింది.
1: Old age.
0: పిల్లలకి అన్ని బాధ్యతలు తీర్చేసినావు.
1: You've
0: కానీ అప్పుడు కూడా నీకు ఆనందం లేదు.
1: But there's no happiness ultimately.
0: కట్టకట్టు ఎవరి చేతులు చిక్కుతారో ఏమో, ఏ రోగము నన్ను ప్రాప్తిస్తుందో ఏమో అని అక్కడ కూడా విచారమే.
1: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ వెన్ యు ఫాల్.
0: 90 సంవత్సరం వచ్చింది,
1: ఏజ్ 90.
0: మంచం పైన పడ్డాడు,
1: ఇస్ బెడ్ రిడెన్.
0: అప్పుడు కూడా సుఖం కావాలని కోరుతున్నాడు.
1: హీ వాంట్స్ టు బి హ్యాపీ ఈవెన్ అట్ దట్ మోమెంట్.
0: డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్, సార్ వచ్చి నొప్పి కాకుండా ఇవ్వండి, సుఖం కావాలి అక్కడ కూడా.
1: వెన్ డాక్టర్ కమ్స్ దేర్ అండ్ రెడీ టు గివ్ హిమ్ ఇంజెక్షన్, హీ సేస్ డాక్టర్ గివ్ ఇట్.
0: పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు కూడా సుఖం సుఖం సుఖం సుఖం కోరుతున్నాం. ఎక్కడ సుఖం ఉంది?
1: ఫ్రమ్ బర్త్ టు డెత్ వేర్ ఆఫ్టర్ హ్యాపీనెస్ రియలీ, వేర్ ఇస్ దట్ హ్యాపీనెస్?
0: అందువల్లనే త్యాగరాజ్ చెప్పారు, నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనస్సా అన్నాడు.
1: దేర్ఫోర్ టు త్యాగరాజ్ హూ సెడ్ ఓ మైండ్ టెల్ మీ ట్రూత్, ఈజ్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ద మనీ?
0: అన్ని వచ్చినాయి ఇంటికి, ధనకనక వస్తు వాహనాదులు వచ్చాయి.
1: All the conveniences, all the deal came. He sacrificed.
0: ఈశ్వర సన్నిధి చాలా సుఖము.
1: He wanted proximity to the divine.
0: అన్ని మనం అనుభవించవలసిందే.
1: All these things to make.
0: కానీ లక్ష్యాన్ని పారమాత్మికంలో ఉంచుకుని ప్రకృతిని మీరు అనుభవించండి, తప్పులేదు.
1: But we should have spiritual goals and experience in this world.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను లోక సంబంధమైన సుఖాలు అవసరమే.
1: However, the worldly pleasure is
0: not. కానీ మితిమీరినటువంటి సుఖములు మనకు కోరకూడదు.
1: But you should not be in excess.
0: ఎంత వరకు అంత, enough.
1: You should have to the extent enough.
0: అవసరమైనంత మాత్రమే ఉండాలి.
1: To the extent enough needed.
0: మనం భుజిస్తున్నాము.
1: You eat.
0: బాగా భుజిస్తున్నాము.
1: You eat more.
0: ఎంత భుజించావో అంత తిరిగి నీవు వెలుపలకు పంపకపోతే నీ స్టమక్ పాడైపోతుంది.
1: You eat much, but you have to excrete the waste matter, or else it could upset your stomach.
0: Urke bujistu bujistu bujistu untunte ajirna rogam prarambham avutundi.
1: If you go on eating like that, you will suffer from indigestion.
0: Innatvanti danini vadalali.
1: దట్ విచ్ హస్ టు బి ఇస్ పార్టేకెన్
0: గాలిని మనం తీసుకుంటున్నాము, తీసుకున్న గాలిని తిరిగి విసర్జించాలి.
1: యు బ్రీద్ ఇన్ అండ్ దట్ మస్ట్ బి ఎక్సేల్డ్.
0: ఆ గాలిని అక్కడే నిలుపుకోవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు
0: హోల్డ్. అదే విధంగా మనం సంపాదించాలి ధనాన్ని.
1: వి మస్ట్ ఎర్న్ మనీ లైక్
0: ఆ సంపాదించిన ధనాన్ని త్యాగం చేయాలి.
1: ఆల్ దట్ ఎర్న్డ్ మస్ట్ బి
0: సాక్రిఫైస్. ఒక ధర్మమో దీనులకో దిక్కులేని వారికి దాన్ని సద్వినియోగం చేయాలి.
1: యు షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ది మనీ దట్ యు ఎర్న్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పూర్ అండ్ ద నీడీ.
0: కరుణ మన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను చక్కని పాఠంలో చెప్తూ వచ్చింది.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ భారత్.
0: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. అయ్యా నా కర్మణ, ఎన్ని యజ్ఞాగాధికత్వం చేసినప్పటికీ
1: ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ రిచువల్స్.
0: న ప్రజయా, ఎంతమంది పిల్లలు నీకు కలిగినప్పటికీ
1: యూ మే హ్యావ్ చిల్డ్రన్ ఏ బిగ్ ఫ్యామిలీ.
0: నా ప్రజయా ధనేన, ఎంత నీవు సంపాదించినప్పటికీ
1: యు మే ఎర్న్ ఏ లాట్ అమాస్ వెల్త్.
0: త్యాగేనైకే అమృతత్వ మానసు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సెకండ్.
0: త్యాగములో ఉంటుండాలి మనకి అమృతత్వము.
1: ఇమ్మోర్టాలిటీ.
0: త్యాగంలో ఉంటుండాలి మనకి ఆనందము.
1: దేర్ ఇస్ బ్లిస్ ఇన్ సాక్రిఫైస్.
0: త్యాగంలో ఉంటుండాలి మనకి అమరత్వము.
1: దట్ ఇమ్మోర్టాలిటీ ఇస్ దేర్.
0: త్యాగంలో ఉండిన ఆనందం మరొక దాంట్లో లేదు.
1: అండ్ ద బ్లిస్ దేర్ ఇన్ ది సాక్రిఫైస్.
0: ఏమిటి త్యాగం?
1: వాట్ ఈస్ ది సాక్రిఫైస్?
0: ఇల్లు త్యాగం చేయాలా?
1: Should we give up the heart?
0: ఆస్తిపాస్తులు త్యాగం చేయాలి?
1: Or should we sacrifice your property?
0: కాదు కాదు కాదు, భగవంతుడు దీన్ని ఏది త్యాగం చేయమని చెప్పడం లేదు.
1: God never tells you to sacrifice these things.
0: ఈ దుర్గుణాన్ని త్యాగం చేయి.
1: Give up, sacrifice the bad quality.
0: భగవంతుని కూడా నీ ఇవ్వాల్సినటువంటి మీ సద్గుణాలను భగవంతుడు ఏమాత్రం కోరటం లేదు.
1: God doesn't want your good qualities or virtues.
0: మీ దుర్గుణాలు భగవంతునికి అందించండి.
1: Sacrifice, offer your bad qualities unto God.
0: ఎవరు దీన్ని నచ్చనటువంటి వారికి అందించాలి.
1: You have to pass on to those who are not prepared.
0: ఎవరు మీ దుర్గుణాన్ని ఎవరికూడను అంగీకరించరు.
1: Nobody will relish.
0: ఎవరు దానిని అందుకోరు.
1: Nobody will receive.
0: కడపటికి తల్లిదండ్రులైనా కూడా అందుకోరు.
1: Even parents are not prepared to accept your bad quality.
0: విద్యార్థులారా,
1: చూడండి,
0: తల్లిదండ్రులు ప్రేమతో ఉన్నారు, భార్యా బిడ్డలు ప్రేమతో ఉన్నారు అని మీరు భావిస్తున్నారు. చాలా పొరపాటు పొరపాటు పొరపాటు. అందరికంటే గొప్ప ప్రేమ భగవంతునికి ఉండేది.
1: Oh students, you think that your parents love you. Your wife and children love you. No. The supreme love only is in the hands of God.
0: తల్లిదండ్రులంతా కూడా నా కుమారుడు అభివృద్ధి అయిపోయి దండిగా సంపాదించి మాకు సుఖపెడతాడని ఏదో ఒక స్వార్థాన్ని లక్ష్యంగా ఉంచుకుని వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Parents love you, expecting service from you when they grow old.
0: భార్య బిడ్డలు కూడా అదే రీతిగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Wife and children also love for the same reason.
0: కానీ
1: but
0: ఏ స్వార్థము ఏ స్వప్రయోజనం లేకుండా ప్రేమించేటువంటిది ఒక్క భగవంతుడు మాత్రమే.
1: It's only God who loves you without any trace of selfishness or self-interest.
0: కనుక అతి స్వార్థరహితమైనటువంటి యొక్క భగవంతునకు మీ దుర్గుణాన్ని అర్పితం చేయాలి.
1: God who is selfless.
0: భగవంతుడు సద్గుణాన్ని చేయమని చెప్పడం లేదు.
1: God only will receive those things, no one else in this world.
0: ఇప్పుడు రూములో ఉంటున్నప్పుడు చెప్తున్నాను మా వైశ్యాంశను సత్యాము వీళ్ళందరికీ.
1: భగవాన్ వాస్ టెలింగ్ దీస్ థింగ్స్ దేర్ ఇన్ ఇంటర్వ్యూ రూమ్ దేర్.
0: ఒక 100 రూపాయల నోటు ఉంది.
1: Here you have got 100 rupees currency note.
0: Chaala panikiranaatvadiga untundali.
1: And that 100 rupees currency note is so dirty, useless.
0: Chaala malinyam cheri untundali.
1: It is very dirty.
0: Enta chuttani kudanu impuga untundadu.
1: You don't want to look at it.
0: Aa yokka 100 rupayala note bichigaadiki ichina gaani ishtapadadu.
1: Even beggar is not prepared to accept that.
0: ఎక్కడైనా చెత్తలో వేసినా కానీ చెత్తను తీసేవాడు కూడా చించి దాన్ని పారవేస్తాడు.
1: ఈవెన్ వి త్రో ఇట్ అప్ అవుట్ సైడ్
0: అంగీకరించడు.
1: నోబడీ విల్ యాక్సెప్ట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు పనికిరాని నోటు రిజర్వ్ బ్యాంక్ కొండపై ఇచ్చేసి దాన్ని తీసుకుని వాడు మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ యు సరెండర్ దిస్ యూస్లెస్ డర్టీ 100 రూపీ నోట్ దేర్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ దే విల్ యాక్సెప్ట్ అండ్ గివ్ యూ న్యూ ఫ్రెష్ నోట్.
0: కనుకనే మీ యొక్క డర్టీ మైండ్ అనేటువంటి యొక్క నోటును ఎవరు కూడా అంగీకరించరు.
1: Nobody will accept you.
0: తల్లి కానీ తండ్రి కానీ పుత్రుడు కానీ భార్య కానీ బిడ్డ ఎవరు కూడా దాన్ని అంగీకరించరు.
1: నో మ్యాటర్ యువర్ ఫాదర్ మదర్ సన్ ఆర్ ఎ డాటర్ ఆర్ వైఫ్.
0: కానీ రిజర్వ్ బ్యాంక్ దాన్ని గాడ్ రేజ్ అన్నారు. అది భగవంతుడికి మాత్రమే అందిస్తే అది మీకు తప్పక మీకు మంచి నోటును అందిస్తారు.
1: రిజర్వ్ బ్యాంక్ గాడ్ ఓన్లీ రిజర్వ్.
0: కనుకనే ఒక రిజర్వ్ బ్యాంక్ మాత్రమే దాన్ని తీసుకుని మంచి నోటును మీకు అందిస్తాడు.
1: గాడ్ ద రిజర్వ్ బ్యాంక్ యాక్సెప్ట్ రిసీవ్.
0: కనుక భగవంతుడే మీ యొక్క రిజర్వ్ బ్యాంక్.
1: గాడ్ ఈజ్ అవర్ రిజర్వ్ బ్యాంక్.
0: ఆ యొక్క పెట్టెలో పెట్టండి గాడ్ రేజ్. అదే మీకు మంచి అభివృద్ధి అవుతుంది.
1: కీప్ ఇట్ ఇన్ ది గాడ్ రేజ్ అల్మారా. గాడ్ రేజ్ అండ్ హీ విల్
0: రేజ్ నాట్ రేజ్ గాడ్ రేజ్.
1: సో ఇట్ ఈస్ నాట్ గాడ్ రేజ్ అల్మారా గాడ్ రేజ్.
0: మీ దుర్గుణాలు దాంట్లో పెట్టండి, మిమ్మల్ని ఏమీ బాధించవు.
1: కీప్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద
0: డాట్. జగత్తుకు సుఖం కలుగుతుంది.
1: అండ్ యుల్ బి హ్యాపీ అండ్ ద వరల్డ్ విల్ బి హ్యాపీ దెన్.
0: చెడ్డవి మీ దగ్గర పెట్టుకోకండి.
1: డోంట్ కీప్ ఎనీథింగ్ బ్యాడ్.
0: ఎవరికి అందించకండి.
1: డోంట్ పాస్ ఇట్ ఆన్.
0: అర్పితం చేయి భగవంతునికి.
1: ఆఫర్ ఇట్ టు గాడ్.
0: భగవంతుడా అన్ని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: ఓ గాడ్ ఐ ఆఫర్ ఆల్ మై యాక్షన్స్ వాస్ టు ప్లీజ్ యూ.
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. అంతా అర్పితం చేసి
1: ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ హూ ఇస్ యువర్ మదర్ యువర్ ఫాదర్.
0: నీ పనులు నువ్వు చేయి, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: అర్పితం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ది సరెండర్ ఆఫరింగ్?
0: ఏ పని చేయకుండా ఊరికి సోమరిగా కూర్చోవటం కాదు.
1: నాట్ టు సిట్ లైక్ లేజీ ఫెలో.
0: నీవు చేసే సర్వ కర్మలు కూడా నువ్వు భగవంతుడికి అర్పితం చేయి.
1: ఆల్ యువర్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: వారి తమ తానే అందిస్తాడు.
1: అండ్ హీ విల్ గివ్ యూ ద రివార్డ్.
0: రాసేటువంటి లెటర్ నువ్వు రాయాల్సిందే.
1: యూ మస్ట్ రైట్ యువర్ లెటర్.
0: తిరిగి కవర్ తీసుకుని పోయి పోస్ట్ ఆఫీస్ లో వేయాల్సిందే.
1: అండ్ యూ మస్ట్ పోస్ట్ ఇట్ దేర్ ఇన్ ద పోస్ట్
0: ఆఫీస్. అంతవరకు నీ కర్తవ్యము.
1: దేర్ నాట్ టు దట్స్ ఫార్
0: ఈ అమెరికాకో జపాన్కో జర్మనీకో ఈ కవర్ దాని పాటికనే పోతుంది.
1: ద కవర్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఆన్ ఇట్స్ ఓన్ టు
0: అమెరికా. దేర్ ఇస్ ఎ డిపార్ట్మెంట్.
1: దేర్ ఇస్ ఎ సెపరేట్ పోస్టల్ డిపార్ట్మెంట్.
0: నీవు దాంట్లో ఏం యోచించేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: అక్కడ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి అమెరికా, అక్కడంతా కూడా తానే పోతుంటాది.
1: ద లెటర్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ బొంబాయి టు న్యూయార్క్.
0: అదే విధంగానే మీరు మీ ప్రకృతమైనటువంటి కర్మలు మీరు ఆచరించండి.
1: యూ డూ యువర్ డ్యూటీ.
0: భగవంతునికి అర్పితమనే కవర్ను అందించండి.
1: అండ్ యూ జస్ట్ ఆఫర్ దట్ కవర్ టు గాడ్.
0: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ సడన్లీ గివ్ యూ ద రివార్డ్ దట్ యూ డిజర్వ్.
0: నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండాలి.
1: దట్ ఫెయిత్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మ్యాన్ కైండ్.
0: విశ్వాసం అత్యవసరము.
1: ఫెయిత్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ విశ్వాసమే లేకపోతే ఇంక శ్వాసం లేని జీవితమే.
1: వితౌట్ విశ్వాస ద ఫెయిత్ దేర్ ఇస్ నో శ్వాస.
0: కనుక ఆ విశ్వాసం కూడా ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
1: Without love, it's useless.
0: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
1: దెర్ ఇస్ అ స్టూడెంట్.
0: ఆ స్టూడెంట్ సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు. చిన్న ఆశ్రమం కట్టుకుని.
1: దెర్ ఇస్ ఎ గురు హు వాస్ స్టేయింగ్ దేర్ ఇన్ ఆశ్రమ్ నియర్ బాయ్.
0: ఈ పిల్లవాడు పొద్దున పోవటము, తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
1: దిస్ బాయ్ గోస్ దేర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ రిటర్న్స్ బై ది ఈవినింగ్.
0: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: ద ప్రిసెప్టర్ యూస్ టు ఇన్స్ట్రక్ట్ ఎవ్రీ డే ఇన్ అండ్ డే అవుట్. నో ఫాదర్, నో మదర్, నో వెల్త్, నో ఫ్యామిలీ, నో హౌస్ వాట్స్ ఎవర్, నథింగ్ నథింగ్.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: Be careful. Birth is misery. Life is misery. Death is misery. Be careful.
0: ఇవన్నీ చెప్తుంటే ఈ పిల్లవాడు అనుకున్నాడు, స్వామి ఇది మీ బోటి వారికి అంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
1: ద బాయ్ సెడ్ స్వామి, ఎ ప్రిసెప్ట్ టీచర్ లైక్ యూ, దీస్ టీచింగ్స్ ఆర్ క్వైట్ బిఫిటింగ్. ఎంతో
0: మంది ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారి కాదు, నేను లేకపోతే నా భార్య పిడితేనే ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
1: Swami, O teacher, there may be many people in the world, but my wife is different.
0: నా
1: పేరెంట్స్ నేను
0: లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ ఎట్ ద డోర్ స్టెప్.
0: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
1: దే లవ్ మీ సో మచ్.
0: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
1: ద బాయ్ సెడ్ ఇట్ ఇస్ మీనింగ్లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
0: చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
1: ఇసడ్ ఐ విల్ షో యూర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ నా.
0: ఒక మాత్ర ఇచ్చాడు. నీవు ఇంటికి పోతాను ఆ మాత్రం తినేసేసే అన్నాడు.
1: యూ జస్ట్ స్వాలో దట్ పిల్.
0: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
1: యూ విల్ ఫాల్ అన్కాన్షియస్.
0: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
1: బట్ యట్ యూ విల్ బి ఏబుల్ టు హియర్.
0: ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
0: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేనివాడిగా కనిపిస్తావు.
1: బట్ ఎవ్రీబడి యూ విల్ లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
0: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
1: దెన్ యూ విల్ నో దిస్ ట్రూత్.
0: చూస్తాం, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
1: Let us see in this test, because
0: first semester, second semester, third semester, post, you want the test loop, any test loop.
1: You got so many tests, first semester, second semester and so on.
0: Ee vidhanga pillalku test ante chaala test.
1: The students have got taste in these tests.
0: Vellaadu veskunnadu.
1: Well, he swallowed the pill.
0: Padipoyadu.
1: He fell unconscious.
0: Talli vachindi.
1: Mother came.
0: Tandrini pilchindi.
1: He summoned.
0: Kekalu vesindi.
1: And he shouted.
0: Ayyo kumarunu maraninchadu ani cheppi edustundadi.
1: She went on crying for the death of the son.
0: Ee maata vineteppudiki bharya parigettochindi.
1: In the meantime, wife came.
0: Ayyo naagati emiti ani aayame edustundadi.
1: She was also crying for the loss of
0: her. Naa talliki nenu okadanne kumarte.
1: And the only daughter.
0: Naa bhartha ee vidhanga ayipothe naagati emiti.
1: If this is my fate, what is going to happen in future?
0: నాగతి ఏమిటి, నాగతి ఏమిటి అని ఏడుస్తుంది.
1: ఈవెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ షీస్ వరీయింగ్ క్రైయింగ్ ఫర్ హర్ ఓన్ సెక్యూరిటీ.
0: ఇరు పొరుగు వారందరూ చేరారు.
1: ఆల్ అదర్స్ అసెంబ్డ్ ఇన్ ది మీంటైమ్.
0: అందరూ పాపం మంచి పిల్లవాడే, చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికి దుఃఖం వచ్చింది. పాపం
1: దే వర్ ఆల్ ఫీలింగ్, దే ఆర్ సింపథైజింగ్ బికాస్ ద ఫెలో హూ డైడ్ ఈజ్ వన్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూ. Everybody
0: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ దట్ స్వామి కేమ్ దేర్.
0: ఆవేళ బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సమయాని సమయానికి.
1: హీ కేమ్ దేర్ ద రైట్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ టైం.
0: స్వామి వస్తున్నాడు అంతకి అంత దారి ఇచ్చారు.
1: ఎవ్రీబడి గేవ్ హిమ్ ద వే.
0: అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
1: ది స్వామి ఆస్క్డ్ మదర్, వై డు యూ క్రై లైక్ దిస్.
0: నా కుమారుడు మరణించాడు స్వామి.
1: స్వామి మై సన్ డైడ్.
0: భార్యను అడిగాడు, ఎందుకోసం అమ్మ నీవు ఇంత దుఃఖిస్తున్నావని.
1: హి ఆస్క్డ్ వై, వై డు యూ క్రై.
0: అయ్యో ఇతను నా భర్త, అతను పోతే నా గతి ఏమిటి.
1: ద పర్సన్ హూ డైడ్ ఇస్ మై హస్బెండ్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
0: అప్పుడు తండ్రితో చెప్పాడు.
1: దెన్ హి టోల్డ్ ద ఫాదర్.
0: లోపలికి వెళ్లి ఒక టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు.
1: హి ఆస్క్డ్ ఫాదర్ టు బ్రింగ్ ఎ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఏదో కన్ను మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి. కొంచెం నాటకం ఆడాడు.
1: దిస్ స్వామి యాక్టెడ్ ఎ డ్రామా దేర్ అండ్ హి క్లోజ్డ్ హిస్ ఐస్.
0: ఈ నీరు ఉంటున్నాయి, ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు.
1: ఎనీబడీ హియర్ హూమ్ సో ఎవర్ డ్రింక్స్ దిస్ వాటర్ హీ విల్ డై అండ్ దిస్ ఫెలో విల్ గెట్ అప్.
0: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు. మొట్టమొదటి భార్య కదా, చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆమె, ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు త్రాగుతావమ్మా అని.
1: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ద వైఫ్, ద బెటర్ హాఫ్.
0: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని.
1: I am the only daughter of my parents.
0: Nenu pothe na talidandru pranam teeskuntaru.
1: If I die, my parents will not be able to live.
0: Kabatti daichesi nenu thraganu anindi.
1: So I am not prepared to drink this tumbler water.
0: Nee bhartha bhartada amma nee chaavu tappemi unnadu.
1: Your husband will come back to life, but you die.
0: Chacche vaade taina chachadu taane poni swami nee pothon.
1: The fellow anyway dead and gone, but I am not prepared to go with him.
0: Sare talliki chupinchadu amma neevu traagutava ani.
1: Then he asked mother, are you ready to drink?
0: Ayyo nayana intiki naa bidda prasavaniki vachindi, aanaku prasavam chese vaallu evaru lenu, inka iddaru aada biddalu unnaru, vaallu pendindi kavali, ivanni naa baadhyataga untundadi, neenu etla chachipoyedi.
1: The mother said the first daughter came for delivery, there are two more daughters kept in waiting to be married, how am I to die now?
0: Sare tandiki cheppadu.
1: Then he told father.
0: తండ్రి చేస్తే యోచన చేశాడు.
1: అండ్ హి థాట్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంటికంతా పెద్ద నేను.
1: ఐఎమ్ ది హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ.
0: ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు.
1: అండ్ టూ లేడీస్ విల్ బి రిమైనింగ్.
0: నా కోడలు ముండం వస్తుంది.
1: అండ్ ది డాటర్
0: నా భార్య కూడా ముండం వస్తుంది.
1: అండ్ సో ఆల్సో ద వైఫ్.
0: ఇంట్లో మగదిక్కే లేరు.
1: సో దేర్ ఇస్ నో మ్యాన్ టు లుక్
0: ఆఫ్టర్. సచ్చేది అన్నాడు. గురు ఇంటి లోపలికి వెళ్లారు.
1: ఆల్ ది త్రీ హావ్ గాన్ ఇన్.
0: ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్.
1: ది డివైస్ ఇస్ మాస్టర్ ప్లాన్.
0: తీసుకొని వచ్చారు స్వామి.
1: దే సెడ్ స్వామి,
0: మీరెంతో దయామయులు.
1: యు ఆర్ వన్ ఆఫ్ కంపాషన్.
0: మీకు ఎట్టి బాధ్యతలు లేవు.
1: యు హావ్ నో రెస్పాన్సిబిలిటీస్.
0: ఈ నీరు మీరే త్రాగి మాకు మాట బ్రతికించండి.
1: వై డోంట్ యూ డ్రింక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ సేవ్ దిస్ మ్యాన్.
0: మీకు మంచి సమాధి, గొప్ప మార్బుల్ సమాధి కట్టిస్తాము.
1: విల్ సడన్లీ కన్స్ట్రక్ట్ ఎ సమాధి టోంబ్ ఆఫ్ మార్బుల్ ఇన్ యువర్ మెమరీ.
0: అప్పుడు వీడు లేచాడు, నీళ్లు చల్లేటప్పటికి లేచాడు.
1: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: బాబు నీ ధర ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, తండ్రి ఏం చెప్పింది, కట్టగట్టు నన్నే చావమని చెప్పారు.
1: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ.
0: జగమంతా నిత్యం,
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహా దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎవరికి ఎవరు లేరు.
1: బర్త్ ఇస్ మిజరీ, లైఫ్ ఇస్ మిజరీ, డెత్ ఇస్ మిజరీ, నో వన్ హ్యాస్.
0: ఏదో దేహాభిమానం వరకు ఈ దేహాన్ని వారు ప్రేమిస్తుంటారు.
1: Because of this body attachment you love the body.
0: ఇది కూడా నువ్వు స్వార్థం కోసమనే ప్రేమిస్తున్నారు.
1: This is all sort of selfishness.
0: ఎట్టి స్వార్థము లేనటువంటి నిస్వార్థమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: God is the only one who is selfless.
0: కనుక అట్టి భగవంతుని మీరు ప్రేమించి మిగిలినటువంటి సంబంధాలను మీరు పోషించుకోండి, తప్పులేదు.
1: యూ లవ్ సచ్ ఎ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్, నో డౌట్.
0: ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, గుడ్ వర్క్, టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ద ఫాదర్ ఆఫ్ ది డివైన్.
0: ఉన్నటువంటిది మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇట్స్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ద డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్.
0: ఎవరిని మనం తూలనాడరాదు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు.
1: బట్ డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ రిలేషన్ టు
0: మీ. అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి.
1: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఇది ఎన్నో దారాలు చేరినటువంటి బట్ట.
1: All threads are interwoven.
0: అన్ని దారాలు చేరటం వల్ల చాలా బలంగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా తీసుకుపోతే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: ఇఫ్ యు సెపరేట్ ద థ్రెడ్స్ యు కెన్ కట్ ఇట్ ఆఫ్.
0: కాబట్టి అందరి ప్రేమను నీవు భగవంతుని పైన పెట్టుకో.
1: దేర్ఫోర్ లెట్ ఆల్ ద లవ్ టు బి డైరెక్టెడ్ టు గాడ్.
0: అందరూ భగవంతుని స్వరూపంగా నీవు విశ్వసించు.
1: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ ద
0: ఫామ్. అందరిని సేవించు.
1: సర్వ్ ఆల్.
0: అందరిని భజించు.
1: లవ్ ఆల్.
0: అందరిని నీవు విశ్వసించు.
1: హావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
0: అంతేకాని ఎవరిని నమ్మరాదు.
1: But that doesn't mean
0: ఒక్క దైవాన్ని మాత్రమే నమ్మాలి.
1: But that doesn't mean you should be held
0: away. దేహము భౌతికము.
1: The body is just
0: దేహము కూలక తప్పది ఎప్పుడు.
1: It's bound to fall down.
0: దేహం నిరామయుండు.
1: The indweller is
0: గడితింపక దేహం చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: Actually speaking, the indweller has no the insignia or the prince like birth and death.
0: దేహియే దేవదేవుడు.
1: That indweller is God Almighty.
0: క్షేత్రమిది.
1: This is only the field of the body.
0: లోపల క్షేత్రజ్ఞుడున్నాడు.
1: There you find the knower, క్షేత్రజ్ఞ.
0: మరినపు కొంప.
1: The body is full of
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: It's full of diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perineates like a
0: సాగర మీద గలేని కంప.
1: It cannot cross across the ocean of life. Therefore it's full of bones.
0: ఉచ్చలమని నమ్మబోకు మనం.
1: Never think this body.
0: హరిపాదములు ఆశ్రయించవి.
1: Surrender yourself.
0: హరిపాదములు ఆశ్రయించవి.
1: And offer all your prayer to the feet of God.
0: అది ఈనాడు ఈ సమయంలో ఇప్పటి పరిస్థితి ఎందు ఈ కలియుగం నందు ఈ యొక్క మోడర్న్ ఏజ్ లోపల ఇది చాలా అవసరం.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ టు గాడ్, ఫుల్ ఫెయిత్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: ఆ విశ్వాసాన్ని మనం కోల్పోవడం చేతనే దేశం ఇన్ని విధమైన అల్లకల్లోలంతో అశాంతితో కుమిలిపోతుందని.
1: బికాస్ సచ్ ఫెయిత్ ఇస్ గాన్ టోటలీ లాస్ట్ ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రబుల్ అండ్ టర్మాయిల్.
0: నైతిక విలువలు పెంచుకోండి.
1: Develop moral values.
0: ధార్మికమైన సమాజంలో ప్రవేశించండి.
1: And develop ethical values.
0: అనుభవించండి.
1: And experience the
0: లౌకిక మీకు సుఖంగా ఉంటారు.
1: And then you will enjoy this world.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు ఈ యొక్క పాఠశాల ఎందుకు కానీ కళాశాల ఎందుకు కానీ ఆధ్యాత్మికం యొక్క సంబంధం ఏమాత్రము లేకపోవడం చేతనే మీ మనసు ఈ విధంగా అనేక మార్గములు పెడ మార్గంలో పడుతుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ నో లింక్ విత్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్. వీఆర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: మీ దోషము కాదు. ఇది
1: ఇస్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దోషం.
1: ది మిస్టేక్ లైస్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏమాత్రం కూడా లేకపోతుండాలి.
1: బికాస్ ది స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: ఆధ్యాత్మికమైనటువంటి ఫౌండేషన్ లేకుండా ఈ భవనం ఎట్లా నిలచగలదు.
1: వితౌట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ద ఫౌండేషన్ హౌ డు ఎక్స్పెక్ట్ ద మ్యాన్.
0: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
1: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
0: కనుపనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆధ్యాత్మికం.
1: దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఆత్మవిశ్వాసం.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
1: యు నాట్ బి ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీ సింపుల్ టాస్క్.
0: కనుక మీకు ఏదైనా సమయం చిక్కినప్పుడు
1: ఇఫ్ యూ ఫైండ్ టైం,
0: ఈ పొద్దుపోని మాటలంతా మాట్లాడకుండా,
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్,
0: కాలమును వ్యర్థము గావించకుండా,
1: వేస్టింగ్ టైం,
0: మీ యొక్క కాయమును పెదమార్గం పట్టించకుండా,
1: వితౌట్ మిస్యూజింగ్ ద బాడీ,
0: లేని యొక్క దుర్మార్గ భావాలంతా మీ తలలో చేర్చకుండా,
1: వితౌట్ ఎంటర్టైనింగ్ వికెట్ థాట్స్,
0: సమయం చిక్కినప్పుడు భగవత్ చింతన చేయండి.
1: వెన్ యూ ఫైండ్ టైమ్ థింక్ ఆఫ్ గాడ్.
0: అది మీ యొక్క నిజమైనటువంటి భవిష్యత్తుకు ఒక పెద్ద తీరన ధనం.
1: ఇట్ ఈస్ ద వెల్త్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
0: కనుక అట్టి శాశ్వత ధనాన్ని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ వెల్త్.
0: శాశ్వత కీర్తిని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ రెప్యుటేషన్ నేమ్.
0: అప్పుడే మీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్
0: సమాజంలో ప్రవేశించండి.
1: ఎంటర్ ఇన్ ద సొసైటీ.
0: ఈ సాంఘిక సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయండి.
1: అండ్ యూ ఆల్సో సర్వ్ ద సొసైటీ అండ్ డెవలప్ ద సొసైటీ.
0: వారి ప్రేమకు మీరు పాత్రలు కాండి.
1: అండ్ డిజర్వ్.
0: అహంకారాన్ని నిర్మూలన చేసుకోండి.
1: అండ్ బీ ఈగోలెస్.
0: దేహాభిమానాన్ని పూర్తి మీరు దూరం చేసుకోండి.
1: గివ్ అప్ ఆల్ ద బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహం ఎందుకోసం వచ్చింది?
1: వై ద బాడీ?
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే కోసం వచ్చింది.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద రైచస్ డీడ్స్ అండ్ యాక్ట్స్.
0: కనుక
1: సో
0: మీరు నిత్యము మీరు శ్రవణం చేసేటువంటి విషయాలు ఏ ఒక్కటి రెండైనా కూడా హృదయంలో దాచుకోండి.
1: అవుట్ ఆఫ్ ఆల్ దట్ యు లిసన్ ఎవ్రీ డే అట్లీస్ట్ ప్రిజర్వ్
0: అన్ని దాచుకోవడానికి ఈ పెట్టెలో స్థలం ఉండదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు మే నాట్ బి ఏబుల్ టు కంటైన్ ఆల్ దట్ యు లిసన్.
0: ఒకటి రెండు ఇంపార్టెంట్ అయినా మీరు దాచుకోండి.
1: అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఆర్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఏ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 16th of August 1996.

0: Sairam, dear listeners, the world is facing severe problems today owing to the absence of men and women of integrity and strong character. In today's discourse, Baba explains that we must strive to earn the wealth of virtues and not materialistic wealth. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 19th November 2002 in Prashanti Nilayam on the occasion of Ladies' Day.
1: విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విభునియందు విశ్వము వెలయుచుండు. విశ్వ విభుల మైత్రీ విడదీయరానిది, విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ. వినుడు భారతీయ వీరసుతుడ.
2: వెన్ ద లార్డ్ ఆఫ్ ద హోల్ కాస్మోస్ is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Anadi kalam nundi Bharata desamu అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది.
2: ఫ్రమ్ టైమ్స్ ఇమెమోరియల్ భారత్ హ్యాస్ యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ ద గ్రేట్ వాల్యూస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ హార్మనీ.
1: ఆధ్యాత్మికమునకు శీల సంపత్తికి దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం.
2: భారత్ ఇస్ the very place where great people are born who are conscious of the spiritual strength much more than the material.
1: Shanti saubhagyamulaku mettinillem.
2: For peace and for prosperity, this is the country.
1: Bharat desamunandukala satyaseelamunu gurtinchadaniki అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
2: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హూ ఆర్ మేకింగ్ ట్రెమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
1: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
2: ద ల్యాండ్ ఆఫ్ భారత్ has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
1: Satyamunu prakatinchinatuvanti desamulyandu oka Bharat desamunaku minchinatuvanti desamu marokati ledu.
2: There is no equal to the land of Bharat for proclaiming the truth.
1: Ee Bharat desamunandu anekulu ఆధ్యాత్మిక మార్గమునందు అభివృద్ధి గాంచారు.
2: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
1: Sri Ramudu palinchina desham ee Bharat desham.
2: Sri Rama was born in the land of Bharat.
1: Sri Krishnudu Gitanu bodhinchinatundi deshamu ee Bharat desham.
2: This very land is the place where Sri Krishna taught to people the Bhagavad Gita.
1: Vyasudu Vedamulanu భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
2: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
1: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
1: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
2: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఈక్వల్ టు దిస్ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ ఇన్ స్పిరిచువల్ వాల్యూ.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతీయులని అనిపించుకుని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
2: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
1: Kanuka itti Bharat desam nandu puttinatvanti okka prajalu Bharat desam yokka samskrutini anubhuti chestu aaradhana chestu apyasistu andistu raavali.
2: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
1: Bharat deshamunandu vicheetvanti gaali satyasuktamainatvantidi.
2: The very air of the land of Bharat is pure and full of truth.
1: Kaala krinda necheetvanti dummu dharmaseelamainatvantidi.
2: The very dust that rises from the feet is full of the value of dharma.
1: భారతీయుల యొక్క ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి యొక్క మణిగా మారుతూ వచ్చింది.
2: వాట్ ఎవర్ పర్హాప్స్ ఇస్ నాట్ వెరీ సీక్రెట్, ద వెరీ డస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ ఇంటు సంథింగ్ దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అండ్ సీక్రెట్.
1: భారతీయుల యొక్క జీవితము క్షమా జీవితము.
2: The very life of the man of the Bharat is full of forbearance.
1: Bharat deshamunandu pravahinchetvanti ganga prema vahini.
2: The very ganga which flows is full of love.
1: Itvanti satya dharma shanti premalaku nilayamainatvanti Bharat desham ee naadu ee vidhanga maartu vachindi.
2: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
1: Prachina kalam nundi ఈ భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
2: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఫ్రమ్ ద వెరీ ఏన్షియంట్ టైమ్స్ ఈస్ హోల్డింగ్ అప్ అస్ ఎగ్జాంపుల్స్ గ్రేట్ పీపుల్.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
2: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
1: పరమ పావనమైన భరతావనియందు
2: అమంగ్ ద ప్యూర్ అండ్ అన్సలిడ్
1: సహనమన్నది మనకు చక్కదనము.
2: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్ప్
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
1: Matrudesamu kanna manyam meyedi.
2: There is nothing beyond the motherland.
1: Ilanti pavitramaina Bharatadesam nandu sahaname manaku satyaseelam.
2: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
1: Shantame manaku rakshaka bharta.
2: It is peace that is the adornment.
1: Itvanti pavitramaina Bharatadesam nandu manam janminchukodanu ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటికి కూడా కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
2: హౌ డిప్లోరబుల్ ఇట్ ఇస్ దట్ వీ హూ బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ వాల్యూస్ హావ్ ఫర్గాటన్ దెమ్ టోటలీ టుడే.
1: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
2: టుడేస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గాట్ టు హావ్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత విద్యను అభ్యసించాలి.
2: They have got to study higher studies.
1: ఆ విజయంలో ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
2: But they have got to spread this as exemplary to all the people.
1: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమే మనం చదవరాదు.
2: We should not study only for a livelihood.
1: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయములను విపులంగా విమర్శించాలి.
2: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
1: Kani ee naati vidyarthulu kodanu ee chaduvulu chadavatamu kevalam aadarshalu andinche kosamani yochinchukovatam ledhu.
2: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
1: tatkalikamainatundi yokka anukoolamulu nimittamai ee chaduvunu viniyoginchukuntunnare kani నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
2: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ.
2: If boys study this type of education, go for jobs.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ.
2: If boys go for jobs.
1: ఆఫీసులకు వెళ్ళి అలమటింత్రు.
2: If they go to the office, the women.
1: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: When boys and girls have educated, go for jobs, who will look after the home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: When they go to teach other children, who is the tutor to teach their own children?
1: ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనితలేరి.
2: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
1: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
2: When there is so much lacking in the home, will money solve these problems?
1: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి ఎందు ఉన్న పడతికెప్పుడు.
2: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
1: ఈనాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకరిపై ఒకరు పోటీలు పడుతున్నారు.
2: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
1: ఉద్యోగం చేయటంలో దోషం లేదు.
2: There's nothing wrong in going for a job.
1: లేదు.
2: It's not wrong.
1: కానీ
2: but
1: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
2: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోవా వంట ఇంటి దిద్దు వనితలేరి.
2: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
1: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
2: So one has to look after the needs of the home also.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లల పోషించు తల్లులేరి.
2: When boys and girls go to the office, who will look after the children?
1: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవడం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
2: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోగా
2: taking the books, if she goes to the office like men,
1: గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: So there is no housewife to look after the home.
1: పరబాలులకు నేర్ప పాఠశాలలకేగ తమ బాలులకు నేర్పు తల్లులేరి. గుర్తించుకొని వర్తించాలి.
2: So one has to look after the needs of the home also.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లల పోషించు తల్లులేరి.
2: When boys and girls go to the office,

0: She goes to the school to teach other children, but who is there to teach her own child?
1: కేవలం ఈ ఉద్యోగముల వల్ల ధనాశ్రమ వల్ల కొంచెం గృహకృత్యములు సదుపవచ్చును కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో, ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవటం వల్ల పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
0: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
1: మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
0: So whatever we have learned, we have got to teach the children.
1: పిల్లల్ని అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
0: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
1: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
0: When you study, it is to bring out the potential in you. That is it.
1: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
0: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
1: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధి పరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
0: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
1: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
0: It is Savitri, the great woman, who was exemplary.
1: Anati kalamulandu streelu tama gruhyamulu teerchukuntu gruhanni poshinchukuntu pillalaku tariyanu aadarshanni nirupistu taavu pravartinchi pillalaku taginatuvanti aadarshanni andincheetuvanti varu.
0: In those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
1: కానీ ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
0: But today the women are scarce when they hold up examples to their children.
1: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
0: As soon as they get their degrees, they apply for a job.
1: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అయితే ఏమవుతుంది?
0: Then what is the fate of the children at home?
1: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
0: If they can just take after one child, that'd be helping the nation so much.
1: తమ బిడ్డలు పెడమార్గమును పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: What is the benefit when she earns so much money leaving the home and leaving the child to the care of others?
1: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
0: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
1: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
0: టు టేక్ కేర్ ఆఫ్ ద చోర్స్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హ్యావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
1: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
0: Today's women, they employ a cook and make them do the work at home, and they go out for a job.
1: ఈ వచ్చేటువంటి జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి తరిగినటువంటి స్థితిగా సరిపోతుంది.
0: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you.
1: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పెడుతున్నారు యోచించుకోవాలి.
0: Then they'll have to think of how they've got to develop their children.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా?
0: Was not Harichandra born on this land?
1: Aa Chandramati entati sadhu chadivinappudiki talli yokka dinni motta motta bhatta yokka dinni anusaristhu vachindi.
0: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
1: adani kontha balahinudu ayyinappudiki taanu dhairyanni bodhisthu vachindi.
0: When he became a little weak minded, she started to tell him and put courage into him.
1: Raja, meeru chakravartulu.
0: O king, you are the emperor.
1: Manchi telivitheta galavaru.
0: You are full of intelligence.
1: Vidya sampannulu meeru.
0: You have got a lot of
1: atti meeru balahinataku choti ivvakoodadu.
0: Such a person should never given to weakness.
1: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
0: We have got to fill our lives with a lot of satya.
1: Satya nadilo manam praveshinchamu.
0: We have got into satya.
1: Idi galigithe manam gattu chertamu, lekapothe munigi potamu.
0: And only then we shall reach the other bank.
1: ఇంతే కాని మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అన్నది.
0: We should not turn back. That is not the vow we should take.
1: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతుల గూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
0: Those days women even put in a lot of courage into their men.
1: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
0: The women of Bharat were those who tried to look after their husband, not only ordinary welfare.
1: సీత ఎటువంటి పరిస్థితులు ఏందైనా కూడా తాను కంటినీరు నింపక,
0: whatever the circumstances, she did not shed tears.
1: ఇదొక ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
0: She became exemplary and showed it to everybody.

0: రాక్షసుని చేతిలో చిక్కుకొని కూడాను.
1: Even when she was caught by the rakshasa,
0: ye matramu jankaka kunkaka,
1: she never felt afraid.
0: Tana yokka pati yokka gunamulnu poshinchukuntu,
1: and she started always think of the values of her husband.
0: Ramuni yokka patni Sita ayinanduku Sita Ramulu vale manam nadchukovali jeevithanni ani prabodhisthu vachchi.
1: So Rama being exemplary, she thought, she being his wife, she should uphold the dharma and the values of her
0: husband. Damayanti, ee Damayanti goppa pativrata.
1: Damayanti was a pativrata.
0: Ame tana yokka diksha chetane pati yokka gunamunu kudanu abhivruddhi parchukoni rajyanni sampadinchindi.
1: Because of her determination, she was able to win back the kingdom of her husband.
0: Kani aanati kalamulo
1: స్త్రీలు
0: ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ దన్ని విధములైనటువంటి గొప్ప పేరుని సంపాదించుకుంటూ వచ్చారు.
1: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
0: అలాంటి గొప్ప పేరుని మనం సంపాదించాలి.
1: So we will have to earn such a great name.
0: మంచి పేరుని సంపాదించాలి.
1: We have got to earn a good name.
0: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
1: Doesn't matter if you don't have a job or money.
0: Dharam valla kaligeetvanti sukham kante mana gunam valla kaligeetvanti sukame goppadi.
1: The happiness that we derive from values which we practice is
0: not vidyarthulu kodanu balamu gunamu chelimi ee mudinti kosame paatu padutunnaru.
1: Today's boys educate women and they're only striving for wealth, prosperity.
0: Kani dhanam undochunu chelimi friends undochunu balam undochunu.
1: You may have strength, friends and money,
0: kaani gunamai lekapoyina em prayojanam.
1: But if you do not have good qualities, what is the use?
0: Purushulukani streelukani gunamai goppa pradhanamu.
1: For men and women, it is virtue that is important.
0: Gunamaleni jeevithamu balam leni jeevithame.
1: The life without these virtues is full of weakness.
0: Kanukane aanati stree purushulu gunamulakai paatu koduthu vacharu.
1: So those days men and women, they strive for these values and good character.
0: Peru pratishthulakai pranam nitistu vacharu.
1: They did not even fear to give up their lives for this cause.
0: Pati yokka gauravanni kaapade nimittamai streelu paatu padutu vacharu.
1: The women strive to keep up the honor of their husbands.
0: Vyakti yokka gauravanni kaapadukune nimittam kaadu.
1: They strive to uphold everything that was virtues and good.
0: Vyakti yokka balamu dhanam paina aadharapadaledu.
1: The strength of the individual is not upon wealth.
0: Gunam paine aadharapadi untundi.
1: It is on good character and goodness that it
0: kanuka ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
1: సో ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ద విమెన్ ఆఫ్ భారత్ వర్ స్ట్రైవింగ్ ఓన్లీ ఫర్ స్టర్లింగ్ వర్చ్యూస్.
0: ఈనాడు కూడా మనము మన గుణం కోసమని ఎన్ని విధమైన ఓర్చుకోవాలి.
1: సో టుడే విల్ హ్యావ్ టు స్ట్రైవ్ టు గెట్ ఫర్ అవర్ సెల్ఫ్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: లోకములో
1: in the world
0: gunamantulaina stree purushulu lekapovatam chetane desam ee vidhamaina patti aristhitiki paristhitulaku daagipoyindi.
1: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
0: Kanaka ee naadu manam kavalsinatundi kanaka vastralu kaadu.
1: It's not today that we want golden
0: gunamunu manam sampadinchali.
1: Not wealth, but we have to acquire
0: gunamu lekapothe enni balam nundi kodanu prayojanam ledu.
1: Good qualities are important. No use of wealth and prosperity.
0: ధనమున్నదని ఘనముగా పొగిడిన
1: ఇఫ్ యూ థింక్ ఓన్లీ వెల్త్ మ్యాటర్స్
0: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
1: యూ విల్ నాట్ గెట్ ఇటర్నల్ హ్యాపీనెస్.
0: కనుక గుణమును సంపాదించుకోవాలి.
1: సో యూ విల్ హ్యావ్ టు అక్వైర్ గుడ్ క్వాలిటీ.
0: ఈ గుణముతో పాటు
1: అలాంగ్ విత్ దీస్ గుడ్
0: క్వాలిటీ యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
1: యూ హావ్ గాట్ టు సస్టైన్ ది ఆనర్ ఆఫ్ యువర్ హస్బెండ్.
0: పతి గౌరవమే లేక కాపాడకుండా పోయినా ఈ స్థుతి ఎంత సంపాదించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
1: If you cannot safeguard the honor of your husband, what is the use of earning so much?
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Mukhyamga streelu purushulu manu cheyavalsinatundi pani gunavantulaga tayaru kavali.
1: The most important thing for men and women is that they should develop a good
0: gunamai lekundina enta pani chesi kodanu enta sadu sadu kodanu prayojanam undadu.
1: If they do not have good qualities, what's the use of education and all that they
0: sadu lanni sadivi chaala vivekiyai magidi tandri kuda mandamatudu.
1: What's the use if you have studied and you cannot understand these things?
0: Enta chaduvu chadivi ye neethi undanu heenini gudambu manaleru.
1: So if you even study a lot and if you cannot give up your bad qualities, what is the use?
0: Tarachi chaduvu chaduva tarkavadame kani poorna gyanam eppudu pondaleru.
1: You are studying only for the sake of argumentation, but you are not really studying for the truth.
0: Chaduvu chaduvu chadivi chavanganeetiki chavuleni chaduvu chaduvaleyu.
1: You study and study of what is the use, try to study that from which you get absolute liberation.
0: కరుగుని ఈ నాటి చదువులన్నీ కూడా కేవలము
1: so today's education
0: పొట్టకూటి నిమిత్తమై బయలుదేరినటువంటివిగా ఉంటున్నాయి.
1: It's something one strives for livelihood.
0: నీతి నిజాయితీను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
1: Truth and everything else has just gone.
0: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
1: Honor and virtues have been burnt up.
0: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవలసినటువంటిది మనము సరియైన కీర్తిని.
1: So today what we have got to acquire is fame, which is good.
0: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
1: In those days only followed righteousness.
0: సత్యమునకే కంకణం కట్టారు.
1: It's only for truth that they strived.
0: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
1: They lived their lives full of love.
0: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
1: Women of Bharat sacrificed themselves for unalloyed pristine truth.
0: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: We do not find such great women of truth today.
0: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
1: There are so many people who sacrifice their life for the sake of truth.
0: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చందమతి భారతీయ గాది.
1: Is not Chandramati the woman of India who tried to honor her husband?
0: కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధారా జాత గాది.
1: Is not Sita the one, the illustrious woman of Bharat?
0: కినిషి దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారత రమణి గాది.
1: Is not Damayanti a great woman who got back everything for her husband?
0: Satmasagara vesti satmasalamana bharatdata pativrata prabhava bhava sampannataku gade bhattabhumi.
1: So there are so many women who have been of sterling character.
0: Akila deshalakini upadhyayi kade.
1: Are they not the teachers for the whole world?
0: Bharata deshamu anadi kalam nundi kudanu anni deshamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina Bharata desham.
1: India from time immemorial has been the guide and the teacher for everyone.
0: Karukane ee pavitramaina Bharata deshamnu karma bhoomi tyaga bhoomi yoga bhoomi ni vidhulu sampadinchindi.
1: So the pristine pure land of Bharat is a land of karma tyaga. It's called so.
0: Karmanu aacharinchali.
1: You have got to do your duty.
0: Karmane lekundina mana jeevitame jaragadu.
1: If we do not follow karma our whole life is lost.
0: మనం దినమునకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
1: We are just wasting so much time every day.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
1: You should not waste time. That's not the way to do it. It's not proper.
0: మన యొక్క కాలము లోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
1: Today so much of time is being wasted.
0: కానీ ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైన వేస్ట్ చేసిన వారు కాదు.
1: But people of ancient times, they never frittered away the time.
0: కాలమే భగవస్వరూపుడనుకొని కాలాయన మహా కాలకాలాయన మహా కాలతప్రమ్నాయన మహా కాలాతీతాయన మహా కాలస్వరూపాయన మహా అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They began to worship time as the one supreme.
0: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
1: Why have we forgotten that God who is the very embodiment of time?
0: Oka dinam sunday vachindante abba ee naadu nenu haayiga untanani aanandistadu aa naadu manam baadha padali sunday time lopala panna lekunda pothundadi enta karma vimochana chestunnam.
1: When the night comes or the twilight comes you feel happy that you're free. That's not so. That's
0: kaalam vyatham kaavistunnamu.
1: You're just wasting the time.
0: Kaalam manamu sarina reetilo uniyoginchukovatam ledhu.
1: You've got to use the time in the proper way.
0: ye pani lekapoyinappudu edaina okati samaja sevaina manam cheyali.
1: If you have got the time, get into social work.
0: Paropakaramukaina manam paatu padali.
1: We have got to strive to help others.
0: Desha samrakshanakai manam tyagam cheyali.
1: For the sake of our land we have got to make great sacrifices.
0: Janula yokka abhivruddhi kosame manam entaina aadharam cheskovali.
1: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
0: Idi bharatiyudu nechukovalsinatundi okka karma deeksha.
1: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
0: Dinine Bhagavad Gita endukunu karmanyeva adhikarasya mapadeshavadachana.
1: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
0: Karmani manam sadhan sarthakam cheskovali.
1: We have got to do our
0: karma. Anaga emiti?
1: What's the meaning of karma?
0: Edo paapa karma punya karma anukuntunna adi kaadu. Manavudu aacharinchetvanti prati chaitanyam endukunu karmane roopam.
1: Everything that one man does with consciousness is called duty.
0: మానవుడుకు ఉన్న కల్చరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
1: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఇస్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
0: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
1: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డు యువర్ డ్యూటీ.
0: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎన్ని కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
1: When your thoughts are pure and you do the work, everything is an offering to God.
0: కనుక మనం క్షణమైనా కూడా కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
1: We should not waste our duty.
0: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి డూ దట్ వే ఆర్ లైఫ్స్ విల్ రియల్లీ బికమ్ వర్దీ.
0: మానవులకు కాయమును అందించాడు.
1: మ్యాన్ హస్ బీన్ గివెన్ దిస్ టైం.
0: కాయమునకు కర్మను అందించాడు.
1: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యు హావ్ గాట్ టు డూ
0: కర్మకు కారణమనిపించాడు.
1: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్
0: కాలం కూడాను అందించాడు.
1: And the time is also given.
0: Karma, kayamu, kalamu, ee mudinti oka ekatvam chetane manavudu sarthakam kavali.
1: Your body, your dharma and your thoughts, these are combined.
0: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
1: You do your duty according to the time and what is assigned to you.
0: Ilanti pavitramaina bharatiya samskrutini ee naadu andaru kudunu vismarincharu.
1: Everybody has got to think of this wonderful tradition culture of Bharat today.
0: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ సంథింగ్.
0: అనాది కాలం నుండి కూడా భారతదేశంను సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
1: ఇట్ ఇస్ ఇండియన్ కల్చర్ దట్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
0: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
1: వాట్ డు యు థింక్ ఇస్ కల్చర్?
0: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
1: It is not something that is like a teacher.
0: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
1: యు ఆర్ సేయింగ్ దట్స్ ద వే
0: ఆఫ్ లైఫ్. కాదు, ఇది
1: ఇట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
0: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
1: కల్చర్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ మేక్స్
0: దేశానికి ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
1: ద కల్చర్ బికమ్స్ టెల్స్ ది ఎగ్జాంపుల్ టు ద హోల్ వరల్డ్.
0: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
1: యు హావ్ గాట్ టు యూస్ దిస్ కల్చర్ ఆఫ్ సంథింగ్ ఎగ్జెంప్లరీ అండ్ ప్యూర్.
0: ఎంత కాలం నుండి భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటు పడుతున్నారు.
1: మెనీ పీపుల్ హావ్ ట్రైడ్ వెరీ హార్డ్ టు టెల్ పీపుల్ అబౌట్ ద కల్చర్.
0: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
1: బట్ దే స్పీక్ బట్ దేర్ నో
0: విన్న వారు కూడా ఆచరించేటువంటి వారు లేరు.
1: నో యూజ్ ఆఫ్ స్పీకింగ్ బట్ నాట్ పుటింగ్ ఇట్
0: ఆచరించే సమయంలో కూడా తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
1: ఈవెన్ ప్రాక్టీసింగ్ యు హావ్ గాట్ టు సీ టు ఇట్ దట్ ఇట్ ఇస్ డన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్,
0: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
1: యు హావ్ టు డూ ఎవ్రీ డ్యూటీ విత్ ద ప్యూర్ హార్ట్.
0: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంత వ్యర్థమైపోతుంది.
1: ఎవ్రీథింగ్ బికమ్స్ యూస్లెస్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ ప్యూర్ అండ్ యూ డూ ఇట్.
0: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గానీ అదే గొప్ప ఫలం కాదు.
1: ఈవెన్ అ లిటిల్ వర్క్ విచ్ యు డూ విత్ ద ప్యూర్ హార్ట్ ఇట్ బికమ్స్ రియల్లీ ఫ్రూట్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఈనాడు 19th November లేడీస్ డే అని పెట్టుకున్నాము.
1: టుడే నవంబర్ 19th వి కాల్ ఇట్ ద లేడీస్ డే.
0: లేడీస్ డే అంటే ఏమనుకున్నారు?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లేడీస్ డే?
0: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడము, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులు ఉపన్యాసం గావించుకోవటము ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
1: యు ఆర్ థింకింగ్ దట్ దట్ డే దేర్ ఆర్ సమ్ సెలబ్రేషన్స్.
0: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
1: ఇట్స్ నాట్ మెర్లీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హావ్ గాట్ టు సీ దట్ యు డు నాట్ వేస్ట్.
0: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడాను ఆదర్శంగా నిలుస్తుంది.
1: వాట్ వి లెర్న్ టుడే ఇట్ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
0: కనుక ఇట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధిపరచుకుని కాపాడుకోవాలి.
1: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
0: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: యు హావ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: వి హావ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
0: ఆత్మ గౌరవము, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
0: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
1: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
0: బలం లేకపోతే పోతుంది.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు హావ్ నో మనీ.
0: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
1: డజంట్ మ్యాటర్ ఇన్ ఎనీ
0: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ ఇట్ ఇస్ ఆల్సో.
0: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
1: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్
0: యువర్ ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైనటువంటి శ్రమలు పడి లింకన్.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
0: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
1: For the sake of establishing his own.
0: తల్లి బోధించింది, నాయన నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరులు నీ స్నేహితులు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు, వాళ్ళు పెడతారు, అది వాళ్ళ స్వభావం, నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
1: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self-respect.
0: అట్టి ఆత్మగౌరవం చేతని తన బజార్లో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
1: And because of his self-respect, he studied under the street lamp.
0: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: అండ్ హావింగ్ స్టడీడ్ దట్ వే హీ బికేమ్ సో ఇలాస్
0: కట్టగలవంటి గొప్ప దేశమైన అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
1: అండ్ ఇన్ ది ఎండ్ హీ అచీవ్ ద ప్రెసిడెన్షిప్ ఆఫ్ అమెరికా.
0: ఎక్కడ ఉన్నటువంటి వాడు ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
1: బికాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ హీ వాజ్ ఏబుల్ టు ఎర్న్ సచ్ ఎ హై స్టేటస్.
0: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
1: సో దర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ అ మదర్ షుడ్ టీచ్ ద సన్.
0: తల్లులు ఎంతైనా కూడా పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
1: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her son.
0: సద్గుణములనిపెట్టి సద్గుణములు పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
1: The mother should teach the son of the very great virtues.
0: సద్గుణములనగా ఏమిటి?
1: What are these good qualities?
0: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
1: దట్ ఇస్ టు టేక్ అవే ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దెన్ టు డెవలప్ ఇన్ అస్ మోర్ అండ్ మోర్. దీనిని
0: మన సమాజమునందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
1: అండ్ దట్ ఇస్ హౌ ఇన్ సొసైటీ వి కాల్ ద సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: ఈ సత్యం అనేటువంటిది ఈనాడు ఎవరు నడుచుకోగలుగుతున్నారు?
1: హూ ఇస్ ద వన్ హూ ఇస్ నౌ లుకింగ్ ఆఫ్టర్ దిస్?
0: అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారే గాని
1: ఇస్ ఎనీబడి ఫాలోయింగ్ సత్య?
0: ఎవరి ఆదర్శప్రాయమైనటువంటి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అంటున్నారు.
1: The ideas we talk of are satya, dharma, ahimsa,
0: ఒక్క దినమైనా కూడా సత్యం చెప్పినటువంటి మాడున్నాడు మనలో?
1: Is there anyone at least in one day who adheres to truth?
0: ఊరికే మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నామే కానీ
1: there is no use of just speaking.
0: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూపుతున్నామా?
1: Have you ever been telling ourselves that we should do it?
0: లేదు.
1: No.
0: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
1: There are no nothing at all.
0: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
1: You're not doing dharma or satya.
0: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
1: In the ancient times, people are only speaking the truth in Bharat.
0: ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు.
1: They were adhering to dharma.
0: ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా సత్యాన్ని ఉల్లంఘించలేదు.
1: Whatever the circumstances, they never forgot the truth.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: They felt that
0: దీనికంటే మించింది లేదు మనకి.
1: The truth was the only thing.
0: సత్యాన్ని పలకాలి,
1: ధర్మాన్ని
0: ఆచరించాలి.
1: యువ్ గాట్ టు స్పీక్ ద ట్రూత్.
0: కనుకనే మన పుస్తకాల లోపల సత్యం వద ధర్మం చర.
1: సో స్పీకింగ్ ద ట్రూత్ యువ్ గాట్ టు యాక్ట్ రైచియస్లీ.
0: ధర్మాన్ని చేయాలని చెప్పారు కానీ ధర్మాన్ని పలకమని చెప్పలేదు.
1: యువ్ గాట్ టు యాక్ట్ ఇన్ ధార్మిక్ వే. యూ నో
0: సత్యాన్ని పలకాలి కానీ సత్యాన్ని చేయడానికి వీలు లేదు.
1: యువ్ గాట్ టు స్పీక్ ద ట్రూత్ బట్ యూ కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ టు యాక్షన్.
0: మనము చెప్పినవి చేసినవి పలికినవి అంతా ఒక్కటి కావాలి.
1: Thought, word and deed should be in harmony.
0: Adi a proper study of mankind is man and Bharatiya Sanskruti.
1: So it is said the proper study of mankind is man.
0: Talachinatundi talapu.
1: Whatever you think.
0: నాలుగు నుంచి వచ్చిన పలుకు.
1: Whatever words you speak.
0: రెండు కూడా క్రియలోపల లీనం కావాలి.
1: And in action they should combine together.
0: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
1: So you do not know how your thoughts go.
0: చెప్పే పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
1: There's absolutely no connection between your words and your actions.
0: కనుకని ఈ యొక్క అపవిత్రమైన కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
1: Of the unholy way of conducting ourselves, there's absolutely no happiness or peace.
0: సత్య పలుకు చేతనే మానవ జీవితము సమృద్ధి కావాలి.
1: It's only by speaking the truth that you can set right things.
0: సత్యము చాలా గొప్ప విలువైనటువంటిది.
1: Truth is very valuable.
0: Satyam nasti paro dharmah.
1: You do not have any duty beyond truth.
0: Satyamuku minchinatundi marokati ledu.
1: There is nothing beyond satya, truth.
0: Ee satyam paliketundi naluku cheta enni asatyalu enni apramalalu enta anacharalu palukutundadi naluka.
1: With this very tongue which should speak the truth, you are using it in a negative way by talking untruth.
0: Rasagne madhurapriyatvam satyam hitam kaan paramam vadami avarnayeta madhuraksharani govinda damodara madhaveti anindi.
1: The tongue only should speak the truth and utter the name of Govinda Damodara. But what is that?
0: ఎప్పుడు పరదూషణలోనే పోతుండాలి కానీ ఈ నాలుక పరోపకారమైనటువంటి యొక్క పవిత్రమైన వాక్యములు వాడటం.
1: The tongue is always straying away into gossip and criticizing others. But not
0: అలాంటి జీవితం ఏమైపోతుందో తెలపడానికి వీల్లేదు.
1: That type of life you do not know to what
0: do. ప్రాచీన కాలం నుండి మన భారతీయులు మరణిస్తే తిరిగి ఈ దేశం నుండే వచ్చి పుట్టాలి అని సంకల్పించుకునేటువంటి వారు.
1: In immemorial days, our people of Bharat should always feel that they should be born
0: Atti,
1: again.
0: Atti, deshabhimanamu, matabhimanamu, vakyabhimanamu, antati abhimanamu kaligetunti varu.
1: And they wanted to come back and then again, once again, resurrect and revive these things.
0: Ee naadu deshabhimanamu poyindi.
1: Now one doesn't love
0: dharma abhimanamu poyindi.
1: They do not love righteousness.
0: Inka vaaru chesetundi em abhimanamu.
1: And what is it?
0: Deha abhimanani penchukuntunnaru.
1: What is it that they are doing? Only they are fostering their body.
0: Deha enti vaatu neeti pudiga.
1: The body is just a water bubble.
0: ఆ నీటి పొడిగా వంటి దేహం నువ్వు ఎంతకాలం నువ్వు కాపాడుకోగలవు?
1: హౌ ఆర్ యు గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్? కెన్ యు?
0: ఏనాడో ఒకనాడు పుట్టుకమనే పుడిపోతుంది.
1: ద బాడీ విల్ జస్ట్ వానిష్ ఇన్ నో టైమ్.
0: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద బాడీ, వీ హావ్ గాట్ టు థింక్ ఆఫ్ ది ఆత్మ.
0: నా ఆత్మనే సర్వదేశమును కూడా సంరక్షిస్తుండాలి.
1: It is my atma which is looking after the whole
0: nation. అందరియందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుండాలి.
1: The atma which is in everyone is in me.
0: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరియందు ఉంటుండాలి.
1: So the atma within me is in everybody.
0: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు, దేశానికి అంతా కూడా సుఖంగా ఉంటుంటది.
1: So if you consider this to the whole nation will be happy and peaceful.
0: కనుకనే ఆత్మాభిమానమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
1: The one who thinks that is atma and atmano, he is the real man.
0: విసర్జించి
1: if he doesn't think of the atma,
0: మానవ తత్వం బోధించకుండా,
1: ఇఫ్ యూ ట్రై టు టాక్ అబౌట్
0: కాలం వ్యర్థం గావించేటువంటి వాళ్ళ జీవితము వ్యర్థమైపోయినటువంటి,
1: వన్ హూ వేస్ట్ హిస్ టైమ్ ఇన్ టాకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్ హిస్ హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్ ఎంబోడిమెంట్.
0: నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము.
1: నవంబర్ 19th ఇస్ అ వెరీ సేక్రెడ్ డే.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: గృహమమ్మాయి అంటే ఈ బాడీకి మదర్.
1: గృహమమ్మాయి ఇస్
0: ఆ మనందరినీ కూడా నువ్వు ప్రేమతో మన పలకరించేటువంటిది.
1: షీస్ టు స్పీక్ టు ఎవ్రీబాడీ విత్ లవ్.
0: పైకి వచ్చేది
1: షీస్ టు కమ్ అప్ స్టేర్స్.
0: స్వామి వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు, ఒక్క తూరి చూచి మాట్లాడుతుంది.
1: ఐ హావ్ కమ్ విత్ అ లాట్ ఆఫ్ పెయిన్, స్వామి విల్ యూ ప్లీజ్ టాక్ టు మీ.
0: ఎవరైనా బాధలు పడుతుంటే ఓర్చుకునేటువంటిది కాదు.
1: షీ కుడ్ నెవర్ విత్స్టాండ్ ద సోరో ఆఫ్
0: దయా హృదయంతో ఉండేటువంటిది ఆమె.
1: షీ వాస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: అందుకోసమని ఆమెకి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి.
1: దట్ ఇస్ వై హర్ ఫేమ్ అండ్ ఆనర్ హస్ స్ప్రెడ్ సో మచ్.
0: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
1: సో ఇఫ్ యు హావ్ గాట్ టు గెట్ గుడ్ నేమ్, యు హావ్ గాట్ టు సే థింగ్స్,
0: ఉపకారం చేయాలి,
1: యు హావ్ గాట్ టు హెల్ప్ అదర్స్.
0: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను.
1: ఐ వుడ్ టెల్ హావ్ యు కమ్ టు మేక్ సచ్ రికమెండేషన్స్, గో ఐ వుడ్ సే.
0: కాదు స్వామి, పాపం చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి.
1: ఓ స్వామి, దే ఆర్ రియల్లీ ఇన్ డిఫికల్టీ, కుడ్ యు స్పీక్ టు దెం వన్, షీ వుడ్ సే.
0: అప్పుడు నేనే అనుకునేది, ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాది, ఇంత దయ ఉంటుండాది అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
1: దెన్ ఐ వుడ్ ఫీల్ హౌ మచ్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్.
0: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదిరింటే దయా హృదయము అని.
1: సచ్ ఎ హార్ట్ ఇస్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: హృత్ ప్లస్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయం.
0: దయతో కూడినటువంటి యొక్క హృదయమే నిజమైన దయ.
1: ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్
0: ఆ దయనే లేదు ఈనాడు. కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
1: And from there you will get true
0: gauravamainatundi perlu pogottukuntunnaru.
1: And the true love which comes out of this
0: jivagne rasagne madhura priyatvam madhuramainatundi vaakki kavali.
1: So you will have to speak sweet words and good words.
0: Yavanni noppinchetundi padukulu palakaraadu.
1: You should not pain anyone with your words.
0: Appude manavudiki jeevithamu saarthakam avutundi.
1: It's only then man's life will become fruitful.
0: Prema swarupulara
1: embodiments of love.
0: Mukhyanga స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
1: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
0: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
1: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్, ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
0: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నువ్వు నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం.
1: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control
0: her. Intiki vachinatundi varini gauravanga palakarinchali.
1: She should give honor and respect to those who visit her house.
0: Evaraina vachisiste variki mana chethra enta sahayam cheyali.
1: And we will have to help those who come to us.
0: Kaavu kevalam ippudu maatalu cheptunname kaani sahayam cheyatam ledhu.
1: We talk so much but we don't do it.
0: Evarikaina kashtalu kalithe ayyo paapam ee naadu variki jarigindi reppudina manaku jaragochu kashtalu evarikaina tappinivu kaadu.
1: You will have to think today they are in difficulty, tomorrow I
0: am adarshamaina kitti maatalu cheta vaadini challabarchali hrudayanni.
1: So I may be in the same difficulty, so talk to them sweet words and kind words.
0: Manam ee naati palukulu sarinitti palukule levu.
1: We do not speak properly.
0: Kadinamaina vakyamulu techukuntunnamu.
1: We use harsh words.
0: దీనికంటే రాక్షస పలుకులు ఏమేలు.
1: దేర్ నథింగ్ మోర్ డెమోనియక్ దెన్ దిస్.
0: కనుక మనం ఇలాంటి కఠినమైన పలుకులు పలకరాదు.
1: సో వీ షుడ్ నాట్ సే ఎనీథింగ్ హార్ష్ టు ఎనీ.
0: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు పోయి మనసు మనం రేపటి
1: ఇఫ్ యూ హర్ట్ ఎనీబడీ ట్వైస్ ది అమౌంట్ వీల్ గెట్ హర్ట్. దట్స్
0: ఏ కర్మనైనా కొన్ని తప్పింది కాదు.
1: వీల్ హ్యావ్ టు డూ ఎవ్రీ డ్యూటీ.
0: ఈనాడు ఒకరికి అనుభవిస్తే రేపటి నీవు అనుభవిస్తావు.
1: If you do something to somebody harm, you will have to suffer it the next day.
0: కనుకన పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
1: You have to speak to people pleasantly and softly.
0: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
1: Then only we will understand what is life.
0: ఏదో ఒక ననేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
1: We should not just disregard everything.
0: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడా తప్పింది కాదు.
1: It's a simple truth
0: that దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
1: The simple truth is whatever you do comes back to you twofold.
0: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
1: We have got to talk to people sweetly without hurting them.
0: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
1: If those people follow these truths, they'll
0: become నిజమైన ముక్తి. ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
1: What is mukti? That is mukti.
0: Mocham, mocham ante adhi nijamaina mochamu.
1: This is true moksha. What is moksha?
0: Moham lekunda mohani chayam chesukunetundi mochamu.
1: One who gets rid of all delusion is liberation.
0: Elanti paristhithulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
1: Whatever circumstances, we should not criticize.
0: Evvanni manamu vimarsinchakoddu.
1: We should not criticize them, analyze them.
0: Evvar doshamulo manu vetukunti pokoddu.
1: We should not search for the bad
0: points. Inaadu itharu doshamulu ni vetukunti pothe repadu ni doshamulu vetukey untaruntaru.
1: If you search for the bad qualities of others, tomorrow.
0: ఒక చిన్న దృష్టాంతం మీకు తీసుకోండి.
1: Now an example.
0: వీడు అలాంటి వాడు అని వాడికి వేలు చూపిస్తే,
1: you said this person is like
0: వేలు మాత్రమే వాడిని చూపించింది.
1: And you're pointing a finger.
0: మూడు వేలు నిన్ను చూపుతా ఉంది.
1: Remember, three fingers are pointing at you.
0: మూడు దోషములు నిన్నే చూపిస్తుండాలి.
1: So you have got three bad qualities.
0: ఈ మూడు నిన్ను చూపిస్తుండది.
1: So when you point one finger, three fingers point at you.
0: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మూడు దోషములు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
1: We think we are pointing at somebody, but your own defects.
0: అది మర్చిపోకూడదు.
1: Your own defects.
0: హస్తస్య భూషణం దానం.
1: You should not.
0: హస్తస్య భూషణం దానం.
1: So you should not gossip or talk.
0: హస్తస్య భూషణం దానం.
1: So that is not the quality
0: వాక్యం,
1: that you should.
0: వాక్యం సత్యం.
1: So you should speak the truth.
0: కంటం ఇచ్చినందుకు దానికి అలంకారం ఏమిటి?
1: What is the adornment for having been born?
0: నెక్లెస్ వేసుకోవటం కాదు.
1: It is not doing other things.
0: కంఠం నుంచి మంచి పలుకులే అదే నిజమైన రత్నాలు.
1: The true gems and adornment is the truth that you speak out of your mouth.
0: హస్తస్య భూషణం దానం. దానం చేసినటువంటిదే అదే నిజమైన హస్తము.
1: When you give charity, that is the thing which is.
0: అలాంటి హస్తం లేకుండా ఊరికి హస్తం పెట్టుకుంటే ఏ ప్రయోజనము?
1: Charity is adornment for the hands.
0: హస్తం ఊరికి వ్యర్థం.
1: So if you don't do charity, it's just useless.
0: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సార్థకంగా ఆవించుకునే నిమిత్తమే.
1: God has given all these organs to make it justifiable.
0: కన్నులు చూస్తున్నాయి. కన్నులు చూచేది ఉంటుంది ఎంతో పవిత్రమైనటువంటి దీన్ని.
1: We have to see with the eyes things that are pure and good.
0: కంటిలో ఎంత వెలుగు ఉన్నాయో తెలుసునా? ఎంత శక్తి ఉన్నదో తెలుసునా?
1: You know how much power is
0: there. అంత శక్తిని అంతా మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We should not waste away the power in our eyes.
0: 12 కోట్ల వెలుతురుతో ఉంటుంది కన్ను.
1: In the eyes there are 12 crores of power.
0: నీకు చూచేది ఒక మనిషి కనపడచ్చు.
1: You might see one person.
0: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తూ ఉంటున్నాయి.
1: But without knowing, your eyes are seeing so many things.
0: పూర్వమంతా కూడా నమస్కారం, సూర్య నమస్కారం చేసేవాడు కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
1: సో ఇన్ ఓల్డెన్ డేస్ దే వుడ్ డు సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.
0: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
1: ఇఫ్ యూ వర్షిప్ ద సన్ గాడ్, ఇట్స్ ఎనఫ్.
0: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుంది.
1: వెన్ యు డు నమస్కార్ టు ద సన్ గాడ్, యు రియలైజ్ దట్ ఆ సూర్యాన
0: చేత నీ కళ్ళలో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
1: వెన్ యు వర్షిప్ ద సన్ గాడ్, యువర్ ఐస్ బికమ్ మోర్.
0: ఆ విధంగా ఇతరుల యొక్క దోషములేగని మనం చూస్తుంటే మన కన్నులు కొన్ని గుడ్డి అయిపోతాయి.
1: So if you see something that is disagreeable, your eyes also will lose their power.
0: భగవంతుని ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
1: So whatever the limbs or the organs that God has given, you should really make them fruitful.
0: సాధన చేసుకోవాలంటే మన లోనే ఉంటుంది గాని ఆ శక్తి బయట నుంచి ఎక్కడి నుంచినో రాదు.
1: The weakness is within you, it's not from outside.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనము.
1: We are thinking that this is very ordinary in daily life.
0: సులభంలోనే ఉంటుంది మోక్షము.
1: So in these very small things is liberation.
0: అదృష్టవంతుడు కాబట్టి నీకు ఇన్ని నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
1: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
0: అది అదృష్టము అన్నారు.
1: That is fortune.
0: అదృష్టం అంటే ఏమి?
1: What is fortune?
0: ప్రాప్తి రావడం అని కాదు.
1: It is not
0: that అదృష్టం. ఆ అదృష్టం అనగా దృష్టి కనిపించినటువంటిది అదృష్టం.
1: So fortune is where you can see.
0: కనుకనే మనకు ఏది కనిపించదు.
1: We may not be able to see everything.
0: కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటుంది.
1: We are really feeling sorry that we cannot see
0: anything. అదృష్టం.
1: That is the good fortune of ours.
0: ఏంటి ఫార్చ్యూన్?
1: వాట్ ఇస్ దిస్ ఫార్చ్యూన్?
0: కనిపించకుండా మనకు అందిస్తుంటే అది సుఖాన్ని సంతోషాన్ని.
1: So we are trying to see things which maybe we cannot see.
0: కనిపించు చేసినటువంటి ఫలితముకు కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటది.
1: You may get some derived happiness by seeing, but there are so many things that you get without even seeing. That is the fortune.
0: అదృష్టం కొద్ది అన్ని వచ్చినా నాకు చేరిపోయినా అనుకుంటున్నాము.
1: We are thinking that fortune is something we can get.
0: అదృష్టము.
1: That is not fortune.
0: కనిపించేదంత కూడా అదృష్టం కాదు. కనిపించనిదే అదృష్టం.
1: Whatever even you cannot comprehend is your fortune.
0: అదృష్టం. ఆ దృష్టం అనగా కనిపించినటువంటిది అదృష్టం.
1: సో దట్ విచ్ కెనాట్ సీ ఇస్ ద ఫార్చ్యూన్ దట్ యు హావ్.
0: కనుక కనిపించినటువంటిది ఎంతో మన వెంట ఉంటున్నాయి.
1: వి కెన్ సీ మెనీ థింగ్స్ పర్హాప్స్, బట్ దర్ ఆర్ మెనీ థింగ్స్ వి కెనాట్ సీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్
0: భారతదేశము ఎంతో గొప్పది.
1: ల్యాండ్ ఆఫ్ భారత్ ఇస్ అ వెరీ వెరీ ఇల్లస్ట్రియస్ వన్.
0: ఈ భారతదేశము ఎంతో ధనాన్ని తెచ్చి మీకు అందిస్తుంది.
1: ద ల్యాండ్ ఆఫ్ భారత్ ఇస్ ఆల్సో ఫుల్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్.
0: కేవలం రూపాయి నోట్లు కాదు అందించేది.
1: ఇట్స్ నాట్ మేర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ.
0: ధనము అదే విజ్ఞాన ధనము,
1: అండ్ దట్ ఇస్
0: అదే ప్రజ్ఞాన ధనము, అదే పవిత్రమైన ధనము, అదే సుజ్ఞానమైన ధనము. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
1: దట్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ట్రూత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్.
0: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటిది వెంటనే వస్తుండాలి.
1: అండ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ ఎవర్ యూ గో దేర్ యూ ఫైన్ దిస్ ఫార్చ్యూన్.
0: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
1: ఇట్స్ నాట్ ఓన్లీ గివింగ్ ఇట్ యూ, ఇట్స్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు యూ.
0: కానీ దుర్దృష్టవంతుడైన వాడు ఆ చేయినే వచ్చి పెట్టున్నాడు.
1: బట్ ద మ్యాన్ హూస్ అన్లక్కీ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్.
0: మనం అంత కఠినం కాకూడదు.
1: We are not that way.
0: మనది మానవ జీవితము.
1: Here is our human life.
0: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
1: We are men, and in the Upanishads, man is exalted.
0: Upanishad lopala goppa shakti kaliginatuvadu vaadu ani artham.
1: And in the Upanishad, he is called a person with tremendous strength.
0: Inte goppa pavitramainatuvadu vaadu ani kuda artham.
1: He is also called a person who is very pure.
0: Goppa gnanaanni bodhinchetuvanti vaadu ani artham.
1: And one who has got a lot of knowledge.
0: Vignanaanni andichetuvanti vaadu ani artham.
1: And that he can even impart knowledge to others.
0: Kalpani Upanishad lonetundi enno arthalu cheptuntu vachinayi.
1: So in the Upanishad, man is described in many ways.
0: కనుక ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
1: సో వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఈవెన్ ద మీనింగ్ ఆఫ్ ది స్మాల్ వర్డ్స్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే.
0: అదృష్టం కానీ దురదృష్టం కానీ,
1: వెదర్ ఇట్
0: మంచి కానీ చెడ్డ కానీ, మన వెంటనే ఉంటుండాలి.
1: మిస్ ఫార్చ్యూన్ ఆఫ్ ఫార్చ్యూన్, గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ జస్ట్ బిహైండ్ అస్.
0: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాము.
1: బట్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్.
0: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుండాలి.
1: Someday or other we'll have to
0: ఆ ఫలితం అనుభవించేసో మీరు అయ్యో నేను ఏం పాపం చేస్తున్నావు, ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
1: We will have to feel the fruit of whatever we do and we do not understand.
0: ప్రయోజనం ఏమిటి?
1: What's the use of thinking now?
0: ముందే నీవు జాగ్రత్త పడాలి.
1: You have got to be careful right at the start.
0: ఆ కష్టంలో గురి కాకుండా చూసుకోవాలి.
1: You have got to see that you do not lose that
0: అన్ని దైవానుగ్రహమే నీకు సాక్షి.
1: And God is the witness.
0: దైవ సంకల్పం అనేటువంటిది గొప్ప కీర్తిని సంపాదించేటువంటిది.
1: The will of God is something which brings great deed of faith.
0: కీర్తిని సంపాదించుకొని నిలుపుకొని నిజమైనటువంటి జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: So try to earn for yourself fame and a good name and make good your life.
0: నేటి నుంచి మనం ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ప్రీత్యార్థం, భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అర్పణ చేసుకుంటూ రండి.
1: From today onwards, offer everything to God, every bit that you do, think, work and do.
0: అప్పుడే నిజమైనటువంటి జీవితం మీకు లభ్యమవుతుంది.
1: It's only then it's a true life that you can gather.
0: ఈ నాడు మనం సంపాదించుకునేటువంటి ధనకనక వస్తువు అనాదులు కాదు.
1: It's not what you acquire, the wealth and all the
0: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమే మనం వెంట వచ్చేటువంటి ధనకనక వస్తువు అనాదులు.
1: There are material wealth and so many things you may acquire by way of knowledge.
0: నిత్యమైన సత్యమైన ధనాన్ని మనం సంపాదించాలి.
1: You have got to acquire the wealth of truth and dharma.
0: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
1: That is a true wealth and then you will have the grace of God.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఈనాడు
1: టుడే
0: ఎంతో 19th చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
1: పీపుల్ వర్ వెయిటింగ్ ఫర్ 19th November.
0: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
1: ఈవెన్ టు ఫీల్ దట్ గుడ్ థాట్ ఇస్ రియల్లీ అ ఫార్చ్యూన్.
0: పూర్వం ఉండినటువంటి ఈ చెడ్డ భావాలంతా వదిలిపెట్టండి.
1: Try to give up all those bad thoughts that you
0: have. ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధిపరచుకోండి.
1: Try to cultivate good thoughts.
0: ఉత్తమ జీవితాన్ని మనం ఆదర్శించాలని తీసుకోండి.
1: And try to strive for a good life, an exemplary life.
0: ఉపనిషత్ వాక్యంలో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
1: We have got to try to understand what is pure in life.
0: ఉపనిషత్తు అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
1: And Upanishads always says that man has everything that is pure.
0: అనుకునే ఉపనిషత్తులన్నీ కూడాను జ్ఞానములు అని బోధించారు.
1: And Upanishad always tell us about knowledge and wisdom.
0: Vedamanta kevalamu oka padamulu mantramulu maatrame.
1: In Vedas there are the mantras.
0: Vedam laukikamainatvanti oka purusha suktamu stree suktamu ilantivanta nerpistu vachindi.
1: And there are many various texts of these Vedas.
0: Enta vedamulu nerchukunnappudiki
1: whatever Vedas we may learn,
0: upanishadune meeku teliyakunda poyina avanta vyartham aipothundi.
1: If we they do not understand the Upanishads, the whole thing goes
0: wrong. Kabali vedamulanta ayin taruvate upanishadulu prarambhistaru.
1: It's after the Vedas that one learns the Upanishads.
0: Upanishadulanga emti upasamipeenachchedichchatmendu upanishadtani anaga manaku samipanga untundi manaku sariyainatundi okka balanni andinchetundi ve upanishadulu.
1: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
0: Atti nijamaina shaktini meeru sampadinchalani aashistu aashirvadistu na deergha prasangani viramistunnanu.
1: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
2: Bhajan bina sukh shanti nahi. Hari bhajan bina sukh shanti nahi. Hari naam bina aanand nahi. Jap jaan bina sam yoga nahi. Prabhu darish bina

0: धर्म नाही भगवान बिना कोई अपना नहीं
1: Thank you.

0: Even some of the greatest aspirants had one time or the other drooped down in agony and distress, unable to face the vagaries of the worldly life. In this discourse, delivered at Kodaikanal on 18th April 1998, Bhagawan Baba dispels that ignorance which causes this grief. In his inimitable style, he expounds the law of karma.
1: విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విభునియందు విశ్వం వెలుగుచుండు. విశ్వ విభుల మైత్రి విడదీయరానిదీ,

0: మాట తెలుపుచున్న మాట.
1: God shines with all the brilliance and effulgence in this universe. Similarly, the universe shines and develops in God. This is the relationship between the Creator and the creation, which are inseparable. That is the friendship between the Creator and the creation, which are inseparable. This is the fact that Bhagavan declares to us.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: The universe is the effect.
0: విభుడు కారకుడు.
1: Creator is the cause.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: No one can fragment or separate out the relationship between the Creator and the creation.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: This whole world is nothing but the combination of the cause and the effect.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: This universe all over shows the divinity alone and nothing else.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: The whole world, animate, inanimate, mobile and immobile, that are very forms of
0: Vishyam,
1: the divine.
0: Vishyam, Vishnu Swarupam.
1: The universe is the very manifestation of God.
0: Kani, vivida rupamunamam to manaku gocharinchuchunnappatikini, idi kevalam Vishnu Swarupame.
1: Though we find the entities with varied names and forms, they are essentially divine.
0: Itti Vishnu Swarupamainatvanti yokka divyatvanni మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
1: We are not able to visualize, cognize the divinity in this world, and we are carried away by physical, ephemeral, fleeting joys of this world and drowned in frustration, disappointment.
0: నిరంతర కృషిచే, నిర్విగ్రామ కృషిచే, నిరంతర తాపత్రయములచే, అంతులేని ఆశలచే, అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కట్టగడపటకు నిస్పృహను పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఫర్ ది ఫాలోయింగ్ రీజన్స్. హీ హాస్ గట్ అన్లిమిటెడ్ డిజైర్స్, మీనింగ్లెస్ డిజైర్స్, అండ్ దట్ యాంగ్జైటీ విచ్ హాస్ నో రీజన్ బిహైండ్. He wants all that, though he is not deserving.
0: Karanam, tanu negative sthayilo untunnadu.
1: The reason is, he is in the position of negativity.
0: Vishwamanta kudano positive sthayilo untunnadu.
1: The whole world is on the positive side.
0: Kanukane negative positive rendintu yoka ekattvam chetani ee divyattvam praptistundi.
1: One attains the divinity by mixing the positive and the negative.
0: చెడ్డ పని చేసి మంచిని చెందబోడు.
1: బై డూయింగ్ బ్యాడ్ యుల్ నెవర్ గెట్ గుడ్.
0: మంచి పని చేసి కీడును కాంచలేడు.
1: హ్యావింగ్ డన్ గుడ్ యుల్ నెవర్ బి పుట్ టు హార్మ్.
0: సూతమును నాటి మేఘ ఫలము కన్నా.
1: హ్యావింగ్ సోన్ ద నీమ్ సీడ్స్ డూ ఎక్స్పెక్ట్ మ్యాంగో ఫ్రూట్స్.
0: కనుకనే మనం ఏ విత్తనం నాటదుమో ఆ మొక్కనే, ఏ మొక్కగా ఉండునో ఆ వృక్షమే, ఆ వృక్షమైనటువంటి ఫలమే మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ద సీడ్ సో ఇస్ ది ట్రీ, యాజ్ ఇస్ ది ట్రీ సో ఇస్ ద ఫ్రూట్ ఇట్ బేర్స్.
0: మానవుడు అనేక విధమైన సంకల్పములను అభివృద్ధి పరుచుకుని తన సంకల్పములకు తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: మ్యాన్ ఎంటర్టైన్స్ సో మెనీ థాట్స్ with high expectations and is frustrated when those are not there.
0: Idi chetu adi chetu inkenniyo chetu nanu chuhalu alli alasipoku.
1: Man goes on imagining that he'll be doing this and that and gets tired.
0: Ye vittulu naati ichchota nuntivo aa phalamulu neeku anduchundu.
1: You are here because you have sown seeds in the past and you will have the fruits
0: that bears.
1: We have sown one type of seed then. How do you expect different fruit now? Whatever we might have done, everything will be counted.
0: మంచి అయినను చెడుగైనా తృంచకుండా
1: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువు మాల
1: బ్రహ్మ గాడ్ విల్ సెండ్ యూ హియర్
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
1: విత్ ఎ హెవీ గార్లెండ్ విత్ ఆల్ ది జెమ్స్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు
1: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నో వన్ హ్యాస్ ఎనీ నెక్లెస్ అరౌండ్
0: మంచి ముత్యపు సరులు మచ్చనుకును లేవు
1: Not even precious pearls around him.
0: Melmi bangaru danda medaku ledu.
1: There's no gold chain even round the neck.
0: Ratnala haramulu ranjillaga ledu.
1: There are no diamond chains either.
0: Pachala malanu putakaledu.
1: There are no precious stones.
0: Kani
1: but
0: kaladu kaladu mee yokka kantamandu.
1: Yes, there is a necklace around our neck.
0: Karmalanniyu chechina kantamala.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: So every man must necessarily do
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: Then he deserves sacred results.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకొనలేక
1: He doesn't understand divinity.
0: మానవత్వాన్ని అర్థం చేసుకునలేక
1: He doesn't understand human quality.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is restless because of animal traits in him.
0: ఇది మానవునికి సరియైనటువంటి ధర్మము కాదు.
1: This is not proper code prescribed for mankind.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: Human life is sacred.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: Having taken
0: ఈ మానవతా విలువను గుర్తించుకొనలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: Having taken most precious valuable divine life, if we do not understand human values, it is a foolish thing.
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees and knowledgeable people.
0: కానీ మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోయిన వాడు ఇంకా మానవందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Yet if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: కనుక మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించాలి.
1: First human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలడు?
1: A person who doesn't know the alphabets ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హి డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్సే ది వన్ యూ రియలీ ఆర్.
1: అండ్ ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యూ రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: body
1: monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some
0: extent. ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను,
1: a great scholar,
0: కవులు కూడాను,
1: poet,
0: మేధావులు కూడాను,
1: intellectual,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గంలో పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: వెన్ మ్యాన్ మేక్స్ అటెంప్ట్ ఇన్ దిస్ డైరెక్షన్ హీల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను

0: ఇదే కానీ
1: దిస్ ఇస్ ప్యూర్లీ ఇండివిజువల్.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: దిస్ హాస్ నథింగ్ టు డూ విత్ ద ఫండమెంటల్
0: స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తను అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ సెయింట్,
0: గొప్ప గాయకుడు,
1: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: హీ కుడ్ బేర్ ద సఫరింగ్.
0: రామా,
1: ప్రేట్ సో,
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామ, ఐ ప్రేట్ టు యూ హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: నాలో భక్తి ఉన్నది.
1: ఎస్, దేర్ ఇస్ డివోషన్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ త్రూ నాన్ స్టాప్ ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: యు డోంట్ హ్యావ్ పవర్.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: విజ్డమ్ హస్ సెట్ ఇన్.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటెగట్
1: Will it be possible to tie up to a mortar?
0: Lakshmi Devi Valachuna.
1: Will the goddess of wealth serve you?
0: Lakshmanundu Kolachuna.
1: Will Lakshmana serve you?
0: Sushma Buddhi Galabharatudu Chuchi Chuchi Mrukuna.
1: Of all, waiting for long, will that intelligent serve you?
0: Aparama Sekti Yanto Gopara.
1: The power of Rama is infinite beyond all measure.
0: Oh Rama, nee shaktini nenu gurtinchukolekapoyanu.
1: Rama, I could not know your power.
0: Nenu manavudanu.
1: I am man.
0: Ajnanini.
1: I am ignorant.
0: Ani tannu taanu nindinchukunnadu.
1: He blamed himself.
0: Ee vidhamuga ilanti endaro goppa goppa bhaktulainatunti vaaru kudanu konni baadhanu bharinchukoleka bhagavantuni vimarsistu untaru.
1: Great devotees could not bear the suffering and troubles. And they blamed him.
0: కానీ ఈ కష్టములు కూడా ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They are not able to know that the difficulty will give them pleasure later.
0: కష్టములు లేక సుఖమునకు విలువనే లేదు.
1: Without difficulty, the pleasure has no value.
0: నసుఖ లభ్యతే సుఖం. సుఖం నుంచి సుఖం మనకు ప్రాప్తించదు.
1: You don't get happiness out of happiness.
0: చీకటి లేక వెలుతురుకు ప్రకాశం లేదు.
1: Without darkness, there is no light either.
0: ఈ లైట్కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
1: It is the darkness that makes the light valuable.
0: మానవుని యందున్నటువంటి విలువలను, దివ్యత్వమైనటువంటి భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
1: It's only the difficulty that will make the divine quality, human quality shine in the life of man.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: The combination of these two is human
0: life. Pleasure has an interval between two pains. కనుకనే ఒకనొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైనటువంటి సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
0: తమిళ దేశము లోపల
1: in Tamil Nadu,
0: పాండి దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతి గాంచినటువంటి దేశం.
1: And this place Pandya is very famous one.
0: కానీ ఈ పాండ్య రాజు,
1: this Pandya king,
0: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
1: He wanted to have more and more of armaments.
0: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వమును తీసుకుని రామని పంపించాడు.
1: He has sent his all his associates with some money and wanted good horse to be brought.
0: ఈ గుర్రమును తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: The minister was going with sipais to bring the needed horse.
0: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
1: He stood there nearby a village.
0: Perindurai. అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
1: There at that village there is an aspirant, seeker and a spiritual.
0: అతని బోధనలన్నిటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.

0: The minister sat and was listening to the teachings of the
1: Lord. Minister chala yuvakudu.
0: Minister is an youngster.
1: Aanati yuvakulu endukudanu ilanti pavitramainatundi bhakti bhavamulu abhiruddhi avutu vachayi.
0: Youngsters in those days had devotion.
1: Ee bhakti prapattulanu abhiruddhi garchukovalani అక్కడనే అన్ని మర్చిపోయి కూర్చున్నాడు.
0: హీ సాట్ దేర్ ఇన్ ఫుల్ డివోషన్ అండ్ సిన్సెరిటీ.
1: సిపాయిలు కూడా అక్కడనే ఉంటున్నారు.
0: ఈవెన్ సోల్జర్స్ వర్ దేర్.
1: తీసుకుపోయిన రొక్కమంతా కూడా దీని ఖర్చులకే సరిపోతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు మీట్ దిస్.
1: కొంచెం ప్రక్క లోపలి ఒక శివ దేవాలయం కూడా ఉంటుంది.
0: దేర్ ఇస్ శివాస్ టెంపుల్ బై ద సైడ్.
1: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
0: దిస్ శివాస్ టెంపుల్ ఈస్ టోటలీ
1: దాన్ని చక్కచేసి దాన్ని సవరించి ఆ యొక్క దీన్ని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
0: శివ టెంపుల్ వాజ్ రెనోవేటెడ్.
1: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
0: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ పాండ్య కింగ్.
1: గుర్రంలోకి తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువును సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడాను వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
0: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
1: Aa Pandya rajini pilipinchadu ee okka mantrini.
0: The minister was summoned by Pandya king.
1: Mantri velladu.
0: Minister went.
1: Aanandamga velladu.
0: He went.
1: Ye vicharamu ledu.
0: He had no worry.
1: Enduku vicharamu?
0: Why should he worry?
1: Tappu chesina vaniki vicharam untadi kani భగవత్ని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
0: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
1: మంత్రి, నిన్ను గుర్రము తేమని పంపించేస్తే ఈ రొక్కమునంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
0: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
1: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపం పెట్టడం లేదు.
0: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
1: కానీ ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
0: But you are not able to follow my command.
1: మరి ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
0: Such a minister is useless.
1: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
0: And minister was kept in jail.
1: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
0: Even in the jail, this youngster minister went on singing the glory of God.
1: ఆ చెరసాల యందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
0: There this youngster minister started composing certain verses.
1: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనదిగా గోచరించింది.
0: His behavior was very noble.
1: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనదిగా గోచరించాయి.
0: His conduct is sacred.
1: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
0: Having known the fact, the king had set him free.
1: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
0: And he wanted the minister to do spiritual practice of his choice.
1: ఆ మంత్రి ఎంతనో ఆనందించి దయామయ కృపానిధి నాపై ఈనాటికి నీకు దయగలిగిందా.
0: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
1: నా కాలం వ్యర్థం చేసుకున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
1: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
1: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
0: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
1: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
0: ఐ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
1: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ
0: ఐ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
1: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
0: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద ద స్టాండర్డ్ టెక్స్ట్.
1: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
0: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూరు.
1: తిరువళ్ళూరు కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగడపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలందు కూడాను భగవంతుడి నామంనే స్మరిస్తూ వచ్చాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఈవెంట్ ఆన్ చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అన్సీజింగ్లీ.
1: అతనే మాణిక్యవాచక.
0: అండ్ హీఈస్ మాణిక్యవాచక.
1: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
0: హీ వాజ్ షైనింగ్ బిఫిటింగ్ హిస్ నేమ్ మాణిక్య ద ప్రెషస్ జెమ్.
1: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
0: పీపుల్ ఫేస్ డిఫికల్టీస్, నో డౌట్.
1: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
0: డిఫికల్టీస్ విల్ గివ్ యూ అట్ ద ఎండ్ గుడ్ ఓన్లీ.
1: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాకృతమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
0: The one who wants to attain divinity must necessarily bear these troubles.
1: ఈ కష్టమును నీవు భరించుకోకుండా దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
0: If you cannot bear the suffering, you can never reach divine.
1: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
0: Discharge your duty.
1: సత్యమును పలుకు.
0: After truth.
1: సత్యం వద, ధర్మం చర. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
0: అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, స్పీక్ ట్రూత్, ఫాలో రైట్‌నెస్.
1: అపజయం అనేటువంటిది ఎప్పటికీ లేదు.
0: It will never take you to failure.
1: విజయం అనేటువంటిది ఈ రెండింటిని వరిస్తుంది.
0: Success will be after these twin principles.
1: కనుక సత్యం నాస్తి పరో ధర్మః.
0: There is no higher principle than truth.
1: కనుక ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడా నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
0: అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్
1: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
0: టేక్ ట్రూత్ యాజ్ యువర్ లైఫ్.
1: సత్యమే భగవత్ స్వరూపము.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: సత్యము లేని స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్.
1: సత్యం సర్వత్రా ఉంటున్నది.
0: ట్రూత్ ఇస్ ఆల్ ఓవర్.
1: ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
0: ట్రూత్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: సత్యం అందరికీ ఒక్కటే.
0: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్.
1: సత్యము, జపాన్ సత్యము, జర్మనీ సత్యము, ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
0: ట్రూత్ ఇస్ నాట్ సపరేట్ లైక్ జపనీస్ ట్రూత్.
1: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
0: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: So truth is God.
1: నీవు సత్యమని నీవు అనుసరించు.
0: యూ ఫాలో
1: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
0: యాజ్ యూ ఫాలో ట్రూత్, ధర్మ, రైచియస్నెస్ నాచురలీ ఫాలో.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్.
1: ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
0: What we are supposed to safeguard and protect
1: is not the country.
0: None can protect the country.
1: సత్యాన్ని, ధర్మాన్ని నీవు రక్షిస్తే ఆ సత్య ధర్మములే దేశమును రక్షిస్తాయి.
0: If you uphold the truth and dharma, they in turn will protect the country.
1: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది సత్య మార్గమును అనుసరించి,
0: what we should do is to follow
1: ధర్మమును తూచా నడుచుకున్నప్పుడు,
0: and when we organize ourselves righteously,
1: ఉట్టి పడుతుంది.
0: Naturally, divine love will come to us.
1: ఈ యొక్క దివైన లవ్ ఉండినప్పుడే,
0: when there is divine love,
1: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
0: Divine feelings originate.
1: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
0: So we should tread along the sacred path.
1: ధర్మమునకు రెండవ రూపము ప్రేమ, పవిత్రము అని దీనికి అర్థం.
0: ద అదర్ ఫార్మ్ ఆఫ్ ధర్మ ఆర్ దీస్ టు, లవ్ అండ్ శాంక్టిటీ.
1: ఈ ప్రేమ లేని ధర్మం కానీ, ధర్మం లేని ప్రేమ కానీ పనికిరాదు.
0: దేర్ కెనాట్ బి ధర్మ విదౌట్ లవ్, దేర్ కెనాట్ బి లవ్ విదౌట్ ధర్మ.
1: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్ తో వచ్చేటువంటిది కానీ ఫోర్స్ తో వచ్చేటువంటివి కాదు.
0: డివైన్ ఫీలింగ్స్ కాంట్ బి అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ ఫోర్స్, దే ఆర్ అవుట్ ఆఫ్ సోర్స్.
1: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: దే షుడ్ ఎమనేట్ అవుట్ ఆఫ్ అవర్
1: హార్ట్. ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
0: Our heart is sacred one.
1: భగవంతుడు అందరి హృదయం నందు ఉంటున్నాడు.
0: God dwells in the heart of everybody.
1: ఇది భగవంతుని నిలయము.
0: That is the temple.
1: ఇది భగవంతుని పీఠము.
0: It is the altar of God.
1: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే కూడా ఉంటున్నాడు.
0: God is always with you, in you, around you, above you, below you.
1: నీవు మంచి చేసినా చెడ్డ చేసినా పరులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వచ్చి చేస్తుంటాడు.
0: You may do good or bad, may not be noticed by others, but God knows.
1: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
0: నెవర్ కమిట్ ఎ మిస్టేక్ ఇన్ నోయింగ్ ఫుల్లీ వెల్.
1: ఈనాటి మానవుడు,
0: మ్యాన్ టుడే,
1: ఇన్ని విధములైనటువంటి అశాంతి గురి కావడానికి కారణమేమిటి?
0: వాట్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
1: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు, భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దిస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్.
1: నీ భావమును పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించకలేకపోతున్నది.
0: యాజ్ యు మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టు పీసెస్, యూ లాస్ట్ పీస్ టోటలీ.
1: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
0: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
1: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ, నెవర్ గివ్ అప్ డివోషన్.
1: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
0: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
1: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
0: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
1: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
0: వాట్ ఎవర్ వీ మై డూ, కన్సిడర్ ఇట్ గుడ్.
1: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
0: And this good work will confer God's grace.
1: మంచి పని చేసి చెడ్డను పొందబోడు.
0: By doing good you'll never get bad.
1: చెడ్డ పని చేసి మంచిని చెందలేడు.
0: Having done bad you can never get good.
1: నిమ్మమును నాటి సూత పలంబుగన.
0: Having sown the seeds of the neem tree can't get mango.
1: నిమ్మ పలంబుగన.
0: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
1: కనుక
0: so
1: మనము చేసుకున్నటువంటి మంచి చెడ్డలే మన బాధలకు మూల కారణము.
0: The good and bad actions that we do are the reason for happiness and pain.
1: ఎవరు నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
0: We feel that we are hurt, put to harm by someone
1: else. మంచి చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
0: For good and bad we are responsible.
1: కనుకనే దీని మనయేవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవోని.
0: ఇట్స్ మైండ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధములకు బంధ కారణములకు మూలము.
0: అవర్ సైకలాజికల్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్.
1: కొరకు మొట్టమొదట మనకు చెడ్డ భావములు మనలో రానివ్వకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫస్ట్.
1: చెడ్డ భావములు వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది.
0: వెన్ దర్ బ్యాడ్ ఫీలింగ్స్ వీ డూ హ్యావ్
1: చెడ్డ భావములే నీవు అరికట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు.
0: వెన్ యూ కంట్రోల్ బ్యాడ్ ఫీలింగ్స్ యూ కాంట్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
1: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో.
1: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
0: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్.
1: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు.
0: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో, డోంట్ ఫాలో దాట్.
1: కనుక
0: సో
1: కాన్షియన్స్ ఇది చైతన్య తత్వం.
0: యువర్ కాన్షియన్స్ ఇస్ దిస్ వెరీ అవేర్.
1: ఆ చైతన్యం మన యందే ఉంటుండాలి.
0: That awareness is within us.
1: కాని దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
0: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ వీ డోంట్ కాగ్నైజ్ కాన్షియస్. వాట్ ఇస్ దిస్ బాడీ?
1: ఇదంత కేవలం మెటీరియలైజేషన్.
0: ఆల్ దిస్ బాడీ ఇస్ మియర్లీ మెటీరియలైజేషన్.
1: అందుకోసమని గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువః సువః.
0: ఇన్ గాయత్రి మంత్ర ఇట్ ఇస్ సెడ్ ఓం భూర్ భువః సువః.
1: భూర్
0: భూర్
1: దేహము, మెటీరియలైజేషన్ బాడీ.
0: భూర్ ఇస్ ద బాడీ మెటీరియలైజేషన్.
1: భువః అదే మైండ్ యొక్క వైబ్రేషన్.
0: భువః ఇస్ ద వైబ్రేషన్ ఆఫ్ ద మైండ్.
1: సువః
0: సువః
1: ఇదే జ్ఞానం యొక్క రేడియేషన్.
0: ఇట్ ఈస్ ద రేడియేషన్ ఆఫ్ ద విజ్డమ్.
1: కాబట్టి మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ మెటీరియలైజేషన్, వైబ్రేషన్ అండ్ రేడియేషన్
1: ఈ రేడియేషన్ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: This radiation is prajnana, that
1: constant
0: is divine.
1: Integrated awareness.
0: Prajnana is constant integrated awareness.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం బోధించింది.
0: Veda says that constant integration.
1: ఈ ప్రజ్ఞానమనేటువంటి బ్రహ్మ మన యందే ఉంటున్నాడు.
0: దిస్ బ్రహ్మ ప్రజ్ఞానం
1: బ్రహ్మ స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
1: వేదమును విభజించి
0: we divide on
1: vedamulam prapanchamunaku chaati
0: and having propagated this
1: ఎన్ని విధములైనటువంటి వేదస్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడి
0: వ్యాసా. Who has propagated principles of
1: Veda. Putra vatsalyamunu vidaleka.
0: He could not give up attachment to
1: son. Sarvasanga parityagai velutunnatundi vyasunni sukunni.
0: That as Sukha was passing by as a renunciant.
1: Kumara, Kumara, nilchu, nilchu. Okka thuri naa maata vinu annadu.
0: He went on asking, my dear son, stand still for a moment.
1: Kaani ye maatramu lekka cheyaledu.
0: But son didn't bother.
1: Katta kadapatiki.
0: Finally.
1: Itaniki satyam cheppatam manchidi anukunnadu.
0: He thought that he should teach truth
1: nilchu
0: to the father. He stood there.
1: తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
0: నాయన
1: నీవు నా కుమారుడవు.
0: సన్, యు ఆర్ హియర్.
1: నా మాట నీవు వినకూడదా?
0: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ.
1: అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు.
0: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై.
1: యువకుడు,
0: ఇస్ యంగ్
1: సుకుడు,
0: సుక
1: చెప్పాడు.
0: హి సెడ్,
1: నేను కొడుకు కాదు, నీవు తండ్రి కాదు.
0: ఐ యామ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్.
1: నీవు బ్రహ్మవే, నేను బ్రహ్మనే.
0: యు ఆర్ గాడ్ అండ్ ఐ యామ్
1: గాడ్. బ్రహ్మమయం జగత్
0: ద హోల్ The whole world is divine. So saying, he left.
1: Vyasuniki koncham kanudirpu jarigindi.
0: And then Vyasa opened his eyes then.
1: Kanukane,
0: so
1: anadi kaalam nundi ee Bharata desham nandu aneka vidhamulainatti yokka prabodhalu jarugutune vastunnayi.
0: Sacred teachings have been there in Bharat since ages.
1: Idi maha pavitramainatti Bharata desham.
0: Bharat is a sacred land.
1: Idi అనేక విధమైనటువంటి యొక్క ఆపోహల చేత కానీ లేక డౌట్స్ చే కానీ నిండినటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్.
1: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది.
0: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ.
1: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
0: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
1: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు.
0: దీ సీక్రెట్ టీచింగ్స్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ డౌన్ ది ఏజెస్ ఇస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లెట్ ఆల్ ది వరల్డ్ బీ హ్యాపీ లోకా సమస్త సుఖినో భవంతు.
1: కనుక అన్ని లోకములు భగవంతుని యొక్క సంబంధించినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ ఆల్ ది వరల్డ్స్ బిలాంగ్ టు గాడ్.
1: రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును కానీ
0: It may be separate apart.
1: దివ్య శక్తి ఎక్కడ పోయినా ఒక్కటే.
0: But the divine power is uniform.
1: మానవత్వంలో కూడా రూపనామాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
0: Human beings, they differ in name and form.
1: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
0: But atmic principle is one.
1: అద్దున ఒక సాధకులు అడిగారు. స్వామి కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో,
0: స్వామి ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్
1: అందరి యందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
0: హౌ ఇస్ దట్ సేమ్ ఆత్మ డ్వెల్స్ ఇన్ ఆల్?
1: ఒక్కొక్కరు ప్రార్థనని పురస్కరించుకుని ఉంటాయి కదా.
0: ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజర్వ్డ్నెస్, ఇజంట్ ఇట్?
1: దానికి నేను జవాబు చెప్పాను.
0: దిస్ ఇస్ భగవాన్స్ రిప్లై.
1: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
0: యాజ్ యూ డెకరేట్ విత్ ఇల్యూమినేషన్ యూ హ్యావ్ సో మెనీ కలర్డ్ బల్బ్స్ ఆల్ అరౌండ్.
1: కానీ ఒక్కొక్క బల్బ్ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
0: ద బల్బ్స్ ఆర్ సెపరేట్.
1: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.
0: ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్ ఇస్ ఆల్సో సెపరేట్.
1: కూడా వేరువేరుగా ఉంటుంది.
0: ఇట్స్ కెపాసిటీ, వోల్టేజ్ ఇస్ ఆల్సో డిఫరెంట్.
1: కానీ అన్నింటి అందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
0: బట్ ద సేమ్ కరెంట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బల్బ్స్.
1: మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటే.
0: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఇస్ వన్.
1: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
0: దర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్.
1: బంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
1: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
0: ది కలర్స్ ఆఫ్ ది కవ్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ సేమ్.
1: జీవజంతులు వేరు, జీవుడు ఒక్కడే.
0: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
1: పూల జాతులు వేరు, పూజలొకటే.
0: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఇస్ సేమ్.
1: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
0: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
1: ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు.
0: What else is to be communicated to you?
1: Sadhu sadgunaganyulau sabhyularam.
0: Oh, sacred
1: Sadhu Guru. Sadhu sadgunasanyulau sabhyularam.
0: What else is to be communicated to you, oh members of this noble, august, sacred assembly?
1: Bulbs are pratyekanga undinanta matrame current pratyekanga undadu.
0: Though bulbs are many and different, but current is not separate.
1: బల్బు వంటిది.
0: ఎవ్రీ బాడీ ఇస్ లైక్ ఎ బల్బ్.
1: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చును.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్
1: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చును.
0: కలర్స్ వేరు.
1: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చు.
0: వోల్టేజెస్ డిఫర్.
1: కానీ కరెంట్ ఒకటి.
0: బట్ కరెంట్ ఇస్ వన్.
1: మనం బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
0: వీ హ్యావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్
1: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
0: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
1: ఇక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
0: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హ్యావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్? రెండింటి
1: యందు కరెంట్ ఒకటే.
0: కరెంట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: కానీ వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
0: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
1: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
0: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హీ గెట్స్.
1: వారి యందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
0: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
1: ఆ భావము లేనటువంటి వారి యందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
0: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్. ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
1: అందరి యందు కూడా దైవత్వం ఒకటే.
0: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: కనుక
0: సో
1: ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ మ్యాన్
1: తమ తమ స్థాయిని పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్,
1: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
0: అండ్ ది ఎక్స్పీరియన్స్
1: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
0: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్, డిస్క్రైబింగ్ డివినిటీ.
1: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
0: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
1: ఎక్స్టోల్డ్. విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
0: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
1: ఒకడు విశ్వమునమ్ము.
0: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
1: ఒకడు విష్ణువునమ్ము.
0: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
0: ద వన్ దట్ లవ్స్ ద క్రియేషన్ విల్ గెట్ ద వర్డ్.
1: యత్ భావం తద్ భవతి.
0: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
1: తమ తమ భావం పురస్కరించుకుని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
0: డిపెండింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
1: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
0: దట్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ గ్యాంజెస్.
1: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నిండిపోతుంది.
0: యాజ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ యూ టేక్ యూ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్.
1: ఉన్నంత మాత్రమే గంగా జలము.
0: Is that all the Ganges water?
1: ఎంత పాత్రలైనా కూడా ఆ గ్యాంజెస్ నింపుతుంది.
0: ఎస్, ద గ్యాంజెస్ విల్ ఫిల్ ఆల్ ద టంబ్లర్స్.
1: ఈనాడు మనం ఏం చేసుకోవాలి? మన యొక్క పాత్రను, కంటైనర్ను పెంచుకోవాలి.
0: లెట్ ఎక్స్పాండ్ అవర్ కంటైనర్స్.
1: దాన్ని పెంచుకున్నప్పుడే ఈ యొక్క భగవత్ ప్రేమ గాని భగవత్ శక్తి గాని మనలో అమితంగా ఆవిర్భవిస్తుంది.
0: ఇఫ్ యూ హావ్ బిగ్ అండ్ బిగర్ కంటైనర్స్ వీ కెన్ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డివైన్ లవ్.
1: ఈనాడు భగవంతుని పొందడానికి శ్లోకముల చేత ప్రయోజనం లేదు.
0: టు అటైన్ గాడ్ ఇస్ నాట్ ది శ్లోక వర్స్.
1: లేక సాధన చేత ప్రయోజనం లేదు.
0: ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కింగ్. లేక
1: గ్రంథ పఠనం చేత ప్రయోజనం లేదు.
0: నార్ టెక్స్చువల్ రీడింగ్,
1: యజ్ఞయాగాది క్రతువుల చేత ప్రయోజనం లేదు.
0: ఆర్ స్పిరిచువల్ రిచువల్.
1: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే.
0: ఇఫ్ వీ డోంట్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఆల్ విల్ బి ఇన్ వెయిన్.
1: హృదయవాసి భగవంతుడు.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్
1: ఈశ్వర సర్వభూతానాం.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
1: జగత్ అంతా కూడా ఒక్క దైవ స్వరూపమే.
0: ది యూనివర్స్ ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఓన్ వన్ గాడ్.
1: ఏకం సత్విప్రా బహుదా వదంతి.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
0: దిస్ యూనిటీ దూరం చేసుకుంటున్నాము. ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
1: అంత అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
0: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
1: ఇది కేవలం సంకుచితమైన భావము.
0: ఇట్స్ ఎ నారో మైండెడ్
1: కంట్రాక్షన్ లవ్.
0: ఇట్స్ కంట్రాక్షన్ లవ్.
1: కానీ అనేకత్వమును ఏకత్వంగా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పాన్షన్ లవ్.
0: వెన్ యూ టేక్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇట్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: వీ హ్యావ్ టు అటైన్ ద డివినిటీ.
1: జీ stars are many,
0: stars are many,
1: but sky is one,
0: but sky is one,
1: nations are many,
0: nations are
1: but
0: many,
1: but earth is one,
0: but earth is one,
1: cows are many,
0: cows are many,
1: milk is one,
0: milk is one,
1: gold is one,
0: gold is one,
1: but jewels are many,
0: jewels are many.
1: చూసారా? ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
0: We can attain divinity by following this path of unity, oneness.
1: అప్పుడు మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
0: Then we'll have peace in this human life.
1: ఈనాటి మానవుడు
0: man today
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: in spite of spiritual endeavors,
1: స్మరణ చేసినప్పటికీ,
0: in spite of practices,
1: కానీ శాంతి లేకపోతుండాలి.
0: He is devoid of.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దీనికి అనేక విధమైనటువంటి యొక్క భౌతికంగా, లౌకికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
0: He has got so many social, political, worldly obstacles on the way.
1: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
0: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు నో యూనిటీ.
1: అభ్యంతరాలను దూరం చేయాలి.
0: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
1: దేన్ని మనం లెక్క చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
1: లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
0: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
1: పుట్టుట ఒక చింత.
0: బర్త్ ఇస్ వరీ.
1: భూమి నుండి చింత.
0: లైఫ్.
1: సంసారం ఒక చింత.
0: ఫ్యామిలీ లైఫ్.
1: చావు చింత.
0: డెత్.
1: బాల్యమంతే చింత.
0: చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించడం ఒక చింత.
0: లైఫ్.
1: జరుపు చింత. కష్టములన్నీ చింత.
0: డిఫికల్టీ.
1: కష్టములు ఒక చింత.
0: లాస్.
1: సంతసం ఒక చింత. వింత చింత.
0: ఈవెన్
1: అన్ని చింతలే ఈ జగత్.
0: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
1: చింతలేని మానవుడు, చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
1: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటుంది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
1: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటుంది.
0: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ద అదర్ వన్.
1: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
0: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
1: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
0: వీ షుడ్ అటైన్ ద స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
1: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
0: టు అటైన్ ద స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: మంచి మార్గంలో పోతున్నాను.
0: I am treading along
1: pavitramain
0: the right path.
1: పవిత్రమైన దివ్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను.
0: I am following sacred
1: divine path. ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
0: I don't harm anybody.
1: ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు.
0: I am not putting anybody
1: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
0: When you follow the path of truth, you don't need to fear.
1: కనుకనే truth is God.
0: Truth is God.
1: దానిని మనం పెట్టుకుందాం.
0: We have to keep in
1: view. Consciousness follow chey.
0: Follow your conscience.
1: Nee dehaanni follow cheyavaddu.
0: Don't follow the mind.
1: Mind ni follow cheyaddu.
0: Don't follow the mind.
1: Mind is like a mad monkey.
0: Mind is
1: body
0: like a
1: water bubble.
0: Body is like water bubble.
1: Don't follow the body and mind.
0: Don't follow the body and mind.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: Nee conscience adhe nijamainatundi daivamu.
0: Your conscience is divine.
1: Nee dehamunde nee daivam untunnadu.
0: God is in you.
1: దైవం ప్రత్యేకంగా లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
1: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
1: దేవుడనగా తనదు దేహమందే.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
1: పాపమనగా వేరు పరదేశమున లేదు.
0: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
1: తాను చేయు పనుల తగిలియుండు.
0: సిన్ ఈజ్ అటాచ్డ్ టు ది యాక్షన్.
1: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
0: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: తాను చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఓన్ యాక్షన్.
1: దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: దేహమందే ఉంటుండాలి.
0: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
1: దేహో దేవాలయ పుత్రో జీవో దేవ సనాతన.
0: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండివిజువల్ అండ్
1: టెంపుల్ ఆఫ్ గాడ్.
0: Body is the temple of God.
1: ఎలాంటి టెంపుల్?
0: What sort of temple?
1: Permanent temple కాదు ఇది.
0: It's not ordinary.
1: Moving temple, moving temple. ఎక్కడ బాడీ పోతే అక్కడ అంతా దైవం వస్తుండాలి నీ వెంట.
0: Body is a moving temple. Wherever you go, it follows
1: ఇది
0: you.
1: పవిత్రమైన టెంపుల్.
0: ఇస్ ఎ సీక్రెట్ టెంపుల్.
1: దివ్యమైన టెంపుల్.
0: డివైన్.
1: భవ్యమైన టెంపుల్. నవ్యమైన టెంపుల్.
0: న్యూ.
1: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
0: Why should we be disgusted of this temple?
1: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనము అనుభవించాలి.
0: Experience the sacredness of this temple.
1: దేహం ఇచ్చినది ఎందుకు?
0: Why the body is given?
1: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: You know why it is given?
1: సందులు గొందులు తిరుగుటక.
0: Is it to go around the roads and by lane?
1: కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా?
0: The body is given to see God wholeheartedly, opening your eyes.
1: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్,
1: దైవం యొక్క గిఫ్ట్.
0: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
0: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్ టేక్ సీక్రెట్ యాక్షన్స్.
1: కర్మానుబంధిని మనుష్యలోకి,
0: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్టివిటీ.
1: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆశ్రయించాలి.
0: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
1: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
0: వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
1: సత్కర్మలు, దీని సత్సంగము.
0: గుడ్ యాక్షన్స్, గుడ్
1: కంపెనీ. సత్సంగం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ గుడ్ కంపెనీ?
1: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
0: నాట్ ఎన్ అసెంబ్లీ ఆఫ్ డివోటీస్. నో,
1: సత్ బీయింగ్, బీయింగ్, బీయింగ్. ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు
0: సత్ బీయింగ్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్.
1: సంగత్వాన్ని మనం పొందాలి.
0: వీ షుడ్ బి ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్.
1: ఆ సత్తును మనం పొందేటప్పటికే చిత్తు మనకు వెంటనే ఉంటుంటారు.
0: వెన్ వన్స్ వీ కాగ్నైజ్ దిస్ సత్ బీయింగ్,
1: అవేర్నెస్,
0: చిత్ అవేర్నెస్,
1: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్, చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనంద బ్లిస్. సత్ ఇస్ చేంజ్లెస్.
1: అదే ఒక షుగర్ వంటిది, అదే మధురం వంటిది, అదే మాణిక్యం వంటిది, అదే మధురాతిమతం.
0: దిస్ బీయింగ్ సత్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్వీట్ ప్రెషస్ జెమ్.
1: అది చక్కెర వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ ఎ షుగర్.
1: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
0: యు మిక్స్ దిస్ షుగర్ దట్ ఈస్ ది బీయింగ్ ఎదర్ ఇన్ వాటర్ ఆర్ టీ ఆర్ కాఫీ.
1: కాబట్టి సత్యమైనటువంటిది.
0: బికాస్ ఇట్స్ ఎటర్నల్.
1: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి.
0: హోల్డ్ ద షుగర్ ఆఫ్ సత్ ఆన్ వన్ హ్యాండ్.
1: చైతన్యము, అదే అవేర్నెస్.
0: చిత్ ఇస్ అవేర్నెస్.
1: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
0: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్.
1: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
0: దిస్ ఇస్ షుగర్ అండ్ దాట్స్ వాటర్.
1: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
0: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
1: షుగర్ అండ్ వాటర్ రెండింటినీ మిక్స్ చేయాల.
0: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
1: షుగర్ కాదు, వాటర్ కాదు.
0: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
1: సిరప్. మూడవ పేరు వచ్చేస్తుంది.
0: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్.
1: ఈ సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
0: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్, ఆనందం.
1: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ.
1: అందరి ఎందు సత్తు ఉన్నది.
0: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడీ.
1: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం.
0: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: మన దేహతత్వం.
0: చిత్ స్టాండ్స్ ఫర్ బాడీ ప్రిన్సిపల్.
1: ఏకత్వమే మానవత్వం.
0: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్.
1: మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
0: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్.
1: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందుకు కూడా అర్ధనారీశ్వరం ఉంటుండాలి.
0: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ వుమన్.
1: లక్ష్యము.
0: దట్ టు అటైన్ దట్ ఈస్ మెయిన్.
1: అది అక్షరము.
0: దట్ ఈస్ అక్షర.
1: అక్షరం అనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరం అనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
0: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
1: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
0: బాడీస్ పెరిషబుల్.
1: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
0: ఆత్మ
1: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము.
0: వేద ఎక్స్టోల్
1: గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అని.
0: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్.
1: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
0: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ.
1: కాబట్టి రెండూ చేరినటువంటిది అక్షరం.
0: The combination of these two is akshara.
1: ఈ అర్ధనారీశ్వరం.
0: This is androgynous nature.
1: దేహం ప్రకృతి.
0: Body is nature.
1: ఈ ప్రకృతి ఏ పార్వతి.
0: And this nature, ప్రకృతి is పార్వతి.
1: ఆత్మ ఇది ఏ శివుడు.
0: ఆత్మ ఇస్ శివ.
1: కాబట్టి శివ పార్వతుల యొక్క ఏకత్వమే మానవత్వము.
0: The combination of శివ and పార్వతి is human life.
1: కనుక ఇది అర్ధనారీశ్వరం అన్నారు.
0: This is the principle of అర్ధనారీశ్వరం.
1: మానవత్వంలో ఎన్నో విధమైన రహస్యాలు తెలుసుకోవాల్సినటువంటివన్నీ ఉన్నాయి.
0: In human life there are lots of secrets.
1: దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభం.
0: It's very easy to know the divinity.
1: తెలియదు కానీ మన మనసునందున్నటువంటి దుర్భావములు దుర్యోచనలు దుర్భా ఇవన్నీ తీసిపారవే.
0: యూ డు నాట్ నో బట్ వెన్ వన్స్ యూ గివ్ అప్ ది మెనోవరింగ్ మానిపులేషన్
1: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి.
0: వెన్ వన్స్ యూ గివ్ అప్ నేచురలీ నోబుల్ థాట్స్ అరైజ్
1: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
0: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సీక్రెట్.
1: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల
0: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
1: ప్రేమ అనేటువంటి ఒక జలము నింపిందంటే
0: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్.
1: సత్కర్మలు ఎందు సద్భావములు ఎందు సద్వాక్ అన్నిటి ఎందుకు ఈ ప్రేమ రసమే వస్తుంటుంది.
0: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్లీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది వర్డ్స్.
1: పంచ ప్రాణములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెస్ ద లైఫ్ షీట్స్.
1: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుంది.
0: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ ట్యాప్ తిప్పినా గానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
0: యూ మే ఓపెన్ ఎనీ ట్యాప్, యూ డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
1: కనుక మనం మొట్టమొదట హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
1: లవ్. ఇది ప్రేమ అక్కడే ఉంటుండదు అనుకుంటారు మీరు.
0: యూ మే సే భగవాన్ ఇస్ లవ్, లవ్ ఆల్.
1: దీని పేరే అది.
0: ఇట్స్ వెరీ నేమ్.
1: హృదయము హృత్ ప్లస్ దయా హృదయ.
0: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ.
1: అదే కంపాషన్.
0: దయా ఇస్ కంపాషన్.
1: ఈ కంపాషన్, ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
0: దిస్ కంపాషన్ ఇస్ లవ్, ప్రేమ.
1: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
0: వీ సే మ్యాన్ కైండ్.
1: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనిటువంటి మానవత్వమే కాదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్నెస్
1: కైండ్
0: ఇన్ దే, వెన్ దేర్ ఇస్ నో కైండ్నెస్ దేర్ కెనాట్ బి దిస్ మ్యాన్ కైండ్. మానవ
1: ఎప్పుడూ కైండ్నెస్ తో ఉంటుండాలి.
0: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హావ్ దిస్ కైండ్నెస్.
1: ఆ కైండ్నెస్ ఏ హృదయమునకు సరైనటువంటి గుర్తు.
0: ద కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్ ఆవర్ హార్ట్.
1: ఆ కైండ్నెస్ ను మనం భంగపరిస్తే మనం పాపం చేసిన వారం అవుతాం.
0: వెన్ వన్స్ వి గివ్ అప్, betray this kindness, will be committing a sin.
1: అంటే అపకారము మనం చేయకూడదు.
0: నో వన్ షుడ్ హార్మ్ ఎనీబడీ.
1: దీనిని పురస్కరించుకునియే
0: బేసింగ్ ఆన్ దిస్
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది?
0: హూ విల్ హావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్.
1: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటి రెండు వాక్యంలో చెప్పాడు.
0: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టూ సెంటెన్సెస్.
1: పరోపకార పుణ్యాయ, పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
0: టు హెల్ప్ అదర్స్ ఈస్ ఎ మెరిట్.
1: కానీ ఇది కాదు దీని అర్థము.
0: ఇస్ నాట్ ద మీనింగ్.
1: పర ఉపకర, ఇది మూడు పదంతో చేరి ఉంటుండాలి.
0: పరోపకార, పర ఉపకర.
1: పర ఆత్మతత్వము,
0: పర ఆత్మ.
1: ఉప సమీపత్వము,
0: ఉప ప్రకారం
1: చేరడానికి ప్రయత్నం చేయి.
0: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్,
1: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
0: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ.
1: ఎవరికో ఇంత దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
0: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ,
1: అది పరోపకారం కాదు.
0: ఇట్ కెనాట్ బి పరోపకార.
1: పర ఉప సమీపంలో పోవాలి.
0: పర గాడ్ ఉప
1: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
0: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
1: పాపాయ పరపీడనం, పరపీడనం,
0: పరపీడనం,
1: పరపీడనం,
0: పరపీడనం.
1: పర అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ పర?
1: ఏకత్వము,
0: యూనిటీ.
1: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
0: To view that oneness as multiplicity is pida.
1: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
0: To view that principle of unity of ఆత్మ, ఏకత్వంగా ఉండేటువంటి దైవత్వాన్ని
1: భిన్నత్వంగా మనం చేయకూడదు.
0: Consider one God as many is a sin.
1: కనుక ఇది పాపము అన్నారు.
0: This is the sin.
1: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
0: The merit lies in viewing the oneness as that. అది
1: ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
0: If we don't view like that, it's a sin.
1: కనుకని help ever hurt never అన్న.
0: Help ever hurt never.
1: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
0: ఇఫ్ యూ కాంట్ హెల్ప్, క్లోజ్ యువర్ మౌత్ అండ్ సిట్ డౌన్, డోంట్ హార్మ్ ఎనీబడీ అట్లీస్ట్.
1: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము, నీ వంశము, నీ యొక్క సంపద, నీ యొక్క సమాజము, ఈ ప్రపంచం అంతా కూడా పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
0: వెన్ యూ లీడ్ ద లైఫ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ, ది కంట్రీ,
1: ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ పెట్టినట్టే అవుతుంది.
0: ఇఫ్ యూ హర్ట్ ఎనీబడీ, ఎందుకంటే
1: అందరి యందు ఉన్నటువంటి భగవంతుడే.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అందరి యందు ఉన్నటువంటి ఏకాత్మ తత్వమే.
0: ది సేమ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాబట్టి ఏకం సత్,
0: ట్రూత్ ఇస్ వన్.
1: విప్రా బహుధా వదంతి, ఉన్నదాన్ని అనేక మంది అనేక రకంగా చెప్తూ వచ్చారు.
0: స్పీకర్స్ డిక్లేర్ ఇన్ ఎ వేరీడ్ వే.
1: ఈ కప్పులో వాటర్ ఉంది.
0: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
1: ఇంగ్లీష్ వాడు వస్తాడు ఇది వాటర్ అంటాడు.
0: ఇంగ్లీష్ మెన్ కాల్స్ ఇట్
1: హిందీ వాడు వస్తాడు తన్ని అంటాడు, పానీ అంటాడు.
0: అండ్ హిందీ పర్సన్ కాల్స్
1: తమిళ వాడు వస్తాడు తన్ని అంటారు.
0: తమిళియన్ కాల్స్ ఇట్
1: వాడు వస్తాడు వారి అంటాడు.
0: సంస్కృత్ పర్సన్ కాల్స్
1: ఇట్ వాడు వస్తాడు నీరు అంటాడు.
0: తెలుగు మ్యాన్ కాల్స్ ఇట్ నీరు.
1: ఈ పేర్లంతా కూడా నువ్వు ఒక పదార్థముకు పెట్టినటువంటివి, కానీ ఆ భాషల యొక్క మార్పే.
0: All the names relate to the same sort of matter here, basically the language.
1: దివ్యమైనటువంటి ప్రేమతత్వం అందరి హృదయమునందు ఉంటుండాలి.
0: Divine love is in everybody.
1: అది మార్పు చెందేటువంటిది కాదు.
0: It will never change.
1: దాని కూర్పు చేసేటువంటిది కాదు.
0: And nobody can diminish it.
1: ఎవరేమి చెప్పినా ఇది ఫోర్స్ తో వచ్చేటువంటిది కాదు.
0: It cannot be obtained out of force.
1: మనలో నుండి ఆవిర్భవించేటువంటిది.
0: It comes out of source.
1: అందరి యందు ఉండేటువంటిదే దివ్యత్వము.
0: Divinity is in all.
1: ఇది అనేకత్వం కాదు.
0: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ.
1: ఏకత్వమే, ఏకత్వమే.
0: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్.
1: ఇట్ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ,
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్.
1: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ.
0: ద నోబ్లెస్ట్ థింగ్ ఇస్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీస్ వెన్ వీ ఫైండ్ టైం.
1: మీరు ఏ కర్మలను వదలనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీస్.
1: ఏ సాధనలు వదలనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్
1: సర్వ సాధనలు, సర్వకర్మలు ఆచరించుకో.
0: డూ ఆల్ యువర్ ప్రాక్టీసెస్.
1: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో.
0: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: ఏది చేసినా అంత దైవంకు అర్పితమే.
0: వాట్ ఎవర్ యు మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్,
1: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది.
0: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్.
1: దైవము లేనటువంటిది ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: అంతా దైవమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
1: నీ వెంట, నీ జంట, నీ ఇంట, నీ కంట, నీ జంట, అన్నిటి ఎందుకు కూడా దైవమే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
1: ఉన్నది ఒక్కటే,
0: ఓన్లీ వన్ థింగ్.
1: కానీ మనకు కనిపించదు.
0: బట్ యూ డోంట్ సీ.
1: కానీ మనకు చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
1: చిక్కకపోయినంత మాత్రం, కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
0: యాజ్ యూ కెనాట్ సీ, యాజ్ యూ కెనాట్ క్యాచ్, యూ కెనాట్ డినై.
1: నేను చెప్పాను, మన చుట్టూ గాలి ఉంది.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే,
1: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
1: కానీ ఆ గాలిని మనం చూడలేము.
0: యూ డోంట్ సీ దాట్.
1: ఆ గాలిని పట్టలేము.
0: యూ కాంట్ క్యాచ్.
1: పట్టకుండా పోయినంత మాత్రమే.
0: As you cannot catch it.
1: చూడకపోయినంత మాత్రమే.
0: As you can't see. ఎంత వెర్రితనము. Can you deny the presence of air?
1: అది లేకపోతే మనమే లేము.
0: Can we live without it?
1: కాబట్టి ఉన్నది పంచభూతమునంత భగవత్ స్వరూపమే.
0: All five elements are divine.
1: కాబట్టి ఏ భూతమును కూడాను మనం వ్యర్థం చేయకూడదు.
0: We should not waste any one of these elements.
1: ఈ భావం చేత ప్రతి మానవుడు కూడాను తన నిత్య జీవితంలో సాధన సల్పుకుంటూ పోతే దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
0: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్ గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్.
1: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
0: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: ఈ బాండేజ్ ఒక నెగటివ్.
0: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
1: ఈ లిబరేషన్ ఒక పాజిటివ్.
0: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
1: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
1: లాక్ ఉంది.
0: హియర్ ఇస్ లాక్.
1: కీ ఉంది.
0: హియర్ ఇస్ కీ.
1: ఈ కీ లాక్ లో పెట్టు.
0: పుట్ ది కీ ఇన్ ద లాక్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: ఓపెన్.
0: ఇట్ ఓపెన్.
1: టర్న్ రైట్ సైడ్.
0: టర్న్ రైట్ సైడ్.
1: లాక్.
0: ఇట్ గెట్స్ లాక్.
1: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
0: సేమ్ లాక్ సేమ్ కీ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
1: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
0: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
1: నీ మైండ్ అనేటువంటిది కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: నీవు దైవం వైపుని తిప్పు.
0: టర్న్ గాడ్ వర్డ్.
1: పాజిటివ్ అవుతుంది.
0: ఇట్ బికమ్స్ పాజిటివ్.
1: నీవు ప్రకృతి వైపుని తిప్పు, బంధన అయిపోతుంది.
0: టర్న్ టువర్డ్స్ ది వరల్డ్. ఇట్ ఇస్ బాండ్.
1: దీన్ని పరిశీలించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు.
0: వన్ డే ఆర్ అదర్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్.
1: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదైనా నిన్ను వదిలిపెట్టిపోతుంది.
0: ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్.
1: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు.
0: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు.
1: కానీ చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: But there is one without birth and death.
1: ఆది మధ్యాంతర హితుడు, అనాది వాడు.
0: He has no beginning nor end. తాను
1: చావక పుట్టక చంపబడక.
0: He doesn't die nor born.
1: సర్వమును సాక్షి అయి వెలుగు.
0: He stands an eternal witness.
1: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
0: And he is truth.
1: తాను పుట్టుక లేదు, చావుకు లేదు.
0: He has no birth nor death.
1: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదట గుర్తించాలి.
0: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్.
1: దైవ ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
0: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
1: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది.
0: వెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్. ఈ ప్రాపంచిక
1: సంబంధమైనటువంటి సుఖ దుఃఖములు, సంతోషములు, ప్రాప్తులు ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్.
0: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్.
1: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు.
0: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
1: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు.
0: మెనీ సఫర్డ్.
1: వారేది?
0: వేర్ ఆర్ దే?
1: కారే రాజు రాజ్యమును కలగరే, గర్వమును తిండి పొందరి వారేది?
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్? వేర్ ఆర్ దే నా?
1: నిరుత సత్యప్రవుడి ధరణి హరిశ్చంద్రుడి రభాసి తనగలేదా?
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ హరిశ్చంద్ర హుస్టుడ్
1: తన వెంట భూమిని గనుచుదన్నా?
0: అండ్ డూ యూ ఫైండ్ దట్ నల కింగ్
1: జలది సేతువు గట్టే
0: బ్రిడ్జ్ ఇస్ బిల్ట్?
1: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడా?
0: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హి దేర్ నౌ?
1: ఎందరెందరు రాజులు ఏగినారో.
0: సో మెనీ లెఫ్ట్.
1: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము.
0: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్.
1: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
0: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ, ద వన్ ఆఫ్ ధర్మ?
1: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
0: నో బడి విల్ టేక్
1: అలాంగ్. అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
0: All should give up.
1: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
0: జస్ట్ యాజ్ వీ బోర్న్ వీ డై లైక్ దట్.
1: వచ్చే సమయం ఎంత బట్టైనా కట్టుకుని రాడు.
0: అండ్ యాజ్ టైమ్ ఆఫ్ బర్త్ వీ డోంట్ పుట్
1: పోయే అడ్రస్ అనే ఇచ్చిపోడు.
0: అండ్ యాజ్ వీ లీవ్ వీ డోంట్ గివ్ అవర్ అడ్రస్.
1: మనం కట్టుకుని మనం ఏం అనుభవించేది?
0: వాట్ దట్ వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్.
1: ఎవరెవరి ప్రాప్తానుసారం వాడు పొందుతుంటారు.
0: ఈచ్ వన్ గెట్స్ యాజ్ పర్ ద డిజర్వ్.
1: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి, పవిత్రతను పొందాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బి సేక్రెడ్
1: నేమ్ తేవాలి.
0: వీ షుడ్ గెట్ ఎ
1: ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి.
0: వీ షుడ్ బి ఐడియల్ ఇండివిజువల్స్.
1: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
0: ది ఐడియల్ లైఫ్ ఈస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
1: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
1: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
0: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు
1: అదర్స్. సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
1: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
0: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈస్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనూ మనం బోధించుకోవచ్చు.
0: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: ధన్యం ఒక్కటే.
0: బట్ గోల్ ఈజ్ వన్.
1: ధన్యం ఒక్కటే.
0: గోల్ ఈజ్ వన్.
1: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
1: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయము పొందలేము.
0: వీల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
1: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
0: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
1: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
0: How long can you hit with your leg?
1: ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
0: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
1: కాలు దెబ్బలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింది కాదు.
0: ద ఫుట్బాల్ ఈస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
1: ఎంతవరకు దీనికి తప్పది?
0: How long does it last?
1: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
0: సో లాంగ్ ది ఫుట్బాల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్.
1: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటు అందుకుంటాడు.
0: వెన్ వన్స్ దిస్ బాల్ ఇస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్.
1: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్.
1: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
0: సిక్స్ దట్ సైడ్ అండ్ సిక్స్.
1: ఈ ఆరు మంది దుర్మార్గులు ఒక తట్టు ఉంటారు, సన్మార్గులు ఒక తట్టు ఉంటారు.
0: సిక్స్ వికెట్ ఆన్ వన్ సైడ్
1: సమావేశం జరుగుతూనే ఉంటుంది.
0: There's a conflict between good and wicked constantly.
1: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటుంది.
0: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
1: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
0: దిస్ ఫైటింగ్ గోస్ ఆన్.
1: అయితే ఈ ఆరు ఎవరు?
0: హూ ఆర్ ది సిక్స్?
1: కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యములు.
0: ద లస్ట్ గ్రీడ్.
1: ఆరు మంది ఒక వైపున.
0: ఆల్ ద సిక్స్
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ప్రకృతి ధర్మము.
0: ద సిక్స్ వికెడ్ ఆన్ వన్ సైడ్. ద సిక్స్ నోబుల్ ఆన్ ద అదర్ సైడ్.
1: ఆరు మంది ఒక వైపున కొడుతుంటారు.
0: ఆల్ ద సిక్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హిట్ ద బాల్.
1: బట్ దీనికి గోల్ ఒకటి ఉండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎ గోల్ వన్.
1: అది రెండు స్తంభములు నాటి ఉంటారు.
0: ద టూ పోల్.
1: ఈ రెండు స్తంభములకు మధ్యలో పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
0: వెన్ ద బాల్ పాసెస్ ఆఫ్ బిట్వీన్ ది టూ ఎండ్స్ ద గోల్ దెన్ యూ విల్ బి గెటింగ్
1: ఇట్. హిమనసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం మారుతేరాలి.
0: టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ సెక్యులర్ నాలెడ్జ్.
1: అవి ఏ మనకు లిమిట్?
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్
1: దైఫ్ అనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది.
0: దీస్ ఆర్ ది టూ గోల్స్. వెన్ యూ హిట్ ఇట్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
1: ఇది ధర్మ విద్య బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
0: వెన్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ ద గోల్ ఇట్ ఈస్ ఎ వేస్ట్.
1: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం పునరపి మరణం.
0: దెన్ వాట్ హ్యాపన్స్? విల్ బి బోర్న్ అగైన్.
1: మధ్యలో పోయింది పునర్జన్మ నవిద్యతే.
0: When once you hit at the goal, you'll
1: no
0: not be
1: life,
0: born again.
1: No life, no.
0: There's no life.
1: No birth.
0: No birth.
1: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ బర్త్,
1: బర్త్ లేనప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
0: వెన్ దోస్ నో బర్త్ వేర్ ఇస్
1: డెత్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ లిబరేషన్.
1: మరొక విచారంగా ఉండదు అది.
0: ఇట్ విల్ నెవర్ బి ఎ సీడ్ అగైన్.
1: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వం మనం గుర్తించాలి.
0: వీ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్.
1: కనుక
0: సో
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ ప్రేమమయులి.
0: You are all embodiments of love.
1: Ananda pipasuli.
0: You aspire bliss.
1: Atma swarupuli.
0: Embodiments of atma.
1: Abhavani meer tappaka abhirudhi parchukondi.
0: Strengthen this feeling more and more.
1: I am not man. I am God.
0: Let's start repeating. I am not man. I am God.
1: దేహము మ్యాన్ తత్వమే కానీ నేను దేహం కాదు.
0: This manhood applies to the body, not to me.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తం గాని పునుగు జవ్వాజీలు పుట్టబో.
0: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
1: రోగములు ముగ్గెడు గంప.
0: Afflicted by diseases.
1: జాతకం తెల్లము బొందు దుంప.
0: It perinates like a life.
1: భవసాగరమే లేని కంప.
0: It's full of bones.
1: అమ్ముల మప్పు దలంప.
0: And it's full of bones.
1: నిశ్చలమని నమ్మబోకు మనసా.
0: Don't think, oh mind, the body is permanent.
1: ఈ దేహం అనేటువంటిది ఒక ఉపాధి.
0: Body is a vesture.
1: అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమే మన యొక్క స్వరూపము.
0: దేర్ లైస్ ది అవేర్నెస్ అవర్ ట్రూ ఫామ్.
1: నీవు నాశరహితుడు కాదు, నాశం ఉన్నటువంటి వాడు కాదు.
0: యు ఆర్ నాట్ పెరిషబుల్.
1: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
0: యు ఆర్ ఇమ్మోర్టల్ ఆత్మ.
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
0: holding on to this atmic
1: principle.
0: Take this body as an instrument.
1: Upadhi.
0: Body is only an instrument.
1: Body, mind, senses, ivanni kuda upadhule.
0: Body, mind, intellect, senses are instruments, negatives.
1: Ee negatives nu positive lopala undi anni nadipistu untundadi.
0: And it's the positive behind that makes this negatives work.
1: Neevu positive thoughts ni develop chesko.
0: Develop positive thoughts.
1: Appude neevu dhanyudaipothavu.
0: Then you'll work for redemption.
1: Ee tuchyamainatundi anithyamainatundi ashastramainatundi పైన మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
0: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
1: అందరికీ శాంతి లభిస్తుంది.
0: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
1: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా జగత్తు కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
0: లెట్ us ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
0: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

0: దీని తత్వమెరుగా ఎవరి తరము.
1: ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ డిసైడ్ దట్ వన్ ఈస్ గుడ్ అండ్ వన్ ఈస్ బ్యాడ్? బోత్ ఆర్ మేడ్ బై ద సేమ్ గాడ్. హూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ దిస్?
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: నవీన నాగరికత యుగమునందు దినదినములకును అనేక విధమైన సమస్యలు పెచ్చు పెరిగిపోతున్నవి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ఆఫ్ సివిలైజేషన్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: జీవితంలో ఒక తీరని సమస్యలుగా రూపొందుతున్నది.
1: Life has become an endless problem itself.
0: ప్రయాణం యొక్క సౌకర్యములు అధికము కావటం చేత ప్రపంచమే ఒక చిన్నదైపోయినది.
1: The world has become so small because of transport facility.
0: ఒక్క ప్రదేశములో సమస్యలు ప్రారంభమైనప్పుడు మరుక్షణమునందే మరొక దేశమునందు కూడా ఇదే ఒక ప్రాబ్లమ్స్ సమస్యలు పెరిగిపోతున్నవి.
1: A problem at one place will certainly lead to another problem, same problem elsewhere in another country.
0: మానవుడు అనేక విధములైనటువంటి సులభ మార్గములను కనిపెడుతున్నాడు.
1: Therefore man is devising easy techniques.
0: కానీ ఈ సులభ మార్గంలో ఉండినటువంటి సమస్యలు కనిపెట్టినటువంటి వాడుకు గుర్తించటం లేదు.
1: But the inventor of these devices is not able to know the problems behind.
0: మార్గములే మరొక దేశమునందు కూడా ఇదే ఒక ప్రాబ్లమ్స్ సమస్యలు పెరిగిపోతున్నవి.
1: A problem at one place

0: But the inventor of these devices is not able to know the problems behind.
1: మార్గములు సులభమైనవే కాని సమస్యలు అతి కష్టమైనటువంటివి.
0: The solutions seem to be simple and easy, but the problems are so tough.
1: ప్రతి వ్యక్తి కూడాను షార్ట్ కట్, చాలా సులభమైనటువంటి మార్గం కావాలి అంటాడు.
0: Everyone wants a shortcut, an easy way.
1: తలనొప్పికి ఒక పిల్ వేసుకుంటే తలనొప్పి పోవాలి తక్షణం.
0: The moment he swallows a pill, he should relieve
1: the headache. అన్ని సమస్యలు కూడాను కొన్ని పిల్స్ తోనే సరిపోవాలి.
0: Likewise, he expects solutions to the problems with these pills or tablets.
1: అదే విధముగానే ఈనాడు మోక్షాపేక్ష కూడాను అతి సులభంగా లభ్యం కావాలి.
0: This day, even liberation should be easily attained.
1: సులభం అంటే ఏమిటి?
0: What do you mean by easy method?
1: నివారణ అంటే ఏమిటి?
0: What is remedial
1: method? Shortcut అంటే ఏమిటి?
0: What is shortcut?
1: ఇది కేవలం గుర్తించుకోవటానికి కూడాను చేతకానటువంటి సమస్యలు.
0: These are the things, the problems, which we cannot know.
1: ఈ ప్రాకృత జగత్తునందు,
0: in this physical world,
1: ఈ భౌతికమైన జగత్తునందు,
0: in this ephemeral world,
1: ఈ లౌకికమైన జగత్తునందు,
0: in this mundane world,
1: ఈ ప్రవృత్తి మార్గమునందు,
0: in this outward trend,
1: ఈ చిన్న చిన్న పదములకే మనం అర్థమును గుర్తించుకోలేకపోతున్నాం.
0: We are not able to understand the meaning of these simple words.
1: పదములు సులభమే కాని అర్థం అనంతము.
0: Words seem to be simple, but the meaning is infinite.
1: కనుక ఈనాటి సమస్యలన్నీ కూడాను కేవలం మానవుని యొక్క సంకల్ప వికల్పం ద్వారానే అభివృద్ధి పొందుతున్నవి.
0: Today there are problems because of thoughts and counter thoughts in everyone.
1: మనసు చాలా విచిత్రమైనటువంటిది.
0: Mind is mysterious.
1: ఇది చాలా విశిష్టమైనటువంటిది.
0: It is special.
1: దీని చర్యలు మరింత ఘనమైనటువంటివి.
0: Its activity is also noble.
1: దీని నడతన చాలా ఆశ్చర్యకరమైనటువంటివి.
0: Its attitude is surprising.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక రూపం, సొంత రూపం లేదు.
0: It has no form of its own.
1: ఇది ద్విధ ఒక విధమైనటువంటి యాక్ట్ చేస్తుంది, అనగా మోనో యాక్ట్.
0: మైండ్ యాక్ట్స్ మోనో యాక్షన్.
1: రెండింటి ఎందుకు ప్రవేశిస్తుంది.
0: It steps into both the fields.
1: Chanamulo sukhanni andistundi.
0: In the moment it makes you happy.
1: Maru chanamlone kashtanni chekurustundi.
0: Next moment it will put you to suffering.
1: Chanamulo dukkhamu, maru chanamlone aanandamu.
0: Happiness and sadness follow.
1: Manasu leni sthanam jagattulo kanaraadu.
0: There is no place in this world where there is no mind.
1: Ekkada chusina manasu yokka prabhavamu pratyakshamavutuntadi.
0: Everywhere you find it's only the effect of the mind.
1: Ee sankalpamulo yokka prabhavamu chetane మనసు సర్వవ్యాపిగా రూపొందుతూ ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది థాట్స్ ద మైండ్ ఈజ్ ఆల్ పర్వేజ్.
1: కనుకనే మనోమూలం విధం జగత్, జగత్ అంతా కూడాను మనస్సు ద్వారా నిండి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
1: కనుక మన సుఖమునకు, మన దుఃఖమునకు, మన పాపమునకు, మన పుణ్యమునకు, మన ఆనందమునకు, మన ఆహ్లాదమునకు, సర్వమునకు మనసే మూల కారణం.
0: దేర్ఫోర్ ఫర్ ద పెయిన్ అండ్ ద ప్లెజర్, for the merit and the sin, for the delight and the misery, is the mind that is the cause.
1: Kanukane vedanta paribhashayandu maniyeva manushyanam karanam bandhamochayo.
0: Therefore in vedanta
1: manase ee bandhamochamulaku moola karanamani nirupistu vachindi.
0: So in vedantic parlance it is said that is the mind that is the cause for liberation or bondage.
1: Itti mana prabhavanni manam chakkaga gurtinchukunnappudu manaku etti samasyalu kudanu manalni badhinchavu.
0: When once we know the effects of the mind, you'll never suffer.
1: నా దుఃఖములకు ఎవరో కారణమని నీ ఊహిస్తున్నావు.
0: You imagine that someone is responsible for
1: నీ ఆనందమునకు కూడాను ఎవరో కారణమని నీవు భావిస్తున్నావు.
0: You also consider someone is responsible for the pleasure.
1: నీ ఆనందమునకు కాని నీ దుఃఖమునకు కాని నీవే కారణం.
0: Either for your happiness or misery, you are responsible.
1: నీకు నీ సంకల్పములే మూల కారణము.
0: Your thoughts are responsible.
1: నీ సంకల్పమునకు నీ మనసే కారణము.
0: It's the mind that is responsible for these thoughts.
1: నీ సంకల్ప మనో రూపములే నీ యొక్క సుఖ దుఃఖములకు మూల కారణమని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం.
0: Therefore we should know the mind and thoughts are responsible for the pain and pleasure. With that knowledge we should conduct ourselves.
1: జగత్తులో అనంతమైనటువంటి యొక్క సంఖ్యలు జన్మిస్తూ ఉంటున్నవి.
0: We find so many innumerable creatures.
1: 84 లక్షల జీవరాశుల యొక్క జాతులు ఉంటున్నవి ఈ జగత్తునందు.
0: In this world there are 84 lakhs of species.
1: అండజము,
0: అండజము,
1: పిండజము,
0: పిండజము,
1: శ్వేతజము.

0: శ్వేతజము
1: అని నాలుగు రకములు.
0: ఫోర్ వెరైటీస్ ఆఫ్ స్పీషీస్.
1: అండజం అనగా గుడ్డులో పుట్టేటువంటి జీవులు.
0: అండజ దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎగ్, హ్యాచ్
1: పక్షులు,
0: బర్డ్స్,
1: కొన్ని క్రిమికీటకాదులు,
0: ఇన్సెక్ట్స్,
1: చీమలు,
0: యాంట్స్,
1: ఇలాంటివన్నీ కూడాను గుడ్లతో పుడుతూ ఉంటాయి. పాములు కూడా,
0: స్నేక్స్ ఆల్సో.
1: ఇవి 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: There are 21 lakhs of species.
1: ఈ గుడ్డలో పుట్టేటువంటి ఒక జాతులే 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: Those that hatch eggs number about 21 lakhs.
1: పిండజము, పిండజమనగా గర్భము ద్వారా జన్మించేటువంటివి.
0: పిండజ
1: గర్భం ద్వారా జన్మించే,
0: దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్.
1: మనుష్యులు, మృగములు, ఇంకా అనేక రకములైనటువంటి ఇవి కూడాను 21 జాతుల యొక్క ఇది ఉంటున్నాయి జన్మలు.
0: హ్యూమన్స్ అండ్ అనిమల్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది వూంబ్
1: 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: దట్ 21 లాక్స్.
1: తదుపరి శ్వేతజము.
0: శ్వేతజం
1: మన చెమట ద్వారా పుట్టేటువంటి యొక్క క్రిములు ఎన్నో ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ జర్మ్స్ ద బోర్న్ అవుట్ ఆఫ్ అవర్ స్వెట్.
1: ఇవి కూడాను 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: దర్ ఆల్సో 21 లాక్స్ వెరైటీ స్పీషీస్.
1: ఇంకా శ్వేతజమైంది దుద్భుజము అనగా భూమి నుండి పుట్టేటువంటి ఉన్నాయి.
0: దెన్ ద నెక్స్ట్ కేటగిరీ బోర్న్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: ఇవి కూడాను 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: దేర్ ఆల్సో మేక్ ఎ టోటల్ 21 లాక్స్.
1: అన్ని 21 లక్షలుగా చూస్తే 84 లక్షల జాతులు జీవరాశులు ఉంటున్నాయి.
0: దే ఆల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 84 లాక్స్ ఆఫ్ స్పీషీస్.
1: ఇన్ని 24 లక్షల జీవరాశుల లోపల జాతుల జీవరాశులు ఎందుకు మానవుడు అత్యంత ఉన్నతుడు అని.
0: Of all these 84 lakhs varieties of species, the birth of man is no blessed and highest. Of all the creatures, human birth is rarest.
1: 84 lakhs jathulu jeevarasulu endukodanu 84 lakhs 93 lakhs 99,999 anni manavuni tappa migitha jathulu.
0: Only this very species of mankind, all the rest are the living creatures.
1: ఒక్క మానవుడు మాత్రమే ఉత్తముడు అన్నారు.
0: మ్యాన్ ఈజ్ ఓన్లీ నోబ్లెస్ట్.
1: దుర్లభము అన్నారు.
0: ఇట్స్ రేర్.
1: దేని ఎందు దుర్లభం?
0: హౌ డు యూ సే దాట్?
1: ఆకారం నందా దుర్లభం?
0: ఇస్ ఇట్ బై ఫార్మ్?
1: తెలివితేటలు ఎందా దుర్లభం?
0: ఆర్ ఇంటెలిజెన్స్?
1: లేక యుక్తి ప్రయుక్తులు ఎందా దుర్లభం?
0: ఆర్ నాక్ ఆర్ ట్రిక్?
1: అంద సందములు ఎందా దుర్లభం?
0: ఆర్ బ్యూటీ?
1: ఆస్తి పాస్తులు ఎందా దుర్లభం?
0: ప్రాపర్టీ ఆర్ మనీ?
1: విద్యాది విహారం ఎందా దుర్లభం?
0: ఆర్ నాలెడ్జ్ అండ్ హ్యాబిట్స్?
1: ఏమీ కాదు.
0: Nothing was
1: there. Even durlabhame kaadu.
0: You can't consider
1: rare. Even the practice labhyamayyetuntivi.
0: You can acquire them in out of your practical.
1: Oka kodi kudunu practice chesthe circus lo cycle dokkutundi.
0: Even a monkey out of practice can ride on a bicycle.
1: Kura mrugamainatvanti yokka puli kudunu ee yokka training chesetunte vaari valla ento oka vinayanga oka kurchi paina kurchuntundi.
0: You can also tame a wild animal like a tiger in a circus.
1: Ring master cheppinattuga vintundi.
0: It follows the command of the ring master.
1: Ivanni kuda nu practice tho vachinatuntivi.
0: These are all acquired out of
1: practice. Manavudu kuda nu practice tho vachinatuntivi.
0: Man also does same.
1: Inka itenlo durlabhamainatundi gunam edi untundadi.
0: Then what's the rarity here?
1: Anaga
0: meaning
1: tana tattvani taanu gurtinchukolenatundi okka vivanni kuda nu mrugamulu pakshulu krimikeetakadalu.
0: Animals, birds and insects cannot know their own nature.
1: తన స్వస్వరూపాన్ని కోరి దానిని కనిపెట్టి దానిని అనుసరించి ఆచరించి ఆనందించేటువంటి గుణం మానవుడి.
0: ఇస్ ఓన్లీ మ్యాన్ హు హస్ గాట్ దిస్ స్పెషల్ క్వాలిఫికేషన్ యాజ్ టు నో ది ట్రూ నేచర్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: నిద్ర, భయ, మైదునాని సామాన్యమే తత్ పశువిన్నదాని.
0: దేర్ఫోర్ ఫుడ్, స్లీప్, ఫియర్ అండ్ ప్రొక్రియేషన్ are common to animals.
1: జ్ఞానం నరాణ అధికం విశేష.
0: Man has got extra qualification of wisdom.
1: జ్ఞానేన శూన్యః పశువిస్తమానః.
0: Bereft of wisdom, he is animal.
1: ఆ జ్ఞానమే లేకపోతే వీడు కూడాను పశువుతో సమానమే.
0: When he has no wisdom, he is equal to an animal.
1: పశుపక్షి మృగాదులకును మనిషికి ఉండినటువంటిది ఇది ఒక్కటే వ్యత్యాసం.
0: This is the only main difference between animals, birds, beasts and mankind.
1: జ్ఞానం అంటే
0: what is this wisdom?
1: భౌతిక జ్ఞానమా?
0: Is it physical knowledge?
1: జ్ఞానమా?
0: Or worldly knowledge?
1: ఇంకే విధమైనటువంటి శాస్త్ర జ్ఞానమా?
0: Or science?
1: ఇంకే విధమైనటువంటి బుకిష్ నాలెడ్జ్?
0: Or is bookish knowledge?
1: కాదు కాదు.
0: No.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The vision of non-dualism is true wisdom.
1: Anta okkate aneetundi satyanni gurtinchinatundide nijamaina gnanam.
0: The primal truth that everything is one is the true wisdom.
1: Ee naadu ennyo chadutunnam manam.
0: We read a lot today.
1: Sangeeta, sahitya, literature, chitra, shilpi, physics, chemistry, botany, zoology, ennyo vidyalu chadutunnam shastralu.
0: We have so many forms of knowledge today, the music, the literature.
1: Ivanni praapakatamainatundi vidyale.
0: That's all worldly knowledge.
1: ఈ జగత్తుకు సంబంధించినటువంటి విద్యలే.
0: That's related to this world.
1: కానీ ఈ ప్రాకృతంతో మనము ఏమాత్రము పరతత్వాన్ని పొందలేము.
0: With this physical knowledge, you can never attain this
1: spiritual knowledge. ఇవన్నీ ప్రవృత్తులు.
0: That's all outward knowledge.
1: కానీ మనం తెలుసుకోవాల్సినటువంటిది నివృత్తి.
0: But what we should know, the inward trend.
1: నా దేహం సర్వులకు కనిపిస్తుంటుంది.
0: This body I see.
1: నేను మానవ దేహము అనుకుంటున్నాము.
0: I take this human body.
1: అయితే దేహాన్ని మానవ జాతిగా భావిస్తున్నావు.
0: Body is human, no doubt.
1: నీ చర్మంకి ఏమి జాతి?
0: Then the skin.
1: నీ రక్తానికి ఏమి జాతి?
0: The blood.
1: నీ బోన్స్ కి ఏమి జాతి?
0: Bones.
1: నీ వెంట్రుకలకు ఏమి జాతి?
0: The hair.
1: గాలికి ఏమి జాతి?
0: Air.
1: గగనానికి ఏమి జాతి?
0: Sky.
1: నీటికి ఏమి జాతి?
0: Water.
1: నిప్పుకి ఏమి జాతి?
0: Fire.
1: ఆకాశమునికి ఏమి జాతి?
0: Sky, space.
1: ఏది జాతి లేదు.
0: What community, caste they belong to? Nothing whatsoever.
1: దేహానికి మాత్రం మానవ జాతి అంటున్నావు కానీ నీ దేహం యొక్క చర్మానికి ఏమి జాతి?
0: You say that the body is human, but how about the skin?
1: Skin ku skin jate.
0: Skin belongs to skin only.
1: Blood ku blood jate.
0: Blood belongs to the race of blood.
1: Bone ku bone jate.
0: Bone belongs to the group of bones.
1: Manav jate.
0: And human belongs to human race.
1: Aithe ee manav jati emitadi?
0: Then what is this human race?
1: Adi e nijamainatundi divyamaina jati.
0: That is a divine race.
1: Dehanni aadharam chesukoni.
0: Basing on the body.
1: దేహిని ఆదర్శంగా తీసుకుని
0: టేకింగ్ ఇన్ డ్వెలర్ అస్ ది ఐడియా.
1: జగత్తుకు మనం చాటడానికి ప్రయత్నించాలి.
0: We have to propagate the principle in the entire world. Body is the field.
1: దేహి క్షేత్రజ్ఞుడు.
0: And the indweller is no.
1: కారులో కూర్చొని ప్రయాణం చేసినంత మాత్రం నీవు కారు కాదు, నీవు డ్రైవర్ అయిపోతావు.
0: But the simple reason you travel in a car, you are not the car, you are the
1: driver. వేరు.
0: Car and driver are different.
1: కాబట్టి నీ దేహం కారు.
0: So your body is a car.
1: దేహి డ్రైవర్.
0: And the indweller is the
1: driver. దేవదేవుడు.
0: And that indweller is God the Almighty.
1: కనుకనే అట్టి దేవదేవి తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించాలి.
0: We have to recognize the divinity.
1: దేహము పంచభౌతికము.
0: Body is a five senses.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: The body is bound to fall down one day or other.
1: దేహిని రామయుండు.
0: Indweller is immortal.
1: గణుదింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ ఆర్ అటాచ్మెంట్ ఆర్ లిబరేషన్. హీ డజంట్ క్యారీ ఎనీ ఇన్సిగ్నియా విత్ ఇట్.
1: దేహియే దేవదేవుడని.
0: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఆ దేహియే దేవదేవ.
0: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్.
1: కానీ ఈనాటి ఆధునిక యుగమునందు
0: in this modern
1: దేహమునకే ప్రధానమైనటువంటి దీన్ని అందిస్తున్నారు.
0: They attach value to the body.
1: దేహిని విస్మరిస్తున్నారు.
0: They forget the indweller.
1: అది ఏ దుఃఖములకు కారణము?
0: That is the cause of pain.
1: అది ఏ పాపములకు కారణము?
0: That is responsible for the sin.
1: అది ఏ కష్టములకు కారణము?
0: That is responsible.
1: అది ఏ విచారములకు కారణము?
0: And anxiety.
1: మనం నిరంతరము సత్యంగా శాంతిగా మనం జీవించాలనుకుంటే దేహి తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In order to lead the life of truth and peace, we should know the indweller.
1: ఇది ఒక దైవ ప్రేమతో తప్ప అన్య మార్గంలో లభ్యమయ్యేటువంటిది కాదు.
0: దిస్ యూ కెన్ పొసెస్ అండ్ ఎక్వైర్ ఓన్లీ విత్ లవ్ ఫర్
1: గాడ్. కనుకనే వేదం ఏ విధంగా చెప్పింది? సున్నంత విశ్వే అమృతస్య పుత్రః. ఇది ఉపనిషత్తు యొక్క వాక్యం.
0: ఇట్ ఈస్ ఉపనిషత్ దట్ డిక్లేర్స్ దట్ యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: అమృతస్య పుత్రః.
0: యు ఆర్ నెక్టరైన్ ఇమ్మోర్టల్.
1: కానీ నాయన, నీవు మానవుడిగా నీవు భావిస్తున్నావు.
0: You consider yourself as human.
1: You chintistunnavu.
0: You consider yourself low.
1: Nenu chaala heenunnani bhavistunnavu.
0: You think you are mean.
1: Ini weakness.
0: Is your weakness.
1: Ini balaheenata.
0: Is your weakness.
1: Amrutam kante kudanu adhikamainatundi vaadavu neevu.
0: You are more than the nectar, the amruta.
1: Nee mundu amrutam pettedi emi ruchi lenatundiga untuntadi.
0: That nectar would be tasteless in front of you.
1: Antati ruchi, antati shakti, antati mahabhavamu nee hrudayamunandu untunnadi.
0: Such a mighty taste in the power, feeling or in you.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య శక్తిని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాం.
0: We are not able to know clearly the divine power.
1: ఎవరికి తెలియకుండా మనం పాపాలు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం అనుకుంటాం.
0: We think that we commit sins without the knowledge of anybody.
1: ఇచ్చివాడు ఇతరులు ఎరుగక ఉన్నా ఈశ్వరుండెరుగడ.
0: Others may not know and watch, but God, does he not know this?
1: ఎక్కడో మేము బాత్రూమ్ లో చేసుకుంటున్నాము, ఎక్కడో ఎవరికి తెలియకుండా చేసుకున్నాము, ఎక్కడికో మేము రగ్గు కప్పుకొని చేసు అనుకుంటారు మీరు, కానీ ఇవన్నీ పరులను దాచబెట్టచ్చు కానీ పరమాత్మకు దాచడానికి వీలు కాదు.
0: యూ థింక్ దట్ దీస్ సిన్స్ ఆర్ కమిటెడ్ ఇన్ బాత్రూమ్ ఆర్ కవరింగ్ ద బాడీ బై విత్ ఏ రగ్, బట్ అదర్స్ మే నాట్ నో. బట్ గాడ్ నోస్. కనుక
1: మనకు రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ గా వస్తున్నాయి.
0: బికాజ్ అవర్ ఓన్ మిస్టేక్స్ విల్ కమ్ బ్యాక్ టు యు యాస్ రియాక్షన్.
1: చేసిన దోషాన్ని మర్చిపోతున్నావు నీవు.
0: వి ఫర్గెట్ ద సిన్స్ వి కమిట్.
1: కష్టంలో వచ్చినప్పుడు నీవు దీన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో.
1: ఈ కష్టములు ఎవరి ద్వారానో మనకు లభ్యమైనాయని భావిస్తున్నావు.
0: యు థింక్ ద సమ్వన్ ఇస్ ద కాజ్ ఫర్ ద ట్రబుల్.
1: కాదు కాదు కాదు. చేసిన కర్మములు తప్పినది కాదు.
0: ఆల్ యువర్ యాక్షన్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ యు కెనాట్ ఎస్కేప్. కర్మ

0: కర్మకుడా కర్మదాట వశమా, కర్మదాట వశమా.
1: యు మే బి ఎ గ్రేట్ స్కాలర్ హావింగ్ గోన్ త్రూ మెనీ ఆఫ్ ద సీక్రెట్ టెక్స్ట్. యు మే బి వర్షిపింగ్ యువర్ డెయిటీ ఎవ్రీ డే. యు మే బి ఇన్ ఎ ఫారెస్ట్. యు మే అండర్టేక్ పెనెన్స్ బట్ యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ.
0: చిన్న చెల్లిమిలో ముంచిన గాని ఎన్ని సముద్రము నించిన గాని.
1: యు మే ఇమర్స్ ఇట్ ఇన్ ఎ స్మాల్ ట్యాంక్ ఆర్ ఇన్ ఎన్ ఓషన్.
0: కడవెంతోరా నీరంతేరా.
1: As is the pot, so is the measure of water you collect.
0: Kavalannanu ekkuva radura karmadaata vashama naruna karmadaata vashama karmadaata vashama.
1: Even if you want to collect more than the measure of the pot, you cannot collect it. You can never escape from destiny.
0: Kani okka daivanugrahamto edanti karmalaina daatavachu.
1: However, with God's grace, you can
0: transcend.
1: There may be the sins which are of the size of
0: mountains.
1: The sins may be that of a forest, but it can be put on fire in a moment of time. You should be the recipient of God's grace. You should receive God's grace. You should have the divine relationship.
0: అలాంటి సమయం నందు ఎలాంటి పాపములైనా పరిహారం చేసుకోవచ్చు.
1: At that moment you can atone any type of sin.
0: ఇది కలియుగము.
1: This is age of Kali.
0: కుడి చేతితో చేస్తే ఎడమ చేతిలోనే రిజల్ట్స్ వస్తున్నాయి.
1: What is done with the right hand, the left hand will find out the result.
0: ఎప్పుడు ఏ జన్మమో ఏ తరంకో నీవు కాచుకోనక్కరలేదు.
1: You don't need to wait for the results for
0: it. ఏ రూపంలో వస్తుందో ఏ భావంలో వస్తుందో ఏ స్థితిలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: You cannot decide in what form, when, how.
0: ఎక్కడ ఉండినా అది తప్పినది కాదు.
1: You cannot escape wherever you are.
0: అడవులయందున్న.
1: You may be in a forest.
0: ఆకాశమునన్న.
1: Or in space.
0: పట్టణమునన్న.
1: In a city.
0: పల్లెనున్న.
1: A village.
0: గుట్ట మీద నున్నా.
1: On the mountain top.
0: నట్టేటబడి ఉన్నా.
1: Or in the midst of the sea.
0: విడువదు నిన్ను ఓ విద్యార్థులారా.
1: Bhagavan will never leave you wherever you may be, in the forest or the deep sea. Bhagavan will never leave you.
0: ఎక్కడ ఉండినా విడిచడానికి వీలు కాదు.
1: You may be anywhere, Bhagavan will never leave you.
0: కాని అట్టి ప్రేమను మీరు సంపాదించుకోవాలి.
1: But however, you should possess such love.
0: అట్టి దయను మీరు పొందడానికి తగిన కృషి చేయాలి.
1: You should be the recipients of Bhagavan's compassion.
0: అదియే మీరు సాధించవలసినటువంటి గొప్ప సాధన.
1: That should be the achievement in this.
0: Dhanam ravachu povachu.
1: Money comes and goes.
0: Janmamlu kuda ennu ettavachu ettakunda povachu.
1: You may be born again and again.
0: Kani daivam anetundi oka tattamu okka turi vaste podu.
1: But yet the divinity, when once it is there, it shall never vanish.
0: Vaste podu okati.
1: One thing, if it comes, it doesn't go.
0: Vaste radu.
1: Another, if it goes, it will never come back.
0: Podu radu.
1: Another, neither it goes.
0: ఈ మూడింటిని మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should try to know all these three.
0: వస్తే పోదు ఇంకా.
1: If it comes, it will never go.
0: ఏమిటది?
1: What is that?
0: అది ఏ జ్ఞానం?
1: That is wisdom.
0: జ్ఞానం వచ్చింది పోయింది, జ్ఞానం వచ్చింది పోయింది, అది జ్ఞానం కాదు. అది
1: if you say wisdom has come, it vanished, it's not wisdom.
0: ఒక్కసారి జ్ఞానం వచ్చినా తిరిగి పోదు.
1: When once wisdom comes, it will never leave you.
0: రెండవది పోయిందా తిరిగి రాదు.
1: The second, if it goes, it will never come back.
0: అదే అజ్ఞానం.
1: That is ignorance.
0: Podu radu.
1: Next, neither comes nor goes.
0: Divyattamu prema.
1: That is the divine love.
0: Poyyanikanti kaadu vacheetundi kaadu.
1: It neither goes nor comes.
0: Okka thori nee hrudayamulo praveshinchana ayipoyindi inka.
1: When once it is there in your heart, that comes to stand.
0: Ee moodintini vidyarthulu chakkaga gurtinchali.
1: Students should know all these three.
0: Kontha kaalam bhakti, mari kontha kaalam daniki virakti. Ee vidhanga raakudadu.
1: Sometimes they are devoted, sometimes they are not.
0: ఇది భక్తియే కాదు.
1: It's not devotion at all.
0: రాకపోకలగనటువంటి అజ్ఞానమే.
1: That which comes and goes is ignorance.
0: వచ్చేది పోయేది అజ్ఞానమే.
1: Ignorance comes and goes.
0: అది అహంకారము.
1: That is ego.
0: అహంకారం వస్తుంది పోతుంది.
1: Ego comes and goes.
0: ధనము కలిగిన నాడు కలిమి కలిగిన నాడు కైలాసపతినైన ధిక్కరించి పాపి తిరుగుచుండు.
1: At times of affluence, prosperity, he denies even God.
0: Kalimi నిలిచిపోవా కనపడు దైవంబు.
1: When money goes, then he will see God then.
0: అది ఉండినంత వరకు కైలాసపతినైన ధిక్కరించి పాపి తిరుగుచుండు.
1: So long there is money, the sinner moves about disobeying God.
0: ధనము అది కాదు.
1: It's not the money that's.
0: గుణమే మన ధనము.
1: The character is the true wealth.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధనములు ఎన్నో మారుతుంటాయి.
1: The worldly money changes.
0: ఈనాడు మీ తండ్రి గారు ఏదో 500 rupees నీకు మనీ ఆర్డర్ చేశాడు.
1: Supposing your father sends you 500 rupees by money order.
0: 500 rupees chetlo pettukoni note nu idi naadi annu aananda padutunte.
1: Watching the 500 rupee note you feel happy.
0: Aa 500 rupees nee mogalu ichi navutundata.
1: The 500 rupee note starts laughing at you.
0: Ore pichi vaada sayankalaniki nenu inkoka angadiki pothunnanu.
1: The 500 rupee currency note tells you
0: that nee daggara nenu shashtanga undetundi danni kaanu.
1: I will not stay with you permanently.
0: Ilanti mogalu enno chuchaanu inke enno choodabothaanu.
1: I have seen so many faces like you. And also in future.
0: కాబట్టి నేను నిలిచేదాన్ని కాదు అని చెప్తుందట.
1: And the note tells you
0: ధనం ఒక దగ్గర నిలుస్తుందా?
1: Money will not stay with anybody.
0: కాళ్ళ కింద నీళ్ళ వలె కదిలిపోతుంటది.
1: It is something like a flowing water, ever flowing water.
0: కానీ ధనం ఏ ధనము?
1: But what is that wealth?
0: అనుగ్రహ ధనము.
1: It is the wealth of grace.
0: ప్రేమ ధనము.
1: That's the wealth of love.
0: అది ఆశీర్వాద ధనము.
1: That is the wealth of grace.
0: అది అనుగ్రహ ధనము.
1: That is the wealth of grace.
0: ఆ ధనము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోదు ఇంకా.
1: That wealth when once it comes it will
0: vanish. మీరు సంపాదించుకోవాలి.
1: That we should acquire.
0: జన్మ జన్మల యొక్క ఫలితం చేతనే ఇప్పుడు ఈ యొక్క అవకాశం లభ్యమైంది.
1: It's because of a crude merit of the past lives you could be born here.
0: Past life నుంచి వచ్చిన ధనాన్ని మనము వచ్చింది కదా అని వినియోగించుకోవచ్చును. ఈనాడు కూడా తిరిగి దాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
1: నో డౌట్ యూ కెన్ ఎంజాయ్ ది వెల్త్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్ బట్ యూ షుడ్ యాడ్ ఆన్ ఈవెన్ ద ప్రెసెంట్.
0: మా నాన్నగారు సంపాదించినటువంటిది కాబట్టి ఈ 10,000 rupees నా దగ్గర ఉందని ఖర్చు పెట్టుకోవచ్చు.
1: యూ మే స్పెండ్ ఆల్ ది 10,000 rupees.
0: కానీ ఈ 10,000 rupees ఎంతకాలం నీకు పనికి వస్తాయి?
1: బట్ వాట్ విల్ హ్యాపెన్ లేటర్?
0: పోతుంది, ఖర్చు అవుతూ అవుతూ అవుతూ అవుతూ 10,000 rupees అయిపోయిందట్టునే నీవు బికారైపోతావు.
1: ఆఫ్టర్ 10,000 rupees ఆర్ ఎగ్జాస్టెడ్ యూ బికమ్ ఏ బెగ్గర్.
0: కనుక ఈ 10,000 rupees తండ్రి సంపాదించింది పెట్టుకుని నీ సంపాదన నువ్వు దాన్ని ప్రయోగించుకోవాలి.
1: విత్ 10,000 rupees గివెన్ టు యూ బై యువర్ ఫాదర్ యూ షుడ్ యాడ్ ఆన్.
0: వేదాంతమందు చీణే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు.
1: ద వేదాంత సేస్ ద మూమెంట్ మెరిట్ ఈస్ ఎగ్జాస్టెడ్ ద సోల్ రిటర్న్స్ బ్యాక్ టు ద ఎర్త్.
0: క్షీణించిపోతానే ఇది కూడా క్షీణించిపోతుంది.
1: ద మూమెంట్ ద మెరిట్ డిమినిషెస్ యూ ఆల్సో లూజ్ ది స్టేట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎలక్షన్ లో నిలిచాడు ఒక విద్యార్థి.
1: A student contested in the election.
0: దాంతో జయమైపోయింది.
1: He won the election.
0: అసెంబ్లీలో పోయాడు.
1: He went to the assembly.
0: అసెంబ్లీ హాల్లో కూర్చున్నాడు.
1: He sat there in the assembly hall.
0: ఒక ఎమ్మెల్యే అయినాడు.
1: Now he is an MLA.
0: ఎంతవరకు?
1: How long?
0: 5 years.
1: 5 years only.
0: తిరిగి ఒక్కో సంవత్సరం తరిగిపోతూ వచ్చింది.
1: 1 year passes, another year passes.
0: 5 సంవత్సరాలు పోతానే తిరిగి ఇంటికి రావాల్సింది అసెంబ్లీలో కూర్చోవడానికి వీలు కాదు.
1: ఆఫ్టర్ ద టర్మ్ ఆఫ్ 5 years ఓవర్ హీ మస్ట్ రిటర్న్.
0: చీనే పుణ్యే మధ్యలోకం విశంతి, ఇదంతా అయిపోయింది.
1: ఆల్ దిస్ మెరిట్ ఇస్ ఎగ్జాస్టెడ్.
0: కనుక అది అయిపోయే లోపల తిరిగి ప్రజల యొక్క మన్నన్ను కొంతవరకు సంపాదించుకోవాలి.
1: దెన్ యూ షుడ్ సీ దట్ హీ విల్ విన్ ది అప్రిసియేషన్.
0: ప్రాప్తించింది ఈ యొక్క ప్రాప్తి.
1: You could have this deservedness because
0: ఇప్పుడు కూడా ఆ ప్రాప్తిని పెంచుకునేటువంటి ఒక పవిత్రమైన భావాలు మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: విత్ ఆల్ సీక్రెట్ థాట్స్ యూ కెన్ డెవలప్ ది అక్రూడ్ మెరిట్.
0: అప్పుడు ఆ పాస్ట్ ప్రెజెంట్ రెండు చేరి ఫ్యూచర్ కు ప్లస్ ప్లస్ ప్లస్ అయిపోతుంది.
1: Therefore, the past and the present will add on. It would only add or multiply.
0: కనుకనే నీవు ఈ యొక్క జన్మంలో కూడాను పవిత్రమైన రీతిగా నీవు జీవితాన్ని గడపాలి.
1: సో ఇన్ ది ప్రెసెంట్ లైఫ్ యూ షుడ్ లీడ్ ఎ
0: సేక్రెడ్ లైఫ్. అందుకున్నటువంటి గ్రేస్ను, ప్రేమను, ఒక అనుగ్రహాన్ని నీవు తప్పక దాన్ని బలపరచుకోవాలి.
1: యూ షుడ్ స్ట్రెంగ్థెన్ ద గ్రేస్ అండ్ ద లవ్ యూ రిసీవ్డ్.
0: అప్పుడే దీని యొక్క ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ డిజర్వ్ దిస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్ని డిగ్రీలు తీసుకున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది డిగ్రీస్ యూ గెట్,
0: ఎంత చదువులు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్,
0: ఏ ఉద్యోగాలు చేసినప్పటికీ,
1: ఎనీ జాబ్ యూ డు,
0: ఎంత ధనం సంపాదించినప్పటికీ,
1: మనీ యూ ఎర్న్,
0: ఇవన్నీ కూడాను శాశ్వతాలు కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
1: ఎర్న్ రెప్యుటేషన్, గుడ్ నేమ్.
0: జననము వచ్చినందుకు ఆ కీర్తిని మనం సంపాదించినందుకే ఆ జన్మం యొక్క సార్థకం.
1: హావింగ్ బీన్ బోర్న్, get a good name, that is the aim.
0: ఎప్పుడు చూసినా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటుంటే ఇంక ఎప్పుడు నీవు దీన్ని తప్పించుకునేది?
1: If we go on repeating mistakes committed again and again, when can you
0: ఒక దొంగ ఉండినాడు. దొంగ ఉండినాడు.
1: There's a thief.
0: దొంగతనం చేసేది జైల్లో పోయి కూర్చునేది.
1: He commits a theft and he'll be imprisoned.
0: చాలా పెద్ద దొంగతనం, ఒకరు చంపి దొంగతనం చేశాడు.
1: Really he killed one person and committed burglary.
0: వాళ్ళని తీసుకుని పోయారు, మూడేళ్లు కఠిన శిక్ష అని జైల్లో పెట్టారు.
1: He was taken, kept in a prison for 3 years.
0: సరే, మూడేళ్లు కూడా జరిగిపోయింది.
1: 3 years completed.
0: ఆ యొక్క పోలీస్ అక్కడ జైలు సూపరింటెండెంట్ వచ్చాడు.
1: The jail superintendent came.
0: నాయన, నీ గడువు తీరిపోయింది.
1: The period of punishment is over. రేపటి
0: దినం నిన్ను వదిలిపెట్టేస్తున్నాము.
1: You will be released tomorrow.
0: నీ తట్టా బుట్టా చట్టా అంతా కూడా చెక్ చేసుకో అన్నాడు.
1: Check up your baggage. Baggage.
0: బ్యాగేజ్ అంతా తీసుకున్నాడు. అప్పుడు వాడు చేతులు పొక్కి ఆ యొక్క సూపరింటెండెంట్ చెప్తున్నాడు.
1: అండ్ దెన్ ప్రిజనర్ పేడ్ హిస్ రెస్పెక్ట్స్ అండ్ స్టార్టెడ్ స్పీకింగ్ సూపరింటెండెంట్.
0: తిరిగి రేపొమ్మన్నాడు, తిరిగి వస్తాను కదా, ఇవి ఇక్కడే ఉండని అన్నాడు.
1: ద ప్రిజనర్ సేడ్, సర్, ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టుమారో ఆర్ డే ఆఫ్టర్, బెటర్ ఐ కీప్ మై బ్యాగేజ్ హియర్.
0: ఇంకా నేను దొంగతనం చేస్తాను అని వాని ఉద్దేశం.
1: హిస్ ఐడియా ఈస్ టు రిపీట్ ద సేమ్ థెఫ్ట్.
0: అలాంటి వాడికి ఏం చేసి ఏం ప్రయోజనం?
1: What is the fun of doing anything to
0: ఒక్క తోడి మనం జైలుకి పోయినవా, తిరిగి జైలుకి పోకుండా చూసుకోవాలి.
1: When once you are in a prison, you should never enter.
0: మందులు తినేది దేనికోసం అని చెప్పి ఎవరినైనా ప్రశ్నిస్తే రోగ నివారణ కోసం అంటారు.
1: If you ask anybody why do you take medicine, they say to seek relief.
0: సరి అయిన ఆన్సర్ కాదు.
1: It's not correct answer.
0: ఎందుకు మందు తింటున్నావు?
1: Why do you take medicine?
0: మందు తినకుండా ఉండే కోసం మందు తింటున్నాను.
1: We take medicine to see that we don't take again.
0: అది సరి అయినటువంటి ఆన్సర్.
1: That is the correct answer.
0: కాదు, నేను రోగం నివారణ కోసం అంటారు.
1: We say it's for cure.
0: పోనీ ఆ మందుకు ఆ రోగం నివారణ కావచ్చు, కొత్త రోగం ఒకటి రావచ్చు.
1: This medicine may be a cure for the disease.
0: You
1: may
0: have another disease.
1: Then you need another medicine later.
0: కానీ మందు తినే దేనికోసం అంటే ఇంకా మందు తినకుండా ఉండే కోసము, అనగా రోగమే రాకుండా ఉండే కోసం.
1: You take medicine now so that you don't need any medicine later.
0: జన్మం వచ్చిందే దేనికోసము?
1: Why are you born?
0: తిరిగి జన్మం రాకుండా ఉండే కోసం జన్మం.
1: Not to be born again.
0: అది సరైన ఆన్సర్.
1: That is the correct answer.
0: పరీక్షకు ఎందుకు నువ్వు పోతున్నావు?
1: వై డు అపియర్ ఫర్
0: తిరిగి పరీక్షకు పోకుండా ఉండే కోసం పోతున్నావు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ యు డోంట్ అపియర్ అగైన్.
0: అంతేగాని తిరిగి నీ పరీక్ష పోవటం ఫెయిల్ కావటం, పరీక్ష పోవటం ఫెయిల్ కావటం ఇదేనా? ఇది కాదు. తిరిగి పరీక్షకు పోకుండా ఉండాలి.
1: ఇఫ్ యు అపియర్ ఫర్ ఎగ్జామినేషన్ నౌ, సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ లేటర్.
0: ఇలాంటి ఆన్సర్స్ మనం చక్కగా గుర్తించుకొని త్వరగా వర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో హావ్ టు నో ది ఆన్సర్స్ క్లియర్లీ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్.
0: పిల్లలందరూ కూడా ఇలాంటి దీర్ఘమైన ఆలోచనలు చేయటం లేదు.
1: స్టూడెంట్స్ విల్ నాట్ థింక్ దట్ డీప్ ఎనఫ్.
0: ఒక చిన్న పదం,
1: a small word,
0: nityamu nenu ostunnanu antaru.
1: We say that I come every day.
0: Nityam anaga em?
1: What do you mean by nityam?
0: Abbo, idi chaala pedda artham tho kudinatundi.
1: It has got lot of meaning.
0: Nityam anaga mana udrishti lopala dinamu antuntaru.
1: Nityam means every day, a day.
0: Nityam anaga marpu chendanatundi.
1: నిత్యము మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్.
0: నిత్యమైనటువంటిది,
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: సత్యమైనటువంటిది,
1: దట్ విచ్ ఇస్ ట్రూ.
0: త్రికాల బాధ్యమైనటువంటిది,
1: విచ్ ఇస్ ఇండివిజువల్.
0: మూడు కాలములందు మారనటువంటిది,
1: దట్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: నిత్యము,
1: దట్ ఇస్ నిత్యం.
0: ఇంత గొప్ప అర్థంగా ఉండేటువంటి దాన్ని నిత్యం అంటే ఒక దినము గా మనం భావిస్తున్నాం.
1: ఇట్ హస్ గాట్ సచ్ ఎ గుడ్ లాట్ ఆఫ్ మీనింగ్.
0: వేదాంత పరిభాష యందు ఒక్కొక్క పదమున కూడా ఎంతో అమితమైనటువంటి అఖండమైనటువంటి ఒక విలువలంతా ఉంటున్నాయి.
1: ఇన్ వేదాంత every small word has got infinite meaning behind.
0: Vidyarthulara,
1: students,
0: mana jeevitham anetundi paramarthika jeevitham.
1: Our life should be spiritual.
0: Kaani ippudu manam jeevichedi vyavaharika jeevitham.
1: But we lead a worldly life.
0: Kaani deeni phalathamu pratibhashikam.
1: But the result is one of mistaken identity.
0: Paramarthikamu,
1: spiritual,
0: vyavaharikamu,
1: worldly,
0: pratibhashikamu.
1: And that mistaken identity,
0: ekatvani manam chudali.
1: We should know the unity of the three.
0: దీనిని త్రికూటము అన్నారు.
1: This is called త్రికూటం.
0: ఆ త్రికూట స్వరూపుడే భగవంతుడు.
1: God is in the form of త్రికూటం.
0: త్రికూటం అనగా ఏమిటి?
1: What do you mean by త్రికూటం?
0: సముద్రము.
1: Ocean.
0: సముద్రం ఇది పారమార్థికము.
1: This ocean is spiritual.
0: ఈ సముద్రం అనేటువంటి దాంట్లో అలలు ఒకదాని తర్వాత ఒకటి పుడుతూ ఉన్నాయి, ఇదే వ్యావహారికము.
1: So many waves emanate, originate out of this ocean.
0: ఈ వేవ్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: Where from are they born?
0: సముద్రం నుంచినే పుడుతున్నాయి.
1: They're born out of the ocean.
0: ఈ సముద్రంలో ఏ రుచి ఉంది?
1: What taste is there?
0: ఆ రుచి ఈ వేవ్స్ లో కూడా ఉంటుండాలి.
1: The taste of the ocean is very much there in a wave.
0: ఈ సముద్రంలో ఏ విధమైనటువంటి ఒక తెలుపు ఉంది?
1: What kind of
0: brightness is there? తెలుపు ఉంది. సముద్రంలో ఏ గుణములు ఉంటున్నావో అలల్లో కూడా అదే గుణములే ఉంటున్నాయి.
1: The qualities of the ocean are very much there in waves.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి సముద్రం నుంచి వ్యావహారికమైనటువంటి అలలు మనం పుడుతున్నాయి.
1: Therefore out of the spiritual ocean there starts the waves of worldly life.
0: ఈ యొక్క వ్యావహారికమందు కూడాను పారమాత్మికమైనటువంటి భావాలు ఉండాలి.
1: సో ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్ వీ షుడ్ కీప్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: ఈ వ్యావహారికమైనందు కూడాను ప్రాతిభాసికము నురుగుంటుండాలి.
1: దెన్ వీ ఫైండ్ ద ఫోమ్ ప్రాతిభాసిక.
0: కనుకనే సముద్రమునందు అలలయందు నురుగునందు ఒకే గుణం ఉంటుండాలి.
1: Therefore, the ocean, the wave, and the foam,
0: అప్పుడే ఇది సముద్రంలోకి అలలు అని చెప్పడానికి వీలవుతుంది.
1: Then only you can call it, it's a wave.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: సచ్చిత్ ఆనందం అనేటువంటి ఓషన్ నుంచి కూడాను మానవత్వం అనేటువంటి అలలు పుట్టేది.
1: Out of this ocean of Satchidananda, the being awareness and bliss, you find the waves of
0: mankind.
1: So everyone must possess this Satchidananda.
0: Sat anaga emiti?
1: What is Sat?
0: Being.
1: Sat is being.
0: Chit anaga emiti?
1: What is Chit?
0: Awareness.
1: Awareness.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వము ఆనందము.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ ఆనంద బ్లిస్.
0: కనుకనే మనం ఆనందాన్ని కోరుతున్నాము.
1: యు వాంట్ టు బి బ్లిస్ఫుల్.
0: చిత్ అనేటువంటిది మనలో ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అవేర్నెస్ ఇన్ యూ.
0: సత్ అనేటువంటిది కూడా మనలోనే ఉంటుండాలి.
1: ద బీయింగ్ ఈజ్ ఇన్ యూ.
0: కనుకనే మన బాబా అనేటువంటి పదంలో ఉండే ఈ యొక్క సత్యాన్ని మీరు గుర్తించవచ్చును.
1: యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇన్ ది వెరీ నేమ్ బాబా.
0: బాబా డబుల్ డిగ్రీ, BA BA.
1: Baba has got double degree, B.A. B.A.
0: B, first B, bliss, being.
1: First B, being.
0: Being.
1: B.
0: A, awareness.
1: A, awareness.
0: B, bliss.
1: B, bliss.
0: A, ఆనందం.
1: A, ఆనందం.
0: చూసావా? సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటిది ఈ బాబా.
1: Baba is the very embodiment of Satchidananda, being awareness and bliss.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ యొక్క నాలుగింటి యొక్క తత్వం ఉంటున్నాయి.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్, ఇన్ ఎవ్రీ క్రీచర్, దేర్ ఇస్ దిస్.
0: మన కంటెదురు ఎంతమందో మరణిస్తున్నారు.
1: వి సీ మెనీ పీపుల్ డై ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: అస్. కానీ నేను ఉంటాను అని నమ్ముతున్నాడు.
1: బట్ వన్ ఫీల్స్ దట్ ఈస్ పర్మనెంట్.
0: అనగా అదే బీయింగ్ చెప్తుండాలి, మరే నీవు చచ్చేటువంటి వాడు కాదు.
1: యూఆర్
0: దేహం పోతుండాలి, నీవు చావవు.
1: ఇట్స్ ద బాడీ దట్ డైస్ బట్ నాట్ యూ ది స్పిరిట్.
0: కనుకనే ఆత్మ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
1: సో దిస్ ఆత్మ ఇస్ పర్మనెంట్. ఇట్ హెస్ నో డెత్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ దేహానికి కూడాను అలాంటి తత్వం రావాలి.
1: ద బాడీ ఆల్సో షుడ్ నో దిస్ నేచర్.
0: అంటే ఏమిటి?
1: వాట్ డస్ ఇట్
0: మీన్? దేహం చావకుండా ఉండాలా? కాదు, దేహం పోయినా తిరిగి జన్మం లేదు.
1: ఈవెన్ ఇఫ్ ది బాడీ డైస్, వన్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: అట్టి దైవ ప్రేమ అనేటువంటి అమృతాన్ని తాగినటువంటి వానికి నో జన్మం, పునర్జన్మ నవిద్యతే.
1: Therefore, the one who drinks the nectar of the divine grace will not be born again.
0: Punarapi jananam, punarapi maranam. Adi kaadu manaku.
1: His life should not be the repeated life after life.
0: Odle ginja untundadi.
1: Here you find a paddy.
0: Paddy.
1: Paddy.
0: Ee paddy ni matti lo veste.
1: If you just sow it in the soil.
0: Punarapi jananam, punarapi maranam. Punarapi jananam, punarapi maranam.
1: As paddy grains are sown, they grow again and again.
0: Aa husk teesi veseyandi.
1: Remove the husk.
0: మట్టిలో పెట్టండి.
1: కీప్ ఇట్ ఇన్ ద గ్రౌండ్.
0: పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే.
1: ఇట్ విల్ నెవర్ స్ప్రౌట్ అప్, ఇట్ విల్ నెవర్ జర్మినేట్.
0: రాదు ఇంక జన్మ.
1: ఇట్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: ఆ హస్కే మన యొక్క అభిమానము.
1: సో దిస్ హస్క్ ఆఫ్ ది ప్యాడీ గ్రెయిన్ ఇస్ అవర్ అటాచ్మెంట్.
0: అభిమానం అనే హస్క్ ఉండినంత వరకు కూడాను మనకు పునరపి జననం, పునరపి మరణం.
1: సో లాంగ్ దేర్ ఇస్ ది హస్క్ ఆఫ్ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ టు బి బోర్న్ అగైన్.
0: కనుకనే శంకర్ల వారు కూడా చెప్పాడు.
1: సో శంకర్ సెడ్,

0: When death is at your doorstep, your grammar will not come to your rescue. Oh fool, chant the name of God. Hari Govinda, Hari Govinda.
1: Oh manda buddhi.
0: Oh dull-headed dunce.
1: Oh doubt buddhi.
0: Oh doubting fellow.
1: నీవు ఏమాత్రం కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఇట్ ఫ్రేజ్.
1: హరి గోవింద, హరి గోవింద,
0: రిపీట్ గాడ్స్ నేమ్. హరి గోవింద,
1: దైవాన్ని స్మరించు.
0: థింక్ ఆఫ్ గాడ్.
1: దైవ ప్రేమను నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్, ఎంజాయ్ గాడ్.
1: అమృతాన్ని నీవు ఆరగించు.
0: ఆల్సో డ్రింక్.
1: ఆనందాన్ని అనుభవించు.
0: బీ బ్లిస్ఫుల్.
1: అన్యులకు పంచు.
0: షేర్.
1: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ప్రయత్నించు.
0: అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంజాయ్ గాడ్స్ బ్లెస్.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
0: దిస్ ఇస్ ది చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: సంపాదించాను, ఇండ్లు కట్టాను, అది చేశాను, ఇది చేశాను, ఏం చేసి ఏం ప్రయోజనము?
0: Not that you have earned money, that you construct
1: a house. Oh, yes, for you. Vatti chetulatone povali.
0: As you leave this world, you must go empty.
1: Ye okka chinnadi kuda nu venta teesukodaniki veelu kaadu.
0: You cannot take even a minute thing.
1: Inta mattaina mana venta teesukoni pothite Bharatadeshamlo matti kuda nu ration ochinteetuvattadi.
0: If there is possibility to take fistful of sand, there will be no sand in Bharat at all.
1: తాను కట్టిన ఇంటిలో కూడా ఆ యొక్క దేహాన్ని ఉంచారు ఎవరు?
0: The body will not be kept in this house way which is built by him. It will be kept outside.
1: ఇలాంటిది ఈ దేహం.
0: దిస్ ఇస్ ద బాడీ.
1: కానీ అలాంటి దేహంతో మనం సాధించవలసిన దాన్ని మంచిగా సాధించాలి.
0: బట్ విత్ దిస్ బాడీ వీ షుడ్ అచీవ్ వాట్ వి హావ్.
1: దేహం అమృతము, కానీ మనసు, ఆత్మ అమృతము.
0: బాడీ ఇస్ అమృత ఫాల్స్, బట్ ఆత్మ ఇస్ అమృత నెక్టర్ అండ్ ఇమ్మోర్టల్.
1: అమృతమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడపాలి.
0: సో లీడ్ అన్ ఇమ్మోర్టల్ లైఫ్.
1: ఏమిటి ఆ అమృతం జీవితం?
0: వాట్ ఈస్ దట్ నెక్టర్ ఐన్ లైఫ్?
1: దైవ ప్రేమకు పాత్రులు కావాలి.
0: వీ షుడ్ డిసర్వ్ గాడ్స్ లవ్.
1: అది ఒక్కటి ఉంటే ఇంకెన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ గాడ్స్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక
0: సో
1: విద్యార్థులు,
0: స్టూడెంట్,
1: ఈ విద్యతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ స్టడీ,
1: ఈ విజ్ఞానంతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ సైన్స్,
1: మీ యొక్క డిస్క్రిమినేషన్ తో పాటు
0: విత్ యువర్ డిస్క్రిమినేషన్,
1: మీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు ఎరగాలి.
0: యూ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ఆత్మ.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అని.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ సుప్రీమ్ ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్
1: నాలెడ్జ్. ఈ లోక సంబంధమైన విద్యలు అన్నీ కూడా కేవలము చిన్న చిన్న కాలువల వంటివి.
0: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ స్మాల్ లేక్.
1: అన్ని కాలువలు చేరి సముద్రంలో చేరిపోవాలి.
0: ఆల్ రివర్స్ మర్చ్ అల్టిమేట్లీ ఇన్ ఎన్ ఓషన్.
1: సముద్రం ఆధ్యాత్మిక విద్య.
0: ఓషన్ ఈజ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: నదీనాం సాగరోగతి.
0: ఆల్ రివర్స్ మర్చ్ ఇన్ ఓషన్.
1: ఈ నదులకు మరొక చోట స్థానం లేదు.
0: రివర్స్ డోంట్ గో ఎనీవేర్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ నదులకు కొన్ని గట్లు పెట్టాలి.
0: హౌఎవర్ ఎవ్రీ రివర్ షుడ్ హావ్ సర్టన్ బండ్స్.
1: దీనికి గట్టు లేకపోతే
0: వితౌట్ బండ్స్
1: ఎట్ట ప్రవహిస్తుందో, ఎన్ని కొంపలు ముంచుతుందో, ఎన్ని గ్రామాలు ముంచుతుందో, ఏమి ప్రమాదం చేస్తుందో ఎవరు చెప్పడానికి వీలు?
0: రివర్ వితౌట్ బండ్స్ మే ఫ్లో ఇన్ ఎనీ డైరెక్షన్ సో దాట్ ద హోల్ ఏరియా ఇస్ ఇన్ రూమ్ అండ్ డ్రౌన్.
1: చాలా వేగంగా పోతుంటుంది.
0: బికాస్ దిస్ ఫ్లో ఆఫ్ లైఫ్ రన్స్ వెరీ ఫాస్ట్.
1: చాలా డీప్ గా ఉంటుంటుంది, లోతుగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ సో డీప్.
1: కనుక ఇలాంటి ప్రవాహాన్ని మనం సముద్రంలో చేర్చాలంటే ఏం చేయాలి?
0: వాట్ షుడ్ వి డూ ఇన్ ఆర్డర్ టు మర్జ్ ఇన్ ఓషన్?
1: ఇటువైపున ఒక గట్టు, ఇటువైపున ఒక గట్టు కట్టుకోవాలి.
0: వి మస్ట్ హావ్ వన్ బన్ దిస్ సైడ్ అనదర్ ఆన్ ద
1: సైడ్. అదే అష్టాక్షర నామము.
0: దట్ ఈస్ ఎయిట్ లెటర్డ్ నేమ్.
1: సంశయాత్మ వినశ్యతే. ఇది అష్టాక్షర నామం. సంశయాత్మ వినశ్యతే. నిస్సంశయంగా ఉంటుండాలి. సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. సంశయం తామస్ కాకూడదు.
0: సంశయాత్మ వినశ్యతే ఇస్ వన్ బండ్ ఎయిట్ లెటర్ వన్. నెవర్ గివ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: ఒకవైపున ఆ సంశయాత్మ వినశ్యతే.
0: సో వీ షుడ్ బి డౌట్లెస్ ఆన్ వన్.
1: రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది ఎనిమిది అక్షరాలు.
0: ద సెకండ్ బండ్ ఆన్ దిస్ సైడ్ ఇస్ ఎయిట్ లెటర్డ్ శ్రద్ధావాన్ లభతే.
1: శ్రద్ధ ఒకవైపున, నిస్సంశయం ఒకవైపున, ఈ రెండు కట్టు కట్టిందంటే ఈ యొక్క జీవితం అనే ప్రవాహం నేరుగా పోయి అనుగ్రహం అనే సాగరంలో చేరిపోతుంది.
0: దేర్ఫోర్ విత్ టూ బండ్స్ ఆన్ ఐదర్ సైడ్, doubtlessness on one side, steadfastness on another side, this river will flow and merge in the grace of ocean.
1: ఎన్ని జపంలో చేస్తున్నారు?
0: వీ డూ జపనా.
1: ఎన్ని శ్రవణంలో చేస్తున్నారు?
0: వీ లిసన్ టు మెనీ థింగ్స్.
1: ఎంత ధ్యానంలో చేస్తున్నారు?
0: వీ మెడిటేట్.
1: కానీ ఈ నది ముందుకు పోవటం లేదు.
0: బట్ వీ డోంట్ మార్చ్ ఫార్వర్డ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: భౌతికమైనటువంటి దీంతో నువ్వు చేస్తున్నావు.
0: దాట్స్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ.
1: ఇదంతా కూడా కేవలం టేప్ రికార్డు, గ్రామ్ఫోన్ ప్లేట్ వంటివి.
0: ఇట్ ఈస్ లైక్ ఎ టేప్ రికార్డ్ అండ్ గ్రామ్ఫోన్ ప్లేట్.
1: ఆ గ్రామ్ఫోన్ ప్లేట్ పాడే సమయంలో ఏడుస్తుంది.
0: గ్రామ్ఫోన్ ప్లేట్ యాజ్ యూ లిసన్ టు ఇట్ యూ.
1: కానీ దాని చూసి ఏమైనా ప్లేట్ ఏమైనా ఏడుస్తుందా?
0: బట్ గ్రామ్ఫోన్ ప్లేట్ విల్ నాట్ క్రాయ్.
1: కనుక ఏ నిమిషంలో ఎప్పుడు జరుగుతుందో,
0: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ మూమెంట్,
1: నిమిషానికి ఏమి జరుగును, ఎవరు ఊహించెదరు.
0: హూ కెన్ ఇమాజిన్ వాట్ ఈస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ ఎట్ వాట్ మోమెంట్.
1: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదురు.
0: ఎట్ వాట్ మోమెంట్ ఆఫ్ టైమ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ హూ కెన్ ఇమాజిన్.
1: కనుక నిమిషమునకును క్షణ క్షణమునకును మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
0: So we should be very careful every minute, every moment.
1: Kanukane tasma jagrata jagrata jagrata annadu.
0: Therefore be careful every moment.
1: Mee vice chancellor chepparu.
0: Your vice chancellor said
1: Adi Shankarla vishayame chaala baaga cheppadu.
0: He also explained Adi Shankara's
1: philosophy. Adu Kaladi anetunte chinna gramamlo puttinatunte vaadu.
0: He was born in a village by name Kaladi.
1: Kaani atani peetadhipatiga chesinappudu,
0: but when he is made head priest,
1: Adi Shankarlaku etti ahankaramu ledu.
0: Adi Shankara had
1: etti mamakaramu ledu.
0: No attachment.
1: Etti asuyalu ledu.
0: No jealousy.
1: Kaani tarvata vachinatunte varikanta kudu madhya madhya varikanta ivanni praveshistu vachayi.
0: But the followers thereafter, they had all these traits.
1: శంకరాచార్యులు ఇది కనుక్కున్నాడు.
0: శంకరాచార్య కుడ్ నో
1: ఈ మఠములకు ఒక పద్ధతి పెట్టాలి.
0: హీ వాంటెడ్ ఎ ప్రొసీజర్ టు బి అడ్హియర్డ్.
1: ఇటువైపున ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్, అటువైపున ఒక ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్.
0: హీ అసైన్ ద జాబ్ టు వన్ పర్సన్ టు సర్వ్ ఎస్ వాచ్మ్యాన్. దండం
1: చేతిలో పట్టుకోవాలి.
0: అనదర్ ఆన్ ద అదర్ సైడ్
1: దండం చేతిలో పట్టుకోవాలి.
0: అండ్ వన్ షుడ్ హోల్డ్ ద స్టిక్ ఆన్ హ్యాండ్.
1: రెండు నిమిషాలకు వాడు ఇటువైపున వీడు అటువైపున ఒక వాక్యాన్ని చెప్తూ పోవాలి.
0: So for every 2 minutes they should move in the opposite directions, repeating one sentence.
1: ఈ మూడవ శంకరాచార్యులు వచ్చాడు.
0: Then came the third శంకరాచార్య.
1: ఆయన అనుకుంటున్నాడు, ఆహా ఇంత భూములు ఉన్నాయి నాకు, ఇంత ఇదిగా ఉంటుంది, ఇంత ప్రజలంతా నన్ను ఆకర్షిస్తున్నారు, ప్రజలంతా కూడా నన్ను ఆరాధిస్తున్నారు అని కొంచెం అహంకారంగా తలుచుకుంటూ వచ్చాడు. జాగ్రత్త జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనుకుంటూ వచ్చారు.
0: Then immediately there appeared 2 people walking in the opposite direction, repeating be careful.
1: పోయారు ఓ శంకర్ల వారా ఈ అహంకారానికి అవకాశం ఇవ్వద్దు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని ఆ ప్యూన్స్ హెచ్చరిస్తూ వచ్చారు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దే వర్ కాషనింగ్ హిమ్ నెవర్ బీ ఈగోయిస్టిక్ బీ కేర్ఫుల్.
1: అది ఏ మీలో కూడా అట్టి జాగ్రత్త ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాషన్.
1: భగవంతుని నామం అనేటువంటి యొక్క థ్రెడ్ తో,
0: with the thread of God's name,
1: rope,
0: with the rope of God's
1: thread,
0: not thread rope,
1: naam anetundi very strong rope,
0: this name is a strong rope,
1: ee naamam anetundi thraduto,
0: with this rope of God's name,
1: naami ane bhagavantuni katti,
0: and you have to bind the God himself,
1: naalukane gootaniki baaga bigichali,
0: and the tongue must be tied up to a post tightly.
1: కనుకని ఈ నామం అనేటువంటి త్రాడు నాలుక అనేటువంటి గూటానికి చక్కగా కట్టేస్తే భగవంతుడు మీ దగ్గర నిలిచిపోతాడు.
0: అండ్ దేర్ఫోర్ దిస్ రోప్ ఆఫ్ గాడ్స్ నేమ్ టైడ్ అప్ టు దిస్ టంగ్
1: నామము త్రాడు
0: అండ్ గాడ్స్ నేమ్ ఇస్
1: రూపము
0: అండ్ గాడ్ ఇస్ ఫార్మ్
1: గూటము నాలుక
0: అండ్ ఇట్స్ ది టంగ్ దట్ ఇస్ ద పోస్ట్ హియర్.
1: కనుక మీకు నాలుక కట్టి వేయాలి.
0: సో యు హావ్ టై అప్ దిస్ టంగ్
1: జిహ్వే
0: ద టంగ్
1: రసగ్ని
0: నౌస్ ది టేస్ట్
1: మధుర ప్రియత్వం
0: కెన్ స్పీక్ స్వీట్ వర్డ్స్
1: హితం త్వం
0: ఇన్ ఎ ప్యాలెటబుల్ వే
1: పరమం వదామి. ఆ పవిత్రమైనటువంటి ఇది చెప్తున్నాను,
0: ఇట్ ఈ సీక్రెట్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యు.

0: ఆ మధురాక్షం ఏమిటి తెలుసిన?
1: యు నో వాట్ దోస్ స్వీట్ వర్డ్స్ ఆర్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: దోస్ స్వీట్ లెటర్స్ ఆర్ దీస్ గోవింద మాధవ.
0: అంత మధురమైనటువంటివి అవి.
1: దట్ సో స్వీట్.
0: కనుకనే మాధవుడు అన్నారు.
1: ఈజ్ మాధవ.
0: మాధవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మాధవ?
0: మా అనగా మాయా.
1: మా
0: అనగా లక్ష్మి.
1: లక్ష్మి.
0: మా అనగా భూమి.
1: అర్త్.
0: కాబట్టి భూమికి లక్ష్మికి ఈ యొక్క వేదములకు ధవుడు.
1: సో
0: ధవుడు అనగా భర్త.
1: ధవ మీన్స్ మాస్టర్.
0: మాస్టర్.
1: మాస్టర్.
0: ఇతని అధికారి.
1: హీ హస్ గాట్ అథారిటీ.
0: మా ధవ. లక్ష్మికి అధిపతి.
1: ఈజ్ ద మాస్టర్ ఆఫ్
0: భూమికి. మాస్టర్.
1: మాస్టర్ ఆఫ్ అర్త్.
0: చూసావా? మాధవుడు మాయకు హస్బెండ్.
1: He is the husband of this illusion.
0: Kaga Madhava anetunte padamuku inta artham untundadi.
1: The word Madhava has got lot of meaning.
0: Anaga mayaku thanu yajamanuduga unnadu.
1: He is the master of this illusion.
0: Lakshmiki thanu yajamanuduga unnadu.
1: The master of wealth.
0: Prakrutiki thanu yajamanuduga untundadu.
1: The master of this nature.
0: Atuvanti yajamanudini manam pattinappudu sarvamu manaku vasamaipothundi.
1: When once you submit yourself to the master, you can have anything else.
0: Damodara Madhaveti.
1: గోవింద దామోదర మాధవ.
0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: జాగ్రత్తగా విను.
1: లిసన్ కేర్ఫుల్లీ.
0: జిహ్వే,
1: ఓ టంగ్.
0: రసగ్ని,
1: వన్ దట్ నోస్ టేస్ట్.
0: నీకు రసం తెలిసినటువంటి దానికి రుచి తెలుస్తుంది నీకు.
1: యు నో ది టేస్ట్.
0: మధుర ప్రియత్వం. ఎంత మధురం పలుకుతావు నీవు.
1: హౌ నైస్, హౌ స్వీట్లీ యు టాక్.
0: నీవు చాలా గొప్పదానివి.
1: యు ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీ దగ్గర ఉన్నటువంటి మహాగుణములు దేనికి లేవు.
1: గ్రేట్ క్వాలిటీస్ ఇన్ యూ ఆర్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్.
0: ఏదైనా ఒక పదార్థం నాలుగు పైన పెట్టినప్పుడు
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: తీయంగా మధురంగా ఉంటుంటే నేను అనిపించకూడదు.
1: ఇఫ్ ఎనీ డెలీషియస్ ఐటమ్
0: సర్వాంగానికి సప్లై చేసేటువంటి విశాల హృదయమైనటువంటి స్టమక్ కు అందించాలి అని మింగివేస్తుంది.
1: ద టంగ్ ఫీల్స్ దట్ ఇట్ షుడ్ నాట్ కీప్ ది ఫుడ్ టు ఇట్ సెల్ఫ్ బట్ ఇట్ సప్లైస్ టు ది ఎంటైర్ బాడీ.
0: చేదుగాను రుచిహీనంగా ఉంటుంటే ఇది మనకొద్దు అని బయట పారేసేస్తుంది.
1: బట్ if that item, the food partaken, is bitter and tasteless, it will be spitted out.
0: Inka deeni yokka chama.
1: Forbearance.
0: Chama satyam.
1: Forbearance.
0: Chama vedamu.
1: It is Veda.
0: Chama dharmamu.
1: It is dharma.
0: Chama yogamu.
1: It is yoga.
0: Chama yajnamu.
1: Yajna.
0: Chama sarvasvambu sarvalokamulandum.
1: Forbearance is everything in all the worlds.
0: Aa chama okka nalukuku maatrame untunda.
1: It is this forbearance that the tongue has.
0: Yes, Lord.
1: How?
0: దంతములు ఉన్నాయి, 32 దంతములు, చాలా సూటిగా ఉంటున్నాయి, మంచి కత్తుల వలె ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ షార్ప్ టీత్ లైక్ స్వోర్డ్స్. 32
0: దాని మధ్యలో వెరీ సాఫ్ట్ టంగ్ ఉంటుండాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ 32 షార్ప్ టీత్ దేర్ ఇస్ ద సాఫ్ట్ టంగ్.
0: ఏ కొంచెం అటు ఇటు తెగిపోయినా కట్ చేస్తాయి టంగ్.
1: ఎ స్లైటెస్ట్ స్లిప్ విల్ కట్ ది టంగ్.
0: ఇలాంటి చాలా దుర్మార్గుల మధ్యలోపల తని నాలుక జీవిస్తుంటుండాలి.
1: అమాంగ్ సరౌండెడ్ బై ది వికెట్ పీపుల్ టంగ్ ఈస్ లీడింగ్ ఏ లైఫ్.
0: జీవించాలి.
1: యూ షుడ్ బి లైక్ దాట్.
0: దుష్టుల మధ్య లోపల కూడాను నాలుక వలె జీవించాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వికెట్ పీపుల్ లీడ్ ది లైఫ్. రాక్షసుల
0: మధ్య లోపల విభీషణుడు ఏ విధంగా జీవించాడు అట్లా జీవించాలి.
1: జస్టిస్ విభీషణ lived in the midst of the demons.
0: నాలుక ఈ యొక్క ఓపిక కలగటం చేత ఎంత కాలమైన నాలుక ప్రభానమ దేవుడు.
1: ద టంగ్ హస్ గాట్ సచ్ ఎ మైటీ పేట్.
0: కానీ మొట్టమొదట పడిపోయేది మన పండ్లే.
1: సో ఇట్స్ ఓన్లీ టీత్ దట్ ఫాల్ డౌన్.
0: ఆ దుర్మార్గాలే మొట్టమొదట పడిపోతాయి.
1: సో ది వికెట్ పీపుల్ ఫాల్ డౌన్ ఫస్ట్.
0: శాంతం కలిగినటువంటి నాలుక ఎప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది.
1: ద టంగ్ దట్ సింబలైజెస్ పీస్ రిమైన్స్ పర్మనెంట్లీ.
0: అంతేకాదు చాలా గౌరవమైనటువంటి నాలుక.
1: బట్ ది టంగ్
0: ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఈ క్యాట్ ర్యాట్ మాదిరి సంచారం చేయదు.
1: ద టంగ్ విల్ నాట్ విజిట్, will not go around the room to room like cat and rat.
0: ఏ మాటలు వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా తన నోటిలో తానే నించుకుంటుంది. గాని అని ముందుకు ఏ మాత్రం రాదు.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్,
0: తన ఇల్లు వాకిలి దాటి బయటికే రాదు పాపం.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ డేంజర్ అండ్ కాషన్, ఇట్ విల్ జస్ట్ రిమైన్ వేర్ ఇట్ ఈస్. ఎప్పుడైనా ఇట్ విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద డోర్ స్టెప్.
0: ఎప్పుడు ఎంత మాటలు మాట్లాడినప్పటికీ నాలుగు బయటికి రాదు.
1: You may speak for any length of time, tongue will not come out.
0: దాని గౌరవంగా ఉంటుంటది.
1: It keeps up its own respect.
0: ఆ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Keep up that.
0: అందువల్లే జిహ్వే రసగ్ని మధురప్రియత్వం. ఎంత గొప్పదానివి నీవు.
1: How noble, how great you are.
0: కనుకనే అట్టి నోబెల్ ప్రైజ్ మనం పొందాలి.
1: So we should get that noble prize of that type.
0: ఆ నోబెల్ ప్రైజ్ ఈ నాలుగు మనం తెప్పించాలి.
1: అండ్ వీ షుడ్ సీ దట్ ద టంగ్ విన్స్ ద నోబెల్ ప్రైజ్.
0: అటువంటి నోబెల్ ప్రైజ్ ను మనం అందుకోవాలనుకుంటే,
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ దట్ నోబెల్ ప్రైజ్,
0: దైవ ప్రేమను మనం పొందాలి.
1: వీ షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: దైవానుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వీ షుడ్ ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: రెండు అనేటువంటిది లేకుండా ఒకటిగా మనం కావాలి.
1: వీ షుడ్ యూనిఫై ఎవ్రీథింగ్ ఇంటూ వన్, నాట్ టూ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: వీ షుడ్ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ షుడ్ బి రిడీమ్డ్.
0: ఇది శంకర్ల వారు చెప్పిన అద్వైతం.
1: This is the doctrine of non-dualism taught by Shankaracharya.
0: Dualism ei untundakoddu.
1: There is no dualism.
0: A man with a dually mind is half blind.
1: The man with dual mind is half blind.
0: He half blind ga undakoddu.
1: You should never be half blind.
0: Unte purti blind ga undu.
1: Let you be totally blind.
0: Lekapothe purti drushtini penchuko.
1: Or have vision, total
0: half
1: vision.
0: Half blind pettukunte itu itu pota atu pota.
1: But if you remain half blind, you don't know where you go, in which direction you walk.
0: కనుక మనము హాఫ్ బ్లైండ్ గా ఉండకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి హాఫ్ బ్లైండ్.
0: ఎప్పుడు హాఫ్ బ్లైండ్ వస్తుంది?
1: వెన్ యూ బికమ్ హాఫ్
0: బ్లైండ్. హాఫ్ బ్లైండ్ అనేటువంటి దేనికి పేరు?
1: వాట్ ఈస్ ది మీనింగ్?
0: క్రో, కాకి.
1: ఇట్ ఈస్ ద క్రో దట్ స్టాండ్స్ ఫర్ దిస్ హాఫ్ బ్లైండ్.
0: చాలా పొడవుగా వస్తుంది.
1: ఇట్ హస్ గాట్ లాంగ్ బీక్.
0: కనుక ఇటువైపు ఉండేటువంటి దాన్ని ఈ కన్ను చూడలేదు.
1: సో this eye cannot watch what is happening
0: the other side. Ee kannu chudaledu.
1: And this eye cannot watch what is happening other side.
0: Sarsariki kaaki itu vetti tipputundi.
1: Therefore the crow moves its head that side and this side repeatedly.
0: Straight ga chudaledu.
1: It never looks straight.
0: కనుక మనము అటు ఇటు తిరగటమే చెంచలత్వం.
1: సో మూవింగ్ ది హెడ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఇస్ అ సైన్ ఆఫ్ వేవరింగ్ నేచర్. చెంచలత్వం
0: అనేటువంటిది ఒక క్రో గుణము.
1: దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ క్రో.
0: ఇలాంటి అనిమల్ బర్డ్స్ ఇది మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ అనిమల్ క్వాలిటీస్.
0: ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ ఆర్ నాట్ బర్డ్.
1: We should remind ourselves, every one of us, that I am man, I am not animal, I am not bird.
0: ఇదమైనటువంటి యొక్క దృఢమైన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ చెంచలత్వం మనలో ప్రవేశించదు.
1: Then once we develop such a strong faith, we'll never waver.

విహారీ మీరా కే ప్రభు హృదయ

సూరదాస ప్రభు.

0: more than the fragrance of the jasmine, more than the champak, more than the butter which you get out of milk, more than the eye of the peacock which is beautiful, even more than the bright moonlight. The love of the mother who has given birth to you is very tender and beautiful.
1: Prema swarupulara.
0: Embodiments of love.
2: ఈ చరాచర ప్రపంచమంతయ కూడాను ఒక శివ తాండవం.
0: The flux that you see in the world is the dance of Shiva.
2: దీని యొక్క అద్భుతము ఆనందము అగోచరము.
0: This is something which one cannot see, one cannot comprehend and understand.
2: ఇందులో రాత్రి పగలు సుఖ దుఃఖములు చావు పుట్టుకలు ఇవన్నీ కూడాను ఈ తరంగముల్లో ఒక లలిత కళలు.
0: There are the waves of night and day, death and life, which goes on forever.
2: ఈ విశ్వమునందు చావు పుట్టుకలనేటువంటివి అతి సహజమైనటువంటివి.
0: It's something very natural that we have death and birth.
2: ధర్మ అధర్మములు కూడాను సహజమైనటువంటివి.
0: Dharma, righteousness and unrighteousness is also very nice. One cannot comprehend and understand.
2: Indulo ratrim pagalu sukha dukkhamulu chaavu puttukalu ivanni kudanu ee

0: సో ద రీజన్ అండ్ ద రిజల్ట్ ఆర్ ద విష్ణు స్వరూప.
1: కనుకనే ఈ రెండింటినీ కలిసి ఒక విధమైన ఒక అభత్యామాగము అన్నారు, అనగా ఒక అస్థిరమైనటువంటి తత్వంతో కూడినటువంటి స్థిరము.
0: సో దర్ ఇస్ ద పర్మనెన్స్ ఇన్ ద ఇంపర్మనెన్స్.
1: దీనినే వేదము అచరం చరమేవచ అనింది.
0: సో దిస్ ఇస్ వాట్ ఇస్ సెడ్ ఇన్ ద వేదస్.
1: అచరం చరమేవచ,
0: దట్ విచ్ ఇస్ స్టడీ మేక్స్ థింగ్స్ మూవ్.
1: కదలకుండా ఉంది,
0: ఇట్ డజంట్ మూవ్,
1: కానీ అన్ని పనులు చేస్తుంది.
0: But it does all the work.
1: దీనికి చక్కని ఉదాహరణము,
0: there's a good example.
1: నీవు రాత్రి భోంచేసి పరుండినావు,
0: you are sleeping after you've had your
1: food. నీ దేహము బెడ్ పైన ఉంటుంది,
0: your body is on the bed.
1: కానీ స్వప్నావస్థలో నీవు సర్వ కార్యములు చేస్తున్నావు,
0: but in your dream you are doing so many things.
1: అనేక ప్రదేశములకు ప్రయాణం చేస్తున్నావు,
0: you are going to many places.
1: అనేక విధమైన కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి అవుతున్నావు,
0: you are subjected to lot of joys and sorrows.
1: ఈ రెండు కూడా నువ్వు ఎక్కడ జరుగుతుండాలి?
0: How is it that you are seeing these things?
1: స్వప్నావస్థ యందు నీవు చరాచరమంతా తిరుగుతున్నావు,
0: ఇన్ యువర్ డ్రీమ్ యువర్ మూవింగ్ అరౌండ్.
1: కానీ దేహరీతిగా చూస్తే బెడ్ పైన స్థిరంగా ఉంటుండాలి,
0: బట్ యువర్ బాడీ ఇస్ స్టడీ ఆన్ ద బెడ్.
1: కనుకనే ఈ చరాచరమంతా చుట్టి కష్టములు నష్టములు దుఃఖములు ఆనందములు అనుభవించేటువంటిదంతా కూడా కేవలము స్వప్న దృశ్యములే.
0: సో ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫ్లక్స్ ఆఫ్ చైన్ సోరోస్ అండ్ జాయ్స్,
1: ఇవన్నీ కూడా స్వప్న దృశ్యములే.
0: దీస్ ఆర్ ఆల్ ద డ్రీమ్స్ దట్
1: మనం ఈనాడు అనుభవించేటువంటి ప్రతి కర్మలు కూడా స్వప్న దృశ్యములే.
0: ఆల్ దట్ వి అండర్స్టాండ్ టుడే అండ్ రియలైజ్ ఇస్ మియర్ డ్రీమ్.
1: ఆత్మ ఒక్కటియే స్థిరమైనటువంటిది, చరం చరం చరం.
0: ఆత్మ ఇస్ ది ఓన్లీ పర్మనెంట్,
1: ఇది చరము అది అచరం.
0: This is steady, that
1: ఈ చరాచరముల యొక్క ఏకత్వమే మానవత్వం.
0: That which moves and that is steady is the principle of man.
1: ఈ దివ్యమైన మానవత్వాన్ని పొంది
0: being divine as man,
1: జంతువునాం నరజన్మ దుర్లభం దుర్లభం దుర్లభం.
0: You've got the birth of a man which is very precious beyond the
1: animal. మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది.
0: Man's life is very,
1: very
0: precious. It's very beautiful.
1: సౌశీల్యమైనటువంటిది.
0: It's full of virtues.
1: అట్టి మానవ జన్మం అందరికీ ప్రాప్తించదు.
0: Not everybody gets the birth.
1: ప్రాప్తించిన ప్రతి మానవుడు కూడా దైవత్వం కోసం పాటుపడడు.
0: Not every man can express divinity within himself.
1: కేవలం కొన్ని ఆరాధనలు చేసుకుంటూ ఆధారం చేత దివ్యత్వాన్ని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Doing some spiritual practices, they want to manifest divinity within themselves.
1: అది మన విగ్రహారాధన.
0: That is idol worship.
1: రాములని కృష్ణుడని ఈశ్వరుడని అల్లా అని జీసస్ అని ఈ విధమైనటువంటి కొన్ని ఆరాధన విగ్రహాన్ని మనం తయారు చేసుకుని తద్వారా ఈ మార్గంలో ప్రవేశిస్తున్నాం.
0: We worship Jesus, Rama, Krishna, whosoever is God, and we want
1: ఈ కొడును తాత్కాలికమైనటువంటి దృశ్యములే.
0: This type of worship is only
1: అనిత్యమైన దృశ్యములే.
0: These are all transitory.
1: అసత్యమైన దృశ్యములే.
0: These are not true.
1: నిరుపయోగమైన దృశ్యములే.
0: These are useless.
1: నిర్గుణ స్వరూపములే.
0: These are all without form.
1: ఇలాంటి దీన్ని మనం ఆరాధన చేసి చేసి ప్రయోజనం ఏమిటి?
0: What's the use of praying to the magnificent?
1: మానవుడు కూడాను
0: ఎవ్రీ మ్యాన్
1: సమాజంలో ప్రవేశించి
0: హి షుడ్ గో ఇన్ టు సొసైటీ.
1: ఈ యొక్క చిత్త స్వరూపాన్ని మనం ఆరాధన చేయాలి.
0: యు హవ్ గాట్ టు వర్షిప్ ద థింగ్.
1: చిత్తమే ధ్యేయము,
0: విచ్ ఇస్ విదిన్.
1: అది శివత్వము,
0: దట్ ఇస్ శివత్వం.
1: అది బ్రహ్మతత్వము,
0: దట్ ఇస్ ద ప్రిన్సిపల్, ఇటర్నల్ ప్రిన్సిపల్.
1: కనుకనే
0: దేర్ఫోర్
1: ఈ బాహ్యమైనటువంటి యొక్క
0: therefore the outward thing
1: laukikamainatundi yokka
0: concerning the world
1: prakrutamainatundi yokka
0: which is very material
1: kramakramina manam sallagimpu chestu ravali.
0: We have got to decrease them gradually.
1: Atma sambandhamaina,
0: to be one with the atma,
1: daivat sambandhamaina,
0: that which is nearer to divinity,
1: brahmatvato kudinatundi yokka ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మనం గుర్తి అందించుకోవాలి.
0: దట్ విచ్ లీడ్స్ అస్ టు ద గోల్ వి హావ్ గాట్ టు బేర్ ఇన్ మైండ్.
1: ఇలాంటి సత్యాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ట్రూత్ టుడే.
1: భక్తునికి భగవంతునిపై ఎంత ప్రేమ ఉన్నదని నీవు చూసుకుంటున్నావు.
0: యు ఆర్ సీయింగ్ హౌ గాడ్ లవ్స్ హ్యూమన్ బీయింగ్.
1: కేవలం నీ ప్రేమను మాత్రమే నీవు కొలత వేసుకుంటున్నావు.
0: యు ఆర్ ఓన్లీ మెజరింగ్ యువర్ లవ్.
1: కాదు, అది తప్పు.
0: నో, దట్ ఇస్ రాంగ్.
1: భగవంతునికి నాపై ఎంత ప్రేమ ఉన్నది దాన్ని నీవు కొలత తీసుకోవాలి.
0: You have got to measure how much God loves you.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం నందే నీవి నిజమైన దివ్యత్వం ఉంటుండాలి.
0: It's the combination of these two things you'll experience the divine.
1: నిర్గుణం,
0: that is without
1: నిరంజనం,
0: without attribute.
1: సనాతనం,
0: it is నికేతనం,
1: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అది
0: it is something eternal and permanent and true.
1: అది బ్రహ్మతత్వము,
0: that is a Brahma principle.
1: అది ఈశ్వరత్వము, అదే ఆత్మతత్వము,
0: that is the atmic principle.
1: కనుకనే ఈ లౌకికమైనటువంటి ఒక బ్రాహ్మణ క్రమక్రమేణా మరచి
0: ఆల్ దిస్ డెల్యూషన్ విచ్ కన్సర్న్స్ ఇట్సెల్ఫ్ విత్ ద వరల్డ్ వి హావ్ గాట్ టు ఫర్గెట్ గ్రాడ్యువల్లీ.
1: మనం అభివృద్ధి పరచుకొని
0: వి హావ్ గాట్ టు ఇన్కల్కేట్ గ్రేటర్.
1: ఆ చిత్తమునకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద చిత్తమనగా.

0: చాలా మంది హృదయము అని అనుకుంటున్నారు.
1: పీపుల్ థింక్ దట్ చిత్త మీన్స్ ద హార్ట్.
0: చిత్తము,
1: చిత్తం ఇస్ నాట్ దట్.
0: సత్ చిత్ ఆనందము.
1: That is Sat Chit Ananda.
0: Sat is Shashvatamu.
1: Sat is permanent.
0: Sit Paripurnamu.
1: That is full.
0: Ee rendintiki oka ekatvame Anandamu.
1: The combination of these two is Ananda.
0: Sat.
1: Sat.
0: Satyamainatundi.
1: That's which is true.
0: Trikala bhajyamainatundi satyam.
1: It is true for all three ages.
0: Endulo idi praveshinchinappudiki idi madhuryame.
1: Any time it's always sweet and nectarine.
0: Alanti madhuramainatundi chakkarini oka chethulo nevu pattukoni.
1: When we have got the sugar in our hands.
0: Paripurnamainatundi gnaname maroka chethulo pattukoni.
1: When we have got wisdom with the full.
0: Ee paripurna gnaname water vantidi.
1: This full wisdom is like water.
0: Ee satyanityamainatundi oka chakkare ee oka bhagavatattvamu.
1: The sugar is the atmic principle of
0: God. Ee chakkara water rendu mix chesthe chakkare kaadu water kaadu syrup ayipothundi.
1: When you mix the sugar and the water, it's not sugar and water, but it's syrup.
0: కనుకని సత్ చిత్తుని రెండింటిని కూడా మనం ఏకం చేయాలి.
1: సో వీ హావ్ గాట్ టు కంబైన్ ద సత్ అండ్ ద చిత్.
0: సత్ అనేటువంటి పరిపూర్ణ తత్వాన్ని,
1: సో ద టోటాలిటీ విచ్
0: వేదం చెప్తూ వచ్చింది, ఓం తత్ సత్ అనింది.
1: వేదస్ సెడ్ ఓం తత్ సత్.
0: ఓం అనగా పరబ్రహ్మము.
1: ఓం ఇస్ సంథింగ్ దట్
0: తత్ అనగా అది తప్ప అది ఏ.
1: దట్ ఇస్ ఇట్.
0: సత్ చిత్ ఆనందము.
1: సత్ చిత్ ఆనంద.
0: దీనికంటే ఆనందం మరొకటి లేదు.
1: There is no ananda joy beyond it.
0: Manam anandanni anubhavinchalani aasistunnamu.
1: We want to enjoy happiness.
0: Yemi manam anubhavinchi aanandamu.
1: What is the happiness that you experience?
0: Tatkalikamaina chanabhangaramaina aanandame.
1: The transitory happiness is what you experience. This is not permanent.
0: Nitya satyamainatundi aanandanni manam anubhavinchadaniki prayatninchali.
1: We have got to strive to experience joy which is endless.
0: Adiye nijamainatundi yokka antarbhavamto koodinatundi yokka aatma swaroopam.
1: And that is the only thing which comes from within you, that is
0: Daniki
1: aatma.
0: Aakaram ledu.
1: It has no form.
0: Aanandam unnadi.
1: It is full of bliss.
0: Aanandame dani swaroopamu.
1: Bliss is its form.
0: Aanandamunaku roopam em undadi.
1: You cannot measure it.
0: Aanandam anubhutiki maatrame labhyam avutundi.
1: You can only experience it.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: ప్రతి మానవుడు కూడా ఇట్టి ఆనందమును ధరించే వస్తున్నాడు.
1: ఎవ్రి మ్యాన్ కమ్స్ ఫుల్ ఆఫ్ లవ్.
0: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు,
1: వెన్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మదర్స్ వూమ్,
0: కంఠమాలలు ఏమి కానరావు.
1: యు కెనాట్ సీ ఎనీథింగ్ అరౌండ్ హిస్ నెక్.
0: మంచి ముత్యపు సరు,
1: హి డజంట్ వేర్ ఎ గార్లెండ్ ఆఫ్ పర్ల్స్.
0: తునకును లేవు.
1: He doesn't have any other precious stones.
0: Melni bangaru danda medaku ledu.
1: He doesn't have any golden necklace around his neck.
0: Ratnalaharamu.
1: He doesn't have a gold
0: diamond necklace.
1: The diamond necklace doesn't shine around him.
0: Pachala pellanu patakaledu.
1: He doesn't have a chain of
0: kaladu
1: sapphires.
0: Kaladu kaladu kaladu mi yokka kantamandu.
1: There is around your neck.
0: Purva janmala karmalu ponduparachi.
1: According to your previous janma birth.
0: Manchi ainanu chedugaina trunchakunda.
1: Whether you have done bad or good without snapping it.
0: Brahma meekichi pampenu baruvumala.
1: Brahma sends you with a heavy garland.
0: Aa baruvaina malane ee dehamu.
1: That very very heavy garment.
0: ఈ దేహం అనేటువంటి తల్లి గర్భం నుండి ఆవిర్భవించింది.
1: This is the body which comes out of the mother's womb.
0: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: That's why it is said mother is God.
0: దేహమునకు ప్రధానమైనటువంటి గురువు, ప్రధానమైన ఆదర్శము, ఫండమెంటల్ స్థానము తల్లి యొక్క హృదయమే.
1: So mother's heart is that which is equivalent to God, her love, her protection and care.
0: మీకు బాగా తెలుసును.
1: All of you know very well.
0: హిందూ పరిషత్తు సెక్రటరీ అశోక్ సింగ్ నా దగ్గరికి వచ్చాడు.
1: యు నో అశోక్ సింగ్లే.
0: స్వామి, మందిరం కట్టాలని మేమెంతో ఆశపడుతున్నాము, రాముడు ఎక్కడ జన్మించినాడు ఆ స్థానం యొక్క దీన్ని మీరు నిరూపించండి అన్నారు.
1: హీ సెడ్ వి వాంట్ టు బిల్డ్ ఎ మందిర్ టు రామ. స్వామి, ప్లీజ్ షోస్ ద ప్లేస్ వేర్ రామ వాస్ బోర్న్.
0: ఎక్కడ పుట్టాడు, మేము ఇప్పుడు నిర్ణయించిన స్థానంలో పుట్టాడా, లేక ఇంకో స్థానంలో పుట్టాడా, లేక మహమ్మడు భజన చేసేటువంటి స్థానంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నారు.
1: Was he born here or where the Mohammedans worship? Swami, please tell us.
0: ఇక్కడ అక్కడ పుట్టినాడు అని పెట్టింది నాకు తెలియదు. కౌసల్య గర్భం అతని స్థానం అన్నాడు.
1: Oh foolish one, he was not born here or there, he was born out of the womb of Kausalya.
0: ఆమె గర్భమే రాముని యొక్క స్థానము.
1: హర్ వూమ్ ఇస్ ద వెరీ ప్లేస్.
0: అదే విధంగా ప్రతి అవతారములు కాని, ప్రతి వ్యక్తులు కాని, ప్రతి శక్తి కాని తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంది.
1: ఎవ్రీ అవతార్, ఎవ్రీ ఫేమస్ పర్సన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మదర్స్ వూమ్.
0: తల్లి కంటే మిగుల దైవం దగ్గర,
1: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ ద మదర్.
0: తండ్రి కంటే మిగులు సన్నిహితుండు,
1: దేర్ ఇస్ నో బడి బెటర్ దెన్ యువర్ ఫాదర్.
0: అంటే కూడా ఆధారభూతుడైనటువంటి దైవత్వం అతని ఈశ్వరతత్వం.
1: బియాండ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్, దట్ ఇస్ ఈశ్వర.
0: ఆ ఈశ్వరత్వం అనేటువంటి సోహం అక్కడ నుంచి ప్రారంభమవుతుండాలి.
1: సో దట్ ఈశ్వర ప్రిన్సిపల్ స్టార్ట్ ఫ్రమ్ సో.
0: ఇక్కడ శ్రద్ధ,
1: హియర్ ఇట్ ఇస్ అర్నెస్ట్నెస్,
0: అనేటువంటి విశ్వాసము.
1: And the other is faith.
0: Soham anetundi rendu chernappude nene daivamu antundadu.
1: So when soham starts, it is the very principle of God.
0: So that,
1: so is that
0: ham ade nenu,
1: that is that
0: deen yokka antaratme tattvam asi.
1: And the underlying meaning is tattvam asi.
0: Kanukane talli garbham nundi puttinatundi prathi manavudu kudanu,
1: so every person who is born out of the womb of the mother, the fame of the mother,
0: talli gauravanni,
1: her prestige,
0: talli pratishthanu,
1: her whatever
0: she is, kaapadentundi yukuduga tayaru kavali, yuthuluga tayaru kavali.
1: You've got to grow up in such a wonderful way as good youth.
0: Durmarguduga natinchinatundi okka Hiranyakashipuni garbhamlo puttadu, Leelavati garbhamlo puttadu Prahladudu.
1: Out of Leelavati, who was the wife of Hiranyakashipa, Prahlada was born.
0: Kaani,
1: but
0: rendintiki atheetamainatundi sthitini pondadu.
1: But he got strength which was beyond
0: అతని సర్వస్వం కూడా తర్వాత పాణిపాదం తత్సర్వతో వచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి అనేటువంటి దివ్యమైన భావంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
1: He had the divine vision that God is all pervasive, his hands, his legs, his head is everywhere.
0: కత్తులతో కొట్టిన,
1: whether he was beaten by the whip,
0: narayan narayan,
1: he went on repeating narayan,
0: paamulato kanipinchina narayan narayan narayan,
1: even when the serpent stung him he went on saying narayan,
0: kondala panunchi netti vesina narayan narayan narayan,
1: when they pushed him down the steep
0: samudramlo nettina narayan narayan,
1: when he was thrown into the sea also,
0: aa vidhamainatundi oka divyamainatundi vishwasam cheta చిత్తం నుంచి నారాయణ రావటం చేత అంత సర్వత్రా నారాయణే కాపాడుతూ వచ్చాడు.
1: Out of the tremendous faith which emanated from his chitta and his faith in God saved him.
0: కనుకనే మంత మన యొక్క చిత్తమునందే ఇమిడి ఉంటుంది ప్రపంచమంతా.
1: So the whole world is within our chitta.
0: అలాంటి చిత్తమును ఈనాడు మర్చిపోతున్నాం.
1: You are forgetting that chitta today.
0: ఈ లౌకికమైన కోరికలన్నిటిని చిత్తులో పడిపోతున్నాము.
1: We are just immersing ourselves in worldly desires.
0: అట్టి తల్లిని మనం గౌరవించి కాపాడి ఆమెకు తగినటువంటి కీర్తిని సంపాదించడమే ఈనాటి జన్మం యొక్క ప్రధాన లక్ష్యం.
1: The goal of today should be that you should revere your mother and try to establish her prestige and dignity.
0: కనుకనే 19వ తేదీ నవంబర్
1: therefore 9
0: లేడీస్ డే అని పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇది.
1: సో ద ఇన్ మీనింగ్ ఆఫ్ మేకింగ్ 19 నవంబర్ ద లేడీస్ డే ఇస్ దిస్. దిస్ ఇస్ ద మీనింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: therefore every man,
0: తల్లి యొక్క ఇష్టాన్ని అనుసరించాలి.
1: You have got to go according to the wish of the
0: mother. ఒకవేళ తల్లికి అంత పరమ జ్ఞానం లేకపోయినప్పుడు, నీవు జ్ఞానవంతుడే అయినప్పుడు నీవు ఆమెకు తగినటువంటి రీతిగా నచ్చ చెప్పాలి.
1: If the mother is not as wise as you, you will have to tell her in a nice way.
0: అమ్మా నీకు తెలియదు,
1: నేను
0: చదువుకున్నటువంటి వాడను, నాకు తెలివితేటలు ఉంటున్నాయి.
1: Mother, you do not know. I have studied a lot. I have learned many things. You have got to tell her in a nice way that she should also see. When you see her point of view and she sees her point of view, when there is absolutely no difference between the mother and the son,
0: కాని ఈనాడు,
1: but today,
0: ఆ పరమ పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని కోల్పోతున్నాము.
1: We are trying to forget this motherhood, the
0: భక్తి తత్వాన్నే కాకుండా,
1: without the principle of devotion,
0: కూడాను కోల్పోతున్నాము.
1: We are also losing faith.
0: లౌకిక విషయంపై ఉన్నటువంటి విశ్వాసము, ఆధ్యాత్మిక తత్వములపైన విశ్వాసం అభివృద్ధి కావటం లేదు.
1: You are not increasing your faith in spiritual things, but you are going down towards the material things.
0: భక్తి భావము కంటే వేరు భావము లేదు.
1: There is nothing beyond devotion.
0: భక్తి భక్తి భక్తి,
1: devotion devotion devotion,
0: భక్తి ఈ రెండు అక్షరములందే సర్వస్వము ఇమిడి ఉంటున్నది.
1: భా and తి, there are the two words.
0: భక్తి అనేటువంటిది బకారం ప్రధానమైనటువంటిది.
1: ఇన్ భక్తి
0: అదే కాంతి స్వరూపము,
1: దట్ ఇస్ లస్టర్,
0: అదే వెలుగు స్వరూపము,
1: దట్ ఇస్ ల్యూమినాసిటీ,
0: అదే ప్రకాంత స్వరూపము,
1: దట్ ఇస్ ఇల్యూమినేషన్.
0: ఆ భా అనేటువంటి కాంతి నుంచి తీ అనేటువంటిది,
1: ఫ్రమ్ భా యు గెట్ ద తీ.
0: ఆ భక్తి అనగా ఆ కాంతిని ఆకర్షించేటువంటి శక్తి.
1: దట్ విచ్ అట్రాక్ట్స్ దిస్ లస్టర్ అండ్
0: ల్యూమినస్. భక్తి నుండి శక్తి.
1: అండ్ ఫ్రమ్ భక్తి యు గెట్ ద శక్తి.
0: శక్తి అనగా శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మూడింటి యొక్క ఏకత్వమే శక్తి.
1: బాడీ మైండ్ అండ్ సోల్ దట్ ఇస్
0: అనేటువంటి సమానంగానే ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఇన్ ద స్త్రీ.
0: భక్తి శక్తి.
1: భక్తి శక్తి.
0: ఈ రెండింటి ద్వారా రక్తి, ప్రాపంచక సంబంధమైన రక్తి.
1: అండ్ దెన్ బిట్వీన్ ద టూ యు గెట్ రక్తి.
0: ఈ ప్రాపంచ సంబంధమైన రక్తిలో మనం మునిగి తేలటం చేత విరక్తి.
1: Getting immersed in worldly things.
0: కొంత కాలంలోకి ఈ ప్రపంచం మనం విరక్తిగా చూస్తుంది.
1: Sometimes we get this type of renunciation.
0: అప్పుడే దైవ రక్తి.
1: It's only when you get disgusted with the world there is God's grace.
0: అప్పుడే భగవంతుడు మనకు భక్తి కూడాను అందిస్తాడు.
1: That God gives us the way to go.
0: ఈ భక్తి చేతని దేహంను కాపాడుకొని దైవ రక్తిని మనం పొందాలి.
1: So you've got to go towards this goal and then
0: తర్వాతనే దీని వల్లనే ముక్తి అనేటువంటిది లభ్యమవుతుంది.
1: There is something called bhukti.
0: కనుకనే తల్లి గర్భం నుండి వచ్చినటువంటి ఈ యొక్క శక్తి సంబంధమైనటువంటి మానవ దేహము ముక్తి వరకు దీని ప్రయాణం సాగించాలి.
1: సో ద మ్యాన్ హాస్ గాట్ టు టేక్ ద జర్నీ రైట్ ఫ్రమ్ ద మదర్స్ వూమ్ టిల్ హి అటైన్స్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: మానవుని యొక్క స్వరూపం యొక్క ప్రయాణము చాలా షార్ట్ కట్.
1: సో యూ కెన్ టేక్ ద షార్ట్ కట్ ఇన్ మ్యాన్స్ జర్నీ టువర్డ్స్ గాడ్. From I to we.
0: ఎంతో దూరం మనం ప్రయాణం చేసి పోనక్కర్లేదు.
1: We need not go any far.
0: తిరుపతికో, కాశీకో, గయకో, ప్రయాగ్కో ఎక్కడికైనా పోవాలంటే చాలా ప్రయాణం చేయాలి.
1: If you go to Banaras, Kashi, Prayag, etc., you've got to go a long way.
0: చాలా షార్ట్ కట్.
1: This is a very short cut.
0: నేను నేను నేను అనేటువంటి ఈ దేహాభిమానం నుంచి మనము మనము అనేటువంటి ఒక ఆత్మాభిమానంలో మనం పడాలి.
1: Giving up that narrow principle of my I, going beyond that to the we.
0: కనుక ఆత్మాభిమానంలో ప్రవేశించడానికి తల్లి యొక్క అనుగ్రహం కూడా అత్యవసరం.
1: టు గో ఇన్ టు దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు రిక్వైర్ ద గ్రేస్ ఆఫ్ ద మదర్.
0: సచీదేవి
1: సచీదేవి
0: తన కుమారుడైనటువంటి చైతన్యుణ్ణి అనేక విధములుగా చీవాట్లు పెట్టింది.
1: షీ స్కోల్డ్ హర్ సన్ చైతన్య.
0: నాయన నీ వివాహమాడు, నీ వివాహమాడు,
1: యు ప్లీజ్ మ్యారీ,
0: నాకు తృప్తి కలుగుతుంది,
1: ఐ బి హ్యాపీ.
0: తల్లి మనసు సంతృప్తి కానటువంటి ఈ వివాహం చేస్తే ప్రయోజనం లేదు అన్నాడు.
1: ఇఫ్ యూ డు నాట్ మ్యారీ అకార్డింగ్ ద మదర్స్ విచ్ ఇస్ నో యూస్.
0: కానీ చైతన్యుడు చెప్పాడు.
1: బట్ చైతన్య సెడ్
0: తల్లి నాకు
1: ఐ డు నాట్ వాంట్ టు మ్యారీ.
0: కోసం నేను చేసుకుంటాను.
1: ఐ డు వాట్ ఎవర్ వర్షిప్.
0: కానీ అది నీకు కూడా తృప్తి లేదు.
1: యు ఆర్ నాట్ ఆల్సో హ్యాపీ.
0: నాకే తృప్తి లేనప్పుడు నీకెట్ల తృప్తి వస్తుంది?
1: ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యాపీ హౌ కెన్ యూ బి హ్యాపీ.
0: వివాహం ఆడాడు.
1: దెన్ హి మ్యారీడ్.
0: లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.
1: హి మ్యారీడ్ లక్ష్మి.
0: తిరిగి ఒక బంగాళాదేశమునకు ప్రయాణం చేసి వెళ్ళాడు.
1: దెన్ హి వెంట్ ఆన్ హిస్ జర్నీ టు బంగ్లాదేశ్.
0: లక్ష్మి అన్నాహారం మానేసేసి ప్రాణం విడిచింది.
1: అండ్ లక్ష్మి డైడ్ ఫాస్టింగ్.
0: దాంతో సచీదేవి చాలా బాధపడింది.
1: సచీదేవి ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ.
0: నేను వద్దంటే కట్టాను ఈ పిల్లవాడికి.
1: హి డిడ్ నాట్ వాంట్ ఇట్ బట్ ఐ గాట్ హిమ్ మ్యారీడ్.
0: కట్టకడపటికి ఈ గతి పట్టింది.
1: అల్టిమేట్లీ హి హాడ్ టు ఫేస్.
0: చాలా విచారంగా ఉన్నది.
1: సో షీ ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ.
0: తిరిగి బంగ్లాదేశం నుంచి వచ్చేసాడు చైతన్యుడు.
1: He came back from Bangladesh.
0: Amma cheppindi vinnava?
1: Amma did you listen to what I said?
0: Manasu ishtam lenappudu enni chesi prayojanam emiti?
1: If we do something which is goes against our vision,
0: ee sambandhamaina vishayanni kuda okokatori Mahabharatamlo kuda jarigindi.
1: So these things have happened even in the Mahabharata.
0: Arjuna vivaham aadale premeena chaala kattuditta pettindi.
1: So that Arjuna should marry.
0: Aneka prayatnalu chesindi.
1: She made a lot of effort, his mother.
0: Premeena kuda nu rani.
1: Then she was a rani.
0: అర్జునుడు కూడాను రాజు.
1: అర్జున వాజ్ ఎ కింగ్.
0: కాబట్టి ఈ రెండింటికి సంబంధం ఏ రీతిగా కుదురుతుంది?
1: సో హౌ కుడ్ యు కంబైన్ దిస్?
0: అర్జునుడు నాకు ఇష్టం లేదు అన్నాడు.
1: అర్జున సెడ్ ఐ డోంట్ లైక్.
0: సరే, ఈ ప్రమేణ తమ సైన్యాధిపతి అయినటువంటి మలయవతిని గట్టిగా బోధించింది. ప్రమేణకు సైన్యాధిపతి కమాండర్ ఇన్ చీఫ్ మలయవతి.
1: సో టు ప్రమేణ ద కమాండర్ ఇన్ చీఫ్
0: మలయవతికి చెప్పింది, ఈ ఎంతైనా సరియే అర్జున్ని ఓడించి అతని దేహం తీసుకుని రామని చెప్పింది.
1: షీ సెడ్ ట్రై టు కాన్కర్ అర్జున్ అండ్ బ్రింగ్ హిస్ బాడీ.
0: మలయవతి చాలా గట్టిది.
1: షీఈస్ వెరీ స్ట్రాంగ్. కేవలం
0: అబలనని మీరు భావిస్తుంటారు, చాలా పొరపాటు, వాడు మహాబలుడు.
1: యూ థింక్ విమెన్ ఆర్ ఫీబర్ బట్ షీ వాజ్ వెరీ స్ట్రాంగ్.
0: ఆమె యుద్ధం చేసింది, అర్జున్ తీసుకుని వచ్చింది.
1: షీ ఫౌట్ అండ్ షీ బ్రాట్ అర్జున.
0: నాకు ఇష్టం లేనటువంటి యొక్క దీనిని నీవు ఏ విధంగా చేసినా నాకు ప్రయోజనం ఉండదు.
1: You cannot do anything which I do not like.
0: Pramila, na dehanni mukkalamukku chesinappudiki na manasu ninnu vivaham aatanki angikarinchadu ani.
1: Even if you cut my body to pieces, I will not feel like marrying you, he said.
0: Arjunudu Krishna bhaktudu.
1: Arjuna was worshiping Krishna.
0: Krishna bhakturalu.
1: Premina also was
0: ఇద్దరు కూడా చేరారు.
1: సో బోత్ ఆఫ్ దెమ్ గాట్ టుగెదర్.
0: కృష్ణ నా యొక్క మనోభిష్టాన్ని నెరవేర్చమని ఈమె కోరింది.
1: She said, Krishna, try to fulfill my personal
0: wish. Arjuna
1: paid to Krishna, Krishna, fulfill my personal
0: wish. నటన సూత్రధారి,
1: హీఈస్ అ గ్రేట్ యాక్టర్, అ సూపర్ యాక్టర్.
0: ఈ రెండింటికి తగినటువంటి ఒక మూడో ప్లాన్ ఏదో వేయాలని చూచాడు.
1: సో హీ సెట్ హీ షుడ్
0: భగవంతుడు ఎప్పుడు కూడా మాస్టర్ ప్లానే, మాస్టర్ ప్లానే, మాస్టర్ ప్లానే.
1: సో కృష్ణ వాంట్స్ టు హ్యావ్ అ మాస్టర్ ప్లాన్.
0: అప్పటికప్పుడు వేసేటువంటి ప్లాన్ కాదు అది.
1: ఇట్స్ నాట్ అ ప్లాన్ జస్ట్ దెన్ అండ్ దేర్.
0: తాను ఇద్దరిని పిలిచాడు.
1: హీ కాల్డ్ బోత్ ఆఫ్ దెమ్.
0: ఆమె ఎడమ చేయి తీసుకున్నాడు.
1: He took their left hand.
0: ఇతని కుడి చేయి తీసుకున్నాడు.
1: He took the right hand.
0: రెండింటిని కలిపాడు.
1: He
0: తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదే విద్యాబలం దైవం అనేక మంత్రాలు చెప్పాడు కృష్ణుడు.
1: He brought both their hands together and started recited many mantras.
0: కృష్ణుని ఆజ్ఞ ఇంకా జవదాటానికి వీలు లేదు. కృష్ణుని ఆజ్ఞ శిరసావహించారు.
1: They have to listen to Krishna wholeheartedly.
0: కాని
1: బట్
0: ఇరువురు ఎందుకు ఒక విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం లేదు.
1: They do not have close relationship.
0: దైవం అన్ని చేస్తాడు.
1: God will do everything.
0: దైవం చేయలేనిటువంటి పని ఒక్కటి లేదు.
1: There is nothing that God cannot
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
1: He can turn the earth to sky and the sky to earth.
0: కానీ మానవులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించలేరు.
1: But man cannot understand these things. He cannot recognize.
0: కనుకనే తమ శక్తి సామర్థ్యములను ప్రబలంగా తీసుకుని,
1: సో థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్,
0: కేవలం ఆ యొక్క శక్తి పైనే తాను ఆధారపడి ఉంటుంటాడు.
1: They think they can depend upon their own strength.
0: అన్నింటికి మూలాధారం ఏంటి? తల్లి యొక్క గర్భమే.
1: The whole thing, the important foundation is the womb of the mother.
0: అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉండినప్పుడు,
1: when Abhimanyu was in the womb of Subhadra,
0: అర్జునుడు అనేక విధమైనటువంటి కథలంతా చెప్తూ వచ్చాడు.
1: He went on telling so many types of stories.
0: అందులో పద్మవ్యూహాన్ని కూడా గురించి చెప్తూ వచ్చాడు.
1: And he also described the Padma Vyuha.
0: ఆ పద్మవ్యూహంలో ప్రవేశించేంత వరకు చెప్తూ వచ్చాడు.
1: He went on telling as long as one could enter. In the meanwhile, Krishna came.
0: కృష్ణుడు నటన సూత్రధారి.
1: He is a tremendous actor.
0: దైవం ఏ ఒక్క విషయమునందు కూడా ఆ కాలమునకు అబ్రాహ్మణుడు ఆసన్నమాయ అన్నట్టు ఆ సమయానికి సరిగా ప్రసన్నుడవుతుంటాడు.
1: So God comes in whenever it is needed and places his robe beautifully.
0: Arjuna.
1: అర్జునా,
0: ఎంత పొరపడుతున్నావో.
1: What mistakes you are doing?
0: వినేది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు.
1: Do you think it's Subhadra who is listening?
0: గర్భమందు ఉన్నటువంటి ఒక శిశువు నీ యొక్క కథ అంతా వింటున్నాడు.
1: The one who is in a womb, he is listening, the child is listening to you.
0: ఆ కసిగంధకు ఈ పద్మవ్యూహాన్ని గురించి ఎందుకు నీవు చెప్తున్నావు?
1: Why are you telling that tender child about this Padma Vyuha?
0: రమ్ము బయట,
1: come outside.
0: అన్నాడు, తీసుకుని పోయాడు.
1: And Krishna went away.
0: కృష్ణుడికి ఎవరికి ఏ విషయంలో ఎక్కడ ఏ విధంగా జరగాలో తెలుస్తున్నాడు.
1: Krishna knows at what time how to do it to everybody.
0: కనుకనే ఆ పోయేంత వరకు ప్రవేశించేంత వరకు తిప్పినారు. అంత జ్ఞాపకం ఉంది.
1: So he told him as far as he could enter it, and the child had it in its memory.
0: అందులో తిరిగి లోపల బయటికి వచ్చేదంటో తెలియదు.
1: But he doesn't know how to get out of the view.
0: అందులో కట్టుబడిపోయాడు.
1: That's why he got caught up in it.
0: కృష్ణుడు ఎందుకు ఇట్లా చేశాడు?
1: Why did Krishna do this?
0: అనగా వీర స్వర్గాన్ని పొందించే నిమిత్తమై.
1: Because he had to attain the heaven of the heroes.
0: మొట్టమొదట సుభద్ర దగ్గరికి వచ్చి ప్రార్థించాడు.
1: First he came to Subhadra and prayed.
0: అమ్మా,
1: మదర్,
0: కౌరవులందరూ కూడా నన్ను పద్మవ్యూహంలో ప్రవేశించడానికి రమ్మని పిలుస్తున్నారన్నాడు.
1: ఆల్ ద కౌరవస్ ఆర్ కాలింగ్ మీ టు ఎంటర్ ద పద్మ వ్యూహ.
0: చెప్పింది పాప సుభద్ర.
1: సుభద్ర టోల్డ్,
0: నాయన,
1: చైల్డ్,
0: పద్మవ్యూహం అంటే సామాన్యమైనటువంటిదా?
1: పద్మ వ్యూహ ఇస్ నాట్ సంథింగ్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు. ద్రోణాచార్యుడు పన్నటువంటిది ఇంత.
1: It's something which Dronacharya
0: dani nipannedu vaadu bhishma sangramamu.
1: This has all been concealed by
0: varya garbhavati. Nee varya garbhavati ga untundali.
1: Your wife is
0: kaalane tunduno cheppalemu.
1: I can't tell all these things.
0: Nee maamayu tandri lerichata. Mee maamanaga krishnudu, tandri anaga arjunudu, iddaru leri ikkada.
1: Both your Krishna and Arjuna are not here.
0: Manu ni talapinka putraka, putraka, putraka.
1: How can I tell you all these things, oh child?
0: Abhimanyu kopam vachindi.
1: Abhimanyu got very angry.
0: Nenu kshatriyudanu.
1: I am a kshatriya.
0: Mana viruddhamainatundi vaaru uddhamunaku ramanachundaga nenu raanu cheppadam apajayamu, ante gaakunda avamanam.
1: I cannot bend down to my enemies anymore.
0: అప్పుడు తల్లి పైన కోపం వచ్చింది.
1: He got angry with the mother.
0: వెరువకకు మజాతి కురవీరులపై మృగరాజు పోలే వేనురుగుచు చెండకండని కరోన్నతి వారల అట్టె నల్లి చెల్లి పలుపుచు గెలిచిరమ్ముసుత భద్రము నీకు నుంచు పలకగా ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్నిధంగా పాడియా. నీవేమిటి తల్లి, నన్ను యుద్ధంలో పోయి చించి చెండాయి విజయాన్ని సాధించుకుని రామని చెప్పకుండా నన్ను పోవద్దు పోవద్దు అని చెప్పడంలో నీ ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి?
1: Why you obstructing me from entering that? You should encourage me and enthuse me to fight.
0: తల్లికి తెలియనప్పుడు కుమారుడు ఈ విధంగా చెప్పాలి.
1: When the mother doesn't know, the boy, the child has to tell.
0: కుమారునికి తెలుసును కానీ తల్లి ప్రేమ తెలియదు.
1: The boy knew, but the mother's love he could not understand.
0: తల్లి ప్రేమ చేత ఎన్నైనప్పుడు చెప్పవచ్చును.
1: Because of the mother's love, anything can be told.
0: చెప్పానే మొట్టమొదటి సంపంగి పూ కన్నా సన్నజాజి కన్నా
1: బియాండ్ ద చంపక్ బియాండ్ ద
0: కన్నా వెన్న కన్నా
1: బియాండ్ బటర్
0: నెమలి కన్నా కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా
1: బియాండ్ ద పీకాక్ అండ్ బియాండ్ ద బ్రైట్ మూన్ లైట్
0: కన్నా ప్రేమ కన్నా మించినది కన్నా ప్రేమలోనే ఉంటున్నది ఒక సుఖము.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద లవ్ ఆఫ్ అ మదర్
0: తల్లి ప్రేమను చూస్తుంది కానీ ఈ యొక్క బయట ప్రకృతులు ఒకటి చూడదు.
1: Mother thinks only of the love she bears for the child, not of the outward world.
0: కనుక తల్లి వద్దు అని చెప్పడం చేత పోవటం చేతనే అపజయం జరిగింది.
1: Because he went against the mother's wishes and got in, so he had to face.
0: తల్లి మాటలు చాలా మృదుమధురమైనటువంటి మాటలు.
1: Mother's words are very sweet.
0: ఏదో కోపం వచ్చినప్పుడు రెండు తిట్టవచ్చు కొట్టవచ్చు కానీ
1: she might beat you and scold you at times.
0: కుమారుని పైన ద్వేషం ఎప్పటికీ ఉండదు తల్లి.
1: But she can never have hatred on her son.
0: దుర్మార్గుడైన కుమారుడైన లోకంలో ఉన్నాడు కానీ దుర్మార్గురాలైన తల్లి ఈ లోకంలో లేదు లేదు లేదు.
1: There can be a wicked son, but there can never be a wicked mother.
0: కనుకనే ఈ మాతృదేవ తత్వంను ఈ యొక్క 19వ దినమును అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ తల్లి హృదయాన్ని పవిత్రమైన మధురభావాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ 19వ దినము మాతృదేవి పండుగ ప్రపంచున్నాం.
1: This 19th November has been started as a Mother's Day because everybody should recognize the love of the mother and the way she feels for her child at all times.
0: కనుక మనం దేనికంటే కూడా ముఖ్యంగా తల్లిని గౌరవ మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: Beyond everything we should revere the mother.
0: తల్లి తండ్రి గురువు దైవము ఈ నాలుగింటిలో తల్లి మొట్టమొదటిది.
1: First one is a mother, in the father, the mother, the guru and
0: కానీ ఈనాటి యువకులంతా కూడాను తల్లులంటే ఏమి కేర్ చేయటం లేదు.
1: టుడే ద యంగ్ చిల్డ్రన్ డు నాట్ రెస్పెక్ట్ దేర్ మదర్స్.
0: ఇంకా కొంచెం బాగా చదువుకునేటువంటి వాళ్ళకి అబలలకు ఏం తెలుస్తుంది అంటారు.
1: ఈవెన్ దోస్ హు థింక్ దే హావ్ స్టడీడ్ మచ్ దే థింక్ ద మదర్ డజంట్ నో ఎనీథింగ్.
0: అబల కాని వారి యందు ఉన్నటువంటి సర్వ బలములు కూడాను అందే యందు ఉంటుంది.
1: షీ ఇస్ నాట్ వీక్ యాజ్ ఇట్ ఇస్ కాల్డ్. షీ హస్ గాట్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ హర్.
0: నిజమైనటువంటి విశ్వాసము,
1: ట్రూ ఫెయిత్,
0: ఈ విధమైనటువంటి సర్వశక్తి యొక్క భయము,
1: the strength that is within
0: తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంటది.
1: It comes right from the mother's womb.
0: కనుక తల్లులను మనము చులకంగా చూడకూడదు.
1: So we should not treat the mother lightly.
0: తల్లులు కూడాను కుమారుని బలవంతంగా పెంచకూడదు.
1: Even mother should not sort of compel the
0: ప్రేమ చేత తమ యొక్క ప్రయత్నం పూర్వకంగా వారు కూడా మంచి మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
1: With her love and trying to administer it with a lot of love, she should change her child's mind.
0: కుమారులు చాలా గొప్పవారు కావాలని ఆశిస్తుంటారు తల్లి.
1: She thinks that her children should become very great people.
0: మరికొంత తల్లులంతా కూడా నా కుమారుడు చాలా మంచివాడు కావాలని అంటుంటారు.
1: Some mothers say that the children have to become very good.
0: గొప్పవాడు కావాలని కోరేటువంటి తల్లి సరైనటువంటి కోరిక కాదు.
1: The thing that she thinks that he should become a great man. గొప్పవాడు
0: కావాలని గొప్ప రావా లేక ఎత్త లేకపోతే గొప్ప పేరు పెట్టుడా లేక శ్రీమంతుడా లేక బలవంతుడా లేక గుణవంత ఏ కాదు.
1: That the son should become great, is it that bodily or wealth wise or status wise? That is not the thing. He should earn a good name by virtues.
0: కనుకనే గొప్పవాడు రావణుడు.
1: The great man was Ravana.
0: మంచివాడు రాముడు.
1: The good person was Rama.
0: చదివినటువంటి చదువులన్నీ కూడాను ప్రాక్టికల్ లో పెట్టి వచ్చాడు రాముడు.
1: Rama put into practice all that he has studied.
0: ఆచరించి చూపాడు రాముడు.
1: And Rama practiced everything.
0: కాని అన్ని చదువులే చదివాడు రావణుడు.
1: Ravana had studied a great deal.
0: కాని ఆచరించలేదు.
1: He did not practice.
0: అజ్ఞానం ఆవరించిపోయింది.
1: He was full of ignorance.
0: కనుకనే అతనికి గొప్ప పేరు వచ్చింది కానీ మంచి పేరు రాలేదు.
1: He got a great name, but he did not get a good name.
0: రాముడు ఆచరించి ఆనందించి 10 మందికి పంచిపెట్టినటువంటి వాడు కనుకనే అతనికి మంచి పేరే వచ్చింది కానీ గొప్ప పేరు రాలేదు.
1: Rama did what he felt was virtuous, and that's why he got a good name.
0: భగవంతుడు గానలోడు.
1: God is
0: భగవంతుడు గానప్రియుడు.
1: His love singing.
0: గానమనగా మాటల నుంచి వచ్చేటువంటిది గానము.
1: Words come out through singing.
0: ఇందులో పద్యముల నుంచి వచ్చినటువంటిది కానీ పద్యం నుంచి వచ్చినటువంటి కానీ,
1: సో దాట్ విచ్ కమ్స్ లేక
0: మాటల నుంచి వచ్చినటువంటి కానీ
1: ఇది
0: మాధుర్యంగా ఉండదు.
1: దట్ ఇస్ స్వీట్. Singing is sweet.
0: గానము నుంచి వచ్చినటువంటి చాలా మాధుర్యంగా ఉంటాయి.
1: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ మ్యూజిక్ ఇస్ వెరీ స్వీట్.
0: రామా నన్ను బ్రోవరా అని పద్యంతో చెప్తే అంత ఇంపుగా ఉండదు.
1: ఇఫ్ యు సే థింగ్స్ ప్రొజెక్ట్లీ ఇట్ ఇస్ అన్ వెరీ స్వీట్.
0: అదే మాటలు రామా నన్ను బ్రోవరా అని మాటలతో చెప్తే కూడా అంత ఇంపుగా ఉండదు.
1: ఇఫ్ యు సే ఇట్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వే దెన్ ఆల్సో ఇట్స్ నాట్ స్వీట్.
0: కానీ అదే గానములో ప్రవేశించి రామా నన్ను బ్రోవరా
1: ద సేమ్ థింగ్ సంగ్ మెలోడియస్లీ
0: ఆ గానంలో ఎంత మాధుర్యం ఉంటుంటుంది.
1: And that melody has such sweetness about it.
0: Rama nannu brovara.
1: So when you sing it, it sounds very sweet.
0: Ee vidhanga talli yokka matalu anta maduranga untuntai.
1: So mother's words are as sweet as this.
0: Vachanam maduram.
1: Her words are
0: maduram. Vakyam maduram. Netram maduram. Srotram maduram. Sarvam maduram maduram maduram maduram. Maduradhipateye maduram maduram.
1: Everything is sweet and sweet and sweet.
0: ఇటువంటి తల్లి యొక్క ప్రేమతత్వాన్ని మనం మర్చిపోవటం చాలా తప్పు తప్పు తప్పు.
1: ఇట్ ఇస్ రాంగ్ టు ఫర్గెట్ ద లవ్ ఆఫ్ అ మదర్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: ఆ తల్లి ప్రేమను పిల్లలందరికీ పంచడానికి,
1: సో టు షేర్ విత్ ఎవ్రీబడి ద మదర్స్ లవ్,
0: తల్లులైనటువంటి స్త్రీలందరూ కూడా దీన్ని అభివృద్ధి పరచుకోవడానికి,
1: సో దట్ ఎవ్రీ మదర్ ఆల్సో ఇన్క్రీజెస్ హిస్ లవ్,
0: తమ పుట్టబోయేటువంటి బిడ్డలకు మనమళ్ళకు మనమరాళ్ళకు అందరికి కూడా ఈ యొక్క ప్రబోధన సల్పడానికి,
1: సో దట్ టు అవర్ చిల్డ్రన్ అండ్ అవర్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ మెనీ మోర్,
0: తల్లులు ఈ యొక్క సద్గుణాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
1: సో వీ విమెన్ హావ్ గాట్ టు ఇన్కల్కేట్ దీస్ వర్చ్యూస్ విద్ ఇన్ దెమ్.
0: కనుక
1: దేర్ఫోర్
0: మనము పాప భీతి పెట్టుకోవాలి.
1: We have got to have the fear of sin.
0: దైవ ప్రీతిని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should love God and increase.
0: పాప భీతి లేని
1: one who doesn't have the fear of sin.
0: పామరత్వము పట్టి
1: what's the use of anything?
0: దైవ ప్రీతి లేని దాని పట్టి
1: you have got to hold on to the love of God.
0: మానవత్వం అడంగే మానవులందున
1: from man you have got to go to the divine principle.
0: Vishya shanti kidiye viplavambu
1: if you go against it.
0: Ee naadu prapanchamlo inta allakallolu jaragadaniki moola kaaranam emiti?
1: The revolution now today in the world, what is the
0: papa piti daiva priti lekunna potame deeniki moola kaaranam?
1: Because they do not have the fear of sin of the love of God.
0: కనుక పాపం అంటే భీతి రావాలి మనకు.
1: యు హవ్ గాట్ టు ఫియర్ సిన్.
0: దైవం అంటే ప్రీతి కలగాలి మనకు.
1: యు హవ్ గాట్ టు లవ్ గాడ్.
0: ఈ ప్రీతి ఆ భ్రాతని కూడా అణగదొక్కుతుంది.
1: This love of God will try to vanquish everything.
0: Prema swarupulara.
1: Embodiments of
0: divyatma swarupulara.
1: Embodiments of the divine
0: principle. మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: Every person should endeavor to manifest within himself this atman.
0: మీరు అనంత శక్తి ఏమిటి ఉంటున్నది.
1: You have got within you tremendous
0: strength. ఇంతది అంతది అని కాదు.
1: It's not this or that.
0: ఆ శక్తినంతా కూడా మనం అభివృద్ధి చేసుకుంటే సుమతి మాదిరి సూర్యోదయమే కాకుండా చేసుకోవచ్చు.
1: If we increase this atmic principle within itself, we
0: Savitri
1: can
0: like Sumati. Maranani cancel chesi satyavantuni intiki teeskon raavachu.
1: We can like Sumati and Savitri achieve great things.
0: Kanuka
1: therefore
0: mana endunnatundi shaktini motta motta manam peethapurakanga artham cheskovali.
1: We have got to understand the tremendous strength that is within us.
0: Alanti antarbhutamaina shaktini
1: that strength which is within you
0: avritti parchukuntima
1: if
0: manakante devudu okkadu ledu.
1: Then there will not be any match
0: to us. Sarvaswarupamu nive.
1: You are the form of everything.
0: Sarvanandamu nive.
1: You are the one who is full of bliss.
0: Sarvasthanamu nive.
1: You are there in every place.
0: Idi adi ani cheppadaniki veelledu.
1: You cannot say this.
0: Akkada ikkada ekkada chusina okkade atmale mokkoi unnadu.
1: Here there or everywhere there is only one atma.
0: Kanuka shraddha vishwasamu ee rendittini manam anubhavinchadaniki.
1: Earnestness and faith are very important.
0: భవానీ శంకర్లే ఈ దివ్య స్వరూపము ప్రపంచము.
1: ద డివైన్ ఫార్మ్స్ ఆఫ్ భవానీ అండ్ శంకర్.
0: కాబట్టి లోక సమస్త సుఖినో భవంతు.
1: దేర్ఫోర్ లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ.
0: లోకమంతా సుఖంగా ఉండాలి.
1: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: శ్రద్ధ విశ్వాసం రెండు కూడా ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి.
1: సో ఎర్నెస్నెస్ అండ్ ఫెయిత్ షుడ్
0: రెండు భద్రంగా ఉంటే మనం సాధించలేనిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: ఇఫ్ ద ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ దేర్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్.
0: సాధించవచ్చును.
1: You can achieve anything whatsoever. In a moment we can attain liberation. We can experience bliss. There's absolutely no effort in this. Why do you give up? Why do you give up this easy way and take upon yourself the burdensome ways of life? What are you gaining? The names are these which only are temporary satisfaction.
0: ఇది కేవలం ఒక చిహ్నం కోసం పెట్టినటువంటి పేర్లు మాత్రమే.
1: There's something, it's only a sign of the
0: నిజమైన మన పేరు ఏమిటి?
1: What is our real name?
0: శ్రద్ధ విశ్వాసమే మన పేరు.
1: It's earnestness and faith.
0: నా పేరు శ్రద్ధ.
1: My name is Shraddha.
0: నాకు విశ్వాసం ఉన్నది.
1: I have got faith.
0: విశ్వాసమే లేకపోతే శ్రద్ధ లేదు, శ్రద్ధనే లేకపోతే విశ్వాసం లేదు.
1: Without faith there is no earnestness, without earnestness there is no faith.
0: ఈ రెండు ఏకత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఇస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కనుక ఆత్మతత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నది కాదు.
1: ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ నాట్ ఎనీవేర్.
0: మన నాశిక పర్యంతం కూడాను అదే సంచరిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ విదిన్ యు ఫ్రమ్ టాప్ టు టో.
0: మన రక్తంలోని అణువణువు కణకణం కూడాను ఆ దివ్యమైన ఆత్మ.
1: ఇట్స్ కోర్సింగ్ త్రూ అవర్ వెయిన్స్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ.
0: ఏది జరిగినప్పటికీ ఈ శివతాండవమే ఈ జగత్ అంతా.
1: Whatever happens, it is a dance.
0: ఈ దాండవంలో కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారాలు ఇవన్నీ కూడాను అనేక లలిత కళలు.
1: The tremendous flux that goes on is in the thunder of dance.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: This flux in life, joys and sorrows do come and go.
0: ఈ కష్టములు, నష్టములు, దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి.
1: Difficulties, joys and sorrows come and go.
0: Passing clouds, passing clouds.
1: These are all the passing
0: comes
1: clouds.
0: Comes and goes, comes and goes.
1: They come and go.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: దాన్ని మనం పెంచుకోవాలి.
1: We have got to increase it.
0: అటువంటి నీతి నియమాలను మనం పెంచుకోవాలి.
1: That type of moral principle and truth we have
0: got to increase. ఈ విధంగా తల్లిని కూడాను వారిని ఆశీర్వదించాలి.
1: We have got to respect the mother.
0: ఏదో నా కుమారుడు గొప్ప ధనవంతుడు కావాలి, విద్యావంతుడు కావాలి, అధికారవంతుడు కావాలి, మినిస్టర్ ఇవంతే మనం కోరకూడదు.
1: The mother should not say that my son should earn wealth.
0: ఒకవేళ ఆ
1: రాత్రి
0: మన ఏంటి ఉంటుంటే దైవమే పంపిస్తాడు.
1: God will give it automatically if he deserves it.
0: Nu prayatnam tho sadhinchetundi ye matram kuda shashtam kadu.
1: Whatever you wish for is not something permanent. It should come automatically.
0: Kanukane prati manavudu kudanu daivamini preminchali.
1: So every person should love God.
0: Daiva premaku minchinatundi prema marokati ledu.
1: There's nothing beyond love for God.
0: Adiye ee naadu manam sadhinchavalsinatundi sadhana.
1: That is the sadhana, the effort that we should put on.
0: మనం ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటావు.
1: We think we have got to achieve so many things.
0: సాధించాలనే అభిష్టమే ఉంటే,
1: if you have got the desire to achieve
0: anything, నీకు సత్యమైన భగవంతుని యొక్క ప్రేమను, గట్టి ప్రేమను సాధించు.
1: You try to gain the strong faith and love for God.
0: నీకు గట్టి ప్రేమను పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
1: What's the use of anything else?
0: ఈ గట్టితనం భగవంతుని ప్రేమ నుండి రావాలి.
1: This should come from the grace of God.
0: అప్పుడే నీ ప్రేమ కూడాను గట్టితనం లభిస్తుంది.
1: There is a grace of God which increases your strength.
0: అది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: That is the thing when you become a human being.
0: మన హృదయంలో ఎన్ని విద్యలు ఉంటున్నాయి?
1: How many things there are in our heart?
0: ఎన్ని శక్తులు ఉంటున్నాయి?
1: What lot of strength
0: we have. చాలా మంది సంగీతంలో అభివృద్ధి పొందుతున్నారు.
1: Some people sing songs.
0: మీరు చూచారు, విన్నారు.
1: You have listened today.
0: MS Subbalakshmi.
1: MS Subbalakshmi.
0: ఆమెకు మొట్టమొదట కూడా ఆమెకు గాన కోకిల అని పేరు.
1: Her name was Gana Kokila.
0: నేను చూచాను చిన్నప్పుడు మీరా వేషం వేసింది.
1: When she was young, she took the role of Meera.
0: ఆ మీరా లోపల చేసినటువంటి నృత్యం అంతా ఆమె మనసు లోపల లీనమైపోయింది.
1: So all the dances she done dead with Meera.
0: కుడితోరు ముత్తడి తేనె కైలడు విడివాయో కరుణయేపురివాయో. ఓ భగవంతుడా, నేను సముద్రంలో మునిగి చాలా లోతైనటువంటి ప్రదేశంలోకి పోయి నేను కష్టపడి ముత్యం తెచ్చాను. దాని జారి తిరిగి సముద్రంలో పడకుండా చేయి. దాని గట్టిగా నిలుపుకునే శక్తి నాకు.
1: ఓ గాడ్, ఐ ఫాలన్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్. ఓ గాడ్, లిఫ్ట్ మీ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ట్రై టు సేవ్ మీ దట్ ఐ డోంట్ గో బ్యాక్ అగైన్ టు ఇట్.
0: కరుణయే గిరిధారి, కరుణయే పురివాయి, గతియే గలి, గతియలే గిరిధారి అని అనుకుంటూ అనుకుంటూ ద్వారక్కి వెళ్ళింది. ఆ ద్వారం కొట్టింది.
1: She went on singing the name of Giridhari and the temples don't open.
0: ఆ గానం చేత ఆమె యొక్క పేరు ప్రతిష్టలు ఎంత గొప్పగా వచ్చినాయి.
1: Because of her music she gained a great fame.
0: నృత్యం చేత కూడా ఎంత మందికో ఎన్ని పేర్లు వచ్చినాయి.
1: Many people have earned a name and fame due to dance.
0: ఈనాడు, రేపటి దినము,
1: today and tomorrow,
0: రవిశంకర్ బ్రదర్ అయినటువంటి వాడు ఉదయ్ శంకర్,
1: రవిశంకర్'స్ బ్రదర్,
0: ఆయన నృత్యం లోపల చాలా రెండు పాదములు భూమిపై నిలిచేటువంటి కాదు, అందులో నృత్యం చేసేటువంటి వాడు.
1: ఉదయ్ శంకర్ వాజ్ అ గ్రేట్ డాన్సర్.
0: ఆ ఉదయ్ శంకర్ శిష్యులంతా కూడాను ఆమె కోడలు కూడా తీసుకుని వచ్చింది. రేపటి దినం వాడి ప్రదర్శన జరుగుతుంది.
1: ఉదయ్ శంకర్'స్ డాటర్ ఇన్ లా ఇస్ హియర్.
0: అన్ని కూడాను ప్రయత్నంతో లభ్యమయ్యేటువంటివి కాదు, దైవానుగ్రహం చేతనే లభ్యమవుతాయి.
1: They are going to put up a show. This is not
0: దేనికని ఒక దైవానుగ్రహం ఉండాలి.
1: This doesn't come by single effort but by God's grace.
0: మనిషి ప్రయత్నం వల్ల లభించేటువంటిది కాదు.
1: It's not merely due to man's effort that you get it.
0: మనిషి ప్రయత్నం నెగటివ్.
1: Man's efforts can be negative.
0: దైవానుగ్రహం పాజిటివ్.
1: God's grace as positive.
0: Negative positive rendittu yokka ekatvam chethane divyatvamainatundi prakasham.
1: It is a combination of the negative and the positive, the man and God, that brings fruition to everything.
0: Vidyarthulara,
1: students,
0: yuvakulara,
1: youth,
0: yuvathulara, kevalam negative thoughts meelo pettukokandi.
1: Don't merely think that you should only
0: ee negative thoughts mimmalni anni vidhala kashtaniki guri chestunnayi.
1: It's the thoughts that bring you to trouble.
0: Positive lenapudu negative undi prayojanam enti?
1: If you don't have positive but only negative, what is the use?
0: ee negative untundadi mic,
1: the mind is negative,
0: into positive anetundi current lekapothe into enta mottukunna anipinchadu.
1: What's the use if you do not have a positive connection?
0: Aa positive raavali.
1: You've got to think positively.
0: Adi lekunda ee negative nirupayogamainatundi.
1: Negative is absolutely useless.
0: కనుక మనము ఏ విధమైన ప్రతిచర్యలో భగవంతుడు అన్ని కూడా ఆ రకంగా చేస్తుంటాడు.
1: వాట్ ఎవర్ వి థింక్ దట్ వే గాడ్ గివ్స్ ఇట్ టు us ఇన్ రిటర్న్.
0: నెమలి చూడండి మీరు, నెమలిని చూస్తే ఎంతో అందంగా ఉంటుంటాడు.
1: ద పీకాక్ ఇస్ సో బ్యూటిఫుల్.
0: పెద్ద గుడ్డు ఒక్కటి ప్రేమతో చేరిన అనగా నెమలి గుడ్డును తీసుకుపోయి కోడి కింద పెట్టినప్పుడు అది నెమలిగానే పుడుతుంది.
1: If you take the feathers of the peacock and put it to the hen, how does it look?
0: Pedda vajram okati pentalu chikkina viluva maradu dani velugu podu.
1: Even if a diamond is found in the dung, well, it has got its own value.
0: Manchi variki ekkada poyina gaani aa peru ventane untuntadi.
1: Good people, they always get their name and fame wherever they are.
0: Evvarini manam dveshinchakoodadu.
1: We should not hate anyone.
0: Evvarini manam kopinchakoodadu.
1: We should not get angry with
0: anyone. Kopinchukoni pannu cheskovatam kosamani dveshinchadam matram tappu.
1: We might sometimes get angry, but we must never hate people.
0: Ahankaram chala tappu.
1: Arrogance and ego is very wrong.
0: Nenu anni chesi meeku choopisthunnanu.
1: I am doing everything and showing it. Meeru anukuntaru
0: swami manam maa paina dveshanga undo emo.
1: You may think that Swami perhaps doesn't like us.
0: Mata matatam lede kopamo emo.
1: He doesn't talk to us, maybe he's angry.
0: Avanni vaala yokka guilty consciousness, imagination lo.
1: That is all their imagination and guilt.
0: Vaallalo unnatundi doshamulu varu talanchukoni aa vidhamaina bhavalu pondutunnaru.
1: Whatever is wrong within them, they reflect it on Swami.
0: Avanni dveshinchane ledu.
1: I do not hate anyone.
0: Kaani kopinchinattuga natinchinanu.
1: I just behave as if I get angry with them.
0: Desham evari paina ledu.
1: I do not have hatred on anyone.
0: Kaani kontha mandi artham chesukolaleka.
1: Because people do not understand me.
0: Bhakti bhakti bhakti ani peru cheppukoni.
1: They think they are devoted.
0: Shariram ninduku korikalu pettukoni.
1: They full of
0: their Swami adi kavali idi kavali idi kavali memu grama seva chestunnamu vidhi seva chestunnamu devalayam seva chestunnamu ani vachesthe nakantha taraga karugutunde manasu.
1: They come with a lot of dear Swami, will do this service, that service. Will my
0: heart
1: melt so soon? Put an end to the desires, clean your heart. Then I shall fulfill all your desires. We have got to think of that truth.
0: కనుకని నెగిటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకుని
1: వి హావ్ గాట్ నెగటివ్ థాట్స్ విత్
0: పాజిటివ్ ను ఆశిస్తున్నారు.
1: వి ఆర్ ట్రైయింగ్ టు ఆస్క్ ఫర్ ద పాజిటివ్.
0: ఇది లభ్యం అవుతుంది.
1: How, what can you get?
0: ఇది చాలా అసాధ్యము.
1: ఇట్స్ సంథింగ్ ఇంపాసిబుల్.
0: కనుక మొట్టమొదట మన హృదయాన్ని పరిశుద్ధపరిచి పాజిటివ్ దీన్ని
1: ఫస్ట్ క్లీన్ యువర్ హార్ట్స్ అండ్ పుట్ ఇంటు దెం పాజిటివ్ థాట్స్.
0: ప్రేమను నింపుకోండి.
1: ఫిల్ ఇట్ విత్
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond love.
0: మన హృదయం నిండుగు ప్రేమనే పెట్టుకోండి.
1: In our heart we should be full of love.
0: మనకు టేప్ వచ్చేది కూడా ప్రేమగానే వస్తుంది.
1: Even the belching.
0: మన చూపులంతా ప్రేమగానే వస్తుంది.
1: Our belching.
0: మన వినికిడి ప్రేమగానే వస్తుంది.
1: Our vision.
0: మన కర్మలు ప్రేమగానే మారుతాయి. అంత ప్రేమగానే వస్తుంది.
1: Within if there is love, everything will transform itself.
0: హృదయంలో ఏమైనా ద్వేషాలు పెట్టుకొని పైన మాత్రం ప్రేమ పలుకులు పెడితే అది ప్రయోజనం లేదు.
1: If you have got hatred inside and if you ask for something, well, it cannot happen at all.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: కనుక ఈ తల్లి ప్రేమ తత్వాన్ని,
1: the principle of the mother's love,
0: chana chanam kudanu manamu napti endunchukoni,
1: moment to moment we have got to remember.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను తల్లిని మాత్రము సాధ్యమైనంత వరకు సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి.
1: In whatever circumstance you must make the mother happy.
0: తల్లి సంతోషపడక నేను సంతోషపడను.
1: Without the mother being happy, I will not be happy.
0: నీ యొక్క ప్రయత్నం చేత ఆమెను సంతృప్తి పరిస్తే నాకు కూడా సంతృప్తి.
1: With your efforts, if you make your mother happy, I am also happy.
0: ఆ విధంగా నీవు ప్రేమమయుడుక నేను ప్రేమమైపోతాను. అప్పుడు మనం ఇద్దరు కూడా ఒక్కటే.
1: If you fill your heart with love,
0: I and you are one, one, one.
1: Then it becomes I and you are one. You have got to go to that state of one.
0: I am separate, you are separate అనుకుంటే ఇది ద్వేషమైపోతుంది.
1: If you think I am separate, you are separate.
0: ఇది విభాగమైపోతుంది.
1: It becomes a difference.
0: విభాగమునికే చోటు ఉండదు కూడదు మంది.
1: this feeling we should not get.
0: Abhinabhava sambandham kalagali.
1: There should be an intimate
0: relationship.
1: There should always be
0: మనం ఇద్దరు ఒక్కటే అయిపోవాలి.
1: ద బాండ్ ఆఫ్ యు అండ్ ఐ.
0: దేహం వచ్చినా గానీ ఒక్క ప్రేమ చేతనే ప్రాణంగా మారుతుంది.
1: We might have two bodies, but the love principle should bind us.
0: కనుక
1: therefore
0: మనం ఈ తల్లి ప్రేమను ఏకంగా భావించి
1: we have got to think of
0: ఆ తల్లి ఉద్భవించినటువంటి వాడే కనుక నీవు నీ ప్రేమ కొరకు తల్లి ప్రేమగా పెట్టుకుని
1: so you have got to worship the mother and love
0: her. ఇరువురియందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే గానీ
1: the love between both of you is one.
0: Andarini manam premistu povali.
1: We have got to love everybody.
0: Vishwamata jagattu
1: whole world is the universal mother.
0: Ah jagattu pillale sarvulu kudanu.
1: So the children of the whole world.
0: Ambaru anna tammulu akka chellandre.
1: Everybody is brother and sister.
0: Manalo ye maatramu bedam ledu.
1: We should not have any differences.
0: Manlo vachetundi gunamulu bedamulu kaani
1: we might have different qualities but
0: kanukane,
1: we are
0: all enni vidhamulainappudini ekattvam sarvam.
1: Everything is the oneness.
0: నదిలో జలం ఉంటుండాది.
1: There's water in the river.
0: సముద్రంలో జలం ఉంటుండాది.
1: There's water in the ocean.
0: ట్యాంక్ లో జలం ఉంటుండాది.
1: There's water in the
0: tank. పాత్రలో జలం ఉంటుండాది.
1: గుంటలో
0: జలం ఉంటుండాది. సర్వత్రా జలం ఉంటుండాది.
1: Everywhere there's water.
0: కానీ అన్ని జలముని యందుకును ఒకే సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు.
1: But in all the waters only one sun you can see.
0: వాటర్ డిఫరెన్స్ గా ఉంటుంది కానీ సూర్యుడు ఒక్కడే.
1: The waters may be different but the sun is the same.
0: ఒక సూర్యుండు సమస్త లోకమునకు ఒక్కొక్కడై ఉండడానికి వీలు కాదు.
1: Sun cannot be in so many forms everywhere.
0: అదే రీతిగాని మీ హృదయమందు ఉన్నటువంటి ఒక ఆ ప్రేమ జలములో ఈ యొక్క దైవత్వం అనేటువంటి ప్రతిబింబిస్తుంటారు.
1: So in the lake of love the form of God
0: ఎవరి యందు ప్రతిబింబించినా గాని ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు అని భేదానికి చోటు ఇవ్వకూడదు.
1: We should not show difference between this God and that God.
0: ఏకం సత్య విప్రా బహుదా వదంతి.
1: There is only one say the wise people.
0: అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే ఒక్కడే ఒక్కడే.
1: God who resides in everyone is only
0: నాకు రామిష్టము నాకు కృష్ణుడిష్టము నాకు శివుడి ఇష్టము నాకు విష్ణు ఇష్టము నాకు సాయిబాబా ఇష్టం ఇవన్నీ కేవలం అల్పబుద్ధుల యొక్క సంబంధాలు.
1: It's not correct to say that I like Sai Baba, I like Rama, I like Krishna.
0: There is only one God. He is omnipresent.
1: There is only one God and He is omnipresent.
0: Aa satyanni manam gattiga gurtinchali.
1: We have got to recognize this truth.
0: Ye naamulu pettukunna gaani dveshinchakoodadu.
1: You should not hate any name.
0: Neevu Christian ga untunnava? Neevu pakka Christian ga tayyaruka?
1: If you're a Christian, become a true Christian.
0: Neevu Hindu ga unnava? Hindu ga tayyaruka?
1: If you're a Hindu, become a true Hindu.
0: నీ ముస్లిం గా ఉన్నావా ముస్లిం గా తయారు కా.
1: ఇఫ్ యూఆర్ ముస్లిం బికమ్ అ ట్రూ ముస్లిం.
0: కానీ పేరు చెప్పేది ఒకటి ప్రవర్తన మరొకటిగా ఉంటుంటే ఇది కేవలం చాలా దుర్మార్గమే.
1: బట్ ఇఫ్ యు సే వన్ నేమ్ అండ్ యు డు సంథింగ్ ఎల్స్ ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్.
0: కాడు మానవుండు ప్రేమయే లేకున్నా కాడు క్రైస్తవుండు కాడు సిక్కు.
1: విదౌట్ లవ్ వన్ కెన్ నెవర్ బి అ క్రిస్టియన్ ఆర్ అ సిక్ ఆర్ అ హిందూ.
0: కాడు హైందవుండు
1: he cannot be a
0: God Muslim.
1: Without love man cannot be anything this or that.
0: Vaade rakshasundu vasudapaina.
1: One who doesn't feel this is a demon on earth.
0: Nijanga vaade rakshasudu.
1: The one who doesn't feel this love.
0: Prema nemanlo nimpukokunda nenu muslim anukunte vaadu rakshasude. Prema nemanlo nimpukokunda poi nenu hindu anukunte vaadu rakshasude. Prema nemanlo lekunda nenu christian anukunte vaadu rakshasude. Ee vidhanga premanu nimpukunnappudu andaru okate aipothaaru.
1: Without love if you call yourself a Hindu a Muslim or a Christian
0: prema
1: lekunda
0: poyinatundi vaadike nenu muslimu nenu christamundu nenu jastamu nenu hinduvu ee nenu buddhudu ee vidhanga pettukodaniki alpa buddhile moola kaaranam.
1: It is little minds which think that I am a Christian, I am this, I am that.
0: Okke premanu manam ekanga cheskovali.
1: We have got to inculcate only one love.
0: Atuvanti prema tho pala భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎన్నో అభివృద్ధి గాంచినటువంటి సంస్కృతులు మనకు అందించడం వచ్చింది.
1: The very culture and the tradition of Bharat is that it has inculcated this one and only love.
0: స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యత అందించింది.
1: And it has given importance to women.
0: ఇలాంటి స్త్రీల ప్రధానమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have got to recognize the important place given to women.
0: నిరత సత్యప్రవుడి ధరణి నేరిన హరిశ్చంద్రుడి ధరభాషి చనగలేదా. ఈ ప్రపంచానంతా కూడా సత్యంతో పాలించినటువంటి హరిశ్చంద్రుడు ఈనాడు ఇక్కడ ఉన్నాడా.
1: Is Harishchandra here today who just walked the path of truth?
0: ఎవ్వరు కూడా ఉండడానికి వీల్లేదు.
1: Nobody can remain forever.
0: పుట్టిన ప్రతి దేహం కూడా నీటి బుడగే.
1: Everybody is like a water
0: ఈనాడు కాకపోయి ఏనాడైనా గానీ వదిలిపెట్టిపోతుంది.
1: If not today, tomorrow, everybody
0: కాబట్టి అనిత్యము అసత్యమైనటువంటి దేహాన్ని శాశ్వతంగా నీవు భావించవద్దు.
1: Do not think the body which perishes is permanent.
0: ఆ దేహం బోధించినటువంటి ఒక శాశ్వతమైన తత్వాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకో.
1: You've got to inculcate the faith that there is something within that is permanent within the body.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని
1: you've got to recognize this.
0: ఏ దేశపు స్త్రీలైనా సరియే
1: whichever country the woman belongs to,
0: ప్రతిష్టను సంస్కృతిని మనం కాపాడుతూ రావాలి.
1: You've got to save the culture and foster the culture.
0: రాముడు చెప్పాడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపు గరీయసి అని.
1: That's what Rama said. Everybody should foster and protect the culture of their own land.
0: నా తల్లి నేను జన్మించినటువంటి యొక్క దేశము నాకు రెండు ప్రధానం అన్నాడు.
1: మై మదర్ అండ్ మై మదర్ ల్యాండ్ ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: దేశము తల్లి,
1: మదర్ ల్యాండ్ అండ్ మదర్,
0: కల్చరు తండ్రి,
1: కల్చర్ ఇస్ అ ఫాదర్.
0: కాబట్టి కల్చరు తల్లిని మనం ఏనాటికి మార్చకూడదు.
1: So we should not forget the mother and the father, the culture.
0: తండ్రి లేకుండా తల్లి ఉండడానికి, తల్లి లేకుండా తండ్రి ఉండడానికి వీలు కాదు.
1: You cannot
0: have the లేకుండా బిడ్డ కావడానికి వీలు కాదు.
1: We cannot have the mother without the father without the mother.
0: కాబట్టి దేశమునకు ఒక కల్చర్ ఉండాలి.
1: Without them there is no
0: culture. Father, దేశమే మదర్.
1: The motherland is the mother, the culture is the father.
0: ఎక్కడైనా మదర్లాండ్ మదర్లాండ్ మదర్లాండ్ అంటారు, కానీ ఫాదర్లాండ్ అంటారా ఎవరు అంటారు?
1: That's why they say motherland, nobody says fatherland.
0: మదర్ లాంగ్వేజ్ అంటారు, కానీ ఫాదర్ లాంగ్వేజ్ అంటారా?
1: దే సే మదర్ అండ్ దే డోంట్ సే ఫాదర్ అండ్.
0: కాబట్టి మదర్ కి అంత ప్రాధాన్యత అందించలేదు.
1: సో మదర్ హస్ గాట్ దట్ ఇంపార్టెంట్ ప్లేస్.
0: సంస్కృతి అందించినటువంటిది.
1: దిస్ ఇస్ ద కల్చర్ ఆఫ్ ఇండియా.
0: ఇట్టి పవిత్ర సంస్కృతిని ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: వి ఆర్ ట్రైయింగ్ టు ఫర్గెట్.
0: అనాది కాలం నుండి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని అనంత దేశాలకంతా, అనేక దేశాలకంతా కూడా చాటి సంస్కృతిని పండించి లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి సార్థక నామాన్ని అందించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat is that which tried to disseminate to the whole world that all men should be happy always.
0: Kani bhagavantuni ye naamantonaina meer poojinchavachchu prayatninchavachchu.
1: You cannot worship, you can worship God in any way.
0: Kani devudu maatram binnandu kaadu.
1: God is not different.
0: Okkade okkade.
1: He is only one and only one.
0: Bhajana bina sukha shanti.

0: Radio Sai now brings to you the Divine Discourse delivered on the 21st of May 1996 during the summer course on Indian culture and spirituality. In this discourse, Bhagwan states the inner meaning and significance of the word Rama. The divine mission of Rama commences as divinity takes on a human form and body for the sustenance of dharma.
1: Satya dharma prema nityamayundina pudami talli ento pulakarinchu satya dharma prema nityamayundina పుడమి తల్లి ఎంతో పులకరించు. విశ్వశాంతినిచ్చు విశ్వశాంతినిచ్చు వివిధ సౌఖ్యము హెచ్చు వినుడు భారతీయ వీరసుతుడ వినుడు ధర్మ ప్రేమ నిత్యమై ఉండినా

0: వీరసుతుడ.
1: ఇఫ్ ట్రూత్, రైచియస్నెస్ అండ్ లా పర్వేడ్ ఆన్ అర్త్, ద మదర్ అర్త్ విల్ బి బ్లెస్ఫుల్. ఇట్ కన్ఫర్స్ యూనివర్సల్ ప్లీజ్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ఆల్ సార్ట్స్. లిసన్ టు దిస్, ద సన్ ఆఫ్ భారత్.
0: విద్యార్థి విద్యార్థినిగా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: రామాయణము మూడు విధములైన పేర్లతో వాల్మీకి ప్రచార ప్రబోధమును సలిపారు.
1: వాల్మీకి ప్రొపగేటెడ్ దిస్ రామాయణ ఇన్ త్రీ వేస్.
0: మొదటిది రామాయణం,
1: ద ఫస్ట్ రామాయణ.
0: రెండవది సీతా చరితము,
1: ద సెకండ్ సీతా చరిత, హిస్టరీ ఆఫ్ సీత.
0: మూడవది ప్రాస్తుల్య వధ, అనగా రావణ వధ,
1: స్లెయిన్, కిల్లింగ్ ఆఫ్ రావణ, ద థర్డ్ వన్.
0: రామస్య అయనం రామాయణం, అనగా రాముల్ని గురించి తెలిపేటువంటిది ఇది భౌతికమైన రామాయణము.
1: ద టెక్స్ట్ రామాయణ స్పీక్స్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ రామ.
0: దీనిని అంతర్ముఖంగా మనం విచారణ చేసినప్పుడు ఇది ఏ పరమాత్మని కథ.
1: ఇఫ్ యూ గో డీప్ ఇన్ టు ది ఇన్నర్ మీనింగ్ వీల్ అండర్స్టాండ్ ఇట్ ద స్టోరీ ఆఫ్ ద డివైన్.
0: రెండవది రామాయణ, రామాయ అయనం ఇది రామాయణం, అనగా సీతా చరిత్రను గురించి తెలుపునటువంటిది బాహ్యమైనటువంటిది.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ దాట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ సీత.
0: అంతర్ముఖంగా దీన్ని విచారించినప్పుడు జీవాత్మ చరితము.
1: ఇన్నర్ మీనింగ్ ఈస్ ఇట్ ఈస్ ద హిస్టరీ, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: మూడవది రావణ వధ,
1: థర్డ్ వన్ ఇస్ ద కిల్లింగ్ ఆఫ్ రావణ.
0: ఇది బాహ్యముగా రావణ వధ, అంతర్భావములో ఇది అజ్ఞాన నాశనం.
1: ఎక్స్టర్నలీ రావణ ఇస్ కిల్డ్ బట్ ఇంటర్నల్ మీనింగ్ ఈస్ ది డార్క్నెస్, ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్.
0: ఏతావాత పురస్కరించుకుని రామాయణము పరమాత్మని కథ.
1: బీ దట్ యాజ్ ఇట్ మే, ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ గాడ్.
0: సీతా చరితము జీవాత్మని యొక్క కథ.
1: When we say the story of Sita, it is the story of the individual self.
0: మూడవది రావణ వధ, అజ్ఞాన నాశనం.
1: When Ravana is killed, it means the ignorance is killed.
0: అనగా పరమాత్మ జీవాత్మ యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడే అజ్ఞానమనేటువంటిది నాశనమవుతుంది.
1: It only means when the relationship of the individual and the divine is properly understood, the ignorance will be dispelled.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అజ్ఞానము చేత సత్యమును గుర్తించుకొనలేక తాను పూర్తి అమాయకుడిగా జీవిస్తున్నాడు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇగ్నోరెంట్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ హాస్ నాట్ నోన్ ద ట్రూత్.
0: రామ రా ఆ మా అనేటువంటి మూడక్షరంలో ఉండినటువంటి ఒక అంతరాత్మను అగ్నిబీజము, సూర్యబీజము, చంద్రబీజము అని దీని మూడు అర్థములు.
1: వెన్ వీ టేక్ త్రీ లెటర్స్ హియర్ రామ రా ఆ మా, దే స్టాండ్ ఫర్ త్రీ, ద ఫైర్, ద సన్ అండ్ ద మూన్.
0: సూర్య బీజం అనేటువంటిది అంధకారం అనేటువంటి అజ్ఞానమును దూరము గావిస్తుంది.
1: దిస్ ప్రైమల్ సౌండ్ ఆఫ్ ద సన్ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: చంద్రబీజము అనేటువంటిది లోనున్నటువంటి తాపమును చల్లార్చి చల్లదానాన్ని చేకూరుస్తుంది.
1: ద ప్రైమల్ సౌండ్ ఆఫ్ ద మూన్ ఇండికేట్స్ దట్ ఇట్ పాసిఫైస్ ఆల్ మెంటల్ అజిటేషన్స్ అండ్ గివ్స్ అస్ ఆల్ కూల్నెస్ అండ్ కంఫర్ట్.
0: అగ్ని బీజము అనేటువంటిది అజ్ఞానమును నాశనము గావిస్తుంది.
1: దట్ ఆఫ్ ద ఫైర్ ఇండికేట్స్ దట్ ఇల్యూజన్ ఇస్ బర్న్డ్.
0: ఈనాటి మానవునకు,
1: ఫర్ ద మోడర్న్ మ్యాన్,
0: అజ్ఞానము దూరము గావించటము,
1: that he is to be cut off from
0: andhakaramnu veru cheyatamu,
1: the darkness has to be dispelled,
0: hrudayamnu challabarchatamu,
1: and the heart has to be pacified.
0: Vitini asatoma sadgamaya tamasoma jyotirgamaya mrutyorma amrutam gamayani

0: మూడు తాపములను కూడా నువ్వు చల్లార్చేటువంటిది ఈ రామనామము.
1: ఇట్స్ రామాస్ నేమ్ దట్ సాటిస్ఫైస్ ఆల్ దీస్ త్రీ ప్రేయర్స్ దట్ విల్ టేక్ అస్ టు ట్రూత్ ఫ్రమ్ అన్ట్రూత్ దట్ విల్ టేక్ అస్ టు ద లైట్ ఫ్రమ్ డార్క్నెస్ అండ్ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
0: ఈ రామాయణం యొక్క తత్వంలో ప్రప్రథమంగా జనన కర్మలు ఆచరిస్తూ వచ్చాడు దశరథుడు.
1: Dasharatha performed all the rituals in Ramayana as we go through it.
0: Anaga Ramunu puttina takshaname pavitramainatundi jeevitamunaku sambandhinchinatundi mantramulu uchcharinchi tadvara samskaramulu gavinchukovatam.
1: Right from the birth of Rama he is taught all sacred mantras so as to lead a sacred life.
0: Janana samskaramu ani deeniki peru.
1: It is called the ritual that is done at the time of childbirth.
0: Anaga poorthi janminchina tarvata chesetundi kaadu talli preegunaku ee bidda pugunaku veru gaavinchaka puramai ee samskaram jaragali.
1: This ritual is done prior to the birth of the child.
0: Kanuka atti samskaram prarambhinchadu.
1: That ritual is started.
0: Rendava dinamu guruvainatundi vasishtula varam teeskoni ఈ పిల్లవానికి స్వస్తి వాచకములు బోధించేటువంటి నిమిత్తమై అనగా వాచకములు పలుకే నిమిత్తమై తీసుకుని వెళ్ళాడు.
1: ద ఫాలోయింగ్ డే వశిష్ఠ హ్యాస్ టేకెన్ ద బాయ్ అలాంగ్ విత్ హిమ్ టు స్టార్ట్ ద ఫార్మల్ లెర్నింగ్.
0: లేకలేక పుట్టినటువంటి కుమారుణ్ణి స్వస్తి వాచకముల చేత ఆశీర్వదించమని ప్రార్థించాడు గురువును.
1: దశరథ ప్రేయర్ టు హిస్ ప్రిసెప్టర్ asking seeking his for his blessings to his son Rama.
0: Vasishtha varu vellaru.
1: Vasishtha went.
0: Biddanu chuchadu.
1: He saw the boy.
0: Kani yemi palukoledu.
1: He didn't say anything.
0: Sthambinchi poyyadu.
1: He stood standstill.
0: Tirigi hecharinchadu Dasharatha Maharaju.
1: Dasharatha again reminded of his prayer.
0: Appudu Vasishtha varu Dasharatha nannu nene marchinatundi ee sthiti lopala స్వస్తి వాచకములు ఏ రీతిగా నాకు జ్ఞాపకం వస్తాయి.
1: ద ప్రిసెప్టర్ సెడ్ ఓ కింగ్ దశరథ ఐ హావ్ ఫర్గాటన్ మై సెల్ఫ్ హౌ కెన్ ఐ బ్లెస్ యువర్ బాయ్.
0: ఏ నిమిత్తమై నీ దగ్గర నేను చేరితను.
1: ద పర్పస్ ఫర్ విచ్ ఐ హావ్ కమ్ హియర్.
0: ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక ఫలితము ఈనాడు నేను అనుభవించాను.
1: దట్ వెరీ పర్పస్ దట్ బ్రాట్ మీ హియర్ ఈస్ ఫుల్ఫిల్డ్.
0: వశిష్ఠుల వారు సర్వశక్తిమయుడు.
1: వశిష్ఠ ఇస్ హైలీ
0: సర్వజ్ఞుడు.
1: హీ నోస్ ఆల్.
0: కానీ అయినప్పటికీ దశరథ మహారాజు ఇంటి లోపల కేవలము పురోహితుడిగా నియమించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇన్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ ద ప్రిసెప్ట్ ఆఫ్ వశిష్ఠ సర్వింగ్ ఇన్ దశరథ దౌ హీ సో పవర్ఫుల్ అండ్ మైటీ.
0: దశరథ నీ ధనము నాకు అక్కరలేదు, నీ గౌరవ మర్యాదలు నాకు అక్కరలేదు, నీ పీఠ స్థానము నాకు అక్కరలేదు. నేను వచ్చినది నీ గృహములో శ్రీమన్ నారాయణమూర్తి జన్మించబోతున్నాడు, అతనిని దర్శించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి పనిలో నేను ప్రవేశించానన్నాడు.
1: వశిష్ఠ దశరథ ఐ డోంట్ వాంట్ యువర్ పవర్ ద వెల్త్ అండ్ ద మనీ, ఐ డోంట్ వాంట్ ఎనీ పొజిషన్ ఐదర్. ఐ హావ్ కమ్ హియర్ టు సీ శ్రీమన్ నారాయణ హూ ఇస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్
0: యువర్ స్వరూపమును నేను ఈనాడు దర్శించాను.
1: టుడే ఐ హాడ్ ద విజన్.
0: నా చిరకాల వాంఛ నెరవేరినది.
1: ఇట్స్ మై లాంగ్ డిజైర్.
0: నేను ధన్యుడనైనాను.
1: మై లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ఇంకా ఇతనికి నేను స్వస్తి వాచకం ఏ రీతిగా చెప్పాలి?
1: హౌ ఆమ్ ఐ టు బ్లెస్ హిమ్ నౌ?
0: నేనంత అజ్ఞానిని కాదున్నాడు.
1: ఐఎమ్ నాట్ దట్ ఇగ్నోరెంట్ యాజ్ యు థింక్.
0: పరమాత్మనకు స్వస్తివాచకాలు చెప్పడంలో ఉండినటువంటి యొక్క అజ్ఞానము చెప్పరానటువంటిది.
1: యు కెనాట్ ఎస్టిమేట్ ది ఇగ్నోరెన్స్ వెన్ వన్ వాంట్స్ టు బ్లెస్ ద వెరీ గాడ్.
0: తెలిసి నేను ఈ అజ్ఞానంలో మునగటము ఇది చాలా పొరపాటు.
1: ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఐ కెనాట్ అఫోర్డ్ టు బి ఇన్నోసెంట్.
0: జన్మించినటువంటి వాడు శ్రీమన్ నారాయణుడు.
1: ద వన్ హూ ఇస్ బోర్న్ ఈ శ్రీమన్ నారాయణ గాడ్.
0: నీ పుత్రవాత్సల్యం చేత మాయలో మునిగి ఉంటున్నావు.
1: Because of your affection towards your son, you are deluded.
0: అని చెప్పి కంటి దారలు కార్చుకుంటూ వెనుకకు వెళ్ళాడు.
1: So saying, he was shedding the tears of joy and returned.
0: ఇది ఇంతతో పోలేదు.
1: It didn't stop there.
0: మొదలు ఈ జన్మం జరిగిన తర్వాత జన్మోదయం జరిగిన తర్వాత దాసి వచ్చి దశరథ మహారాజునకు అయ్యా పుత్రప్రాప్తి కలిగింది అని చెప్పింది.
1: Immediately after birth, the servant maid told Dasharatha, you have a son.
0: ఈ వార్త నిమిత్తమై కాచుకున్నటువంటి దశరథుడు రత్నాల హారమును ఆ దాసికి అందించాడు.
1: Listening to this very good news, Dasharatha presented the necklace of diamonds to the servant maid.
0: అప్పుడు సేవకురాలు అనగా ఆ దాసి ఈ రత్నాల హారమును అంగీకరించలేదు.
1: That servant maid did not accept this necklace of diamonds.
0: ప్రభు, నేను ఆ బిడ్డని ఎత్తుకొని ఆడించి పాడించి లాలించేటువంటి భాగ్యం నాకు అనుగ్రహిస్తే అంతే చాలు, ఈ రత్నాల హారం నాకు అక్కరలేదు అని.
1: The servant maid said, "Oh king, it is enough if I fondle the baby, caress the baby, and make the baby dance and play. I don't want this money."
0: లోకములు లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి వస్తువులను ఆశించేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are many people who aspire for worldly wealth and money.
0: కానీ ఈ దాసి ఆ పిల్లవాణి పోషించి ఎత్తుకొని ఆడించేటువంటి పని మాత్రమే నాకు చాలునన్నది.
1: But the servant maid said, "That is enough if she is given the charge of taking care of the baby."
0: ఒక్కొక్కరి ప్రాప్తి జన్మాంతర సుకృతం చేత ఈ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు ఆవిర్భవిస్తూ ఉంటాయి.
1: It's only the deservedness that they get out of the past merit of the previous lives that make them have such feeling.
0: క్రమేణా ఈ పిల్లలను పోషించి అభివృద్ధి గావించి 5వ సంవత్సరం లోపల ఉపనయన సంస్కారం కూడా గావించాడు దశరథుడు.
1: As things went on, the boy is taken care of. It is in the 5th year the upanayana is performed.
0: Threat ceremony. ఈ ఉపనయనము గావించిన తరువాతనే ఈ నలుగురు పిల్లలను కూడాను విద్యను ఏర్పించే నిమిత్తమై వశిష్ఠుల వారి దగ్గర చేర్చాడు.
1: After threat ceremony, all the 4 boys are sent to Vasishtha for learning.
0: ఇక్కడ 10వ సంవత్సరం లోపలనే సమస్త వేదములు కూడాను నేర్చుకున్నారు.
1: They have learnt all Vedas even before they reach 11th year.
0: Sarve Vedam

0: ఈ నాలుగు రకములైనటువంటి విద్యలను ఆ యొక్క నలుగురు అన్నదమ్ములు కూడాను పూర్తి గావించారు 10వ సంవత్సరం లోపల.
1: ఆల్ ఫోర్ బాయ్ బ్రదర్స్ హావ్ లెర్న్డ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ బిఫోర్ దే ఇట్స్
0: వేద విద సూరం ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదమును పూర్తిగా వీరు చదువుకోగలిగారు.
1: దే హావ్ గాన్ త్రూ కంప్లీట్లీ ఆల్ ద ఫోర్ వేదస్.
0: ఇంతే కాక వీరు మహాసూరులుగా రూపొందారు.
1: దే ఆల్సో షేప్ దెమ్సెల్వ్స్ యాజ్ పవర్ఫుల్ వారియర్స్.
0: లౌకికమైనటువంటి విద్యలు కాకుండా
1: నాట్ మియర్లీ
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విద్యల లోపలనే వీరింత ప్రవీణులుగా రూపొందారు.
1: దే హావ్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ మోరల్స్ అండ్ ఎథిక్స్.
0: ఇంకా రెండవది ఏమిటి?
1: What is the next one?
0: Sarve loka hite ratah. Loka hitame veer yokka pradhana pranam ga bhavistu vacharu.
1: They considered the welfare of the society as most important essential.
0: Na sukhame kavalani leka na kutumba sukhame kavalani leka na grama sukhame kavalani leka na rashtra sukhame kavalani leka na desha sukhame kavalani veeru sankuchitamaina bhavamto aashinchaledu.
1: They never entertain narrow feelings that I should be happy, my family should be happy, my village should be happy, my state and my nation, and so on.
0: Sarve loka hite ratah. Samasta lokamulu kudanu manchiga untundali.
1: The entire universe should be happy.
0: ఈ లోకములు యొక్క హితమును కోరేటువంటి దాంట్లో వారు ప్రేమతత్వాన్ని ఎక్కువగా ప్రకటిస్తూ వచ్చారు.
1: They developed that spirit of love. As to desire and pray for the welfare of the world.
0: Rama Lakshmana Bharata Shatrughnulu visala hrudayulu ga rupanduthu vacharu.
1: They are very broad minded.
0: Sankuchita bhavamulu vari yandu enaadu kudanu eppudu kudanu prakatinchaledu.
1: At no point of time they were narrow minded.
0: Inka moodavadi,
1: third one.
0: Sarve gnana hite ratah. Samasta gnanamulu kudanu telusukunnaru.
1: They acquired all forms of wisdom.
0: ఎట్టి జ్ఞానములు, భౌతిక జ్ఞానము, లౌకిక జ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఈ జ్ఞానములు కాదు వారు.
1: నాట్ ది వరల్డ్లీ నాలెడ్జ్ లైక్ దాట్ ఆఫ్ ది మ్యూజిక్ ది సైన్స్ అండ్ స్కల్ప్చర్.
0: సర్వే జ్ఞానహితో రతః. ఆత్మజ్ఞానమే సర్వ జ్ఞానములకు మూలాధారము.
1: దే హావ్ అక్వైర్డ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ది సెల్ఫ్.
0: లౌకికమైన భౌతికమైన ఈ జ్ఞానములన్నీ కూడా కొన్ని చిన్న చిన్న నదులు వంటివి.
1: ద ఫిజికల్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆర్ లైక్ రివర్స్.
0: కానీ ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము పెద్ద సముద్రం వంటిది.
1: బట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఆర్ ది స్పిరిట్ ఈస్ లైక్ ఎన్ ఓషన్.
0: నదీనాం సాగరోగతి. ఈ చిన్న చిన్న నదులన్నీ కూడా సాగరం వల్లనే ఆవిర్భవిస్తున్నాయి, సాగరం నందునే ఐక్యమైపోతున్నాయి.
1: All rivers are born out of an ocean, ultimately merge into the ocean.
0: అట్టి సాగర స్వరూపమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానాన్ని అభ్యసించారు ఈ నాలుగు అన్నదమ్ములు.
1: All four brothers acquired this knowledge of the spirit or the self.
0: సర్వే గుణహితైహి. ఇంకా వీరియందు ఉండేటువంటి గుణములు ఎలాంటివి?
1: What sort of virtues?
0: సముదితా గుణైహి. ఒక పవిత్రమైనటువంటి యొక్క గుణములు,
1: సీక్రెట్ వర్చ్యూస్ దే హ్యావ్.
0: లోకములో ఏదాని మనం పవిత్రమని భావిస్తున్నామో అట్టి సముదితా గుణై ఆ గుణములకు అతీతమైనటువంటి గుణములు సాధిస్తూ వచ్చారు.
1: ఆల్ ద సీక్రెట్ క్వాలిటీస్ దట్ వీ నో దే హ్యావ్ సమ్ బియాండ్ దెమ్.
0: చెడ్డ చూపులు చూడటము మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ టు హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: కనుక అట్టి మంచి చూపులు చూచేటువంటి విద్యను నేర్చుకున్నారు.
1: They have acquired that education that made them to have good looks.
0: Chedda matalu maatadatamu ishtam kaadu.
1: It's not proper to talk in a bad way.
0: Idi maha paapamunaku dupamuga untuntadi.
1: It just encourages the sin.
0: Kanukane mrudu madhuramaina pitti maatalu maatadeetunte vidyanu nerchukunnaru.
1: They have learned that education that made them speak softly.
0: Atti gunamulu samudita gunamulu nerchukunnadu.
1: They had such sacred qualities.
0: Nitya, satya, nirmala, nischala, nisvarthamainatunti gunamulu nerchukunnaru.
1: They acquired all the virtues that are eternal and full of truth and unsullied.
0: Ivanni kudanu 10va samvatsaram lopalle jariginatunti.
1: All this had happened before they attained age 10.
0: Ee 10 samvatsaram jarigina tarvata,
1: after 10 years,
0: inka astra shastra vidyalu,
1: archery,
0: antiye kaakunda గజ తురగ సవారులు,
1: They also learn how to ride over the horse and an elephant.
0: దీనిపైన రథసారథులుగా కూడాను వీరు ప్రవీణులయ్యారు.
1: They also become experts in being charioteers.
0: గుర్రము నెక్కితే ఈ యొక్క కుమార్ బిడ్డలు ఎటుపోతుండారు అనేటువంటి స్వరూపాన్ని కూడా చూచేటువంటి యొక్క వీలు కానంత స్పీడ్ తో పోతుంటారు.
1: They go so fast as to know in which direction the horse is going.
0: ఈ గజతురగముల యొక్క సవారులు యందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వారికి వారే సాటి కాని మరొకరు కారు.
1: ఇన్ హార్స్ రైడింగ్ నో వన్ కెన్ ఎవర్ ఈక్వల్ దీస్ ఫోర్ బ్రదర్స్.
0: ఇంకా అస్త్రశస్త్ర విద్య యందు మొట్టమొదట కైకని శ్రీరామచంద్రునికి ప్రారంభించింది.
1: Kaika was the first teacher who taught archery to Sri Rama.
0: Kaika ee vidyalo chaala praveenuralu.
1: Kaika is an expert in this education.
0: Ee astra shastra vidyalo endu taanu aaru cheerinatvantedi.
1: She is an expert in all this field of archery.
0: Ammunu patti vidicheetvantidi motta mota Kaika Ramulaku nerpistu vachindi.
1: Kaika taught to Ramachandra first in
0: Ramula ante Kaika pranam.
1: And Kaika considers Rama as
0: her wife. She had
1: such love to, for him.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగానే పద్నాలుగు సంవత్సరము వచ్చింది.
1: ఇట్ వాస్ ది ఏజ్ ఆఫ్ 14.
0: ఈ 14 సంవత్సరం లోపలనే దశరథుడు వీరులకు వివాహము గావించాలని సంకల్పించుకుంటూ వచ్చాడు.
1: దశరథ డిసైడెడ్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఫర్ దీస్ ఫోర్ బాయ్స్.
0: ఈ బాల్య వివాహమే ఆనాటి సాంప్రదాయం.
1: It was the tradition to have the children married at an young age.
0: Endukanaga pedamargam pattakunda sakramaina margamlo nadichi sajeevani boshinchukoni satkirtini arjistaranetunte uddeshamto aanaalo chinna vayasunde vivaham cheyatamu sampradayam.
1: It was the tradition to perform a marriage when one is young, only to see that one will not go in a wrong way and live a happy righteous life.
0: Goppa goppa hittikulanu వశిష్ఠుల వారిని ఇంకా అనేక మంది పెద్దలను కూడా పిలిచి ఈ విధమై సంప్రదిస్తూ ఉంటున్నాడు.
1: హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ ఆల్ ఎల్డర్స్ లైక్ వశిష్ఠ.
0: ఇది ఈ విధంగా ఉంటూ ఉండగానే
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్
0: విశ్వామిత్రుడు ప్రవేశించాడు.
1: విశ్వామిత్ర స్టెప్డ్ ఇన్.
0: ఈ ఆనందమును పట్టలేక విశ్వామిత్రుని స్వాగతం చేసి సకాలమునికే మీరు ప్రాప్తించారు, ఇక్కడికి వర్ధించినారని పాదములకు నమస్కరించుకుని తమరు వచ్చినటువంటి కారణం ఏమిటో చెప్పమని ప్రార్థించాడు దశరథుడు.
1: దశరథ వాజ్ ఎక్స్టాటిక్ అబౌట్ ది విజిట్ ఆఫ్ విశ్వామిత్ర అండ్ హి సెడ్ యు హావ్ కమ్ ఎట్ ద రైట్ టైం. హి పేడ్ హిస్ ఆల్ హిస్ ఒబిసన్స్ అండ్
0: అతను కూడా సాంప్రదాయ రీతిగా రాజును ఏ విధంగా దీవించాలో ఆ విధంగా దీవించి రాజ యొక్క క్షేమమును రాజ యొక్క రాజ్యమును యొక్క క్షేమమును చక్కగా విచారిస్తూ వచ్చాడు.
1: విశ్వామిత్ర ఆల్సో బ్లెస్డ్ ద కింగ్ దశరథ అండ్ మేడ్ ఎంక్వైరీస్ అబౌట్ ద కింగ్డమ్ యాజ్ పర్ ద ట్రెడిషనల్ వే.
0: క్రమక్రమేణా ఇది శృతి పెరిగిపోతూ వచ్చింది.
1: అండ్ దిస్ ఫీలింగ్ వెంట్ ఆన్ మోర్ అండ్ మోర్.
0: వచ్చిన పనిని చెప్పక తప్పదు అని విశ్వామిత్రుల వారు యాగ సంరక్షణ నిమిత్తమై నీ శ్రీరామచంద్రుణ్ణి పంపాలి అన్నాడు.
1: అల్టిమేట్లీ విశ్వామిత్ర డిసైడెడ్ టు కన్వే ద పర్పస్ ఆఫ్ హిస్ విజిట్. హి సెడ్ ఐ వాంట్ యువర్ సన్స్ టు ప్రొటెక్ట్ యాగ.
0: 14 సంవత్సరముల బాలురు.
1: హి సెడ్ విశ్వామిత్ర దే ఆర్ 14 ఇయర్స్.
0: ఎండకన్నెరిగినటువంటి ఈ కుమారుడు.
1: They are so young that they cannot bear any
0: sin. సంహార నిమిత్తమై నీవు రావించాలని కోరుతున్నావు.
1: You want them to kill the demons there.
0: ఇది అసాధ్యము.
1: It's impossible.
0: ఇది వీరులను పంపటకు వీలు కాదు అన్నాడు.
1: It's not possible to send them.
0: మొట్టమొదట నీ వచ్చినటువంటి అభిష్టాన్ని నెరవేరుస్తానని చెప్పి ప్రామిస్ ఇచ్చాడు.
1: First he promised that he would fulfill the desire.
0: కానీ ఇలాంటి కోరికను విశ్వామిత్రుడు కోరుతాడని కలయందైనా సంకలేదు. దశరథ మహారాజు
1: దశరథ నెవర్ డ్రీమ్ దట్ విశ్వామిత్ర వుడ్ హ్యావ్ సచ్ ఎ డిజైర్.
0: చాలా విచారగ్రస్తుడయ్యాడు దశరథుడు.
1: అండ్ దశరథ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్.
0: ఈ యొక్క విశ్వామిత్రుని కూడా క్రోధం అధికమవుతూ వచ్చింది.
1: విశ్వామిత్ర వాజ్ వెరీ యాంగ్రీ.
0: దశరథ ఇక్ష్వాకుల వంశములో ఆడిన మాట తప్పటమని ఇది చాలా పొరపాటు.
1: దశరథ ఇన్ ఇక్ష్వాకు క్లాన్ నోబడి వుడ్ గో బ్యాక్.
0: అనాది కాలం నుండి కూడా ఈ ఇక్ష్వాకుల వంశంలో అసత్యం ఆడినటువంటి వారు లేరు.
1: నో వన్ అటర్డ్ ఎ లై ఇన్ యువర్ క్లాన్.
0: మీరు సత్య ప్రియులు.
1: యు లవ్ ట్రూత్.
0: ధర్మాచారకులు.
1: యు ప్రొసీడ్ ఆన్ పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: మహా పవిత్రమైనటువంటి హృదయులు.
1: యు హావ్ గాట్ సీక్రెట్ హార్ట్.
0: మీరు ఈనాడు అసత్యం ఆడటం అనేటువంటిది కేవలము మీ జాతికే ఒక పెద్ద కళంకం.
1: ఇఫ్ యు అటర్ ఎ లై నౌ ఇట్స్ ఎ బ్లాట్ టు యువర్ ఫ్యామిలీ క్లాన్
0: అనేటప్పటికి దశరథుడు చాలా భయపడిపోయాడు.
1: దశరథ వాజ్ ఫియర్ స్ట్రికెన్.
0: ఇచ్చిన వాగ్దానమును తప్పేటువంటి వారు లోకంలో మహాపాపులు అన్నాడు.
1: He said, those who go back on the promise given are the worst of the sinners.
0: ఇచ్చిన ప్రమాణమును తప్పినటువంటి వారు ఎట్టి యజ్ఞ యాగాది క్రతువులు చేసినప్పటికీ దాని ఫలము శూన్యము అన్నాడు.
1: Whatever ritual you may perform, if you go back the promise given, well, it's all a waste.
0: నీవు ఎంతో అశ్వమేధ యాగములు చేశావు.
1: You have conducted Ashwamedha Yaga.
0: ఆ పుత్రకామేష్టి యాగమునందే ఈ మహాపురుషులు జన్మించారు.
1: Because of పుత్రకామేష్టి యాగా you have got son.
0: కట్టగలిపటికి నీవు అసత్యం ఆడటం చేత, నీ ప్రామిస్ తప్పటం చేత ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైపోతుంది.
1: Because of this lies you are uttering now, and that you are not going to keep up your promise, everything would be a waste.
0: Cheppi bonkuta kante chaabu unni,
1: death is better than withdrawing the promise that you make already.
0: Cheppi marachuta kanna marame manchidi annadu.
1: Making a promise and forgetting amounts to death.
0: Kanuka meer promise ichinarante deeni tappakoodadu.
1: When once you make a promise, you should never go back.
0: Idi prati manavuniki pradhanamaitunte yokka pramanamu.
1: This is the main principle for every person.
0: ప్రతి మానవుడు కూడాను మనుసంతతి వాళ్లే.
1: Every human being should have this.
0: ఈ మనువు యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము సత్యమే.
1: According to Manu, the truth is the primary principle.
0: కనుకనే మనువు నుండి ఆవిర్భవించినటువంటి వారే మనుజులు.
1: We are the progeny of Manu. We are Manuja.
0: ఈ మనుజులకు సత్యమే ప్రధానమైనటువంటి సూత్రము.
1: So truth is the main principle for humans.
0: సత్యమును తప్పినప్పుడు వాడు మనిషియే కాదు.
1: When we don't stand by the truth, we are no humans at all.
0: Kaukane Vasishtha varu ee satyam vishayam lopala inta pedda lecture ichu vachadu.
1: So Vasishtha started giving lecture on truth.
0: Ivi evi Dasharathuni chevuluku cheraledu.
1: Dasharatha did not pay heed to all this.
0: Aa vela Abrahmada asannam ayinattu Vasishtha varu praveshincharu.
1: So that time Vasishtha stepped into the court.
0: Meer sambhashana rendu vinnadu.
1: He heard the conversation.
0: Vasishtha varu Dasharatha,
1: he said, Dasharatha,
0: మీరు ఆడిన మాట తప్పేటువంటి వారు కాదు.
1: యూ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్.
0: ఈ బిడ్డల సామాన్యమైనటువంటి బిడ్డలు కారు.
1: యువర్ సన్స్ ఆర్ నాట్ ఆర్డినరీ.
0: సాక్షాత్ దైవ స్వరూపులే.
1: దే ఆర్ వెరీ డివైన్.
0: ఇలాంటి వారిపై నీకు ఎందుకు ఈ భ్రమ?
1: వై ఆర్ యూ డెల్యూటెడ్?
0: వీరు ఏమవుతారు అనేటువంటి భయం కూడా నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫియర్ వాట్ వుడ్ హ్యాపెన్.
0: సర్వలోక సంరక్షకులైనటువంటి ఈ రామచంద్రుడు నీకు ఏ విధమైనటువంటి అపకారము భావించడు.
1: గాడ్ who protects the whole world is your son now.
0: రామచంద్రుని కెట్టి అపకారము జరగదు.
1: He will never put to any harm whatsoever.
0: సర్వ సంగ మంగళమూర్తి.
1: He is the very embodiment of auspiciousness.
0: అట్టి మంగళమూర్తి పైన నీవు సందేహించటము చాలా పొరపాటు.
1: To doubt such the very personality of auspiciousness.
0: విశ్వామిత్రుని వెంట పంపమన్నాడు.
1: And he said that you certainly send your sons.
0: ఇక్కడ మరొక విషయాన్ని గుర్తించుకోవాలి.
1: Here we have to know another point.
0: రామునకు వెంట లక్ష్మణుడు.
1: రామ అండ్ దెన్ ఇస్ ఫాలోడ్ బై లక్ష్మణ.
0: రాముని యొక్క ప్రతిబింబమే లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ ద వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్
0: భరతుని యొక్క ప్రతిబింబమే శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ భరత.
0: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు క్షణమైనా కూడా జీవించలేడు.
1: వితౌట్ శత్రుఘ్న భరత విల్ నాట్ లివ్ ఫర్ మోమెంట్.
0: లక్ష్మణుడు లేకపోతే రాముడు ఏమాత్రం కూడా నీరైనా త్రాగలేడు.
1: వితౌట్ లక్ష్మణ రామ విల్ నాట్ సిప్ ఈవెన్ వాటర్.
0: మొట్టమొట్ట సుమిత్రకు ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు జన్మించిన తక్షణమే జోలలో వేసి ఊపుతూ ఉంటుండాలి.
1: A moment the children were born, they were put in the cradle.
0: కౌసల్య రామును జోలలో వేసి ఊపుతుంటే రామును కిలకిల నవ్వుతూ ఆడుకుంటూ ఉన్నాడు.
1: And Rama was simply smiling and playing while resting in the cradle.
0: కైక భరతుని జోలరు చూస్తుంటే అతను కూడా చక్కగా ఆనందిస్తూ కిలకిల నవ్వుతున్నాడు.
1: While Kaika was there near the cradle, where Bharata was lying, Bharata also was playing.
0: కానీ శత్రుఘ్నుడు లక్ష్మణుడు పుట్టినది మొదలుకొని ఆహార పానీయములు విసర్జించి నిరంతరం కూడా ఏడుస్తూ ఉండటమే.
1: బట్ లక్ష్మణ అండ్ శత్రుఘ్న స్టార్టెడ్ క్రయింగ్ రైట్ ఫ్రమ్ ద బర్త్.
0: ఏమి రోగం ప్రారంభించిందో ఏమిటో?
1: What is the complaint? What's wrong
0: with him? బాధలు కలిగినాయో ఏమిటో?
1: What is the
0: issue? ఎందుకు ఈ బిడ్డలు ఇరువురు కూడా ఈ విధంగా ఏడుస్తున్నారని చెప్పని చాలా భయపడిపోయి దశరథ మహారాజునికి చెప్పింది.
1: They were very much afraid of the situation because these two kids started crying from the beginning.
0: దశరథుని తగిన వైద్యుల్ని పిలిపించి తగిన వైద్యం చేయించాడు.
1: They also gave appropriate treatment.
0: కానీ ఏమాత్రము తగ్గలేదు.
1: But there is no relief.
0: మంత్రము యంత్రము తంత్రములు కూడా కట్టించింది.
1: They administered all these things. మంత్ర యంత్ర
0: తల్లి యొక్క ప్రేమ సహజమే కదా.
1: It's natural for a mother to have.
0: ఏ బాధనో ఏమో తెలియదు.
1: They don't know the actual complaint.
0: అనేక రకమైనటువంటి చెప్పిన వారి మందులంతా అందిస్తూ వచ్చింది.
1: They did all the treatment that is told.
0: దినదినమునకు ఈ ఏడుపు అధికమవుతూ వచ్చిందే కానీ కొంతైనా తగ్గలేదు.
1: The crying was more and more day after day.
0: కడపటికి విధి లేక వశిష్ఠుల వారిని ప్రార్థించింది.
1: Ultimately finding no other alternative, they asked Vasishtha.
0: అప్పుడు వశిష్ఠ వారు 5 నిమిషముల ధ్యానంలో నిమ్మై తదుపరి లేచి, అమ్మా సుమిత్రాదేవి, మీరు ఏ ఔషధములు అందించనక్కర్లేదు.
1: Vasishtha meditated 5 minutes and said, Sumitra,
0: లక్ష్మణ తీసుకెళ్లి రాముల జోలలో పండబెట్టు.
1: Make Lakshmana lie by the side of Rama.
0: తీసుకుని వెళ్లి భరతుని చోట పండబెట్టు.
1: Make Shatrughna lie by the side of Bharata.
0: వీరిద్దరూ ఒక జోలలో, వారిద్దరూ ఒక జోలలో పండబెట్టు.
1: See that both of them will be in the different cradles.
0: వీరు ఏ మాత్రం ఇంకా ఏడ్చరు అని.
1: Then they will not cry any longer.
0: అప్పుడు వశిష్ఠుల వారు చెప్పినట్టుగా విని కౌసల్య పర్మిషన్ తీసుకుని, కైక పర్మిషన్ తీసుకుని ఈ ఇరు పిల్లలను తీసుకుని వెళ్లి శత్రుని భరతుని ప్రక్కలో, లక్ష్మణుని రామ ప్రక్కలో పండబెట్టి జోలు లూపింది.
1: And Sumitra took permission from Kausalya and Kaika and made Lakshmana lie by the side of Rama and Shatrughna lie by the side of Bharata.
0: ఈ రాముల ప్రక్కలో పండుకున్నాడో లేదో రా లక్ష్మణుడు ఒక్క క్షణంలో నిద్రపోయాడు.
1: The moment Lakshmana
0: ఇచ్చిన ఆహారమంతా భుజిస్తున్నాడు.
1: He started eating.
0: కిలకిల నవ్వుతున్నాడు.
1: Started smiling.
0: కలకల నాడుతున్నాడు.
1: Started playing.
0: ఈ దృశ్యాన్ని చూచింది సుమిత్ర.
1: Sumitra watched the scene.
0: చాలా ఆశ్చర్యం వేసింది.
1: She was surprised.
0: మరి వశిష్ఠుల వారిని ప్రార్థించింది, ఈ ఆనందమునకు ఈ ఏడుపు పోవడానికి కారణం ఏమిటి స్వామి?
1: She prayed to her sister. She wanted to know the reason. Why did he cry then? Why is he happy smiling now?
0: అమ్మా, కొమ్మ చెట్టుకు అంశము.
1: The branch is the spark of the tree.
0: Inka manavattam anetuvantidi daivattamunaku amsham.
1: Human is the spark of the divine.
0: Kommu chettunu vidichi kommu bratakaledu.
1: Branch cannot live without the tree.
0: Tallini vidichi bidda bratakaledu.
1: Child cannot live without mother.
0: Kabatti paramatmanu vidichi jeevudu undaledu.
1: Therefore the individual cannot live without God.
0: Kanukane ఈ పరమాత్ముడైనటువంటి రామును చేరేటప్పటికే ఈ లక్ష్మణుడికి ఇంత ఆనందం వేసింది అని.
1: దేర్ఫోర్ లక్ష్మణ ఇస్ సో హ్యాపీ బికాజ్ హిస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్.
0: తన స్వస్థానమైనటువంటి రామును చేరాడు.
1: హిస్ ఇన్ ఇట్స్ ప్లేస్ ఆఫ్ హిస్ ఆరిజిన్.
0: ఇది నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం.
1: దట్ ఈస్ ఎటర్నల్ సుప్రీం బ్లిస్ విజ్డమ్.
0: ఏ రాముల నుంచి ఆ పాయసంలో అందుకున్నాడో ఆ రాముని దగ్గరనే చేరడానికి ఈ లక్ష్మణుడు ఇంత పరితపించాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు రీచ్ Rama, ultimately having come out of him in the beginning.
0: ye bharatuni payasam nundi udbhavinchado aa shatrughnu aa bharatun daggara cheletappudiki itani dukham challarindi.
1: Shatrughna also is born out of the same pudding and therefore when he is in the company of the was happy.
0: Swasthanamunu chere anta varaku kudanu ee jeeviki taapamu tappinadi kaadu.
1: Therefore the individual has to suffer until he reaches his original place.
0: Swasthanamunu tappa mari ye sthanamlo chechinappudikini ee dukham maatram nivarana kaadu.
1: Other than that original place, wherever he goes, he is bound to suffer.
0: Jalamulo jeevinchetuvanti chepa,
1: the fish that lives in water,
0: vadra vaiduri manakada maniki gomedik pushparagamto chekkabadinatuvanti bangaru ginnalu teeskelli pettite deeniki enta taapam untundali.
1: If you keep that fish in a golden vessel studded with all precious gems, it will suffer.
0: Ee precious viluva daniki emi artham kaadu.
1: It doesn't understand its
0: precious. Bangari viluvu thanike em akkaraledu.
1: It doesn't want go.
0: Tana swasthanam jalam kavali.
1: But it wants its original place.
0: Jalamulo cheyenta varaku nu ee chepa enta partapistundo adhe vidhamugane janmasthanam enpatti paramatmanu cheyenta varaku nu jeevaatmudu inta partapistuntadu.
1: The fish suffers until it goes back to its water, the original place. So also the individual suffers.
0: Inaadu lokamulo
1: enta mandi
0: shrimantulu leru. Inaadu lokamulo enta mandi shrimantulu leru.
1: In this world there are many rich people.
0: Enta mandi balavantulu leru.
1: There are so many strong people.
0: Enta mandi saukhya santoshamunta utrutuge varu leru.
1: The people of comforts and conveniences.
0: Kani anni sukamulu untunnayi.
1: They have all comfort.
0: Kani manasika aanandamu ledu.
1: But they don't have mental happiness.
0: Karanam emiti?
1: What's the reason?
0: Ivanni kaadu nee manasika aanandaniki karanam.
1: They don't give happiness mentally.
0: Nee swasthanam entante aatma sthananni cherali.
1: You should reach that center of atma.
0: Appude nee shanti santoshamu.
1: Then you will have peace and happiness.
0: కనుక ఈ స్వస్థానమును చేరే నిమిత్తమై మానవుడు ఇన్ని విధములైనటువంటి పరితాపములు పొందుతున్నాడు.
1: సో మ్యాన్ పైన్స్ అండ్ యర్న్స్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వస్థానమునకు తగినటువంటి ప్రయాణం సలపాలి.
1: సో ఎవ్రీ హ్యూమన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు గో బ్యాక్ టు హిస్
0: ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. అంతవరకు మాత్రము ఈ శాంతి అనేటువంటిది మనకు లభ్యం కాదు.
1: టిల్ దెన్ హి విల్ నెవర్ అటైన్ పీస్.
0: ఈ లౌకికమైనటువంటి శాంతులు క్షణకాలంలో వచ్చి క్షణకాలంలో పోవచ్చును.
1: ద వరల్డ్లీ పీస్ కమ్స్ అండ్ వానిషెస్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్
0: టైం. కానీ నిత్య సత్యమైనటువంటి శాంతి సుఖములు ఒక ఆత్మస్థానం నుండి మనకు ఆవిర్భవిస్తున్నాయి.
1: ది ఎటర్నల్ పర్మనెంట్ హ్యాపీనెస్ అండ్ బ్లెస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద స్పిరిట్.
0: ఈ ఆత్మ శాంతి కలిగినటువంటి వాడు అరణ్యంలో సంచరించినప్పటికీ ఆనందంలోనే మునుగుతూ ఉంటాడు.
1: ద వన్ విత్ ద పీస్ ఇన్ హార్ట్ అండ్ స్పిరిట్ కెన్ మూవ్ అబౌట్ ఇన్ ఫారెస్ట్ ఫ్రీలీ.
0: కానీ ఆత్మశాంతి లేనటువంటి వాడు హంసతూరిగా పాను పైన పవడించినప్పటికీ, ఎయిర్ కండిషన్ పెట్టుకున్నప్పటికీ, డెన్ఆఫ్ బెడ్స్ డెన్ఆఫ్ సోఫాస్ తెచ్చుకున్నప్పటికీ బాడీ కూల్ అవుతుంది కానీ మైండ్ వేడెక్కుతుంటారు.
1: వితౌట్ ద పీస్ విత్ ఇన్, ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు స్లీప్ ఇన్ ఎయిర్ కండిషనింగ్ రూమ్ ఆర్ డెన్ఆఫ్ బెడ్, యూ విల్ హ్యావ్ కూల్నెస్ అరౌండ్, వెరీ హాట్ విత్ ఇన్.
0: కనుక ఈ ప్రాకృతమైనటువంటి సుఖశాంతులు శాంతులు కాదు.
1: It's not the material comfort.
0: ఈ ప్రాకృతమైనటువంటి సుఖం సుఖం కాదు.
1: It's not the worldly happiness.
0: అందువల్లే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: So త్యాగరాజు said,
0: నీవి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగు తెలుపు మనసా అన్నాడు.
1: Oh mind, tell truly, is it the wealth that gives happiness or the proximity to God?
0: కనుక పరమాత్మని యొక్క సన్నిధి మన పెన్నిధి.
1: Therefore proximity to God is a real wealth.
0: అటువంటి సన్నిధిని చేరేంత వరకు కూడాను జీవుడు పరితపిస్తూనే ఉంటాడు.
1: Until one attains that proximity, the human strive.
0: ఈ కారణం ఏమిటో వీడు తెలుసుకోవటం లేదు.
1: We don't understand the reason for all this suffering.
0: దీనికి కారణం ఇదియే.
1: This is the reason.
0: భగవంతుని యొక్క వియోగమే దీని యొక్క బాధకు మూల కారణము.
1: For all the suffering, separation from the divine is the cause.
0: కరుణని అట్టి సంయోగం లభించేంత వరకు మనకు దుఃఖం తప్పినది కాదు.
1: Until we attain that union with God, we are bound to suffer.
0: కనుక అట్టి శాశ్వత సుఖాన్ని పొందడానికి దైవత్వం యొక్క సన్నిధి అత్యవసరమనేటువంటి సత్యాన్ని ఈ లక్ష్మణ భరత శత్రుఘ్నులు చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
1: లక్ష్మణ భరత శత్రుఘ్న హ్యావ్ డిమాన్స్ట్రేటెడ్ దిస్ ఫ్యాక్ట్ హౌ టు అటైన్ పర్మనెంట్ హ్యాపీనెస్.
0: రామును చేరాలి.
1: వన్ షుడ్ బి క్లోజ్ టు రామ.
0: అతనే మన వృక్షము.
1: హీఈస్ ద వెరీ ట్రీ.
0: మనమంతా దీని యొక్క బ్రాంచెస్.
1: వేర్ ఓన్లీ బ్రాంచెస్.
0: ఈ బ్రాంచెస్ అనేటువంటి వృక్షాన్ని వదిలిపెడితే దీనికి ఏమాత్రం ఇంకా జీవితం లేదు.
1: బ్రాంచెస్ విల్ నెవర్ లీవ్ ఇఫ్ దే ఆర్ అపార్ట్ ఫ్రమ్ ద ట్రీ.
0: కనుక ఈ సత్యాన్ని గుర్తింపజేయటమే ఈ రామాయణంలో మొట్టమొదటి సత్య సూక్తులు.
1: This is the first principle teaching of truth which is taught in Ramayana.
0: Anati nundi kudunu Ramalakshmana Bharata Shatrughnulu satyavat paripalakulu.
1: Since then they followed the path of truth.
0: Dharmacharane vaari yokka jeevitamu.
1: The righteousness is their life.
0: Satyame vaari yokka pranamu.
1: Truth is their life.
0: Idi aadarshame vaari yokka jeevitamu.
1: That very idealism is their life.
0: Ilanti iruvuru pillalu naluvuru pillalu kudunu Vishwamitrunito pampavalasu vachindi pampadu.
1: And he had to send his sons along with Vishwamitra.
0: ఈ విశ్వామిత్రుడు దశరథం దగ్గర వీరు సాక్షాత్ నారాయణమూర్తి, ఇతని యొక్క శక్తి సామర్థ్యం నీకు అర్థం కాదు, వీరు నీవు కుమారుల భావంతో నీవు జీవిస్తున్నావు, నీకు కుమారులు కాదు, వీరు పరమాత్మ స్వరూపులని ఇంత ధైర్యం చెప్పినటువంటి విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర, హూ గేవ్ ఆల్ ద కరేజ్ టు దశరథ, telling don't take your sons as ordinary people. No, they are very divine.
0: Sayunadi teeramunaku dakshina bhagamulo vachi cheretappatiki sayankalam ayipoyindi.
1: It was evening time by the time they reached the banks of Sarayu river.
0: Antati gnani Vishwamitra tirigi mayilo munigadu.
1: Vishwamitra being the one of wisdom, he is also carried away by illusion.
0: Rama Lakshmana idi kathinamaina aranyamulu.
1: Rama Lakshmana, these are thick forests.
0: Kuramainatundi rakshasulu sanchincheetundi yokka adavulu.
1: You find the demons moving all around.
0: మీరు ఏనాడు కూడా ఈ రాక్షసులను మీరు చూడలేదు.
1: You never saw them earlier.
0: మీకు ఈ భయభ్రాంతులు పోయే నిమిత్తమై మీకు ఒక మంత్రోపదేశం చేస్తాను అన్నాడు.
1: In order to see that you'll never be afraid of them, I'll teach you a mantra.
0: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
1: The two mantras, the బల and అతిబల.
0: ఆ మంత్రోపదేశం చేసి తరువాత యోచించాడు, చీ చీ చీ ఎంత మాయలో మునుగుతున్నాను నేను.
1: Later he thought, I am delusional.
0: సాక్షాత్ భగవంతునికి నేను మంత్రోపదేశం చేయటమా?
1: I am teaching to very God himself.
0: ఇదియే మాయ యొక్క ప్రభావము.
1: This is the effect of delusion.
0: అని తాను చింతించుకొని తిరిగి రావణచుండ్రుడికి చెప్పలేదు.
1: He thought so and then never did.
0: రెండవ దినం అక్కడి నుంచి ప్రయాణమయ్యారు.
1: They started. Second day.
0: సిద్ధాశ్రమంలో చేరడానికి పోయారు.
1: They reached సిద్ధాశ్రమ.
0: అక్కడనే విశ్వామిత్రుడు యాగం చేసేటువంటి స్థానము.
1: ఇట్ వాజ్ ది ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ యాగ.
0: ఈ స్థానంలోనే ఎందుకు విశ్వామిత్రుడు యాగం చేయడానికి ప్రయత్నించాడు?
1: హి మేడ్ ఆల్ ప్రిపరేషన్ టు పర్ఫార్మ్ యాగ.
0: శ్రీమన్నారాయణమూర్తి వామనాతారమెత్తి జీవించి కశ్యప యొక్క గృహమునందు తాను కలిసిమెలిసి తిరిగినటువంటి యొక్క ప్రదేశం.
1: ఇట్ వాజ్ ఎ ప్లేస్ వేర్ వామన స్టేడ్ దేర్ at the residence of Kashyapaya.
0: అప్పుడు రాములకు చెబుతూ వస్తున్నాడు.
1: Then he started telling Rama.
0: శ్రీరామ, గొప్ప రాక్షసి ఉంటున్నది.
1: There's a very big demon there.
0: దీని పేరు తాటకి.
1: The name is తాటకి.
0: ఈ తాటకి యొక్క బలము 100 ఏనుగుల బలమంత ఉంటుంటది.
1: The తాటకి, the demon, is so powerful, so strong as that of 100 elephants.
0: అలాంటి బలమున్నటువంటి ఒక తాటకిని మీరు సంహరించాలి.
1: You have to kill such.
0: తక్షణమే రాములు చెప్పాడు.
1: Immediately Rama said,
0: స్వామీజీ,
1: స్త్రీ
0: వధ చేయటమా?
1: Am I to kill a woman?
0: ఇది నేను అంగీకరించనున్నాను.
1: I don't accept.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
1: Then విశ్వామిత్రుడు,
0: లోక కంటకులైనటువంటి వారు ఎవరైనా సరియే చంపడంలో తప్పులేదు అన్నాడు.
1: Anyone who harms this world deserves to be killed. That's all. No mistake.
0: అప్పుడు రాములు చెప్తున్నాడు.
1: Then Rama started telling.
0: స్త్రీ సంబంధమైనటువంటి విషయంలో నేను ప్రవేశించను.
1: I don't resort to this action. I don't follow you.
0: Verachinavani dairyamuna vedunu nundinavani nidramai marachinavani saukhyamuga madhyamudravinavani bhagnudai parachinavani sadhu jadabhavamu vanini kavumanchuva charachinavani కామినుల చంపుట ధర్మము కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ రైట్ యాక్షన్ టు కిల్ ఎనీబడి హూ ఇస్ ఫియర్ స్ట్రికెన్, ద వన్ హూ లాస్ట్ ఆల్ ద కరేజ్, ద వన్ హూ ఇస్ డీప్ స్లీప్, ద వన్ హూ ఇస్ ఇంటాక్సికేటెడ్, ద వన్ హూ ప్లేస్ ఫర్ ప్రేస్ ఫర్
0: దాంట్లో నన్ను ప్రవేశపెడుతున్నారే మీరు.
1: You want me to proceed in an unrighteous way.
0: దీన్ని నేను అంగీకరించను అన్నాడు.
1: I don't accept this.
0: Rama, నీవు సర్వజ్ఞుడు, సర్వధర్మ స్వరూపుడు.
1: Rama, you are all knowing.
0: లోకములకు అనేక ఇక్కట్లు కలిగించి కంటక స్వరూపులై ప్రవర్తించేటువంటి యొక్క స్త్రీలైన కూడా నువ్వు వధించవచ్చును. వీరియో మగ ఆడ అనేటువంటి యొక్క లింగ భేదములు లేదు. రాక్షసులు రాక్షసులే.
1: It's right to kill anybody, no matter a woman or a man, because they would put the whole world to suffering.
0: అప్పుడు రాముడు, విశ్వామిత్ర, ఈ విధంగా స్త్రీలను సంహరించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా?
1: Then Rama said, విశ్వామిత్ర, are there anybody who killed women like this?
0: ఏమిటి రామ, అందరూ ఉన్నారు చాలా మంది.
1: He said, Rama, there are lots of people.
0: ప్రహ్లాదుని కుమారుడైనటువంటి వాడు విరోచనుడు.
1: విరోచన is the son of ప్రహ్లాదా.
0: ఈ విరోచనకి ఒక బిడ్డ ఉండేటువంటిది.
1: విరోచన has a daughter.
0: ఆమెనే మంధర.
1: She is Mandhara.
0: ఈ మంధర లోకమునకు క్షేమమునకు అనేక అటంకులు కలిగించుతూ వచ్చేటువంటిది.
1: She was responsible for many of the obstacles.
0: మహా కఠినమైనటువంటి రాక్షస కృత్యముల లోపల ప్రవేశించి లోకక్షేమాన్ని నాశనం చేస్తూ వచ్చింది.
1: She resorted to all demonic actions.
0: అప్పుడు ఇంద్రుడే ఈ యొక్క మంధరను సంహరించాడు.
1: It is only Indra who killed her.
0: అప్పుడు ఇంద్రుడు కూడా చెప్పాడు, స్త్రీ పురుష భావము భేదము లేకుండా రాక్షస కృత్యమును చేస్తుండదు కనుకనే ఈమెను చంపటం న్యాయం కా న్యాయమేను అన్నాడు.
1: ఇట్ వాజ్ ఇంద్రా సెడ్, ఐఎమ్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ నో మ్యాటర్ షీ ఈజ్ ఎ వుమన్.
0: అదే విధంగానే
1: లైక్ వాయిస్
0: భారద్వాజ పత్ని మహాక్రూరమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి అనేక విధమైనటువంటి దేశ సంక్షేమానికి విరుద్ధమైనటువంటి కార్యంలో నడుస్తూ వచ్చింది.
1: వైఫ్ భరద్వాజ ఆల్సో యాక్టెడ్ అగెన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ.
0: అప్పుడు విష్ణువే ఆమెను సంహరించాడు.
1: విష్ణు కిల్డ్ హర్.
0: ఈ విధమైన విషయములంతా విని నిజమే లోకానికి అపకారం చేసేటువంటి వారిని సంహరించడంలో తప్పు లేదు.
1: Yes, there is truth in what is said.
0: లోక క్షేమాన్ని కోరి లోక ధర్మాన్ని ఆశించి సత్య ధర్మముల ప్రకారము జీవించేటువంటి స్త్రీలను మాత్రం చంపకూడదు, లోక కంటకులైనటువంటి యొక్క స్త్రీలను చంపవచ్చునని నిర్ణయించుకున్నాడు రాముడు.
1: Rama decided that there's nothing wrong in killing a woman because she's putting all kinds of problems to the people around.
0: ఈ విధంగా తాను సంహారం జరుగుతుండగానే సంభాషణ ఒక భయంకరమైన శబ్దం వచ్చింది.
1: As the conversation was going on, they heard a loud sound.
0: ఎక్కడ ఈ భయంకరమైన శబ్దం అంటే ఈ తాటకి.
1: The sound speaks of the arrival of తాటకి.
0: వచ్చి రాళ్ల వర్షం కురిపించింది.
1: A rain of stones.
0: లక్ష్మణుడు అంబులు వేశాడు.
1: లక్ష్మణ్ షాట్ ద యారో.
0: ఆ వర్షం నిలిచిపోయింది.
1: అండ్ రెయిన్ స్టాప్.
0: మరి అగ్నివర్షం కురిపించింది.
1: అండ్ ది రెయిన్ ఆఫ్ ఫైర్.
0: రక్తవర్షం కురిపించింది.
1: ద రెయిన్ ఆఫ్ బ్లడ్.
0: ఈ అన్నింటికి కూడా రాముని కూడా ఎదుర్కొంటూ వచ్చాడు.
1: రామ కుడ్ ఫేస్ ఆల్ దిస్.
0: అప్పుడు ఈ లోక కంటకురాలనేటువంటి ఒక తత్వము చక్కగా రాములకు అర్థమైంది.
1: దెన్ రామ కుడ్ అండర్స్టాండ్ ద డెమోనిక్ క్వాలిటీ ఆఫ్ తాటకే.
0: కడపటికి తన స్వరూపము మాయమై గొప్ప వికారమైనటువంటి శబ్దములను ప్రారంభిస్తూ వచ్చింది.
1: అండ్ షీ అపియర్డ్ ఇన్ హర్ ట్రూ ఫార్మ్ విచ్ ఇస్ అగ్లీ.
0: రాములు శబ్ద పేరుని ఉపయోగించారు.
1: అండ్ రామ మేడ్ యూజ్ ఆఫ్ శబ్ద పేరు.
0: అనగా రూపము కనిపించకపోయినప్పటికీ శబ్దమును బట్టి ఆ వైపుని అమ్మును విడిచాడు.
1: శబ్ద పేరు ఇస్ ద డివైస్ వేర్ దో యూ డోంట్ సీ ద ఫార్మ్ బట్ యెట్ యూ కెన్ షియర్.
0: ఈ రాక్షసి కూలి కింద పడిపోయింది.
1: బై దెన్ దిస్ డెమన్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: మరి కొంతసేపటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: మరీచుడు సుబాహుడు అనేటువంటి ఈ ఇరువురు కుమారులు వచ్చారు.
1: లేటర్ కేమ్ మరీచ అండ్ సుబాహు.
0: వీరు తాటకి కుమారులే.
1: దే ఆర్ ది సన్స్ ఆఫ్ తాటకి.
0: వీరు కూడాను ఆమె చేసినట్టుగానే భయంకరమైనటువంటి ఒక శబ్దములు చేస్తూ అనేక విధమైనటువంటి యొక్క ప్రమాదములకు గురి చేస్తూ వచ్చారు.
1: దే టు స్టార్టెడ్ మేకింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సౌండ్స్ దేర్.
0: సిద్ధాశ్రమం అంతా కూడాను రక్తవర్షం కురిపించారు.
1: ఎంటైర్ సిద్ధాశ్రమం వాస్ ఫుల్ ఆఫ్ రెయిన్ ఆఫ్ బ్లడ్.
0: అగ్నివర్షం కురిపించారు.
1: రెయిన్ ఆఫ్ ఫైర్.
0: ఇది చూచి రాములు మానస ఆశ్రమం అనేటువంటి దాన్ని వదిలేడు.
1: వాచింగ్ దిస్ రామ షాట్ ది అస్త్ర మానసాస్త్ర.
0: అప్పుడు ఈ యొక్క మరీచుడు 100 మైళ్ల దూరంలో ఉండినటువంటి యొక్క సముద్రంలో పోయి పడిపోయాడు. సుబాహుని పైన ఆగ్నేయాస్త్రం ఇచ్చాడు.
1: అండ్ హీ మేడ్ యూజ్ ఆఫ్ ఆగ్నేయాస్త్ర.
0: అక్కడికక్కడే వాడు మండిపోయాడు.
1: హీ గాట్ బర్న్డ్ దేర్.
0: వీరితో వచ్చినటువంటి పరివారం అంతా కూడా వాయుస్త్రం ఇచ్చాడు.
1: ది ఎంటైర్ ఫాలోయింగ్ వర్ పుట్ టు దిస్ వాయుస్త్ర.
0: అందరూ శూన్యమైపోయారు.
1: ఆల్ డైడ్ దేర్.
0: సిద్ధాశ్రమం ప్రశాంతమైన వాతావరణాన్ని పొందింది.
1: దెన్ దేర్ వాస్ పీస్ ఇన్ సిద్ధాశ్రమ.
0: ఈ ఆశ్రమం అంతా కూడా కలకలలాడుతూ ఉంటుండాలి.
1: ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అక్కడ ఉన్నటువంటి ఋషిపత్నులు కానీ విద్యార్థులు కానీ ఎంతలో పట్టలేని ఆనందంతో ఉట్టిపడుతున్నారు.
1: ది స్టూడెంట్స్ ద సేజెస్ అండ్ సెయింట్స్ వర్ ఎక్స్టాటిక్.
0: ఋషులందరూ కూడా తమ జీవితంలో ఇంతటి ఆనందమును మేము అనుభవించలేదని రాములకు నమస్కరిస్తూ ఉన్నారు.
1: దే డిడ్ నమస్కార్ టు రామ బికాజ్ దే డిడ్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ దట్
0: రామ
1: హ్యాపీనెస్ బిఫోర్.
0: సర్వజ్ఞుడు నీవు
1: రామ,
0: యోగ్యుడు నీవు, సర్వశక్తి సంపన్నుడవు.
1: యూఆర్ ఆల్ పవర్ఫుల్, యూఆర్ ఆల్ పర్వేసివ్.
0: ఈ బాల్యమునందే ఎవరూ చేయలేనిట్టు ఈ కార్యం మీరు సాధిస్తూ వచ్చారు.
1: యూ కుడ్ అకంప్లిష్ ఆల్ దట్ ఇన్ యువర్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్.
0: సాక్షాత్ నారాయణమూర్తివి అన్నారు.
1: యూఆర్ ద వెరీ నారాయణ హింసెల్ఫ్ గాడ్.
0: ఇంకా రెండవ దినమే యజ్ఞము ప్రారంభించుతూ వచ్చాడు. విశ్వామిత్రుడు దీక్షను పూనాడు.
1: విశ్వామిత్ర స్టార్టెడ్ యజ్ఞ సెకండ్ డే.
0: ఈ యజ్ఞ దీక్షను పూని సువిఘ్నంగా అవిఘ్నంగా ఈ యజ్ఞం జరుగుతూ ఉంటుండాలి.
1: యజ్ఞ వాస్ టేకింగ్ ప్లేస్ వితౌట్ ఎనీ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: 5వ దినము పూర్ణాహుతి జరిగింది.
1: ఫిఫ్త్ డే
0: అంతవరకు మాట ఇచ్చినటువంటి రామలక్ష్మణులు నీరైనా త్రాగకుండా రాత్రిం పగలు కూడాను తిరుగుతూ వచ్చారు ఈ రాక్షసు సంహారాన్ని.
1: బికాస్ ద ప్రామిస్ గివెన్ రామ అండ్ లక్ష్మణ్ అవర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేరియాగా.
0: ఒక మాటలో మనం పూనుకున్నప్పుడు దీన్ని కార్యదీక్ష జరిగేంత వరకు కూడాను మనం వదలకూడదు.
1: We should not give it up in the middle until the task is
0: fulfilled. Dicha, determination.
1: That is determination.
0: నీ యజ్ఞ సంరక్షణకు ఆవిష్టమని వచ్చినటువంటి రామలక్ష్మణులు రాత్రింపగరు ఆహారమే నిద్రే అనేటువంటిది భయం లేకుండా ఈ యొక్క యజ్ఞములో సంరక్షణలోనే మునిగారు.
1: రామ లక్ష్మణ హావ్ కమ్ దేర్ టు ప్రొటెక్ట్ యాగా దేర్ సో దే వర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: 5వ దినము నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తి అయింది.
1: 5th day యజ్ఞ కేమ్ టు కంప్లీషన్.
0: 6వ దినము
1: ది 6th day
0: విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞతో
1: following the command of విశ్వామిత్ర
0: విశ్రాంతి తీసుకోమని చెప్పారు.
1: విశ్వామిత్ర సెడ్ దట్ దిస్ షుడ్ టేక్
0: విశ్రాంతి తీసుకుంటామని చెప్పి కొంతసేపటిలో ఇంక యజ్ఞ సంరక్షణ జరిగింది. తిరిగి అయోధ్యకు వెళ్లాలి అని వీరు సంకల్పం చేస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ టేకింగ్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ దే వాంటెడ్ టు రిటర్న్ టు అయోధ్య.
0: ఈ లోపల
1: నిధిలాపురం
0: నుంచి శివధనస్సు యొక్క యాగం జరుగుతుండదని వార్త పంపించాడు ఈ యొక్క జనక మహారాజు.
1: In the meantime, message is received from Janaka of Mithilapura that the Sivadhanus is over there.
0: చెప్పాడు రామలక్ష్మణ, మీరు కూడాను మాతో రావటం చాలా మంచిది. ఆ యజ్ఞం కూడాను మీరు చూడవలసినటువంటిది అన్నాడు.
1: విశ్వామిత్ర సెడ్ ఇట్స్ మోస్ట్ అప్రోప్రియేట్ దట్ యూ టు ఫాలో మీ అండ్ గో దేర్ టు మిథిలాపుర.
0: ఎంతటి చక్కని ఆదర్శమో విద్యార్థులు ఉన్నటువంటి ఈ యొక్క వీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఆల్ స్టూడెంట్స్ షుడ్ రికగ్నైజ్ దిస్ ఐడియల్ డెమోన్స్ట్రేట్ బై రామ హియర్.
0: స్వామి, మీ యజ్ఞ సంరక్షణ నిమిత్తమే మా తండ్రి పంపాడు, కానీ మిథిలాపురం పోయేటువంటి ఆజ్ఞ అతను మా దగ్గర లేదు అన్నాడు.
1: రామలక్ష్మణ్ సెడ్ స్వామి, వీఆర్ సెంట్ టు ప్రొటెక్ట్ యాగ నాట్ టు
0: తండ్రి ఆజ్ఞించేటువంటి పుత్రులు మేము.
1: వీఆర్ సన్స్ హుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: కనుక యజ్ఞ సంరక్షణ కోసమే పంపించాడు.
1: వీఆర్ సెంట్ టు ప్రొటెక్ట్.
0: ఇంకొక యజ్ఞానికి పోవని తండ్రి యొక్క ఆజ్ఞ కాదు.
1: వీఆర్ నాట్ సెంట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్.
0: పితృ ఆజ్ఞ లేకుండా మేము ఒక అడుగైనా ముందుకు వేయమన్నాం.
1: వితౌట్ ఫాదర్స్ కమాండ్ వీ డోంట్ స్టెప్ ఫర్దర్.
0: విశ్వామిత్రుడేమి తక్కువైనటువంటి వాడు కాదు.
1: విశ్వామిత్ర ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మీ తండ్రి గారు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు?
1: What is the command of your father?
0: ఈ ఋషితో మీరు పొండి.
1: He said, follow this.
0: ఇతని ఆజ్ఞను శిరసావహించండి.
1: Follow his command.
0: ఏ అభ్యంతరములు మీరు చెప్పకండి.
1: Don't raise any objection.
0: అని చెప్పాడు దశరథ మహారాజు.
1: That is the command of your father.
0: దానిని మాత్రం మీరు మరుస్తున్నారా రామ?
1: Are you forgetting the command of your father now?
0: ఒక యజ్ఞమే కాదు.
1: Not only యజ్ఞ.
0: నేను చెప్పిన మాటలన్నీ నడుచుకోవాలి.
1: Not only that, you should follow whatever I would say.
0: ఇది మీ తండ్రి గారి ఆజ్ఞ కూడాను.
1: That's your command of your father.
0: అని చెప్పేటప్పటికీ రాముడు నోరెత్తలేకపోయాడు.
1: When he heard all this, Rama could not speak.
0: ఆ సమయం లోపలే దండక దండక
1: దండక
0: ధర్మజ ధర్మక
1: ధర్మక
0: విష్ణుకు బ్రహ్మకు ఇలాంటి అస్త్రాలంతా పేర్లంతా ఉంటున్నాయి. ఇవన్నీ కూడాను రామలక్ష్మణులకు అందించాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర గేవ్ సో మెనీ అస్త్రాస్ ద వెపన్రీ టు రామ.
0: విశ్వామిత్రుడి దగ్గర లేని అస్త్రములు జగత్తులోనే లేవు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ థింగ్.
0: అలాంటి శక్తివంతమైన అస్త్రములంతా కూడాను దీనికి మీరే తగినటువంటి అర్హులు.
1: అండ్ విశ్వామిత్ర సెడ్ యు ఆర్ డిజర్వింగ్ పీపుల్.
0: దీన్ని ఉపయోగించేటువంటి మానవులు ఈ లోకంలో లేరు.
1: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ ఆర్ మోర్ డిజర్వింగ్ దెన్ యు.
0: నేను దైవానుగ్రహంతో పొందగలిగాను.
1: I could have it because of God's grace.
0: తిరిగి నేను దైవమునికే అంకితం చేస్తున్నాను.
1: Now I am offering them back to God.
0: అని చెప్పి దాన్ని వినియోగించేటువంటి విధానమంతా కూడాను చక్కగా తెలిపాడు.
1: He told them how to make use of these weapons.
0: ఏ విధంగా వినియోగించాలని విశ్వామిత్రుడు చెప్తుంటే రాముడు చిరునవ్వుతో అన్ని తెలిసిన వాడి వలె తను నవ్వుతూ ఉన్నాడు.
1: As Vishwamitra was telling the procedure as to how to make use of the weapons, Rama started listening.
0: Swami,
1: smiling all the way.
0: వినియోగించేటువంటి విధానం మీరు చెప్పాలా నాకు?
1: Rama said, Swami, do you need to tell me how to
0: ఏ ఏ అస్త్రములు ఏ ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా వినియోగించాలో అది నాకు తెలుసునన్నాడు.
1: I know when, what, how to make of these weapons.
0: చెప్పి తిరిగి విశ్వామిత్రుడితో అనేక మంది బండ్లను కట్టుకుని తన ఋషులు శిష్యులు అందరు కూడా బయలుదేరారు.
1: Having said so, they followed Vishwamitra and other
0: associates. ఆశ్రమంలో ఉండినటువంటి వారందరూ కూడా బయలుదేరారు.
1: All those in the hermitage followed Vishwamitra.
0: ఎందుకోసం?
1: What for?
0: తిరిగి విశ్వామిత్రుడు నేను ఈ ఆశ్రమానికి రాను అన్నాడు.
1: Vishwamitra said, I would not come back to this ashrama.
0: Midhilapuram nundi nenu Himalaya parvathamulaku vellutanannadu.
1: I'll proceed to Himalayas from Midhila.
0: Appudu ee ashramloni varandaru kudunu parama dukkamlo munigaru.
1: All inhabitants were very sad.
0: Veerandaru prayanamai vellutunte adavi lopala
1: when they were passing by the forest.
0: Pashuvulu, mrugamulu, pakshulu anni kudunu vilapistu vachayi.
1: The cows and the animals and the birds started crying.
0: Alu kudunu veeru venta barigettu పోతున్నాయి.
1: They too followed, started running.
0: అనగా విశ్వామిత్రుడు ఇంత భూత ప్రీతి కలిగినటువంటి వాడనేటువంటి సత్యాన్ని అక్కడ నిరూపించాడు.
1: There the truth is very well indicated that Vishwamitra had compassion for all these people.
0: సాక్షాత్ ప్రేమ స్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ ధర్మ స్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ సత్యస్వరూపుడైనటువంటి ఈ రామలక్ష్మణులు కూడాను ఈనాడు అరణ్యాన్ని వదిలిపోతున్నారు.
1: Rama and Lakshmana, the very embodiment of truth, the very embodiment of love and righteousness, they are leaving this forest
0: today. మృగములు కూడాను పరిగెత్తుతున్నాయి.
1: సో సేయింగ్ దట్ వీ కెనాట్ బేర్ ద పాంగ్స్ ఆఫ్ సెపరేషన్ దే టు ఫాలో.
0: సంచరిస్తున్నటువంటి పక్షులు, అన్ని జాతి పక్షులు కూడాను వారిని అనుసరిస్తూ వచ్చాయి.
1: ద బర్డ్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ ఆల్సో ఫాలోడ్ దెమ్.
0: పోతూ ఉన్నారు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ్ అవర్ ప్రొసీడింగ్.
0: విశ్వామిత్రుడు ఆయా అరణ్యములు గురించి చక్కగా వివరిస్తూ వస్తున్నాడు.
1: విశ్వామిత్ర స్టార్టెడ్ నరేటింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ద ఫారెస్ట్.
0: ఇక్కడ వామనమూర్తి పుట్టినటువంటి దినం.
1: This is the place where Vamana was born.
0: ఈ వామనమూర్తి తిరిగినటువంటి ప్రదేశము.
1: It is the place where Vamana
0: was born. ఈ విధంగా సాక్షాత్ నారాయణమూర్తిని గురించి విశ్వామిత్రుడు చెప్తూ వచ్చాడు.
1: విశ్వామిత్ర స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ నారాయణ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ విధంగా చెప్పుతూ చెప్పుతూ చెప్పుతూ
1: వైల్ టెలింగ్ లైక్ దాట్
0: గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు.
1: దే రీచ్డ్ గౌతమ హెర్మిటేజ్.
0: అనగా అక్కడ అహల్య శాపము.
1: అహల్య శాప
0: అనగా శాపం అంటే ఏమిటి? మన పురాణాల లోపల ఆమె రాయిగా మారిపోయింది అనుకుంటున్నారు.
1: వీ సే దట్ అహల్య హస్ గివెన్ ఎ కర్స్ దట్ షీ షుడ్ బి ఎ స్టోన్.
0: రాయిగా కనిపిస్తుండాలి కానీ ఆమె సజీవిగానే ఉంటుండాలి.
1: దో షీ అపియర్స్ టు బి ఎ స్టోన్ బట్ షీ ఇస్ అలైవ్. ఒక
0: రహస్యము.
1: ఇట్ ఇస్ దేర్ సీక్రెట్ దేర్.
0: ఆ దుమ్ము చేత మట్టి చేత ఇన్ని సంవత్సరంలో ఆ విధంగా ఒకే స్థానంలో ఉండటం చేత అది రాయిగా కనిపిస్తూ వచ్చింది.
1: బికాస్ షీ రిమైండ్ ఆల్ ద టైమ్ ఎట్ వన్ స్పాట్ బికాస్ ద డస్ట్ అరౌండ్ షీ లుక్ లైక్ ఎ స్టోన్.
0: కానీ సర్వజ్ఞుడైన రాములకు ఇది ఎంత తెలుసును.
1: బట్ రామ హూజ్ ఆల్ నోయింగ్ నో దిస్ ఫ్యాక్ట్.
0: అన్ని తెలిసి కూడాను ఏమీ తెలియనట్టుగా నటిస్తూ వచ్చాడు.
1: దో హీ నోస్ ఎవ్రీథింగ్ హీ స్టార్టెడ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ డస్ నాట్ నో.
0: అక్కడికి వెళ్ళేటప్పటికి లక్ష్మణ కొంత విశ్రాంతి తీసుకోవటం మంచిది అన్నాడు రాముడు.
1: By the time they reached there, he said, Lakshmana, let us take rest for some time.
0: Vishwamitra kudunu angikarinchadu.
1: Vishwamitra also accepted this proposal.
0: Dagariki potu unnadu.
1: They were approaching the stone.
0: Inka padam kudunu sokaledu.
1: He did not step over there.
0: Ee padam yokka vibration dani yokka prabhavam inka raati dagariki potundadi.
1: The vibrations of the lotus feet were approaching the
0: stone. Tatchaname kadilindi Ahalya.
1: Immediately there was movement.
0: Padamulu gattiga pattukundi.
1: And she caught hold of the feet.
0: రాముడు ఆశ్చర్యపడినట్టుగా నటిస్తున్నాడు.
1: రామ వాస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి వాస్
0: సర్ప్రైజ్డ్. రాముడు తెలుసును.
1: రామ నో.
0: ఈ మహల్యాన్ని తెలుసును.
1: షీ నోస్.
0: కానీ తాను మానవుడిగా సంచరించాలి.
1: బట్ హి హస్ టు మూవ్ లైక్ ఎ హ్యూమన్.
0: నేను దైవంగా సంచరించకూడదు.
1: ఐ షుడ్ నాట్ లుక్ లైక్
0: గాడ్. అనే సంకల్పాన్ని తాను దృఢం చేసుకున్నాడు.
1: హి హాడ్ దట్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: వేదవేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజే. నేను దశరథుని కుమారుణ్ణి అంటున్నాడే కానీ నేను శ్రీరామచంద్రుణ్ణి, నేను మహావిష్ణు స్వరూపుణ్ణి ఎక్కడ కూడా చెప్పడం లేదు.
1: హి ఆల్వేస్ సెడ్ దట్ ఐ యామ్ సన్ ఆఫ్ దశరథ. హి నెవర్ సెడ్ ఐ యామ్ శ్రీమన్నారాయణ. హి నెవర్ సెడ్ దట్ ఐ యామ్ శ్రీరామచంద్ర.
0: భగవంతుడు అనేటువంటిది ఒక ఋషులకు మాత్రం తప్ప ఎవరికీ తెలియదు.
1: ఓన్లీ సేజెస్ నో దిస్ దట్ హీస్ గాడ్, నో వన్ ఎల్స్.
0: లక్ష్మణుడికి రామునికి కూడా తెలుసును.
1: లక్ష్మణ రామ నో దిస్ ఫ్యాక్ట్.
0: కానీ ఇప్పుడు దీనిని ఏమాత్రము బహిరంగ పరచకూడదు.
1: బట్ దిస్ షుడ్ నాట్ బి నోన్ టు అదర్స్.
0: వచ్చిన కార్యం జరిగేంత వరకు కూడాను ఈ రహస్యాన్ని అట్టే దాచుకోవాలి.
1: అంటిల్ ద టాస్క్ ఈస్ ఫుల్ఫిల్డ్ దిస్ హస్ టు బి సీక్రెట్ హస్ టు బి మెయింటైన్డ్.
0: తాను ఎందుకోసం వచ్చాడు?
1: వై డిడ్ హి కమ్?
0: సాధు సంరక్షణార్థమై వచ్చాడు.
1: టు ప్రొటెక్ట్ ద పాయస్.
0: సాధువులు అంటే ఎవరు?
1: ఆర్ పాయస్
0: సన్యాసి వేషం వేసుకున్నటువంటి వాళ్ళు ఆ సాధువులు.
1: యు మీన్
0: సాధు మానవుని ఎందున్నటువంటి సాధుత్వం అనేటువంటి దాన్ని సంరక్షించే కోసం.
1: To protect that pious quality within man.
0: Anduvalli paritranaya sadhunam annadu.
1: So he said that you would protect the pious people.
0: Andari endukodunu sadhutvam untundadi.
1: There is that pious quality in all.
0: Aa sadhutvam appudu appudu vidrumminchi.
1: Sometimes it will
0: క్రూరత్వంగా వహించి.
1: Sometimes it perverts.
0: మానవత్వాన్ని మరిపింపజేస్తుంది.
1: And it turns into cruelty and makes you forget the human quality.
0: కనుకనే మానవత్వాన్ని జ్ఞప్తికి చెప్పించే నిమిత్తమై
1: క్రూరత్వాన్ని
0: సంహరించి సాధుత్వాన్ని సంరక్షిస్తూ వస్తుంటాడు.
1: Therefore to remind the human quality, the pious nature has to be protected.
0: నా కర్తవ్యము.
1: This is my duty.
0: అని రాముడు చెప్తూ వచ్చాడు.
1: Rama started telling that way.
0: ఈ లోపల అహల్య అనేక విధములుగా కూడా పరితాపం పొందుతూ తను క్షమించమని తను అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చింది.
1: In the meantime అహల్య started repenting. She prayed for pardon and for grace.
0: ఆ సమయానికి తపస్సునికై ఏగినటువంటి యొక్క గౌతమ మహర్షి కూడాను ప్రతించితే ప్రజెంట్ అయ్యాడు.
1: ఇన్ ద మెయిన్ టైమ్ గౌతమ సేజ్ కేమ్ దేర్.
0: చూచాడు.
1: ఈ సా
0: గౌతమునికి తెలుసు శ్రీరామచంద్రుడు నారాయణమూర్తి అని.
1: గౌతమ నోస్ రామ ఇస్ నారాయణ గాడ్.
0: స్వామి
1: స్వామి
0: నిమిత్త మాత్రం భవసవి సాచి అన్నట్టుగా నిమిత్త మాత్రంగా ఏదో ఒకటి జరగాలి.
1: సంథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ ఎ ప్లీ.
0: కారణం లేని కార్యం జరగదు.
1: Without cause there cannot be a
0: విత్తనం లేని మొక్క మలవదు.
1: Without seed there cannot be tree.
0: కనుకనే ఇవన్నీ కూడాను మంచికే జరుగుతుంటాయి.
1: So all things happen for our good.
0: ఏది జరిగినా మన మంచి కోసమని.
1: Whatever might happen is for our own good.
0: ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
1: This truth is taught to the world.
0: రాములు సర్వము తెలిసినప్పటికీ ఏమీ తెలియనటువంటి మానవునిగా సంచరిస్తూ వచ్చాడు.
1: Though Rama is all knowing, he pretended as if he doesn't know.
0: అక్కడ గౌతముని కూడా చేర్చుకొని మిథిలాపురానికి చేరారు.
1: Along with Gautama says they reached
0: Midhilapuramulo. Ee Ramalakshmana anetindi var ee rendu simham pillalu vale sancharistu unte Midhilapuram pattana valandaru kudanu aashcharyapadutunnaru.
1: As Rama and Lakshmana were started moving like lions, inhabitants of Midhila
0: started looking at them.
1: Who are these princes?
0: Repati dinamunaku Sita dhanasunu vinchadaniki vachara.
1: Have they come to break this?
0: Ani aadavaru lopala cheppanakkaredu inka.
1: Among women you cannot estimate their joy.
0: సీతను వివాహమాడే నిమిత్తమై వచ్చారు అని కొంతమంది.
1: Some thought that they came to marry.
0: సీతకు తగినటువంటి వాడు ఇతను పిల్లవాడు అని కొంతమంది.
1: Some thought that the right
0: person. కథలను పెంచుకుంటూ పోతున్నారు.
1: They started imagining that way.
0: కానీ ఈ పిల్లలకి ఇద్దరికి ఏమి తెలియనట్టుగా నటిస్తున్నారు.
1: But these two were pretending as if they don't know anything.
0: ఇక్కడ సామాన్య మానవుని యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది?
1: How should be our movement?
0: విశ్వామిత్రుడు జనకుడికి చెప్పాడు.
1: విశ్వామిత్ర టోల్డ్ జనక్.
0: దశరథ మహారాజు కుమారుడు అంటే రామలక్ష్మణుడు కూడాను నా వెంట వచ్చారు అని.
1: ద సన్ ఆఫ్ దశరథ రామలక్ష్మణ్ ఆర్ విత్ మీ.
0: వారికి ఒక విడుదలిచ్చాడు.
1: They gave them some rest.
0: Royal family ki ivvalsinatundi oka gaurava maryadanta kudanu akkada andistu vachadu.
1: They were given all royal courtesies in hospitality.
0: Naradu kudanu akkada praveshinchadu.
1: Narad also was there.
0: తనలో తాను అనుకుంటున్నాడు.
1: ఈ థాట్ విత్ ఇన్ హింసెల్ఫ్,
0: నారాయణ ఈనాటికి నీ దర్శనం ఈ రూపంగా దర్శించింటాను.
1: నారాయణ ఐ కుడ్ సీ ఎంత
0: ధన్యుడను అనుకున్నాడు.
1: ఐఎమ్ రియలీ గ్రేట్ అండ్ ఫార్చునేట్.
0: కానీ రాముడు అక్కడ ఒక చక్కని నాటకం ఆడుతూ వచ్చాడు.
1: బట్ రామా స్టార్టెడ్ ఎనాక్టింగ్ ఎ డ్రామా దేర్.
0: ఆ రూమ్ లోపల పండుకున్నాడు.
1: He slept in that room.
0: ఒక కాలును కాలు పైన వేసుకున్నాడు.
1: He had got one leg over another.
0: నడిచి నడిచి వచ్చి నొప్పి కలిగినట్టుగా ఆ కాలును తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
1: As if he was very much tired and there's pain in the legs, he started pressing there.
0: Tachanme lopaliki velli ee paadaseva nen chestuna ani anukuntunnadu ee naradudu.
1: Narada started feeling, why can't I press your feet?
0: Bhagavantudu tana paadaseva taane chestunnada?
1: God is just pressing your feet.
0: Yenti leela?
1: What's all this?
0: Bhagavantuda ninnu kanuvaratam evari taramu?
1: Oh God, who can know you?
0: Ninu ganugonna kalama.
1: Can we know you?
0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ స్మాలర్ దెన్ దట్ ఆఫ్ ఎన్ ఆటమ్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల అని ఎంబున నెడబాయకుందువట, అణువురేణు తృణకాష్టము వదలవు, అఖండ రూపుడవై వెలయుదుట నిను గనుగొన్న గల్లమా.
1: యు ఆర్ ఆల్వేస్ ఇన్ 84 లక్ష స్పీషీస్ ఆఫ్ బీయింగ్ అరౌండ్.
0: అతి సూక్ష్మరూపుడవు,
1: యు ఆర్ సట్లర్ దెన్ ది ఆటమ్.
0: ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల
1: 84 లక్ష
0: అని ఎమ్మున నెడబాయకుందువట,
1: ఆల్వేస్ బి
0: అణువురేణు తృణకాష్టము మొదలుగా,
1: రైట్ ఫ్రమ్ ది ఆటమ్ టు ది మాలిక్యూల్,
0: అఖండ రూపుడవై వెలయుదువట నిన్ను గనుగొన్న గల్లమా.
1: యు ఆర్ ది కాస్మిక్ ఫామ్, కెన్ వీ నో యూ?
0: సామాన్య మానవుడి వలె సంచరిస్తున్నావు రామా.
1: యు ఆర్ బిహేవింగ్ లైక్ ఎన్ ఆర్డినరీ వన్
0: అని అనుకుంటూ మెత్తగా తలుపులు తెరిచాడు.
1: హీ సాఫ్ట్లీ ఓపెన్ ద డోర్.
0: రాముడు లేచాడు.
1: రామా గాట్ అప్.
0: స్వామి,
1: స్వామి,
0: నడిచి వచ్చి అలసటగా ఉంటుండదా అని ప్రశ్నించాడు.
1: హీ సెడ్, ఆర్ యు టైర్డ్ బికాజ్ యు వాక్ లాంగ్?
0: నారదా, నాకు అలసట అనేటువంటిది ఒకటి ఉన్నదా?
1: Am I ever tired?
0: ఎప్పటికీ లేదు.
1: Never.
0: ఈ దేహము మీ నిమిత్తమై వచ్చినదే కానీ నా నిమిత్తమై వచ్చినటువంటిది కాదు.
1: The body is here for you, not for my sake.
0: కనుకనే మానవ శరీరం చేతనే మానవుని యొక్క బాధను నివారణ గావించాలి.
1: Only with the help of this human body, the human
0: suffering. ఈనాడు మానవుడే సర్వధర్మములను కూడా తప్పినటువంటి వాడు.
1: And today it's only human that's cut off from his dharma.
0: పశుపక్షి మృగాదులు కూడా తమ తమ కర్తవ్యమును నిర్వర్తిస్తూ ఉన్నాయి.
1: Animals and birds follow their own
0: తమ సీజన్ తమ రీజన్ కూడా సక్రమంగా అనుసరిస్తున్నాయి.
1: They follow their own principle.
0: ఈనాటి మానవునికి నో రీజన్ నో సీజన్.
1: Only man today has no reason.
0: మానవత్వం అనేటువంటి ధర్మాన్ని విస్మరిస్తూ వచ్చాడు.
1: He has forgotten his very code of conduct.
0: కనుకనే మానవులకు బోధించే నిమిత్తమై దైవం మానుష రూపేణ రావలసి వచ్చింది.
1: To teach the entire humanity, God has taken human form.
0: కనుకనే ఈ మానవాకారమును ఆధారంగా చేసుకుని మానవుల వల్ల సంచరించడం చేత ఇది సామాన్యమైన మానవుడిగా భ్రమిస్తుంటారు చాలా మంది అజ్ఞానులు.
1: మెనీ పీపుల్, ఇగ్నోరెంట్ పీపుల్ ఆర్ డెల్యూటెడ్ బికాస్ గాడ్ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్.
0: కృష్ణావతారం నందు కూడాను,
1: ఇన్ టైమ్స్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్,
0: బలరాముడు వచ్చి అమ్మా తమ్ముడు మన్నంతా తింటున్నాడు అని రిపోర్ట్ చేసింది.
1: బలరామ రిపోర్టెడ్ మాదా, ది యంగర్ బ్రదర్ ఈజ్ ఈటింగ్ మడ్ దేర్.
0: ఏమిట్రా, తినడానికి తిండి లేదా మన ఇంటిలో?
1: వాట్, డోంట్ యు హావ్ ఫుడ్ ఎట్ హోమ్?
0: ఎందుకు నీవు మట్టి తిన్నావు?
1: వై డు యు ఈట్ మట్ లైక్ దట్?
0: నేను తినలేదని చెప్పాడు.
1: కృష్ణ సెడ్ ఐ డిడ్ంట్ ఈట్.
0: అంతే కాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: అమ్మా మన్ను తినంగనే శిశువున సంగతి చేసుకుని మానవుల వల్ల సంచరించడం చేత ఇది సామాన్యమైన మానవుడిగా భ్రమిస్తుంటారు చాలా మంది అజ్ఞానులు.
1: మెనీ పీపుల్, ఇగ్నోరెంట్ పీపుల్ ఆర్ డెల్యూటెడ్ బికాస్ గాడ్ హ్యాస్ టేక్

0: మదర్
1: అమ్మా
0: మదర్ టు ఈట్ మడ్ ఆమ్ ఐ ఏ చైల్డ్ ఆమ్ ఐ ఏ ఫూల్ ఆమ్ ఐ హంగ్రీ నో
1: నేను పిల్లవాడినా
0: ఆమ్ ఐ చైల్డ్
1: కాదు
0: నో
1: ఈ మాటల లోపలే తాను సాక్షాత్ భగవంతుడు అనేటువంటి సత్యాన్ని తప్పక గుర్తించడానికి వీలవుతుంది
0: ఇన్ దీస్ అటరెన్సెస్ ఇస్ పాసిబుల్ టు రికగ్నైజ్ ద డివినిటీ దేర్
1: నేనేం పిచ్చివాడనా మట్టి తినడానికి అనగా తాను పిచ్చివాడు కాదు మహాజ్ఞాని
0: ద వన్ హు విజ్డమ్
1: ఈ విధమైన మాటలతో ఆ తల్లి అర్థం చేసుకోలేదు
0: దీస్ వర్డ్స్ కుడ్ నాట్ కన్విన్స్ మదర్ ఇది
1: తెరచు అని రెండు కొట్టింది
0: షీ స్టార్టెడ్ స్లాపింగ్ ఆన్ ది చీక్
1: నోరు తెరిచాడు
0: హీ ఓపెన్డ్ హిస్ మౌత్
1: అన్ని లోకములు కనిపిస్తుంటున్నాయి
0: యు కుడ్ సీ ఆల్ ద వర్డ్స్ విత్ ఇన్ హిస్ మౌత్
1: అప్పుడు తల్లి ఆశ్చర్యపడిపోయి ఆ మాయ ఒక నిమిషంలో వస్తుంది ఒక నిమిషంలో పోతుంది
0: ద ఇల్యూషన్ కమ్స్ ఇన్ ఎ మూమెంట్ అండ్ పాసెస్ ఆఫ్
1: కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థము సత్యము
0: ఇస్ ఇట్ ఎ డ్రీమ్ ఆర్ ఈస్ ఇట్ వన్ యాక్ట్ ఆఫ్ గాడ్ ఆర్ ఈస్ ఎనీ అదర్ థింగ్ లైక్ దట్
1: నేరకయున్న దానను యశోదాదేవి కాను నేను యశోదనా కాదా అని తనపైనే తనకు డౌట్ వచ్చేసింది
0: షీ డౌటెడ్ హర్ ఓన్ సెల్ఫ్ ఏమ యశోద ఆర్ నాట్
1: నేను యశోద కాదేమో
0: ఐఎమ్ నాట్ యశోద
1: నీకు వైష్ణవం మాయ ఏమిటో
0: ఆర్ ఇస్ ఇట్ ఇల్యూషన్
1: ఏమిటి ఇవన్నీ చూడటము
0: వాట్స్ ఆల్ దిస్
1: నా గోపాలుని యొక్క నోటిలో 14 లోకములు కనపడతామా
0: హౌ ఇస్ ఇట్ ఐ ఫైండ్ ఇది నా
1: బ్రహ్మదే అనింది నా గోపాల రా అని మరి తొడపైన కూర్చోబెట్టుకుంది
0: జస్ట్ ఇట్స్ ఆల్ ఇల్యూషన్ ఇమాజినేషన్ అగైన్ స్టార్టెడ్ కాలింగ్ గోపాల
1: క్షణములో దైవంగా కనిపిస్తుంది క్షణములో మానవునిగా ప్రవర్తింపజేస్తుంది
0: ఇన్ ఎ మూమెంట్ ఇట్ అపియర్స్ లైక్ గాడ్ డివైన్ నెక్స్ట్ మూమెంట్ ఇస్ ఇల్యూషన్
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: నారదుడు ఆ విధమైన యొక్క మోసంలో పడ్డాడు
0: నారద ఆల్సో వాస్ టేకెన్ అప్ బ్యాక్ లైక్
1: నారదుడేమిటి విశ్వామిత్రుడు కూడా అదే మోహంలో పడ్డాడు
0: విశ్వామిత్ర ఆల్సో వాస్ డెల్యూటెడ్
1: సాక్షాత్ నారాయణమూర్తిని దశరథునికి చెప్పి
0: టెల్లింగ్ టు దశరథ ఇస్
1: వెరీ సరియు నదికి పోయిన తక్షణమే నీవు రాక్షసులు చూసి భయపడతారో ఏమో మంత్రోపదేశం చేస్తానన్నాడు ఇది మాయ కాదా
0: యాజ్ ఐ అప్రోచ్ ద బ్యాంక్స్ ఆఫ్ సరియు రివర్ ఐ విల్ టెల్ యూ టీచ్ యూ సమ్ మంత్ర సో
1: ఈ మాయతో కప్పబడినటువంటి వారు మానవులు మాయ చేత కప్పబడినటువంటి వారు మానవులు
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కవర్డ్ బై డెల్యూషన్
1: కనుకని దైవత్వం అనే దాన్ని ఒక్క క్షణంలో నమ్ముతారు క్షణంలో విమర్శిస్తారు
0: దే విల్ హ్యావ్ దేర్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫర్ ఎ మూమెంట్ అండ్ దే విల్ క్రిటిసైజ్
1: అనగా ఏమిటి వారి హృదయము ఇంకను పరిపక్వం కాలేదు
0: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్ హార్ట్ ఈస్ నాట్ ఫుల్లీ మెచ్యూర్
1: పరిపక్వం కానటువంటి సమయం లోపలే ఒక తూరి పుల్లగా ఉంటుంది ఒక తూరి తీయగా ఉంటుంది పండు
0: యాజ్ దేర్ హార్ట్స్ ద ఫ్రూట్స్ ఆర్ నాట్ ఫుల్లీ రైప్ ఇట్ విల్ బి అస్ట్రింజెంట్ అట్ టైమ్స్ అండ్ స్వీట్ లేటర్
1: చాలా మందికి తెలుసు మామిడి పండు కాలం లోపల
0: You know the season of mangoes.
1: తొటిమ దగ్గర తిన్నప్పుడు తీయగా ఉంటుంది.
0: If you just eat your
1: కింద వైపున కొరికినప్పుడు చేదు పుల్లగా ఉంటుంది.
0: At the bottom you find
1: అనగా అది ఇంకా పరిపక్వానికి స్థితికి రాలేదు.
0: It means it's not fully ripe.
1: కనుక మానవత్వం అనేటువంటిది పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికి వేపకాయ గుడును తీయగా మారిపోతుంది.
0: The human life when it is fully ripe, it will be sweet like that of even that neem
1: కనుక రామచరిత్ర యందు
0: in the history
1: మహా రసవత్తరమైన యొక్క మాధుర్యం ఉంటుండాలి.
0: There is sweetness in full.
1: ఈ రామరసాన్ని వాల్మీకి చెప్పాడు.
0: వాల్మీకి సేడ్
1: ఇది చెరకు రసం వంటిది అన్నాడు.
0: ఇట్ ఈస్ లైక్ ది జ్యూస్ ఆఫ్ షుగర్ కేన్.
1: చెరకు అక్కడక్కడ గెనపలంతా ఉంటుంటాయి.
0: ది షుగర్ కేన్ హాస్ గాట్ జాయింట్స్ హియర్ అండ్ దేర్.
1: ఈ గెనపలు వచ్చింది అని దీనికి చేదు రాదు.
0: యూ డోంట్ ఫైండ్ బిట్టర్నెస్
1: రాదు.
0: ఇట్ నాట్ సావర్.
1: లేక ఈ చెరకునందు పరిపూర్ణ మొదటి నుంచి కడ వరకును మాధుర్యమే కాని చెరకు వంకరపోయిందని తీపి కూడా వంకరపోదు.
0: ద షుగర్ కేన్ మే హావ్ సెవెరల్ బెండ్స్ బట్ ది జ్యూస్ ఈజ్ స్వీట్.
1: అదే విధంగానే మానవత్వంలో ఉన్నటువంటి భావములు వంకరపోయినట్టుగా మన భావములు కూడా వంకరపోతుంటాయి.
0: ద హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ సో మెనీ బెండ్స్ ఆల్సో ద ఫీలింగ్స్.
1: కనుకనే మనలో ఆ వంకరలు పోకుండా ఉండడానికి పూర్ణ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ వుడ్ బి స్ట్రైట్ వీ షుడ్ డెవలప్ ఫుల్
1: ఫెయిత్. అందరి యందు దైవత్వమే ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
1: అందరి యందు రామచంద్రుడే ఉంటున్నాడు.
0: రామ ఇస్ ఇన్ ఆల్.
1: ఏ విధంగా ఉంటున్నాడు?
0: ఆబ్వియస్లీ
1: రమేతి ఇతి రామః హృదయమే రమించేపజేసేటువంటిది.
0: ఇస్ ద వన్ దట్ మేక్స్ అవర్ హార్ట్స్ బ్లిస్ఫుల్.
1: కాబట్టి ప్రతి మానవుని ఎందుకును హృదయ స్థాయి రామచంద్రుని యొక్క స్థాయి.
0: దేర్ఫోర్ రామ అడోన్స్ ది ఆల్టార్ ఆఫ్ అవర్ హార్ట్.
1: హృదయమే భగవంతుని యొక్క పీఠము.
0: ద హార్ట్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దాంట్లో మరొక దానిని చేర్చుకోవటం చేతనే ఈ విధమైనటువంటి మానవత్వం అనేటువంటిది దానవత్వంగానో పశుత్వంగానో మారిపోతుండాలి.
0: బికాస్ వీ గివ్ ప్లేస్ టు సమ్ అదర్ థింగ్స్.

0: దైవములకు తప్ప మరొక దానికి చోటు ఇవ్వకూడదు.
1: ఓన్లీ గాడ్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్, నన్ ఎల్స్.
0: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు మోడర్న్ ఏజ్ లోపల ఈ హృదయాన్ని మ్యూజికల్ చైర్ గా మారుస్తున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ కన్వర్టెడ్ దిస్ హార్ట్.
0: ఒక నిమిషంలో దైవము, ఒక నిమిషంలో ప్రకృతి, ఒక నిమిషంలో తల్లి, మరొక నిమిషంలో తండ్రి, ఇంకో నిమిషంలో భార్య, మరొక నిమిషంలో బిడ్డలు. ఈ విధంగా ఒకే చైర్ను అనేక మందికి మారుస్తూ వస్తున్నారు.
1: వీ గాన్ షిఫ్టింగ్. At one time we will have God, nature, mother, the father, children and so on.
0: ఈ అటాచ్మెంట్ ఇది గురి కావడం చేతనే అనేక రూపములను ధరిస్తూ ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ ఇట్ అస్యూమ్స్
0: అనేక రుచులుగా రూపొందుతుంటుండాలి.
1: ఇట్ గివ్స్ సో మెనీ షేప్స్.
0: కానీ ఇది అటాచ్మెంటే కానీ ప్రేమకు సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్ అండ్ నాట్ లవ్.
0: పరిపూర్ణ ప్రేమ స్థానమే హృదయము.
1: ద హార్ట్ సింబలైజెస్ టోటల్ లవ్.
0: కనుక ఇట్టి పరిపూర్ణ స్థానం అయినటువంటి హృదయం తత్వం లోపల దైవత్వం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
1: విత్ టోటల్ లవ్ ఇన్ అవర్ హార్ట్ వీ కెన్ నో ద డివినిటీ.
0: ఇంకా రెండవ దినము మిథిలాపురం లోపల అనేక మంది వందల మంది ప్రజలను పట్టి ఆ యొక్క శివధనుస్సు అనేటువంటి ఉండిన బండిని ఈడ్చుకుని వచ్చారు సభ లోపలికి.
1: ఆన్ దిస్ ఫాలోయింగ్ డే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ బ్రాట్ దేర్.
0: హండ్రెడ్స్ కాదు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కూడా ఎత్తినా కూడా అది కదిలించలేకపోయారు.
1: హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కుడ్ నాట్ లిఫ్ట్ దట్ శివధనుస్సు.
0: ఆ విశాలమైనటువంటి ప్రదేశంలో ఆ యొక్క శివధనుస్సును పెట్టారు.
1: ఇన్ ఎ వాస్ట్ ల్యాండ్ దట్ శివధనుస్సు ఇస్ కెప్ట్ దేర్.
0: ఇంకా దీనిని విరిచడానికి అనేక మంది రాజులు వచ్చారు.
1: మెనీ అటెంప్టెడ్ టు బ్రేక్ ఇట్.
0: దీన్ని విరిచాలని రాలేదు.
1: దే హావ్ నాట్ కమ్ దేర్.
0: సీతను పెండ్లాడాలని వచ్చారు పాపం.
1: దే హావ్ నాట్ కమ్ దేర్ టు బ్రేక్ దట్ బౌ దేర్ టు మ్యారీ సీత.
0: ఈ ఆశలన్నీ దురాశలుగా మారిపోయినాయి.
1: దట్స్ ఆల్ బికమ్ ద రాంగ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఒక ప్రతిఫల నిమిత్తమై వారు వచ్చినటువంటి వారే కానీ
1: they have come there in expectation.
0: పవిత్రమైన దివ్యత్వాన్ని ప్రకటించే నిమిత్తం రాలేదు.
1: they have not come there to manifest the divinity there.
0: కానీ రామలక్ష్మణులకు ఏ అభిష్టము లేదు.
1: రామ లక్ష్మణ హ్యాడ్ నో డిజైర్.
0: ఏ ప్రతిజ్ఞలు లేవు.
1: they don't have any other idea.
0: దానిని విరుస్తామనేటువంటి ఒక అహంకారం కూడా లేదు.
1: they were not egoistic.
0: ఇష్టమే లేదు.
1: they didn't want it.
0: అందరితో కూర్చున్నారు సమానంగా.
1: they sat along with others.
0: చూచాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర saw.
0: రామా,
1: రామా,
0: దీనిని నీవు విరుచగలవా?
1: can you break this?
0: నవ్వినాడు పాపం.
1: రామ స్మైల్.
0: ఇంత చిన్నదానిని ఈ చిన్న పనికి నాకు అప్పచెప్తున్నాడే.
1: హీస్ గివింగ్ ది స్మాల్ డ్యూటీ టు మీ.
0: ఈ చిన్న ధనుస్సు
1: స్మాల్ థాన్స్
0: ఎడమ చేతితో తుంచవచ్చును.
1: ఐ కెన్ బ్రేక్ టు ది లెఫ్ట్ హ్యాండ్.
0: ఇది నీవు తుంచగలవా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర క్వశ్చన్.
0: ఏ మాయా అనుకున్నాడు.
1: ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్.
0: సరే, ఏమి కదలలేదు.
1: హీ డిడ్ మూవ్.
0: అందరూ బలశాలులందరూ వచ్చారు.
1: ఆల్ స్ట్రాంగ్ పీపుల్ కేమ్.
0: ఆ సభ లోపల రావణాసురుడు కూడా వచ్చాడు.
1: రావణాసురు ఆల్సో వాస్ ప్రెసెంట్ ఇన్ దట్ కోర్ట్.
0: ఇతను వచ్చాడు, తన బల పరాక్రమం అంతా కూడా అక్కడ ప్రదర్శించుతూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ ఎగ్జిబిటింగ్ ఆల్ హిస్ మజిల్ పవర్.
0: కట్ట కడపటికి దాని కింద పడిపోయి కదలలేకుండా పోయాడు.
1: అల్టిమేట్లీ హీ ఫెల్ డౌన్.
0: ఈ అవమానాన్ని భరించుకోలేకపోయాడు రావణుడు.
1: రావణ కుడ్ నాట్ బేర్ ద షేమ్ దే.
0: అహంకార అభిమాన అసూయలు ఉండినటువంటి వారికి ఎక్కడ పోయినా కానీ అవమానం అనేటువంటిది తప్పినది కాదు.
1: ద వన్ విత్ ఈగో అండ్ జెలసీ అండ్ హేట్రెడ్ ఇస్ బౌండ్ టు
0: రావణికి ఇక్కడ కూడా పరాభవం తప్పలేదు.
1: అండ్ రావణ ఆల్సో ఇస్ పుట్ టు షేమ్ హియర్.
0: ఈ అసూయ కలిగినటువంటి రావణికి ఎక్కడ పోయినా ఈ యొక్క పరిబాధ తప్పలేదు.
1: రావణ ఫుల్ ఆఫ్ జెలసీ హస్ బీన్ పుట్ టు షేమ్.
0: అందరూ పక్కన నవ్వారు.
1: ఎవ్రీబడి లాఫ్డ్.
0: కానీ అతనికి అవమానం, ఎంత అవమానం.
1: పది
0: తలలు కూడా ఒక్కతూరు తీసినట్టుగా అయిపోయింది.
1: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ లాస్ట్ ఆల్ ద 10 హెడ్స్ బికాజ్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: ఈ సమయం లోపల
1: ఎట్ ద టైమ్
0: 14 సంవత్సరం యొక్క వయసు కలిగినటువంటి ఈ రాములు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.
1: రామ స్టార్టెడ్ మూవింగ్ మెజెస్టికల్లీ.
0: ఇతను వస్తుంటే సభలో ఉండినటువంటి ప్రజలందరూ కూడాను ఈ పిల్లవాడేమిటి, ఈ ధనుస్సును విరచడం ఏమిటి అని హాస్యాస్పదంగా మాట్లాడుతూ వచ్చారు.
1: ఆల్ దోస్ దట్ అసెంబ్ల్డ్ దేర్ ఇన్ ద కోర్ట్ దే స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ వాట్ ఇస్ దిస్ యంగ్ బాయ్, హౌ కెన్ యూ బ్రేక్ దిస్.
0: ఇది ఆశ్చర్యం.
1: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సర్ప్రైజ్.
0: ఇది కేవలము ఒక అవమానకరమైనటువంటి రీతిగా సంచరిస్తున్నాడు ఈ పిల్లవాడెవరు.
1: దిస్ బాయ్ ఇస్ మూవింగ్ అబౌట్.
0: ఇతనికి పర్మిషన్ ఇచ్చినటువంటి వారెవరు?
1: హూ బ్రాట్ హిమ్?
0: ఈ విధంగా ఎవరికి తగినట్టు వారు మాట్లాడుతూ ఉన్నారు.
1: ఈచ్ వన్ స్టార్టింగ్ ఇన్ హిస్ ఓన్ వే.
0: రాములు వచ్చాడు.
1: రామా కేమ్.
0: నిలిచాడు.
1: హీ స్టూడ్ దేర్.
0: అంతా సభనంతా ఒక్కతూరి పరికసించాడు.
1: హీ జస్ట్ వాచ్డ్ ఆల్ అరౌండ్.
0: ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
1: హీ లిఫ్టెడ్ విత్ ది లెఫ్ట్ హ్యాండ్.
0: ఓ, ఇంకా ఈ ఎడమ చేతితో రాములు ఎత్తేటప్పటికీ
1: బై ది టైమ్ రామా లిఫ్టెడ్ ది
0: లెఫ్ట్ హ్యాండ్ ప్రజలంతా కూడా ప్రతి ధ్వనులతో మిన్నుమిట్టున్నాయి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ చీర్స్ అండ్ అప్లాజ్ రిసౌండింగ్.
0: దానిని తిరిగి నారి కట్టాలి.
1: And the thread has to be tied.
0: దాన్ని వంచి నారి కట్టాలి.
1: And it has to be bent.
0: ఎడమ చేత్తోనే వంచినాడు.
1: And he bent.
0: వంచేటప్పటికి విరిగిపోయింది ఈ యొక్క శివధనస్సు.
1: As he started bending that bow, it broke.
0: శబ్దము మహాప్రళయంగా రూపొందింది.
1: దట్ ఈస్ ది సౌండ్ ఆఫ్ ఎ థండర్.
0: ఏ ఆటం బాంబు ఏ హైడ్రోజన్ బాంబు వేస్తే శబ్దం ఎత్తుస్తుందో ఆ విధంగా వచ్చేసింది ఈ శబ్దం.
1: ఇట్ వాజ్ ది సౌండ్ ఆఫ్ ఎన్ ఆటం బాంబ్ ఆర్ హైడ్రోజన్ బాంబ్.
0: ఈ దృశ్యాన్ని చూచారందరూ కూడాను.
1: ఎవ్రీబడి వాచ్ ద సీన్.
0: ఆ యొక్క అయోధ్య పురివాసులంతా కూడా లేరు అక్కడ. ఇంత కూడాను ప్రతి ఒక్కరు కూడాను స్త్రీలందరూ కూడాను ఆశ్చర్యపడిపోతున్నారు.
1: ఆల్ విమెన్ ఎవ్రీబడి అరౌండ్ దే సర్ప్రైజ్.
0: మిథిలాపుర స్త్రీలందరూ కూడాను మా సీతమ్మకు తగినటువంటి వారు చిక్కాడురా అనుకున్నారు.
1: ఆల్ లేడీస్ దేర్ ఇన్ మిథిలాపుర థాట్ దట్ ఏ రైట్ మ్యాన్.
0: చేరిన స్త్రీలందరూ కూడాను రాముని వర్ణించేటువంటి వారే.
1: అండ్ దేర్ విమెన్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ రామ.
0: అట్టి వర్ణిస్తూ ఉండిన సమయం లోపల
1: డిస్క్రైబింగ్ హిమ్.
0: ఇంకా వివాహమునకు సిద్ధం చేశారు.
1: ఆల్ ప్రిపరేషన్ ఫర్ ద వెడ్డింగ్ వాజ్ మేడ్.
0: విశ్వామిత్రుడు వచ్చి రాముని అడిగాడు.
1: విశ్వామిత్ర కేమ్ అండ్ ఆస్క్డ్ రామ్,
0: నీవు తయారుగా ఉన్నావా?
1: ఆర్ యూ రెడీ నౌ?
0: ఏమిటి ఇది స్వామి?
1: వాట్ ఇస్ దిస్ స్వామి?
0: పితృఆజ్ఞ పేరు పరిపాలించేటువంటిది నా సహజ ధర్మము.
1: ఇట్స్ మై నేచురల్ క్వాలిటీ టు ఒబే ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
0: తండ్రి ఆజ్ఞ లేకుండా నేను ఆ సీతను కూడా చూడను.
1: వితౌట్ ఫాదర్స్ పర్మిషన్ ఐ డోంట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత.
0: కనుక తల్లిదండ్రులకు దీన్ని వార్తను పంపించండి.
1: Send a message to my parents.
0: వారి ఇష్టం పైన నా ఇష్టం ఆధారపడి ఉంటుందన్నారు.
1: Basing on their permission, I would follow.
0: పోనీ నిశ్చార్థమైనా చేసుకోవచ్చును, మాలైనా వేయించుకోండి అన్నారు.
1: I said at least engagement can be done, at least garland.
0: నేను ఎప్పుడు ఎంగేజ్ లోనే ఉంటున్నాను.
1: He said, I'm always engaged.
0: నాకు ఈ ఎంగేజ్మెంట్ అక్కర్లేదు.
1: I don't want this.
0: సీతను కూడా నేను చూడనక్కర్లేదు.
1: I don't want to see Sita.
0: ఎందుకనగా?
1: Reason.
0: వివాహం కాక పూర్వము పర స్త్రీని చూడటం మహాపాపం అనేటువంటి సత్యం నాకు తెలుసున్నాడు.
1: ఐ నో ది ట్రూత్, బేసిక్ ట్రూత్, దట్ టు లుక్ ఎట్ ఎ ఉమన్స్ ఫేస్ బిఫోర్ మ్యారేజ్ ఇస్ ది వర్స్ట్ సిన్.
0: కనుక అంతవరకు నేను చూడను.
1: టిల్ దెన్ ఐ డోంట్ సీ.
0: నేరుగా ఇంటికి వెళ్ళాడు తన గదికి.
1: హి వెంట్ హోమ్ స్ట్రైట్ టు హిస్.
0: జనక మహారాజు చేయవలసిన ప్రయత్నాలంతా చేస్తున్నారు.
1: జనక వాస్ మేకింగ్ ఆల్ ప్రిపరేషన్స్.
0: అనేక రథములు పంపించాడు అయోధ్యకు.
1: సో మెనీ చారియట్స్ వర్ సెంట్.
0: ఈ జరిగిన వార్తలను లెటర్ పూర్వకంగా రాశారు.
1: హోల్ మెసేజ్ ఇస్ కన్వే.
0: ఇంకా వస్తున్నారు అందరూ.
1: All started reaching.
0: ఆ స్త్రీలంతా చూస్తున్నారు.
1: All women were watching.
0: రారే చూడగ పోదాము రాముల పెళ్లి, రారే చూడగ పోదాము.
1: Let us go and see the wedding of Rama.
0: రారే చూడగ పోదాం రమణులందరూ చేరి, కురుభద్ర గోత్రాది సుని పెండి, రారే చూడగ పోదాము.
1: Let all ladies go together to see the wedding of Rama.
0: మించి మగల్ కడ నుంచి తిగ్గున తల వంచి, వశిష్ట రప్పించి ఖడ్గమును తెప్పించి, దూలాల్పై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట, రారే చూడగ పోదాము. ఈ విధంగా స్త్రీలంతా కూడా వర్ణిస్తుంటున్నారు.
1: లైక్ దిస్ ఆల్ లేడీస్ స్టార్టెడ్.
0: ఇంతే కాదు,
1: స్త్రీలు
0: మించిన మిక్కుటాలు, వింతల బంగళాలు, ముత్యపు తోరణాలు, మూలలకి కిటీలు.
1: You find so many precious dimes and buntings over
0: Vajrala there. Rugulu. Vajrala rugulu.
1: There are diamonds.
0: Tapina neelalu.
1: And full of precious
0: dimes. Neelalu veyarlu nurarlu bazarlu. Prare chudaga podamu.
1: There are so many vast streets. They are highly decorated. Let's go and see them.
0: ఇలాంటి అందమైనటువంటి ఈ జీవితంలో లభ్యం కానటువంటి ఈ మహాపవిత్రమైనటువంటి సన్నివేశానికి అందరూ వెళదాం, రండి.
1: Let's go and attend that sacred function there.
0: అని ఆడవారంతా బయలుదేరుతున్నారు.
1: సో సేయింగ్ ఆల్ లేడీస్ స్టార్టెడ్ గోయింగ్.
0: అయోధ్య వాసులే కాకుండా ఈ మిథిలాపుర వాసులు అందరూ కూడా అక్కడే చేరిపోయారు.
1: నాట్ ఓన్లీ దోస్ దట్ బిలాంగ్ టు అయోధ్య, ఆల్ మిథిలాపుర పీపుల్ దేర్ గ్యాదర్డ్ దేర్.
0: మిథిలాపుర వారు మరొక రీతిగా పాడుకుంటున్నారు.
1: మిథిలాపుర ఇన్హాబిటెంట్స్ స్టార్టెడ్
0: కళ్యాణము చూతమురారండి, కౌసల్యా తనయుని కళ్యాణము చూతమురారండి.
1: లెట్ అస్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ ద సన్ ఆఫ్ కౌసల్య.
0: సన్నమగు వింతనగాలట పిల్లన గోవులు బేరి మృదంగము.
1: యూ ఫైండ్ ఆల్ ది డ్రమ్ బీట్ అండ్ ఆల్సో బ్లోయింగ్ ఆఫ్ ది ఫ్లూట్.
0: రథములు గజములు తురగము మేనక.
1: యూ ఫైండ్ ద చారియట్స్ ఇన్ ద హాల్.
0: వారి వెంటగున వృద్ధవ కౌశికులు, కౌశిక వెంటనే వృద్ధ దశరథుడు, దశరథ వెంటనే మంత్రి సమంత్రులు. అత్యద్భుతముగా ఆనందముగా అయోధ్య అంతయు కదలి వచ్చినదట కళ్యాణము చూతమురారండి.
1: యు ఫైండ్ ది కౌశిక, ది విశ్వామిత్ర, ద దశరథ, ఆల్ ద అసోసియేట్స్, దే ఆర్ ఆల్ మూవింగ్ టువర్డ్స్ దట్ ప్రొసెషన్. లెట్ అస్ సీ దట్ వెడ్డింగ్.
0: అంబారిపై అలగు తేజమట.
1: యు ఫైండ్ హి ఆన్ ది బ్యాక్
0: ఆఫ్ దగ్గర నిలిచేది దివ్య రాముడట.
1: విత్ ఆల్ ది లైట్
0: రామ అంకమున రమణ సీతయట.
1: అండ్ యు ఫైండ్ సీత,
0: సీతారాముల సోదర సేవట. చిరునవ్వున మన క్షేమ పడుకున్నట,
1: their smile will give us
0: shemam adiginalku kadalani kadalani madulika palukaka kalyana thootamurarandi.
1: Let us see their smiles and let us have all the fun. Let's go there.
0: ఒక్కతూరి ఆ యొక్క సుందర రూపుని చూస్తే మనకు చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి సీ దేర్ పోదాం
0: రండి పోదామని అందరూ వచ్చేస్తున్నారు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి సీ దేర్ బ్యూటిఫుల్ ఫామ్ వన్స్ లెట్స్ గో.
0: నాలుగవ దినము
1: నెక్స్ట్ డే
0: అప్పటికి దశరథ మహారాజు సామంతులు అందరు కూడా రథాల్లో వచ్చి దిగారు.
1: దశరథ అండ్ ఆల్ హిస్ అసోసియేట్స్ కేమ్ దేర్.
0: ఆనాడు వివాహంలోకి తయారైనారు.
1: దే వర్ రెడీ ఫర్ ద వెడ్డింగ్.
0: అప్పుడు శ్రీరామచంద్రుణ్ణి చక్కగా అలంకారం చేశారు.
1: అండ్ రామచంద్ర హ్యాడ్ ఆల్ డెకరేషన్స్.
0: అక్కడ ఈ కళ్యాణం జరిగే పరిస్థితిలో వారు మహారాజులు
1: ఎంపరర్స్
0: తలంబ్రాలు పోయడానికని ముత్యములన్నీ తెచ్చి తట్టల్లో పెట్టుకున్నారు.
1: తలంబ్రాలు సీక్రెట్ రైస్ యాస్ యు నో దే బ్రాట్ పర్ల్.
0: భారతీయ సంస్కారంలో సంస్కృతి యందు ఇది ఒక ప్రధానమైన ప్రచారము ఆచారము.
1: ఇట్ ఇస్ ఎ ట్రెడిషన్ కన్వెన్షన్.
0: సీత ఆ తలంబ్రాలు తీసుకోవడానికి దోసలు పట్టినప్పుడు ఈ తెల్లని ముత్యములంతా కూడా ఎర్రగా కనిపిస్తున్నాయి.
1: యాజ్ సీత హెల్డ్ ఇన్ హర్ పామ్స్ ద వైట్ ప్రెషస్ పర్ల్స్ దే లుక్డ్ రెడ్.
0: అనగా సీత తెల్లని మనిషి.
1: సీత ఇస్ బ్రైట్ వైట్.
0: ఆ తెల్లని ముత్యములు ఆ దేహంలో పడేటప్పటికి అదంతా ఎర్రగా కనిపిస్తున్నాయి.
1: దోస్ పర్ల్స్ లుకింగ్ రెడ్.
0: అవి తీసి రాముని తలపైన పోసింది.
1: అండ్ హి జస్ట్ ప్లేస్డ్ దెమ్ ఆన్ ద హెడ్ ఆఫ్ రామ్.
0: రాముని తలపైన పోసేటప్పటికి ఆ తెల్లని రుమాల చుట్టుకున్నటువంటి ఆ యొక్క కలరుకు ఈ ముత్యములంత తెల్లగా కనిపిస్తూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ ది వైట్ టర్బన్ హి వాస్ వేరింగ్ ఆల్ ద పర్ల్స్ లుక్డ్ వైట్.
0: క్రింద పడేటప్పటికి రాముని యొక్క వర్ణము నీలవర్ణము. నీలవర్ణం చూసేటప్పటికి ఆ ముత్యములంత నీలంగా మారిపోయినాయి.
1: దోస్ ఆర్ ది పర్ల్స్ దట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ బికాస్ ఆఫ్ రామాస్ బ్లూ కలర్ రిఫ్లెక్షన్. చేతిలో
0: తీసుకున్నప్పుడు తెల్లగా ఎర్రగా, తలపైన పోసినప్పుడు తెల్లగా, కింద పడినప్పుడు పచ్చగా నీలంగా, ఈ విధంగా రంగులు మారుతూ వచ్చాయి ముత్యములు.
1: So in the palm of Sita they were red on the head of Rama, they were white on the ground, they were blue.
0: ఈ కళ్యాణం అనేటువంటిది జగత్ కళ్యాణంగానే రూపొందింది.
1: దిస్ ఇస్ డివైన్ వెడ్లాక్. హీ ఇస్ ది వెడ్డింగ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: అయితే ఈ రాములు ఈ ధనుసుని ఇంత సులీలుగా ఎత్తడంలో ఉన్నటువంటి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ లిఫ్టింగ్ దిస్ బౌ?
0: సీత భూజాత.
1: సీత ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్.
0: ఇది సైన్స్ కూడా అంగీకరించక తప్పదు.
1: సైన్స్ మస్ట్ నెసెసరీ అగ్రీ.
0: భూమి లోపల మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఇన్ ఎర్త్ దేర్ ఇస్ మ్యాగ్నెటిక్ పవర్.
0: కాబట్టి సీత పూర్తి మ్యాగ్నెటిక్ పవరే.
1: దేర్ ఫోర్ మదర్ సీత ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్.
0: ఈ యొక్క దీనిని సులభంగా ఎత్తగలిగింది.
1: దేర్ ఫోర్ షీ కుడ్ లిఫ్ట్ దిస్ బౌ ఈజీలీ.
0: సీతను చూసేటప్పటికే ఆ యొక్క ధనుస్సు పైకి లేస్తూ వచ్చింది.
1: యాజ్ సీత అప్రోచ్ దిస్ బౌ స్టార్టెడ్ లిఫ్టింగ్.
0: ఆమె భూజాత.
1: షీ ఇస్ ది డాటర్ ఆఫ్ మదర్.
0: రాముడు ఎవరు తెలుసునా?
1: యు నో హూ ఇస్?
0: సాక్షాత్ నారాయణమూర్తి,
1: గాడ్ హింసెల్ఫ్.
0: ఆయన 100% మ్యాగ్నెట్.
1: 100% మ్యాగ్నెట్.
0: అందువల్ల దానిని బరువు ఎత్తనక్కర్లేదు, అదే తన దగ్గరికి వచ్చేసేస్తుండాలి.
1: సో హీ నీడ్ నాట్ లిఫ్ట్, ఇట్ స్టార్ట్స్ బీయింగ్ డ్రాన్ టువర్డ్స్ ద మ్యాగ్నెట్.
0: ఇరువురికి ఉండినటువంటి సంబంధ బాంధవ్యమే ఈ యొక్క లోక కళ్యాణము.
1: దిస్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ద బెట్ లాక్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ ఇరువురు కూడాను సాక్షాత్ దైవశక్తులు.
1: Both are the divine parts.
0: వీరి తేజస్సు ఏ విధంగా ఉంటున్నాయి?
1: How is their brilliance?
0: ఎక్కడ మ్యాగ్నెట్ ఉంటుందో అలాగే ఎలక్ట్రిక్ పవర్ ఎంత వస్తుంటాయి.
1: Where there is magnet, there is electricity.
0: ఆ ఎలక్ట్రిక్ పవర్ శక్తియే ఈ సీతారాముల యొక్క తేజస్సులు.
1: This electric power, electricity is the brilliance of the
0: Rama. ఈ కాంతి సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
1: That light spreads all over.
0: ఇది లైట్ యొక్క ప్రకాశ శక్తి.
1: దిస్ ఇస్ ది పవర్ ఆఫ్ ద లైట్.
0: ఈ సర్వము మన యొక్క దేహం యందే ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ అవర్ బాడీ.
0: ఒకరి యందు అధికంగా ఉండొచ్చు, ఒకరి యందు తక్కువగా ఉండొచ్చు.
1: ఇట్ మైట్ బి ప్రెజెంట్ ఇన్ ఎక్సెస్ ఇన్ వన్,
0: కానీ సీతారాముల యందు మాత్రము ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉంటున్నాయి.
1: బట్ ఇన్ సీతారామ దే ఆర్ ప్రెజెంట్ టు ది మాక్సిమం.
0: ఇది అంత లోకోద్ధార నిమిత్తమై
1: ఇట్స్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈ దుర్మార్గము రాక్షసత్వం అనేటువంటి దాన్ని సంహరించే నిమిత్తమై,
1: టు కిల్ ద డెమోనిక్ క్వాలిటీ ఇన్ ద వికెట్
0: వరల్డ్. ఈ నిమిత్తమైనటువంటి వేషముల చేత,
1: బికాస్ ఆఫ్ దిస్,
0: మానవాకారంలో ధరించి,
1: దే హావ్ టేకెన్ హ్యూమన్ ఫామ్,
0: మోహములో ముంచినట్టుగా నటించి,
1: యాజ్ ఇట్ దే ప్రిటెండ్ యాజ్ ద డెలూషన్,
0: ప్రకటింపజేసి,
1: అండ్ దే గివ్ ద లైన్,
0: దైవత్వాన్ని అందిస్తూ వచ్చారు ఈ రామావతారము.
1: అండ్ దే కన్ఫర్ డివినిటీ.
0: ఈ విధంగా కళ్యాణం ఆనాడు మంగళకరంగా జరిగింది.
1: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్ ఇన్ ద మోస్ట్ ఆస్పిషియస్ వే.
0: కనుక ఆ కళ్యాణం తరువాత మరి ఏమేం జరిగిందని రేపు మనం ముచ్చటించుకుందాం.
1: వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దిస్ వెడ్డింగ్ భగవాన్ విల్ టెల్ అస్ టుమారో.

ఆధరముగ విభీషణు బ్రోచిన రామ రామ నిజ సహోదరుడు.

అజకరాజు సురులెల్లను తింపగా ఆనందముతో అయోధ్య

0: It's the brass that makes the sound that you would hear. But you don't find any sound out of gold. It's only the low men, the mean people, who have got all the pomp and show. Why is it that devotees also need this kind of coating, outer coating?
1: Vidyarthulara.
0: Students.
1: Ee naati vidyarthulu kalimi chelimi balamunu aachinchutunnaru kaani gunamunu aachinchutaledu.
0: The students want today the friendships, associations, properties and physical strength and not character.
1: Samata, mamata, samagrata, saubhratyuttamu, ee naligintini manavudu mukhyamuga sadhinchadu.
0: Man should achieve these four cardinal principles: equality, the love, integrity and fraternity.
1: Vidyayandu yetti aadambaramu panikiradu.
0: The pomp and show should not find a place in education.
1: Sadgulamulu, sadacharamulu, satsampatti, satpravattana, ivye vidyarthiki undavalsinatvanti sahaja lakshanamulu.
0: A student should possess these natural qualities of virtues, good practices, good association and good behavior.
1: Kani duradrishtavashattu ee naati aadhunika yugamunandu veetiki annintikini viruddhamainatunte charyalu jarugutu vastunnavi.
0: Unfortunately, in this modern age we find contradictory behavior and tendencies.
1: Dushtangamu, duralochana, dushpravartana, dushchintanato kalamunu gadutunnadu ee naati vidyarthi.
0: The modern student is spending all his time in wicked thoughts and bad actions and bad emotions.
1: Kanuka manaku aadambaralu sari ainatuntivi kaadu.
0: Therefore, we should not have any kind of show or pomp.
1: Kanchu kanakamu rendu chuchinappudu okatigane untuntayi.
0: Brass and gold look alike.
1: Kani కంచు శబ్దము ఘనముగా ఉంటుంది. కనక శబ్దము చాలా శబ్దరహితంగా ఉంటుంది.
0: The brass makes too much of sound that you don't get it out of gold.
1: కనుక ఈనాటి విద్యార్థులు ఆడంబరమైనటువంటి యొక్క మాటలు అణగచెత్తువలు.
0: Therefore, the students today should keep under check all that show.
1: You cannot always oblige. You can speak always obligingly. నీవు గొప్ప విలువను సంపాదించనక్కర్లేదు. నీవు ఘనముగా గౌరవంగా పలుకులు పలికి విద్యార్థి అనేటువంటి యొక్క సార్థక నామాన్ని నిలుపుకోవాలి.
0: You need not use high sounding words. It is enough if you talk in a respectful way, in a courteous way.
1: Not smooth and sweet.
0: Smooth and sweet.
1: మన మాటలు మధురంగా వినయంగా విధేయతతో మనము ప్రకటింప చేయాలి.
0: Our words should reflect all the humility and obedience, and they have got to be sweet also.
1: ఈనాడు భగవంతుడు ప్రసాదించినటువంటి ముఖ్యమైనటువంటి గుణములు, వీటిని మనము ఏ విధంగా వినియోగించుకుంటున్నాము?
0: How are we making use of these God's gifts?
1: Mati. Ee manasunu manam ye vidhanga manam upayoginchukuntunnam?
0: How are we making use of our mind?
1: Gati. Sthiti. Sampatti. Ee nalugu kudanu bhagavantuni yokka anugrahame.
0: All these four, the mind, the destination, The position and the wealth are God's gift.
1: ఈ నాటి మతిని మనము దుర్మతిగా భావిస్తున్నాము, ఉపయోగిస్తున్నాము.
0: We are making use of our mind in a wrong way.
1: మతిని కేవలము ఉన్మత్తునిగా మార్చుతూ వస్తున్నది.
0: It's only the mind that gets intoxicated and gets lost.
1: ఈ మతియే మదోన్మత్తునిగా మారుస్తుంది.
0: And it's only the mind that turns proud.
1: మతిని సద్వినియోగపరుచుకుంటూ రావాలి.
0: We have to make proper use of our mind.
1: మతి కలిగినటువంటి వాడే మతమును ఆశిస్తుంటాడు.
0: The one with mati, the mind, will have the matamu and the religion.
1: కనుక జగత్తునందు ఉన్నటువంటి సర్వ మతమును కూడాను మతిని పురస్కరించుకొని ఏ ప్రవర్తిస్తున్నవి.
0: All religions are based on the mind.

0: All religions teach good and noble things only. You have to conduct yourself with all the intelligence and the skills. When all our minds are good, which religion is bad?
1: సత్యమనే బోధిస్తున్నాయి.
0: ఆల్ రిలిజన్స్ అడ్వకేట్ ట్రూత్.
1: అన్ని మతములు కూడాను ధర్మముని ఆచరింపచేస్తున్నాయి.
0: ఆల్ రిలిజన్స్ వాంట్ us టు ప్రాక్టీస్ ధర్మ.
1: అన్ని మతములు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురువుని గౌరవించమనే బోధిస్తుంటాడు.
0: ఆల్ రిలిజన్స్ వాంట్ us టు కన్సిడర్ మదర్ యాజ్ గాడ్, ఫాదర్ యాజ్ గాడ్ అండ్ ద ప్రిసెప్టర్.
1: పెద్దలను గౌరవించమని, కీర్తి మర్యాదలను ప్రతిష్ఠ చేసుకోమని అన్ని మతములు కూడాను సువిశాలమైనటువంటి భావముల్నే ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: ఆల్ రిలిజన్స్ టీచ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్ ది ఎల్డర్స్ అండ్ యూ షుడ్ ఎర్న్ గుడ్ నేమ్ అండ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: కానీ మన మతుల్లో ఉన్నటువంటి యొక్క దోషము చేతనే మతములు కూడాను దోషంగా భావిస్తున్నాం.
0: బికాస్ ఆఫ్ అవర్ డిఫెక్టివ్ మైండ్ వీ కన్సిడర్ రిలిజన్స్ ఆల్సో బ్యాడ్.
1: కనుక రిలిజన్ అనేటువంటిది రియలైజ్ ఈజ్ రిలిజన్.
0: రియలైజ్ టు రియలైజ్ ఈజ్ రిలిజన్.
1: రిలిజన్ ఆఫ్ లవ్,
0: రిలిజన్ ఆఫ్ లవ్.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క సూక్తులనే ప్రతి మతమునందు కూడాను ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: ఎవ్రీ రిలిజన్ అడ్వకేట్స్ దీస్ సీక్రెట్ టీచింగ్స్ అండ్ ప్రిన్సిపల్స్.
1: కనుక మానవుడు మానవత్వంగా జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: Every man should make every effort to lead a human life.
1: ఈనాటి మానవుడు మాధవుడు కాకపోయినను పర్వాలేదు, మానవుడు మానవుడిగా జీవించాలి.
0: Doesn't matter if man doesn't turn to divine or divinity, but he should lead a human life.
1: కనుక లోకములో వినయ విధేయతలతో జీవించదగినటువంటి వాడే మనిషి అని ప్రబోధించింది మన యొక్క ఉపనిషత్తులు.
0: Our Upanishads teach this principle. The one who conducts himself with humility and obedience is a true human.
1: Kavim, Puranam, Anushasta, Tano Raniyam Samaswarajya, Sarvasya, Dataram Chintarupam Adityavarnam, Tamasat Parastar. Kavim, Yavaru Kavi, Manavuda Kavi, God.
0: Who is the poet, composer? Is the human? No.
1: Kevalam Padamalu. చేర్చేటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఓన్లీ కంబైన్స్ వర్డ్స్.
1: ఈ పదములు స్వచ్ఛంగా ఉండినప్పుడే కదా ఆ పదములు తాను చేర్చగలుగుతున్నాడు.
0: బికాస్ ద వర్డ్స్ హావ్ గాట్ ఆల్ ద క్లారిటీ.
1: మానవుని కంటే ముందుగానే పుట్టినవి పదములు.
0: ది వర్డ్స్ వర్ బోర్న్ ఈవెన్ బిఫోర్ మ్యాన్.
1: కనుక ఈ పదములను అమర్చినటువంటి వాడు భగవంతుడే.
0: ఓన్లీ గాడ్ హూ క్రియేటెడ్ దీస్ వర్డ్స్.
1: ఈ కవి ఏ రీతిగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ హీ బి?
1: త్రికాల భాగ్యం కవి, త్రికాల దర్శనం కవి, మూడు కాలములను దర్శించినటువంటి వాడు కవి.
0: హీఈస్ ఓన్లీ ట్రూ కంపోజర్ ద పోయట్. హీ నోస్ హూ హ్యాస్ ద విజన్ ఆఫ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: భవిష్యత్ వర్తమాన కాలములను కూడాను తాను చూడగలిగినటువంటి వాడే కవి.
0: హీ షుడ్ బి ఏబుల్ టు సీ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్.
1: కనుక ఈ కవి ఎవరనగా భగవంతుడే.
0: గాడ్ ఈజ్ ద సుప్రీం పోయట్.
1: పురాణం, పురాణం అనగా ఏమిటి? రామాయణము, మహాభారతము, మహాగ్రంథము ఇలాంటివంతా పురాణములు కాదు.
0: పురాణ డజంట్ మీన్ ఎపిక్స్ లైక్ రామాయణ, భారత, భాగవత.
1: పురాణము అనగామా శరీరం అనే పురమునందు నకశిఖ పర్యంతము సంచరించేటువంటి ఏ చైతన్య శక్తి కలదో దానికే పురాణము అని పేరు.
0: దిస్ బాడీ ఈజ్ ద పురా అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్ దట్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈజ్ దిస్ పురాణ.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకు కూడాను చైతన్యమైనటువంటి యొక్క శక్తితో తాను మెలుగుతూ ఉన్నాడు కనుకనే అతనే పురాణుడు.
0: సిన్స్ గాడ్ మూవ్స్ అబౌట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ ఆల్ ఓవర్ అవర్ బాడీ, హీస్ పురాణం.
1: ఇతను సమష్టి స్వరూపుడు.
0: హీస్ కాస్మిక్ ఫార్మ్.
1: వ్యష్టి స్వరూపుడు కాదు.
0: హీస్ నాట్ ఇండివిజువల్.
1: ఏదో ఒక వ్యక్తి ఎందు మాత్రమే ఉన్నటువంటి వాడు కాదు.
0: వి కెనాట్ లిమిట్ హిమ్ టు ఎన్ ఇండివిజువల్.
1: అందరి ఎందు కూడాను సమత్వంగా ఉండినటువంటి ఒక చైతన్యమే ఈ యొక్క దివ్యత్వము.
0: గాడ్ ఈజ్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం, అందరి ఎందు ఉండేటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్.
1: అతన్నే పురాణము అని చెప్తూ వచ్చారు.
0: గాడ్ ఈజ్ దిస్ పురాణం.
1: అనుశాసితం అనగా లోకము లోపల కొన్ని కొన్ని తప్పులకు, కొన్ని కొన్ని దోషములకు, కొన్ని కొన్ని పాపములకు కొన్ని కొన్ని విధములైనటువంటి యొక్క శిక్షణలు ఉంటుంటాయి.
2: ఇన్ దిస్ వరల్డ్ వి ఆర్ బౌండ్ టు బి పనిష్డ్ వెన్ వి కమిట్ సర్టెన్ ఎర్రర్స్ ద మిస్టేక్స్ అండ్ సిన్స్.
1: కానీ భగవంతుడిది అది కాదు. శాశ్వర్వచనం ఇది శాస్త్రం, శాసించినటువంటిది శాసనం.
2: ది కమాండ్ ఇస్ ది శాస్త్ర.
1: ఒకరెవరైనా దొంగతనము చేసినప్పుడు అతన్ని తీసుకెళ్లి పోలీసులు జైల్లో పెట్టి లాక్ చేస్తారు.
2: If anyone commits theft, the police will put him in prison.
1: శరీరమును బందికానాలో పెట్టి లాక్ చేసినారే కాని తన మనసును ఎవరు లాక్ చేయడానికి వీలు కాదు.
2: Body is imprisoned, but it's impossible to imprison the mind.
1: తన మనసు సర్వత్రా సంచరిస్తుంది, తన ఇంటికి పోతుంది, బజారుకు పోతుంది, తన మిత్రుడి ఇంటికి పోతుంది, ఎక్కడ చూసినా సంచరిస్తుంది ఈ మనసు.
2: But the mind moves about. The mind goes to one's own home and visits friends' residences.
1: కనుకనే శరీరమును బంధించేటువంటి వాడు శాసనుడు, మనస్సును బంధించేటువంటి వాడు అనుశాసితుడు.
2: The one who controls the mind is anushasita.
1: Anaga atanu daivame.
2: That anushasita is God himself.
1: Kavim puranam anushasita rano raniyam smara smarajya sarvasya tataram chunta madutti varnam tamasah parastat. Atanu ye vidhanga untunnadu? Aditya varnam tamasah parastat, surya kantito untunnadu.
2: Ease of the brilliance effulgence of sunlight.
1: Sarvula manasunandu kudunu prakashavantudai buddhi swarupudai prakashistu unnadu.
2: He is in the form of intellect in everyone, shining all the time.
1: Veda havetam purusham mahantam aditya varnam tamasah parastat. Rishulu aanadu tapasulu chesi jagattunaku vachi veda havetam purusham mahantam bhagavantunni mem kanukunnam annaru.
2: The rishis, the ancient sages, having done penance, they return back and say, we have seen God. Where have they seen?
1: Tamasah parastat. Ee tamasuku avana kanukunnam.
2: Beyond that pitch darkness, they could see the divine.
1: Darkness of ignorance.
2: Darkness of ignorance.
1: Kanuka, ee telivitetalainatundi dani yokka cheekatiki venukula mem bhagavantunni telusukunnam.
2: We could see God beyond this darkness of ignorance as effulgent.
1: Lautika prapanchamunandu kaadu.
2: Not in this physical world.
1: Ee bhautika prapanchamunandu kaadu.
2: Not in this world.
1: Ee prakruta prapanchamunandu kaadu. Ee stoola prapanchamunandu kaadu. Antar prapanchamunandu. Antar bhavamlo mem gurtincham.
2: It's not in this physical world. It's not in this outer world. It's not in this gross world. We have seen God within.
1: Kanukane prati manavuni yandu kudanu ఆ అజ్ఞానం అనేటువంటి దాని వెనుకల తేజోవంతుడైపోయి ప్రకాశిస్తున్నాడు భగవంతుడు.
2: God shines as brilliant light beyond this darkness of ignorance.
1: కనుకనే మానవుడు మానవునిగా బ్రతికినప్పుడు, మానవునిగా జీవించినప్పుడు తానే మాధవుడైపోతాడు.
2: Therefore, if man leads a human life, he would become God himself.
1: అప్పుడే తాను కనకం వలె చెడని పదార్థంగా రూపొందుతాడు.
2: Then he will remain as a precious gold, changeless.
1: New pittalan teeskoni petteste adi kontha kaalamnu kontha maarpu raavachunu.
2: You may bring here the brass, it may change after some time.
1: Kaani kanakamu entha kaalam bhoomilo mattilo undinappatikini idi maareetuvantidi kaadu.
2: The gold may be there for long and over years. Ini
1: entha kaachinappatikini idi aparanjiga maarutunde kaani idi malinyam kaadu.
2: The more and more you burn gold, it shines brilliantly more and more.
1: కనుక మానవుని యొక్క మనస్సును ఎంత సంస్కరించినప్పటికీ అది మరింత మరింత మరింత పవిత్రమైపోతుందే కానీ దీని యొక్క ప్రకాశము తగ్గేటువంటిది కాదు.
2: Therefore, as the mind is put under control and check and spiritual endeavor, it will shine more and more.
1: కనుక సంస్కారం అయ్యే కొలది కూడాను దీని యొక్క పవిత్రత పెరుగుతూ వస్తుంది.
2: As mind is processed or cultured, it will improve.
1: కానీ బ్రాస్ ఆ విధంగా కాదు.
2: It's not so with brass.
1: ఇలాంటి పరిస్థితిలో చూచేకి మాత్రం రెండు ఒక్కటిగానే ఉంటుంది.
2: Apparently both are alike.
1: ఉప్పు కర్పూరము ఒక్క రీతిగా నుండు చూడ చూడ రుచులు జాడవేరు.
2: Camphor and salt look alike, but the taste differ.
1: కనుకనే మనము చూపులకు మాత్రమే మనుషులు మనుషులు మాదిరి మనం భావించరాదు.
2: By mere looks we should not consider everyone human.
1: జగతిని జీవించువాడు మనుజుడు కావాల మొదట.
2: In this world, one should be a true human first.
1: Manujunu dushkrutane nella pogadutundu vaade chavata.
2: The one who praises all wicked actions is a dunce and a fool.
1: ఆత్మ విద్య నేర్చుట ఆధ్యాత్మను కనుగొనుట.
2: The only one should know the knowledge of the spirit, which is spiritual knowledge.
1: సర్వములకు మూలములకు బాట ఇది యేసుతులు చెప్పు మాట.
2: It is a declaration of all the sacred texts that would show the royal power.
1: స్తుతులంతకుడు ఈ విధమైనటువంటి ఒక సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
2: All sacred texts gave this sacred teaching.
1: సర్వ మార్గములకు ఇదియే మూలము.
2: It is the goal of all paths.
1: సర్వ జీవములకు ఇదే ఆధారము.
2: It is the basis of all creatures.
1: సర్వ సృష్టికి ఇదే కీలకము.
2: This is the secret of the entire creation.
1: వ్యక్తి మనస్తత్వాన్ని ఈనాడు మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Man should make every attempt to know the mystery of the mind.
1: మానవుడు మానవుడిగానే బ్రతకడానికి తగినటువంటి కృషి చేయాలి.
2: Man should lead the life of a human in true spirit.
1: ఆకారం మానవుడు మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచార మానవుడు కనిపించడం లేదు.
2: He is only a human being in form, but not by conduct.
1: కనుక మనం ఆచార మానవులుగా ప్రయత్నపూర్వకంగా జీవించాలి.
2: So we should be humans in practice.
1: మన యొక్క రూపము, మన యొక్క భావము, మన యొక్క క్రియలు స్వచ్ఛమైనటువంటిగా ఉండాలి, అమూల్యమైనటువంటిగా ఉండాలి.
2: Our form, our feelings, our actions should be highly valuable. They should be sacred.
1: శీలవంతమైనటువంటివిగా ఉంటుండాలి.
2: They should be one of character.
1: సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యంగా ఉండాలి.
2: It's one that's all richness of the character and good feelings and virtues.
1: ఇలాంటి మానవత్వాన్ని ఈనాడు పెంచుకునేదానికి చదువు అవసరం.
2: To develop that human quality, education is essential.
1: విద్య అనగా ప్రకాశము.
2: With means effulgence.
1: ఇట్టి ప్రకాశాన్ని అందించేటువంటిది మానవత్వం అనేటువంటి విద్య.
2: The education in this human life give us that brilliance.
1: ఈనాటి ఎడ్యుకేషన్ లోపల ఎడ్యుకేషన్ ఉంది కానీ ఎలివేషన్ లేదు.
2: In the modern education, there is education, but there is no elevation.
1: Elevation chala avasaram.
2: Elevation is necessary.
1: Ekkada chusina kani education, education, education.
2: Everywhere education and education only.
1: Idi vidyarthi yokka laksham kaneru.
2: This is not the quality of a student.
1: Kevalamu somari pothulu yokka lakshanam.
2: It is the quality of a lazy fellow.
1: Laziness is rust and dust.
2: Laziness is rust and dust.
1: Realization is the best and rest.
2: Realization is best and rest.
1: కనుక లేజినెస్ ని మనం ఏ మాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
2: So we should never give any scope for this laziness.
1: చదవడానికి చాలి ఒక వీలు పడినటువంటి వాడే ఎడ్యుకేషన్ లో ప్రవేశిస్తుంటాడు.
2: The one who has no time to study and becomes lazy.
1: No time kada, time is there, lot of time.
2: The lot of time is there, he doesn't study, therefore he is lazy.
1: కాలం ఎంత వ్యర్థము.
2: He wastes his time.
1: ధనం ఎంత వ్యర్థము.
2: Money is wasted.
1: ఎనర్జీ ఎంత వ్యర్థము.
2: Energy is wasted.
1: తల్లిదండ్రులకు ఎంత యాంగ్జైటీ.
2: The parents will be too anxious about his future.
1: Kanuka, not anxiety, anxiety.
2: Anxiety, full of anxiety.
1: Maa pillavaadu emothunnadu, cycle chestunnarata, maa pillavaadu emothadu ani tallidandru enta baadha padtaru.
2: Parents are full of anxiety what is going to happen to their children.
1: Mee nunchi tallidandrulku sariyain kirtin sampayinchali.
2: You should bring a good name to your parents.
1: Mee blood,
2: your blood.
1: Mee food,
2: your food.
1: Mee head,
2: your head.
1: Mee duddu,
2: your
1: parents
2: money.
1: Gift
2: or parents gift.
1: కనుక నీ పేరెంట్స్ కు మొట్టమొదటి గ్రాట్యుట్యూడ్స్ మీరు ఇవ్వాలి.
2: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్.
1: పేరెంట్స్ ఏ విధమైనటువంటి యాంగ్జైటీ ఉండకూడదు.
2: యూ షుడ్ నాట్ బి ద కాజ్ ఫర్ ఎనీ యాంగ్జైటీ టు యువర్ పేరెంట్స్.
1: ఇలాంటి విద్యార్థులుగా తయారు కావాలి.
2: యూ షుడ్ బి సచ్ స్టూడెంట్స్.
1: ఐడియల్ విద్యార్థులుగా తయారు కావాలి.
2: యూ షుడ్ బి ఐడియల్
1: వారే వారిని నేను అప్పుడప్పుడు బంగారు బంగారు బంగారు అని పిలుస్తాను.
2: స్వామి విల్ అడ్రస్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ యాజ్ బంగారు గోల్డ్.
1: అందరూ గోల్డ్ కావాలి.
2: Everybody should be gold.
1: Elanti gold.
2: What sort of gold?
1: Gold gold kaadu.
2: Not
1: pure
2: rolled
1: gold kaavali.
2: Not rolled gold but pure gold.
1: Ee vidhanga swachchamainatundi hrudayanga undali.
2: You should have a pure heart.
1: Pavitramaina bhavamga undali.
2: You should have sacred thoughts.
1: Nityamainatundi jeevithanga adarshaanni andinchali.
2: You should lead an eternal life following eternal principles.
1: Trikarana shuddhiga untundali.
2: You should have purity of heart, thought, word and deed.
1: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
2: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుక ఈ కైండ్నెస్ మనలో రావాలి. మ్యాన్ కైండ్
2: ఇన్ దిస్
1: మ్యాన్ అనగా కైండ్నెస్ కంపాషన్ లో ఉండాలి.
2: దిస్ వెరీ వర్డ్ మ్యాన్ కైండ్ యూ షుడ్ హ్యావ్ దిస్ కైండ్నెస్ కంపాషన్.
1: మ్యాన్ కైండ్.
2: మ్యాన్ కైండ్.
1: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్. మ్యాన్ కైండ్.
2: You are not only man, but you belong to mankind.
1: Compassion manlo undali.
2: You should have compassion.
1: Anduvalane mankind ani pilichadu.
2: Therefore we belong to mankind.
1: Ee naadu anta kodanu adi kevalamu ఒక విధమైనటువంటి పదంగా ఉపయోగించుకుంటూ కాలం వ్యక్తం చేసుకుంటున్నాం, అర్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: వి జస్ట్ యూజ్ దిస్ వర్డ్ వితౌట్ నోయింగ్ ఇట్స్ మీనింగ్ అండ్ వేస్ట్ ద టైం.
1: కనుక మన గుణముల చేతనే భగవంతుడు మనమే కాగలము.
2: బై యువర్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూస్ యూ యువర్ సెల్ఫ్ కెన్
1: ట్రాన్స్ఫార్మ్. వేరే చోటు లేడు.
2: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్
1: యు. భగవంతుడవు.
2: యు ఆర్ గాడ్.
1: నీవు పవిత్రమైనటువంటి చిత్తంతో కలిగినప్పుడు నీకంటే భగవంతుడు మరొకటి లేడు.
2: ఇఫ్ యూ గాట్ సీక్రెట్ హార్ట్ దేర్ ఇస్ నో అదర్ గాడ్ అదర్ దెన్ యూ.
1: తన చిత్తమునందే భగవంతుడు అభివృద్ధి పొందుతుంటాడు.
2: యుల్ ఫైండ్ ద డివినిటీ డాన్సింగ్ ఇన్ యువర్ హార్ట్.
1: నీ చిత్తమునందే భగవంతుడు పైలట్ గా నీ చిత్తాన్ని డ్రైవ్ చేస్తుంటాడు.
2: గాడ్ విల్ బి పైలట్ ఇన్ యువర్ హార్ట్ డ్రైవింగ్ యూ స్పీడింగ్ అహెడ్ ఆఫ్ టైమ్.
1: కనుక భగవంతుడు ఓనర్ కాదు.
2: గాడ్ ఈస్ నాట్ ది ఓనర్.
1: యు ఆర్ ది ఓనర్. భగవంతుడు ఈజ్ ఓన్లీ పైలట్.
2: గాడ్ ఈజ్ ఓన్లీ పైలట్.
1: అందువల్లనే పార్థ సారథి అన్నారు.
2: సో ఈజ్ ది డివైన్ పైలట్.
1: కృష్ణుడు ఎవరికి సారథి? పార్థునికి సారథి.
2: కృష్ణ ఈజ్ ది చారిటేర్ ఆఫ్ పార్థ అర్జున హింసెల్ఫ్.
1: కాబట్టి కృష్ణుడు అక్కడ ఓనర్ కాదు.
2: కృష్ణ ఇస్ ది ఓనర్ నాట్ ది ఓనర్.
1: పార్థుడు అక్కడ ఓనర్.
2: పార్థ అర్జున ఇస్ ది ఓనర్.
1: కృష్ణుడు కేవలం ఒక డ్రైవర్.
2: కృష్ణ ఇస్ ఓన్లీ డ్రైవర్.
1: అదే రీతిగానే మీ యొక్క చిత్తము, మీ యొక్క పవిత్రమైన భావము, అదే మీ ఓనర్షిప్.
2: దేర్ఫోర్ యువర్ హార్ట్ ద సీక్రెట్ ఫీలింగ్.
1: భగవంతుడు దీనికి
2: బిలాంగ్ టు యు.
1: ఊరికి డ్రైవ్ చేస్తూ పోతున్నాడు.
2: గాడ్ ఈస్ మియర్లీ ఎ డ్రైవర్.
1: కనుక అతన్ని డ్రైవర్ గా మీరు భావించుకొని, అతని డ్రైవర్ గా మీరు ఎన్నుకొని మీ జీవిత ప్రయాణం సాగించండి.
2: టేక్ గాడ్ యాజ్ యువర్ డ్రైవర్ అండ్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సోజర్న్.
1: షిర్డీలో 90 సంవత్సరముల పూర్వము నామ్దేడ్ అనేటువంటి గ్రామం నుండి ఒక భక్తుడు వచ్చాడు.
2: దేర్ ఇన్ షిర్డీ 90 ఇయర్స్ బ్యాక్ ఎ డివోటీ కేమ్ ఫ్రమ్ ఎ విలేజ్ బై నేమ్ నాందే.
1: అతను గొప్ప శ్రీమంతుడే.
2: ఇస్ ఎ వెరీ రిచ్ మ్యాన్.
1: వాడియా అని అతని పేరు.
2: హిస్ నేమ్ ఇస్
1: వాడియా.
2: హిస్ నేమ్ ఇస్ వాలియా.
1: వాడియా.
2: వాడియా. వాడియా.
1: కనుక అతను షిర్డీకి పోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండినాడు.
2: హి వాస్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు రీచ్ షిర్డీ.
1: కానీ అతనికి దాస్ గన్ చాలా స్నేహితుడు.
2: బట్ హిస్ క్లోజ్ ఫ్రెండ్ ఇస్ దాస్ గన్.
1: దాస్ గన్ దగ్గరికి వెళ్లి, సార్ నేను షిర్డీకి పోవాలని ఉంటున్నాను, ఏ విధంగా పోవాలి? ఇది ప్రథమం నేను షిర్డీ సంకల్పం నాలో రావటం. నేను వెళ్లాలనుకుంటున్నాను, నాకు బిడ్డలు లేరు, కావలసినంత ధనం ఉంటుండాలి, ఏమి చేతుంది? కనుక నేను షిర్డీకి పోయేటువంటి విధానంలో మీరు ఏదైనా కొంచెం గైడెన్స్ కావాలి అన్నాడు.
2: హి అప్రోచ్ హిస్ ఫ్రెండ్ దాస్ గన్ అండ్ సార్ and said, sir, I want to go to Shirdi. I have got a lot of money. I have no children. This is my father.
1: అదే గ్రామంలోని సత్యచిత్తుడు అనగా చాలా పవిత్రమైన హృదయం కలిగేవాడు.
2: In the same village, there is another one by name Satchit.
1: అతను చాలా కష్టించి పనిచేసేటువంటి వాడు.
2: He works very hard.
1: అతను సాధు హృదయుడు.
2: Is pious hearted.
1: అందరూ కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడాను అతనికి సాధు స్వామి, సాధు స్వామి అని పిలిచేవారు.
2: Everyone will call him as a pious man, సాధు స్వామి.
1: అతను కూలి పని చేసి బ్రతికేటువంటి వాడు.
2: He worked as a daily casual labor.
1: కానీ అందరికి మంచి బోధ చేసేటువంటి వాడు.
2: But he gives good teaching to everybody.
1: ఏ ఒక్కటి కూడాను తాను ఆచరించినటువంటివి చెప్పేటువంటి, ఆచరించి బోధించేటువంటి వాడు.
2: He never taught anything which he has not practiced himself.
1: ఈ మౌలి కొన్ని దినములు ఏ పని లేకుండా పోవటం చేత పాపం బలహీనుడైపోయాడు.
2: As he didn't find any of the work, he was weak.
1: ఈ కూలి స్వామి ఒక గట్టు కింద పడుకున్నాడు పాపం.
2: And this swami was taking rest.
1: ఎవ్వరూ అతన్ని మాట్లాడించలేదు.
2: Nobody spoke to him.
1: ఒకనాడు,
2: one day,
1: ఈ యొక్క టౌకారి ఉన్నాడు చూడండి,
2: this rich man,
1: వాడియా.
2: వాడియా.
1: అతను పోతూ పోతూ జట్కాలో అని టాంగా టాంగా నుంచి చూచాడు.
2: He was passing by in his tanga and he saw him.
1: అతను చాలా బలహీనంగా ఉంటున్నాడు.
2: He saw him very weak.
1: బిడ్డలు లేరు కనుక వాడియాకు కొంచెం దయా దాక్షిణ్యము ఉంటుండాలి.
2: He is one of compassion.
1: ఒక హోటల్ వాడికి చెప్పాడు, ఇతనికి ఏమి కావాలో తిండి నీవు పెట్టి ఈ దినము అన్నాడు.
2: He spoke to the hotel proprietor there and find out what he really wants that day.
1: సరే పెట్టించాడు. తినేటప్పటికి అతను భగవంతునికి థ్యాంక్స్ చెప్పాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాడు.
2: All that he wanted was served and he said God is great.
1: Dikkuleeri vaani devudomu.
2: He is only the refuge of the forlorn.
1: Adavula yendunna.
2: Either in the forest.
1: Aakashamunnunna.
2: Or in sky.
1: Gutta meedanunna.
2: Mountain top.
1: Natteeta padiyunna.
2: Or mid sea.
1: Pattanamunnunna.
2: City.
1: Pallanunna.
2: Or village.
1: Yachatunnanu.
2: Wherever you are.
1: Dikkuleeri vaadu devudomu.
2: God will be with you. He will never forget you.
1: Anukunnadu thanalo paapam.
2: He thought within himself like that.
1: ఈ పెట్టినటువంటి వాడిని కూడాను థాంక్స్ చెప్పాడు, కృతజ్ఞతను అందించాడు.
2: He also expressed his thanks, gratitude to him.
1: ఈ దాసుగం చెప్పిన తర్వాత ఇతను వాడియా షిర్డీకి ప్రయాణమయ్యాడు.
2: వాడియా స్టార్టెడ్ జర్నీ టు షిర్డీ.
1: భార్యను తీసుకున్నాడు, షిర్డీకి వెళ్ళాడు.
2: He was accompanied by his wife.
1: షిర్డీకి వెళ్లి బాబా దర్శనం చేసేటప్పటికి బాబా అడిగాడు, హే 5 కాసులు ఇచ్చే నాకు, అనగా 5 రూపాయలు నాకు ఇవ్వమని చెప్పాడు. దక్షిణ
2: The moment he reached Shirdi, Baba asked him, come on, give me 5 coins, 5 rupees, says Dakshina.
1: 5 rupees naaku dakshini annadu.
2: He said, give me 5 rupees, 5 coins.
1: Itanu srimantude emi venuku jagaledu. Teesadu, appudu 5 rupees note levu, 1 rupee note levu, 2 rupees, anta coins he.
2: He's quite rich man, there's no shortage of money anyway. There were no currency notes in those times.
1: Manchi long coat vesukunnadu kabatti pedda jobilantha untunnayi. Dantlo nunchi kaasulu teesadu. 5 rupees ఇచ్చేకపోయాడు.
2: As he has put on long coat, he was carrying coins in his very broad long pockets.
1: చెప్పాడు,
2: he couldn't collect and give.
1: బాబా వాడియా, ఇప్పుడు నీకు 5 కాసులు నాకు అక్కర్లేదు, 1 రూపాయి 2 అణాలు నాకు ఇచ్చేసేయి.
2: వాడియా, ఐ డోంట్ వాంట్ 5 rupees నౌ, ఐ వాంట్ 1 rupee 2 anas.
1: 3 రూపాయల 14 అణాలు ముందే ఇచ్చేసినావు నాకు.
2: యూ పేడ్ 3 rupees 14 anas బిఫోర్.
1: దీనికి ఏం అర్థం కాలేదు.
2: He didn't understand.
1: ఈ బాబా బాబా అని చెప్తున్నారు, గొప్పవాడా, ఇది లేక నేనేమైనా పిచ్చివాడా, ఎప్పుడు నేను వచ్చాను, ఇదే ప్రథమ టైం నేను షిర్డీకి రావటము, నేను చూడటమే మొట్టమొదటి చూపు, అలాంటి సమయంలో నాకు 3 రూపాయల 14 అణాలు ముందుగానే ఇచ్చినావు అని అంటున్నాడే, ఎవరు పిచ్చిగా ఉంటున్నాడు అనుకున్నాడు పాపం.
2: దిస్ మ్యాన్ థాట్ పీపుల్ సే బాబా ఇస్ గ్రేట్ వన్ అండ్ గ్రేట్ మ్యాన్, పర్హాప్స్ ఇస్ క్వైట్ మ్యాన్. దిస్ మై ఫస్ట్ విజిట్, దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హిమ్. How is that I paid 3 rupees 14 anas
1: before?
2: I never met him.
1: Shirdiki raavatame idi modalu.
2: His first visit to Shirdi.
1: Nenu eppudu ichanu 3 rupayala 14 ganalu.
2: When did I pay 3 rupees 14 anas?
1: Sari edo ponle vachanu darshinchukunnanu annadu. 1 rupayi 2 anala ichadu.
2: Somehow I came here and he paid the balance 1 rupee.
1: Veldinadu.
2: And he returned.
1: Ekkadiki?
2: Where has he gone?
1: Namde. Akkadiki velutane rendo dinamu.
2: Following day.
1: Dasgan vachadu.
2: దాస్గన్
1: షిర్డీకి పోయావు కదా, ఏం చెప్పింది పాపం ఈ వాడియ అంత తృప్తిగా లేడు.
2: దాస్గన్ సెడ్ యూ విజిటెడ్ షిర్డీ, వాట్ హ్యాపెండ్ దిస్ వాడియా ఇస్ నాట్ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ విత్ హిస్ విజిట్. దాస్గన్ విజిట్ దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హిమ్, హౌ ఇస్ దట్ ఐ పేడ్ 3 rupees 14 anas. ఐ నెవర్ మెట్ హిమ్.
1: షిర్డీకి రావటమే ఇది మొదలు.
2: దిస్ ఫస్ట్ విజిట్ టు షిర్డీ.
1: నేను ఎప్పుడు ఇచ్చాను 3 rupees 14 anas.
2: వెన్ డిడ్ ఐ పే 3 rupees 14 anas?

0: నాకు అతని మహనీయుడిగానే నాకు కనిపించటం లేదు.
1: He didn't look like a noble soul, great man.
0: ఏదో పిచ్చివాణి వలె కనిపిస్తుంది అది.
1: He looked like a madman.
0: ఆ పిచ్చి మనిషిలో కూడా ఒక విధమైనటువంటి భగవశక్తి ఉండవచ్చును.
1: There is divinity even in this mad person.
0: కానీ నేను అతన్ని అంత ఎక్కువగా గౌరవించి రాలేదు అన్నాడు.
1: Somehow I could not pay total respect.
0: ఏమి జరిగిందో చెప్పమన్నాడు.
1: Dasgan wanted, what happened?
0: నేను వెళ్ళిన తక్షణమే 5 రూపాయలు అందులో దీనికి సుంకం ఇవ్వమన్నాడు.
1: The moment I reached there, he asked for 5 rupees, 5 coins.
0: అదే నా దక్షిణ అన్నాడు.
1: He said that's the offering దక్షిణ.
0: ఇస్తూ ఉండంగానే
1: while I was giving
0: 3 rupees 14 anals ముందుగానే ఇచ్చేసావు, ఇప్పుడు 1 rupee 2 anals నాకు ఇచ్చేసే చాలు అన్నాడు.
1: The moment I was about to give, he said, you paid 3 rupees 14 anals before, now you give the balance.
0: బాబానే చూడలేదే, ఎందుకు ఈ విధంగా అడుగుతున్నాడు, ఎందుకు ఈ విధంగా అన్నాడు.
1: I never met Baba before, why is it that he is asking
0: like that? దాస్గన్ బాబాకు మహాభక్తుడు.
1: దాస్గన్ is an ardent devotee of Baba.
0: యోచించాడు.
1: He thought over.
0: బాబా ఎప్పుడు లేని విచ్చి పలకడానికి వీలు కాదు.
1: బాబా విల్ నెవర్
0: సర్వత్రా ఉంటుండేటువంటి వాడు బాబా.
1: బాబా ఇస్
0: సర్వ జీవులు ఎందు ఉండేటువంటి బాబా.
1: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: అలాంటి బాబా ఈ విధంగా అడగడంటే నీవు చాలా పొరపడుతున్నావు.
1: ఇఫ్ యు సే సో,
0: నీదే దోషం కానీ బాబాలో దోషం లేదు.
1: ఇట్ ఇస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ బాబా
0: అని మరి పిలిచి, నీవెవరికైనా ఈ మధ్యలో నీవెవరికైనా దానమో ధర్మమో ఏమైనా చేశావా అని అడిగాడు దాస్గన్.
1: Dasgan asked, in the recent times, did you offer any money in charity to anybody on the way?
0: Shirdi poye 3 dinala munduga nenu tangala vastunte okaru unnadu, okaru mana gramamlone untunnadu, kooli swami, kooli swami.
1: While I was proceeding to Shirdi in Tanga, I saw on the way our local resident, kooli swami.
0: Atariki inta annam pettichanu hotel vanto cheppi.
1: I asked that proprietor of the hotel to serve food.
0: ఎవరికి దాన ధర్మాలు ఎప్పుడు కూడా చేయలేదు అన్నాడు.
1: I did not offer money in charity to anybody other than this.
0: అయితే దానికి ఎంత అయింది అన్నాడు.
1: Then what is the cost of the food served for that Kuliba Swami?
0: తర్వాత ఎవరినో జవాను పంపించి అక్కడ అడిగిచ్చాడు.
1: He sent his pew.
0: 3 rupees 14 anals అయింది అన్నాడు.
1: He said the price of the food served to this Kuli Swami is 3 rupees 14 anals.
0: ఆ 3 rupees 14 anals నువ్వు బాబాకి ఇచ్చినట్టు, ఎవరికి ఇచ్చినా బాబాకి ఇచ్చినట్టే.
1: 3 rupees 14 anals paid to him amounted the payment to Baba himself. You may pay anybody.
0: Without Baba sankalpam lekunda edi jaragadu.
1: Without Baba's will nothing can happen.
0: Gadaduni du sankalpam lenide gaddi pochayunu karana karana.
1: Without your will even a grass blade will not move, but the cause of the causes.
0: Adi nidananagalele pipilakaadi brahma paryantamu nive. అది ఎరుంగరు, మది గడంగరు, ముదిమి చెందరు, భువిని కొందరు, వివేకమున వర్తించదనేవి కడు విర్రవీగెదరు, కాని చివరికే వీళ్ళకేది సంభవించును, తెలియజాలెంత వారలైనా కదలదు నీ సంకల్పము లేనిదే గడ్డిపోచయును. అది ఇది అని ఒక్క చెప్పడానికి అవుతుంది, అంతా భగవంతుని యొక్క ఇదే.
1: హౌ డు యు డిసైడ్ దట్ ఎట్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్?
0: అందరి ఎందు భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: నీవు ఏది చేసినా భగవంతుడికి చేసినట్టే.
1: వాట్ ఎవర్ యు మే డు ఇట్ అమౌంట్స్ టు ది యాక్టివిటీ
0: యాక్షన్ టు గాడ్. సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి ఒక సూత్రము.
1: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: అన్ని మతములు కూడాను దానిని అంగీకరిస్తూ వచ్చాయి.
1: ఆల్ రిలీజియన్స్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
0: కనుక అతనికి 3 rupees 14 anals ఇచ్చావు.
1: యు పేడ్ 3 rupees 14 anals టు ద
0: పర్సన్. 3 rupees 14 anals బాబాకి చేరిపోయింది.
1: This 3 rupees 14 anals.
0: అతను అడిగినట్టు 5 రూపాయల లోపల 1 rupee 2 anals మాత్రమే నీతో తీసుకున్నాడు.
1: సో హీ కలెక్టెడ్ 1 rupee 2 anals ఫ్రమ్ యూ.
0: చూసావా, భగవంతుని యొక్క చరిత్రలు ఇంత విచిత్రంగా ఉంటుంటాయి.
1: ద హిస్టరీ అండ్ ద స్టోరీస్ ఆఫ్ గాడ్ ఆర్ సో మిస్టీరియస్.
0: కనుక నీవు బాబాను ఇంకొక రీతిగా భావించవద్దు.
1: డోంట్ కన్సిడర్ బాబా ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఆ వాడియాకు చాలా గొప్ప ఆశ్చర్యం వేసింది.
1: వాడియా వాస్ వెరీ మచ్ అస్టానిష్డ్.
0: ఇది 3 rupees 14 anals, 1 rupee 2 anals అడిగాడు. కరెక్ట్ గానే ఉంటుంది అది.
1: And the total is exact.
0: బుద్ధి తక్కువ ఈ విధంగా పోయింది.
1: This is exact total 3 rupees 14 anals.
0: రెండవ దినమే
1: second day
0: తిరిగి భార్యను పిలుచుకున్నాడు.
1: Along with his wife.
0: మహాలస్పతితో వెళ్లాడు.
1: He went along with మహల్సాపతి.
0: ఇంకా మహాలస్పతి వస్తున్నాడు, భార్యతో పోవటం కదా కొంచెం ఆలస్యంగా ఉంటుంటది.
1: మహల్సాపతి came rather late.
0: ఒంటరిగా ఉంటే సరాసరి పోవచ్చును.
1: ఇఫ్ ఇస్ అలోన్ హీ కెన్ గో.
0: ఈ ఆడవారు ఉన్నప్పుడు కొంచెం బంధకాన కొంచెం నిదానం అవుతుంది ప్రయాణం.
1: బికాజ్ విమెన్ ఆల్సో ఫాలో ఇట్ లీడ్స్ టు డిలే.
0: మహాలస్పతి ముందుగానే వెళ్లాడు.
1: మహాలస్పతి వెంట్ బిఫోర్ హిమ్.
0: మహాలస్పతి దాస్గన్.
1: హి సెడ్ దాస్గన్
0: దాస్గన్
1: దాస్గన్.
0: ఏం చెప్పాడు వాడియా?
1: వాట్ ఇస్ దట్ వాడియా టోల్డ్ యూ?
0: ఆ కూలి స్వామికి ఎంత ఇచ్చాడట? ఇవన్నీ అడుగుతూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్, హౌ మచ్ మనీ ఇస్ పేడ్ టు

0: స్వామి.
1: వాడి ఆ విన్నాడు.
0: వాడి హర్డ్ దిస్.
1: మా దాస్గన్ తన వెంటనే వచ్చాడు. తాను ముందుగా పోయి ఏమి చెప్పలేదు.
0: దాస్గన్ కేమ్ అలాంగ్ విత్ ఇమీడియట్
1: ఇన్ఫార్మ్. బాబా నన్ను క్షమించు అని వచ్చి పాదాల పైన పడ్డాడు.
0: హి సాట్ హిస్ పార్డన్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ బాబా.
1: అప్పుడు చౌకారి పెద్ద బుట్టడు పండ్లు తీసుకెళ్లాడు.
0: ది రిచ్ మ్యాన్ బీయింగ్ ఎ రిచ్ మ్యాన్ బ్రాట్ ఎ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్.
1: అందులో అరటి పండ్లు గులే ఉంటుండాలి.
0: హి వాస్ క్యారింగ్ ప్లాంటన్స్ బంచ్.
1: ఈ ప్లాంటన్స్ లో నాలుగు తీశాడు.
0: హి కలెక్టెడ్ 4.
1: ఆ వాడి ఆ భార్యను పిలిచాడు. ఈ నాలుగు ఇచ్చాడు.
0: హి కాల్డ్ ది వైఫ్ ఆఫ్ వాడి అండ్ గివ్ హర్ 4 ప్లాంటన్స్. ఆ స్త్రీలు
1: చేతులతో తీసుకునేటువంటి వారు కాదు.
0: దోస్ డేస్
1: విమెన్ నెవర్ పట్టేటువంటి వారు.
0: దే విల్ స్ట్రెచ్ దేర్ సారీ అండ్ రిసీవ్ ఫ్రూట్స్ దేర్.
1: అప్పుడు ఆ సారీ లోపల ఈ నాలుగు పండ్లు వేశారు.
0: అండ్ బాబా ప్లేస్ ఆల్ దిస్ 4 ఫ్రూట్స్ దేర్.
1: ఈ నాలుగు నీవే తినాలి.
0: హి సెడ్ యు ఓన్లీ షుడ్ ఈట్ దిస్.
1: ఎవరికి ఇవ్వకూడదు.
0: యు షుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
1: నీకు నాలుగురు పుత్రులు అవుతారు అన్నాడు.
0: యు విల్ హావ్ 4 సన్స్.
1: అంతకు పురము వాడియా చాలా మంది ఈ యొక్క సన్యాసుల దగ్గర సాధువుల దగ్గర పోవటమే కాకుండా ఈ అస్ట్రాలజర్స్ ఉంటారు చూడండి, వీళ్ళకి మంచి గిరాకీ. ఏదో ఒకటి చెప్పటము, ఈ గ్రహం లేదు, ఆ గ్రహం లేదు, ఈ శూన్యం లేదు, ఇది లేదు, అది లేదని దండిగా డబ్బులంతా సంపాదించుకున్నారు. చక్కబడలేదు. కట్ట కడపటికి బాబా నీకు నలుగురు కొడుకులు అవుతారన్నాడు.
0: వాడియా కన్సల్టెడ్ మెనీ అస్ట్రాలజర్స్, లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, బట్ బాబాస్ వర్డ్ కేమ్ ట్రూ.
1: ఆ రెండవ సంవత్సరం అతనికి చక్కని పండు వంటి కొడుకు పుట్టాడు.
0: ఫాలోయింగ్ ఇయర్ హెడ్ వెరీ గుడ్ సన్.
1: అక్కడికి ఆ కుమారుని తీసుకుని వెళ్లి
0: అండ్ హీ టుక్ హిస్
1: బాబా పాదాల పైన వేసి
0: మేడ్ హిమ్ ఫాలో.
1: ఆనాడు వచ్చేటువంటి భక్తులకు ఏమి వసతులు లేవు.
0: దేర్ వర్ నో ప్రొవిజన్స్ కన్వీనియన్సెస్.
1: మొట్టమొదటనే వాడియా గేమని ఒకటి వాడియా ఇల్లు అని కట్టాడు.
0: ఫస్ట్ టైం ద వాడియా రెసిడెన్స్
1: కూడా ఉంటుండదు ఇంకా అక్కడనే.
0: ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ. It is now, it is there even now.
1: చాలా పాత పడిపోయింది పాపం.
0: It's very old.
1: ఆనాడు ఈ విధంగా కాంక్రీట్ ఇంక్రీట్ వేసేటువంటిది కాదు.
0: There were no concrete constructions in those days.
1: కనుక ఆ విధంగా భగవంతుని యొక్క విషయములు ఎలాంటివి, ఎట్టివి, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా జరుగుతుందని ఎవరు కూడా తెలుసుకోవటానికి సాధ్యం కాదు.
0: Nobody can say, nobody can ever comprehend God's will, God's actions.
1: కనుక మొట్టమొదట మనం మానవుడు అనుకున్నందుకు, మనం మానవుడిగా జీవించినప్పుడు మన యొక్క గుర్తు భగవంతుడే కనిపిస్తాడు.
0: When we lead a true human life, God will certainly know.
1: నీ మనస్సు మంచి పరిశుద్ధమైనటువంటి అద్దం వలె ఉంటుండాలి.
0: Our mind should be pure and clean like a mirror.
1: కంచు మ్రోగినట్టు కనకంబం రోగదు. నీవు కేవలం ఆడంబరానికి నీవు వెళ్ళద్దు.
0: You should never be after show.
1: నిజమైన ఆనందాన్ని నీవు ఆశించు.
0: You really be after true bliss.
1: నీవు కేవలం ఆర్టిఫిషియల్ మనిషిగానే ఉండవద్దు.
0: నెవర్ లీడ్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
1: హార్ట్ఫుల్ మనిషిగా ఉంటుండు.
0: యు షుడ్ బి హార్ట్ఫుల్ మ్యాన్.
1: అప్పుడే నీకు అన్ని విధమైనటువంటి సమస్తము నీకు సమకూరుతాయి.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థుల్లో కూడా కొంత కొంత సమయంలో ఈ వయసు అలాంటిది.
0: దిస్ ఏజ్ ఇస్ సచ్.
1: అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి పొరపాట్లు జరుగుతుంటాయి.
0: అట్ టైమ్స్ యూ కమిట్ సర్టన్ మిస్టేక్.
1: ఆ పొరపాటును తిరిగి తాను సర్దిద్దుకొని తిరిగి రెండో పర్యాయం ఆ పొరపాటు రాకుండా చూసుకోవాలి.
0: యూ హావ్ టు కరెక్ట్ దోస్ మిస్టేక్స్ అండ్ సీ దట్ యూ డోంట్ రిపీట్.
1: చేసిన పొరపాటే జీవితం అంతా చేస్తూ పోకూడదు.
0: యూ షుడ్ నాట్ కంటిన్యూ టు డూ మిస్టేక్స్.
1: తెలియక పొరపాటు చేయవచ్చును.
0: అన్ నోయింగ్ యూ మేట్ హావ్ డన్.
1: తిరిగి తెలుసుకున్న తర్వాత ఆ పొరపాటు నీవు తిరిగి కాలు పెట్టకూడదు.
0: హావింగ్ నోన్ యూ షుడ్ నెవర్ రిపీట్ ఇట్.
1: కనుకనే తెలిసి మెలగాలి.
0: దేర్ఫోర్ నో ఇన్ ఫుల్ అవేర్నెస్ నాలెడ్జ్.
1: చూచి రొక్కు.
0: వాచ్ యువర్ స్టెప్.
1: తెలిసి రొక్కు.
0: అండ్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫర్ యువర్ ఒబిసాన్స్.
1: చూచి త్రొక్కు. ఇదేం రాయా లేక పేడనా లేక ముల్లా లేక ఉట్ర ఏమిటని చూచి త్రొక్కు. తెలిసి రొక్కు.
0: వాచ్ యువర్ స్టెప్ వెదర్ యూ ఫైండ్ ఆన్ యువర్ వే ద డంగ్ ఆర్ థార్న్ ఆర్ వాట్ ఈస్ దేర్.
1: తెలుసుకోకుండా నీవు ఏ విధంగా కూడా పొరపాటుకు ప్రవేశించవద్దు.
0: నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్.
1: కనుకని త్యాగరాజు కూడా చెప్పాడు.
0: త్యాగరాజు ఆల్సో సెడ్
1: తెలిసి వెలగాలి నాన్న.
0: యు హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: భగవంతుని నామాన్ని కూడా తెలిసి పలకమన్నాడు.
0: యు షుడ్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్.
1: నీవు అర్థం చేసుకుని భగవత్ నామాన్ని స్మరించమని చెప్పాడు.
0: నో ది మీనింగ్ ఆఫ్ గాడ్స్ నేమ్ అండ్ చాంట్ టు సింగ్ హిస్ గ్లోరీ.
1: ఊరికి కేవలం టేప్ రికార్డ్ మాదిరి నువ్వు పాడవద్దు.
0: యు షుడ్ నాట్ సింగ్ లైక్ టేప్
1: గ్రామ్ ఫోన్ ప్లేట్ వలె నువ్వు పాడవద్దు.
0: నార్ లైక్ ఎ గ్రామ్ ఫోన్ ప్లేట్.
1: కనుక తెలిసి నీవు భగవంతుని స్మరించు.
0: Know the meaning and chant his glory.
1: హృదయపూర్వకంగా నీవు స్మరించు.
0: Sing his glory wholeheartedly.
1: హృదయంతో కాదు, హృదయంతో ఉండాలి.
0: Not lip service. It will full of heart.
1: ఇది పరిశుద్ధమైనటువంటి యొక్క గోల్డ్ వంటి.
0: This is pure gold.
1: ఈ పలికినట్టుగా నీవు నడుచుకో.
0: You conduct yourself as
1: నడిచినట్టుగా నీవు పలుకు.
0: అండ్ యూ సే ద వే హౌ యూ బిహేవ్
1: పలికినట్టుగా నడుచు నడిచినట్టుగా పలుకు
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ ది వే యూ డిక్లేర్ అండ్ యూ సే హౌ యూ బిహేవ్
1: ఈ యొక్క పరిశుద్ధతకు మూల సూత్రము
0: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ క్యారెక్టర్
1: ఇలాంటివి ఈ వయసు లోపల మీరు అభివృద్ధి పరచుకుంటే భవిష్యత్తు మంచి రాజబాటగా పూలబాటగా రూపొందుతుంది
0: If you develop these noble feelings and noble thoughts right now, your future life will be a royal road. Students,
1: kulamata bhedamulaku avakasam nayukandi.
0: Never have differences based on religion and community.
1: Andaru naavare.
0: All belong to me.
1: Andaru brothers.
0: All are brothers.
1: Brotherhood of man, fatherhood of God.
0: Brotherhood of man, fatherhood of God.
1: Ee rendittini teeskoni help ever hurt never. అదే భారతీయ సంస్కృతి యొక్క ప్రమాణం
0: ది కల్చర్ ఆఫ్ భారత్ లైస్ ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
1: ఈ విధంగా జీవిస్తే భారతదేశమునకే కాదు ఇతర దేశములకు కూడా మీరు మంచి ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు
0: ఇఫ్ యూ లీడ్ సచ్ ఎ లైఫ్ యూ విల్ బి మోడల్స్ టు ది ఎంటైర్ వరల్డ్
1: ఆ విధంగా బ్రతకాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ కంచు వలె కాకుండా కనకం వలె మీరు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను
0: Bhagwan wants us to be like gold but not like a brass.
2: Bhajana binasuka

0: is the one quality that can never be taken away by others from us? What is it that never diminishes even when we give it in abundance? Let's now get the answers to these questions in today's discourse. A divine discourse delivered by Bhagavan Baba on 19th February 2004 in Prashanti Nilayam during the Sivaratri celebrations.
1: శృణ్వంత విశ్వే అమృతస్య పుత్ర నచికేత, నీవెక్కడి నుంచి వచ్చావు? దాని మూల స్థానాన్ని గుర్తించు అని యముడు ప్రశ్నించాడు. బాడీ ఈజ్ ఏ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ ఏ కేవలం అస్థిరమైనటువంటిది, చంచలమైనటువంటిది. కానీ నీవు ఈ రెండింటిని విసర్జించి ముఖ్యమైన మూలాధారమైన సత్యాన్ని గుర్తించు అని చెప్పాడు.
2: ద టీచింగ్ ఆఫ్ యమ టు నచికేత ఇస్ దిస్, దట్ బాడీ ఈజ్ జస్ట్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ వేవరింగ్ అండ్ అన్స్టడీ. నచికేత, అండర్స్టాండ్ ద వెరీ సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్, ద వెరీ ఆరిజిన్ ఆఫ్ యువర్ లైఫ్, అండ్ లీడ్ యువర్ లైఫ్ in full awareness.
1: Maudi gulkidu chandra markanda kalathoda bedidaru gumpedu jadalathoda jadallo brahminchu chadareti jigutoda dambaina pala netrambutoda. Maudi gulkidu chandra markanda kalathoda bedidaru gumpedu jadalathoda jadallo brahminchu chadareti jigutoda dambaina pala netrambutoda. Maudi gulkidu chandra markanda kalathoda జగత్తునే మరిపించేటువంటి యొక్క కళలతో నిండి ఉంటుండది. అట్టి ఈశ్వరత్వాన్ని నీవు గుర్తించడానికి నువ్వు ప్రయత్నించవద్దు, అది నీవే ఉన్నావు.
2: విత్ ది ఎఫల్జెంట్ మూన్ ఇన్ ది హెయిర్, విత్ మెనీ హెయిర్ లాక్స్, విత్ ది గ్యాంజెస్ ఫ్లోయింగ్ ఇన్ దీస్ హెయిర్ లాక్స్, విత్ ఎ ప్రామినెంట్ ఐ ఇన్ ద ఫోర్ హెడ్, విత్ స్నేక్ స్కిన్ అరౌండ్ హిస్ వేస్ట్, విత్ యాష్ ఆల్ ఓవర్ హిస్ బాడీ, with a large vermilion mark, do not try to understand its significance. Know full well that you are the divine.
1: Vidyarthulara,
2: students,
1: vidyarthiniyulara,
2: boys and girls,
1: priyamaina bhaktulara,
2: and devotees,
1: shivaratri yokka mooladhara tattvamunu gurtinchali.
2: You have to understand the inner significance of shivaratri.
1: Bhautikamaina, naitikamaina, అస్థిరమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి దేహములతో నిండినటువంటి యొక్క ప్రపంచమే నీవు కాదు.
2: యు ఆర్ డెఫినెట్లీ నాట్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్, మొమెంటరీ, ఎఫిమరల్, ట్రాన్సిటరీ అండ్ టెంపరీ.
1: నీవు చూడవలసినటువంటిది చర్మచక్షువులతో కాదు, జ్ఞానచక్షువులతో చూడాలి.
2: యు హ్యావ్ టు వాచ్ with the eye of wisdom and not with the physical naked eye.
1: Pachapachimrugadulu krimikeetikaadulu kudanu charmashachulato jagatvanta chustune unnavi.
2: The birds and beasts and insects, all creatures watch the world with the physical naked eye.
1: Ideyavadi neevu kuda charmashachulato chuchina neevu krimikeetchalavali neevu animalu maaripothavu gaani నీవు అతీతమైనటువంటి ఆత్మతత్వం కాదు.
2: ఇఫ్ యూ ఆల్సో బిగిన్ టు వాచ్ థింగ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, యు విల్ బి రిడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ టు మైన్యూట్ క్రీచర్స్ లైక్ ఇన్సెక్ట్స్, అండ్ యూ ఆర్ నో ట్రూ హ్యూమన్ అట్ ఆల్.
1: ఈ చర్మచక్షువులకు అతీతమైనటువంటి యొక్క దృశ్యాన్ని నీవు గుర్తించాలి.
2: యు హావ్ టు అండర్స్టాండ్ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ బియాండ్ ద బాడీ.
1: మానసికమైనటువంటి నేత్రములు మనస్సు కూడాను శాశ్వతం కాదు.
2: సో లాంగ్ ద ఫియర్ లాస్ ద మైండ్ ఈజ్ నాట్ పర్మనెంట్.
1: ఈ రెండింటినీ అతీతమైనటువంటి జ్ఞాన చక్షువుతో నీవు చూడాలి.
2: యు హావ్ టు వాచ్ థింగ్స్ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ టూ.
1: దేహము నీటి బుడగల వలె పెరుగుతుంది.
2: ద బాడీ గ్రోస్ లైక్ వాటర్ బబుల్.
1: పచ్చిపచ్చి మృగాదుల వలె పెరుగుతుంది.
2: It grows like the birds and beasts and animals.
1: Katta kalapadiki pasipachi mrugadala vale cheenistundi.
2: Ultimately body also vanishes. లైక్ ఎనీ అదర్ అనిమల్స్.
1: పుట్టి పెరిగి క్షీణించేటువంటి యొక్క దృశ్యములు నీవెప్పుడు కాదు.
2: యు ఆర్ నాట్ ది అపారెంట్ సీన్ విచ్ ఇన్వాల్వ్స్ బర్త్, గ్రోత్ అండ్ డెత్.
1: పుట్టినది, గిట్టినది, నశించినది ఒకటి ఉన్నది, దాన్నే గుర్తించమని చెప్పాడు.
2: యు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ బర్త్లెస్, విచ్ ఇస్ డెత్లెస్, నెదర్ ద బిగినింగ్ నార్ ద ఎండ్.
1: అది ఏ ఆత్మతత్వము?
2: That is the nature of the true self.
1: ఈ ఆత్మ అంటే ఏమిటి అని కొంతవరకు ప్రశ్నించవచ్చు.
2: You may ask a question, what this ఆత్మ is.
1: ఆత్మకు అరూపము, అనంతము, అస్తమీయము.
2: This ఆత్మ is formless. It is infinite.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
2: It is pure, unsullied, immortal, blemishless and permanent.
1: కనుక అట్టి ఆత్మతత్వం ఎక్కడ ఉన్నదేంటి? ప్రతి వ్యక్తి ఎందు కూడాను, ప్రతి జీవి ఎందు కూడాను ఉంటున్నది.
2: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్.
1: అది ఏ చైతన్య శక్తి?
2: దట్ ఈస్ చైతన్య శక్తి, అవేర్నెస్.
1: అట్టి చైతన్య శక్తిని నీవు గుర్తించినప్పుడే నీవు సార్థకం అవుతావు.
2: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ చైతన్య శక్తి, ది కాన్షియస్నెస్, then you will be powerful.
1: మిగిలిన ప్రశ్నలన్నీ కూడాను అనర్థమైనటువంటివి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
1: తండ్రి ప్రశ్న, ప్రజల యొక్క దీని, లోక సంబంధమైనటువంటి విషయములు, ఇవన్నీ కూడా నీవు అడుగుతున్నావు. ఇది కేవలము అడగరాని విషయములు ఇవన్నీ.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు యువర్ నియర్ డియర్ అండ్ ద వరల్డ్.
1: దేనిని తెలుసుకున్నా, సర్వము తెలుసుకున్న వాడవుతావో, దాని యొక్క తత్వాన్ని నీవు గుర్తించు.
2: నో దాట్ ఇఫ్ దాట్ ఈస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి అండర్స్టూడ్. ట్రై టు కాంప్రిహెండ్ ఇట్.
1: ఆత్మను తెలుసుకుంటే ఇవన్నీ కూడా నీవు తెలుసుకోనక్కర్లేదు.
2: If the nature of the self is known, you don't have to know the rest.
1: కనుక నీవు ఆత్మతత్వాన్ని గుర్తించమని చెప్పాడు.
2: So he said, first of all, know the self, ఆత్మ.
1: పుట్టి పెరిగి క్షీణించేటువంటిది దేహము.
2: It is the body that is born, that grows and ends.
1: చావు పుట్టుకొలేనట్టి శాశ్వతుండు. ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు. తాను చావక పుట్టక చంపబడక సర్వమును సాక్షి అయి ఉండు ఆత్మవిభుడు.
2: This eternal witness Atma has no beginning, has no end. It can neither be killed nor would ever kill. It remains as an eternal witness.
1: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకుంటే నీవు అన్నీను చూసిన వాడవుతావు.
2: If you know this Atma, you'll be knowing the rest.
1: చూడండి, ఈ బల్బుల్లో ఎక్కడ చూసినా కానీ ఒక్కొక్క దీపం వెలుగుతూ ఉండాలి.
2: You find bulbs here illuminating.
1: కానీ బల్బులు వేరువేరుగా ఉంటున్నది, కానీ కరెంటు ఒక్కటే.
2: యు సీ ద మెనీ బల్బ్స్ హియర్ బట్ ద కరెంట్ బీయింగ్ వన్.
1: ఈ కరెంటుకు మూలాధారం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బేసిస్ ఫౌండేషన్?
1: అది ఏ దివ్యమైన శక్తి.
2: దట్ ఈస్ ద డివైన్ పవర్.
1: అది వైర్ ద్వారా వెళ్లి,
2: ఇట్ ఫ్లోస్ త్రూ ద వైర్,
1: మనసు ద్వారా బల్బుగా నిలిచి,
2: అండ్ ఇట్ స్టాండ్స్ దేర్ ఇన్ ద బల్బ్ ఆఫ్ ద మైండ్,
1: ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది అది,
2: అండ్ షైన్స్ ఫోర్త్ హిస్ లైట్.
1: కనుక ఈ అన్ని వెలిగించేటువంటిది, తొలగించేటువంటిది, తిరిగించేటువంటిది సర్వం కూడాను ఆత్మతత్వమే.
2: దేర్ఫోర్ దట్ బ్రైటన్స్, దట్ ఇల్యూమిన్స్, దట్ రివాల్వ్స్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ ఓన్లీ.
1: దీన్ని నేను ఎప్పుడప్పుడు చెప్తున్నాను, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అని.
2: భగవాన్ రిఫర్స్ టు దెమ్ యాజ్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
1: సత్యం అనేది కరెంట్,
2: ట్రూత్ ఈస్ కరెంట్,
1: ధర్మము అనేటువంటి వైర్,
2: ధర్మ ఇస్ ద వైర్,
1: శాంతి అనేది బల్బు,
2: పీస్ ఇస్ ద బల్బ్,
1: ప్రకాశము అనేటువంటిది ఆత్మ.
2: దిస్ వెరీ లైట్ ఇస్ ఆత్మ.
1: ఈ ప్రకాశం అనేటువంటిది, ఈ ఆత్మతత్వము దేని ద్వారా వచ్చింది?
2: హౌ డు యు గెట్ దిస్ లైట్? త్రూ వాట్?
1: బల్బు ద్వారా.
2: యు గెట్ ద లైట్ ఆఫ్
1: ది బల్బే దేహము.
2: దిస్ వెరీ బల్బ్ ఇస్ అవర్ బాడీ.
1: ఈ బల్బుకు ఎక్కడి నుంచి వస్తుండదు కరెంటు?
2: వేర్ ఫ్రమ్ ద కరెంట్ రిసీవ్?
1: దేహము అనే వైర్ నుంచి వస్తుండదు.
2: ద కరెంట్ ఈజ్ రిసీవ్డ్ త్రూ ద వైర్ ఆఫ్ ద బాడీ.
1: కనుకనే ధర్మము అనే వైర్ నుంచి,
2: అవుట్ ఆఫ్ ది వైర్ ఆఫ్ ధర్మ,
1: సత్యం అనేటువంటి కరెంటు,
2: ద కరెంట్ ఆఫ్ ట్రూత్,
1: ధర్మము అనేటువంటి బల్బులో చేరి,
2: యాజ్ ఇట్ గెట్స్ ఇన్ టు ద బల్బ్ ఆఫ్ ద ధర్మ,
1: శాంతి, ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని ప్రకాశిస్తుండాలి.
2: షెడ్స్ ది లైట్ ఆఫ్ పీస్ అండ్ లవ్.
1: కనుక ఈ ఆత్మానందం కనుక్కోవాలంటే మొట్టమొదట సత్యధర్మాన్ని తీసుకోవాలి.
2: టు నో ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్, వన్ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ.
1: కనుక మన ప్రాచీన సాంప్రదాయంలో భారతీయ సంస్కృతి ఏమిటంటే, సత్యం వద, ధర్మం చెర.
2: Therefore, the ancient culture of Bharat emphasizes on these two principles, speaking truth and following righteous conduct.
1: Satyam vada.
2: Speak truth.
1: Satyam nivu cheppu.
2: Speak truth always.
1: Kani inadu satyam vada. Vadistunnaru satyanni.
2: But today we kill truth.
1: Dharmam chara.
2: Follow righteousness.
1: Dharmamnu charasalla betti veegumestunnaru.
2: But dharma is in chara, under arrest.
1: Idi kaadu manaku.
2: This is not thing we are supposed to do.
1: Satyamanu palakali.
2: We have to tell truth.
1: Dharmamu nadchukovali.
2: We have to follow righteousness.
1: Oka vaipana nadipinchadamu, oka vaipana prakashinchadamu, ee rendinti endukudanu ekattam unnadi.
2: There should be perfect harmony between what is said and the way one conducts one's own self.
1: Kanuka nachiketa.
2: Nachiketa.
1: Ee panchabhautikamaina dehamu neevu visarinchadu.
2: And do not go by this body which is temporary.
1: ఏ దేహములో అయినప్పటికీ నీవు ఒకనాటికి నీటి విడగాలి పగిలిపోయేటువంటిది.
2: Anybody will necessarily must come to an end.
1: నేడు కాకపోయినా రేపైనా కూడా ఇది అశాశ్వతమే.
2: Come whatever may, this day or tomorrow, the body is temporary.
1: కానీ సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నీవు తెలుసుకో.
2: Know that which is eternal, which is permanent.
1: దాన్ని చూచేటువంటి నేత్రములు చర్మచచ్చువులు కాదు.
2: And it's not the physical eye that visualizes.
1: జ్ఞాననేత్రములు.
2: It is the wisdom eye that helps you to see.
1: కానీ ఆ జ్ఞానం అనేటువంటిది ఎట్టిది?
2: What is this wisdom? జ్ఞానం.
1: ఏకత్వం జ్ఞానం.
2: That oneness is జ్ఞాన.
1: కనుకనే మూడు గుణములు ఉన్నటువంటిది ఈ యొక్క శాస్త్రమైన నేత్రం కాదు.
2: Therefore the eye that carries with it the three attributes is not the truth.
1: కనుక ఏకంగా ఉండినటువంటిది అదే ఆత్మతత్వం.
2: That which is one is ఆత్మ.
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని గుర్తించు.
2: నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: దాన్ని చూచుటకు ఈ జన్మ చచ్చుకుని పనికిరావు.
2: ద ఫిజికల్ ఐ విల్ నాట్ హెల్ప్ యూ టు సీ.
1: జ్ఞాననేత్రమే నీకు అత్యంత అవసరమైనటువంటిది.
2: ద విజ్డమ్ ఐ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
1: జ్ఞానం జ్ఞానం జ్ఞానం. ఎట్టి జ్ఞానము?
2: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
1: భౌతిక జ్ఞానమా?
2: వరల్డ్లీ నాలెడ్జ్.
1: లౌకిక జ్ఞానమా?
2: ఫిజికల్.
1: వస్తు జ్ఞానమా?
2: సెక్యులర్.
1: ప్రకృతి జ్ఞానమా?
2: నాట్ టెక్స్చువల్.
1: కాదు కాదు.
2: నో.
1: రూపనామరహితమైనటువంటి యొక్క ఆత్మ జ్ఞానమే.
2: సో ట్రూ విజ్డమ్ ఇస్ దాట్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: కనుక దానిని నీవు సాధించమని చెప్పాడు.
2: అక్వైర్ దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: దాన్ని సాధించవలనని.
2: టు అటైన్ దాట్.
1: ఈ సాధనలంతా పనికిరావు.
2: The spiritual practices that you adopt are not necessary.
1: పిచ్చి వారైపోయి మీరంతా కూడా స్పిరిచువల్ సాధనాన్ని కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని జ్ఞానాన్ని విచేస్తున్నారు.
2: ఇన్ ద నేమ్ ఆఫ్ సాధన ఆఫ్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ క్లోజ్ యువర్ ఐస్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ కాల్ ఇట్ ద సాధన.
1: కానీ ఈ భౌతికమైనటువంటి అన్ని కూడా భౌతికములి.
2: All these physical practices after all are worldly.
1: అన్నింటి యందు ప్రేమతత్వమైనటువంటిది దానిని ముఖ్యాధారంగా తీసుకోవాలి.
2: Consider the principle of love as most important factor.
1: Kanuka deham panchabhautikamu.
2: Body has got the senses.
1: Deham kudaka tappadeppudu.
2: It is bound to fall someday.
1: Dehi niramayundu.
2: But the indweller is permanent.
1: Kanutimpaka dehiki chaavu puttukal moha nibandhamandalu muddalu levu.
2: The self has no beginning, no birth nor the end, neither the liberation nor bondage.
1: Kanuka atti నేత్రములే మనం ఈనాడు ధరించాలి.
2: దట్ విజ్డమ్ ఐ వీ మస్ట్ హ్యావ్ ఇట్ టుడే.
1: అవి ఎక్కడ ఉన్నాయి? బజార్లో కొనుక్కునేటువంటి కాదు.
2: ద విజ్డమ్ ఐ ఇస్ నాట్ టు బి
1: బోర్న్. మన యందే ఉన్నటువంటి ఈ చర్మచచ్చువును మనం కొంతవరకు బంధన చేసి జ్ఞానచచ్చువును మనం విచారించి దాని ద్వారా ఈ యొక్క దివ్య తత్వాన్ని మనం గుర్తించాలి.
2: వీ హావ్ టు క్లోజ్ ది ఫిజికల్ ఎక్స్టర్నల్ ఐ, టర్న్ ఇన్ వర్డ్, ఓపెన్ ది విజ్డమ్ ఐ అండ్ ప్రొసీడ్ విత్ ఇంక్వైరీ.
1: దీనిలో అనేక రకమైనటువంటి ఇంద్రియములు, దీనికి అనేక రకమైనటువంటి ఇంచెక్షన్లు దీనికి చేరుకొని దాన్ని అడ్డు చేస్తూ ఉన్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ద సెన్సువల్ ప్లెషర్ అండ్ ఆల్ అదర్ డిస్క్రిమినేషన్ డిస్క్రిషన్ స్టాండర్డ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ ద
1: సాధనని కూర్చొని ఏదో ఒకటి కన్నులు మూసుకొని భగవంతుని తెలుస్తున్నాము.
2: వి జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాధన, క్లోజింగ్ అవర్ ఐస్.
1: ఇవన్నీ కూడా చంచలమైనటువంటివి.
2: ఆల్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: అనిత్యమైనటువంటివి.
2: That is temporary.
1: అసత్యమైనటువంటివి.
2: అంట్రూ.
1: అప్రియమైనటువంటివి.
2: Which is not acceptable.
1: ఈనాడు మనం ఎందుకు దీనిని ధరించాలి?
2: Why should you follow these things which are
1: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆకారము మన యందే ఉంటున్నది.
2: In fact the fundamental truth is present within us.
1: మన యందున్నటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలంటే ఒక క్షణం కూడా చాలదు.
2: To know that, experience that eternal permanent truth within us, a moment is enough.
1: నేను చెప్తుంటాను, బాడీకి కలిగేటువంటి యొక్క భద్రత అంతా నీకును కేవలం అనిత్యమైనటువంటివి.
2: All that relates to body is temporary.
1: సత్యాన్ని గుర్తించుకుంటే ఈ సత్యం ఒక క్షణంలో మనకు తెలుస్తుంది.
2: This truth can be known in a moment of time.
1: దాన్ని మనం దూరం చేసుకుని సత్యమునకు అతీతమైనటువంటి తత్వం మనం గుర్తించాలి పోతుంది.
2: Therefore we should go behind these physical facts and know the truth which is transcendental.
1: దేహాభిమానమును క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
2: We have to reduce the body attachment slowly.
1: ఆత్మాభిమానమును అభివృద్ధి పరచుకోవాలి.
2: We should be attached to the self more and more.
1: ఈ ఆత్మాభిమానమును అతీతించుకుంటూనే తండ్రో అనేది యొక్క తత్వము చక్కగా గుర్తింపడానికి వీలవుతుంది.
2: When once you are attached to the self, you can understand its nature in its depth.
1: ఈ దేహము నాది అనుకుంటున్నాం.
2: You consider this body as
1: yours. ఎంతవరకు నీది అనుకుంటున్నావు?
2: How long?
1: ఈ దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం జరిగేంత వరకు ఇది నాది అనుకుంటున్నావు?
2: So long there is breathing process, you claim this body as your own.
1: అవి రెండు నిలిపివేస్తే ఏది నీది?
2: When once breathing stops,
1: ఒక్క క్షణంలో మనము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం స్తంభింపజేస్తే ఏది మనకు తెలియదు.
2: The moment you just control your breath, you will not come to know anything.
1: Ante ఇది ఏ విధంగా చెప్తుండది బోధిస్తున్నది? సో హం సో హం అని బోధిస్తున్నది.
2: ద బ్రీతింగ్ ప్రాసెస్ టీచెస్ ద లెసన్ ఆఫ్ సో హం.
1: ఈ సో అంటే గాలిని తీసుకోవటము.
2: సో ఈజ్ ఇన్హలేషన్.
1: హం వదలటము.
2: హం ఈజ్ ఎక్సలేషన్.
1: కాబట్టి తీసుకోవటమే ఒక లైఫ్.
2: బ్రీతింగ్ ఇన్ ఈజ్
1: వదలటమే ఒక మరణము.
2: Breathing out.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను జననమరణాల కింద చేరినటువంటివి.
2: ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇన్వాల్వ్స్ ది టూ.
1: ఈ రెండు లేకుండా మనం చేసుకోవాలంటే ఒక్క క్షణం కూడా చాలదు.
2: టు బి ఫ్రీ ఫ్రమ్ దీస్ టూ ఎ మూమెంట్ ఇస్ ఎనఫ్.
1: అదే విధంగా నేను చేసి మీకు చూపిస్తున్నాను.
2: భగవాన్ డస్ ఇట్ అండ్ డెమోన్స్ట్రేట్స్ టు ఎవ్రీబడీ.
1: ఈ దేహమునకు ఎన్నో బాధలు కలుగుతున్నాయి.
2: The body has got so much of suffering.
1: ఎన్నో విధములు కష్టం నష్టములు మీకు అందరికీ జరిగినట్టుగానే ఈ బాడీ కూడా జరుగుతూనే ఉంటుంటది.
2: This body also suffers like any other body.
1: కానీ నేను దాని లెక్క చేయను.
2: But Bhagavan doesn't care any of these.
1: అన్నారు స్వామి ఇక్కడ ఎరిగిటముల ఎంత బాధ ఉంటుంటుందో భరించలేనిటువంటిదిగా ఉంటాదని.
2: They said, Bhagavan, you had fracture there. That will be giving you excruciating pain.
1: ఉంటాది నిజమే. దానిపై నీవు దృష్టి పెట్టినప్పుడే నీకు అది బాధ కనిపిస్తుంది.
2: You will suffer the pain if you think of it.
1: ఇది నాది కాదు అని చెప్పి స్థిరంగా నీవు గుర్తించుకుంటే తప్పగా ఈ బాధ నీకేం గమ్యం చూడలేదు.
2: When once you consider this body does not belong to you,
1: ఇది నా కర్చీఫ్. ఇది నా కర్చీఫ్.
2: This is my kerchief.
1: నా కర్చీఫ్ అనుకున్నంత వరకు దీన్ని భద్రంగా తీసుకొని నిమ్మని దీని యొక్క మరణం అంతా తుడుచుకోవటం దీని మరణం అంతా శుభ్రం చేసి మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
2: So long I feel that this kerchief belongs to me, I make use of it.
1: అయితే ఈ కర్చీఫ్ తగినటువంటి మరణం అంతా నాది అని నువ్వు అనుకుంటావా?
2: బట్ డు యూ కన్సిడర్ ద డర్ట్ ఆఫ్ ది కర్చీఫ్?
1: కాదు కాదు కాదు కాదు. ఇవన్నీ నావే అని అనుకున్నవన్నీ ఒకతూరి నువ్వు పారవేస్తావు.
2: ద మూమెంట్ ఆల్ ద క్లెయిమ్ దట్ యూ క్లెయిమ్ టు బి మైన్ యూ విల్ త్రో ఇట్ అవే.
1: ఈ విధంగా నీవు దాన్ని ఇది నాది కాదు అని అనుకుంటే తప్పక నొప్పి ఏముండదు.
2: వెన్ వన్స్ యూ కన్సిడర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ యూ డు నాట్ ఫైండ్ ఎనీ పెయిన్.
1: ఈ విధమైనటువంటివి నాకు ఎన్నో జరిగినాయి.
2: Number of things had happened to Bhagavan.
1: Ikkada virigindi akkada virigindi akkada virigindi anni vaipra virigindi.
2: Inside there's fracture at different places.
1: Kaani idi body.
2: But this is the body.
1: Idantha indriyamlu yokka cherika.
2: It's combination of senses.
1: Daniki jarigide gaane adi naadi kaadu.
2: And in fact it happens to the body.
1: Aa vidhanga daanini visarjinchinappude neeku shanti kalugutundi.
2: And once the body identification is given up, you will be peaceful.
1: Ippudu oka cheyya untundadi.
2: Here is the hand.
1: దీనికి ఏదో చీమ పోతుండదని కొంచెం గోక్కుంటే అది గోక్కుని ఇంకా ఎక్కువ అవుతుంది.
2: అండ్ వన్స్ యూ ది హ్యాండ్ బైట్స్ యూ యూ వాంట్ స్క్రాచ్ దేర్ విల్ బి మోర్ ఆఫ్ పెయిన్ దేర్.
1: ఇంత పెద్ద దేహానికి ఇంత చిన్న చీమ కురిస్తే నీకు ఎందుకు ఇంత బాధ?
2: ఆఫ్టర్ ఆల్ ఎ లిటిల్ పెయిన్ ఇన్ దిస్ బిగ్ బాడీ, వై షుడ్ యూ బి సో మచ్ వరీడ్?
1: ఇవన్నీ కూడా నువ్వు నాది నాది అనుకుని భ్రమణ చేతనే మనం పెంచుకుంటున్నాము.
2: This claim of mine is an illusion, that is the cause for the pain.
1: కనుక చూచేది నేత్రం కాదు.
2: It's not the eye that sees.
1: చూచేది నేత్రమైతే చూచినంత సత్యమని ఎట్టి నువ్వు తెలుసుకుంటున్నావు?
2: ఆల్ దట్ యు సీ ఇఫ్ ఇట్ వర్ టు బి ట్రూత్ హౌ డు యూ నో ఇట్?
1: చూచినంత కొంతసేపులో మార్పు తగులుతుంది.
2: all that is seen changes.
1: విన్నటువంటిదంతా కూడా కొంతసేపులో మార్పు కలుగుతుంది.
2: All that is heard also changes.
1: తిన్నటువంటిదంతా కూడా ఒకతూరి జీర్ణమైపోతుంది.
2: All that is partaken is digested.
1: తిన్నది కన్నది తిన్నది అంతా కూడా క్షణంలో భంగురమయ్యేటువంటిది.
2: All that is watched, all that is heard, all that is partaken.
1: ఈ మూడింటి యందు కూడా శాశ్వతమైనది ఒకటి కూడా లేదు.
2: None of these three is ever permanent.
1: కనుకనే ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
2: You have to recognize this basic truth.
1: త్రికాలం యందు కూడా ఉన్నది ఏమిటి?
2: What is that exists in all the three periods of time?
1: భవిష్యత్ వర్తమాన కాలమునంతా కూడా శాశ్వతంగా నిలిచినటువంటి ఏది?
2: What is that last in the past, present and future?
1: దీన్ని సత్యంగా గుర్తించుకొని రమ్మని చెప్పిన నచికేతునికి ఎముడు చెప్పాడు.
2: It was the lesson of Yama to Nachiketa to know the truth.
1: పెద్ద పెద్ద శ్లోకాలతో చెప్తే నీకు అర్థం కాదు.
2: You don't understand if slokas are
1: quoted. జీవితంలో జరిగినటువంటి అనుభవములంతా గుర్తించుకుంటే నీకు క్షణంలో సత్యం గుర్తింపచ్చు.
2: If you just understand with the use of your daily physical experience, you can comprehend.
1: నేను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
2: భగవాన్ ఇస్ టేకింగ్ హాస్పిటల్.
1: ఇక్కడంతా కూడా ఏదో చేయాలన్నారు.
2: They wanted to do something.
1: చేసుకునేది నాది కాదు, ఇది బాడీ.
2: భగవాన్ సెడ్ యూ డూ ఎనీథింగ్, ఇట్స్ నాట్ మైన్.
1: ఈ బాడీ ధరించినటువంటి వస్తువే.
2: Body is just an instrument.
1: ధరించినటువంటి చొక్కానే.
2: It is something like vesture.
1: కాబట్టి ఏమైనా మీరు చేసుకోండి.
2: You do whatever you
1: బాడీ మీ స్వాధీనంలో ఉంటున్నది కనుకనే మీరు ఏమైనా చేసుకోండి.
2: As the body is right in front of you.
1: నేను స్వాధీనంలో లేను.
2: And he was not bothered about it.
1: కనుక నేను నేనే.
2: భగవాన్ రిమైన్ హిమ్సెల్ఫ్.
1: మరి చేసినారు, పెట్టినారు, ముక్కలు వేశారు, అంత చేశారు. ఏ మీ నామకి మాత్రం బాధ కలగలేదు.
2: They did all that they are supposed to, but there was no pain at all.
1: ఈ పెయిన్ కు నేను ఏమాత్రము లొంగలేదు.
2: భగవాన్ హ్యాడ్ నెవర్ ఎనీ పెయిన్.
1: దీనికి ఏమాత్రము నేను లొంగలేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి నెవర్ ఎక్స్ప్రెస్డ్ పెయిన్.
1: జరుగుతుంది, పోతుంది.
2: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్.
1: అని ఈ విధంగా అలక్ష్యం చేసినప్పుడే ఈ దేహ బాధలు అంతా కూడా తగ్గుతాయి.
2: వెన్ వన్స్ హి నెగ్లెక్టెడ్ ద బాడీ, హి డిడ్ంట్ సఫర్ అట్ ఆల్.
1: ఇది నా బాడీని, నా దేహమే, నేను ఎట్లా బతికేది, నేను ఎట్లా భరించుకునేది అని ఆ విధంగా తలుచుకుంటే నీవేమాత్రం భరించుకోలేదు.
2: With body identification, if you go on feeling, how would I suffer the pain? How can I bear it? Then you cannot
1: suffer. కనుక యముడు నచికేతునికి బోధించేది ఈ చిన్న చిన్న విషయాల్లోనే బోధించాడు.
2: So the teaching of Yama to Nachiketa,
1: కానీ సంస్కృతంలో ఇది పెద్ద పెద్ద పదాలుగా వివరించి దాని ఒక శ్లోకాలుగా చెప్తున్నారు.
2: But all the pompous verbosity is made in the form of శ్లోకాస్.
1: పదములు కాదు మనకు ప్రధానమైనటువంటిది.
2: ఇట్స్ నాట్ ది వర్డ్, నామినేచర్.
1: పదములు ఉన్నటువంటి అర్థములు మనకు అత్యవసరము.
2: ద మీనింగ్ ఆఫ్ ది టర్మ్స్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ఆ అర్థాన్ని గుర్తించుకుంటే ఈ అనర్థమైనటువంటి దేహతత్వం అంతా ఏమాత్రం భ్రమ అనేది తెలుస్తుంది.
2: వెన్ వన్స్ యూ నో అర్థ ద మీనింగ్, దెర్ బి నో అనర్థ ఆర్ డేంజర్ వాట్స్ ఎవర్.
1: కనుకనే మనం దేహాభిమానం క్రమక్రమేణ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి.
2: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ అటాచ్మెంట్.
1: సాధన చేస్తున్నాం, సాధన అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ సాధన? స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: కేవలము దేహాన్ని గురించి తెలుసుకోవటం కాదు.
2: నాట్ ది నాలెడ్జ్ ఆఫ్ ద బాడీ.
1: దేహాన్ని గురించి విచారించడం కాదు.
2: నాట్ ది ఇన్వెస్టిగేషన్.
1: దేహాన్ని పూర్తి త్యజించాలి.
2: యూ హ్యావ్ టు గివ్ అప్ ది బాడీ ఫీలింగ్.
1: మానసిక ఆనందతత్వాన్ని గుర్తించాలి.
2: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బ్లెస్.
1: ఈ ఆనందం అనేటువంటిది కేవలం ప్రేమ నుంచినే లభిస్తుంది.
2: యూ విల్ గెట్ బ్లెస్ అవుట్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటి ఒకటి ఉంటుంటే ఈ బాధలన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ సఫరింగ్ ఆర్ పెయిన్.
1: కనుకనే ప్రేమను పెంచుకోండి.
2: డెవలప్ లవ్.
1: ఎదుటి వ్యక్తి నీకు చాలా ద్వేషంగా ఉన్నాడు.
2: యు మే హేట్ ఎ పర్సన్ దట్ యు కమ్ అక్రాస్.
1: ఆ ఎదుటి వ్యక్తి ద్వేషంగా ఉన్నటువంటి వ్యక్తి నీకు ఎదురైనప్పుడు రోడ్లో నీవేమంటావు?
2: ఇఫ్ యూ ఎన్కౌంటర్ యువర్ ఎనిమీ, వాట్ యుడ్ యూ సే?
1: వాడిని చూస్తా వీడు నా ద్వేషి అని తల కింది కొంచుకుంటావు.
2: యూ విల్ ట్రై టు అవాయిడ్ హిమ్ బికాస్ ఆఫ్ హేట్రెడ్, ఎనిమిటీ.
1: ఆ విధంగా చేసుకోవటం వల్ల మీ ఇరువురి ద్వేషము పెరుగుతుందే కానీ తరగదు.
2: ది ఎనిమిటీ హేట్రెడ్ వుడ్ రైజ్ బికాస్ ఆఫ్ అవాయిడింగ్.
1: ఆ ఎనిమి నీకు దగ్గరకు వచ్చినప్పుడు హలో హలో హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ అని.
2: When enemy comes in front of you, say, hello, how are you?
1: ఆ విధంగా ప్రేమతో పలికించినప్పుడు వాడికి కూడా ప్రేమ ఉద్భవిస్తుంది.
2: When you talk to him with all the love, naturally he will
1: respond. ఈ ప్రేమ ఇరువురికి లభించిన తర్వాత ఇరువురికి ద్వేషమే ఉండదు.
2: Thereafter there will be no enmity or hatred at all.
1: నీవు ఏ భావం పలుచువో ఎదుటి వ్యక్తి యొక్క భావం కూడా ఆ విధంగా వస్తుంది.
2: The way you talk and the feeling that prompts your dialogue.
1: దీన్ని వేదము యత్ భావం తద్ భవతి అన్నారు.
2: So as is the feeling, so is the result.
1: కనుక మనం మనలో ఉన్నటువంటి భేదాలంతా ఎదుటి వ్యక్తి పైన ప్రతిబింపజేస్తున్నాము, కానీ మనలో ఏమాత్రము ద్వేషం పెట్టుకోకూడదు.
2: ఆల్ అవర్ ఫీలింగ్స్, ఆల్ అవర్ సెంటిమెంట్స్ వీ ఇంపోజ్ ఆన్ అదర్స్.
1: వస్తుంది, పోతుంది.
2: They come and go.
1: అంతా కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
2: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ నీకు పర్మనెంట్ క్లౌడ్ అంటే ఏంటిది?
2: వాట్ ఈస్ దిస్ పర్మనెంట్?
1: నీ హృదయం అనేటువంటి భూమి లోపల,
2: ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ హార్ట్,
1: దీంట్లో ఆత్మ అనేటువంటి ఆకాశం నందు,
2: దేర్ ఇస్ అ స్పేస్. ఆత్మ
1: సర్వము జయిస్తుంది, సర్వము జయిస్తుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ దేర్, ఎవ్రీథింగ్ వుడ్ బి ట్రయంఫెంట్.
1: కానీ మేఘము దండిగా ఉన్న చోటు సూర్యుడు కనిపిస్తాడు, కనిపించకుండా పోవచ్చు.
2: బికాస్ ఆఫ్ డార్క్ థిక్ క్లౌడ్స్ దేర్ యు మే సీ ద సన్ ఆఫ్ గాడ్.
1: క్లౌడ్స్ మూసుకున్నదే కానీ నీకు సూర్యుడికి ఏమాత్రం ఎడబాటు లేదు.
2: ఇట్స్ ఓన్లీ ది క్లౌడ్ దట్ కవర్ ద సన్. ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ లాస్ట్ బిట్వీన్ యూ అండ్ ద సన్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్ కదిలిపోతానే నీకు సూర్యుడు కనిపిస్తాడు.
2: బీ పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, క్లౌడ్ వుడ్ క్లియర్, దెన్ యూ కెన్ సీ సన్.
1: ఈ విధమైనటువంటి చిన్న చిన్న సాధనలో మనం సార్థకం కావాలి.
2: బై దీస్ సింపుల్ ప్రాక్టీసెస్ we should work for our redemption.
1: ప్రేమతత్వం చేత సర్వము కూడా మనం సాధించవచ్చును.
2: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రేమతత్వం చేత ప్రపంచమే మనం గోలిగా చేసుకోవచ్చును.
2: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ కుడ్ బి కట్
1: బాల్ మాదిరి,
2: లైక్ ఏ బాల్.
1: అలాంటి సత్వం లోపల నీవు దీన్ని ఎందుకు నువ్వు విచారిస్తున్నావు?
2: దెన్ వై డు యూ వరీ ఇన్ దిస్?
1: నేను తెల్లవారి సాయంకాలము ధ్యానంలో కూర్చుంటున్నానంటారు.
2: You say that you meditate from dawn to dusk.
1: Nenu dhyanam chestunnau.
2: What is it you meditate on?
1: Aa dhyanam ento varaku nilustundadi neeku?
2: How long does it?
1: Chanamaina kuda nilchatam ledu.
2: And it's not steady even for a moment.
1: Anni kudunu kadilipoye meghale.
2: All are unsteady.
1: Kaanti kaliginatundi megham tattvam okkate.
2: But there's only the light which is only one.
1: Kanuka ee prapanchiki sambandhamainatundi vishayalu nee ekku praveshinchavaddu.
2: Do not think of worldly matters too much.
1: ఒకనొక సమయం లోపల,
2: ఎట్ వన్ టైమ్,
1: రామకృష్ణ పరమహంస బజార్ లో రామ రామ రామ రామ్ అని చదువుకుంటూ పోతున్నాడు.
2: హి వాస్ పాసింగ్ బై ది స్ట్రీట్ రిసైటింగ్ గాడ్స్ నేమ్.
1: బజార్ లోనే నృత్యం చేస్తూ వచ్చాడు.
2: అండ్ హి వెంట్ ఆన్ డాన్సింగ్ అలాంగ్ ద స్ట్రీట్.
1: కానీ కొందరు చూచారు, ఏమిటో ఈ పిచ్చివాడు ఈ విధంగా పోతున్నాడు చెప్పని ఆ పెద్దగా వచ్చినటువంటి ఆ డోర్ ను తీసుకుని కొట్టివేశారు.
2: దే మిస్టుక్ రామకృష్ణ పరమహంస యాజ్ ఎ మ్యాడ్ క్యాప్ అండ్ హావ్ క్లోజ్డ్ ది డోర్స్ హిటింగ్ హిమ్.
1: కానీ అది డోర్ పోయింది అని బాధపడలేదు.
2: అండ్ హి వాస్ నాట్ సారీ ఫర్ మిస్.
1: పైన తాళాలు తీసుకున్నాడు, రెండు కొడుతూ వచ్చాడు.
2: అండ్ హి కలెక్టెడ్ ది బోత్ ది సింబల్స్ అండ్ స్టార్టెడ్ ప్లేయింగ్.
1: ఈ అసూయాపరులు ఆ తాళాలను కూడా తీసుకున్నారు, ఆరవేశారు.
2: ది పీపుల్ ఆఫ్ జెలసీ టుక్ ఓవర్ ది సింబల్స్ అండ్ త్రూ దెమ్ అవుట్.
1: నాకు ఈ తాళములు, ఇది భగవంతుడికి ఇష్టం లేదేమో అన్నాడు, తృప్తిపడ్డాడు.
2: అండ్ హి థాట్ దట్ హి ఇస్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ.
1: నీకు తృప్తి అయినటువంటిది ఏదో అది నాకు తెలుపు, దానిని నేను చేయగలను, తృప్తికరటువంటిది నేను ఏమాత్రం ఉంటాను అన్నాడు.
2: హి సెడ్ ఓ గాడ్ లెట్ మీ నో దాట్ విచ్ సాటిస్ఫైస్ యూ సో దట్ ఐ కెన్ ఫాలో.
1: దైవానికి ఇష్టం లేదు కనుక నేను తాళమును పారవేశాడు.
2: బికాస్ హీ థాట్ దట్ గాడ్ డజంట్ అప్రీషియేట్ అండ్ ఆల్.
1: నీవు కొట్టేటువంటి యొక్క అపశృతి దోళ్ళు అంతా కూడా దైవానికి ఇష్టం లేదు, దాన్ని తీసి పారవేశాడు.
2: హీ థాట్ పర్హాప్స్ ఓ గాడ్ ఇట్ ఈస్ నాట్ రిథ్మిక్, ద బీట్ ఇస్ నాట్ ప్రాపర్. దైవానికి
1: ఇష్టం లేనటువంటివి పోతున్నాయి.
2: Perhaps things are going beyond.
1: దైవానికి ఇష్టమైనటువంటిది నేను చేస్తే నిలుస్తుంది.
2: If I do that, appreciate like by God, it
1: will sustain. సత్యాన్ని గుర్తించాడు.
2: He has known the truth.
1: తర్వాతి ఇవన్నీ కూడా ప్రకృతి విద్యలన్నీ కూడా మానివేశాడు.
2: And he has stopped all that is worldly.
1: ఇంకా నేను ఏం చేయాలి?
2: What is to be done further?
1: నా దగ్గర ఉన్నదంతా ఒక్కటే.
2: Only one thing is with
1: ప్రేమ తత్వం ఒక్కటే ఉండేది.
2: Only principle of love.
1: దాని నీవు ఇంకెవరు ఎవరు కూడా తీయడానికి వీల్లేదు.
2: But this love cannot be taken away, robbed by anybody.
1: కనుక ఆ ప్రేమ నేను తీసుకుంటాను.
2: I take that love.
1: దాన్ని తీసివేసి చూస్తాం కృష్ణ.
2: Is it possible for you to take away this love out of me?
1: ఎవరి చేత కాదు.
2: It's not possible for anybody.
1: అలాంటి ఎవరి చేత కానటువంటిది, ఎవరి చేత మునగనటువంటిది, ఎవరి చేత తెల్లపరచినది, అలాంటి దాన్ని మనం ఆశించాలి.
2: Therefore we should work for that which cannot be robbed, which cannot be taken away from you.
1: దేన్నైనా కూడా మనము ఆశించి అది పోతానే మోసమైపోయిందని బాధపడకూడదు.
2: You want something, when once it is lost, you feel that you are cheated.
1: Nee gunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
2: In fact the truth is attributeless, the formless, pure, immortal. Ee
1: prema ne manamu pradhananga teeskovali.
2: We have to consider love as the main one.
1: Aati prema nu manamu pradhananga pettukunte evvaru kudanu teevadaniki veelledu.
2: Then once this love is there, nobody
1: can take it away. దాన్ని వీలు కాదు.
2: Even God also cannot remove love out of you.
1: కానీ ఒకటి ఈ కాగితం ఉంటుంది.
2: This the paper.
1: ఈ కాగితం లోపల ప్రింట్ కొట్టారు ఏదో నా పేరు.
2: And here the letters are printed.
1: ఈ ప్రింట్ కొట్టినటువంటి పేరును కాగితమును రెండింటినీ వేరు చేయడానికి అవుతుందా?
2: Can you remove the name, the letters and the paper అవే ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కనుకనే ఈ పేపర్ లో మనం ముద్దు కొట్టినట్టుగా ఉంటుండదు దేవుని ప్రేమ.
2: Therefore God's love is something like imprinted
1: నీ హృదయమనేటువంటి పేపర్ పైన భగవత్ ప్రేమ అనేటువంటిది ముద్ర వేసింది.
2: హ్యూమన్ హార్ట్ ఇస్ ఎ పేపర్ విచ్ ఇస్ ఎఫెక్ట్స్ విత్ ద స్టాంప్ ఆఫ్ ది లైన్. దాన్ని
1: రెండింటిని వేరు చేయడానికి వీలు కాదు.
2: నన్ కెన్ సెపరేట్ దీస్ టూ.
1: ఎవరు కూడా చేత కాదు.
2: ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని నీవు పొందుకో.
2: అండర్స్టాండ్ దట్ లా.
1: అడవులు ఎందున్నా
2: ఆకాశంలోనున్నాం,
1: పట్టణంలో ఉన్నా, పల్లెనున్నా, గుట్ట మీద
2: నట్టేటబడి
1: ఉన్నా,
2: ఎన్నిటి ఒక్కటే మెయింటైన్ దట్ బ్యాలెన్స్, ఈక్వల్ మైండెడ్నెస్.
1: కనుకనే అట్టిదాన్ని నీవు గుర్తించు.
2: అండర్స్టాండ్ దట్ ప్రిన్సిపల్.
1: అట్టిదాన్ని నీవు ప్రేమించు.
2: లవ్ దట్.
1: అట్టిదాన్ని నీవు చిక్కించుకో.
2: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్.
1: అదే నీకు నిజమైనటువంటి సాధన.
2: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన.
2: సాధన.
1: ధనమనేటువంటిదిగా ఉంటుండే చూడండి కాదు అది. సాధన.
2: ఇట్ ఈస్ నాట్ ధన, మియర్ వెల్త్.
1: సా అనగా సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాధ్యం.
2: సా మీన్స్ ఐడెంటిటీ, నియర్నెస్, ప్రాక్సిమిటీ, మర్జర్.
1: అలాంటి సాధనను నువ్వు ఏ విధంగా తీసివేశాడు?
2: Well, how can you cultivate those sadhanas?
1: అందుకోసం అది నిజమైన సాధన.
2: That is the true sadhana.
1: సాలోక్యమే నిజమైన సాధన.
2: That identity, living in the same.
1: సాధిత్యమే నిజమైన సాధన.
2: Resembling the divine.
1: సాధిత్యమే నిజమైన సాధన.
2: Merger is the true practice.
1: సఖ్యమే నిజమైన సాధన.
2: The truth is the spiritual practice.
1: ఇలాంటి సారోక్య, సారూప్య, సామీప్య, సామీప్య సారూజ్యంను నీవు దీన్ని మొట్టమొదటి తీసుకో.
2: Therefore, go by first the nearness, then identity, finally merger.
1: దాన్ని ఏమాత్రం కూడా ఎవరు భేదించలేరు.
2: నన్ కెన్ డిఫర్ సో ఫార్ ఎస్ దిస్ ప్రాక్టీస్ ఇస్ కన్సర్న్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చాలా మంది పిల్లలు కూడా అనేక మంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలంతా చదువుతూ చదువుతూ చదువుతూ పోతుంటారు.
2: స్టూడెంట్స్ గో త్రూ మెనీ ఆఫ్ ద టెక్స్ట్ రిటన్ బై గ్రేట్ పీపుల్.
1: అని చదివినంత మాత్రం మనకు లభించేటువంటి ఏమీ ఉండదు.
2: బై రీడింగ్ దట్ బుక్ యూ డోంట్ గెట్ ఎనీ.
1: కానీ మస్తకంలో అన్ని పుస్తకంలో వచ్చినాయి.
2: But all that is in the head is right reflected in the book.
1: పుస్తకంలో అన్ని తిరిగి మస్తకంలోకి చేర్చుకుంటున్నావు.
2: And you are just taking collecting matter into
1: it. పుస్తకంలో రెండు కూడాను ఒక్కటైపోతాయి.
2: And then the head and the book will become one.
1: కనుక నీ పుస్తకము మస్తకము రెండింటిని త్యజించు.
2: Give up the head and the book as well.
1: Head లోపల చేర్చుకో.
2: And keep that which is most important.
1: అది ఏనాటికి కూడాను నీకు మారదు.
2: It will never change anything.
1: మార్పు కలగదు.
2: It can, it's not possible.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: ఆత్మ కూడా ఎలాంటిదంటే దివ్యమైన ఆత్మ.
2: ద సెల్ఫ్ ఆత్మ ఇస్ డివైన్.
1: ఏమాత్రము మరుపు కొనబడింది.
2: అండ్ ఇట్ కెనాట్ బి హిడెన్.
1: మరుపుకు రానిది.
2: యూ కెనాట్ ఫర్గెట్.
1: అలాంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటురా.
2: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మతత్వ.
1: కానీ కొంత కొంతమంది భౌతికమైన సాధన లోపల కొంచెం ఆనందం కలుగుతుంది.
2: You may have some kind of happiness out of these physical practices.
1: ఈ ఆనందం అనేటువంటిది అది భౌతికమైనటువంటి కార్యమే.
2: And this happiness is just physical.
1: కాయము పంచభౌతికము.
2: The body is of senses.
1: కాయము కూలక తప్పది ఎప్పుడు.
2: The body is bound to fall someday.
1: కాలము నిరంతరము.
2: And the time is eternal.
1: పెళ్తింపక జావకు కార్య పుత్తుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: The indweller has neither beginning nor the end, the liberation of the body.
1: కాలంతో కలిగినటువంటి యొక్క సర్వమును కూడా మనం చెల్లించాలి.
2: Therefore that you get out of time must be given up.
1: ఈ కాయంతో కలిగినటువంటి కాయంతోనే పోతుంటాయి.
2: All that you get achieve out of this body will also vanish.
1: ఎంతో కాలం సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం వల్ల ఆ కాయం పోయినప్పుడు మనం ఎంతో బాధపడుతుంటాం.
2: Because of close association with the body we naturally feel the separation.
1: ఇది సహజమే.
2: It's quite natural.
1: కాయం పంచభౌతికం.
2: The body is of
1: కాలం కూడా తప్పది ఎప్పుడు.
2: It's bound to fall someday.
1: కాలం నిరంతకము.
2: And all the rest of
1: these ఇవన్నీ కూడాను పోతుంటాయి వస్తుంటాయి.
2: ఆల్ థింగ్స్ అపియర్ అండ్ గో.
1: ఇలాంటి పై వచ్చేటువంటి దాన్ని మనం శాశ్వతమని పట్టుకోకూడదు.
2: నెవర్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్ బికాజ్ ఇట్ కమ్స్ అండ్ గో.
1: ఏది పర్మనెంట్, ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది సత్యమో, ఏది నిజమైనటువంటి గుణమో దాన్ని మనం పట్టుకోవాలి.
2: దేర్ఫోర్ వి షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ఇమ్మోర్టల్, విచ్ ఇస్ ఎటర్నల్.
1: అన్నింటికంటే భగవంతుని యొక్క ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: The divine love is beyond our estimate.
1: కించిత్తైనదైనప్పటికీ అది అనంతంగా గోచరిస్తుంది.
2: ఇట్ మైట్ బి ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ వుడ్ బి ఇన్ఫినిట్.
1: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమలు అప్పటికప్పుడు కలుగుతుంటాయి, వెళ్ళుతుంటాయి.
2: ద ఫిజికల్ రిలేషన్షిప్ అపియర్స్ అండ్ వానిషెస్ ఇమీడియట్లీ.
1: కనుక ఫిజికల్ రిలేషన్షిప్ వస్తుంది పోతుంది.
2: ఫిజికల్ రిలేషన్షిప్ అపియర్స్ డిసపియర్స్ కమ్స్ అండ్ గోస్.
1: కానీ ప్రేమతత్వం అనేటువంటి హృదయం నుంచి వస్తుంది.
2: But the love comes out of the heart.
1: అది కమ్స్ అండ్ గ్రోస్.
2: But the love that comes to the heart comes and grows.
1: ఆ పెరిగేటువంటి దాన్ని తీసుకోవాలి.
2: Go by this principle which
1: grows.
2: And it never does.
1: అట్టి నిజమైన ప్రేమతత్వాన్ని పెట్టుకోండి.
2: Have this love principle.
1: దీన్ని ఏ మాత్రము కొనక్కర్లేదు.
2: You don't need to desire.
1: ఏ బజారుకు పోనక్కర్లేదు.
2: You don't need to buy.
1: ఎవరు అమ్మేటువంటిది కాదు.
2: Nobody would keep it on sale.
1: అంత కేవలం దీనికి గాడ్ ఒక్కడే ప్రధానమైనటువంటిది.
2: God is the head of love.
1: అతని ఆఫీస్ నుండే నీకు ఇవన్నీ చిక్కుతుంటాయి.
2: And if you go to him, you'll get.
1: అతని షాప్ నుండే నీకు ఇవంతా లభిస్తుంటాయి.
2: And you'll get it out of practices.
1: ఇంకొక దగ్గర లభించదు.
2: And you don't get from anybody other than God. అటువంటి
1: సత్యమైనటువంటి ఒక షాపుకు మీరు మార్గం చూడండి.
2: So go to the shop of truth to get love.
1: అది చిక్కిన తర్వాత ఇంక ఏది నీకు కిట్టదు.
2: The moment you get this love, you don't need any.
1: అలాంటి ప్రేమతత్వాన్ని నీవు దగ్గరగా ఉంటుండి కూడాను ఎందుకు మీరు లభించుకోకూడదు.
2: బీయింగ్ సో క్లోజ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, వై డు యు నెగ్లెక్ట్ ఇట్?
1: కానీ దైవత్వం యొక్క ప్రేమ మీకు గుర్తుకు రాదు.
2: ద డివైన్ లవ్ యు డోంట్ రిమైండ్ యువర్ సెల్ఫ్.
1: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమ అంతా కూడాను దేహంతో ఆడుతూ పాడుతూ కూడుతూ ఉంటాయి.
2: బట్ వీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్,
1: అదే మీకు ఆనందమని భావిస్తుంటారు.
2: వీ కన్సిడర్ ఇట్ బ్లిస్ఫుల్,
1: అది ఎప్పటికీ ఆనందం కాదు.
2: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్,
1: ఏనాటికైనా శాశ్వతం కాదు.
2: ఇట్స్ నెవర్ పర్మనెంట్ ఎనీ టైం.
1: కానీ ఎప్పటికీ శాశ్వతమైనటువంటి దైవ ప్రేమని.
2: బట్ ద డివైన్ లవ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక అట్టి డివైన్ లవ్ ని మీరు ప్రేమించండి.
2: సో బి ఆఫ్టర్ దిస్ డివైన్ లవ్.
1: ఆ డివైన్ లవ్ అనేటువంటిది ఒక దైవం దగ్గర తప్ప అన్యం చోట్ల మనకు లభించదు.
2: దిస్ డివైన్ లవ్ యూ గెట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ నోవేర్ ఎల్స్.
1: ఈ విధంగా చెప్తూ రావటం వల్ల నచికేతుడు సర్వమును త్యజించాడు.
2: Because of this teaching, Nachiketa could renounce everything.
1: ఏ కోరికలు కూడా లేకుండా నిలుపుకున్నాడు.
2: He could be desireless.
1: ఈ కోరికలన్నీ కూడాను లభించేటువంటివి, క్షీణించేటువంటివి.
2: All those that you get by desiring will vanish.
1: కానీ క్షీణించినటువంటి ప్రేమ దైవ ప్రేమ ఒకటే.
2: That which will never diminish is divine love.
1: కనుక అట్టి డివైన్ ప్రేమను మీరు ఆశించండి, ఆరాధించండి.
2: Aspire to acquire that divine love.
1: ఎప్పటికి ఆనందంగానే ఉంటారు మీరు.
2: యూ కెన్ బి బ్లిస్ఫుల్ వన్స్ ఫర్ ఆల్.
1: పరీక్షలో ఫెయిల్ అయిపోయినా అనుకోండి.
2: సపోజింగ్ యూ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్,
1: అది ఏదో ప్రపంచ సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి చదువు.
2: ఇట్ ఈస్ ఎ వర్ల్డ్లీ సిచ్యువేషన్, ఎ వర్ల్డ్లీ ఈవెంట్.
1: భౌతికమైనటువంటి చదువు గిట్టుతుంది, పుట్టుతుంది.
2: యూ మే పాస్ ఆర్ ఫెయిల్.
1: కానీ దైవ ప్రేమ అనేటువంటిది పుట్టేది కాదు, గిట్టేది కాదు.
2: బట్ డివైన్ లవ్ has neither failure nor
1: chaavu puttagaleinatte shashvathamlu.
2: He is permanent without a beginning.
1: Adi madhyantra hitudu, anadi vaadu.
2: He has no end nor beginning.
1: Taanu chaavaka puttaka champabadaka.
2: So he cannot be killed and he lives.
1: Shashvathamayindu satyamundu.
2: So truth remains as eternal principle.
1: Aa satyanni nee poojinchu.
2: Worship the truth.
1: Aa satyame nee aaradhinchu.
2: Worship adore.
1: Aa satyam eppatiki satyame.
2: The truth remains as it is.
1: Enni cheerinappudiki nee satyam maatu chendadu.
2: You may join anything, the truth
1: మాపు చెందినటువంటి ఈ సత్యాన్ని,
2: ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్,
1: ఆరాధించండి.
2: వర్షిప్ అండ్ అడోర్,
1: దండ చేరండి.
2: అండ్ బీ
1: దండ చేరండి.
2: అండ్
1: అదే శాశ్వతమైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి మోక్షము.
2: అండ్ దట్ ఈస్ ది ట్రూ లిబరేషన్ విచ్ ఇస్
1: ఏంటి లిబరేషన్? మోక్షం, మోక్షం, మోక్షం అంటే ఏమిటి మోక్షము? అది ప్రత్యేకమైనటువంటి ఎయిర్ కండిషన్ రూమా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక భవనమా? కాదు కాదు.
2: వాట్ ఈస్ లిబరేషన్? మోక్ష. Is that an air-conditioned room or a beautiful mansion?
1: Moham chayam kavatam mocham.
2: Moha attachment, kshaya.
1: Ee prakritam sambandhamainatundi yokka mohanni manam tejinchatam.
2: So giving up attachment is moksha.
1: Adi tejinchin tarchame manaku ekkada leni vairagyam kalugutundi.
2: And when once you are detached, you will be a renunciant.
1: కనుక మీరు అది సత్యమైనటువంటి మోక్షాన్ని కోరాలంటే ప్రేమతత్వమే దీనికి సరైన.
2: దిస్ ట్రూ లిబరేషన్ లవ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
1: మీకు తెలుసు, శంకరాచార్య వారు ప్రథమ శిష్యుడు.
2: యు నో శంకరాచార్య చీఫ్ డిసైపుల్.
1: మండన మిశ్రుడు.
2: మండన మిశ్ర.
1: ఈ మండన మిశ్రుడికి ఒక భార్య ఉంది.
2: అండ్ మండన మిశ్ర హ్యాస్ ఎ వైఫ్.
1: ఆమె పేరు ఉభయ భారతి.
2: హర్ నేమ్ ఇస్ ఉభయ భారతి.
1: కానీ శంకరాచార్యుల వారు వచ్చి మండల మిశ్రతో వాదం చేసి ఓడిపోయినాడు.
2: అండ్ మండల మిశ్ర అండ్ శంకరాచార్య హ్యాడ్ ఆర్గ్యుమెంట్.
1: వారి ఇరువురికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఏమిటి? ఎవరు గెలిచినో వారు గెలిచినటువంటి వారికి స్నేహు కావాలి.
2: దేర్ఫోర్ ది అగ్రిమెంట్ ఈస్ హూ సో యువర్ విన్స్ విల్ హ్యావ్ టు బి ద మాస్టర్ ఆఫ్ ద అదర్ పర్సన్ హూ బి ద స్లేవ్ టు ద వినర్.
1: దీన్ని జయించేటువంటి వాడు, దీనికి మిడ్ లో ఉన్నటువంటి ఒక లాయర్ ఎవరు?
2: హూ ఇస్ ద రెఫరీ హియర్? ద లాయర్.
1: లాయర్ అది ఎవరికి ఎట్టుంటారంటే మండల్ మిశ్ర చెప్పాడు.
2: మండల్ మిశ్ర సెడ్,
1: నా వైఫ్ మన ఇద్దరికి సాక్ష్యం అండి.
2: హి సెడ్ మై వైఫ్ విల్ బి ద జడ్జ్ ద లాయర్.
1: వైఫ్ ను జడ్జిగా పెట్టుకునేటువంటి ఇప్పుడు ఎదురు పార్టీ ఊరికే ఉంటుందా?
2: When the wife is the judge, do you think the opposite party will keep quiet?
1: లేదు.
2: నో,
1: ఈయన చెప్పేటువంటి సత్యము.
2: What I'm going to tell is true.
1: అని ఉభయ భారతిని కూర్చోబెట్టుకున్నారు.
2: And they made ఉభయ భారతి
1: మండల మిశ్రులు శంకరాచార్యులు వాదోపవాదం జరుపుతున్నారు.
2: And arguments and counter arguments were going on.
1: ప్రతిపక్షానికి ఉభయ భారతి చెప్పింది మండల మిశ్రులు ఓడిపోయాడు అని.
2: Finally, ఉభయ భారతి pronounced her judgment that Mandal Mishra lost.
1: ఓడిపోయాడు అని.
2: She said that my husband lost.
1: అప్పుడు ఆయన సన్యాసం తీసుకున్నాడు.
2: And then he renounced the whole thing.
1: భర్త సన్యాసం తీసుకోవటం వల్ల భార్య ఏం చేసింది?
2: What did the wife do then?
1: ఆమె కూడా ఒక సన్యాసం తీసుకుంది.
2: And she too as
1: an అర్ధాంగిని.
2: I'm half body అర్ధాంగి.
1: కనుక భర్త సన్యాసి అయినప్పుడు భార్య ఆ విధంగా ఉండకూడదు. ఆమె కూడా సన్యాసం తీసుకుంది.
2: When the husband is a total renunciant, wife also decided to be served.
1: వాడిద్దరు కూడా ఆమె ఆశ్రమం కట్టుకుంది, ఈయన ఆశ్రమం కట్టుకున్నారు.
2: బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ ఓన్ హెర్మిటేజెస్.
1: ఇద్దరు కూడాను గంగా నదికి పోవటము, తెల్లవారితే స్నానం చేసుకోవటం, ఇంటికి రావటము, ఏదో భగవత్ చింతన చేస్తుంటాం.
2: ఎవ్రీ డే దే గో నియర్ గ్యాంజెస్ అండ్ రిటర్న్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: కానీ ఒకనాడు ఉభయ భారతి ఈ యొక్క తన శిష్యురాలతో చేరి గంగానది స్నానానికి పోతుండాలి.
2: One day ఉభయ భారతి వాజ్ గోయింగ్ టు గ్యాంజెస్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్.
1: ఒక మహాజ్ఞాని అనేటువంటి వాడు, దివ్య జ్ఞాని, ఆత్మజ్ఞాని, అనుభవ జ్ఞాని అనేటువంటి వాడు ఒక పెద్ద ముంత తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
2: ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్, ఎ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, ఎ మ్యాన్ ఆఫ్ ఎక్స్పర్టిస్ వాజ్ లయింగ్ ఆన్ గ్రౌండ్ విత్ ఎ పాట్ యాజ్ ఎ పిల్లో.
1: ఈ ఉభయ భారతి తన శిష్యురాలతో వెళుతుండాలి స్నానానికి.
2: ఉభయ భారతి వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ విత్ అవర్ అసోసియేట్స్.
1: ఇతను ఎవరే అని అడిగింది.
2: అండ్ షీ ఆస్క్డ్ హూ ఇస్ హి.
1: ఇతను మహాజ్ఞాని అని చెప్పింది ఆమె శిష్యురాలు.
2: అండ్ హర్ డిసైపుల్ సెడ్ హీఈస్ ఎన్ ఎన్లైటెన్డ్ వన్.
1: జ్ఞానమా, జ్ఞానం ఒక్కటే కాని రెండు లేవే.
2: విజ్డమ్ ఇస్ ఓన్లీ వన్, నాట్
1: ఇది కేవలం భౌతిక జ్ఞానం.
2: ఇట్స్ ఓన్లీ సెక్యులర్ నాట్,
1: దీన్ని జ్ఞానం అని చెప్పకూడదు.
2: యూ కెనాట్ కాల్ ఇట్ విజ్డమ్
1: అని ఈ ఇద్దరు జవాబు చెప్పుకుంటూ వెళుతున్నారు.
2: దే వర్ కన్వర్సింగ్ విత్ ఈచ్ అదర్.
1: నిజమే జ్ఞానం అయినప్పుడు ఈ ముంత ఎందుకు తన తన కింద పెట్టుకోవాలి?
2: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ హీస్ ఎన్లైటెన్డ్ వన్, వై టు వీ హ్యావ్ ద పాట్ ఆఫ్ ద బిలో.
1: అది విన్నాడు ఆ సన్యాసి.
2: అండ్ ద రెనన్షియంట్ హర్డ్ ఇట్.
1: ఆమె తిరిగి వచ్చేటప్పటికి ఆ ముంతను తీసి పారవేశాడు.
2: వైల్ షీ వాజ్ రిటర్నింగ్ హస్ థ్రోన్ అవే ద పాట్.
1: ఇతను ఎవరే అని అడిగింది.
2: అండ్ షీ సెడ్ హూ ఇస్ హి.
1: నిన్న ఈ ముంతను దగ్గర పెట్టుకుని ధ్యానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అయినని.
2: ద వెరీ సేమ్ పర్సన్ వాజ్ మెడిటేటింగ్ విత్ దిస్ పాట్.
1: మన మాటలు విన్నటువంటి వాడు.
2: విజ్డమ్ ఇస్ ఓన్లీ వన్, నాట్
1: ఇది కేవలం భౌతిక జ్ఞానం.
2: ఇట్స్ ఓన్లీ సెక్యులర్ నాట్,
1: దీన్ని జ్ఞానం అని చెప్పకూడదు.
2: యూ కెనాట్ కాల్ ఇట్ విజ్డమ్
1: అని ఈ ఇద్దరు జవాబు చెప్పుకుంటూ వెళుతున్నారు.
2: దే వర్ కన్వర్సింగ్ విత్ ఈచ్ అదర్.

0: చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అయినది.
1: ద వెరీ సేమ్ పర్సన్ వాజ్ మెడిటేటింగ్ విత్ దిస్ పాట్.
0: మన మాటలు విన్నటువంటి వాడు అతనికి తిరిగి దాన్ని తీసేసాడు.
1: హ్యావింగ్ హర్డ్ అవర్ వర్డ్స్,
0: రాగతాళములతో కూడినటువంటి వాడే ఇతను.
1: హ్యావింగ్ హర్డ్ అవర్ వర్డ్స్ హి హస్ థ్రోన్ అవే ద పాట్.
0: మనం అనుకున్నటువంటిది విన్నాడు.
1: హి హర్డ్ వాట్ వి స్పోక్.
0: జ్ఞానం కాదని నేను చెప్పుకోవటం అనే అతను ముంతం తీసి పారవేశాడు.
1: Because he could understand that he is not wise enough, enlightened,
0: నిజమైన జ్ఞానం కాదు,
1: ఇస్ నాట్ ట్రూ విజ్డమ్.
0: అప్పుడు ఆ సన్యాసి కుంతను గింతను సర్వమును పారవేసి ఆమె పాదాల పైన పడ్డాడు.
1: And then this renunciant fell at the feet of Ubhay.
0: ఏకత్వం జ్ఞానం,
1: విజ్డమ్ ఇస్ ఓన్లీ వన్.
0: అనేకత్వం అజ్ఞానం.
1: Plurality, multiplicity is ignorance.
0: కనుక ఇతను అనేకత్వంగా ఉన్నాడు, జ్ఞాని కాదు.
1: As he goes by the dual nature, he is ignorant.
0: కనుక ఈ విధంగా అనేక మందికి మనోమార్పులు కలిగిస్తూ వచ్చింది ఉభయ భారతి.
1: Therefore, so many mental aberrations and changes that Ubhay Bharati noticed.
0: కట్టగలపటికి ఉభయ భారతికే మోక్షం చిక్కింది.
1: And Ubhay Bharati could attain liberation.
0: మండల మిశ్రుడికి చిక్కలేదు.
1: మండల మిశ్ర could not attain.
0: అతను ప్రాప్తమైనటువంటి భావం పైన కొంతవరకు మూలుగుతూ ఉన్నాడు.
1: Because he has associated with the physical world.
0: కనుక ఇది కాదు అన్నాడు.
1: And he denied it finally.
0: కట్టగలపటికి ఈ విధంగా సాధన చేస్తూ భార్యనే తనకు భర్తకు గురువు అయిపోయింది.
1: Finally, what happened? The wife became the preceptor to her husband.
0: Evaraina sariye,
1: let him be anybody.
0: Ajnanamunu bodham chesi,
1: and in fact the one who is ignorant,
0: ajnanam dooram chesi,
1: one should distance
0: from ignorance. Premakatvamaina jnanaanni abhivruddhi pancheyatvanti varu guru.
1: So preceptor is the one who will help you to grow in wisdom and give up ignorance, dispel ignorance.
0: Appadi nunchi Ubhay Bharati అందరికి కూడా గురువుగా మారిపోయింది.
1: సిన్స్ దెన్ ఉభయ భారతి బికేమ్ ది టీచర్ ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్.
0: ఎందుకోసం గురువు అయిపోయింది?
1: వై?
0: ఆమె చెప్పేది చేసేది వినేది ఒక్కటే.
1: బికాస్ వాట్ షీ డిడ్, వాట్ షీ స్పోక్, ద వే వాట్ హీ హస్ బీన్ టీచింగ్ హ్యాపెన్ టు బి వన్ అండ్ ద సేమ్.
0: త్రికాల జ్ఞానం జ్ఞానం.
1: ఇన్ ఫ్యాక్ట్ ద విజ్డమ్ ఇస్ వన్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
0: త్రిగుణ జ్ఞానం అనిత్యం,
1: ద రెస్ట్ ఈజ్ టెంపరీ.
0: కనుకనే ఈ త్రిగుణంతో కూడినటువంటి మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం.
1: The worldly knowledge, secular knowledge has got the three attributes, but the spiritual knowledge, wisdom, is only one.
0: ఈ విధంగా కొన్ని అనుభవజ్ఞుల చేతను ప్రభుత్వం చేతను పడేటువంటిది కాదు.
1: Therefore, mere experts, experienced people cannot hand over this.
0: తన మనోనాశనమే తెలియనటువంటి గురువు.
1: The annihilation of the mind is the ultimate.
0: ఒక్క దైవాన్ని తప్ప దేన్ని కూడా మనం ఏమాత్రం ఆశించకూడదు.
1: In fact, we should desire only God, none else in this world.
0: ఈ జ్ఞానం అనేటువంటి సత్యనిత్యమైనటువంటి జ్ఞానం.
1: This wisdom is truth and eternal.
0: కనుక దీనికి సంబంధ బాంధవ్యం ఏమాత్రం కలగవు.
1: In fact, you don't get any kind of intimate association or relation.
0: యమధర్మరాజు బోధించినటువంటి బోధన కంటే కూడాను తన మనోహృదయమే చాలా ప్రఖ్యాతిగాంచింది.
1: Much more than the teaching of యమధర్మరాజు, the heart of Nachiketa revealed to him certain Vedantic truths.
0: యమధర్మరాజు కూడాను జ్ఞానం బోధించింది.
1: In fact, యమధర్మరాజు also could know wisdom.
0: అట్టి మహాజ్ఞానులు లోకంలో ఎందరో ఉంటున్నారు.
1: In fact, there are many enlightened people
0: here. జగతి యందు పుణ్య పురుషులు లేకున్నా జగములెట్టు పగులుగాను.
1: In fact, there are no enlightened people. How do you find the universe existing with all the light?
0: ప్రపంచమంతా కూడాను వెలుగుతూ ఉంటుండేటువంటి అటువంటి జ్ఞానులు లోకంలో ఉన్నారు.
1: The whole world is brilliant and effulgent because of noble souls, the realized one.
0: కనుక జ్ఞానం అనేటువంటిది ఒకరితో లభించేటువంటి కాదు.
1: In fact, wisdom will not have any
0: ప్రేమ చేతనే లభించేటువంటిది.
1: You get wisdom because of the divine love only.
0: ఆత్మనే మనం అడగవస్తుంది.
1: In fact, we should seek from the
0: బిచ్చగాడు కూడా ఇంటికి వస్తాడు, భవతి బిచ్చాం దేహి అంటాడు.
1: The beggar comes to the doorsteps and asks for alms.
0: భవతి బిచ్చాం దేహి,
1: please serve me food.
0: దేహి,
1: దేహి, the indweller.
0: యజమానుడికి తాను కోరలేదు, దేహి దేహి నాకు బిచ్చం పెట్టు.
1: సో ది అపీల్ ఈజ్ నాట్ టు ది మాస్టర్ బట్ టు ద దేహి, ది ఇన్వెలర్ ఆఫ్ ద
0: మాస్టర్. అనగా దేహం లోపల ఉన్నటువంటిదే దేహి.
1: దేహి, ది ఇన్వెలర్ ఈజ్ ఇన్ ద దేహ, ద బాడీ.
0: దేహి నడుగుతున్నాడు కానీ దేహాన్ని అడగటం లేదే.
1: సో ది బెగర్ ఈజ్ సీకింగ్ దేహి ఇన్వెలర్, నాట్ ద బాడీ, దేహ.
0: కనుక ఈ విధమైనటువంటి చిన్న చిన్న భావన చేదే మన జ్ఞానం అభివృద్ధి పరచుకోవచ్చు.
1: ఇన్ ది స్మాల్ సిచ్యువేషన్స్ ఆల్సో వీ కెన్ గెట్ విజ్డమ్.
0: ఈ లోకంలో మనం చదివేటువంటి చదువులు,
1: ఆల్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్
0: ఎన్నేళ్ళు పిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాచిన పెద్దవారులైనా,
1: వన్ మైట్ బి స్కాలర్స్ విత్ ఆల్ ఎంఏ అండ్ బిఏ డిగ్రీ.

0: పద పల్లి నుండి సుందర పల్లెనా
1: పల్లెనా
0: పుణ్యకీర్తిని గన్న పుణ్యుడైనా ఆయురారోగ్యములు అనవర్తముండి పరిపూర్ణ
1: వల్లకు
0: జపములు తపము చేయచ్చు సాధనలు నేర్పు సాధులైనా
1: దే మే బి స్ట్రాంగ్ వన్స్ విత్ ఆల్ ద మజిల్ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్
0: సరి రాదు
1: బట్ నన్ కెన్ ఈక్వల్ ఏ డివోటీ
0: ఇవన్నీ బయట సంపాదించేటువంటి చదువులే
1: ఆల్ దట్ వి గెట్ ఫ్రమ్ ద ఔటర్ వరల్డ్
0: ఇది కూడా మనకు ఉండాల్సిందే
1: of course it's also necessary
0: లౌకిక విద్యంతా కూడాను లౌకిక జీవితాన్ని సంపాదిస్తుంది
1: the secular knowledge is to carry our living
0: ఆత్మ జ్ఞానము ఆత్మ తత్వాన్ని బోధిస్తుంది
1: the knowledge of the self speaks of the self symbolizes it
0: కనుక ఇట్లాంటి జ్ఞానం చదివితే మనం ప్రయోజనం లేదు
1: therefore the physical knowledge is useless
0: కానీ చదువులు దేహ భ్రాంతి కోసం ఉండాల్సిందే
1: it may be essential because of this body
0: దాన్ని వదలకూడదు అది నెగిటివ్ ఇది పాజిటివ్
1: వన్ ఇస్ ద నెగిటివ్ వేర్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ పాజిటివ్
0: ఈ పాజిటివ్ కూడా వచ్చేసి సరిగా నెగిటివ్ గురించి చేరినప్పుడే రెండింటి యొక్క ఏకత్వం కలుపుతుంది
1: సో పాజిటివ్ జాయిన్స్ ద నెగిటివ్ దేర్ యూ ఫైండ్ యూనిఫికేషన్
0: కనుక విద్యార్థులారా
1: సో స్టూడెంట్స్
0: నెగిటివ్ కూడా మనం విసర్జించకూడదు
1: డోంట్ గివ్ అప్ ద నెగిటివ్ ఆల్ టుగెదర్
0: సాధ్యమైనంత వరకు మీకు విరక్తి కలిగిన నెగిటివ్ త్యజించండి కానీ పాజిటివ్ మాత్రం విసర్జించకూడదు
1: You may just give up the negativity, negative, but don't lose
0: the positive.
1: The negativity stands for the worldly knowledge.
0: Kanuka, meer vidyalu endu kodanu uttirnulu kaandi.
1: Be successful in your education.
0: Laukika vidyalu kodanu nechukondi.
1: Acquire the worldly knowledge.
0: Kaani ubhayabharatanga untundasindi.
1: But remain as ubhayabharati.
0: నిజమైనటువంటి జ్ఞానం ఆత్మ జ్ఞానమే
1: ద ట్రూ విజ్డమ్ ఈజ్ ఆఫ్ ది సెల్ఫ్
0: దాన్ని పెట్టుకుని
1: విత్ దట్
0: దీన్ని త్యజించండి
1: గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్
0: నేను ఈనాడు 1 గంటకు రైట్ రాత్రి 1 గంటకు ఇక్కడికి వచ్చాను
1: భగవాన్ కేమ్ ఓవర్ హియర్ మిడ్ నైట్ అట్ 1 o'clock
0: ఆ మిడ్ నైట్ అనేటువంటిది ఏమిటది
1: వాట్ ఈస్ దిస్ మిడ్ నైట్ టైమ్
0: అది బ్రహ్మముహూర్తము
1: దట్ ఈస్ బ్రహ్మముహూర్త
0: అంటే ఏమి
1: వాట్ డస్ ఇట్ మీన్
0: ఈ కైలాసం నుంచి
1: ఫ్రమ్ కైలాస
0: ఆ లింగాలంతా బయలుదేరేటువంటి అంతా కూడా బ్రహ్మముహూర్తం ఉంది
1: ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ లింగ ద బ్రహ్మముహూర్త మిడ్ నైట్
0: కనుక మా లింగం వచ్చినటువంటి అంతా కూడాను ఆ బ్రహ్మముహూర్త టైంలో ఉన్నాయి
1: దెర్ఫోర్ ది లింగ ఎమర్జ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్
0: దానికి కాళ్ళు ఉండవు కాళ్ళు ఉండవు
1: అండ్ ఇట్ డస్ నో
0: అదే అది వస్తుంది
1: ఇట్ జస్ట్ మూవ్స్ ఆన్ ఇట్స్ ఓన్
0: అదంతా అంతే పోతుంది
1: And it vanishes on its own.
0: Karukane, aa brahmamurtha samayam lopala avanni vachinappudu nenu lechanu.
1: Bhagavan got up as linga started emerging.
0: Ikkadiki vachanu.
1: Bhagavan came here.
0: Chuchanu.
1: Swami saw.
0: Andaru bhaktulu, vidyarthulu aanandanga paadutunnaru.
1: Bhagavan noticed devotees and students singing.
0: Kaani etti bhaktulu bhaktuluga kanipincharu.
1: But who are the real devotees?
0: Manasunandu nischalamaina manasuga pettukoni
1: The mind which is steady.
0: నిర్మోహం చేత స్వామి స్వామి అనేటువంటి తలుచుకుంటూ కూర్చున్నటువంటి వారు వెంచడమే భక్తులు.
1: You are real devotee if you got this steady mind and totally attached to
0: కానీ అందరూ కూర్చున్నారు.
1: All are seated.
0: ఈ హాల్లో మాత్రం వేల మంది కూర్చున్నారు.
1: In this hall thousands are seated.
0: అందరూ భక్తులు కాదు.
1: All are not devotees.
0: దేహం కూర్చుంది కానీ మనసు భగవంతుని వైపు మరలుతుండాలి.
1: Body is here, but the mind has not turned towards God.
0: కలుగునే మనోసత్వమే నిజమైనటువంటి భక్తి
1: దర్ఫోర్ దట్ విచ్ టేక్స్ యువర్ మైండ్ ద డైరెక్షన్
0: ఎక్కడైనా
1: డివోషన్ యు విల్ సిట్ ఎనీవేర్
0: కానీ దైవానికి సంబంధించినటువంటి వాడు
1: బట్ అండర్స్టాండ్ విత్ యువర్ మైండ్ దట్ గాడ్ ఈజ్ నియర్ యు
0: అక్కడనే దైవత్వము నీకు ప్రాప్తిస్తుంది
1: దేర్ యు విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: నిద్ర వస్తుంది
1: యు విల్ స్లీప్
0: నిద్రపో
1: yes sleep
0: ఆ నిద్రలో కూడా నువ్వు భగవత్తత్వం పెట్టుకో
1: Even while in sleep, you can enjoy divinity.
0: Keliku malapalakunda jagratha anantha oka saprasapthulo aramalu lekunnayappudu tarchukani jeevaatma chadivedi tarakam annaru.
1: Therefore, the true attainment, the true wisdom, it lies in that oneness in all the three states of consciousness, the waking, the dream, and the deep sleep.
0: Ee vidhanga ee samayanandu kudanu daivattu matha manasulo pettukoni
1: Keep in you the divine principle.
0: కానీ ఆ దైవత్వం పైన ప్రేమ ఉండబట్టే కదా అలాంటి సమయంలో కూడా లేచి ఇంత దూరం వచ్చి కూర్చుంటారు
1: బికాస్ ఆఫ్ దట్ లవ్ ఫర్ ద డివోటీస్ భగవాన్
0: ఆ ప్రేమనే లేకపోతే వాళ్ళు బెడ్రూమ్ లో వాళ్ళు పండుకుంటారు చక్కగా
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్ యూ వుడ్ యాజ్ వెల్ స్లీప్ ఎట్ హోమ్
0: కానీ ఆ దాన్ని కూడా త్యజించి
1: అండ్ ఇఫ్ దట్ వచ్చి
0: ఓ చెట్టు కింద కూర్చొని చెట్టుకు ఆనుకొని అదే దైవత్వంగా భావించుకుంటూ ఉంటారు.
1: Therefore people come walk along, sit under the shade of a tree, lean back and then think of God.
0: అది నిజమైనటువంటి భక్తి.
1: That is true devotion.
0: ఏ అనుకూలములు అక్కర్లేదు.
1: You don't need any convenience.
0: ఏ ఆనందము అక్కర్లేదు.
1: Not any pleasure.
0: ఏ ఆహారము అక్కర్లేదు.
1: No food is necessary.
0: అలాంటి సమయం లోపలనే స్వామి యొక్క తత్వము ఏకత్వంగా మారుతుంది.
1: At that time only you can know the principle of Swami, that is oneness.
0: కనుక ఎక్కడైనా మీరు పోయినప్పటికీ మీ మనసును మాత్రము మీ స్వాధీనంలో పెట్టుకోండి.
1: యు మే గో ఎనీవేర్, హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ మైండ్.
0: అది ఏ ఉభయ భారతి సర్వకులను బోధించినటువంటిది.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి టు ఎవ్రీబడి.
0: అట్టి ఉభయ భారతి తత్వమును తప్పక మనం ఉంచుకుంటే మన గృహములంతా కూడా పవిత్రమైన మార్గంలో ఉంచవచ్చు.
1: ఇఫ్ యూ పే హీ టు ద టీచింగ్ ఉభయ భారతి, వీ కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: భౌతికమైనటువంటి యొక్క దృష్టి మనం మనసు మార్చకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై ద ఫిజికల్ సీన్స్, ద వరల్డ్ ఈ సినారియో.

0: బహిర్ముఖమైనటువంటి శబ్దంతో నమశివాయ, హాఫ్ దీంతో ఒక నమశివాయ, శబ్దరహితంగా ఇంకొక నమశివాయ.
1: వి సే నమశివాయ విత్ ఆల్ ద సౌండ్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, బట్ దేర్ విల్ బి ఎక్స్ప్రెషన్ ఆఫ్ నమశివాయ ఈవెన్ ఇన్ స్టేట్ ఆఫ్ సైలెన్స్.
0: పెదవులతో పట్టినటువంటి కూడా ఆ నమశివాయ ప్రపంచానికి చేరిపోతుంది.
1: What that we speak out of the hell with the help of the lips would reach the whole world.
0: Tangutho palipinatvanti anta kuda nu notiki maatrame cherutundi.
1: That's what you speak with your tongue will be contained within the mouth.
0: Manasutho chesinatvanti chintana sarvatra vyapinchipothundi.
1: The thinking of the mind is all pervasive.
0: Idi moodu rakamulainatvanti chintana.
1: These are three ways of expression.
0: Kanuka manasutho chesinatvanti chintana chaala nitya satyamainatvantidi.
1: That what you do with your mind is eternal.
0: ఆ విధంగా మీరు మనసుతో చేసుకుంటూ, లేకపోతే రూములో 10 మంది ఎంత ఉంటారు వాళ్లకు నిద్రాభంగం కలగకూడదు, ఇంకోరికి డిస్టర్బెన్స్ కలగకూడదు, కలుక్కోకుండా నోటితో చెప్పకుండా మనసుతోనే అనుకోండి.
1: There may be many people, your roommates there, and you should not disturb them. But you should chant, you should think of God mentally.
0: కనుక మెంటలీగా మీరు చేసుకుంటూ పోతే,
1: ఇఫ్ యూ డూ ఇట్ మెంటలీ,
0: అదే నీకు నిత్యమైనటువంటి మార్గము, చక్కగా రాజమార్గం బయలుదేరుతుంది.
1: That will last long. It is the royal path.
0: Bhajana bina sukh shanti nahi. Hari bhajana bina sukh shanti nahi.

హరి భజన శాంతి జపతాళం వినాశం యోగ నహీ ప్రభు దర్శ వినా.

0: mere book knowledge cannot be called true education. True education is that which is a harmonious blend of secular as well as spiritual education. In today's discourse, Baba comments on the inadequacies of modern education and emphasizes upon the wisdom and teachings of the ancient sages and seers, as they alone give us wisdom and true education. Let us now collect the pearls of wisdom from a divine discourse that Bhagwan Baba delivered on 15th January 2004 in Prashanthi Nilayam during the Sankranti celebrations.
1: Selayeru Chirukondarum Selayeru Chirukondarum Chitrati Chitra Prarochulu Dhatutkaramappam Napratalam ధైర్యంబు ఎంతేనియు విస్తృతింబులచి ప్రత్యేక ప్రపంచంబునందు నాచెను గొప్పారు విద్యాది రాజమా.
2: Mountains and the valleys, the waterfalls and the rivers, all the mysteries of the world and of the universe, the vast sky, the courage and the valor, and the whole world that centers around the education, the study and the learning process will shine forth with all its beauty and grandeur.
1: Vidyarthulara.
2: Students.
1: విద్యార్థినియుడారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, సెంట్రల్ సెక్రటరీ, ఇద్దరు విద్యార్థులు, ఎంతో సుందరమైన విషయములను, అందమైన పదములను అందించారు.
2: వైస్ ఛాన్సలర్ Dr. Venkatraman, Sri Chakravarti and Central Trust Secretary, and two of the students have made wonderful speeches, nicely punctuated with beautiful words, with all their vocabulary.
1: Prapanchamunandu endu chuchina aashcharyakaramainatvanti oka drishyamru, ఆనందకరమైనటువంటి విషయములు హృదయాన్ని తట్టి లేపి ఆనందపరుస్తూ ఉంటుండాలి.
2: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మిస్టరీస్ ఇన్ఎక్స్ప్లికబుల్ అన్అండర్స్టాండబుల్ విచ్ విల్ సర్టన్లీ టచ్ ద డోర్ స్టెప్ ఆఫ్ బ్లిస్ ఇన్ అవర్ లైవ్స్.
1: ఇట్టి సమయమునందు విద్యార్థులు ఆటల పాటల చేత, ఆనంద విషయాల చేత హృదయాన్ని చల్లపరుచుకుంటూ ప్రకాశింపచేసుకుంటూ తమ తెలివితేటలను పెంపొందింపచేసుకుంటున్నారు.
2: ఇట్ ఇస్ ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైమ్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దేర్ టాలెంట్ బౌత్ ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ మేక్ దెమ్సెల్వ్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ దిస్ అకేషన్.
1: లోకమున ఏ విధమైనటువంటి విషయములు విన్నను, ఏ విధమైనటువంటి యొక్క చర్యలు చేసినను హృదయాన్ని మెప్పింపచేసుకునే నిమిత్తమై చేస్తారు, కాని కేవలము తాత్కాలిక ఆనందమును పొందింపచేసుకునే నిమిత్తం చేయగలరు.
2: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ ఇస్ హర్డ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ డన్ is to feel extremely happy for long, not for temporary gain and happiness.
1: Itti samayam nandu nenu vidya vishayamai aatala paatala vishayamai అమితంగా మీకు బోధించనక్కర్లేదు.
2: At this moment, Bhagavan feels that it is not necessary to speak extensively on education, sports and games.
1: మానవుడు పుట్టినప్పటి నుంచి తలంచే తలపులు, చేసే పనులు అన్నీను కూడాను ఈ విద్యా విషయం గురించి.
2: Right from the origin of man, all the thought and the human activity centered around this process of learning and study.
1: ప్రేమచేత హృదయమును పెంపొందింపచేసుకుంటూ ప్రజలకు ఆనందాన్ని అందించేటువంటి ఆదర్శాలు విద్యార్థులు అందించాలి.
2: It's absolutely essential to pass on the spirit of idealism to our students such that they'll fill their hearts with love.
1: ఈనాటి పరిస్థితిలో ఎక్కడ చూసినప్పుడు విద్యా విషయమై పేరు చెప్పుకుంటున్నారే కానీ ఎట్టి విద్యలు కూడా అందులో కనిపించడం లేదు.
2: Everywhere today, all over the world, there are so many education centers for name's sake, but we do not find the depth and the profundity of education.
1: Education ante emito anetundi kudanu evariki artham kavatam ledhu.
2: No one seemed to know the meaning and the significance of education.
1: Pustakamulu chadatam andunnatundi vishayannu examination lo rayatamu పాస్ మార్క్స్ తెప్పించుకోవటము, ఇతను పాస్ అయినాడని బిరుదును మాత్రం పొందుతున్నారు.
2: దే జస్ట్ లిమిట్ దెమ్సెల్వ్స్ టు మియర్లీ గోయింగ్ త్రూ ద టెక్స్ట్, అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్స్, సెక్యూర్ ఏ పాస్ అండ్ క్లెయిమ్ ద డిగ్రీ దేర్ ఆఫ్టర్.
1: నిత్య సత్యమైనటువంటి విషయములను విద్య అంటే ఏమిటి అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
2: ది ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ is not known to anybody.
1: Chaduvulanni chadivi chaala vivekiyai magidi tanneligudu mandamathudu.
2: A foolish man, though an intellectual with all the acquisition of the knowledge, does not know his true self.
1: Enta chaduvu chadivi eeniti unnanu heenuni gunambu manaledu.
2: One may be occupying exalted position with all high knowledge and education, but he will not give up his mean mentality and attitude.
1: Tarachi chaduvu chaduva tarkavadame kani poorna gnanam eppudu pondaledu.
2: All his knowledge helps him to be argumentative and to differ with everybody and not to acquire the totality of knowledge.
1: Idi a vidya.
2: Is this education?
1: Vidya anaga gnanam.
2: Vidya means jnana, wisdom.
1: Gnanam anaga భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచుకోవటం కాదు.
2: Wisdom does not mean merely worldly, momentary, physical intelligence. No.
1: ఇది అంతరంగికమైనటువంటి ఆనందాన్ని, అంతర్భావములను పెంపొందింపజేసి ప్రకాశింపజేసేటువంటి యొక్కది విద్య.
2: The true education should foster the finer sentiments and feelings within and should be the center of bliss.
1: Itvanti paristhiti yandu veeru pondinatvanti yokka phalam emiti.
2: Under these circumstances, what is the result of the education that we have been receiving?
1: Prabhutvam mechetvanti yokka degrees maatrame chuptunnaru kaani ఆ ఎడ్యుకేషన్ యొక్క స్వరూపం ఏమిటో అనేటువంటిది వారికే తెలియటం లేదు. ఇంకా వారి ఇతరులకు ఏమి చెప్పగలరు?
2: వీ జస్ట్ గెట్ సాటిస్ఫైడ్ బై గెటింగ్ ఏ డిగ్రీ సో హ్యాస్ టు విన్ ద అప్రిసియేషన్ ఆఫ్ అథారిటీస్ విదౌట్ నోయింగ్ ద డెప్త్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ముఖ్యముగా ఆటల పాటలయందు అనుభవించవలసినటువంటి యొక్క ఆనందము ఏమిటో వారికే అర్థం కావటం లేదు.
2: We don't seem to know the actual happiness and the bliss that we are supposed to derive out of these sports and games.
1: These sports and games lopala okaru gelchatamu marokaru ori povatamu ivi rendu maatrame telustu undadi.
2: In sports and games, we only come across two. One, the one who wins, the other one who loses.
1: ఇది ఆ గేమ్స్ యొక్క లక్ష్యము.
2: Is that the aim of games?
1: Life is a game, అన్నాం.
2: Life is a game.
1: Play it.
2: Play it.
1: Life is a dream.
2: Life is a dream.
1: Realize it.
2: Realize it.
1: Life is love.
2: Life is love.
1: Enjoy it.
2: Enjoy it.
1: వీటి యొక్క మూడింటి యొక్క అర్థమును గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైనటువంటి విద్యార్థి.
2: He is a true student if he understands the meaning of these three statements and conducts accordingly.
1: విద్య యొక్క వివేకము, ఆటపాటల యొక్క ఆనందము సంకుచితమైన భావములకు సంతోషపెడుతుంది, కానీ విశాలమైన హృదయమునకు అనంతమైన విజ్ఞానమునకు ఇవి ఏమాత్రం కూడా తోడ్పడవు.
2: Actually speaking, the intelligence that we apply in the field of education develops only narrow-mindedness. It does not help us to be broad-minded nor to be blissful either.
1: అందులో ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము చెత్త విద్యలు.
2: All the education that we acquire today is rather cheap and useless.
1: ఈనాటి టెక్స్ట్ బుక్లు అనేటువంటివి చూస్తే ఏమాత్రం కూడా సారమైనటువంటిది లేవు అక్కడ.
2: The textbooks that we make use of do not have any essence.
1: ఇది గవర్నమెంట్ ఏ విధంగా ఒప్పుకొని దీన్ని శాంక్షన్ చేస్తుందో, ఇది పాఠశాలల లోపల దీన్ని ఉపయోగించడానికి ఎన్ని ప్రయత్నములు చేస్తుందాయో అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి.
2: How government recommends such texts without essence and what's their aim, it all seems to be ridiculous.
1: బహుశా నా ఉద్దేశము ఇవి గవర్నమెంట్ వరకు కూడా పోవటం లేదు.
2: భగవాన్ opines that things are not reaching the level of the government.
1: ఎవరో ఒకరు శాంక్షన్ చేస్తే అవన్నీ టెక్స్ట్ బుక్స్ అని పంపిస్తున్నారు.
2: ఇట్ ఆల్ అపియర్స్ టు బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ అథారిటీ అండ్ ఇంప్లిమెంటెడ్ దే.
1: ఇది గవర్నమెంట్ కూడా ఎంత చిన్న పేరు తెస్తున్నాయో వారు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: The government is not realizing what a bad name they get out of such things at the lower level.
1: Prapanchamalo inaati chaduvulu ilanti chaduvulu perigipothunnayi.
2: This sort of education is on the rise, increasing day by day.
1: Prachina vidyalanni kudanu enta pavitramainatuntivo enta sunnitamainatuntivo enta varnitamainatuntivo vaaru gurtinchadaniki ee maatramo prayatninchatam ledu.
2: They don't seem to make any attempt to know the glory and the majesty of the ancient education, how sacred it is.
1: ఏదో గ్రంథములు చదివినామని దాన్ని అర్థం చేసుకోలేకపోవటము, గ్రంథములు చదివినామని దాని యొక్క సారమును గ్రహించటం కోరు ఏమాత్రము విద్యార్థులు కూడాను ప్రయత్నించడం లేదు.
2: The students also are not making an effort to get the essence of the textbooks they go through.
1: వీటిని టెక్స్ట్ బుక్స్ అని చెప్తున్నారు, కానీ టెక్స్ట్ దేని చేయాలి? ఒక రాసినటువంటి దానిని చూసి మరొకరు రాయటము, అది టెస్ట్ చేయాలి.
2: వాట్ ఈస్ దిస్ టెక్స్ట్ బుక్ దట్ యూ కాల్ ఇట్? ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ టు నదర్.
1: కనుక ఈనాటి చదువులు కేవలము ఒక డిగ్రీలు మాత్రమే తీసుకుని ఉద్యోగం నిమిత్తమై ప్రాకులాడుతున్నారే, కానీ చదువు యొక్క సారము, చదువు యొక్క అంశము, చదువు యొక్క ప్రశంసము ఏమాత్రం వారు గ్రహించడం కానీ గుర్తించడం కానీ చేయటం లేదు.
2: దే డోంట్ అండర్స్టాండ్, దే డోంట్ రికగ్నైజ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆల్ ద ఎడ్యుకేషన్ సీమ్స్ టు బి జస్ట్ జాబ్ ఓరియంటెడ్ దట్ కంప్లీట్స్ విత్ గెటింగ్ ఎ డిగ్రీ అలోన్.
1: ఈ గ్రంథములు ఎందు సరి అయినటువంటి యొక్క విద్య ఉన్నదా లేదా అనేటువంటిది తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: పేరెంట్స్ ఆల్సో డూ నాట్ నో వెదర్ ద టెక్స్ట్ బుక్స్ కంటెయిన్ ద డిజైర్డ్ నాలెడ్జ్ ఆర్ నాట్.
1: మా పిల్లవాడు మంచి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు, మార్క్స్ దండిగా వచ్చినాయి అని ఈ మార్క్స్ చూసుకుని వారు ఆనందిస్తున్నారే, కానీ దానికి వెనుకల కొండంత రిమార్క్స్ ఉన్నాయనేటువంటిది వారు ఏమాత్రమూ గుర్తించడం లేదు.
2: The parents are happy If their children get first classes and pass in distinctions, they think of only marks, forgetting the mountainous remarks behind.
1: ఈ రిమార్క్స్ వారికి ప్రత్యక్షమైన వాళ్ళు చదువు అంటే ఏమిటో అని కూడా గుర్తించగలరు.
2: Then once they know the remarks, they will understand what kind of education they are receiving.
1: ABCDలు ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు కలిగే.
2: Because of the learning of the alphabets ABCD more and more, there is less and less of lower understanding and
1: learning. పాస్ అయినందున వేద శాస్త్రములన్నీ వేదబడియే.
2: Because of BA and MA, undergraduate and postgraduate courses, the learning of the Vedas, the sacred texts, has declined.
1: ఇట్టి చదువును మంచి జ్ఞానమైనటువంటివని ఎట్లా ఒప్పుకోగలరు?
2: How do you say that this education that we are receiving gives us satisfaction and that it is proper?
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరు వేరుగా భావించకండి. విద్యార్థులైనటువంటి వారు చక్కని విద్యను అభ్యసించి ప్రపంచానికి చక్కని బోధనను అందించడానికి ప్రభుత్వం పూనుకోవాలి.
2: The students should acquire the proper knowledge, proper education and set an ideal to the rest of the society.
1: అసలు సమాజం లోపల సమాజమును పోషించేటువంటి విధానం ఏమిటి? సమాజము ఈనాడు ఏ గతిని పట్టింది? దీన్ని ఉత్తమోత్తమైనటువంటి ఒక సమాజంగా తీర్చిదిద్దడానికి ఏమి చేయాలి అనేటువంటి ఆ యోచనలే వారి అందు ఏమాత్రమో కనిపించడం లేదు.
2: The educated people don't seem to have an idea of the society, the plight of the society, how to improve the conditions of the society, how to work for the advancement of the society. They have no idea.
1: ఈ విద్యా విధానం లోపల చక్కని పోలికలు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
2: They do not equate themselves with the needs of the society.
1: ఇది చక్కని వేవేరన కూడాను నా మాది బోధ పెట్టినప్పుడు ఇది ఎంత పిచ్చివి, ఇది సరైనటువంటివి కాదు, ఈనాటి టెక్స్ట్ బుక్స్ చాలా ఉత్తమమైనటువంటివి అని విద్యార్థులు కూడా అంగీకరిస్తున్నారు.
2: Such books of the ancient which really teach the greatest values are brushed aside and students consider the modern textbooks more important and latest.
1: Germany children janminchinantane vendi bangaram mundamosthe.
2: The value of the silver and gold has gone.
1: Kanuka ee naati pillala yokka bhavishyattu manam chaala saddaga vahinchi vaariki sariyainatvanti yokka vision nerpadaniki punukovali.
2: The precious metals have lost their value. Therefore, we should determine to provide the proper education with all the sincerity and steadfastness.
1: Samajam yokka keerthini manam nilpali.
2: We should uphold the reputation of society.
1: Mana prachina purushulu ye vidhamainatundi vijayam andinchiro aa prachina purushulaku sariyainatundi gauravanni manam kapadali.
2: The ancient sages and seers who have passed on this education, they must be revered and respected.
1: 4 degrees తీసుకున్నంత మాత్రమే నా గొప్ప వారమైనామని విర్రవీయటము అది వెర్రితనమే.
2: ఇట్ ఇస్ ఫూలిష్నెస్ ఇఫ్ యు ఆర్ ఈగోయిస్టిక్ బై మీర్లీ అక్వైరింగ్ డిగ్రీస్.
1: మనము ఈనాడు సమాజమును ఏ రీతిగా ఉద్ధరించాలి?
2: వీ హావ్ టు కన్సిడర్ హౌ టు వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది సొసైటీ.
1: ఈనాడు సమాజం ఏ గతి ఏ గతిగా ఉంటున్నది?
2: వాట్ ఈస్ ది ప్రజెంట్ పొజిషన్ ఆఫ్ ది సొసైటీ.
1: ఈ యొక్క స్థితిగతిని మనం గుర్తించుకోకుండా సమాజమునకు సేవ చేస్తున్నామని అంటున్నారు.
2: వీ సే దట్ వీఆర్ సర్వింగ్ ద సొసైటీ వితౌట్ అండర్స్టాండింగ్ ఇట్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్.
1: ఇది సమాజం యొక్క సేవ కాదు, సమాధి యొక్క సేవ.
2: ఇట్ ఈస్ నాట్ సమాజ సేవ, సర్వీస్ టు సొసైటీ, బట్ ఇట్స్ ఓన్లీ సమాధి సేవ, ఏ డూమ్ టు ద సర్వీస్ టోటలీ.
1: కనుక ఈనాడు సమాజము ఉన్నత స్థితికి రావాలంటే, మన యొక్క ప్రజలు ఉత్తమ స్థితిని పొందాలంటే సరి అయినటువంటి విద్యను ఈనాడు మనం అభివృద్ధి పరచాలి.
2: ఫర్ ద సొసైటీ, ద సొసైటల్ కండిషన్స్ టు ఇంప్రూవ్ అండ్ ద పీపుల్ టు ప్రోగ్రెస్, ద కరెక్ట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎసెన్షియల్.
1: నేను చెప్పినట్టుగా ABCDలు ఎక్కువైనందున వేద శాస్త్రములన్నీ పేదపడియే.
2: బికాస్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ABCD ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ హావ్ బీన్ నెగ్లెక్టెడ్ టోటలీ.
1: ఏ అంటే అవేర్నెస్.
2: ఏ స్టాండ్స్ ఫర్ అవేర్నెస్.
1: అవేర్నెస్ అంటే తెలివితేటలతో దాన్ని గుర్తించాలి.
2: అవేర్నెస్ మీన్స్ ద రికగ్నిషన్ ఆఫ్ ది థింగ్స్ బేస్డ్ ఆన్ ఇంటెలెక్ట్.
1: బి అనగా బీయింగ్, పుట్టుదడతల్లో నీవు జీవించాలి.
2: బి బీయింగ్ విచ్ హ్యాస్ టు బి ట్రెడ్ అలాంగ్ ద ప్రాపర్ పాత్.
1: సి అనగా బి కేర్ఫుల్.
2: సి మీనింగ్
1: ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటిది విచారణ చేసి నీవు అభివృద్ధికి రావాలి.
2: సి సింబలైజెస్ కేర్ఫుల్, కేర్, బి కేర్ఫుల్, అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
1: ఇలాంటి తెలివితేటలు మనము ఈనాడు పిల్లలకు ఇంటి ఎందైనా నేర్పాలి.
2: Such sort of intelligence, such sort of things should be taught right from the beginning, right from now.
1: మా పిల్లవాడికి స్కూల్ లో కాలేజీ లో సీట్ చిక్కిందని ఆనందిస్తున్నారు, కానీ తల్లిదండ్రులు ఏ సీట్ చిక్కింది, వారు ఏ విధమైన స్థితికి రాగలరు, ఈ దేశమును ఏ విధంగా కాపాడుకోగలరు, ఉపకారం చేయగలిగినటువంటి గుణంలో వారిలో అభివృద్ధి అవుతున్నాయా లేదా అని ఇంటిలో తల్లిదండ్రులు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: Parents are very happy because their children get their seats in different educational institutions. They do not think of the values that their children are supposed to acquire in the process of learning.
1: Teachers ku ఉద్యోగస్తులకు తగినటువంటిది లేకపోయినప్పటికీ తల్లిదండ్రులకు ప్రధానంగా ఈ తెలివితేటలు పెంచుకోవాలి.
2: ద టీచర్స్ అండ్ అదర్ అథారిటీస్ మే నాట్ బి అవేర్ బట్ ద పేరెంట్స్ షుడ్ ఫుల్లీ అండర్స్టాండ్ ద నీడ్ ఫర్ ద
1: ఫలాని విద్యార్థి ఫలాని స్థితిలో దేశాన్ని ఉద్ధరించాడు అనేటువంటి కీర్తిని తెప్పించుకోవాలి తల్లిదండ్రులు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద పేరెంట్స్ షుడ్ డిజైర్ దట్ దర్ చిల్డ్రన్ షుడ్ బ్రింగ్ దెమ్ రెప్యుటేషన్ ఎ గుడ్ నేమ్ ఫర్ హ్యావింగ్ work for the country.
1: Kaluka ee naadu tallidandru kudanu atti telivideetalu levu.
2: The parents today are not that intelligent today.
1: Inka adhyapakulku ee grantha pustakalato ee maatramo pani ledu.
2: And the teachers, they are not bothered of the sacred texts.
1: Dallo unnatvanti sariyinava kaada anetvanti government ku report cheyatam ledu.
2: The actual texts that are put in use, whether they are good things or wrong things, are not reported to the government by teachers.
1: ఈ రిపోర్ట్ చేసిన కూడాను గవర్నమెంట్ దీనిని ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: Even if these mistakes are brought to the notice of the government doesn't seem to rectify.
1: ఏదో పాస్ అయినారంటాము సర్టిఫికేట్ ఇవ్వటము పంపటం.
2: They give them the degrees because they got the required percentage.
1: కనుక విద్యార్థుల యొక్క లోపమే కాదు ఇది, తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి లోపము.
2: సో ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ది స్టూడెంట్స్, ది యాక్చువల్ మిస్టేక్ లైస్ విత్ పేరెంట్.
1: తమ పిల్లలు ఎట్టి పరిస్థితికి అభివృద్ధి అవుతున్నారు, ఎట్టి గుణములు నేర్చుకోగలుగుతున్నారు, ఎట్టి సమాజం యొక్క క్షేమాన్ని కోరగలుగుతున్నారు అనేటువంటిది వాడు ఏమాత్రం యోచన చేయటం లేదు.
2: పేరెంట్స్ ఆర్ నాట్ థింకింగ్ ఇన్ దీస్ లైన్స్ వాట్ క్వాలిటీస్ దేర్ చిల్డ్రన్ ఆర్ రిక్వైరింగ్. What their thoughts are relating to the needs of the society, they don't to
1: తల్లిదండ్రులకు గిఫ్టింగ్ అనిపించి సమాజమునకు గొప్ప పేరును తెప్పించి సమాజం యొక్క సంఘం యొక్క ఫలితాన్ని దేశానికి అందిస్తూ రావాలి.
2: Therefore, the students should bring a good name to their parents, good name to the society by working for the society.
1: కానీ క్లాసులో చాలా గొప్పవాడని పేరు మాత్రం తెచ్చుకుంటున్నారు.
2: But students get a good name because they stand first in
1: class. Goppa peru teppinchukovatam valla prayojanam ledu.
2: There is nothing great about it in standing first in the class.
1: Intiki vachina tarvata aa pillalu elanti bookulu chadutunnaru ani aa bookulanta parichinchayaru.
2: The parents must examine what sort of books that their children read, and when once they return home,
1: pichi kadala bookulanta chadukuntaru.
2: They read all novels which are useless.
1: Adi tallidandrulu gurtinchadam ledu.
2: Parents are not understanding this.
1: ఏదో వాడు సంతోషంగా ఉంది, వాడు దీన్ని చదువుకుంటున్నారు తప్పేమి అని దాన్ని సవరిస్తూ పోతున్నారు.
2: On the other hand, parents defend their children because they think that they are spending their time in a happy way.
1: ఇది చాలా పొరపాటు.
2: It is a big mistake.
1: తన బిడ్డలను తామే పాడు చేసుకుంటున్నారు ఈనాడు.
2: They are spoiling their own children now.
1: వాని ఆటలు వాని పాటలు ఎలాంటివిగా ఇంట్లో జరుగుతున్నవి అనేటువంటిది, ఎలాంటివి బజార్లో పోయినప్పుడు వీడు మెలుగుతున్నారు అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
2: పేరెంట్స్ టుడే ఆర్ నాట్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఇన్ ద కాండక్ట్ ఆఫ్ దేర్ చిల్డ్రన్, హౌ దే బిహేవ్ అలాంగ్ ద స్ట్రీట్, వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ దే రీడ్, వాట్ గేమ్స్ దే ప్లే.
1: ఇది లేకుండా కేవలము పిల్లవాడిని చదివించుకుంటున్నామంటే అది గొప్ప పేరు కాదు.
2: By merely educating your children, well, there is no use. It doesn't bring them any good name.
1: ప్రాచీనపు తల్లిదండ్రులు ఎంతటి తెలివి కలిగి ఎంతటి విజ్ఞానం చేత ఎంతటి పరిస్థితిని వారు పోషించుకుంటూ వచ్చారో అది ఆనాటి ఋషులకే తెలుసును.
2: The ancients, the elders and the parents, they know what kind of ideals and objectives they have had in their life.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఈనాటి విద్య లోపల గొప్ప మార్పు తేవాలి.
2: There should be total change in the modern education.
1: ఎలాంటి పద్యములు రాసినా, ఎలాంటి పోయమ్స్ రాసినా దానికి తమాష కింద దాన్ని గేలి చేసుకుంటూ ఆనందంగా పఠిస్తున్నారే గాని ఇది ఎలాంటి పరిస్థితులు తెస్తుంది, ఇది లోకమును ఏది పరిస్థితిలో ముంచుతుందో అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా ప్రయత్నించడం లేదు.
2: We just go through the poems and the compositions contained in the text. But we do not understand what kind of influence and impact it bear on students. We say that my son is in convent, he is reading English.
1: ఏమిటి ఆ ఇంగ్లీష్?
2: వాట్ ఇంగ్లీష్ ఇస్ ఇట్?
1: ఆ ఇంగ్లీష్ లో వచ్చేటువంటి యొక్క తప్పు మార్గములంతా ఎంతటి పరిస్థితికి కొనిపోతుందో వాళ్ళు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: దే డోంట్ అండర్స్టాండ్ ది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇట్ దే టేక్ దెమ్ ఇన్ ఎ పర్వర్టెడ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
1: The nursery rhymes, black sheep. ఇవే వాళ్ళు నేర్చుకునేది.
2: ఆర్ ది నర్సరీ రైమ్స్ దే లర్న్
1: బ్లాక్ షీప్, అది మొదలే షిప్ అనేటువంటిది చాలా చెడ్డ తక్కువ గుణంతో కలిగినటువంటిది.
2: సో ద లెర్నింగ్ స్టార్ట్స్ విత్ దిస్ బ్లాక్ షీప్, షీప్ లెవెల్.
1: దాంట్లో బ్లాక్ షీప్,
2: that too black sheep further, all the more.
1: అది గొప్ప బిరుదుగా భావిస్తున్నారు వీళ్ళు.
2: They consider this black sheep as a big title.
1: అది పోయమ్స్ వీరికి.
2: దాట్ ఈస్ ద నర్సరీ రైమ్.
1: ఈ విధంగా చూస్తుంటే ఈ స్కూల్ ఎందుకు కట్టాలి, ఎందుకు చదివించాలి, ఎందుకు పిల్లల్ని పాడు చేయాలి అనేటువంటి భావము నాలో చాలా తీవ్రంగా పెరుగుతూ ఉండాలి.
2: వాచింగ్ ద ప్రజెంట్ సినారియో, భగవాన్ స్టార్టెడ్ థింకింగ్ దిస్ వే, వై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వాట్ ఫార్, వాట్
1: కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నయా పైసా జీతం లేకుండా, నయా పైసా ఖర్చు పెట్టకుండా అన్ని ఖర్చులు నేనే పెట్టుకుని వారికి తగినటువంటి గ్రంథాలు కూడా నేనే తెప్పించి చక్కని రీతి లోపల వాళ్ళు పోషించాలని ప్రయత్నిస్తున్నాను.
2: భగవాన్ హ్యాస్ అండర్టేకెన్ దిస్ సీరియస్ అటెంప్ట్ స్పెండింగ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ వితౌట్ కలెక్టింగ్ నయా పైసా ఫీజ్ అండ్ ఈవెన్ ప్రొవైడింగ్ టెక్స్ట్ బుక్స్ టు చిల్డ్రన్.
1: ఈనాడు పిల్లవాడు పుట్టినాడంటే 5 సంవత్సరాలకు ముందుగానే కాన్వెంట్ లో బుక్ చేసుకోవాలి.
2: Today we should make reservation 5 years before the child is actually put to learning process, reservation in the school for studies.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్లాన్ లోపల తల్లిదండ్రులు పిల్లవాడిని సంతోషపడుతున్నారే గాని వారి సంతోషం ఏ రీతిగా కలుగుతుంది అనేటువంటి వారి సంతోషాన్ని వారు చూసుకోవటం లేదు.
2: Parents are very happy in reserving seats for their children in education institutions. But they don't understand what kind of help they would get out of this education. తల్లిదండ్రులు
1: పడేటువంటి బాధలు, తల్లిదండ్రులు పడేటువంటి చింతలు, తల్లిదండ్రులు పడేటువంటి యొక్క కష్టములు అది వారికి తెలియదు.
2: The children do not understand the difficulties, the anxieties, worries of their parents.
1: అప్పులు సప్పులు చేసుకుని అన్నపానాలను విసర్జించి ఆ పిల్లలకి ఇంటి దగ్గర ధనమును ఖర్చు పెట్టి వారిని చదివిస్తూ ఉన్నారు.
2: Parents even take loans. They sacrifice their food and drink. They sacrifice everything for their children to educate them.
1: Kani deeni valla manchi kalugutunda chedda kalugutunda aneetvanti pillaru ye maatram vicharinchatam ledhu.
2: But they don't seem to consider the results out of this, good or bad, at the end.
1: Ee naadu lokam lopala chadu ante chaala cheap ayipoyindi.
2: In the modern society, the education has become so cheap.
1: Kani ఈ చీప్ అయినటువంటిది మానవుని చీప్ గా ఎట్ట చేయగలదు.
2: సచ్ చీప్ ఎడ్యుకేషన్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ టు బికమ్ ఎ చీఫ్ అవుట్ ఆఫ్ చీప్ ఎడ్యుకేషన్?
1: కనుక మనం ఈనాడు విద్యాభిషయం లోపల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కూడాను ఏకమైపోయి విచారించి ఈ చదువులు ఏ పరిస్థితిని తెప్పిస్తుండాలి, ఈ చదువులు జగత్తులు కాని సమాజములు కాని ఏ విధమైనటువంటి యొక్క శాంతిని బోధిస్తుంది అనేటువంటిది ఎవరు యోచన చేయటం లేదు.
2: Therefore today, there is every need that the teachers, authorities, elders, parents should join their hands.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పిల్లల యొక్క గోలనే చాలా గొప్పగా కనిపిస్తుంది.
2: And what all that we find today, the present noisy scenario seems to be great.
1: అది పిల్లల తప్పు కాదు.
2: Nothing wrong with students.
1: పిల్లలు చాలా మంచి పిల్లలే.
2: The students are very good.
1: గ్రంథములు సరైనటువంటివి కాదు.
2: Books are not proper.
1: వీటిని బోధించేటువంటి గురువులు చాలా చీప్ అయినటువంటి వారు.
2: And the teachers are so cheap who teach such cheap books.
1: దీన్ని ప్రభుత్వము అలక్ష్యం చేసి దీన్ని పెంచి పెద్దలు చేయటం ఇది వారి దోషం కూడా ఉంటుంది.
2: It is a mistake of the government, the utter neglect of this sort of system.
1: కనుక చదువు సంధ్యల లోపల పిల్లలు అభివృద్ధి అవుతారనేటువంటిది మనం మర్చిపోవాలి.
2: Therefore, we should forget that this education would help our students to improve in life.
1: చాలా మంది మంచి పిల్లలంతా ఉన్నారు.
2: There are many, many good students.
1: పిల్లల్లో దోషం లేదు.
2: There's no mistake with students.
1: వీడు చదివే పుస్తకములు, వీడు చదివే గ్రంథములు,
2: the books they read,
1: చదివించే తల్లిదండ్రులు,
2: and the parents that educate,
1: ఈ దోషములకు మారు పేరు పెట్టుకున్నారు.
2: Are mainly responsible for these mistakes.
1: కనుక మనం ఈ తల్లిదండ్రులు పిల్లలను పోషించి చక్కని ఉదారమైనటువంటి ఒక మార్గంలో పెంపొందింపు చేసుకోవాలని తల్లిదండ్రులు కూడా కనుదర్చాలి.
2: It's time that the parents should open their eyes and know the fact and see that the children would improve in their life through the process of education.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నవను ఈయనను కూడా మానలేడు అన్నాను.
2: In spite of high education, a person is not able to give up his meanness.
1: చదువు చదువు చదివా తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
2: One has learnt how to differ with other person and argue but without acquiring the total knowledge.
1: చదువు చదువు చదివి చావంగనేటికి.
2: After all, one should die at the end acquiring this kind of
1: knowledge. చదువు చదువవలేము.
2: One should study to be immortal.
1: ఏమిటి ఆ చావు లేని చదువు?
2: What is that immortal knowledge?
1: ఆధ్యాత్మిక చదువు.
2: That is the spiritual knowledge.
1: అందులో కూడా లౌకికమైనది కూడా ఉండాలి.
2: There is, however, relating to the physical
1: aspect. లౌకికము, భౌతికము, ధార్మికము, ఆధ్యాత్మికము, ఈ యొక్క నైతికంలో వారిని పెంపొందింపు చేయాలి.
2: The spiritual knowledge encompasses relating to the world, the ethical aspects also.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరు గొప్ప చదువులు చదువుతున్నామని మీలో మీరు విర్రబోకండి.
2: Don't feel proud that you are studying high degrees.
1: మీ చదువులు చదువులు చదివి బజారులో పోయి ఏ విధమైనటువంటి ఒక బిచ్చమెత్తినా కూడాను దీనికి బిచ్చం కూడా చిక్కదు.
2: With this kind of education, we don't receive alms even if we beg along the streets.
1: కనుక మనము ఈ చదువులు కొంతవరకు సన్నగింపజేసి
2: Therefore, we should not be after mere degrees.
1: గుణములు పోషించాలి.
2: We should foster our virtues.
1: గుణములే లేకపోయినప్పుడు ఈ చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
2: Without character, education is useless.
1: క్యారెక్టర్ ఉండినప్పుడే ఈ చదువులంతా కూడా గొప్ప సంస్కారాన్ని అందిస్తాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ విల్ ఫైండ్ ఇట్స్ ఫ్రూషన్ ఇన్ క్యారెక్టర్.
1: ఏ విద్యార్థి చూసినప్పటికీ వాడి చేతి లోపల పిచ్చి పిచ్చి బుక్కులే, కథల బుక్కులు.
2: Every student is carrying with him the useless books.
1: ఇవన్నీ కూడాను మార్కెట్కు రాకుండా చూసుకోవాలి.
2: See that the students do not carry such cheap books.
1: వాళ్ళ క్యారెక్టర్ను మంచి పోషింపజేసేటువంటి గ్రంథములు ఈనాడు విలువలేదు.
2: We should see that the students will go through the books which will improve their character.
1: వారి ఆటపాటలు ఎందుకు కూడాను ఉత్తమమైనటువంటి ఆటపాటలు వాళ్ళకు బోధించాలి.
2: They should also be taught how to play. How to participate in games in a noble way.
1: స్త్రీలు ఏ విధమైనటువంటి గ్రంథాలు చదవాలి.
2: What sort of books they should go through.
1: కానీ అది వారి కూడా బోధపడటం లేదు.
2: This is not realized.
1: మగపిల్లవాళ్ళు మోటార్ సైకిల్ పైన పోతున్నారు.
2: Boys ride motorcycles.
1: మేము ఎందుకు మోటార్ సైకిల్ ఎక్కకూడదు?
2: Why not we the women?
1: ఇలాంటి పిచ్చి పిచ్చి ఒక వాదన లోపల కాలం వ్యర్థం చేసుకుంటున్నారు.
2: We are wasting our time entertaining these mad thoughts.
1: ఆడపిల్లలు మోటార్ సైకిల్ పోకూడదు అని ఎవరూ చెప్పటం లేదు.
2: Nobody is telling that it's not proper on the part of the girl to ride a motorcycle.
1: Samaya sandarbhanusaranga ee rathamannu manam upayog pettukovali.
2: We should teach certain things basing on the circumstances and situation.
1: Ee naadu ekkada chuchinappudiki ee oka chadu vidyarthulanta kudanu motorcycle paine pranalu vidustunnaru.
2: Today we find many of the students sustaining accidents because of motorcycling.
1: Aa talli dendru aa pillalni penchi pedda chesi ee vidhamaina gathiki nippisinaveni enta baadha padutunnaro adi naaku telusu.
2: Bhagavan knows pretty well the suffering of the parents who have lost their children.
1: Variki kevalam oka neethi nijayati anedi kuda teliyadu.
2: In fact they don't teach their children what honesty and what integrity is.
1: Edo nem kodunu goppa peru kavali.
2: They want only a good name, reputation.
1: మగవాడు చదివినటువంటి చదువులు, మగవాడు నేర్చిన విద్యలు మేమెందుకు నేర్చకూడదు?
2: ఆల్ ది స్టడీస్ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ బై మెన్, వై నాట్ బి అక్వైర్డ్ బై విమెన్ ఆల్సో?
1: కానీ విద్యలోనే బోధిస్తూ ఉండాలి.
2: ఓన్లీ ది స్కిల్స్ హావ్ బీన్ గివెన్.
1: ఎవరికి తగినటువంటి విద్యలు వారు నేర్చాలి.
2: Each one has to learn basing on the temperament and
1: mukhyamga intilo parpoyi samsaramunu poshimpa chesukoni samsaramlo taginatvanti oka kirtini sampadinchi
2: one has to attend to household work
1: pillalaku manchi nadavalikulu penchali
2: and also see that the children are brought up in a nice way
1: dantho paadu chaduvulu kuda nu chadivinchali
2: and we should also make them learn
1: chadavakoodani nenu cheppatam ledhu
2: bhagwan is never against education
1: chadavavalasinatvanti chaduvulu chadavali
2: What we are supposed to study, we should.
1: Kanuka, ee naati chaduvulu chaala mandini konni heena sthitiki koni pothunnayi.
2: The modern education has made man so low.
1: Idi tallidandrulu yokka dosham kuda undi.
2: The mistake lies with parents to some extent.
1: Maa pillalu baaga penchinaamani
2: they are very proud that this, their children are taken care of.
1: Ee penchinatvanti pillaku manchi pillavaadu chikkalani
2: and they want to have a very good boy
1: ma bidda ma chadindi nee koduku em chadivadu ani prashnistuntaru
2: my daughter has post graduate degree what is the qualifications of your son
1: they question post graduate chadinatunte vaaniki aameku inga post graduate chevukante ela chikutadu
2: this girl with a post graduate degree how does she expect to have a boy with a post graduate degree
1: ee naati chaduvulu okarinokaru pottaadukuneetuvanti chaduvuluga chadutunnaru
2: The modern education is full of conflict and infighting.
1: Karuka vidyarthulara
2: students
1: na maatalu meeru veriga bhavinchukandi
2: do not mistake swami's views
1: mee yokka abhirudhulu kori
2: it is only in your interest
1: mee yokka chemamunu kori
2: only in your own interest
1: mee yokka keerthini kori
2: in the interest of your
1: mee yokka peru prasthilu kori
2: and the esteem
1: mee tallanulla yokka keerthini nilabettadaniki taginatvanti chaduvulu chadavali
2: and also to see the prestige of the family is maintained all our education should be directed in this way
1: ఆ విధమైనటువంటి చదువు చదవాలని నేను కోరుతున్నానే కానీ ఈనాడు పిల్లలకి ఈ విధమైన చదువు చదవకూడదు అని నేను ఎప్పుడు బోధించడం లేదు.
2: భగవాన్ డిజైర్స్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ యూ టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద కంట్రీ. హీ ఈస్ నాట్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్.
1: నిజంగా చదువు చదవకూడదు అనుకుంటే నేను ఎందుకు గర్ల్స్ కాలేజీలు ఇంత పెడుతున్నాను?
2: ఈ స్వామి ఈజ్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్. వై హాస్ హీ ఫౌండెడ్ ది కాలేజెస్ ఫర్ విమెన్?
1: కానీ అనేక కాలేజీలు స్థాపిస్తున్నాను.
2: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ ఎస్టాబ్లిషింగ్ మెనీ ఇన్స్టిట్యూట్స్.
1: ఎందుకోసం స్థాపిస్తున్నాను?
2: వై?
1: మంచి నడవడికలు తెప్పించుకోవాలని స్థాపిస్తున్నాను.
2: భగవాన్ హెస్ ఫౌండెడ్ దిస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సో దాట్ ద స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ది పోర్టల్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విల్ హ్యావ్ గుడ్
1: కెరీర్. ఆ స్టూడెంట్స్ దగ్గర నేను వసూలు చేయటం లేదు.
2: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ బై యువర్ ఫీస్.
1: ఎగ్జామినేషన్ పేపర్ లోపల ఎగ్జామినేషన్ వస్తుందంటే దానికి కూడా ఒక విధమైనటువంటి సుంకం చెల్లించడం లేదు.
2: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ, నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఈ విధమైనటువంటి ఒక ఖర్చులు లేకుండా తల్లిదండ్రులకు తగ్గినటువంటి ఒక సుఖమును, బిడ్డలకు సరైనటువంటి కీర్తిని తెప్పించాలన్న ఉద్దేశంతోనే కాని వేరొక చదువు చదువు ఈ పాడు కాకూడదని కాదు నా ఉద్దేశం.
2: భగవాన్స్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సీ దట్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ఓవర్ బర్డెన్, దట్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ఎక్స్పెన్సివ్. In order to see that education is offered free of cost so that the children will be bright.
1: కానీ మగ పిల్లలు కూడాను మమ్మల్ని ఎవరు చేయగలరు, ఇదంత మా ఇష్టము మా స్వతంత్రము అని వారు కూడాను ఈ పెడమార్గమును పట్టి చాలా చెడ్డ పేర్లు తెచ్చుకుంటున్నారు.
2: Of course the boys also they are highly egoistic and strong and bring a bad name.
1: కనుక వారు కూడాను మంచి పేరు తెచ్చుకోవాలి.
2: దే ఆల్సో షుడ్ గెట్ గుడ్ నేమ్ ఫర్ దెంసెల్వ్స్.
1: ఇప్పుడు మా అమ్మాయి చాలా అందంగా ఉంది.
2: సే మై డాటర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్.
1: కానీ మీ కుమారుడు కూడా అందంగా ఉండాలి అంటారు.
2: ఐ వాంట్ దట్ యువర్ సన్ ఆల్సో షుడ్ బి ప్రపోర్షనల్.
1: ఏమి అందము, గుణాందములు కావాలి.
2: వాట్ ఈస్ ది బ్యూటీ? ది బ్యూటీ లైస్ ఇన్ క్యారెక్టర్.
1: గుణములే నిజమైనటువంటి అందాన్ని పోషించేది.
2: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ద వర్చ్యూ దట్ ఇస్ ద రియల్ బ్యూటీ.
1: గుణములు లేకుండా ఎట్టి అలంకారం చేసుకున్నా కానీ వారు దానిని ఆకర్షించలేరు.
2: Without virtues, all the jewels, ornaments are useless.
1: Kanuka gunaposhana kavali.
2: Therefore character is important.
1: Maga pillalu kuda nu chaala mandi ippudipude paadaipothunnaru kuda.
2: We find boys also are away drifting from the path.
1: Nayana nivu bazaar lo nadche samilo road nu chuchukoni nadchu.
2: As you walk along the street, be watchful as you walk along the road.
1: Nivu ఏ విధమైన ప్రమాదాలకు గురి కావద్దు.
2: డోంట్ ఫేస్ ఎనీ యాక్సిడెంట్ ఇన్ ఎనీ వే
1: అని నేను ఎంతో చెప్తుంటాను.
2: భగవాన్ టెల్స్ రిపీటెడ్లీ.
1: గుణములు లేకుండా ఎట్టి అలంకారం చేసుకున్నా కానీ వారు దానిని ఆకర్షించలేరు.
2: Without virtues, all the jewels, ornaments are useless.
1: కనుక

0: భగవాన్ టెల్స్ రిపీటెడ్లీ.
1: కానీ ఆ మోటార్ సైకిల్ స్పీడ్ గా పోతుంటారు.
0: బట్ దే గో ఆన్ మోటార్ సైకిల్,
1: ఇటువైపున అటువైపున పోయి వచ్చేటువంటి స్పీడ్ అని చూస్తుంటారు.
0: దే గో ఆన్ వాచింగ్ విమెన్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్ వైల్ గోయింగ్ ఆన్ మోటార్ సైకిల్.
1: నీ కన్నులు చూస్తే చూచినాయి, కానీ నీ దేహాన్ని కన్నులు కాపాడుతున్నాయా?
0: బట్ యువర్ ఐస్ ద విజన్ ద సైట్ విల్ నాట్ సేఫ్ గార్డ్ యువర్ బాడీ.
1: కనుకనే నీ యొక్క గుణములే నిన్ను కాపాడుతాయి.
0: యువర్ క్యారెక్టర్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా కొన్ని విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా ప్రమాదానికి గురి అవుతున్నారు.
0: దేర్ ఆల్సో సర్టన్ ఆస్పెక్ట్స్ దట్ విల్ టేక్ యూ టు డేంజర్.
1: ఈనాటి ప్రమాణము రేపటి దినకు ప్రమాణంగా చూసుకుంటున్నారు.
0: అండ్ వాట్ యూ ఎక్స్పీరియన్స్ టుడే యూ టేక్ ఇట్ యాజ్ ఎ స్టాండర్డ్ ఫర్ ది ఫ్యూచర్.
1: ఇట్టి చదువులు ఎందు ప్రమాణం అనేటువంటి మనకి ఎక్కడ చిక్కనే చిక్కదు.
0: యూ డోంట్ ఫైండ్ ట్రూ స్టాండర్డ్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఇది చాలా ప్రమాదమే.
0: అండ్ ఇట్ ఈస్ నాట్ ప్రమాణ స్టాండర్డ్ బట్ ఇట్స్ ప్రమాద డేంజరస్.
1: మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ కీప్ ది వర్చ్యూ ది క్యారెక్టర్ సుప్రీం.
1: మన చెవులను మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ కంట్రోల్ ఓవర్ అవర్ ఆడిషన్ హియరింగ్.
1: మన నాలుకను మన కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: వీ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ యువర్ టంగ్.
1: బుద్ధుడు వీటిని ప్రయత్నించి సాధించే నిమిత్తమే అనేక చర్యలు చేశాడు.
0: ఆల్ ద డీడ్స్ ఆఫ్ బుద్ధ రిఫ్లెక్ట్ ద టోటల్ కంట్రోల్ ఓవర్ హియరింగ్ అండ్ సీయింగ్.
1: మొదటి నుంచి ఎంతో తెలియకుండా కొన్ని కొన్ని కొన్ని పొరపాట్లు జరిగింది.
0: హౌఎవర్ ఇన్ ద బిగినింగ్ దేర్ వర్ సర్టన్ మిస్టేక్స్.
1: తరువాతి మాకు గురువులు ఎవరు?
0: అండ్ దెన్ దే వాంటెడ్ టు నో ద ప్రిసెప్టర్.
1: మనం చదవవలసింది ఏమిటి?
0: వాట్ ఈజ్ ఇట్ టు బి స్టడీ
1: అనేటువంటి దాన్ని చక్కగా విచారించుకుని.
0: అండ్ ఎంక్వైర్డ్ మెనీ.
1: మన సెన్సెస్ ఏ మన యొక్క గుణములు?
0: అండ్ దెన్ బుద్ధ కన్క్లూడెడ్ ది సెన్సెస్.
1: ఆ సెన్సెస్ చక్కగా పోషించుకుని.
0: అండ్ ద సెన్సెస్ మస్ట్ బి
1: కీర్తిని సంపాదించాలని తాను ప్రయత్నించాడు.
0: అండ్ హీ మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు గెట్ నేమ్.
1: కన్నుల నుంచి ఎందుకు తెలుక తెలుసా?
0: You know why eyes are gifted?
1: Anni chuche tanduluka.
0: Is it to watch hither?
1: Kaadu kaadu.
0: No.
1: Ninni evaru chustunnaru anetundi nuve matram yochinchavaddu.
0: Don't worry about others who
1: Ninnu
0: are watching.
1: Poshin pagaligeetundi okka athanni nee chudali.
0: In fact, the eyes are gifted to see God, his majestic form.
1: Nee chevulunu nichinne enduku telusa?
0: You know why ears are given?
1: Kaadu kaadu. Itharulu maatalu nammutaka, itharulu maatalu vinutaka.
0: Is it only listen to the gossip and the rumors and become a victim?
1: Nee chevulu alantivi kaadu.
0: The ears shouldn't be.
1: Manchini vini
0: to listen to good.
1: Manchini aacharanalo petti
0: and to do good.
1: Manchi margamlo nee jeevincharani
0: and to lead a good life.
1: Ilanti vanni cheppadam kosamani vachina bhagavantudu naaku ee indriyalu ichadu.
0: Therefore God has given me these senses to lead such a sacred life.
1: Ani aa pustakamlanta utuli paravesadu.
0: And Buddha has thrown out all the books.
1: నేను సంపాదించింది, నేను సాధించవలసినటువంటిది నా గుణములను పోషించాలి.
0: అండ్ హెస్ డిసైడెడ్ దట్ వాట్ హీ హాస్ టు వర్క్ ఫార్ ఈస్ ఫర్ ద క్యారెక్టర్.
1: గుణములను ఇచ్చవచ్చినట్టుగా బంధులకు పంపించి.
0: ఐ కెనాట్ అలౌ మై సెన్సెస్ టు గో వే.
1: గ్రంథాలు పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే గానీ వచ్చిన ఫలితం ఏమిటింది?
0: వాట్ ఈస్ ద రిజల్ట్ బై రీడింగ్ బుక్స్
1: అని గ్రంథాలంతా పారవేశాడు.
0: అండ్ హెస్ జస్ట్ థ్రోన్ దెం అవుట్.
1: కానీ ఏనాటికైనా కూడా తనకు ఆ యొక్క మనోభావం రాలేదు.
0: But any day he didn't get that mental satisfaction in spite of textual reading.
1: తన గురువు దగ్గరికి వెళ్లి అతను చెప్పాడు, బౌద్ధ నీవు దేనిని చదువుతున్నావు?
0: And then ultimately asked, what is it that you are reading?
1: నేను నా గురువు ఎవరు?
0: Who is my preceptor?
1: నా గురువు నా conscience.
0: My conscience is my preceptor.
1: ఈ నా యొక్క తెలివితేటలకంతా కూడాను సరైనటువంటి గురువు నా బుద్ధియే.
0: And therefore from all my intelligence the preceptor is intellect.
1: Kanuka namotta mota na kannunu nenu swadhinam cheskovali.
0: First I should have control over my sight.
1: Na naluku nenu control cheskovali.
0: I should control my tongue.
1: Kanuka nena naluka kannulu rendu sariga untunte migilina indriyamlanta kodanu na swadhinam aipothayi.
0: When once I control my vision, when once I control my tongue, the rest of things stand controlled.
1: Adi kavali na kani.
0: That's what is required now.
1: రాత్రి రాత్రి గొప్ప తెలివికి తెలుసుకుని.
0: ఓవర్ నైట్ హీ కుడ్ హ్యావ్ దట్ ఎన్లైటన్మెంట్.
1: నిద్రించేటువంటి భార్యను బిడ్డను కూడా త్యజించి.
0: అండ్ హీ హస్ లెఫ్ట్ హిస్ ఫ్యామిలీ.
1: అడవికి వెళ్లాడు.
0: అండ్ హీ వెంట్ టు ద ఫారెస్ట్.
1: అయితే కట్టుకున్న భార్యను కన్న కొడుకును వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు.
0: భగవాన్ నెవర్ వాంట్స్ యూ టు లీవ్ యువర్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ ద సన్.
1: వారిని చక్కగా చూసుకుంటూ
0: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: వారికి నీ శరీరం

0: సరైనటువంటి గుణములు నేర్పుతూ
1: యు సీ దట్ దే ఆర్ ఆల్సో టాట్ గుడ్
0: నీవు సరైనటువంటి గుణముల్లో నీవు అభివృద్ధికి రా
1: అండ్ యూ షుడ్ ఆల్సో కమ్ అప్ ఇన్ లైఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే విత్ క్యారెక్టర్
0: కనుక బుద్ధుడు ఆ విధమైన దీంతో గొప్ప గొప్ప గుణములు సాధించాడు
1: దట్ వాజ్ ది వే హౌ బుద్ధ అచీవ్డ్ అకంప్లిష్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్
0: గుణములకు మించినటువంటి ఒక గురువు లేనే లేరు
1: దేర్ నథింగ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎ క్యారెక్టర్
0: గుణములే నా యొక్క గురువులు
1: ద వెరీ క్యారెక్టర్ ఇస్ మై గురు
0: ఆ గుణములు నేను పోషించుకోవాలి
1: దిస్ ఐ హావ్ టు గ్రో మోర్ అండ్ మోర్
0: కనుక ఈనాడు నా గుణములంతా చెడగొట్టేది ఈ యొక్క గుణములే
1: దేర్ఫోర్ టుడే ఆల్ ది రూయిన్ ఇస్ బికాస్ ఆఫ్ ది చీప్ క్వాలిటీ
0: ఈ గురువుల మాటలు నేను నమ్మినప్పుడే నేను మంచి అభివృద్ధి పొందుతానని గుర్తించాడు
1: అండ్ హి హస్ రియలైజ్డ్ వెన్ వన్స్ హి సెట్స్ ఆల్ హిస్ సెన్సెస్ సెట్ రైట్ హి విల్ సర్టన్లీ కమ్ అప్ ఇన్ లైఫ్
0: నీ దృష్టిని నీవు కంట్రోల్ చేసుకుంటే
1: When once you control your looks,
0: జగత్తంతా నీకు స్వాధీనమైపోతుంది.
1: You can catch hold, you'll have total control over the world.
0: నీ చెవులను నీవు స్వాధీనం చేసుకుంటే
1: When you control over your hearing,
0: నీ శబ్దమునంతా కూడా నీ స్వాధీనమైపోతుంది.
1: You can control the whole sound around.
0: కనుక ఈ రెండింటినీ మొట్టమొదట మనం హద్దులో పెట్టుకుంటే
1: When once we have control over these two,
0: మనం హద్దులో నుండి గొప్ప పేరును పొందుతాము.
1: We'll be in our limits and we'll win esteem. ఇన్ సొసైటీ
0: పురందర్ దాస్ చెప్పాడు
1: పురందర్ దాస్
0: కన్నులు ఇచ్చి ఎందుకు తెలుతా చందుడు గొంతులు తిరుగుటగా
1: యు నో వై ది ఐస్ సైట్ ఇస్ గివెన్ ఇస్ టు గో అరౌండ్ లేన్స్ అండ్ బై లేన్స్
0: కనుక ఓ గుణముల
1: ఓ కాలేజెస్
0: నీవు చక్కని సరైన మార్గంలో నడచాలి
1: ఓ సెన్సెస్ ట్రెడ్ అలాంగ్ ది రైట్ పాత్
0: నీవు ఇతరుల మాటలు నీవు నమ్మనద్దు
1: డోంట్ బిట్రే యువర్ సెల్ఫ్ బై ఫాలోయింగ్ అదర్స్
0: ఇతరుల పెడమాటలు నీవు పట్టుకోవద్దు
1: డోంట్ లిసన్ టు బ్యాడ్ వర్డ్స్
0: నీ సక్రమమైనటువంటి నీ గుణములు నీవు దాన్ని పోషించుకో
1: అండ్ యూ జస్ట్ ప్రొసీడ్ ఇన్ యువర్ వే విత్ యువర్ కాన్షియన్స్ ఆఫ్ ది విట్నెస్
0: కనుకనే నీ గుణములు నీవు పోషించుకోవాలి
1: సో యూ షుడ్ ఆల్వేస్ ప్రిజర్వ్
0: మన గ్రంథములందరి కూడాను మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఆల్ వీ షుడ్ అక్వైర్ ఈస్ ఆల్వేస్ విత్ అస్ అరౌండ్ అస్
0: మన కన్నులను మనం స్వాధీనం చేసుకుంటే అదే గొప్ప గ్రంథము
1: When once you control your looks, the vision, that is your
0: text. మనం చెవులను కంట్రోల్ చేసుకుంటే అదే నీకు పెద్ద గ్రంథము.
1: If you control your hearing, that itself is a book.
0: మీ నాలుక మీరు కంట్రోల్ చేసుకుంటే ఇదే మనకు భాగవతము.
1: And when once you control your tongue, that itself
0: ఈ భాగవతము చల్ల మనం బాగుపడతాము.
1: When once you control your tongue, which is Bhagavata, you will be Bhagavata, you will be good.
0: కనుక ఈ మునిటిని మొట్టమొదటి కంట్రోల్ చేసుకోండి
1: దిస్ యూ హ్యావ్ టు కంట్రోల్ ఇన్ ద బిగినింగ్
0: అప్పుడే నీవు గొప్ప విద్యార్థి అయిపోతావు విద్యా బలవంతుడు అయిపోతావు
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ విల్ విన్
0: అందరికీ నీవు గురువుగా మారిపోతావు
1: అండ్ యూ విల్ బికమ్ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్
0: ఇది ఈనాడు చేయవలసినటువంటి పని
1: దిస్ ఇస్ సపోజ్ టు బి డన్ టుడే
0: తల్లిదండ్రులు కూడా మీరు ఆ విధంగా చెప్పాలి
1: పేరెంట్స్ ఆల్సో షుడ్ టీచ్
0: అమ్మా మీరు పిచ్చి జీవితాల కోసమని జీతాలను నీవు ఆశిస్తున్నావు
1: Just for jeevita, the life you want, jeeta, the salary.
0: Jeeta lo manaku akkaledu.
1: It's not the salary that important.
0: Jeevitame manaku pradhanamaina priti.
1: Jeevita, life is most important.
0: Life anetundi dani chusukokunda ee oka jeevitam jeetam kosam paachukunte
1: we forget the life and we run after salary.
0: Mana jeevitame naashanam ayipothundi.
1: We are ruining our very life.
0: కనుక మన సెన్సెస్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి
1: హెన్స్ వీ షుడ్ కంట్రోల్ అవర్ సెన్సెస్
0: అప్పుడే మనం గుణవంతులం అవుతాము
1: దెన్ ఓన్లీ విల్ బి వర్చ్యువస్
0: అప్పుడే మనం బలవంతులం అవుతాము
1: దెన్ ఓన్లీ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్
0: అందుకోసమనే బుద్ధుని చెప్పాడు శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు
1: దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ ద హనుమాన్ ఈజ్ వర్చ్యువస్ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ వైజ్ ఎనఫ్ నోబుల్ అండ్ గ్రేటెస్ట్
0: ఆ గుణములను మాత్రం కంట్రోల్ చేశాడు
1: దెర్ఫోర్ హీ కుడ్ హ్యావ్ ప్రాపర్ క్వాలిటీస్ values
0: kanuka appude thanu goppa guru ayipoyinadu
1: then only he could become a preceptor
0: kanuka atti goppa peru sampayinchali manam
1: he should get such a good name
0: vidyarthulara
1: students
0: vidyarthulu chaala bangaru
1: students are really golden very good
0: manchi gunavantule
1: they are virtuous indeed
0: manchi viruvainatunti vare
1: they are very valuable
0: kaani kontha kontha mandi vaatini kontha pedamargam pattistunnaru
1: but some are perverted
0: విద్యార్థులారా వాడు పెడమార్గం పట్టించినప్పటికీ మీరు పెడమార్గం పోకూడదు
1: దో అదర్స్ ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ డోంట్ ఫాలో దెమ్
0: నీ యొక్క మార్గం నీవు పూనుకో
1: ఫాలో యువర్ ఓన్ పాత్
0: అప్పుడే నీవు బాగుపడిపోతావు
1: దెన్ ఓన్లీ విల్ యూ విల్ బి గుడ్
0: అప్పుడే నిన్ను జగత్తు కీర్తిస్తుంది
1: దెన్ ద హోల్ సొసైటీ విల్ ప్రైజ్ యూ
0: నీకు గుణమును పోషించినటువంటి వాటిని నీవు పోషించుకోవాలి కానీ
1: Therefore, you should have the character and sustain it.
0: నీవు తప్పుడు మార్గంలో పోయేసేసి గుణమును పోషించుకోకుండా వెళ్ళిపోతే నీవు పూర్తి హీనుడైపోతావు.
1: ఇఫ్ యు లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఎ రాంగ్ వే అండ్ లూజ్ యువర్ క్యారెక్టర్ యు విల్ బి రూయినింగ్ యువర్ లైఫ్.
0: ఈనాడు విద్యా విషయం లోపల నేను చెప్పవలసింది ఇదియే, ఇది మీకు నచ్చునో నచ్చలేదో.
1: దిస్ ఈస్ ది మెసేజ్ రిలేటింగ్ టు ది ఎడ్యుకేషన్ దట్ భగవాన్ డిసైడెడ్ టు షేర్ విత్ యూ.
0: మీరు అనేక మంది వైస్ ఛాన్సలర్స్ మంచి విద్యార్థులు మీకు బోధించినారు. ఇప్పుడు
1: all the rest of the things have been revealed to you by
0: speaking. విద్య విషయమే బోధించడం లేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది
0: డబ్బులు సంపాదించాలనేటువంటి విషయంలో వారికి తగినటువంటి కృషిని అందించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆల్ స్పోక్ రిలేటింగ్ టు యువర్ లివింగ్ హౌ టు ఎర్న్ మనీ.
0: కాదు కాదు, మన మొరాలిటీ చాలా ముఖ్యమైనటువంటిది.
1: బట్ భగవాన్ సేస్ దట్ మొరాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మనీ కమ్స్ అండ్ గోస్.
1: Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: దానిని పెంచుకోండి మీరు.
1: That you develop.
0: అది మీరు గౌరవాన్ని పెంచుకున్నట్టుగా ఉంటుంటుంది.
1: Naturally, you will win the respect.
0: అడవులు ఎందున్నా, ఆకాశములనున్నా, పట్టణములనున్నా, పల్లెనున్నా, పుట్ట మీదనున్నా, నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వారి దేవుడోము.
1: Fully understand, be convinced of the fact that God is only the refuge of the forlorn, be that on the mountain top and the deep sea, in a village or in a city or in the sky.
0: Kanuka mana gunamulu penchukondi bangaru.
1: So we should cultivate virtues.
0: Ee gunamulu penchukunnatundi varu gunamulu bodhinchetundi variki nenu emaina istanu.
1: Bhagavan is ready to give anything to those people who develop their character.
0: Yen prapancham yokka bhavame kaadu naa praananne kuda isthanu.
1: Bhagavan is ready to give his very life if you are to develop.
0: Atta vaari kosamane nenu jeevisthunnanu.
1: Bhagavan is in this avatar only to make you noble and virtuous.
0: Kanuka vaari kosamai nenu entaina darabostanu.
1: Bhagavan is ready to sacrifice anything.
0: Vaada daggara nunchi nenu emi aashinchanu.
1: Bhagavan doesn't expect anything in return.
0: Manchi vaare jeevinchali.
1: Lead a good life.
0: Manchi peru techukovali.
1: Get a good name.
0: Adhe nenu aashinchetundi.
1: That's what Bhagavan expects from you.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthinilara.
1: Boys and girls.
0: Meerandaru gunavantule.
1: You're all good, no doubt.
0: Kaani kaalam kontha varaku mimmalni tirpthu untundadi.
1: It is all the effects of the modern times.
0: Kanukane ee yokka prapancham yokka deeni meeru pe maatramu aashinchakandi.
1: Don't go by the ways of the world.
0: మీరు ముఖ్యంగా మీలో ఉన్నటువంటి సెన్స్ ను సరైనటువంటి రీతిలో పెంచుకోండి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్, పుట్ దెమ్ ఇన్ ద ప్రాపర్ లైన్.
0: ఎవరు చూసినా కానీ వారందరూ నా తల్లులే.
1: కన్సిడర్ ఎవ్రీవన్ హూమ్ సో ఎవర్ యూ మీట్ యాజ్ యువర్.
0: వారందరూ నా తండ్రులే.
1: ఆల్ ఆర్ మై ఈక్వల్ టు మై పేరెంట్స్
0: అనేటువంటి ఒక భావము వారిని గౌరవ భావంలో పెంచుతుంది.
1: దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ యు షో టు యువర్ పేరెంట్స్ షుడ్ బి ఎక్స్టెండెడ్ టు ఎవ్రీబడీ.
0: ఈ విధమైనటువంటి మంచి మాటల చేత, మంచి యొక్క సంబంధముల చేత మీరు మంచితనం పొందండి.
1: Acquire all this goodness by speaking in a good way, associating yourself with good people.
0: కనుకని మంచి వారితో చేరి మంచి మాటలు చేసుకుని నేర్చుకుని మంచి చూపులు తెచ్చుకుని ఈ మంచి ఒక విద్యను నేర్చుకోండి.
1: Be in good company, make use of good words, give chance to good listening, be in good company always, get a good name.
0: అది నేను ఆశించేది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ.
0: మీ తల్లిదండ్రులు కూడా దాన్ని ఆశిస్తుంటారు.
1: యువర్ పేరెంట్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ ద సేమ్.
0: కానీ వారికి తెలియజేయటం లేకపోవటం చేత దాన్ని వారు చెప్పుకోవటం లేదు. కానీ నిజంగా తెలిసినటువంటి వారి దగ్గరికి పోతే ఏ తల్లి అయినా కూడా నువ్వు చెడ్డ మార్గంలో పోవని చెప్తుందా? చెప్పరు.
1: నో మదర్ నో ఫాదర్ వుడ్ ఎవర్ టెల్ యూ టు గో ఇన్ ఎ రాంగ్ పాత్.
0: ఏ తండ్రి కూడా నువ్వు చెప్పాడు.
1: నో ఫాదర్ వుడ్ సే దాట్.
0: కనుకనే వారు చెప్పుకోలేక చెప్పితే మీ ఏమవుతాడో అని భయం చేత వాడు మీకు చెప్పడం లేదు. కానీ
1: పేరెంట్స్ హ్యావ్ నో గట్స్ టు టెల్ దేర్ చిల్డ్రన్ ఓపెన్లీ.
0: కానీ నేను ఎన్నిటికీ త్యజించి మీకు బోధిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ రెడీ, దేర్ఫోర్ ఈజ్ టీచింగ్ యూ వాట్ ఈస్ ఎసెన్షియల్ టుడే.
0: త్యాగం చాలా గొప్పది.
1: సాక్రిఫైస్ ఈజ్ హైయెస్ట్.
0: భోగం కాదు.
1: ఇట్స్ నాట్ అఫ్లూయన్స్.
0: భోగం అంతా రోగాన్ని తెప్పిస్తుంది.
1: భోగాద అఫ్లూయన్స్ ఇస్ ద కాజ్ ఫర్ రోగా.
0: త్యాగాన్ని మనకు భోగాన్ని ఇస్తుంది.
1: ఇట్ ఈస్ ద త్యాగా ద సాక్రిఫైస్ రియల్ భోగా ద ప్లెంటీ.
0: కనుకనే మీరు మిమ్మల్ని భోగం చేముచ్చేటువంటిది త్యాగమే.
1: Therefore, the real tyaga, sacrifice, will make you rich enough. Bhoga.
0: Nama karmana, na prajaya, dhanenat, tyagenaike, amritattva manasu, anindi vedamu.
1: The Veda declared no association, no authority, nothing will make you immortal other than sacrifice.
0: కనుకనే మీరు అలాంటి గుణములు పోషించుకోండి బంగారు.
1: You have to develop such noble virtues and character.
0: మీ కోసం ఏమైనా నేను త్యాగం చేస్తాను.
1: Bhagwan is ready to sacrifice anything for your sake.
0: నేను దానికి సిద్ధంగానే ఉన్నాను.
1: Bhagwan is always ready.
0: మీరు దానికి సిద్ధంగా ఉండాలి.
1: You should also be prepared.
0: అలాంటి వారు నా వారు.
1: You, such people belong to Bhagwan.
0: అలాంటి వారికి నేను వారి వాడు.
1: And Bhagwan is yours.
0: కనుక నేను పిచ్చి పిచ్చి విషయాలంతా చెప్పినానని మీరే మాత్రం బాధపడకండి.
1: Don't feel sad that Bhagwan is telling you these harsh things.
0: ఇవన్నీ మీకు హెచ్చరింపు చేశాను గాని
1: these are all cautions.
0: మీరన్నిటి మీరు నడుచుకోండి అని చెప్పలేం లేదు.
1: And Bhagwan
0: అయితే తల్లిదండ్రుల బాధ్యతను మీరు నక్కర్లేదు.
1: Never disobey your parents.
0: వాళ్ళకు నచ్చేటట్టుగా వారికి బోధించండి.
1: Talk to them in a pleasing way and convince them.
0: అప్పుడే వారు కూడా సంతోషిస్తారు.
1: Then also they will be happy.
0: వారికి ఈ జరిగేటువంటి యొక్క చెడ్డలు వాళ్ళకి తెలియకుండా పోవడం చేత నాయన నువ్వు చేసేటువంటి మంచివే అంటారు.
1: They simply endorse your actions because they do not know the repercussions.
0: కనుక మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఈ నలుగురు మీకు సరైనటువంటి గురువులు అని చెప్పారు.
1: The gurus, the preceptors in life, to begin with, the first,
0: Vedam,
1: the mother,
0: Matta,
1: father, the
0: teacher, Matru Devo Bhava, Pitru Devo Bhava, Ali Bodhinji.
1: The Veda declares in the very beginning itself, the mother is God,
0: father
1: is God.
0: Manaku nijamainatundi guruvulu.
1: So parents are our teachers.
0: Vaala maataki ye maatramu jawabu cheppakandi.
1: Never reply your parents whatever they say.
0: Cheppavalsi vaste variki mrudumadhuramainatundi maatalato cheppandi.
1: If necessary, talk to them softly and sweetly.
0: వాళ్లకు అర్థమయ్యే రీతిగా చెప్పండి.
1: ఎక్స్ప్లెయిన్ సచ్ వే దట్ దే వుడ్ అండర్స్టాండ్.
0: అట్టి వారికి నేను ఎంతైనా జీవితం త్యాగం చేస్తాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ టు సచ్ పీపుల్.
0: ఎంతమందో వస్తున్నారు.
1: మెనీ కమ్.
0: ఏమి వాళ్ళు ఫీజు కట్టుకోలేరు.
1: దే హావ్ నాట్ పేడ్ ఎనీ ఫీజ్.
0: కాబట్టి ఫీజు మనకెందుకు.
1: వై ఫీజ్ దే.
0: ఫీజు మనకు అక్కర్లేదు.
1: నో, వీ డోంట్ వాంట్ ఎనీ ఫీజ్.
0: మీరు ఫీజు కట్టుకోండి. ఫీజ్.
1: నో ఫీజ్ బట్ యూ గెట్ ది పీస్.
0: పీస్.
1: పీస్
0: చాలా మంది పీస్ కావాలి, పీస్ కావాలి, పీస్ కావాలని ప్రార్థన చేస్తుంటారు.
1: వీ ప్రే ఫర్ పీస్.
0: పీస్ ఎక్కడ
1: ఫైండ్? పీస్ ఇన్ ద మార్కెట్.
0: ఎక్కడ పోయినప్పటికీ పీసెస్ చేస్తుండాలి, కానీ పీస్ మనకు చిక్కడం లేదు.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
0: మీ హృదయాన్ని పీసెస్ గా చేస్తుండాలి.
1: యువర్ హార్ట్ ఈస్ మేడ్ ఇన్ టు పీసెస్.
0: కనుకనే పీస్ అనేటువంటిది ఎక్కడుందంటే మన మంచి గుణముల్లోనే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పీస్ లైస్ ఇన్ యువర్ గుడ్ వర్చ్యూస్ అండ్ వాల్యూస్.
0: కానీ చాలా మంది పిల్లలు ఆ మంచిది కావాలని ఆశిస్తున్నారు.
1: పీపుల్ రియల్లీ వాంట్ టు బి గుడ్.
0: కానీ చెడ్డని అనుసరిస్తున్నారు.
1: బట్ దే ఫాలో ద రాంగ్ పాత్, బ్యాడ్ వే.
0: చక్కని కావాలని ఆశిస్తున్నారు.
1: అండ్ దే వాంట్ ది షుగర్.
0: చేదుని తింటున్నారు.
1: అండ్ దే ఈట్ ఆల్ దట్ విచ్ ఇస్ బిట్టర్.
0: చెప్పేది ఒకటి, చేసేది మరొకటి.
1: They want sweet, but they eat bitter.
0: Manasrekam vachasrekam karmanyekam mahatmanam.
1: It's only the noble soul who will have perfect harmony, unity in thought, word and deed.
0: Manas anyat vachas anyat karman anyat duratmanam.
1: When their thought, word and deed are at variance with each other, he is a wicked person.
0: Alanti biddale naaku biddalu.
1: Therefore, the noble people belong to Bhagwan.
0: వారికి ఏమైనా నేను ఇస్తాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
0: నేను ఏనాటికి నీ కాదు అని చెప్పి చెప్పను.
1: భగవాన్ నెవర్ సేస్ నో ఎనీ టైమ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తెలియకు ఎన్నో జరిగిపోయినాయి కానీ
1: మెనీ థింగ్స్ మస్ట్ హావ్ హ్యాపెన్
0: అన్నో. ఇంకా ముందు అయినా కూడా మీరు సరైనటువంటి గుణములు కలిగి
1: అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ విల్ హావ్.
0: ఒకవైపున తల్లిదండ్రులను, ఒకవైపున స్వామిని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ భగవాన్ ఆన్ ది అదర్.
0: అంతే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ భగవాన్ హ్యాపీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 15th January 2004 in Prashanthi Nilayam during the Sankranti celebrations. Bhagavan stressed upon the fact that parents, teachers as well as students should work in harmony to address the drawbacks of modern education.

0: ఉత ధరము శివము. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రిచువల్స్.
0: అష్టాదశ పురాణములు కాదు.
1: నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
0: పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
1: హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సీక్రెట్ ఫ్లవర్స్.
0: మొట్టమొదటి పుష్పము అహింస.
1: ద ఫస్ట్ ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
0: మనోవాక్కాయములతో ఎట్టి ప్రాణులను ఎట్టి జీవులను హింసించకుండా ఉండటమే అహింస.
1: నాన్ వైలెన్స్ మెంట్ నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ క్రీచర్ ఎదర్ బై థాట్ వర్డ్ ఆర్ డీడ్.
0: రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం.
1: ద సెకండ్ ఫ్లవర్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ ఇంద్రియములను అరికట్టకుండా ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ అన్ని కూడాను నిరుపయోగమైపోతాయి.
1: Without exercising control over the senses, all spiritual practices are useless.
0: ఈ ఇంద్రియములను ఏ రీతిగా అరికట్టాలి?
1: How to control senses?
0: మొట్టమొదట జిహ్వ.
1: The first is the taste.
0: జిహ్వే రసజ్ఞే.

0: ఈ జిహ్వకు అనేక రుచులు అలవడిపోయినాయి.
1: ద టంగ్ ఇస్ యూజ్డ్ టు డిఫరెంట్ టేస్ట్.
0: అట్టి జిహ్వను మనం అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు కంట్రోల్ అవర్ టంగ్.
0: హే జిహ్వ, నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావో, ఎన్ని బస్తాలు గోధుమ తిన్నావో, ఎన్ని బస్తాలు తిండి పదార్థములు తిన్నావో, అన్ని రకమైనటువంటి వెజిటబుల్స్ అంతా నీవు తిన్నావు.
1: ఓ టంగ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ హావ్ యూ కన్స్యూమ్డ్? హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ హావ్ యూ పార్టేకన్? దట్స్ ద క్వశ్చన్ వి హావ్ టు పుట్.
0: ఎన్ని పిండి వంటలు నీవు భుజించావు?
1: హౌ మెనీ డెలికసీస్ అండ్ డిషెస్ దట్ యు హావ్ ఈటన్?
0: ఇంకా నువ్వు నీకు తృప్తి లేదా?
1: Have you not been satisfied yet?
0: ఈ తృప్తి లేనటువంటి జీవితం ఎందుకోసం?
1: What a shame it is if you are not satisfied with that.
0: ఈ జిహ్వము యొక్క రుచిని నీవు అరికట్టాలి.
1: You have to control your tongue or the taste.
0: ఆకలి ఉన్నది, భుజించాలి.
1: You have hunger, you have got to eat.
0: కాని భిక్షాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ కోసం భుజించాలి.
1: The food is necessary to sustain life.
0: కాని రుచి నిమిత్తమై నీవు భుజించరాదు.
1: Not for the taste.
0: కనుక ఓ జిహ్వ, ఈ రుచిని త్యజించు.
1: ఓ టంగ్, సాక్రిఫైస్ దిస్ సెన్స్ ఆఫ్ టేస్ట్.
0: ఆకలిని నీవు భుజించు.
1: ఈట్ ఫర్ హంగర్.
0: అన్ని ఇంద్రియములకు నువ్వు శక్తిని భుజించు.
1: యు ఆల్సో వర్షిప్ ద కెపాసిటీ ఇన్ ఆల్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇది రెండవ పుష్పము.
1: సెన్స్ కంట్రోల్ ఇస్ ద సెకండ్ ఫ్లవర్.
0: సర్వభూత దయా పుష్పం. మూడవది, సర్వభూతములు ఎందుకు నువ్వు దయ ఉండాలి?
1: The third flower is the flower of compassion towards all living creatures.
0: ఈ భూతమును కూడాను మనము ద్వేషించరాదు.
1: We should not hate any living being.
0: దీనినే భగవద్గీత యందు అద్వేష్ట సర్వభూతానాం అన్నది.
1: This Bhagavad Gita says, do not hate anyone.
0: కేవలం ద్వేషించడం మాత్రమే కాదు.
1: Not merely absence of hatred.
0: అధికంగా నీవు వారితో సంభాషణ సల్పవద్దు.
1: Do not have too much of connection with people.
0: అందరితో ప్రేమగా నీవు జీవించు.
1: ఎనీవే యూ హావ్ టు లివ్ ఇన్ లవ్ విత్ అదర్స్.
0: కనుక సర్వభూత దయా పుష్పం,
1: ద ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
0: ఇక నాలుగవది,
1: ద ఫోర్త్,
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: క్షమా పుష్పం నసోచచ.
1: The flower of forgiveness, forbearance.
0: ఈ క్షమా పుష్పం విశేషత.
1: This flower of forgiveness is very special.
0: ఈ క్షమా పుష్పము చాలా ప్రధానమైనటువంటిది.
1: This flower of forbearance is very important.
0: పాండవులు కౌరవుల చేత అనేక విధములైనటువంటి బాధలను అనుభవించారు.
1: Pandavas suffered a lot at the hands of Kauravas.
0: తమ ఇల్లాలైన ద్రౌపదిని పరాభవం గావించారు.
1: The concept of Pandavas was humiliated.
0: కానీ ధర్మజుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును క్షమా.
1: But Dharmaja maintained that patience all through.
0: ఆ క్షమనే పాండవులను రక్షించి లోకములకు పాండవుల ఆదర్శాన్ని బోధించింది.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the world.
0: కనుకనే క్షమా పుష్పం అనేటువంటిది భగవంతునికి అత్యంత ప్రీతి.
1: This flower of patience for parents is so liked by God.
0: భగవంతునికి ప్రీతికరమైన పుష్పమును అర్పించినప్పుడే భగవంతుడు సంతోషించి మన వరములను అనుగ్రహిస్తాడు.
1: When once you offer the flower very much liked by God,

0: ఫర్ బూన్స్ టు యూ.
1: భగవంతునికి ప్రీతికరమైనటువంటివి అందించకుండా ఎన్ని రకమైనటువంటి పుష్పాలను అందించి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ ఆఫరింగ్ ద ఫ్లవర్ దట్ గాడ్ లైక్స్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఆఫరింగ్?
1: ఈ పుష్పములన్నీ ఇప్పుడు వాడిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి, కాలిపోయేటువంటివి.
0: All the rest of the flowers are fade out, they fall down, they decay.
1: కాని భగవంతునికి అందించేటువంటి పుష్పములు ఈ క్షమా పుష్పము,
0: but the flower that we
1: offer, సర్వభూత దయా పుష్పము,
0: flower of compassion, forgiveness
1: పుష్పము,
0: the flower of sense control, the flower of non violence.
1: ఈ నాలుగు పుష్పములు చాలా ప్రధానమైనటువంటివి.
0: These four flowers are very very important.
1: ఈ సర్వభూత దయా పుష్పము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: Of all compassion towards all living creatures is very very important.
1: కేవలం ఒక భారత దేశమందు మాత్రమే కాదు,
0: not merely in
1: భారత, అన్ని దేశములందు కూడాను సర్వభూత దయా పుష్పము చాలా ముఖ్యమైనటువంటి పుష్పము.
0: In all countries all over the world the flower of compassion is very essential.
1: పిల్లలకు చాలా బాగా తెలుసును అభివెన్ అడమ్ అని అమెరికా దేశం లోపల నిరంతరము సేవలు సల్పేటువంటి వాడు.
0: Students know pretty well the story of Abuben Adam, the man of service.
1: ఇతను ప్రతి బజారులకు వెళ్లి కాళ్ళు లేనటువంటి వారకు, కన్నులు లేనటువంటి వారకు, అనేక రకమైనటువంటి అంగహీనమైనటువంటి వారకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి పరుండేటువంటి వాడు.
0: Abuben Adam goes round the streets serving handicapped, the blind and the crippled and returns late in the night.
1: ఇది సర్వభూత దయా పుష్పము.
0: This is the flower of compassion.
1: ఒకనాడు చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు.
0: One day he returned rather very late in the night.
1: అప్పుడు ఎవరో ఒక స్త్రీ తాను కూర్చొని ఏదో రాస్తూ ఉండినాడు.
0: He saw a lady scribbling something.
1: చూచాడు.
0: He saw her.
1: ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు.
0: She is not an ordinary one.
1: ఏదో దేవతా స్త్రీ.
0: She must be an angel.
1: అని కొంతసేపు వేచి,
0: he waited for some time.
1: అమ్మా మీరెవరు, మీరు రాసేటువంటి వ్రాతలు ఏమిటి అన్నాడు.
0: He asked her softly, "Mother, who are you? What is that you are writing?"
1: ఆమె చెప్పింది, "నాయన, నేను దేవతాగణ్యను."
0: She replied, "I am an angel."
1: భగవంతుని ఎవరు ప్రేమిస్తున్నారో వారి పదములంతా కూడాను లిస్టులో ఎక్కిస్తున్నాను అన్నాడు.
0: She answered that she has been writing the list of those that love God.
1: అందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు అబెన్
0: అడమ్. Abuben Adam asked, "Is there my name in the list?"
1: నాయన, ఇందులో నీ పేరే మాత్రము లేదు అన్నది.
0: He said, "My dear son, your name is not here."
1: చాలా సంతోషం.
0: He said, "I'm happy."
1: అన్నాడు. తిరిగి ఆమె వెళ్లిపోయింది, తాను నిద్రించాడు.
0: Angel left on her own and Abuben Adam slept.
1: రెండవ దినము తిరిగి ఆ విధంగా ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ రాస్తూ కూర్చుంది.
0: Second day Abuben Adam noticed another lady writing.
1: అతను గుర్తించాడు, అమ్మా ఈనాడు ఏం రాస్తున్నారు అన్నాడు.
0: He asked her, "Mother, what is that you are writing today?"
1: నాయన, ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను అన్నాడు.
0: Today I am writing the list of names of those who are liked by God.
1: నిన్నటి దినము ఎవరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనేటువంటి లిస్ట్ రాశాను.
0: Yesterday I made the list of those people that love God.
1: నేడు ఎవరిని భగవంతుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను.
0: Today the list of those who are loved by God.
1: ఇందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు.
0: In today's list you find, do you find my name?
1: నీ ఒక్క పేరు తప్ప అన్యం ఏమాత్రము లేదు అన్నది.
0: She said, "Your name is the only one, no one else."
1: అనగా ఎన్ని సేవలు చేయకున్నప్పటికీ పరులకు బోధించేటువంటి సేవ చాలా గొప్పది.
0: The service to others, the fellow men, is highest of all.
1: Nava vidhamainatundi sevalu chepparu prapanchamulo.
0: In this world 9 parts of service were explained.
1: Kani ee nava vidhamainatundi bhaktulu endukodanu kevalamu seva chala pradhanamainatundi.
0: In all the 9 parts of devotion service is highest.
1: Ravanam,
0: listening,
1: kirtanam,
0: singing,
1: Vishnu smaranam,
0: chanting,
1: pada sevanam,
0: service,
1: vandanam,
0: salutation,
1: archanam,
0: worship,
1: dasyam,
0: servitude,
1: sneham,
0: friendship,
1: atmanivedanam,
0: self surrender.
1: ee nava vidhamainatundi bhaktulu endukodanu sarvabhuta daya pushpam chala mukhyamainatundi annadu.
0: Of all the 9 parts of devotion, the compassion towards all living beings is most essential.
1: Nirantaramu manushulaku seva chesetundi vaadu.
0: Abuben Adam, Adam spent all his time
1: ee seva yokka ghanataye ఫస్ట్ లీడ్ లో వచ్చేసేసింది.
0: దిస్ మిస్టర్ అండ్ ద గ్రేట్నెస్ ఎర్న్డ్ హిమ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద లిస్ట్.
1: అప్పుడే భగవంతుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు.
0: దెన్ దట్స్ ద రీజన్ వై గాడ్ లవ్స్
1: ఎవరిని ప్రేమించాడు, భగవంతుడు అందరినీ ప్రేమిస్తుంటాడు.
0: గాడ్ లవ్స్ ఆల్ ఇన్
1: ప్రేమే తన యొక్క స్వరూపము.
0: గాడ్ ఈజ్ లవ్.
1: కానీ
0: బట్
1: సర్వభూత దయా పుష్పం, ఆ విధంగా భూతదయ కలిగినటువంటి వాడిని భగవంతుడే వచ్చి ప్రేమిస్తుంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు హావ్ గాట్ దట్ కంపాషన్ గాడ్ విల్ కమ్ టు యు అండ్ లవ్ యు.
1: కనుక ఈ విధమైనటువంటి సేవలు యందు మనం చాలా ఆతీరులై ఉండాలి.
0: వి షుడ్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ ఆర్ట్ ఆఫ్ సర్వీస్.
1: ఇంకా ఐదవ పుష్పం శాంతి పుష్పం.
0: ద ఫిఫ్త్ వన్ ఇస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్.
1: ఈ శాంతి
0: పీస్
1: ఎన్ని రకమైన బాధలు అనిపించినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్,
1: ఎటువంటి ఆటంకములు జరిగినప్పటికీ,
0: ఆల్ ఆబ్స్టకల్స్,
1: ఎట్టి అభ్యంతరాలు మనకు కలిగినప్పటికీ,
0: ఆల్ దోస్ అబ్జెక్షన్స్ ఆన్ ద వే,
1: శాంతం వహించాలి.
0: యూ షుడ్ అబ్జర్వ్ పీస్,
1: పేషెన్స్. ఈ శాంతి చేత దయానుగ్రహం కలుగుతుంటుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ పేషెన్స్ యూ కెన్ బి కంపాషనేట్.
1: ఈ దైవానుగ్రహంకు పాత్రలు కావాల్సింది ఈ శాంతి.
0: In fact, to receive God's grace, you should have this patience.
1: Tyagaraju ku enni badhalu kaliginayi.
0: Tyagaraju suffered a lot.
1: Bodhanaku enni badhalu kaliginayi.
0: So also Draupadi.
1: Tukaram ku enni badhalu kaliginayi.
0: Tukarao had many
1: Shivaji ku enni badhalu kaliginayi. Kaani annintiki andunu arikatti shantini vahincharu.
0: They could resist all the difficulties and could observe patience.
1: Shanti pushpam.
0: This flower of peace and patience.
1: Ee shantini vahinchinatundi variki entaina bhagavat krupa kalugutundi.
0: The one who is patient enough can receive God's grace in plenty.
1: Kalukane Tyagaraju cheppadu shantamu leka saukhyamu ledu anindi.
0: So Tyagaraju declared, without being patient you can't be happy.
1: Manasikanga, bhautikanga, prakritikanga, laukikanga manaku shanti kavali.
0: We need patience, physical level, mental level and also the worldly plane.
1: Kani ee shanti manam ee reetiga sampadinchali.
0: How to be peaceful?
1: Baita prapanchamulo manaku ledu.
0: In the outer world it's not
1: బయట
0: there.
1: వస్తు వాహనాదుల్లో లేదు.
0: Not in the material.
1: విషయాలలో లేదు.
0: Not in the man.
1: ఈ శాంతి మన యొక్క స్వరూపమే.
0: You are the very embodiment of peace.
1: కనుకనే ఈ శాంతి పుష్పం మన నుండి ఆవిర్భవించాలి కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: You notice the flower of peace within you and not outside.
1: కలిగేటువంటి సర్వ కష్టమును కూడాను దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
0: You should bear all the suffering and the troubles on the way and proceed forward.
1: లోకములు ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
0: There will be so many troubles in the world.
1: ఈ ప్రాకృతమైన జీవితం లోపల ఎన్నో ఇక్కట్లు జరుగుతుంటాయి.
0: In this physical ephemeral world there will be so many problems.
1: ఇవన్నీ కూడా మనం లెక్క చేయకూడదు.
0: We should not be mindful of them.
1: వీటన్నిటిని సాధించే నిమిత్తమే మానవ జన్మం వచ్చింది.
0: We should proceed ahead and take it.
1: మానవ జన్మము కేవలం భోగ భాగ్యాల నిమిత్తమే రాలేదు.
0: Human life is not gifted to enjoy the pleasure.
1: ప్రాకృతమైనటువంటి సుఖములు అనుభవించే కోసం రాలేదు.
0: It's not given not to enjoy the convenience
1: and comfort. ఇవన్నీ మనము అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: We do enjoy them.
1: పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
0: The birds and beasts also share them.
1: కానీ అది కాదు మనం అనుభవించవలసింది.
0: And that is not the happiness that we should expect.
1: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
0: We should experience true peace in the sense.
1: అదియే మన హృదయం యొక్క స్వభావము.
0: That is our true nature.
1: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.
0: వి షుడ్ ఎక్వైర్ ద పీస్ దట్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
1: కనుక ఈ శాంతి పుష్పము ఐదవ పుష్పము.
0: ద ఫ్లవర్ ఆఫ్ పీస్ ఇస్ ద ఫిఫ్త్ వన్.
1: తప పుష్పం.
0: ద ఫ్లవర్ ఆఫ్ పెనెన్స్.
1: ఈ తపస్సు
0: పెనెన్స్
1: ఏమిటి? తపస్సు
0: వాట్ ఇస్ పెనెన్స్?
1: అడవులకు పోయి కందమూలాదులు భుజించి భగవంతుని స్మరించడం ఆ తపస్సు.
0: వాట్ డు యు మీన్ బై పెనెన్స్? గోయింగ్ టు ద ఫారెస్ట్ and partaking the tubers and leaves
1: అది నిజంగా తపస్సు అనే చెప్పవచ్చు.
0: It is not tapas penance but it is tamas
1: tapasalagayemti annintiki endukudunu taru prati dani kudunu siddhamuga undali.
0: Tapas penance meant readiness for everything.
1: Ee yokka moodu indriyamulu kudunu okka reetiga arikattali.
0: One should exercise control over the senses.
1: Tapasu ante kevalam manovakayamulu cheta kaligeetundi udrekaanni manam arikattali.
0: Penance meant controlling all the kinds of agitation.
1: సత్వరజో తమగుణముతో ఏర్పడేటువంటి యొక్క ఆవేశాన్ని మనం అరికట్టాలి.
0: We should control all the agitations and the disturbances.
1: సాత్వికమైన రాజసికమైన తామసికమైన కూడాను ఏకభావంతో చూడాలి.
0: We should have that equanimity in all moments of inertia, the passion.
1: నిరంతరం కూడాను మన మనసును దైవం నందుంచాలి.
0: We should concentrate on God all the time.
1: అలాంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడు.
0: He is the true man if he concentrates on God.
1: దస్ దయా హృదయం.
0: Hrit plus daya is hrudaya.
1: ఈ దయతో నిండినటువంటి యొక్క మానవత్వమే నిజమైన తపస్సు.
0: The penance meant the heart should be full of compassion.
1: కాలంను వ్యర్థం చేయటం కాదు.
0: Not merely wasting time.
1: దుర్వినియోగం చేయటం కాదు.
0: Nor misusing time.
1: నిజముగా తపస్సు అనగా ఏమిటి? మూడు గుణములను ఏకత్వం చేయటం.
0: The penancement, the harmony, unification of all these attributes.
1: యోగి.
0: He is yogi, the renunciant.
1: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం.
0: It's only the noble soul who has got perfect harmony, unity in thought, word and deed.

0: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో సేక్రెడ్ టెక్స్ట్, నో పెనెన్స్, నథింగ్ విల్ బి హెల్ప్ఫుల్ టు క్రాస్ దిస్.
1: ఇది కాదు తపస్సుకు మూల కారణములు.
0: వాట్ ఈస్ ద మెయిన్ కాజ్?
1: మూడు గుణములను కూడా ఏకం చెయ్యాలి.
0: వీ షుడ్ యూనిఫై ద త్రీ అట్రిబ్యూట్.
1: కోపం వచ్చింది,
0: వీఆర్ యాంగ్రీ,
1: దాన్ని కూడా అరికట్టాలి.
0: యూ షుడ్ కంట్రోల్ ఇట్.
1: ఉత్సాహం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: యు ఆర్ మోర్ ఎమోషనల్, యు షుడ్ కంట్రోల్.
1: సంతోషం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: యు ఆర్ ఎక్స్టాటిక్, యు షుడ్ కంట్రోల్.
1: దుఃఖం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: ద గ్రీఫ్ హ్యాస్ టు బి అండర్ చెక్.
1: సుఖ దుఃఖే సమయ కృత్వ లాభం లాభం చేయాలి. సుఖ దుఃఖముల రెండింటిని కూడా ఏకత్వంగా భావించాలి.
0: ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ హ్యాస్ టు బి మెయింటైన్డ్ బోత్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: అది ఏ నిజమైన తపస్సు.
0: దట్ ఈస్ ద ట్రూ పెనెన్స్.
1: నువ్వు ఏ పనైనా చేస్తురా.
0: You do anything.
1: ఏ సేవలైనా చేస్తురా.
0: Serve in any capacity.
1: కానీ వాంఛనని ఎందు ఉంచుకోకు.
0: But don't have desire.
1: వాంఛారహితమైనటువంటి యొక్క భావమే తపస్సు.
0: The desirelessness state is penance.
1: ఇంకా ధ్యాన పుష్పం.
0: The flower of meditation.
1: ఏడవది.
0: This is the seventh flower.
1: ధ్యానం అంటే ఏమిటి?
0: What is meditation?
1: కన్నులు గుచ్చుకొని పద్మాసనం వేసుకుని ఏదో పరమాత్మని స్మరించుకోవటం, ఇది ధ్యానం అని భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ మెడిటేషన్ మెంట్ సిట్టింగ్, కీపింగ్ క్వైట్ విత్ ఐస్.
1: ఈ ధ్యానం అంతా భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ధ్యానం.
0: దిస్ ఇస్ ఎ ఫిజికల్, ఎ వరల్డ్లీ లెవెల్ ఆఫ్ అబ్జర్వెన్స్.
1: ఇదంతా కూడా ప్రాపంచికంగా చేసేటువంటి ధ్యానములు.
0: వి డూ ఇట్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
1: ఇది అవసరమే.
0: ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఎంతవరకు?
0: వాట్ ఎక్స్టెంట్?
1: పరిపూర్ణ స్థితి కలిగేంత వరకు ఈ ధ్యానం మనం ప్రాప్తించాలి.
0: Until you have all the capacity in fullness, you have to follow the word.
1: Jnanamalaga idi kaadu, mana manasu bhagavantunlo deenam kavali.
0: Meditation meant merger of the individual mind in the cosmic mind.
1: Palalo neenu ekamainattuga,
0: just as water mixes in milk,
1: ee palalo ekamainatunti yokka neernu manam veeru cheyadaniki veeru kaadu.
0: You cannot segregate or separate out water from the milk.
1: Adhe vidhamgane bhagavantunto ekamainatunti yokka prema tattvam వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: When once the individual merges in the cosmos, you cannot separate him.
1: నిప్పులో వేసినటువంటి ఇనుము,
0: just as iron put in fire,
1: ఇనుము అంతా నిప్పుగానే మారిపోతుంది.
0: The whole iron becomes red hot like fire.
1: ఎక్కడ ముట్టినా కాలుస్తుంది.
0: It burns you wherever you
1: touch. కనుక మన యొక్క ప్రేమ తత్వం అనేటువంటిది భగవంతుని ప్రేమలో లీనం కావాలి.
0: The principle of love of the individual should merge in the love principle of the universe.
1: బ్రహ్మైవ భవతి అన్నది వేదం.
0: The Veda says the knower of Brahman becomes Brahman.
1: రెండు ఏకమైపోవాలి.
0: Both become one.
1: అగ్ని వేరు, ఇనుము వేరు కాకూడదు.
0: The fire and iron should not be separate.
1: అగ్ని ఇనుము రెండు కూడాను ఏకమైపోవాలి.
0: The iron and fire should become one.
1: మన మనసు భగవంతుని యొక్క భావములో ఏకమైపోవాలి.
0: Our mind should merge in the thought of the
1: universe. ఏదో పొద్దున సాయంకాలం కొద్ది ధ్యానం చేసి ఆ కొద్ది కాలం మాత్రమే భగవంతుడు ఏకమైందంటే అది నిజమైన ధ్యానం కాదు.
0: We meditate for a brief time both in the day and the night, you cannot call it meditation.
1: Sarvada sarvakaleso sarvatra harichintanam.
0: You should think of God all the time, everywhere.
1: ye pani cheyina chesina ee panulanta kuda nee lakshyamle pettuko kaani andulo nee yokka prema lakshyam kavali.
0: You may do anything, you may undertake any task, but keep God in view.
1: ఇది ఏ నిజమైన ధ్యానము.
0: దిస్ ఇస్ ట్రూ మెడిటేషన్.
1: కొంత పరిమితమైనటువంటి టైం పెట్టుకుని మనం భగవంతుని స్మరించడం, ఇది ధ్యానం కాదు.
0: మెడిటేషన్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ టైం.
1: ఇది కేవలం పార్ట్ టైం డివోషన్.
0: దిస్ ఇస్ ఓన్లీ పార్ట్ టైం డివోషన్.
1: కానీ ఫుల్ టైం డివోషన్ కావాలి.
0: బట్ ఫుల్ టైం డివోషన్ ఇస్ నీడెడ్.
1: కనుక ధ్యానం అనగా కేవలం పద్మాసనం వేసుకుని కూర్చొని భగవంతుని స్మరించడము, కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవటం, ఇది సాధ్యం కాదు.
0: Meditation does not mean observing silence, sitting for some time.
1: భగవంతుని అనుగ్రహం కూడా కొన్ని క్షణాలు వస్తుంది, తిరిగి తర్వాత వెళుతుంది.
0: God's grace also will be conferred on you for a moment and
1: భగవంతుని అనుగ్రహం వచ్చిందంటే పర్మనెంట్ గా నిలిచిపోవాలి.
0: In fact, it should stay with you permanently.
1: ఆ నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ధ్యానమును మనం ప్రార్థించాలి.
0: We should pray as to meditate eternally.
1: ఇంకా ఎనిమిదవది,
0: సత్యం
1: అష్టవిధ పుష్పం.
0: And the flower of truth.
1: Vishnu Preeti Karam Bhavet. Inka Satyamu.
0: Truth.
1: Idi enamudodi.
0: This eighth one.
1: Idi chala mukhyamainatundi.
0: This is very important.
1: Satyam chetane prapancham puttindi.
0: The whole world is
1: Satyam chetane prapancham undi.
0: And it's sustained by
1: truth. Satyam chetane prapanchamlo aikyamaipothundi.
0: The world merges in truth.
1: Kanukane Satyam chala pradhanamaina sadhanam.
0: Truth is the chief one.
1: సత్యంబునందుండి సర్వంబు పుట్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
0: ద క్రియేషన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ట్రూత్, సస్టైన్
1: సత్యమహిమలేని తడమేది కనుగొన్నా. శుద్ధ సత్వం ఇదియే చూడరయ్యా.
0: Is there any place where there is no truth, the principle of truth? It is the pure unsullied truth pervading all over.
1: Trikala bhagyam satyam.
0: The truth remains the same.
1: ఎప్పటికి మారనటువంటిది సత్యం.
0: You cannot divide it.
1: ఎప్పటికి ఉండునటువంటిది సత్యం.
0: It is total existence.
1: సర్వము అంతర్ధానమైనప్పటికి సత్యం మాత్రం శాశ్వతంగా ఉంటుంది.
0: Everything might vanish but the truth remains.
1: సత్యమే భగవంతుడు.
0: The truth is God.
1: కనుకనే truth is God.
0: Truth is God.
1: Live in truth.
0: Live in truth.
1: ఆ సత్యంలోనే మనం జీవించాలి.
0: We have to live in truth.
1: సత్యంతోనే మనం బ్రతకాలి.
0: And we have to live.
1: సత్యం నందే అంత్యమైపోవాలి.
0: And we have to end in truth.
1: కనుక ఇట్టి సత్యం అనేటువంటిది అష్టవిధ పుష్పము.
0: దిస్ ట్రూత్ ఈస్ ది ఎయిత్ ఫ్లవర్.
1: కనుక ఇలాంటి పుష్పముల చేత మనం భగవంతుని పూజించినప్పుడు భగవంతుడు ప్రీతికరంగా అందుకుంటాడు.
0: గాడ్ రిసీవ్స్ దీస్ ఆఫరింగ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆఫ్ దిస్ సార్ట్.
1: ఇంకా ఎట్టి పుష్పమును కూడా భగవంతుడు ఆశించడు.
0: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ అదర్ ఫ్లవర్ అదర్ దెన్ దీస్.
1: కనుకనే అహిం ప్రా ప్రథమం పుష్పం.
0: ద ఫస్ట్ వన్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: ఇంద్రియ నిగ్రహం.
0: ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే మనం ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి యొక్క అల్ల కల్వాలములకు కలహములకు అన్నిటికీ అశాంతికి ఈ యొక్క ఇంద్రియములే మూల కారణం.
0: Senses are responsible for all the conflict, the contradiction and fighting agitation all over.
1: ప్రతి ఇంద్రియానికి కూడా మనం బుద్ధి చెప్తూ రావాలి.
0: In fact we should teach a lesson to every one of the senses.
1: బుద్ధి చెప్తాం. ఏ నోరా, ఎంత కాలం నీవు ఈ విధంగా భుజించేది?
0: Oh tongue, how long you want to consume food?
1: ఎంత కాలం భుజించినా నీకు తృప్తి లేదు.
0: You are not contented in spite of eating.
1: ఎంత
0: your nature is that.
1: అని ఏ విధంగా నాలుక బోధించామో,
0: as you teach a lesson to your
1: tongue, అదే విధంగానే కన్నులకు కూడా బోధించాలి.
0: You should also teach your eye.
1: ఏ నేత్రమా,
0: ఓ ఐ,
1: ఎన్నో చూస్తున్నావు నీవు.
0: You have been watching me.
1: ఎన్నో అనుభవిస్తున్నావు నీవు.
0: You have been happy.
1: కానీ ఇంకా నీకు తృప్తి లేదా?
0: Are you not satisfied?
1: దేనిని నీవు చూడాలి?
0: What is that you should see?
1: నీవు చూచినవన్నీ నీవు అనుభవించావు.
0: You in fact you experience all that.
1: కనుక నీవు చూడవలసినటువంటి ఒక్క సత్య స్వరూపుణ్ణి.
0: You in fact you should look at God.
1: దైవ స్వరూపుడు.
0: He is the form of truth.
1: దైవాన్ని నీవు ఆశించు.
0: Expect God.
1: ఆ నిజమైనటువంటి యొక్క దైవ స్వరూపాన్ని నీవు చింతించు.
0: You also think of God.
1: కనుక నీవు ఈ పిచ్చి పిచ్చి బాధలంతా వదిలిపెట్టి,
0: give up all problems.
1: ఓ ఇంద్రియమా, నీవు చక్కగా భుజించు.
0: ఓ టంగ్,
1: దేనిని భుజించాలి?
0: What should be eaten?
1: ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు సిద్ధతోడ.
0: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు లిసన్ టు వెయిన్ గాసిప్ అండ్ ద టేల్స్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేడ, వదికగా నుండరేల ఓ చెవుల.
0: వెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డివైన్ అండ్ స్పిరిచువాలిటీ యు ఆర్ నాట్ రెడీ.
1: ఓ చెవుల, ఎన్ని వింటున్నావు నీవు?
0: ఓ ఇయర్స్, యు హావ్ బీన్ లిసనింగ్ మెనీ.
1: నీకు అనవసరమైనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ టు వెయిన్
1: గాసిప్. ఊరి వారి శుద్ధులంతా వింటున్నావు.
0: ఆల్ ద టేల్స్ అరౌండ్.
1: నీకు ఇష్టం లేనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ ఆల్ ద
1: దుర్మార్గమైన విషయాలంతా వింటున్నావు.
0: ఆల్ అన్నెసెసరీ.
1: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ ఎవరీ.
1: వీడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: ద వీడియో అండ్ ద రేడియో.
1: ఇన్ని నీకు వచ్చిన ఫలితం ఏంటుంది?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: కర్ణముల, నీవు ఇలాంటి పనికి నీవు పుచ్చుకోవద్దు.
0: వాట్ ఎ షేమ్. ఇయర్ డోంట్ లిసన్.
1: నీవు సిద్ధం కావద్దు.
0: Don't be ready for that.
1: ఈ ఇతరుల విషయాలు విని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: In fact you are spoiling yourself.
1: ఎట్టి విషయాలు నీ వింటువో అవే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All that you listen will be imprinted in your heart.
1: ఎలాంటి విషయాలు నీవు చూస్తావో అదే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All the scenario that you watch will be imprinted on your heart.
1: కనుకనే నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: You are spoiling your heart.
1: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ మలమయమైంది.
0: You find pollution all over the world.
1: ఇలాంటి పొల్యూషన్ అంతా నీవు చేర్చుకుని నీ హృదయాన్ని కూడా నీవు పొల్యూషన్ చేసుకుంటున్నావు.
0: యూ హావ్ పొల్యూటెడ్ ఈవెన్ యువర్ హార్ట్.
1: మాలిన్యం చేసుకుంటున్నావు నీ యొక్క మనసును.
0: యూ హావ్ పొల్యూటెడ్ యువర్ మైండ్.
1: మనసు మాలిన్యమైందంటే ఇంక నీవు అనుభవించేది ఏమిటి?
0: వెన్ ద మైండ్ ఇస్ పొల్యూటెడ్ వాట్ ఇస్ దట్ యు ఎక్స్‌పీరియన్స్?
1: అంతా నిరుపయోగమైనటువంటి.
0: ఎవ్రీథింగ్ ఇస్ యూస్లెస్.
1: నిన్న కొంతమందికి విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చిన వారికి చెప్పాను.
0: భగవాన్ స్పోక్.
1: మన హృదయం అనేటువంటిది ఒక పెన్ను వంటిది.
0: Bhagavan spoke to devotees from Visakhapatnam doctors. He said human heart is a pen.
1: Mana pennu pennulo elanti ink fill up chestamo,
0: as is the ink that fills the pen,
1: alanti vratalu alanti geetalu manaku vastayi.
0: So also you get the letters and
1: adhe kalare vastuntuntadi.
0: In the same way you would get
1: kanuka mana hrudayam anetundi oka pennu vantidi.
0: Human heart is a pen.
1: Ee prapancha sambandhamaina vishayalanta rastundi.
0: It writes all the worldly matter.
1: Chitrinchukuntundi akkada.
0: It gets printed
1: there. నీవు ప్రేమమయమైనటువంటి ఇంకు ఫిలప్ చేయి.
0: ఫిల్ దిస్ ఇంక్ ఆఫ్ లవ్.
1: నీవు రాసే వ్రాతలు చేసే చేష్టలు తలిచే తలుపులు అన్ని కూడా ప్రేమమయంగా ఉంటాయి.
0: ఆల్ యువర్ రైటింగ్స్, ఆల్ యువర్ యాక్షన్స్, ద వర్డ్స్ ఆర్ బౌండ్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ పెన్నుతో ఏమి రాస్తే కూడాను అదంతా అదే రకంగా పోతుంది.
0: Whatever you write with this,
1: అదే రంగే వస్తుంది.
0: You will find love there.
1: కనుకనే మన హృదయం అనేటువంటి దాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: We should fill our hearts with love.
1: ఈ విధంగా కూడాను మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి.
0: We should lead a sacred life.
1: భగవంతుడు ఆ విధమైనటువంటి దీన్ని ఆశిస్తున్నాడు.
0: God wants us to have that sacred.
1: ఈ వాడిపోయే పుష్పములు కాలిపోయే పుష్పములు తీసుకోడు.
0: He is not bothered of the flowers that fade out nor get burned.
1: పూజారి అనేక రకమైనటువంటి పుష్పములు తెచ్చి పూజ చేస్తుంటాడు.
0: The priest brings so many kinds of flowers.
1: ఓ ప్రీస్టా, ఓ పూజారి, నీవు ఇంతకాలం నేర్చుకునేది ఇదేనా?
0: He tells the priest, what is it you have learned?
1: లారీలంతా కూడా గులాబీ పుష్పం తీసుకుంటున్నావు.
0: You go on by these flowers which
1: లారీలంతా మల్లె పుష్పం తీసుకుంటున్నావు.
0: And you collect the jasmine
1: మకరంద పుష్పాలు తీసుకుంటున్నావు.
0: And all the flowers,
1: ఇవన్నీ చేసి ఏమి ప్రయోజనము?
0: What is the use of all this?
1: ఈనాడు చేసిన పుష్పములు రేపటి దినకు వాడిపోతాయి.
0: The flower offered today would be decayed tomorrow.
1: ఈ పుష్పం కాదు నీకు కావాల్సింది.
0: It's not that flower I want.
1: శాంతి పుష్పం కావాలి.
0: ఐ వాంట్ ద ఫ్లవర్ ఆఫ్
1: ప్రేమ పుష్పం కావాలి.
0: ద ఫ్లవర్ ఆఫ్
1: ఈ వాడిపోనటువంటిది, రాలిపోనటువంటిది, ఇలాంటి పుష్పాన్ని పూచి.
0: యు ఆఫర్ ద ఫ్లవర్స్ దట్ వుడ్ నాట్ డ్రాప్ డౌన్ ఆర్ ఫేడ్ అవుట్.
1: అహింస ప్రథమ పుష్పం అన్నాడు మొట్టమొదట.
0: ఇన్ ద బిగినింగ్ ఇట్ ఇస్ సెడ్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: ఏంటి అహింస?
0: వాట్ ఇస్ నాన్ వైలెన్స్?
1: మనము ఎవరిని బాధించకుండా ఉండటం.
0: వీ షుడ్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడీ.
1: కానీ కొంతమంది డాక్టర్స్ కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తారు.
0: బట్ సమ్ డాక్టర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నైఫ్.
1: ఇది మాత్రం హింస కాదా అనుకుంటారు చాలా మంది.
0: మెనీ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్?
1: కాదు కాదు.
0: నో నో.
1: ఆ ఉన్న బాధను నివారణకు చేసే నిమిత్తమై కత్తిని తీసుకుని పొట్టను కోస్తాడు.
0: డాక్టర్ ఆపరేషన్ విత్ ద నైఫ్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్.
1: తదుపరి అతనికి సుఖాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాడు.
0: అండ్ దట్స్ బై ఆపరేటింగ్ ఆన్ యూ హీ గివ్స్ యూ హ్యాపీనెస్.
1: అది ఉపకారమే కానీ అపకారం కాదు.
0: ఇట్ ఈస్ హెల్ప్ బట్ నాట్ ఎ హార్మ్.
1: అది అహింసనే కానీ హింస కాదు.
0: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్, నెవర్ వైలెన్స్.
1: ఇంకా కొంతమంది, అయ్యా కూరగాయలంతా తింటున్నారే, ఈ కూరగాయలు కోస్తే అవి ఎంత బాధపడతాయో.
0: Some say you eat all vegetables, you cut the vegetables.
1: These kurgayalu
0: violence.
1: Man chesetvanti pannanta kudanu kurgayalu sambandhinattu kaadu.
0: Is not related to vegetables alone.
1: Vruchamulaku deeniganta pranam undi.
0: In fact the vegetables have got life.
1: Kaani manasu ledu.
0: They have no mind.
1: Ee manasu lekapovadam cheta dani baadhalu avi daniki teliyadu.
0: Since they have no mind the vegetable world, they don't have pain.
1: Intiye kaadu vijnanam kudanu ledu.
0: They do not have wisdom either.
1: Oka kaayini manu kosithamante akada neeru kaarutundi.
0: If you cut the fruit over there you find the water sap oozing out of
1: ee kaayini koyatam cheta adi edustundade kantidaralu kaarustundade ani anukuntavu.
0: By plucking the fruit you find the sap oozing out. It's not tear.
1: Adi sahajamainatundi jalame kaani.
0: It's a natural process.
1: Dukkha jalam kaadu adi.
0: It is not the tears.
1: Dukkham anepindi eppudu manasu undinappude dukkham vastundi.
0: Where there is mind there is grief.
1: మనసున్నటువంటి వానికి ఆనందం కలుగుతుంది.
0: The one with mind would be delightful.
1: కనుకనే మనసున్నటువంటిది మానవునికి తప్ప దేనికి లేదు.
0: It's only mankind that has got the mind. But
1: పక్షి పక్షి మృగాదులకు కూడా మనసుంది.
0: The birds and beasts have got mind.
1: క్రిమికీటకాదులకు కూడా మనసుంది.
0: So also insects.
1: కానీ
0: but
1: వృక్షములకు, కూరగాయలకు ఇట్లా దానికంతా ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ మనసు లేదు.
0: The trees and all the greenery have got life but not the mind.
1: కనుకనే మనసు లేనిటువంటి దాన్ని ఎంత బాధ పెట్టినా అది హింస కాదు.
0: The one without the mind will never suffer.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
0: All worship with all devotion.
1: కానీ ఇది కాదు భగవంతుడు ఆశించేది.
0: It is not expected from
1: you. ఇవంతా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క సాధనలు.
0: It's all individual ritual.
1: కానీ ఫండమెంటల్ ఈ ప్రాకృతమైనటువంటి ఒక సాధన నీవు చేయాలి.
0: బట్ ది ఫండమెంటల్
1: సామూహికమైనటువంటి సాధన చేయాలి.
0: అండ్ యూ షుడ్ అండర్
1: సామాజిక సేవలు చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సొసైటీ సేవ చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము ఆనందాన్ని అందుకుంటాం.
0: సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: ఈ వ్యక్తిగతమైనటువంటిది ఎంత కాలము?
0: ఇండివిజువల్ డస్ నాట్ లాస్ట్ లాంగ్.
1: ఎంత కాలం చేసినా కానీ ఈ యొక్క ఫండమెంటల్ సామూహిక సేవలు చేయాలి.
0: ఫండమెంటల్ సర్వీస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ సమాజ సేవనే ఎంతో పవిత్రమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ సీక్రెట్.
1: ఎలాంటి వారు ఎలాంటి హృదయంతో అందుకుంటారో.
0: ఇన్ వాట్ ఫార్మ్ ది సర్వీస్ ఇస్ భావం
1: తద్ భవతి.
0: As is the feeling, so is the experience.
1: మనం పవిత్రమైన సేవలు చేసినప్పుడు వారు పవిత్రులుగా రూపొందుతారు.
0: If you offer sacred service, they turn sacred ultimately.
1: కేవలం బాధల నివారణ కాకుండా
0: Not only they are relieved
1: of the pain, gavinchitamu.
0: You also sanctify them.
1: వారిని కూడా అభివృద్ధి గావించటము.
0: You also help
1: వారిని కూడా సాత్వికులుగా గావించటము.
0: You also make them happy.
1: కనుకనే సాత్విక భావం చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: With all the pious feeling,
1: ఎంత శక్తియో అంత సేవ చేయండి.
0: You serve to your extent possible.
1: భజనలు చేస్తున్నారు.
0: Many
1: ప్రొద్దున సాయంకాలం భజన చేస్తున్నారు.
0: In fact, we sing the glory of God.
1: ఆ భజనలు పాడేటువంటి వానికి తృప్తి.
0: The singer will have satisfaction.
1: కాని వినేటువంటి వారికి ఆ విన్నంత వరకు తృప్తి.
0: Listener also will have satisfaction.
1: తరువాత ఆ యొక్క భజన యొక్క ఫలితం ఏమిటి?
0: Later, what is the result, consequence?
1: అది తాత్కాలికమైనటువంటిది.
0: The impact
1: అది భంగురమైనటువంటిది.
0: The influence
1: is చాలా మంది పిల్లలు చెప్పారు భజగోవిందం లోపల.
0: Students recited భజగోవిందం.
1: జన యౌవన గర్వం హరతి నిమిష ఒక అరి నిమిషం కూడా ఉండదు.
0: The pride of wealth and power and youth does not last for long.
1: ఈ విధమైనటువంటి యవనత్వానికి మనం ఎందుకు ఇంత పాటు పడాలి?
0: Why should we struggle hard for this momentary?
1: కదిలిపోయే మేఘముల వలె యవనం కూడా నువ్వు కదిలిపోతుండాలి.
0: All are passing clouds, all vanish.
1: ఈ క్షణభంగురమైనటువంటి యవనం లోపల ఇంత అహంకారం మనకెందుకు?
0: Why should we be egoistic and proud enough because of this momentary youth?
1: ఇన్ని విధమైనటువంటి వాంఛలు మనకెందుకు?
0: Why so many desires?
1: కనుకని దీన్ని కూడా మనం త్యజించాలి.
0: We have to sacrifice them.
1: అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేయాలి.
0: We have to do our duty.
1: కానీ డూ యువర్ డ్యూటీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అంతేకాని దీన్ని మనస్కంగా తీసుకోకూడదు.
0: Do not take it too hard.
1: మంచి కాని చెడ్డ కాని.
0: Good or bad.
1: ఇదంతా నా మంచి కోసమే.
0: Everything is for my good.
1: ఇదంతా భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదమే.
0: It's all God's gift.
1: కాబట్టి ఈ గిఫ్ట్ ను మనము వేస్ట్ చేయకూడదు.
0: We should not waste God's gift.
1: అన్నింటికంటే కాలం చాలా ప్రధానమైనటువంటిది.
0: Time is most important of all.
1: ఈ కాలం మనం అమితంగా వేస్ట్ చేస్తున్నాము.
0: We are wasting time in every possible
1: way. ఉన్నటువంటి 24 గంటల లోపల
0: Within 24 hours.
1: నిద్రాహారములకు ఎంతో కొద్ది కాలం మాత్రమే ఉపయోగపెడుతున్నాము.
0: In fact, for food, raiment and shelter,
1: ముక్కాల భాగమంతా కూడాను దుర్వినియోగం చేస్తున్నాము.
0: All the rest of the time is wasted.
1: ఊరి వారి చింతలు,
0: think of people,
1: ప్రాకృతమైన చింతలు,
0: the worldly thoughts,
1: అపవిత్రమైన భావములు,
0: unsacred thoughts,
1: ఇవన్నీ తలుచుకుంటూ మనం అపవిత్రం చేస్తున్నాం కాలాన్ని.
0: Spoil all the time.
1: కాలమును అపవిత్రం చేయకూడదు.
0: We should not spend time in unsacred.
1: కాలము సార్థకం గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి, అవే కర్మలు.
0: We should render service in order to sanctify the time.
1: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: We have to participate.
1: సమాజ సేవలు చేసేంత వరకు కూడాను మనకు దుర్భావం మనలో ప్రాబల్యంపించవు.
0: So long we serve in the society, there will be no chance.
1: సమాజ సేవలు చేసేంత వరకును ఏ చింతలు మనకు జ్ఞప్తికి రాదు.
0: No worry would be there in your mind if you serve society.
1: ఆ సమాజంలో లీనమైన వ్యక్తికి అహంకారం నిర్మూలమవుతుంది.
0: The one who is in society will not be egoistic.
1: ఈ సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం చేయటమే కాకుండా,
0: not only you kill ego,
1: ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా,
0: there will be no scope for pomp and show.
1: కేవలం మానసిక యొక్క పవిత్రతకు మనం అభివృద్ధి గావిస్తున్నాం.
0: Your mind would be sacred.
1: సర్వ కర్మల కూడాను మనోశుద్ధి కోసమని.
0: All actions would give you the purity of the mind.
1: చిత్తశుద్ధియే కర్మః అన్నది వేదం.
0: The goal of the action is the purity of the mind.
1: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
0: All kinds of service only to purify the mind.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి కర్మలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: Without the purity of the mind, the action is
1: useless. ఎంతనో ధనమును వ్యర్థం చేస్తున్నాము.
0: Many waste time.
1: ఎంతనో కాలమును వ్యర్థం చేస్తున్నాము.
0: Time is wasted.
1: ఎంతనో కర్మను వ్యర్థం చేస్తున్నాము.
0: All actions are also useless.
1: ఒక్కదాని ఎందైనా కూడాను శాశ్వతమైన శాంతి ఉన్నదా?
0: Is there permanent peace out of single action?
1: శాంతి లేనే లేదు.
0: There's no peace whatsoever.
1: వస్తుంది పోతుంది, passing clouds.
0: Peace appears and passes off like a passing
1: cloud. నిత్యమైన సత్యమైనటువంటి ఒక శాంతిని మనం కోరాలి.
0: We should aspire for that permanent peace.
1: అది ఏ మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతి.
0: It should originate out of our heart.
1: ఆ శాంతిని మనం ఆశించినప్పుడే,
0: when we desire that peace,
1: మన సార్థక నామం జగత్తుకంత వ్యాప్తి అవుతుంది.
0: In fact, our name would spread everywhere, all over.
1: ఎన్ని కష్టములకు గురి అయినప్పటికీ ధర్మజుడు శాంతాన్ని వహించాడు.
0: ధర్మజ మెయింటైన్ పీస్ ఇన్ స్పైట్ ఆఫ్
1: ద్రౌపది పరాభవం జరిగే సమయంలో భీముడు లేచాడు.
0: When Draupadi was humiliated, Bhima got up.
1: గద తీసుకుని దుశ్శాసనం పైన పోయాడు.
0: He took that mace and about to fight.
1: అడ్డం పోయాడు ధర్మజుడు.
0: ధర్మజ ఆబ్జెక్టెడ్,
1: నాయన ధర్మమే జయం.
0: బ్రదర్, రైచియస్నెస్ విల్ బి
1: సక్సెస్. మనం ఓడిపోయినటువంటి వారము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి లాస్ట్.
1: వారి స్వాధీనంలో ఉన్నాము.
0: వి ఆర్ అండర్ దర్ కంట్రోల్.
1: వారి ఇష్ట ప్రకారం వారు చేసుకోవచ్చు.
0: లెట్ దెమ్ యాక్ట్ యాస్ దే లైక్.
1: కానీ ఓడిన వానికి వారి పైన యుద్ధం చేయటము అధికారం లేదు.
0: ద వన్ హూ ఇస్ డిఫీటెడ్ కెనాట్ ఫైట్, హ్యాస్ నో అథారిటీ.
1: కనుక నీవు కూర్చోమని చెప్పాడు. ఇలాంటి శాంతమైనటువంటి ఏ కొద్ది మందికో ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ప్రాప్తించదు.
0: ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ పీస్ is at the hands of you, not me.
1: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా శాంతిని మనం వహించాలి.
0: Under any circumstances, maintain your peace.
1: అదే మనకి ఎంతో గొప్ప బలం ఇస్తుంటారు.
0: That gives you the mighty strength.
1: దాని వల్లనే దైవ బలం కూడా మనకు ఏర్పడుతుంది.
0: And there you find love principle.
1: దివ్య శక్తి మనకు ఏర్పడుతుంది.
0: You will have the divine power.
1: భవ్యమైన భావాలు ఏర్పడతాయి.
0: You will have beautiful thoughts.
1: నిత్య సత్యమైనటువంటి శాంతిని పొందుతాము.
0: And you will have that eternal permanent peace.
1: లోకములో శాశ్వతమైన కీర్తిని పొందుతాము.
0: You will have the permanent reputation in this world.
1: ప్రకారం వారు చేసుకోవచ్చు.
0: Let them act as they like.
1: కానీ ఓడిన వానికి వారిపైన యుద్ధం చేయటము అధికారం లేదు.
0: The one who is defeated cannot fight, has no authority.
1: కనుక నీవు కూర్చోమని చెప్పాడు.

0: This word.
1: కౌరవులు ఎంతమందో పుట్టారు?
0: There are many Kauravas.
1: పాండవులు 5 మంది మాత్రమే పుట్టారు.
0: Pandavas are 5.
1: కానీ ఇరువురు పోయారు.
0: Both are gone.
1: కానీ పాండవుల యొక్క కీర్తి,
0: the name of Pandava,
1: సమాజం లోపల ఎంత శాశ్వతంగా నిలిచిపోయింది.
0: The name of Pandavas remained.
1: ధర్మజ అంటే అందరికీ ప్రీతి.
0: Dharmaja is liked by everybody.
1: ధర్మజ, ధర్మం నుండి పుట్టినటువంటి వాడు అతను.
0: ధర్మజ, ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్.
1: ఆ ధర్మం నుండి పుట్టినటువంటి వారికి ధర్మమే తప్ప అధర్మం తెలియదు.
0: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్ ఫాలోస్ రైచస్నెస్.
1: క్షణమునకు మనం అధర్మమే అధర్మమే అధర్మమే.
0: ఎవ్రీ మూమెంట్ వి ఆర్ అన్రైచస్.
1: క్షణమునకు అసత్యమే అసత్యమే అసత్యమే.
0: ఎవ్రీ మినిట్ వి యాక్టర్ బ్లేటెంట్ లైస్.
1: క్షణమునకు హింసనే హింసనే హింసనే.
0: ఎవ్రీ సెకండ్ దేర్ ఇస్ వైలెన్స్.
1: ఎక్కడ అహింస? ఎక్కడ సత్యము? ఎక్కడ పవిత్రత? ఎక్కడ ధర్మము? ఎక్కడా కనిపించడం లేదు. నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి ఆలోచన అంతా ఎందుకు కలిగేది?
0: When there is dharma in this world, how do you expect agitation?
1: ఇన్ని విధమైనటువంటి అశాంతి ఎందుకు జరుగుతుంది?
0: Why restlessness?
1: ఇన్ని విధమైన కలహములు అంతా ఎందుకు ప్రారంభమవుతాయి?
0: Why conflict and fighting?
1: ఈ కల్లోలములు అంతా ఎందుకు వస్తున్నాయి?
0: Why all disturbance?
1: మనలో అది లేకపోవటం చేతనే కల్లోలములు.
0: Because there is no peace within us, there is conflict.
1: యద్ భావం తద్ భావం. తన ఎందు ఉన్నటువంటి దాన్ని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: Everything comes out as a reflection of the inner being, as a reaction.
1: ప్రపంచంలో అల్లరి లేదు.
0: There is no agitation.
1: మానవుని ఎందు ఉంటుందా ఈ అల్లర?
0: It is within you.
1: వాణి యొక్క పనులన్నీ అల్లరి పనులుగానే ఉంటుంది.
0: All your actions are disturbing.
1: వాణి మాటలంతా అల్లరి మాటలుగానే ఉంటుంది.
0: All your words are agitating.
1: కనుక వారి జీవితమే అల్లరి జీవితంగా మారిపోతుంది.
0: So the whole life is of
1: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మ వచ్చినందుకు ఇలాంటి పేరా మనం తీసుకోవాలి.
0: Human life is the rarest of all. Is that the name you should get?
1: మానవత్వం పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
1: దివ్యమైనటువంటిది.
0: డివైన్.
1: భవ్యమైనటువంటిది.
0: న్యూ.
1: జీవించదగినటువంటిది. విలువైనటువంటిది.
0: హైలీ వాల్యుబుల్.
1: ఇలాంటి మానవ జీవితాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి చేసి,
0: వి పుట్ దిస్ హ్యూమన్ లైఫ్ టు సఫర్.
1: పరుల కూడును హింసించి,
0: వి హార్మ్ అదర్స్.
1: పరుల కూడును బాధ పెట్టి,
0: వి సఫర్.
1: తాను అనుభవించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు ఎక్స్‌పీరియన్స్ అల్టిమేట్లీ?
1: కనుకనే మానవుడు మొట్టమొదట ఈ దశేంద్రియాన్ని అరికట్టాలి.
0: సో మ్యాన్ షుడ్ కంట్రోల్ ఆల్ హిస్
1: సెన్సెస్. నోటి నుంచి వచ్చేటువంటి పలుకు పవిత్రమైనదిగా ఉండాలి.
0: వాట్ ఎవర్ యు స్పీక్ షుడ్ బి సెక్రెడ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
1: మీ మాటలు శాంతంగా మాట్లాడు.
0: యువర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
1: కఠినంగా ఉపయోగపెట్టద్దు.
0: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
1: ఈ కర్ణములు ఉంటున్నాయి. ఈ కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
0: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ టు
1: భగవత్ సంబంధమైన విషయాలు విను.
0: ఆల్ రిలేట్ టు గాడ్.
1: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
0: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
1: లోక సమస్త సుఖినో భవంతు. అందరి ఆనందాన్ని నివాసించు.
0: ఎస్పైర్ ప్రే ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్.
1: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడాను మనం ఎంత పవిత్రమో చేసుకోవచ్చు.
0: వి కెన్ సాంక్టిఫై ఆల్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం మనం సాధించినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
0: దెన్ వన్స్ యు హావ్ సెన్స్ కంట్రోల్ యు కెన్ అచీవ్ ఎ లాట్.
1: అందుకోసమని చెప్పారు, నీకే గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత.
0: ఓ గాడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లీజింగ్ టు యూ, ఐఎమ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఓ శాంతమా, నీకే నేను కాకపోతే ఇంక లోకానికంతా విరుద్ధమే.
0: ఇఫ్ ఐఎమ్ నాట్ పీస్ఫుల్, ఐల్ బి అగెన్స్ట్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక శాంతమా, నీవు నా మిత్రుడవు.
0: ఓ పీస్, యు ఆర్ మై ఫ్రెండ్.
1: నీకు నేను దూరం కాకూడదు.
0: ఐ కెనాట్ డిస్టెన్స్ మైసెల్ఫ్.
1: నీకు నేను దూరం అయిపోతే జగత్ తిరిగే నేను దూరం అయిపోతాను.
0: ఇఫ్ ఐ యామ్ అవే ఫ్రమ్ యు, ఐ యామ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద వరల్డ్.
1: ఆ శాంతిని మనం వహించాలి.
0: వి షుడ్ అబ్జర్వ్ పీస్.
1: భగవంతుడు ఆశించేటువంటిది,
0: వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్,
1: నీవు చేసే పూజలు,
0: నాట్ యువర్ వర్షిప్,
1: నీవు చేసే అర్చనలు,
0: నాట్ యువర్ వర్షిప్
1: ఆర్ రిచువల్స్, చేసే దాన ధర్మాలు,
0: ఆల్ ఇట్ యాక్ట్స్ ఆఫ్ క్యారిటీ.
1: చాలా అనుకుంటారు, అయ్యో నేను 10 మూటలు దానం చేశాను.
0: You just, I offered 10 bags of rice.
1: 500 mandiki cheerlu ichanu, panchalu ichanu.
0: I distributed clothing to 500 people.
1: Ee ekkalanta nee income tax raaskovali gaani bhagavantun daggara raayadaniki veelledu.
0: All the accounts can be submitted to the income tax department, not to God.
1: God ki ivanni akkaledu. Ee bhavamto chesanu?
0: God goes by your
1: ee hrudayamto chesanu?
0: With what thought?
1: Ee premato chesanu?
0: With what spirit?
1: Adhe bhagavantun display vastundi.
0: That goes to the account of God.
1: Kanuka manu premato cheyali.
0: Do with love.
1: శాంతంతో మనం భావించాలి.
0: అబ్జర్వ్ పీస్.
1: త్యాగంతో మనం చేయాలి.
0: ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
1: కనుక ఈ 7 విధములైనటువంటి పుష్పములు కూడాను మనం చాలా వరకు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ డివోషన్ వి షుడ్ అక్వైర్.
1: ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నియో తపస్సు చేసి ఈ పుష్పములను సాధించారు.
0: Since ancient times, all the saints and seers, sages of this land could possess all these flowers.
1: మొట్టమొదటి అహింస ప్రథమం పుష్పం అన్నారు.
0: The first flower of non-violence.
1: అది చాలా ప్రధానమైనటువంటిది.
0: It's very very important.
1: పుష్పం ఇంద్రియ నిగ్రహం రెండవది.
0: The second flower of sense control.
1: సర్వభూత దయా పుష్పం మూడవది.
0: Compassion.
1: ఈ నాలుగవది క్షమా పుష్పం.
0: The fourth one, flower of forgiveness.
1: ఐదవది శాంతి పుష్పం.
0: The fifth, faith.
1: ఆరవది తప పుష్పం.
0: And penance.
1: ఆరో ఏడవది ధ్యాన పుష్పం.
0: The flower of meditation.
1: ఎనిమిదవది సత్య పుష్పం.
0: The eighth one is the flower of truth.
1: అహింసలో ప్రారంభమై
0: it begins with non-violence.
1: సత్యంతో అంత్యమైపోయింది.

0: ends in truth.
1: కాబట్టి ఈ ప్రారంభము అంత్యము రెండు చేరినప్పుడే మానవ జీవితం ధన్యమవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ వెన్ వి బ్రింగ్ ఎ కనెక్షన్.
1: భగవద్గీత ఏం చెప్పింది అని ఎవరైనా ప్రశ్నిస్తే,
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్ దట్ గాడ్ లైక్స్,
1: ఈ అనేక రకాల జ్ఞానమును బోధించింది అంటారు.
0: పీపుల్ సే గీత స్పీక్స్ ఆఫ్ విజ్డమ్,
1: భక్తిని బోధించింది అంటారు.
0: ఇట్ స్పీక్స్ ఆఫ్ డివోషన్,
1: కర్మను బోధించింది అంటారు.
0: యాక్షన్
1: కాదు కాదు.
0: నో నో,
1: మొదటి శ్లోకం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫస్ట్ స్టాంజా?
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుచ్చవ మమక పాండవా చేవ కిమ కురువత సంజయ. ధర్మక్షేత్రే, మొట్టమొదటి ధర్మం ప్రారంభమైంది.
0: ద ఫస్ట్ వర్స్ బిగిన్స్ విత్ ధర్మ.
1: మొదటి పదము మొదటి శ్లోకంలో ధర్మము.
0: ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది ఫస్ట్ స్టాంజా.
1: అంత్య శ్లోకంలో అంత్య పదము ఏమిటి?
0: What is the last
1: word? Yatra Yogishwara Krishna yatra partho danudara tatra sri vijayarbhuti dhruvani tir matir mama.
0: The last word of the last verse is mama.
1: Mama.
0: Mama.
1: First word dharma.
0: First word dharma.
1: ఈ లాస్ట్ వర్డ్ మమ.
0: రెండు చేతి
1: మమ ధర్మం, నీ ధర్మాన్ని నీకు బోధించింది.
0: If you connect both, it is mama dharma. Your duty is
1: to. నీ ధర్మం ఏమిటి?
0: What is your duty?
1: నేను మానవుడు, నేను మానవుడిగా బ్రతకాలి.
0: I am a human being. I should lead a human life.
1: I am not animal. I am man. కనుక నీవు మ్యాన్ గా ఉంటున్నప్పుడు మానవుడితైనటువంటి గుణములు చేర్చుకో.
0: Being a man, have manly quality.
1: మానవుడిగా పుట్టి అనిమల్ గా ప్రవర్తిస్తున్నావు.
0: Having been born a human being, you behave like animal.
1: ఈ క్రూరత్వాన్ని నీవు ప్రవేశపెడుతున్నావు.
0: You are cruel.
1: అసత్యంలో ప్రవేశిస్తున్నావు.
0: యు ఆర్ ఆన్ ద పాత్ ఆఫ్ ఫాల్స్హుడ్.
1: కనుక నీవు మానవుడిగా పుట్టినందుకు మానవ గుణములు నేర్చుకోవాలి.
0: As a human being, cultivate human values.
1: కనుక మానవత్వాన్ని పవిత్రం గావించుకోవాలంటే ఇలాంటి ధర్మములంతా మనం నేర్చుకోవాలి.
0: We have to follow human values in order to lead a sacred life.
1: అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కంట్రీస్ వారు ఈ యొక్క అహింసను పాటిస్తూ వచ్చారు.
0: People of all religions, of all faiths, of all walks of life, of all over the world follow this.
1: మానవునికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది.
0: This is very important for everyone.
1: సత్యము అంతకంటే ప్రీతికరమైనటువంటిది.
0: ట్రూత్ షుడ్ బి యాక్సెప్టెడ్ అబౌట్.
1: సత్యమే లేకపోతే జగత్తే లేదు.
0: వితౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: కాబట్టి సత్యం చేతనే జగత్తంతా నిలిచి ఉంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ట్రూత్.
1: భోగ భాగ్యములు, సిరి సంపదలు అన్ని కూడా సత్యాన్నే వరించినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది కంఫర్ట్స్, కన్వీనియన్సెస్, ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
1: సత్యాన్ని ఆశ్రయించినాయి.
0: దేర్ ఆఫ్టర్ ట్రూత్.
1: సత్యమే లేకపోతే ధన ధాన్యములు మనకుండవు.
0: వితౌట్ ట్రూత్
1: భోగ భాగ్యములు ఉండవు. ఏమిటి ఈ భోగ భాగ్యములు? పిచ్చమైన దేహం కోసమా? కాదు కాదు.
0: Without truth you cannot have the grain in the prosperity and the plenty.
1: ఈ భోగములు క్షణభంగరం, వస్తుంది పోతుంది.
0: All that is momentary, it vanishes.
1: దీని కోసం కాదు మానవత్వం రావటము.
0: Human life is
1: శాశ్వతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం పెంచాలి.
0: We should set a permanent ideal.
1: ఆ ఆదర్శాన్ని ఇచ్చే కోసమని మానవుడిగా పుట్టాడు.
0: To lead an ideal life you are born as a human.
1: ఇంతకాలం నీవు బ్రతికావు, ఏం ఆదర్శాన్ని అందించావు?
0: You lived so long, what ideal you have set?
1: ఏమి నీవు సాధించావు?
0: What is that you achieved?
1: అని ప్రశ్న వేసుకుంటే జీరో వస్తుంది ఆన్సర్.
0: If you put a question, you get the zero as the final answer.
1: కానీ మన ఆన్సర్ ఏ మాత్రం సరైనది రావటం లేదు.
0: Our answer is incorrect.
1: ఏదో ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేశాము.
0: We do certain good things in
1: the world. కానీ మంచి పనులు 5 ఉంటుంటే చెడ్డ పనులు 50 ఉంటుంటాయి.
0: Good actions are 5, 50 are wrong deeds.
1: కాదు కాదు. అన్ని మంచి పనులు గానే రావాలి.
0: We should do all that is good.
1: చేసిన చేతలు,
0: actions,
1: పలికిన పలుకులు,
0: words,
1: విన్న వాక్కులు,
0: and thoughts,
1: ఇంకా అన్ని విధాలు నడిచిన నడతలు, అన్ని కూడా మంచివిగానే ఉండాలి.
0: షుడ్ బి ప్రాపర్ అండ్ గుడ్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఈనాటి వరకు నిలిచినాయంటే దీనికి మూల కారణం ఏమిటి?
0: ద నేమ్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ రిమైన్ డౌన్ దిస్ డే. వై?
1: వారు చేసినటువంటి మంచి పనులే దీనికి మూలాధారం.
0: దేర్ గుడ్ యాక్షన్స్ ఆర్ ద టెస్టిమనీ.
1: కనుక మనం మంచి పనులు చేయాలి.
0: వి షుడ్ డు గుడ్.
1: మంచి పనులు అనగా ఏమిటి?
0: వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్?
1: నీకు ఏది ఇష్టమో దాన్నే నీ ఇతరులకు చేయాలి.
0: డూ అన్ టు అదర్స్ యాజ్ యూ డూ అన్ టు యువర్ సెల్ఫ్.
1: కానీ నీ ఇష్టం ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకోని ఇష్టానికి నువ్వు పోతుంటే ప్రయోజనం లేదు.
0: యువర్ లైక్స్ అండ్ అదర్ లైక్స్ కాన్ బి డిఫరెంట్.
1: నీతో ఎవరైనా అసత్యం ఆడితే నీకెంత కష్టమవుతుంది?
0: వోంట్ యు ఫీల్ బ్యాడ్ ఇఫ్ ఎనీవన్ టాక్స్ టు యూ లైస్?
1: కనుక నీవు ఇతరులతో అసత్యం ఆడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్పీక్ లైస్ టు అదర్స్.
1: కనుక నీవు ఏది ఆశిస్తున్నావో దాన్ని ఇతరులకు పంచిపెట్టు.
0: వాట్ ఎవర్ దట్ యు ఎక్స్పెక్ట్, డూ అన్ టు అదర్స్ ఇన్ ద సేమ్ వే.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ధర్మము.
0: దట్ ఈస్ ది ట్రూ ధర్మ ఆఫ్ ద కాండక్ట్.
1: మన హృదయాన్ని, కాన్షియస్ తృప్తిపరచుకోవాలి.
0: వీ షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
1: దేహం కోసం నీవు ప్రాకులాడద్దు.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
1: కోసం నీవు ప్రాకులాడద్దు.
0: నాట్ ఫర్ ద మైండ్.
1: నీ కాన్షియస్, నీ ఆత్మ కోసం నీవు తూడు.
0: సాటిస్ఫై యువర్ మైండ్ ఫస్ట్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్
1: మంకీ. డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
1: కాన్షియన్స్, అది ఆల్
0: ది కాన్షియన్స్, దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆత్మను నీవు అనుసరించు.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: భగవంతునికి తగినటువంటి ఒక ప్రీతికరమైనటువంటి అర్పించు.
0: ఆఫర్ దట్ ఇస్ ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: భగవంతుని యొక్క ప్రీతి చేతనే నీ జీవితం ధన్యమవుతుంది.
0: When God is pleased, your life is redeemed, liberated.
1: కనుక అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ప్రేమ ఒకటి.
0: The fundamental principle for all is love only, love alone.
1: కనుక ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి.
0: Spend your life in love.
1: ప్రేమ ముదిత మనసే కహో.

ఘన ఏక రామనా భక్త జన.

0: Sai Ram, dear listeners, if one wears green tinted glasses, the entire world appears green. Hence, it is clear that everything lies in the way we perceive things in the world around us. In today's discourse, Bhagwan Baba emphasizes the need to control our vision and use it only for good purposes. He asks everyone, especially the youth, not to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: భక్తులందరూ చేరి ప్రేమతో భగవత్ యొక్క స్మరణ చేసిన దినమే నిజమైన దినము.
1: ఇట్ ఈస్ ద డే దట్ ఈస్ వెల్ స్పెంట్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ ఇన్ లవ్.
2: బీదల వేదనని ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల వాక్యనున్న దినము.
1: Verily is the day when we help the poor and the needy, poor Lord, and come to the rescue.
2: Chalvi Bhagavad Kakaru Chappu Dhinamu.
1: It is the day when we share with everybody the mysteries and the glory of God.
2: Atti dhinamu dhinamu kaani, takkini dhinamu rani ikudanu tad dhinamu day.
1: It is only the day well spent. The rest of the days are merely habitual.
2: Prema Swaruplara.
1: Embodiments of love.
2: Ma All India President Srinivasan cheppadu.
1: All India President Srinivasan explained.
2: Vinaya chala telivigala vadani, chaduvugala vadani, chakkaga erpatlanta chestunnadu ani cheppadu.
1: The All India President mentioned that Vinay Kumar is highly educated and works with all his intelligence.
2: Adan cheppinanu cheppakapoyanu prapanchamantai kudanu ee naadu unnatuvanti yokka ashantiki moola kaaranamu yuvakule.
1: Whether he said it or not, the fact is, for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
2: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిలి తన్నెలుగుడు మందమతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్ అండ్ ద లెర్నింగ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫూల్ హూ డస్ నాట్ నో హిస్ ట్రూ నేచర్.
2: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హైర్ లెర్నింగ్, ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ.
2: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
1: ఏబీబీ మెన్ ఆఫ్ ఎమినెన్స్ విత్ డిగ్రీస్ గ్రాడ్యుయేట్ బిఏ ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ,
2: చదువులలోనున్న మర్మం మెల్ల చదవక,
1: వితౌట్ లర్నింగ్ వితౌట్ ఎక్వైరింగ్ ద సీక్రెట్ ఆఫ్ నాలెడ్జ్,
2: చదివితే మేము గొప్ప డిగ్రీలు పొందాము అని గర్వించుతున్నారు.
1: They pride themselves because they could acquire very high degree.
2: ఈ గర్వం వల్ల తన యొక్క సమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
1: Because of this growing ego, they are forgetting the tradition and the culture.
2: సమతం.
1: Their own religion.
2: ఆంగ్ల భాష అవతరించక గాని సమత భేదంబు సన్నగిల్లి.
1: Because of the influence of the English language, the attachment runs on religion and tradition have gone.
2: Sumatam bedambhu sannagillagane samskarambhu samasipoyi.
1: With the loss of religion and tradition, they have forgotten their own innate nature and culture.
2: Samskarambhu samasipoyagane.
1: The movement that is gone from samskara.
2: Samskara.
1: Samskara culture.
2: భారతదేశం భాగ్యమే అణిగిపోయి.
1: ద వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భాగ్య ఈజ్ లాస్ట్.
2: ఎక్కడ చూచినను అల్లకల్లోలములే.
1: Everywhere you find disturbances and agitations.
2: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికమునందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క గౌరవము సన్నగిల్లిపోయినది.
1: ఇన్ ఆల్ ఫీల్డ్స్ రైటియస్నెస్ స్పిరిచువల్ ఫీల్డ్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ దేర్ ఇస్ నో మొరాలిటీ దేర్ ఇస్ నో స్టాండర్డ్.
2: మానవత్వం అనగా కేవలం మర్యాదనే లేకుండా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మ్యాన్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్ ఇస్ నాట్ ఆనర్డ్ టుడే.
2: అందరు కూడాను బిచ్చగాళ్ళుగానే తయారయ్యారు.
1: ఈవెన్ ద మిలియనర్స్ ద టాప్ పీపుల్ ఆఫ్ ఫ్లూయెంట్ పీపుల్ దే ఆల్ హావ్ బికమ్ బెగర్స్.
2: కూటి పేద పిచ్చిమెత్తుతున్నాడు.
1: అండ్ వి ఫైండ్ ఎ పాపులర్ బెగింగ్.
2: కోటీశ్వరుడు పిచ్చిమెత్తుతున్నాడు.
1: ఈవెన్ మిలియనర్ ఆల్సో బెగ్స్.
2: కానీ ఎవరు ఇందులో పెద్ద, ఎవరు ఇందులో చిన్న?
1: హూ ఇస్ ఎ గ్రేటర్ హైయర్ బెగర్ దాన్ ది అదర్?
2: నిజంగా చూస్తే కూడి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హస్ నో ఫుడ్ టు ఈట్ ద పాపర్ ఈస్ గ్రేటర్ దాన్ ద మిలియనేర్.
2: కోటీశ్వరునకు కోట్టకు ఉండి కూడాను ఒక నయా పైస ఇవ్వడు.
1: ఎ రిచ్ మ్యాన్ ఎ మిలియనేర్ హాస్ ఎ లాట్ ఆఫ్ మనీ విత్ హిమ్ full of money but he doesn't give.
2: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
1: They don't extend their support to any sacred service, to any good project.
2: కాని పేరు ప్రతిష్టలకైనా తనకు ఎంత గొప్ప వారైనప్పటికీ పెద్ద ఫోటోలు వేసి ఒక పేపర్లో వేస్తారు.
1: But these rich people struggle for name and fame. They want that big size photograph to be printed.
2: Kani tana yokka karmalu chuste naya paisa kuda nu iligavadu.
1: But actually in action you don't find him giving in charity even single naya paisa.
2: Ilanti paristhiti lopala ee naadu yuvakulu chaala utsahanga munduku jaragali.
1: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
2: దేశం బాగుపడవాలంటే ఈ యువకులే, యూతులే చాలా ముందుకు రావాలి.
1: ఫర్ ద కంట్రీ టు ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్ ది యంగ్స్టర్స్ యూత్ మెన్ అండ్ విమెన్ టు కమ్ ఫార్వర్డ్.
2: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి
1: అండ్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దే హ్యావ్,
2: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
1: ద కైండ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ద హెల్త్ దే హ్యావ్,
2: వారి ఎందు ఉన్నటువంటి బుద్ధి శక్తి
1: అండ్ ది ఇంటెలిజెన్స్ దే కమాండ్,
2: మరి ఎవరి ఎందుకు కూడా లేదు.
1: Is not noticed among anybody.
2: వారు తరచినా ఏమైనా చేయగలరు.
1: If young man decides, he'll be able to do anything.
2: కనుక తన ఎందున్నటువంటి యొక్క శక్తి, ఆ ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి సర్వమును కూడా అడిగి,
1: and in fact he is putting under check all the physical power, the mental power and the power of the self, ఆత్మశక్తి
2: అంతా సమాజమునకు ఉపయోగపెట్టాలి.
1: And they have to divert all these powers for the service of mankind.
2: Chinna chinna vishayalaku ee yuvakulu ento balahinulu aipothunnaru.
1: Even small matters the youth have become so weak.
2: Kani 16 samvatsaralu pillavadu chuste bakka padipoyi untadu.
1: But at the age of 16 we find a young man so thin and weak.
2: Karanam emti?
1: Why?
2: Annam leka kadu.
1: Not that he has no food.
2: Tindi leka kadu.
1: Not that he has no food.
2: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
1: Because the mistake lies here. His senses are weak. He made them weak.
2: Senses are weak అయిపోయినప్పుడు మానవుడు పూర్తి బలహీనుడైపోతాడు.
1: When one's senses are weak, the man becomes totally weak.
2: కనుక senses ఏ మానవుని యొక్క ప్రాణము.
1: Therefore senses form the very life of man.
2: ఇట్టి శక్తిని ఈనాడు దుర్వినియోగం చేస్తున్నారు యువకులు.
1: యంగ్స్టర్స్ ఆర్ మిస్యూజింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ టుడే.
2: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
1: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ద సొసైటీ
2: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
1: దే నీడ్ టు సేఫ్ గార్డ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
2: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశం రక్షించాలి.
1: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
2: అప్పుడే మనం సరి అయినటువంటి మానవులు అవుతాం.
1: Then only we can call ourselves true humans.
2: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్లకు ఎక్కువ ధర్మం ప్రోత్సాహపరుస్తున్నారు.
1: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
2: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
1: Thus parents are committing a mistake, a sin.
2: వారి చేతనే పిల్లలంతా చెడిపోతున్నారు.
1: The children are spoiled today by very parents.
2: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఈ వారి స్వేచ్ఛ.
1: Parents should give them money to the extent necessary.
2: Too much స్వేచ్ఛ ఎట్లయిపోతుందంటే, too much money makes a wrong.
1: By giving too much of money, they commit many wrong things, mistakes.
2: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
1: Therefore, we should make proper use of money.
2: Don't waste money.
1: Don't waste money.
2: Misuse of money is evil.
1: Bhagavan says, misuse of money is evil.
2: Don't waste food.
1: Don't waste food.
2: Food is God.
1: Food is God.
2: Time waste. Time is God.
1: And then you should not waste the time.
2: Kalga manamu waste chesedi untadu dhanamu food.
1: But all that we waste today is money and food.
2: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
1: దట్స్ రీజన్ వై వి ఫైండ్ యంగ్స్టర్స్ ఆర్ టోటల్లీ స్పాయిల్డ్.
2: ఇంకా పిల్లల యొక్క యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
1: వాట్ కైండ్ ఆఫ్ లుక్స్ దే షుడ్ హ్యావ్?
2: ఒక క్షణమైన కూడాను స్థిరంగా ఉంచదు.
1: దేర్ లుక్స్ ఆర్ నాట్ స్టడీ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
2: ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తుంటుంది.
1: ఇట్ గోస్ ఆన్ వేవర్ లుకింగ్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్.
2: కాకి దృష్టి వలే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది లుక్ ఆఫ్ ఎ క్రో.
2: దేనిని చూసినా కానీ ఆశపడటం.
1: అండ్ దే ఆస్పైర్ దే డిజైర్ వాట్ ఎవర్ దే సీ.
2: అంటే ఎలాంటి డిజైర్స్? తప్పుడు డిజైర్స్.
1: వాట్ కైండ్ ఆఫ్ డిజైర్స్? బ్యాడ్ డిజైర్.
2: కనుక కన్నులు మొట్టమొదట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వన్ షుడ్ కంట్రోల్ వన్స్ ఓన్ లుక్స్.
2: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
1: నేత్రా ది ఐ is the shastra, the sacred text.
2: Drushtini manam sakkaga pettukunnappude manaku drushti anta kudanu sakkaga untadi.
1: When we correct our drushti, the vision, the whole srushti creation would be divine.
2: Kanaka meeru chedda drushtini meeru chudakoddu.
1: So don't have bad looks.
2: Annintini aashinchakoddu.
1: Don't desire everything.
2: College ki pothuntaru pillalu.
1: Boys go to college.
2: Nenu unna satyanni cheptunnanu, meeru em anukokandi.
1: Bhagavan is telling the naked truth. You accept it.
2: ఎక్కడైనా ఎవరైనా స్త్రీలు పోతుంటే కదా రోడ్ లో వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
1: When women pass by along the road, the boy on the cycle would drop the cycle and start staring at them.
2: దీని వలన యాక్సిడెంట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
1: And that's the reason why they are met with accidents.
2: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడాను మరింత యాక్సిడెంట్ అవుతుంది.
1: And the number of accidents are more in the case of motorcycle.
2: కాని పోయేది మోటార్సైకిల్.
1: And in fact, there's got a motorcycle with him.
2: కాని చూచేది బజార్.
1: But he goes on watching bazaar streets.
2: గర్ల్స్ కాలేజీకి ముందుగా పోతే.
1: And if you go across the girls' college.
2: కాని వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంది.
1: They concentrate their looks on the college.
2: ఇందుకోసం ఆ కన్నులు ఇచ్చినది.
1: For that reason the eyes are given to you.
2: కన్నులు ఇచ్చినది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక కాదు కాదు కాదు కాదు కైలాసవాసుని కన్నులారా కాంచేందుకు కదా.
1: You know why eyes are gifted to you? Is it to look at everything hither and thither? It's only to watch the divine manifestation of God.
2: కనుక ఈనాడు కన్ను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
1: Much of the mistake lies with our looks.
2: నువ్వు మాటలు చూస్తామా అంటే,
1: and we watch the words,
2: మంచి మాటలే రావటం లేదు.
1: We are not uttering good words at all.
2: అంత చెడ్డ పలుకులే.
1: And we use all bad words.
2: వీరు బాగున్నారా, వారు బాగున్నారా, వీరందమా, వారందమా అని అందాన్ని గురించి మాట్లాడతారు తప్ప ఆనందాన్ని గురించి మాట్లాడటం లేదు.
1: We go on speaking about anda, the beauty, and we forget to discuss ananda, the bliss.
2: ఆనందంలో ఉన్నటువంటి అందము, అందమే ఆనందము, ఆనందమే అందము.
1: In fact, the true beauty anda lies in ananda, the bliss. And that bliss itself.
2: ఇలాంటి దృష్టిని మా యువకులు అరికట్టాలి.
1: And the youngsters should control their bad looks.
2: ఎందుకంటే పోయేటువంటి వారి మనం వచ్చినటువంటి మానవత్వం.
1: And we have taken upon ourselves the human life.
2: మనకి ఇచ్చినటువంటి కన్నులు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక చిత్ర విచిత్రం చూడటా కనుక.
1: Eyes are gifted to us to watch the mysteries and the glory of God around.
2: కానీ అందం చందం చూడటాన్ని కాదు.
1: Eyes are not gifted to watch the beauty.
2: ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమైనా కలిసినా వాళ్ళంతా ఇంకా పిచ్చి పిచ్చి మాటలే.
1: And if three boys gather, They indulge in vain talk, useless talk, gossip.
2: ఈ యూజెస్ టాక్ వల్ల, యూజెస్ దృష్టి వల్ల, యూజెస్ చెప్పడం వల్ల మానవుడు మనిషి కాకుండా రాక్షసుడు అయిపోతున్నాడు.
1: Man has become a demon today because of useless talk, because of useless looks, because of bad audition or hearing.
2: మన టంగు ఎంత మంచిది.
1: Our tongue is so good.
2: దీన్ని వర్ణించినారు.
1: And it is narrated.
2: జిహ్వే.
1: And it is.
2: కసగ్ని.
1: And it has got all the
2: మధురస్యత్వం.
1: And it speaks sweetly.
2: ఇలాంటి మధురమైనటువంటి పలుకులు పలకడానికి టంగు ఇచ్చింది.
1: The tongue is given so that our talk will be sweet.
2: అంతే గాని చెడ్డ పలుకులు పలకకూడదు.
1: The tongue is not given to you to speak bad words.
2: కనుక మనము టంగును చక్కగా పవిత్రంగా ఉపయోగించుకోవాలి.
1: Therefore we should make use of our tongue in a sacred way.
2: కనులను ఇచ్చింది ఎందుకు తెలుసా? చెప్పాను.
1: భగవాన్ ఎక్స్ప్లెయిన్ వై ఐ
2: సర్కిల్ కాదు.
1: ఇట్స్ నాట్ టు లుక్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
2: సుందరమైనటువంటి భగవంతుని యొక్క అందమును చూచాను.
1: ది ఐస్ ఆర్ గివెన్ జస్ట్ లుక్ ఎట్ ది బ్యూటీ అండ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
2: దారిలో ఎక్కడైనా దేవాలయం కనపడితే దేవాలయం కనపడదు వాడుకు.
1: ఇఫ్ దే పాస్ బై ఏ టెంపుల్ దే డోంట్ నోటీస్ ఇట్.
2: దేవాలయంలో పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
1: బట్ దే వాచ్ ఓన్లీ లేడీస్ దట్ పాస్ బై ద టెంపుల్ అండ్ దే డోంట్ లుక్ ఎట్ ద టెంపుల్ అట్ ఆల్.
2: ఇది ఆ వాళ్ళకు దృష్టి.
1: ఇస్ దిస్ ది కైండ్ ఆఫ్ లుక్స్ దే హావ్?
2: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లుక్స్ దృష్టి అండ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లిసనింగ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ దట్ వీ స్పీక్ ద మానవా హ్యూమన్ హాస్ బికమ్ రాక్షస దానవ.
2: కనుక ఈనాడు యువకులు అనేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: Therefore, youngsters must be very careful today.
2: తన ఇంద్రియములను తను కంట్రోల్ చేసుకుని
1: he should have self control.
2: అప్పుడు అన్నిటిని చూడవచ్చు.
1: That self control you can look around.
2: అప్పుడు ఏ తప్పు కూడా కనిపించదు.
1: There'll be no mistake at all.
2: ఏ దోషము ఉండదు.
1: There'll be no defect whatsoever.
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
2: పిల్లలపై ఉన్నటువంటి ప్రేమ వల్లనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
1: Bhagavan is explaining all these things because of his infinite love for the youth of this country.
2: మీలో మీరు దాచి పెట్టుకోవచ్చు.
1: You may hide these things within yourself.
2: కాని నేను దాచుటకు వీలు కాదు.
1: But Bhagavan will not hide anything. It is not possible.
2: మరి జరిగేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the truth what is happening.
2: ఈ దీన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవుడు మానవుడిగా ఉండగలడు.
1: When we understand, cognize the truth and conduct ourselves, we are true humans.
2: కనుక మనం పెద్దవాళ్ళైనటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా దీంతో అతి జాగ్రత్తగా ఊహించాలి.
1: The eldest parents in particular should be highly careful.
2: Koduku premaga undavachunu.
1: You may love your son.
2: Nee premanu nee koduku paina choopu.
1: You can certainly shower your love on your son.
2: Kaani tannu chedipoyetuvanti margam paina choopakoddu.
1: But you should never show him the wrong path.
2: Vaadu chedipothe evariki peru? Tandrike peru.
1: The boy is spoiled is the father who gets the bad name.
2: కనుకని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: Therefore it is said, mother is God, father is God, teacher is God, guest is God.
2: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుంటారు.
1: And today even mother doesn't appear to be good.
2: కానీ తండ్రి చూస్తే ఏమైతే కోపడతాడో ఏమనుకుని అతనిపైన కోపము.
1: The young man is full of anger towards his father because he is afraid that he may shout at him.
2: Talli tandri ante motta motta janmaku mulakaram talli tandrulle.
1: And in fact the parents are responsible for the life given to us.
2: Elanti paristhithulu endeyanu kodunu talli tandrulnu hrudayapurvakanga preminchali.
1: Under any circumstances we have to love our parents.
2: Na talli motta motta devata.
1: My mother is the first god.
2: Tandri rendava devudu.
1: And father is next very god.
2: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
1: As the god who is protecting me.
2: ఈ తల్లియే నన్ను రక్షిస్తున్నారు.
1: And is the mother who is taking care of me.
2: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటిని కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము?
1: Forgetting mother and father, what is the fun of doing many of the activities?
2: కనుక ఇలాంటి యాక్షన్స్ అంతా కూడాను మన సేవాదారు వాళ్ళు యువకులు అనేటువంటి వాళ్ళు అరికట్టాలి.
1: The Sevadal people, youngsters, should control all the evil tendencies.
2: ఎవరు ఎంత అడ్డు తగిలినప్పటికీ
1: there may be obstacles, whatever may be,
2: దాన్ని ఉల్లంఘించి
1: they should go beyond,
2: మన ప్రాణమేను ఇచ్చి
1: they should resist and sacrifice their life,
2: మన సరి అయినటువంటి ఒక తత్వమును దారిలో పెట్టాలి.
1: And we should keep ourselves right in the right direction, set right.
2: కనుక యువకులు అనేటువంటి వారు
1: యంగ్స్టర్స్
2: ఎక్కువ ధనము వేస్ట్ చేయకూడదు.
1: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ.
2: కానీ మాటలు కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు.
1: అండ్ దే షుడ్ నాట్ మిస్యూజ్ దేర్ వర్డ్స్.
2: మౌనమును వహించండి.
1: దే షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
2: మౌనం కలహం నాస్తి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ సైలెన్స్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్ వాట్స్ ఎవర్.
2: కానీ ఈనాడు ఓ శ్రీనివాసు చెప్పాడు.
1: శ్రీనివాసన్ సెడ్ నా
2: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
1: శ్రీనివాసన్ సెడ్ బెటర్ యూ లెర్న్ స్కిల్స్ ఆఫ్ టెక్నాలజీ.
2: కానీ ఇది టెక్నాలజీ కాదు, ట్రిక్నాలజీ.
1: ఇట్ ఈస్ నాట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎ ట్రిక్నాలజీ.
2: ఈ ట్రిక్ వల్లనే మానవుడు చాలా చెడిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ ట్రిక్స్ మ్యాన్ ఈస్ రూయినింగ్ హిమ్సెల్ఫ్.
2: ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు కానీ చక్కగా ట్రిక్స్ నేర్చుకోలేదు.
1: హీస్ లెర్నింగ్ పికింగ్ అప్ ట్రిక్స్ బట్ నాట్ టెక్నాలజీ.
2: కానీ టెక్నాలజీ లోపల ఇలాంటివి లేనే లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో ట్రిక్స్ ఇన్ టెక్నాలజీ అట్ ఆల్.
2: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చుతున్నావు.
1: And they are converting technology into tricks.
2: Vidyarthulara,
1: students,
2: yuvakulara,
1: youngsters,
2: meerandaru kuda adi jagratha vahinchali.
1: All of you should be highly careful.
2: Mana perunu manam nilabettukovali.
1: We should uphold our own identity.
2: Mana kutumbam yokka perunu manam nilabettali.
1: We should keep up maintain the
2: family yokka dinni nu kaapadali.
1: We should maintain the prestige of the family, good name of parents.
2: Motta motta vyakti.
1: First individual.
2: End of the samasti.
1: Next to society.
2: Mood of the prasti.
1: And third one, first one is
2: the
1: individual.
2: Samajamu yokka dini kuda manam kaapadali.
1: Therefore, the best is the individual should maintain the prestige of samasti, of society.
2: Prahladuni chaduku pampichadu Hiranyakashipudu.
1: Hiranyakashipu father sent his son Prahlada to schooling.
2: Kani teachers chala neetulanta bodhincharu.
1: The teachers taught him all ethics, morals.
2: కానీ ఒకనాడు తండ్రికి పిలిచి తొడపైన కూర్చొని పెట్టుకుని నాయన ఏమి నేర్చినావు నీవు.
1: One day father called him, made him sit on his lap and asked him, son, what have you learned?
2: తండ్రి నేర్చితే అన్ని విద్యలు.
1: The boy said, I learned all forms of knowledge.
2: ఏది ఒకటి చెప్పు అన్నాడు.
1: Then the father asked, repeat one, tell me one you have learned.
2: చదివితి ధర్మార్థ కామమోక్షంబులునే.
1: He said, the boy said, I have learnt all the four essential objectives of life, dharma, artha, kama, moksha.
2: Chadivithi dharmartha kama moksham bulune chadivithi garavu pekkuru.
1: I have learnt many, many forms of knowledge.
2: Chadivulalo marvam ella chadivithi tandri annadu.
1: Father, I have learnt the very secrets and the mystery of knowledge.
2: Yedi aa oka chadivinatundi goppadi okkate enavu cheppamannadu.
1: And the father said, tell me one, the greatest that you have learnt.
2: Character is very important.
1: Character is very important.
2: Character లేనటువంటి వాడు పశువుతో సమానము.
1: The one without character is equal to an animal.
2: అనేటప్పటికి తండ్రి కోపం వచ్చింది.
1: The father was angry.
2: ఈ విధంగా చెప్పేటప్పటికి అందరికి కూడాను చాలా ఆశ్చర్యం వేసింది.
1: All were very much surprised listening to the answer.
2: ఒక ఆమెను పిలిచాడు.
1: And he called a lady.
2: ఈమె ఎవరు అన్నాడు.
1: He said, who is she?
2: She is my mother అన్నాడు.
1: Prahlada said,
2: కానీ మదర్ కాదు, సర్వెంట్.
1: ఈజ్ జస్ట్ ఎ సర్వెంట్.
2: ఈమె నా మదర్ అన్నాడు.
1: అండ్ హీ కాల్డ్ హర్ యాజ్ హిస్ మదర్.
2: ఆడవారిని అందరినీ పిలిచాడు.
1: ఆల్ విమెన్ వర్ కాల్డ్ టు కమ్.
2: వీళ్ళందరూ ఎవరు అన్నారు.
1: యాస్ హూ ఆర్ దే.
2: చిన్నవారందరూ నా చెల్లెండు, పెద్దవారందరూ నా అక్కలు.
1: హీ సెడ్, ఆల్ యంగర్ టు మీ ఆర్ మై సిస్టర్స్, యంగర్ సిస్టర్స్, ఎల్డర్స్ ఆర్ ఎల్డర్స్.
2: ఈ విధంగా చెప్పేటప్పటికీ తల్లికి బుర్ర తిరిగింది.
1: It had got an impact on the father.
2: వీని పైన ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను పిలిచాడు.
1: And out of anger, he summoned the spiritual gurus, teachers.
2: కానీ వారిని పిలిచి వాళ్ళని చక్కగా దండించాడు.
1: And they were called and they were punished.
2: ఇవి నేర్పవలసింది.
1: This is the teaching that you are supposed to give him.
2: ఈ పిల్లలకి ఏమాత్రం నేర్పకూడదు.
1: You should not teach such things to children.
2: వారు సహజంగా వారు పెద్దవారైపోతారు.
1: They naturally grow.
2: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు.
1: యాక్చువల్లీ దే గెట్ ఇన్ టు దిస్ పాత్.
2: తండ్రి చెప్పేటప్పటికి వారికి భయం వేసింది.
1: అండ్ ఆల్ టీచర్స్ వర్ అఫ్రైడ్ ఆన్ లిసనింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ ది ఫాదర్.
2: కానీ స్కూల్ కు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడాను కొట్టి తిట్టి దండించినారు.
1: The boy was beaten. He was punished repeatedly there in the school.
2: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
1: Then the boy said,
2: Guruji, మీరందరూ కూడా నాకు బోధించేటువంటి బోధకులా.
1: Teachers, do you really teach me?
2: తండ్రి హరిచేయరుమనేది తండ్రి తండ్రి.
1: Who is the father? He is the true father if he asks me to go closer to God.
2: అట్నే గురువులు కూడాను నాకు బోధించాలి.
1: Likewise the teachers should teach me.
2: ఇది బోధించకుండా ప్రాపంచికమైనటువంటి విషయవాసనలో నన్ను ముంచిపెట్టున్నాను.
1: But on the other hand you are teaching me all worldly matters.
2: ఇది నాకు అక్కర్లేదు.
1: This I don't want.
2: అక్కడి నుంచి బయలుదేరాడు.
1: And he started returning.
2: హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్.
1: He started singing the glory of God, name of God, హరి బోల్ హరి బోల్.
2: హరి అంటే మించినటువంటి వారు లేరు.
1: There's no one beyond Hari God.
2: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
1: And no one is greater than Ishwara, God himself.
2: ఈశ్వరుడే అందరికీ ముఖ్యము.
1: Ishwara is most important for everybody.
2: సర్వుడు ఎందుకు కూడా ఉన్నటువంటిది ఈశ్వరుడే.
1: Is only Ishwara who is present in everyone.
2: ఈశ్వర సర్వభూతారాం.
1: Ishwara is present in all beings.
2: కనుక అట్టి ఈశ్వరాన్ని బోధించాలి.
1: That divine principle should be taught.
2: ఆ విధంగా మీరు కూడాను బయలుదేరిపోయి మీరు ఒక ప్రహ్లాదురోజుగా భావన పెట్టుకుని మీరందరికీ దైవత్వాన్ని పూజించడానికి దైవత్వాన్ని తరించడానికి తగినటువంటి ఉత్సాహాన్ని అందించాలని నా ఆశ.
1: భగవాన్ డిజైర్స్ దట్ ది యూత్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ గో లైక్ దట్ ప్రహ్లాద షేరింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ షేరింగ్ దిస్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ విత్ ది మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ.
2: ఈ సొసైటీని మనం మార్చడామంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
1: When once you get into the society and sing the glory of God,
2: దీన్ని ముందుగా మన ఇంటిలో మనం ప్రారంభించాలి.
1: It should begin at home.
2: ఇంటిలో తల్లిదండ్రులకు బోధించి
1: ఫస్ట్ we should teach our parents.
2: తల్లిదండ్రులకు తల్లి తండ్రి మీరు మాకు సరైన మార్గంలో బోధించాలి.
1: They should address their parents first to teach them the correct things.
2: మీరు దేహాన్ని మాత్రమే పోషించగలరు.
1: I can only take care of the body.
2: కానీ ఆత్మతత్వాన్ని ఎవరు పోషించగలరు?
1: But who can maintain the principle of the self?
2: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
1: God is only the refuge of the forlorn.
2: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
1: So make us to look into the depths of the divinity.
2: ఆనాడు తల్లి చాలా ఆనందించి గొప్ప వంటనంతా చేసి తటలో వడ్డించింది.
1: That day the mother was very happy and made all delicious items and served them on the plate.
2: ఇవన్నీ కూడా కేవలం పాంచ భౌతికము దుర్బలమైన కాయము.
1: It is all the body that is so weak with senses.
2: ఈ పాంచ భౌతికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: This body being weak of senses is bound to fall, is bound to vanish someday or other.
2: ఇన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్ళిపోతుందో.
1: I may eat and eat, then I would drop this body, I do not know.
2: ఇది కేవలము ఒక విధమైనటువంటి పశుపక్షి ప్రగాదులనే భుజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
1: Is it the nature of a human being to spend the time by merely eating and sleeping?
2: కాదు కాదు కాదు.
1: No.
2: క్షణం కూడా నువ్వు భగవచ్చింతనే ఉండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వన్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
2: అదే మాకు నేర్పవలసినటువంటిది.
1: దట్ ఈస్ ద టీచింగ్ వీ ఎక్స్పెక్ట్.
2: అదే మాకు వెంటాదంటా ఇంటా కంటా ఉండేటువంటిది.
1: ఓన్లీ గాడ్ హూ ఈస్ విత్ అస్ అబౌవ్ అస్ బిలో అస్ అరౌండ్ అస్ ఇన్ అస్.
2: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ది ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఆల్ పేరెంట్స్ టు షో ది సీక్రెట్ పాత్ టు దేర్ చిల్డ్రన్.
2: గురువులు
1: then teachers
2: గురువులు కూడాను ఇదే మార్గమును అనుసరించాలి.
1: దే షుడ్ ఆల్సో ఫాలో ద సేమ్ పాత్.
2: గురువులంతరు ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
1: ద టీచర్స్ టుడే జస్ట్ టీచ్ బేసింగ్ ఆన్ దేర్ టెక్స్చువల్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
2: ఇవన్నీ కూడా కేవలము ఈ టెక్స్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు కానీ ఇది టెక్స్ట్.
1: బాయ్స్ టేక్ ది టెక్స్ట్ విత్ టెస్ట్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ద టెస్ట్.
2: రియాలిటీని మనం చూడాలి.
1: So we have to look at, be watchful of the reality.
2: కనుక మీరందరూ వెళ్లి ఒక్కొక్క స్కూల్ ఎందు కాని పిల్లలు ఎందు కాని తెలియని బోధనలు చేయాలి.
1: Therefore, you have to visit every school in the neighborhood. Teach them proper things.
2: ఎక్కడైనా వెళ్లే సమయం లోపల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటుంటే వాళ్ళకు రెండు చెంపర్ వేయండి.
1: As you go along on the way, If anyone indulges in gossip or vain talk, slap him.
2: వాడు తిరిగి కొట్టినా పర్వాలేదు, మీరు దెబ్బలు తినండి.
1: Doesn't matter even if he returns, but yet you slap him.
2: కానీ మొట్టమొదట వాడిని శిక్షించాలి.
1: First you have to punish.
2: మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పరస్త్రీలను నిందించటము మంచిది కాదు.
1: Being born as a human being, to stare at women, it is a big mistake.
2: పరస్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పనులు నిందించరా?
1: And if you stare at women naturally, your own people would be stared at by others.
2: నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, వీరందరినీ మాత్రం జగత్ వదిలిపెడుతుందా?
1: Do you mean to say that your children, your daughter, the wife and mother would be spared by the rest of the community?
2: కనుక పరులను ప్రేమించి, పరులను గౌరవించి నీ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Therefore love others, respect others, so that you will be loved and respected.
2: స్త్రీలు గాని, పురుషులు గాని,
1: men or women,
2: women గాని లేక యువకులు గాని, యువతులు గాని,
1: men or women, youngsters, youth,
2: అందరు కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: All should develop the human quality.
2: కనుక ఈనాడు యూత్ ను మనం ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని.
1: భగవాన్ ఎస్టాబ్లిష్ ది యూత్ వింగ్ in order to see that the youth would be perfect to take up this auspicious task. Bhagwan has been giving this message.
2: Vallu margadarshakulaga undali,
1: that the youth should be ideal.
2: Inadu youth anetunte vallu bazarlo terigi ishtamachinattuga pothuntunte vallu youth e kaadu.
1: The youth behave in a wayward way. They cannot call themselves youth or youngsters.
2: Adi kevalam youth anetunte gardulu.
1: They are not youth, they are donkeys only.
2: Kanuka avi kaadu manam nerchavalsindi.
1: Is not the donkey way we should follow?
2: Donkey ishtamachinattu arustupothuntadi.
1: Donkey goes on moving about making sounds.
2: Kani you are not donkey.
1: You are not donkey.
2: Karani you manchi vadi god.
1: You are not the donkey, but you are god verily.
2: Ee pavitramainatundi oka manavatvanni manam nilipukovali.
1: And we should maintain the sacred human quality.
2: Mana gauravanni manam nilipukovali.
1: We should uphold our dignity and prestige.
2: కనుక ఇదియే యూత్లు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ ఆఫ్ యూత్.
2: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులు అంతా చదువుతుంటారు.
1: సమ్ యూత్ గో త్రూ ద బుక్స్ సీక్రెట్లీ, సిల్లీ బుక్స్.
2: అది చాలా మరింత చెడుతున్నది, మరింత చెడుతున్నది.
1: అండ్ రియల్లీ ఇట్ స్పాయిల్స్ యూ ఫర్దర్ అండ్ ఫర్దర్.
2: టెక్స్ట్ బుక్ బయట పెట్టుకుంటారు.
1: They keep the textbook outside.
2: ఈ నావల్స్ బుక్ లోపల పెట్టిస్తారు.
1: And they hide the novels inside.
2: చదివేదంతా నావల్స్.
1: But they read novel.
2: కానీ బయట చూసేవాడుకు ఓ టెక్స్ట్ బుక్ చదువుతున్నాడే.
1: But outers think that they are reading textbooks.
2: కనుక టీచర్స్ ని కూడా మోసం చేస్తున్నారు.
1: They are deceiving teachers also.
2: కనుక మీరు సరైనటువంటి ఒక మార్గం అనుసరించి,
1: you should follow the correct path.
2: నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి.
1: And you can openly declare that you are a human being.
2: నేను మానవుడే కాని నేను పశువు కాదు.
1: I am a human being, not animal.
2: కనుకనే ఇట్టి నిజమైనటువంటి ఒక పేరు మీరు తెచ్చుకోవాలి.
1: Get the true title of a human being.
2: ఆ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకున్నప్పుడే,
1: then once you have human values,
2: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అన్ని కూడా విలువ ఎక్కుతున్నాయి.
1: In fact, all that you hear, all that you acquire, all that you see will be valuable if only you live up to the nature of a human being.
2: Kaluka prema swarupulara,
1: embodiments of love.
2: Ee paina prema entano unnadi naaku.
1: Bhagavan loves you very much.
2: Naa premaku ittidi attidi emi vyathyasam cheyakoddu.
1: In fact, no one can differentiate, no one can estimate, no one can guess the love of Bhagavan.
2: Kaani naa prema, naa premani.
1: Bhagavan's love is unequal.
2: ఎవరేం అనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమి భయం లేదు.
1: Even if you have no love for him, but Bhagavan is not bothered about it.
2: ఎందుకంటే చాలా మంది నన్ను కూడా నువ్వు దూషిస్తుంటారు.
1: There are many people who criticize him.
2: ఇంతమందియో పేపర్ లో వేస్తుంటారు.
1: Many people put it in newspapers.
2: న్యూసెన్స్ అంతా వేస్తుంటారు.
1: న్యూస్ పేపర్స్ విత్ న్యూసెన్స్.
2: బయట దేశం యొక్క న్యూస్ ను కూడా తీసుకుని వచ్చి వీళ్ళు వేస్తుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే బ్రింగ్ ఓవర్ హియర్ ఆల్ ద న్యూస్ అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్.
2: అవుట్ సైడ్ అనుసరించేటువంటి వాడు వీడు నిజమైనటువంటి న్యూస్ పేపర్ వాడా?
1: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ వాట్ ఆల్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, కెన్ హీ బి ఎ ట్రూ జర్నలిస్ట్?
2: ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా?
1: ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్.
2: ట్రూ జర్నలిస్ట్ ఆ విధంగా అనుసరించడు.
1: ఎ సిన్సియర్ జర్నలిస్ట్ విల్ నెవర్ ఫాలో దట్.
2: తాను అనుభవించినటువంటిది తాను మాత్రం వేయగలడు. కానీ పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్ లోనూ ఏ అమెరికాలోనూ ఇక్కడ చేసినటువంటివన్నీ వీళ్ళు విని దీన్ని అనుసరిస్తున్నాము. వీళ్ళు కేవలం కుక్కలు వంటి వాళ్ళు.
1: ఎస్ట్రో జర్నలిస్ట్ విల్ రిపోర్ట్ వాట్ ఆల్ దట్ హీ నోస్, వాట్ ఆల్ దట్ హీ ఎక్స్పీరియన్స్, వాట్ ఆల్ దట్ హీ హస్ విట్నెస్డ్. హీ విల్ నాట్ రిపోర్ట్ ఎనీథింగ్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఫార్ ఆఫ్ డిస్టెన్సెస్ లైక్ అమెరికా అండ్ అదర్ ప్లేసెస్. హీఈస్ నాట్ ఎ జర్నలిస్ట్, హీఈస్ టోటలీ ఏ డాగ్.
2: ఏదో ఒక డాగ్ అరుస్తుండాలంటే ఇంకొక బజార్ లో ఉన్నట్టు డాగ్ అరుస్తూ ఉంటాడు.
1: When a dog in a street starts barking, there will be another fellow dog barking in the neighboring street.
2: కనుక ఇంకొక దాన్ని అనుసరించేటువంటి డాగ్స్ ఏ కానీ నిజమైనటువంటి మానవులు కాదు.
1: It is only the nature of the dog to follow another dog, and it's not befitting for a human being.
2: ఎవరే అనుకున్నప్పటికీ మన సత్యం మనది.
1: That people say a number of things, but you stand for truth.
2: Truth is inside.
1: Truth is inside.
2: Truth is you.
1: Truth is yourself only.
2: You are truth.
1: You are truth.
2: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
1: You are truth, you will be able to resist.
2: దాన్ని లెక్కనే చేయకూడదు.
1: Don't bother about it.
2: ఏమైనా అంటున్నారా అన్ని.
1: When anyone says anything, let them go on.
2: ఏదో కుక్కలు వస్తున్నాయి.
1: Let dogs bark.
2: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
1: Well, you don't need to be mindful of that.
2: కనుక ఈ విధంగా విమర్శించేటువంటి వారిని మనం కుక్కల వారే చూడాలి, కానీ మనం ఏమాత్రం మనుషుల వారే చూడకూడదు.
1: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
2: ఇది అసూయ వల్లను.
1: They are born out of jealousy.
2: ఈ జెలసీ వల్ల మన పేరు పెద్దగా వస్తుండదే అని చాలా అసూయ చేత స్వామి యొక్క పేరును తిరగొట్టాలని చూస్తుంటారు.
1: Out of jealousy because of glorious name that has been spreading far and wide. They just speak like that.
2: స్వామి దగ్గరికి ఇంత మంది వస్తున్నారు.
1: So many thousands, lakhs of people come to Bhagavan.
2: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
1: Who sent you invitation?
2: No
1: invitation whatsoever.
2: నీవు చేర్చుకోవచ్చు ఇంత మందిని.
1: Well, can you gather that group for yourself?
2: No.
1: Impossible.
2: 10 మంది కూడా నువ్వు నీ దగ్గర చేరరు.
1: Even 10 people will not gather around you.
2: కారణం ఏమిటి?
1: Why?
2: నీలో ఆ మంచితనం లేదు.
1: Because you don't have goodness within you.
2: Goodness is anitni God ga lagutundi.
1: It is only the goodness that is divinity, God, that draws everybody near.
2: Kanuka manamu prapancham lopala entano chustunnamu entano vintunnamu.
1: In this world we see a lot, we have been hearing many things.
2: Prema swaroopulara,
1: embodiments of love.
2: Mee premanu meeru chelipukokandi.
1: Never spoil your love.
2: Mee premanu meeru emaatramu kodanu పరుగు చేసుకోకండి.
1: అండ్ నెవర్ హైడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్.
2: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
2: ఫాస్టర్. అప్పుడే మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ యూ బి ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ కెన్ హ్యావ్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
2: అప్పుడే మీరు మానవులు అవుతారు.
1: దెన్ ఓన్లీ యూ డిజర్వ్ టు బి కాల్డ్ హ్యూమన్.
2: లేకపోతే దానవుడు అయిపోతాడు.
1: ఆర్ ఎల్స్ యువర్ దానవ ఆర్ ద డెమన్స్.
2: కనుక ఎవరి మాటలు వినకండి.
1: సో డోంట్ పే హీడ్ టు వర్డ్స్ ఆఫ్ ఎనీబడి.
2: మీరు విన్నటువంటి విషయాలు మనసులో దాచుకోండి.
1: వాట్ ఆల్ దట్ యు హర్డ్ హియర్ ట్రెజర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
2: దైవత్వాన్ని నిరంతరం కూడా హృదయంలో నిలుపుకోండి.
1: ఇన్స్టాల్, ఇంప్రింట్ ది డివినిటీ ఇన్ యువర్ హార్ట్ కంటిన్యూస్.
2: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
1: దెన్ ఓన్లీ యుల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారేమో.
1: Are you feeling painful because Swami is putting things across plainly?
2: దీనికి ఆనందించాలి గాని మీరు ఏమాత్రం కష్టపడకూడదు.
1: You should feel happy that because Bhagavan has stated facts in front of us.
2: దైవత్వం ఎవరికీ కనరాదు.
1: Divinity is not apparent, is not conspicuous.
2: ఇది కనిపించి అడ్వర్టైజ్ చేసేటువంటిది కాదు.
1: God is not for advertisement.
2: ఈ తప్పుడువే అన్ని అడ్వర్టైజ్లతో జరుగుతుండేది.
1: It is only the falsehood. The wrong that goes in a different way, perverted way.
2: ee paper chudandi, oka paper lo oka advertisement.
1: In every paper you find advertisement.
2: Advertisement bommalu, advertisement vishayalu.
1: You find all the columns full of advertisements with photographs.
2: Kaani ee editors ku enta matram buddhi ledo emuto nenu cheppalenu.
1: But their foolishness, absence of sense prevailing them is missing.
2: Foolishness,
1: multiple foolishness.
2: నిజంగా వాళ్ళు మనుషులుగా ఉంటుంటే ఇలాంటి తప్పులు అంత వేయరు.
1: If they are true humans, they never act in a perverted way.
2: తనకంత ఇంట్రెస్ట్ ఉంటుంటే తాను స్వయంగా వచ్చి తాను చూచి ఆనందంగా.
1: You are really interested, come here and experience in true depth and spirit.
2: ఏదో విన్నటువంటివన్నీ వేసుకోవటం.
1: Not all that is heard is simply heard and accepted.
2: ఇది కేవలం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
2: కాంటూ కాకుండా మనము చదివేటువంటి వాళ్ళు కూడాను సరైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ అట్లీస్ట్ నో ద ట్రూత్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
2: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి మీరు మెరుగుతురండి, తప్పక మిమ్మల్ని జయించేటువంటి వాడు జగత్తులో ఒక్కడు కూడా ఉండడు.
1: నో ద ట్రూత్, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే, ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నో వన్ కెన్ కాంకర్ యూ, నో వన్ కెన్ విన్ ఓవర్ యూ.
2: ఒక్కరు కూడా మిమ్మల్ని దండించేవాడు ఉండడు.
1: There will be no one who can dare enough to punish you.
2: నీవు సత్యాన్ని పాటించు.
1: Observe truth.
2: నీ సత్యమే నీకు సాక్షి.
1: And you, the very principle of truth is the witness.
2: కనుకనే మనసుకు మనం సాక్షి.
1: And in fact, we are the witness for the mind.
2: గుణముకు గుణం సాక్షి.
1: And it is the virtue that is the witness.
2: మూర్ఖుకు మూర్ఖం సాక్షి.
1: And foolishness is the witness to a fool.
2: కనుక ఈ ఫూల్ మనం కాకూడదు.
1: We should never be fools.
2: భగవంతునికి అర్పించేటువంటి పూలు కావాలి.
1: We should not be fools. We should be pool of flowers, a fitting offering to God.
2: అంతేకాని మనము పూలుగా ఉండవలసినటువంటి, హృదయ పుష్పంగా ఉండవలసినటువంటి మనము పూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
1: Instead of being a flower, the pool, the fragrance, it is most inappropriate and misfortune to act like a fool.
2: అకు మనం సాక్షి.
1: And in fact, we are the witness for the mind.
2: గుణముకు గుణం సాక్షి.
1: And it is the virtue that is the witness.
2: మూర్ఖునికి మూర్ఖం సాక్షి.
1: And foolishness is the witness to a fool.

0: misfortune to act like a fool.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇంకా 3 దినములు ఉన్నవి.
0: We have a couple of days to go, 3 days.
1: ఇంకా ముందు ఎంతనో చెప్పవలసినటువంటి ఉన్నాయి.
0: There are lots of things to be stated to you.
1: మిమ్మల్ని సచ్చేసే నిమిత్తమే నేను ఇంత పరికు చేసుకున్నాను.
0: In order to correct us out of his infinite compassion, Bhagavan is mentioning these things.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
0: Love and love and love alone.
1: ప్రేమ ఒక్కటి నిలుపుకోండి మీరు చాలు.
0: Keep up, maintain that love that is in this.
1: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైనే కాదు.
0: Not the love towards all world things.
1: భగవంతుని పైన ప్రేమ.
0: Concentrate, focus your love on law, on God.
1: అప్పుడే మీరు బాగుపడతారు.
0: Then only you will be correct and
1: perfect. ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
0: With all this education knowledge, what is the use?
1: ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎడ్యుకేషన్ తయారవుతుంది.
0: Today education led to agitation.
1: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
0: So we should never be agitated.
1: Education.
0: Is education important and not agitation?
1: ఈ ఎడ్యుకేషన్ కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
0: ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
1: ఎడ్యుకేషన్ గ్రంథముల నుంచి వస్తుంది.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టెక్స్చువల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
1: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
0: ఎడ్యుకేర్ కమ్స్ ఫ్రమ్ విదిన్, అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుక ఈ ఎడ్యుకేర్ మనము చేపట్టాలి.
0: సో వీ షుడ్ డిటర్మిన్ టు అక్వైర్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ అనేటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ.
0: ఎడ్యుకేర్ కంటైన్స్ the quintessence of human values, the truth, righteousness, peace and love.
1: అది మీ హృదయంలో ఉంటుందది.
0: That lies latent in your heart.
1: ఇలా లోకం యొక్క ఎడ్యుకేషన్ బుక్ లో చూడవచ్చు.
0: And the worldly knowledge education you can obtain by referring books.
1: ఇది బుక్ కేవలం ఒక ముక్కు వంటిదే.
0: Book is a sort of ముక్కు or nose.
1: రావచ్చు పోవచ్చు, రావచ్చు పోవచ్చు.
0: Just as the mukku or the nose inhales and exhales, you read and forget.
1: Kani educare anetvantidi.
0: But educare.
1: Niswasam vantidi.
0: It is equal to the breath.
1: Ee breath ni vadutve, you sarvam kulinu pranam vadunnatte.
0: When once breath is gone, you are dead and gone.
1: Divyatma swaruplaina vidyarthulara.
0: The students.
1: Pillalanta chala manchivare.
0: All students, children are very good.
1: Maa pillalu. బంగారు వంటి పిల్లలు.
0: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డ్ అండ్ గోల్డ్.
1: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకు 14 క్యారెట్స్ బంగారు కూడా ఉండవచ్చు.
0: బట్ హౌఎవర్ ఈవెన్ దిస్ గోల్డ్ దేర్ ఇస్ 14 క్యారెట్ గోల్డ్ ఆఫ్ లెసర్ వాల్యూ.
1: కాదు కాదు కాదు, మీరు 26 క్యారెట్స్.
0: బట్ యూ షుడ్ బి 26 క్యారెట్ గోల్డ్.
1: ఈ గోల్డ్ ఏమాత్రం కూడా తగ్గించలేదు.
0: అండ్ the gold value should never be less, should never come down.
1: Kanuka aa vidhanga unte,
0: you are like that,
1: mee andariki kudanu nenu ento sahayam chestanu.
0: Bhagavan is prepared to help you, bless you.
1: Aarthikanga,
0: financially,
1: paramarthikanga,
0: spiritually,
1: anniti endu kudanu meeku sahayam chestanu.
0: Bhagavan will help you in every aspect of your life.
1: Kanuka manchiga sariyina bidhiga tayaru kaandi.
0: Therefore Bhagavan wants you to be perfect. That you should be good.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: That you should get a good name.
1: మన భారతీయులే ఈ వేదాన్ని మర్చిపోతున్నారు.
0: Bharatiyas, natives of this land are forgetting Veda.
1: విదేశీయులు వచ్చి దీన్ని నేర్చుకుంటున్నారు.
0: Foreigners are learning.
1: ఈనాడు విదేశీయులు మన లాంగ్వేజ్ని కలుపుతున్నారు.
0: And the foreigners also, they are able to pronounce correctly the Sanskrit language.
1: Ding dong well. Push it in the well.
0: But whereas Indians are satisfied with ding dong well, push it in the well.
1: ఇది మన భారతీయులు నేర్చుకోవటం.
0: This is the knowledge that Bharatiyas are.
1: కాదు కాదు, భారతీయులు పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: Bharatiyas, inhabitants of this land, should know the sacredness, sanctity of this country.
1: భారతదేశమందు నిజమైనటువంటి యొక్క తత్వం ఏమిటి?
0: What is the divine nature of Bharat?
1: తల్లి ఎవరు?
0: హూ ఇస్ మదర్?
1: భారతదేశం నందు నీతియే తల్లి.
0: అండ్ ఇట్ ద మొరాలిటీ దట్ ఇస్ ద మదర్.
1: నీతియే తల్లి.
0: అండ్ అడ్హెరెన్స్ టు ఎథిక్స్ ఇస్ ద ఫాదర్.
1: నిజాతియే ఫాదర్.
0: ఇంటెగ్రిటీ ఇస్ ద ఫాదర్. ఆనెస్టీ.
1: శాంతమే చెల్లెలు.
0: అండ్ ద పీస్ ఇస్ సిస్టర్.
1: ధైర్యమే బ్రదర్.
0: అండ్ ద కరేజ్ ఇస్ బ్రదర్.
1: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని
0: వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్.
1: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం.
0: బట్ వీ ఫర్గెట్ ఇట్ అండ్ వీ గో బై అదర్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్, జస్ట్ మ్యాన్.
1: కనుక

0: మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు.
1: We should not have this association or relationship which is bad.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వారి సహాయం చేస్తావు, ఎలాంటి వారితో స్నేహం ఉంటావు, అలాంటి వాడి నీవు అవుతావు.
1: As is the company, so you become. Your behavior depends upon the people among whom you move, mingle.
0: కనుక కావలసినంత టైం ఉంది కనుక ఇంకా ముందు ముందుకు మీకు అంత తెలపవలసినవన్నీ చాలా తెలుపుతాను.
1: There are lots of things to be told to you. Bhagavan in his infinite mercy agreed to reveal us, tell us many more things to come.
0: నాకు ఎవరితోనా భయం లేదు.
1: Swami has no fear at all.
0: నా సత్యం పైన నేను చూసుకుంటున్నాను.
1: Bhagavan is truth and it depends, relies on the truth.
0: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు.
1: Let anybody think whatsoever.
0: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు?
1: Because Bhagavan is truth. He is not afraid of anybody.
0: కనుక ముందు అన్ని కూడా బయట పెడతాను.
1: And in future, Bhagavan is going to reveal many, many more things.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 13th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba remarked that parents also play a great role in shaping the thoughts and behavior of youth. He explained that children should be given freedom, but only to the required extent. Thank you, and Sairam from the Radio Sai team.

0: రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ ఆఫ్ భగవాన్ బాబా ఆన్ ది ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ ఆఫ్ ది ఇలస్ట్రియస్ సేజ్ ఆదిశంకర, డెలివర్డ్ ఆన్ 7th September 1996. Along with the nectarine narration of Shankara's story, Bhagavan also explains the physical evolution of man over ages and the spiritual evolution of man as he progresses towards the absolute truth of oneness with God. Listen and reap bliss.
1: Taruva taruva puttu taruvu mananayambu

0: I repeatedly.
1: Taruva taruva puttu taruvuna alayambu.
0: By repeatedly.
1: ఒక చెట్టు కొమ్మ ఒకదానితో ఒకటి అనేక పర్యాయములు రాపిడి జరిగినప్పుడు అందు నుండి అగ్ని ఆవిర్భవిస్తుంది.
0: By repeatedly rubbing one branch against another branch, there comes out the fire.
1: Taruva taruva puttu taruva taruva puttu dadini ghrutamu.
0: By churning
1: chilukutu chilukutu raga peragu nundi perugu nundi venna prarambham avutundi.
0: By churning again and again, out of curd you get butter.
1: Taruva taruva puttu tanuvuna tatvambu. విచారిస్తూ రాగా తన యందే దివ్యత్వమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
0: ఆన్ ఎంక్వైరీ వన్ విల్ ఫైండ్ అవుట్ ద డివినిటీ విదిన్.
1: సాధనమున్న పనులు సమకూరు ధరలోన దేనికైనను మానవ ప్రయత్నము అత్యవసరం.
0: ఫర్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
1: శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతే జానాత్ కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. మనము నడవడానికి కానీ మాట్లాడటానికి కానీ తినడానికి కానీ వ్రాయడానికి కానీ చదవడానికి కానీ అన్నీ కూడాను ఒక అభ్యాసం చేతనే మనకు లభ్యమవుతుంటాయి.
0: వీ హ్యావ్ దిస్ ఈటింగ్ రైటింగ్ టాకింగ్ వాకింగ్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఓన్లీ.
1: రీడింగ్ రైటింగ్
0: ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
1: అదేవిధంగానే దివ్యత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దానికి కూడా తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద డివినిటీ వీ షుడ్ ఆల్సో మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: తట్టలో పెట్టుకున్నటువంటి పదార్థం పొట్టలో చేరాలంటే చేతికి నోటికి పని పెట్టాలి కదా.
0: ఫార్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వీ షుడ్ పుట్ సమ్ వర్క్ టు ద హ్యాండ్ సో యాస్ టు క్యారీ ద ఫుడ్ టు అవర్ స్టమక్.
1: అట్లు కాక తట్టలో ఉన్నటువంటి పదార్థం పంచపక్ష ప్రమాణం అని 100 పర్యాయములు చెప్పినప్పటికీ మన పొట్ట నిండదు.
0: By repeating the menu, your hunger will never be appeased.
1: అదే విధంగానే కేం రామ కృష్ణ గోవిందాని నామ ఉచ్చరించినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you chant the name of God, Rama and Krishna.
1: దానికి తగినటువంటి ఒక క్రియారూపంలో మనము సమాజ సేవలు చేయాలి.
0: Appropriate to the name that we say, we should also take to action.
1: సమాజ సంక్షేమాన్ని హృదయమునందు ఉంచుకొని ఎట్టి కర్మలు ఆచరించినప్పటికీ అవి భగవత్ కర్మలుగానే రూపొందుతాయి.
0: Keeping in view the welfare of the society, whatever action we undertake, it is bound to be sacred.
1: కానీ ఈనాటి మానవుడు ఆ విధమైనటువంటి ప్రయత్నములకు పాల్పడక కేవలం అన్నీ కూడాను సులభంగా లభ్యం కావాలని ఆశిస్తుంటాడు.
0: Man is not trying to make any sort of effort today. He wants easy path for everything.

0: పాల నుండి వెన్న ఏ విధంగా బయటపడుతున్నదో,
1: జస్ట్ యాజ్ యూ డ్రా ద బటర్ అవుట్ ఆఫ్ ద మిల్క్,
0: నువ్వుల నుండి నూనె ఏ విధంగా మనకు ఆవిర్భవిస్తుందో,
1: యాజ్ యూ గెట్ ద ఆయిల్ అవుట్ ఆఫ్ ద తిల్ సీడ్స్,
0: పువ్వు నుండి పరిమళము మనకు ఏ విధంగా లభ్యమవుతున్నదో,
1: జస్ట్ యాజ్ యూ స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్,
0: పాలము నుండి మధుర రసము మనకు ఏ విధంగా అప్పుడు ఆనందాన్ని అందిస్తున్నదో,
1: జస్ట్ యాజ్ ద స్వీట్ జ్యూస్ గివ్స్ యు ద ప్లెజర్,
0: కర్ర నుండి నిప్పు బయలుదేరినట్టుగా ప్రతి దివ్యత్వం కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపమై ఆవిర్భవిస్తున్నది.
1: ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: దీనిని వేదాంతము ఏకం సత్ప్రాభూదావదంతి, ఉన్నది ఒక్కటే, అది అనేకంగా కనిపిస్తూ ఉంటుంది.
1: ద వేదాంత టెల్స్ యూ ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ ఇట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: కానీ ఇప్పటి పరిస్థితి ఎందు, ఈనాటి ప్రాకృత విద్యార్థులు ఎందు కాని యువకులు ఎందు కాని అనేక విధములైనటువంటి ఆపోహలకు చోటిచ్చి సత్యనిత్యమైనటువంటి ఒక దివ్యత్వాన్ని విస్మరించి అసత్యమే ఒక విధమైనటువంటి సత్యంగా భావించి కాలమును వ్యర్థం చేసుకోవటం కాకుండా కర్మను కూడా నువ్వు వ్యర్థం చేసుకోవటం కాకుండా కాయాన్ని కూడా నువ్వు నిరంతరం గావించుకుంటున్నారు.
1: బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ అమంగ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ వీ ఫైండ్ దే డెల్యూటెడ్ దే హావ్ గాట్ మిస్అండర్స్టాండింగ్ దే హావ్ నో టోటల్ ఐడియా ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్ అండ్ దే వేస్ట్ దేర్ టైమ్ అండ్ ద బాడీ యాక్షన్ టు.
0: రూపములు భిన్న భిన్నంగా మనకు గోచరించవచ్చును.
1: Forms may be many.
0: ఆ రూపములకు తగినటువంటి పేర్లు కూడా మనం పెట్టుకోవచ్చును.
1: We may also name them.
0: కానీ ఒక్కొక్క పదార్థములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అనుభూతులు కూడా మనం అనుభవించవచ్చును.
1: We may also experience out of every object.
0: కానీ అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క తత్వము ఒక్కటేనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ పోయినటువంటి వాడే శంకర్లు వారు. అది ఏ అద్వైత సిద్ధాంతం.
1: It is the doctrine of Shankara, the theory of non-dualism, that speaks of the fundamental principle being one and the same.
0: Vittanam naatam,
1: we have sown a seed.
0: Oka maamidi vittanam naatam,
1: we have sown a seed of a mango.
0: Kontha kaalamunaku adi vrutchanga roopondindi.
1: After some time it grows into a tree.
0: Ee vrutchamlo oka saaku saakalu enta kodano abhirudhi ayinayi.
1: It branches repeatedly.
0: Kaani aa vrutcham nandu aneka vandala aakulu untunnayi.
1: That tree has hundreds and hundreds of
0: aneka vela pushpamlu untunnayi.
1: It has thousands of flowers.
0: Aneka vandala kaayalu untunnayi.
1: It has hundreds of fruits.
0: Kaani kaayalaku pushpamlaku sambandham lenattuga kanipistundi.
1: It appears as though there is no relationship between
0: aakulaku kommalaku emittamentu sambandham lenattuga kanipistundi.
1: It appears as though there is no relationship in the branch.
0: Vaati phalathamlu kodanu bhinna bhinnanga kodanu maanavuniki andistuntunnayi.
1: Our experiences also out of those parts are different.
0: Kaayalaku ochi uruguyi vesukochunu.
1: We make use of the fruits for
0: ఆకులు తీసి తోరణాలు కట్టుకోవచ్చును.
1: లీవ్స్ ఆర్ యూజ్ ఫర్ బంటింగ్,
0: ఎండిపోయిన కొమ్మలు తీసి పొయ్యిలో ఫైర్ వుడ్ మాదిరి ఉపయోగపెట్టుకోవచ్చును.
1: ద డ్రై బ్రాంచెస్ ఆర్ యూజ్ యాజ్ ఫైర్ వుడ్,
0: ఫలములు తీసి భుజించవచ్చును.
1: ఫ్రూట్ కెన్ బి
0: పార్టెడ్. వీటి పదములు కూడాను భిన్న భిన్నంగానే ఉంటున్నాయి.
1: అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో డిఫరెంట్ పార్ట్స్.
0: బీజం మాం సర్వభూతానాం, ఈ కొమ్మలకు రెమ్మలకు ఆకులకు పువ్వులకు కాయలకు ఫలములకు అన్నింటికీ ఆ విత్తనమే మూలాధారము.
1: It is the seed which is the main principle and the basis for all the leaves and the branches and the fruits thereof.
0: ఈ విత్తనమే లేకుండా వృక్షమే లేదు.
1: Without the seed there is no tree.
0: వృక్షమే లేకుండా కొమ్మలే లేవు.
1: Without tree there is no branch.
0: కొమ్మలే లేకుండా ఆయక కాయలు లేవు.
1: Without branches there is no leaves.
0: ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఆధారపడి
1: each one depends on the other.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించేటువంటిదే దివ్యత్వమైనటువంటి అద్వైతము.
1: It is the principle of non-dualism that speaks of the divinity as one principle.
0: జగత్తునకు భిన్న భిన్నంగా రూపొందించవచ్చును. కానీ విచారణ శక్తి యందు మనం ఇది చేసినప్పుడు ఇందులో మూలాధారమైన తత్వము ఒక్కటే మనకు గుర్తింపజేస్తుంది.
1: ఇన్ దిస్ అపారెంట్ ఎఫీమరల్ వరల్డ్ యు ఫైండ్ వెరైటీస్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ బట్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: నిన్న చెప్పాను శంకర్ల వారు కాలడీలో పుట్టి తండ్రి మరణించగానే తల్లిని ప్రార్థించి ఆమె యొక్క అనుమతి చేత సన్యాసము స్వీకరించి గోవిందు అనేటువంటి ఒక గురువు దగ్గర ప్రవేశించాడు వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క పఠన కోసం.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే శంకర్ వాజ్ బోర్న్ ఇన్ దట్ విలేజ్ కాలడీ అండ్ హీ లాస్ట్ హిస్ father at an engage with his permission of the mother, he could become a renunciant and approach a guru by name Govinda, learn shastras.
0: Govinda yokka guruvu Gaudapadulu.
1: Gaudapada is the preceptor of
0: Gaudapadulu anetunte oka atanu aneka vidhamainatunte oka rugvedamu nunchi ee ekattvam anetunte tattvanni rukkulunu veru chesi.
1: It was Gaudapada who separated out rukkus out of Rugveda.
0: తద్వారా ఇతనికి మూడు విధములైనటువంటి ఒక తత్వములుగా ప్రబోధించి అనేక విధములుగా కూడా శంకర్ని తరబీదు చేశాడు.
1: He trained Shankara in this idea of Trinity, threefold path.
0: 14 సంవత్సరములు పూర్తి కాక పూర్వమే నాలుగు వేదములు ఆరు శాస్త్రములు పఠించి తర్క వ్యాకరణ మీమాంస ఇలాంటి యొక్క శాస్త్రములు కూడాను అతను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.
1: Before he attained the age of 14, he could learn all four Vedas, six shastras, tarka, mimamsa.
0: Shraddha kaliginatunte variki kaalam ye maatram addu raadu.
1: When once one has this steadfastness, time will not come on the way.
0: Annintikini kaalame pradhanamu kaalame pramanamu.
1: In fact, the time is the main one and the impotence and the stand.
0: Kanukane Shankaral varu kaalayana maha కాల కాలాయ నమః కాలదప్రమాయ నమః కాలాతీతాయ నమః కాలస్వరూపాయ నమః కాలనియమితాయ నమః అంతా టైమే ఇంపార్టెంట్.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ టైమ్, టైమ్ ఇస్ ఇంపార్టెంట్.
0: పుట్టిన బిడ్డ పెరిగి వృద్ధి నుండి వృద్ధుడు కావాలనేటప్పటికీ కాలమే ప్రమాణంగా తీసుకుంటుంది.
1: A child who is born will take some time to age and become old.
0: పుట్టగానే చైల్డ్ అని పేరు పెడుతున్నాము.
1: At the time of birth we call a child.
0: 10 సంవత్సరం ఒక బాయ్ అంటున్నాము.
1: At the age of 10 boy.
0: 30 ఇయర్స్ కు మ్యాన్ అంటున్నాము.
1: At the age of 30 man.
0: 75 ఇయర్స్ కు గ్రాండ్ ఫాదర్ అంటున్నాము.
1: At the age of 75
0: ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒకడే కానీ కాలానుగుణ్యంగా వచ్చినటువంటి ఒక రూపనామములే ఈ యొక్క భిన్నములు.
1: Therefore the child, boy, man and grandfather are one and the same individual, but it's based on the variance of time.
0: కనుకనే శంకరుల వారికి శ్రద్ధ అధికంగా ఉండటం చేతనే 14 సంవత్సరం లోపలనే అన్ని విధములైనటువంటి శాస్త్రములు కూడాను పూర్తి చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ డీప్ ఇంట్రెస్ట్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ శంకర కుడ్ అక్వైర్ ఆల్ ద నాలెడ్జ్.
0: ఒకనాడు శంకరుని యొక్క ప్రభావాన్ని ఒక శక్తి సామర్థ్యాన్ని గుర్తించాలని సంకల్పించి గోవిందుడు అతనితో వాదోపవాదమునకు పూనుకున్నాడు.
1: One day, in order to judge the capacity and the power of Shankara, Govinda, his preceptor, wanted to test him. Meaning, he was prepared to argue with
0: Guru
1: his teacher.
0: Guru to cheyataniki punukunna samayamnadu ati vinaya vidheyatanto kudinatunte vaadu Shankarudu.
1: Shankara is one of great humility.
0: Vidya vinaya sampanneni vidyarthiki vinayame chaala bhushanam.
1: For a student, humility is the real decoration.
0: Ee vinayame lekapothe vidyane manaku praaptinchadu.
1: Without humility you cannot learn anything.
0: Kalukane guruvuto vaadopavadanku punukuniki purvamu guruvuku namaskarinchi meeto vaadam cheyataniki arugya ivvandi ani praaptinchadu.
1: He sought in all humility for permission from his guru to argue with him.
0: Guruvuto aagna teeskoni guruvutone vaadanaku prarambhinchadu.
1: With his permission he started to argue with his guru.
0: Ee vaadamulo atyanta adbhutanga guruvu yokka vakyamulanu ఖండిస్తూ శాస్త్రములకు విరుద్ధం కాకుండా వేదములకు ఏ విధమైనటువంటి అడ్డు తగలకుండా భౌతికమైనటువంటి యొక్క ప్రాకృత మార్గములకు ఏ విధమైనటువంటి యొక్క భిన్నం కలగకుండా నివృత్తి మార్గంలో ప్రవృత్తి లక్షణాన్ని చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: శంకర స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ ఇన్ ఎ వండర్ఫుల్ వే విత్ హిస్ టీచర్. ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎండార్స్డ్ బై వేదిక్ టెక్స్ట్ అండ్ హి టాట్ ది ఇన్వర్డ్ పాత్ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ అవుట్వర్డ్.
0: సమయమునందు 2000 సంవత్సరములకు పూర్వము
1: 2000 ఇయర్స్ అగో
0: గొప్ప గొప్ప పండితులంతా కూడా ఉండేటువంటి వారు.
1: దేర్ ఆర్ మెనీ గ్రీక్ స్కాలర్స్.
0: ఈ పండితులందరూ కేవలము ఈ విద్యను ఆధారం చేసుకుని ధన సంపాదన నిమిత్తమై విద్యను ధారవోస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ స్కాలర్స్ ఆఫ్ దోస్ టైమ్స్ మేడ్ యూజ్ ఆఫ్ దర్ నాలెడ్జ్ టు ఎర్న్ మనీ.
0: కానీ విద్య అనేటువంటిది కేవలము జ్ఞానం కోసం అనేటువంటి సత్యాన్ని వాళ్ళు విస్మరించారు.
1: They have forgotten the basic truth that the knowledge is for the wisdom.
0: ఈనాటి కూడాను అనేక మంది విద్యార్థులు కూడాను విద్య అనేటువంటిది కూటి కోసం ఏర్పడినటువంటిదనిగా భావిస్తున్నారు.
1: But many students consider today that education is for
0: కాదు ఇది చాలా పొరపాటు.
1: But it's wrong.
0: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
1: Therefore we have to work for food, whereas for education is for wisdom.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి శంకరులు ఈ పండితులను ఏ విధంగా మార్గంలో పెట్టాలి? వీరింత గొప్పవారైనప్పటికీ కావలసినంత విద్య ఉంటున్నది కానీ దానిని దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని సరైన మార్గంలో తెచ్చిపెట్టాలి అని అనేక విధమైనటువంటి శ్రమలకు పాటుపడ్డాడు.
1: Shankara could recognize the mistake among these scholars and pandits. He wanted to correct them because they were misusing all the knowledge on hand in those
0: times. దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: What are the reward out of it?
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై.

0: అరవిందదలాక్షుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా యోచన చేయు మానవా మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Right from the time you get up from bed until you retire, you struggle hard for your own living and to acquire all the forms of education. You spend all the time forgetting the lotus feet of God.
0: నే పుస్తకముల్ పఠించితిని,
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ బుక్స్,
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్,
1: ఐ రెడ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్
0: నిశ్చలమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్.
0: నీ హస్తయుగంబు మోర్చి పరమాత్ముని భక్తితో కొలువలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయును ధాత్రి నిరర్థకముల్ కదా మానవా, ధాత్రి నిరర్థకముల్ కదా మానవా.
1: ఓ మ్యాన్, ఆల్ యువర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఈజ్ యూస్లెస్ ఆన్ అర్త్ టుడే ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ రెస్పెక్ట్ పే సాల్యుటేషన్ అని టు ద ఫీట్ ఆఫ్ గాడ్.
0: శంకర్ల వారు కంటిదారలు కార్చాడు.
1: శంకర్ వాజ్ షెడ్డింగ్ టియర్స్.
0: ఈ దృశ్యాన్ని చూచాడు గోవిందుడు.
1: గోవింద నోటీస్డ్ ఇట్.
0: గోవిందుని గురువైనటువంటి గౌడపాదుడు కూడాను చాలా విచారించాడు.
1: గౌడపాద ఆల్సో ఫెల్ట్
0: ఈ లేట వయస్సు నుండే ఈ పవిత్రమైన భావములు ఈ శంకరులో ప్రవేశించటము చాలా అద్భుతము.
1: ఇట్స్ రాదర్ మిస్టీరియస్ దట్ శంకర కుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్ అట్ ద టెండర్ ఏజ్.
0: ఈనాడు ప్రపంచం నడుస్తున్నటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములకు వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములకు తగినటువంటి ఆధారాన్ని నిరూపించేటువంటి వాడు శంకర్లు అని వారిలో వారు నిర్ణయించుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ డిసైడెడ్ అమంగ్ దెమ్సెల్వ్స్ దట్ ఈస్ ఓన్లీ శంకర హూ విల్ సెట్ అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ ఫాల్స్హుడ్.
0: శంకరుని పిలిచి నాయన ఇక్కడ ఉండనక్కర్లేదు.
1: దే టోల్డ్ శంకర యూ డోంట్ నీడ్ టు బి హియర్ ఎనీ లాంగర్.
0: రేపటి దినమే నీవు కాశీకి బయలుదేరు.
1: టుమారో యూ గో ఓవర్ టు
0: కాశీలో ఉండేటువంటి మహాపండితులతో నీవు సరైనటువంటి దీన్ని వారికి బోధించి ఈ అద్వైత సిద్ధాంతాన్ని జగత్ వ్యాప్తి గావించాలి. ఇది నీకే తగినటువంటి హక్కు, మరొకరికి లేదన్నాడు.
1: Both of them wanted Shankara to go over to Kashi and argue with all the scholars over there, teach them the principles of non-dualism.
0: Anyaya akrama anachara asatyamulu kodanu roopamapadaniki vidyarthume tagina samarthulu anetunte oka satyanni kodanu ee naati vidyarthulu gurtinchali.
1: Students should know today that the right persons to correct the society which is full of unrighteousness, injustice and falsehood.
0: Gurulato aagna teeskoni
1: taking permission from guru
0: kashi ki bayaderadu.
1: He went to
0: kanadu. ye plane lo ye car lo ye bus lo ye trains lo edi ledu kali nadaktu.
1: In those days there was no transport facility.
0: 16వ సంవత్సరము
1: he was age 16.
0: ఆ వయసు లోపల తాను అనేక మంది శిష్యుని తీసుకుని తాను కాశీకి బయలుదేరాడు.
1: He went to kashi along with a number of disciples with him.
0: దారి లోపలనే ఒక పండితుడు ఒక చెట్టు కింద కూర్చొని డుక్కుంకరణని పాణి వ్యాకరణాన్ని వల్లిస్తూ ఉంటున్నాడు.
1: ఆన్ ద వే దే సా ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రామర్.
0: ప్రారంభించాడు భజ గోవిందం.
1: దేర్ హీ స్టార్టెడ్ దిస్ భజ గోవిందం.

సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నహి.

0: ఓ మూర్ఖుడా, కేవలం గ్రామంతో పలా గ్రామర్తో పలా నీవేం సంపాదిస్తావు? అంత్యము ప్రారంభం కాగానే నీ గ్రామర్ నిన్ను రక్షిస్తుందా? లేదు. భజ గోవిందం, భగవంతుని స్మరించు.
1: ఓ ఫూలిష్ మ్యాన్, వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ గ్రామర్? వెన్ ది ఎండ్ ఈస్ నియర్, దిస్ గ్రామర్ విల్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ. అంత్యములో
0: బంధువులు కానీ మిత్రులు కానీ శక్తులు కానీ ఏ విధమైనటువంటి దనకనక వస్తువాహనాదులు కానీ నీ వెంట రావు.
1: నో రిలేషన్స్, నో మెటీరియల్ ఆబ్జెక్ట్స్, నో వెల్త్, నో మనీ.
0: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నిన్ను కాపాడేటువంటిది దైవ చింతన ఒక్కటే, భజ గోవిందం. దాన్ని స్మరించు. ఇంత వయసు వచ్చి కూడాను నీవు ఈ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించవద్దు.
1: Your age now, the only one that follows you, that is with you, in you, around you, below you, above you, is only God. Think of God, chant His name.
0: Akkada atani samadhanam parchi atanito chakkaga idi prayojanam ledu inka bhagavantuni yokka chintana kavali aneetunti margamunu ataniki bodhinchi kashilo praveshinchadu.
1: He taught him the need to glorify God, to sing His glory.
0: Shankarla vaadi prabodhanalu dinadina abhirudhi vendutu unnai. Shuklavacha chandrudu vale vishkasistu untundadi.
1: Shankara's teachings were spread, were publicized, propagated far and wide.
0: Panditulandarikunu pedda samavesham erpattu chesaru.
1: A big conference was convened by scholars.
0: Panditulandaru goppa goppa kankadalu dharinchi pedda pedda shalavulu kappukoni rudrakshalamalalu veskoni chaala goppa TV ga vachukuntunnaru.
1: All scholars assembled there in that conference with all the bracelets and shawls, with all the dignity and majesty.
0: ఈ ఆడంబరంలో ఏ విధమైనటువంటి కొరత లేకుండా ఉంటుండాలి ఆ సభ లోపల.
1: There in that congregation there's lot of pomp, show and aggrandizement.
0: సింపుల్గా వచ్చాడు.
1: But Shankara came there with all simplicity.
0: మోకాళ్ళ వరకు ఒక చిన్న పంచి కట్టుకున్నాడు.
1: He wore only one pancha there.
0: ఒక చిన్న టవల్ కప్పుకున్నాడు.
1: And a small towel.
0: ప్రవేశించాడు.
1: He stepped into that conference.
0: ప్రవేశించేటప్పటికి ఈ పండితులందరికూ ఒక విధమైనటువంటి హాస్యాస్పదంగా చూస్తూ వచ్చారు.
1: All scholars stared at him as if they were started making fun of him.
0: ఒక్క రుద్రాక్షమాల కూడా లేదు.
1: He has nothing like any రుద్రాక్షమాల.
0: ఇది చూచారు.
1: ఇతను
0: ఏమిటి? పండితుడు అనేటువంటి వాడు ఎంత గంభీరంగా ఉంటుండాలి, ఇతను ఏమి చెప్పగలడు అని కొంతమంది తమలో తాము చింతిస్తూ వచ్చారు.
1: Many started thinking this way, what is that he has no rudrakshamala at least? What kind of capacity in the power?
0: అందరూ కోరారు. శంకర్ల వారు, మీరు గొప్ప పండితులట, వేద శాస్త్ర ఇతిహాస పురాణములు కారకు ఇంతే కాకుండా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు సర్వస్వములు కూడా ఎరిగినటువంటి వారు, వేద వ్యాకరణములంతా కూడా తెలిసినటువంటి వారు, మీమాంసను గొప్పగా తెలుసుకున్నటువంటి వారు, అద్వైత సిద్ధాంతంలో ఆణిముత్యం వంటి వారు మీరు.
1: వీ హావ్ కమ్ టు నో శంకర దట్ యు ఆర్ గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ వ్యాకరణ అండ్ ఆల్సో యు ఆర్ నో ప్రొపగేటర్ ఆఫ్ ది థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం అండ్ ఎక్స్పర్ట్ ఆఫ్ వేద. వీ హావ్ కమ్ టు నో దాట్.
0: స్టేజ్ ఎక్కాడు చిన్నపిల్లవాడు, చిరునవ్వుతో చేతులు జోడించాడు.
1: Smilingly stood on the dais with folded hands.

0: Do not have this thirst for money. With all the good mind and intellect, give up all worldly desires. The true wealth is nothing but the consequences of your past actions. To be contented with what little you have is the greatest of all.
1: Valadu valadu dana dahamu naruda. Yenduku ee daham meelo praramam ayipindi. Pandito samadarsanaha. ఈ దాహం మీకు ఎందుకు వచ్చింది? ఇది చాలా పొరపాటు అయినటువంటిదని తాను చిన్న పిల్లవాడు అతని వారిని మందలిస్తూ వచ్చాడు.
0: Though he was quite young, he started telling like this. Why do you have thirst for money?
1: కర్మఫలితమే కదరా విత్తము.
0: Is only the
1: మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే ఈ విత్తము.
0: This wealth is nothing but the result of your past
1: actions. మన శ్రమల కొద్ది కూడా లభించినటువంటిది ఈ ధనము.
0: As is the effort, so is the wealth that you acquire.
1: రెక్కలాడితే డొక్కలాడుతాయన్నట్టుగా నీవు చేతులతో పనిచేస్తే నీ యొక్క పొట్ట నిండగా.
0: If you work with both your hands, you can just fill your stomach.
1: భగవంతుడు ఎంత అనుగ్రహపరుడు.
0: God is one of grace.
1: ఎంత కరుణామయుడు.
0: One of compassion.
1: రెండు చేతులను ఇచ్చాడు, ఒక్క పొట్టనిచ్చాడు.
0: He has given us two hands and one stomach.
1: ఒక్క పొట్టని నింపుకోవడానికి రెండు చేతులు చాలవా?
0: Another the two hands enough to.
1: ఈనాడు నీ రెండు చేతులతో పని చేయటం లేదు.
0: Today we are not working with both hands.
1: పొట్ట నిండటం లేదు.
0: Therefore your hunger is not a.
1: సోమరత్వానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు.
0: Never give any scope for any laziness.
1: కనుక ధనదాహం అనేటువంటిది మానండి.
0: So don't have thirst for money.
1: దైవదాహాన్ని పెంచుకోండి.
0: Develop thirst for money.
1: ధర్మదాహాన్ని పెంచుకోండి.
0: Develop that.
1: అని చక్కగా గొప్పగా ఉపన్యాసం ప్రారంభించాడు.
0: Then he gave wonderful excellent lecture.
1: ఆ చేరిన పండితులే కాక పండిత శిష్యులు కూడా శిష్య శిష్యులు కూడాను అనేక మంది చాలా ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: నాట్ ఓన్లీ స్కాలర్స్, దేర్ డిసైపుల్స్ అండ్ దేర్ డిసైపుల్స్ ఇన్ టర్న్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
1: పిట్ట కొంచెము కూత ఘనము.
0: దో ద బర్డ్ ఈజ్ సో స్మాల్ బట్ హిస్ షౌట్ ఈజ్ సో లౌడ్.
1: పిల్లవాడు చాలా చిన్నగా ఉన్నాడు.
0: ద బాయ్ ఈజ్ సో యంగ్.
1: నీతులు చూస్తే చాలా గొప్పగా ఉంటున్నాయి.
0: బట్ హిస్ టీచింగ్ ఇస్ సెక్.
1: నీతులే కాదు, అతని ప్రవర్తన కూడా ఎంతో గొప్పగా ఉంటుండాలి.
0: నాట్ ఓన్లీ దట్ హిస్ బిహేవియర్ ఇస్ ఎగ్జాంపులరీ.
1: ఇది ఏ మహనీయుల యొక్క గుణములు.
0: దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
1: కర్మణ్యేకం అంత మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: It's only the noble soul you, where you find the harmony of thought, word, and deed.
1: The proper study of mankind is man.
0: That's what he said. The proper study of mankind is man.
1: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం కలగాలి.
0: We should have this sanctity behind this trinity.
1: మనసు పరిశుద్ధంగా ఉండాలి.
0: Mind should be pure.
1: ఆ పరిశుద్ధమైన మనసు నుంచి వచ్చేటువంటి వాక్కులు కూడాను సత్యమైనటువంటివిగా ఉండాలి.
0: Out of the pure mind only comes
1: ఈ సత్యవాకు తగినట్టుగా సత్ప్రవర్తన కూడా చేరాలి.
0: As per the truth stated,
1: దీనిని త్రికరణ శుద్ధి అని చెప్తూ వచ్చారు వేదంలో.
0: This is what is called purity.
1: ఈ త్రికరణ శుద్ధి ఆ శంకరుల వాయందు ప్రత్యక్షంగా కొట్టవచ్చినట్టుగా కనిపించింది.
0: This purity is spectacular, quite conspicuous in Shankara.
1: ఇంకా అనేక మంది లేచారు, ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
0: Many got up and started questioning him.
1: అద్వైతం అంటే ఏమిటి?
0: What do you mean by non-dualism?
1: అద్వైతం అంటే ఏకత్వమే.
0: ఇట్ మీన్స్ ఓన్లీ వన్ యూనిటీ, వన్నెస్.
1: అది ఏ నిజమైన అద్వైతము?
0: దట్ ఈస్ ట్రూ నాన్ జ్యువలిజం.
1: ఏకాత్మ దర్శనమే అద్వైతము.
0: ద విజన్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ జ్యువలిజం.
1: అద్వైత దర్శనం జ్ఞానం, అది ఏ నిజమైనటువంటి అద్వైతం.
0: ద నాన్ జ్యువలిజం ఇస్ ద ట్రూ విజన్.
1: జ్ఞానం, జ్ఞానం
0: విజ్డమ్.
1: ఏమిటి, భౌతిక జ్ఞానమా?
0: Is it physical?
1: Lautic jnanama?
0: Or worldly?
1: Prapanch jnanama?
0: Worldly?
1: Prakrit jnanama?
0: Or that is physical?
1: Jnanama?
0: Or material?
1: Kaya jnanama?
0: Spiritual?
1: Ye jnanamu?
0: What sort of wisdom?
1: Vai jnanamu kaadu. Adhyatmik jnanam, atma jnanam.
0: It is only the spiritual knowledge, spiritual wisdom.
1: Idi ye mooladharam entundi.
0: It is the fundamental principle.
1: Itti mooladharam entundi tattvani ee naadu. ఏ పండితుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: This fundamental principle is not recognized by any scholar.
1: నిన్న చెప్పాను, మృత్పిండమేకం బహుపాండ రూపం. మన వైస్ ఛాన్సలర్ కూడా చెప్పాడు, మట్టి నుంచి కుండలు వచ్చాయి.
0: యూ హ్యావ్ ద పాట్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్.
1: కానీ
0: బట్
1: కుండల్లో కూడా మట్టి ఉన్నది, కానీ మట్టిలో కుండలు లేవు. ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
0: దేర్ ఈస్ మట్ ఇన్ ద పాట్, బట్ పాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద మడ్.
1: మట్టి నుంచి అనేక రకమైనటువంటి కుండలు ఏర్పడిపోతూ వచ్చాయి.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ దిస్ క్లే యూ హ్యావ్ మెనీ పాట్స్.
1: బంగారమేకం బహుభూషణాని. బంగారం ఒక్కటే అయినప్పటికీ భూషణాలు అనేకంగా వస్తున్నాయి.
0: గోల్డ్ ఈజ్ వన్, జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: ఇదే విధంగానే
0: likewise
1: మూలాధారమైనటువంటి తత్వం ఒక్కటే.
0: The fundamental principle is one and the same.
1: దీని రూపనామములు భిన్నంగా ఉంటున్నాయి.
0: But the names and forms were.
1: కంకణం అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే.
0: When once it is there, it's called
1: bracelet. చెవులు అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే.
0: There we call earring.
1: వేలు పెట్టుకుంటే ఉంగరం అంటున్నారు.
0: The ring.
1: మెడకు వేసుకుంటే దండ అంటున్నారు.
0: It's a necklace.
1: కడుపు పెట్టుకుంటే వడ్డాణం అంటున్నారు.
0: Waistband.
1: ఈ రూపనామములంతా అప్పుడు వేరు వేరే కానీ బంగారం ఒక్కటే.
0: The names and forms differ, but the gold is one and the same.
1: దీనిని అర్థం వచ్చేటట్టుగా ఆ సభ లోపల అందరికి చక్కగా గట్టిగా బోధిస్తూ వచ్చాడు.
0: దిస్ హి డిక్లేర్డ్ ఎంఫటికలీ విత్ ఆల్ ది స్ట్రెస్ దేర్ ఇన్ ది కాంగ్రిగేషన్.
1: ఏమిటి ఇందులో భేదం?
0: వాట్ ఈస్ దిస్ డివర్స్?
1: రూపంలో భేదమా, నామంలో భేదమా, ప్రవర్తనలో భేదమా? కాదు కాదు.
0: ఇస్ దేర్ మల్టిప్లిసిటీ డైవర్సిటీ?
1: హృదయమే దీనికి మూలాధారము. హృదయమే మూలాధారం.
0: The heart is the fundamental basis for everything.
1: కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని అనుసరించండి. ఆ దానిని కాన్షియన్స్ అన్నారు.
0: సో వన్ షుడ్ ఫాలో ది కాన్షియన్స్, వన్స్ ఓన్ హార్ట్.
1: ఇలాంటి దీనిలో శంకరుల వారు ఇంకా చాలా ఒక సులభమైన మార్గాన్ని కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: శంకర ఆల్సో టాట్ ఈజీ పాత్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే, పశుల వన్యలు వేరు, పాలు ఒకటే, జీవజంతులు వేరు, జీవుండు ఒక్కడే, పూల జాతులు వేరు, పూజలొకటే, దర్శనంబులు వేరు, దైవంబు ఒక్కడే.
0: గోల్డ్ ఈస్ వన్ బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ. Cows may be of different colors, but the milk is one and the same. Beings are many, but the life is same.
1: ఓటరుకు విధికి విచారిస్తే అంతా ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: When once you go into the depth, you will understand this unity.
1: ఇంత మంది ప్రజలు ఇక్కడ కూర్చున్నారు.
0: So many assembled here.
1: అనేక రూపనామంతో ఉంటున్నారు.
0: With many names and forms.
1: అనేక భావములతో ఉంటున్నారు.
0: With many feelings.
1: అనేక ప్రవర్తనతో ఉంటున్నారు.
0: Varied behavior.
1: కానీ అందరి ఎందుకు పంచభూతములు ఒక్కటే.
0: But in all, the five elements are one and the same.
1: నీలో నాలో వీరిలో వారిలో అందరిలో కూడా పంచభూతములు ఒక్కటే.
0: ఇన్ ఎవ్రీ వన్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ యూనిఫామ్.
1: ఈ పంచభూతముల తత్వమే పరమతత్వము.
0: ద నేచర్ ఆఫ్ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ పరతత్వ.
1: అది అందరి ఎందు ఉంటున్నది.
0: దాట్ ఈస్ ప్రెసెంట్.
1: కాబట్టి నీవు వారు వీరు అందరు కూడా ఆత్మస్వరూపులే.
0: దేర్ ఫోర్ ఎవ్రీ వన్ ఈస్ ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్.
1: మీరందరు కూడా బ్రహ్మస్వరూపులే.
0: యూఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ.
1: అందువల్లనే భగవద్గీత ఎందుకని లేక ఉపనిషత్తు ఎందుకు కానీ తత్వం అసి అది నేనే అని చెప్పడానికి ధైర్యం ఉంటుండాలి.
0: Therefore Gita Upanishad says that we should pick up courage so as to declare that thou art tattvam
1: asi. Aham brahmasmi.
0: Aham brahmasmi. I am brahma.
1: నేనే బ్రహ్మ.
0: I am brahma.
1: ఇది కాదని ఎవరు చెప్పగలరు?
0: Who can deny?
1: బ్రహ్మ అంటే ఏమిటి?
0: వాట్ హూ ఇస్ బ్రహ్మ?
1: స్వరూపము.
0: దట్ ఈస్ వాట్
1: వ్యాపించేటువంటి శక్తి కలిగినటువంటిది.
0: దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్స్.
1: కాబట్టి మానవుని ఎందుకునేటువంటి భావములు వ్యాపించిపోతున్నాయి.
0: సో హ్యూమన్ థాట్ వైడెన్స్.
1: మీరు ఇక్కడ ఉంటున్నారు.
0: హియర్ యు ఆర్.
1: కానీ మీ బుద్ధి ఢిల్లీలో, మెడ్రాస్ లో, బొంబాయి లోపల తిరుగుతుండాలి.
0: బట్ యువర్ మైండ్ గోస్ రౌండ్ ఢిల్లీ ఆర్ మెడ్రాస్.
1: ఎంత విశాలమైనటువంటిది.
0: హౌ
1: ఒక్క క్షణంలో వెళ్లిపోయింది ఢిల్లీ.
0: ఇన్ ఎ మోమెంట్ ద మైండ్ గోస్ టు ఢిల్లీ.
1: కాబట్టి ఇది సర్వత్రా బృహత్తరమైనటువంటి ఒక స్వరూపంగా ఉంటుండాలి.
0: సో ఇట్ ఈస్ కాస్మిక్, ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: కనుక ఇట్టి బృహత్తరమైనటువంటి శక్తి ఏ బ్రహ్మము అని పేరు.
0: సో దిస్ వాస్ట్నెస్ ఈస్ బ్రహ్మన్.
1: ఆ శక్తి ప్రతి మానవుని యందు ఉంటుంది.
0: దట్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవరీవన్.
1: పోషించుకోవటం లేదు.
0: సో దట్ వే నాట్
1: దాన్ని మనం బలపరచుకోవటం లేదు.
0: దట్ వీ డోంట్ స్ట్రెంగ్.
1: కానీ దీనిలో ఆశకోవడము, దురాశలు కూడా ప్రారంభమవుతూ వచ్చాయి.
0: అండ్ వీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ బట్ వీ హ్యావ్ ఎక్సెసివ్ డిజైర్ టు.
1: ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు రైట్.
0: There is a farmer.
1: ఆ రైతు ఏదో కొంత భూమి మాత్రమే ఉంటుండేది.
0: He has got only little land.
1: తాను ఇంకా ఎక్కువ భూమిని పెంచుకుని తాను ఒక జమీందార్ అనేటువంటి పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డాడు.
0: He wanted to expand, have little more and call himself a zamindar. That was his plan.
1: కొంతమంది మిత్రులందరూ చేరి, అయ్యా నీవు కేవలం ఎక్కువ భూమిని కోరుతున్నావు, అంత భూమిని కొనడానికి నీ దగ్గర రొక్కం ఉంటుండదా? డబ్బు లేదు కదా.
0: Many friends came and asked him, you want to have more of land, but do you have enough of money to buy that?
1: కాని మేము ఒక యుక్తిని చెప్తాము, దాన్ని అనుసరించు, కావలసినంత నీకు భూమి చిక్కుతుంది అన్నారు.
0: బట్ విల్ టెల్ యూ సమ్ స్మాల్ నాక్, ఇఫ్ యూ ఫాలో యూ కెన్.
1: ఆశ కలిగినటువంటి వాడు కానుకనే రెండు చేతులు కాదు 20 చెవులంతా పెట్టి విన్నాడు.
0: బికాస్ హి హస్ గాట్ లాట్ ఆఫ్ డిజైర్ హి పేడ్ అబ్సల్యూట్ అటెన్షన్ టు వాట్ హి సెడ్.
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేడ, వడ్డికగా నుండరేల ఓ చెవుల, మీరు వడ్డికగా నుండరేల ఓ చెవుల. మంచి మాటలు వినాలంటే చెవులు ఒద్దిగ్గా ఉండవు,
0: ఇయర్స్
1: విరుద్ధంగా ఉంటాయి. చెడ్డ మాటలు వినాలంటే కావలసిన చెవులు కూడా నువ్వు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఓ వేల కొద్ది చెవులు తెచ్చిపెట్టుకుంటారు.
0: ears are absolutely ready to listen to all the tales and the dirty things that happen along the streets and they are not prepared to listen to sacred things.
1: అప్పుడు ఏమో శ్రద్ధగా విన్నాడు ఈ రైతు.
0: And the farmer listened in rapt attention.
1: చెప్పండి తప్పక నేను చేస్తాను అన్నాడు.
0: I certainly follow the knack you tell me.
1: ఈ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కడ నీకు చిక్కదయ్యా ఇంత పెద్ద భూములు, మీరు హిమాచలం వెళ్ళండి, ఆ హిమాలయం లోపల కావలసినంత భూములంతా నీకు చిక్కుతాయన్నారు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎక్వైర్ వాస్ట్ ల్యాండ్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బెటర్ యూ గో టు హిమాచల్ ప్రదేశ్.
1: హిమాచల్ ప్రదేశ్ రాజాని మీట్ చేశాడు.
0: దేర్ హీ మెట్ ద రాజా ఆఫ్ హిమాచల్ ప్రదేశ్.
1: సార్ నాకు భూమి కావాలన్నాడు.
0: హి సెడ్ ఐ వాంట్ ల్యాండ్.
1: నాయన ఎంత దూరం నుంచి వచ్చావు ఆంధ్రప్రదేశ్, ఎక్కడంత దూరం ఉంటుండాలి, కనుక నీకు తప్పక ఇస్తాను. అయితే ఒక దగ్గర నీవు ప్రారంభించు, అక్కడ నుంచి నువ్వు తెల్లవారి మొదలు ప్రయాణం చేసి రాత్రి తిరిగి 7 గంటల లోపల చుట్టుకొని ఆ ప్రదేశానికి ఎంత వస్తావో ఆ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా నీకు ఇచ్చేస్తానన్నాడు.
0: The king of Himachal Pradesh said, you have come from a long distance, Andhra Pradesh. Now, I am prepared to give you the land as much as you want. You have come
1: from a long distance, Andhra Pradesh. ఎంత దూరం నుంచి చుట్టుకొని వచ్చి అంత ల్యాండ్ నీకు ఇచ్చేసిస్తానన్నా.
0: యూ స్టార్ట్ వన్ ఫ్రమ్ వన్ పాయింట్ గో రౌండ్ అండ్ కమ్ బ్యాక్ దట్ ఎక్స్టెండ్ ఐ గివ్ యూ దట్ ల్యాండ్.
1: సంతోషించాడు.
0: ఇట్ వాజ్ వెరీ హ్యాపీ.
1: టిఫిన్ గిఫన్ తీసుకుంటే భారం అయిపోతుంది, నడచడానికి వీలు కాదు, టిఫిన్ లేకుండా ఉన్నప్పుడు బాగా పరిగెత్తచ్చు, ఇంకా భూమి ఎక్కువగా సంపాదించుకోవచ్చు అన్నాడు. ఏమీ తీసుకోలేదు పాపం.
0: If he takes breakfast, it would be heavy rather
1: than to walk. ఆశ మోసానికి గురి చేస్తుంది.
0: It's only that desire that make everybody to suffer.
1: పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తాడు, ఒక 100 ఎకరాల వరకు వచ్చేంత వరకు పరిగెత్తాడు. తాను ప్రారంభం చేసిన స్థానానికి 20 అడుగులు దూరంలో ఉంటున్నాడు పాపం.
0: జస్ట్ ఈస్ అవే ఫ్రమ్ 20 feet ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్.
1: దాహమైంది.
0: He was thirsty.
1: గుండె పట్టింది.
0: అండ్
1: కింద కూలాడు.
0: He was breathless. He fell on ground.
1: ప్రాణం వదిలాడు.
0: అండ్ హీ డైడ్.
1: అప్పుడు గుమికూడినటువంటి ప్రజలందరూ చేరి రాజా పాపం ఎంతో ఆశగా వచ్చాడు, ఎన్నో 100 ఎకరాలు సంపాదించుకోవాలని వచ్చాడు, కానీ అతనికి ఇప్పుడు 6 అడుగులు మాత్రం చాలున్నారు.
0: ఆల్ పీపుల్ గ్యాదర్డ్ దేర్ అండ్ సెడ్, ఓ కింగ్, దిస్ మ్యాన్ హెస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ లాంగ్ డిస్టెంట్ ప్లేస్ బట్ హీ వాంటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్. నౌ 6 feet ఆర్ ఎనఫ్.
1: నౌ 6 feet అండ్ 4 feet.
0: 6 feet ఆర్
1: ఎనఫ్. ఎందుకంటే ఆ బాడీని పెట్టడానికి అంతే స్థలం.
0: బికాస్ ఎనఫ్ ఫర్ ది బాడీ దేర్ టు రెస్ట్.
1: చూచారా ఇంత దురాశకు పోవటం చేత కట్టగడిపి ఎంత దుర్గతి పట్టిపోయింది.
0: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ వాట్ హ్యాపెన్ టు హిమ్ అల్టిమేట్.
1: మన ఆశలకు కూడా నువ్వు ఒక పరిమితం ఉంటుండాలి.
0: సో అవర్ డిజైర్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్.
1: ఈ పరిమితం లేకుండా పోయిన చేతనే ప్రమాదం సంభవిస్తూ ఉంటుండాలి.
0: బికాస్ దే బికమ్ లిమిట్లెస్ వీఆర్ పుట్ టు డేంజర్.
1: కనుకనే ఆ శంకర్ల వారు అందరికీ బోధించాడు.
0: సో శంకర్ ఆ టాక్ టు ఎవ్రీవన్.
1: వలదు వలదు ధన దాసమునరుడా.
0: డోంట్ హ్యావ్
1: పాస్ అయిన తక్షణమే పిల్లలు కొన్ను పాస్ అయిన తక్షణమే.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ టు హ్యావ్ దీస్ డిజైర్స్.
1: ఇంకా వీసాకో ఇక్కడ పాస్పోర్ట్కో బయలుదేరుతారు.
0: పీపుల్ గో ఫర్ వీసా అండ్ పాస్పోర్ట్.
1: ఏ ఇరాన్ ఏ ఇరాక్ ఏ అమెరికానో ఏ న్యూజిలాండ్ ఏ విధమైనటువంటి బయట ప్రదేశాలకు పోవాలి.
0: దే వాంట్ టు గో అబ్రాడ్. ఇరాన్ ఇరాక్.
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: చక్కగా గుర్తించుకోండి.
0: నౌ దిస్ క్లియర్.
1: ఎన్న భారతే తన్న భారత. భారతదేశంలో లేనటువంటిది మరొక దేశంలో ఏమీ లేదు.
0: వాట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
1: సర్వమునకు భారతదేశమే ఒక మాస్టర్ వంటిది.
0: భారత్ ఈస్ ద మాస్టర్ ఫర్ ది హోల్ వరల్డ్.
1: అలాంటి భారతదేశానికి అనేక మంది వచ్చిపోతున్నారు.
0: మెనీ విజిట్
1: ఈ భారతదేశం. ఎంత కర్మభూమి, ఎంత పుణ్యభూమి, ఎంత త్యాగభూమి, ఎంత యోగ భూమి.
0: దిస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పాత్, దిస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, దిస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్.
1: కనుకనే ఇక్కడ మీరు ఏ కొద్దిగా సంపాదించినప్పటికీ శాంతిగా జీవించవచ్చు.
0: ఈవెన్ ఇఫ్ యూ ఎర్న్ లిటిల్ జస్ట్ యూ కెన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: గొప్ప చదువు కలిగి చిన్న గుణంబున్నా, గొప్ప చదువు చదివి చిన్న గుణంబున్న ఫలమదేమి వాణి గుణమదేమి.
0: విత్ ఆల్ ది హై ఎడ్యుకేషన్ ఇఫ్ యువర్ క్వాలిటీస్ ఆర్ సో లో అండ్ మీన్, వాట్ ఇస్ ద రివార్డ్, వాట్ ద రిజల్ట్ ఆఫ్
1: పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు మంచి భూమి.
0: Why 10 acres of useless barren land? It is enough if you have small
1: fertile land. అదే విధంగాని ఈ విదేశాల ప్రయాణం లోపల మనం ఎంతో కాలాన్ని కర్మను కాయాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం.
0: By going abroad we waste a lot of time and money.
1: తిరిగి భారతదేశం తిండి.
0: In fact we eat
1: తాగే భారతదేశం నీరు.
0: And we drink this
1: భారత భూమి పైన.
0: And we live here.
1: భారత భూమి.
0: నేను
1: భారతీయుడను.
0: You are భారతీయ.
1: ఇన్ని పెట్టుకొని ఈ భారతదేశాన్ని వదిలిపెట్టి ఏ దేశానికి పోయి మీరు ఏమి సంపాదించుకుని వస్తున్నారు?
0: What is that you earn there abroad by leaving this country?
1: ఈ దురాశలు మానండి.
0: Don't have too much of this.
1: మాతృభూమిలో మీరు ప్రవేశించి సేవలు చేయండి.
0: You be here in this country and serve this country.
1: ఈ పవిత్రమైన భారతదేశంలో ఎంతమందో కూడాను దిక్కులేని వారు దీనులంతా ఉంటున్నారు, వారికి సేవలు చేయండి.
0: There are many poor and needy people, serve them.
1: స్వార్థంతో పాటు పరార్థాన్ని కూడా మీరు గుర్తించండి.
0: Along with your own selfish interest, think of the spiritual end also.
1: ఇదే సమాజ సంక్షేమాన్ని మీరు దృష్టి ఎందుకుని చదువులు ప్రారంభించాలి.
0: Keep in view the social progress and the welfare of the society.
1: ఏదో పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకున్నామనుకుంటే దానివల్ల వచ్చే ఫలితం ఏమీ లేదు.
0: You may have very high degrees, after all they are useless.
1: బయట దేశాలకు పోతున్నారు.
0: You go abroad.
1: ఉద్యోగాలు ఎక్కడ చిక్కకపోతే హోటల్స్ లో కప్పులు కడిగేటువంటి పనిలో పోతుంటారు.
0: There in foreign countries, when they don't get job,
1: ఎవ్వరు ఏం చూసేటువంటి వారు లేరు.
0: బికాస్ నోబడి విల్ నోటీస్ యూ.
1: యూనిట్ మనం తిన్నటువంటి ఒక టిఫిన్ ఈ యొక్క ప్లేటే మనం కడగడానికి సిగ్గుపడుతున్నాం.
0: హియర్ వీఆర్ అషేమ్డ్ ఈవెన్ టు వాష్ ద వెరీ ప్లేట్.
1: సిగ్గు.
0: వై
1: మన ప్లేట్ మనం కడుక్కోవటంలో సిగ్గు ఏమిటి?
0: వై కాంట్ యూ క్లీన్ యువర్ ఓన్ ప్లేట్?
1: ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలకు మనం పోవటం చేతనే మన భారతదేశం యొక్క పవిత్రతను మనమే మనం క్షీణింపజేస్తున్నాం.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ షో అండ్ పాంప్ వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
1: విద్యా అక్రిడిటేషన్. ఇది నాదు మాతృదేశము.
0: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నా ఇది మాతృభాష.
0: దిస్ ఇస్ మై మదర్.
1: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువనేరని బతికిన పీనుగు కండు వసుదం గలడా.
0: Is there anyone who does not declare
1: that? దేశాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఉండాలి.
0: As attachment body is important, so also attachment.
1: అయితే మన దేశం కదా అనుకుని పరదేశాన్ని మనం ఏమాత్రమో ఆశాస్పదంగా కానీ బాధలకు కానీ ఇంకే దూషణకు కానీ మనం పాల్గొనవు.
0: Because of the patriotism that you have in you, you cannot criticize any other
1: country. Samasta sukino bhavantu. Andaru kshemanga untundali.
0: The whole world should be happy for that matter.
1: Kani Sri Ramu cheppadu.
0: Sri Rama said,
1: రావణను చంపిన తర్వాత
0: విభీషణ
1: పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నించినప్పుడు
0: జాంబవంతుడు
1: వీరందరూ కూడా అంగదుడు అందరూ చేరి స్వామి ఇంకా రావణుడు పోయినాడు, ఈ బంగారు బిల్లులతో కూడినటువంటి యొక్క ఈ రాజ్యానికి తమరే పట్టం కట్టుకుంటే మంచిది కదా అన్నారు.
0: సుగ్రీవ జాంబవాన్ అంగద ఆల్ కేమ్ అండ్
1: ప్రేమకి లక్ష్మణుడు కూడా చెప్పాడు.
0: ఈవెన్ లక్ష్మణ్ ఆల్సో సెడ్
1: అన్నా
0: brother,
1: మనం ఇంకా అయోధ్యకు పోయినప్పటికీ భరతుడు రాజ్యం ఏలుతున్నాడు.
0: భరత ఇస్ ఆల్రెడీ రూలింగ్.
1: మనం రాజులు కాము.
0: వి ఆర్ నో లాంగర్ కింగ్స్.
1: కనుక ఈ రాజ్యానికి నీ ఉంటుంది, ఈ లంకను కూడా నువ్వు పవిత్రం గావించు.
0: సాంక్టిఫై దిస్ లంక, రూల్ దిస్ లంక ఆల్సో.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: దెన్ రామా సెడ్,
1: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపి గరేయసి. నా తల్లి కురీపిగా ఉండేదని, నా తల్లి అందంగా లేదని, ఎవరో అందంగా బలంగా ఉంటున్నదని ఆమె నేను తల్లి అని పిలిచడం వీలవుతుందా?
0: For the simple reason my mother is not beautiful and ugly, I cannot call other beautiful woman as my mother.
1: ఏనప్పటికి నీ నా తల్లి నా తల్లి.
0: My mother may be ugly, she continues to be my mother.
1: అలాంటి విశ్వాసాన్ని ఈనాటి విద్యార్థులు పెంపొందించుకోవాలి.
0: Students should develop their such strong
1: faith. మన మాతృభూమి,
0: our motherland.
1: ఈ భూమికి తగినటువంటి గౌరవాన్ని మనం అందించాలి.
0: We should bring the prestige and the dignity
1: ఈ దేశానికి తగినటువంటి ఒక గౌరవాన్ని మనం అందించాలి.
0: We should uphold the respect of this country.
1: కనుకనే ఆనాటి కాలడిలో పుట్టినటువంటి శంకర్ల వారు ఈనాటి కూడా కేరళ రాజ్యానికి ఎంతో గొప్ప కీర్తిని తెప్పిస్తూ వచ్చాడు.
0: For that reason Shankara born there in the Kaladi village of that state of Kerala brought very good name.
1: మంచితనం ఎక్కడో అక్కడ అన్ని విధాల కీర్తి ప్రతిష్టలంతా వస్తుంది.
0: Where there is goodness, there is reputation.
1: ఈ గుడ్నెస్ ఏ గాడ్నెస్.
0: This goodness is godness.
1: గుడ్నెస్ లేకపోయినప్పుడు గాడ్లెస్ అయిపోతుంది.
0: When there is no goodness, it will be godlessness.
1: కనుకనే మొట్టమొదట మనము మనమే దైవము.
0: We are God.
1: దైవానికంటే ఇంకా గొప్పది మరొకటి లేదు.
0: There is nothing greater than the divine.
1: మనలో ఉన్నటువంటి ప్రేమనే మన యొక్క దైవ గుణము.
0: And this love is God.
1: ఇది మానవతా విలువ.
0: This is the human value.
1: ఈనాటి మానవతా విలువను ఈనాడు మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We have to develop
1: దయ,
0: human value.
1: ప్రేమ, సహనము, సానుభూతి, క్షమ, ఇత్యాది ప్రేమతత్వాలు మనం అభివృద్ధి పెంచుకున్నప్పుడు అప్పుడే మనం మానవులు అనిపించుకుంటాం.
0: వీ హావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్.
1: మానవుడిగా కనిపిస్తున్నాడు కానీ మానవతా గుణములు కనిపించడం లేదు.
0: బట్ వీఆర్ హ్యూమన్స్ ఫర్ నేమ్ సేక్. బట్
1: కనుకనే ఆకారం మానవులే తప్ప ఆచార మానవులు కాదని స్పష్టంగా చెప్పవచ్చును.
0: ఇట్ కెన్ బి క్లియర్లీ సెడ్ దట్ వీఆర్ హ్యూమన్స్ జస్ట్ ఇన్ ఫార్మ్, బై ఫార్మ్, నాట్ బై బిహేవియర్.
1: శంకర్ల వారు
2: శంకర
1: 16 సంవత్సరం నుండి
2: నీవోటి
1: విద్యార్థులుగా ఉంటుంది ఆయన సాధించినటువంటి గొప్ప ఘనకీర్తిని ఎంత యుగ యుగంలో ఎందుకు తరతరములు ఎందుకు మాసిపోని మాణిక్యం వలె తేలిపోతుంటుంది. ప్రతి విద్యార్థి కూడాను ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
2: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి అన్ ఐడియల్ స్టూడెంట్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించాలి.
2: దే షుడ్ మేక్ దేర్ పేరెంట్స్ హ్యాపీ.
1: సమాజానికి తగినటువంటి పేరును తెప్పించాలి.
2: దే షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ద సొసైటీ.
1: దేశానికి తగినటువంటి కీర్తిని మనం నిలబెట్టాలి.
2: దే షుడ్ ఆల్సో హోల్డ్ ద రెప్యుటేషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవాలి.
2: అండ్ వి షుడ్ రిడీమ్ అవర్ లైఫ్స్ బీయింగ్ హ్యూమన్.
1: కనుకనే శంకర్ల వారి యొక్క ప్రబోధనను కొంత నేను సందేహిస్తున్నాను, మీరు వేరుగా అనుకోకూడదు. ఈ యొక్క భజగోవిందం లోపల పిల్లలకు అనేక రకములుగా విరక్తిని కలిగించేటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రబోధిస్తూ ఉన్నారు.
2: శంకర టాట్ ఇన్ దిస్ టెక్స్ట్ ఆఫ్ భజగోవింద ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ పిల్లలకు ఈ విధమైనటువంటి యొక్క ప్రబోధన చేస్తున్నాడే సాయిబాబా అని ఇతరులు ఎవరైనా ఏమని అనుకోవచ్చును. అనుకున్నా భయం లేదు. సత్యానికి భయం ఎందుకు?
2: Others may feel what is this, that principle of detachment is taught to the youngsters. Anta
1: sulabhanga virakti labhistunda?
2: Is it that simple, that easy? No.
1: Sammatsalu koladi sammatsalu koladi vintunnatvanti varu kuda kinchittaina marpu ledu.
2: One might listen to this.
1: Okka turu vintane marpu kalugutunda?
2: One might listen to the discourse of detachment. Ee
1: adrishtamantulaku alanti marpu sambhavistundi.
2: Only the lucky and meritorious one will be able to develop detachment.
1: Aa vairagyame praptinchindante antakante maha bhagyam emuntunda?
2: In fact, if you develop the spirit of renunciation, you'll be absolutely lucky.
1: Na karmana na prajaya dhanena tyage neki amrutatva manasuhu. Ee tyagam aneetundi manlo unnapude manaku chevam aneetundi aarogyam manaku andistundi.
2: When once there is the spirit of sacrifice, the progress is ensured.
1: Tyagam ante emti?
2: What do you mean by sacrifice?
1: Tyagam manaku chemane kortundadi.
2: It is sacrifice that ensures our welfare.
1: Unnamu gaali peelchukuntunnam manamu.
2: We breathe.
1: పీల్చుకున్న గాలిని మరొక క్షణంలోనే వదలకపోతే మన లంగ్స్ బాడైపోతాయి.
2: దట్ విచ్ ఇస్ ఇన్హేల్డ్ అండ్ దట్ విల్ ఫాలోడ్ బై ఎక్సలేషన్.
1: కాబట్టి అక్కడ త్యాగం చేస్తున్నామా లేదా?
2: డోంట్ వి సాక్రిఫైస్?
1: మరి ఫుడ్ తీసుకుంటున్నాము.
2: ఈట్ ఫుడ్.
1: ఆహారం తీసుకున్నటువంటి ఫుడ్ మరొక మార్గం లోపల దాన్ని బయటకు పంపకపోతే కడుపు పాడైపోతుంది.
2: అండ్ దేర్ ఇస్ ఎక్స్క్రీషన్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆరల్ స్టమక్ వుడ్ బి అప్సెట్.
1: అదే విధంగా ఒక చేతిలో ఒక ప్రదేశంలో అక్కడ రక్తం ఉంటుంది. అది
2: సపోజ్ దేర్ ఇస్ బ్లడ్.
1: ఆ రక్తము సరఫరాగా ఉండాలి, దేహమంతా సంచరిస్తూ రావాలి.
2: ఇస్ ద బ్లడ్ దట్ మస్ సర్క్యులేట్.
1: అది లేకుండా ఒక చోట నిలిచిపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
2: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ది సర్క్యులేషన్ స్టాప్స్ యు హావ్ బాయిల్ దేర్.
1: బుద్ధి, బ్లడ్, దుడ్డు ఈ మూడు కూడాను సర్క్యులర్ కావాలి.
2: అండ్ దేర్ఫోర్ ద ఇంటెలెక్ట్, ద మనీ అండ్ బ్లడ్ మస్ట్ సర్క్యులేట్ ఆల్వేస్.
1: బుద్ధి,
2: బుద్ధి ఇంటెలిజెన్స్ ఆల్సో,
1: ఇవన్నీ సంచరిస్తూ ఉంటుండాలి.
2: దే షుడ్ సర్క్యులేట్.
1: ఈ త్యాగములకు ఎవరు అర్హులవుతారు? వారు నిజంగా గొప్ప అదృష్టవంతులు.
2: దోస్ హు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ సాక్రిఫైస్ దే ఆర్ లక్కీ వన్స్.
1: దైవానికి దూరంగా ఉండినంత వరకు కూడాను దైవతత్వం వారికి ఏమీ అర్థం కాదు.
2: సో లాంగ్ దే ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్ దే కెనాట్ అండర్స్టాండ్ డివినిటీ.
1: దైవానికి సమీపంగా సమీపంగా సమీపంగా పోయే కొలది జీవితం యొక్క రహస్యం మనకు చక్కగా అర్థమైపోతూ వస్తుంది.
2: యాజ్ దే కమ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్ దే విల్ నో ద సీక్రెట్స్ ఆఫ్ లైఫ్.
1: అది వారికి తెలియకోకుండానే ఆ వైరాగ్యం పండిపోతుంది.
2: అన్నోయింగ్లీ దే డెవలప్ రెనన్సియేషన్.
1: ఈ వైరాగ్యం పండిటమే కాదు, మనసు నిండిపోతుంది.
2: అండ్ యువర్ హార్ట్ విల్ బి ఫుల్ అండ్ సాటిస్ఫైడ్.
1: జీవితమే సార్థకమైపోతుంది.
2: అండ్ ద లైఫ్ విల్ బి రిడీమ్డ్.
1: అందువల్లే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, రెండు ఒక్కటైపోతుంది.
2: దేర్ఫోర్ నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్, బోత్ బికమ్ వన్.
1: కనుక మీరందరూ మంచి బుద్ధులు కలిగి, త్యాగబుద్ధులు కలిగి, వ్యాసుడు రాసిన ప్రకారము 18 పురాణంలో ఉన్నటువంటి సారం రెండే ఇది. పాపాయ పరపీడనం, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఈ రెండింటి మీరు ఆచరణలో పెడితే అదే గొప్ప వేదాంతం.
2: ది ఎసెన్స్ ఈజ్ సమరైజ్డ్ బై వ్యాస ఇన్ టూ, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఫాలో దిస్ టూ.
3: భజన దినా సుఖ

0: Sairam, dear listeners, the face is the index of the mind. The faces of great visionaries like Swami Vivekananda and Mahatma Gandhi shone with a brilliant luster, which reflected inner peace and strength. This was because they always had pure thoughts and feelings. In today's Divine Discourse, Bhagwan Baba explains how noble thoughts alone can ferry us across this ocean of worldly life. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanthi Nilayam during the Dasera celebrations on the 1st of October 2006.
1: Embodiments of love. చాలా మంది స్త్రీలు ఆమె తెలుగు పదములు వినాలని ఆశించవచ్చు.
2: Many people have been aspiring, praying for Bhagwan's talk, speech. They were expecting Bhagwan's sweet, melodious voice making use of Telugu language.
1: Vidyarthulu, Vinyu, Vidyar Vyakti, Technical Engineering, ఇలాంటి విషయాలంతా చెప్తూ ఉన్నారు, కానీ అవి మాకెవరికీ అర్థం కావటం లేదు. వాటిని స్వామి కూడా అనుసరిస్తున్నాడు.
2: స్టూడెంట్స్ హు హావ్ గాట్ క్వాలిఫికేషన్ ఇన్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దే ఆర్ స్పీకింగ్ రిలేటింగ్ టు దోస్ సబ్జెక్ట్స్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో దేర్ టాక్స్ అండ్ స్వామి ఈజ్ అప్రిషియేటింగ్ ద టాక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అస్ వెల్.
1: చక్కెర కంటే తీపి దది సారము కంటెను నృత్యమౌలు పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్కక మాటి మాటికి. చక్కెర కంటే తీపి దది సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్నా బరి రుచ్యము నోటను బల్క.
2: స్వీటర్ దెన్ ద షుగర్, టేస్టియర్ దెన్ ద ఘీ, స్వీటర్ దెన్ ద హనీ, యాజ్ వీ చాంట్ అండ్ రిపీట్స్ గాడ్స్ నేమ్, ఇట్ ఈస్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.

0: అది అతి రుచ్యమై మానసికమున అమృతంబుగా మారి మా నాలుకలు అమృతం త్రాగినట్టు అనిపించుచున్నవి ఈ రామనామము.
1: As we repeat again and again, it appears as though, as if, we have taken in ambrosia. The tongue is nectarous. It starts tasting the sweetest in this whole of the world. That is the nectarous taste of Ramanama.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: భారతదేశము ప్రాచీనమైన ప్రసిద్ధమైన చారిత్రక చరిత్రము నిరూపించినటువంటిది.
1: భారత్ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ టు ది ఎంటైర్ వరల్డ్ ద హిస్టరీ, ద ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఎమినెంట్ ప్రామినెంట్ పీపుల్ ఆఫ్ ఇంటెగ్రిటీ అండ్ నోబిలిటీ.
0: ఏ చిన్న గ్రామం నందే నేను రాముల టెంపుల్ లేనటువంటి ఒక గ్రామం లేదు.
1: Every hamlet necessarily has a Rama's temple. You don't find any place without Rama's temple.
0: రామంలో విచారించగా ఎవరో ఒకరు రామాని పేరు పేరుతో వాళ్ళు వెలుగుతూ ఉన్నారు.
1: And every village you find a person bearing the name Rama.
0: కనుక రామనామం అనేటువంటిది ప్రాచీన కాలం నుండి కూడాను ఏ విధంగా మార్పు చెందక పెరుగుతూ వస్తున్నది.
1: Rama's name is passed on down the ages without any change over a period of time.
0: నాస్తికుడు యాస్తికుడు ఆస్తికుడు నాస్తికుడు ఆస్తిక నాస్తికుడు కూడా రామా అనేటువంటి పేరు పిలుస్తున్నారు.
1: Whatever may be, they repeat Rama's name most necessarily in every village.
0: కూర్చున్నటువంటి వ్యక్తి లేచే సమయంలో కూడా రామా అని లేస్తున్నాడు.
1: The person who sat comfortably, when he gets up, he says Rama and then gets up.
0: కాబట్టి భారతదేశంలో రామనామము గొప్ప ప్రసిద్ధి కెక్కింది.
1: Rama's name is highly reputed, very well known.
0: కేవలం ఇక్కడనే కాదు, చైనా దేశంలో కూడాను ఈ రామనామము చాలా ప్రసిద్ధి గాంచింది.
1: Not only here, Rama's name is highly popular.
0: ప్రపంచమంతా కూడాను రామనామమయమైంది.
1: The whole world is full of filled with resonance of Rama's name.
0: Atti Ramanamamulu mana gramamulo abhivruddhi ganchali abhivruddhi gavinchali ani atvanti aasha prati vaanulukulu nindinamulu perugutu vachindi.
1: The desire to spread Rama's name more and more day by day is ever on the rise among people.
0: దశరథునకు బిడ్డలు లేరు.
1: దశరథ హ్యాడ్ నో చిల్డ్రన్.
0: కానీ ముగ్గురు భార్యలు.
1: బట్ హీ హాస్ త్రీ వైవ్స్.
0: ఎవరి వలనైనను ఒక కుమారుడు వంశోద్ధారణకు కలుగునా అని చాలా ఆశిస్తూ నిరాశతో ఉంచిపోయాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ బీన్ ఎక్స్పెక్టింగ్ హిస్ సన్ టు బి ద లీగల్ హైర్ అండ్ హీ వాస్ ఫ్రస్ట్రేటెడ్ because he could not have a son.
0: Kani nirantaram tapasu avistu vachadu.
1: But however, he did penance for a long time.
0: Pagana oka samayam lopala daivam pratyakshamai,
1: at one time God manifested.
0: Anaati kaalam kaadu ee naati kaalam kaadu eppudaina kodanu tapasu aneetundi palinche teeltundi.
1: That day or this day, be that what it may, the penance will certainly bear results, fructify.
0: Muguru bharalto cheri karadavulu yendu cheri dasarathudu tapasu avistu vachadu.
1: And Dasaratha did penance along with Duryodhana in deep forest.
0: Ee vidhanga vastu undaga okanoka samayam lopala pratyakshamai oka patra ichadu.
1: At one time God manifested అండ్ హ్యాండెడ్ ఓవర్ దెమ్ ఎ బిగ్ కంటైనర్.
0: నాయన దశరథ, ఇవి ఈ పాత్ర యందు పాయసం ఉన్నది, ఈ పాయసము ముగ్గురికి సమానంగా పంచమని చెప్పాడు.
1: దశరథ, దిస్ కంటైనర్ హ్యాస్ పాయస్ ఆర్ రైస్ పుడింగ్, ఐ వాంట్ యూ టు డిస్ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ యువర్ త్రీ వైఫ్స్.
0: సరే నేను చెప్పి వశిష్ఠ వారిని చేర్చుకుని అయోధ్యకు వచ్చి చేరాడు.
1: అండ్ దెన్ హి కన్సల్టెడ్ వశిష్ఠ అండ్ హి వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది సీయర్స్.
0: ఒకనొక సమయం లోపల తవ ఫలితం అనేటువంటి ఒక పండుగ గావించి తవ ఫలితము
1: అండ్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ తపస్ ఆర్ పెనన్స్
0: యజ్ఞం గావించాడు.
1: అండ్ దే పర్ఫార్మ్ సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
0: ఆ యజ్ఞం పూర్ణాహుతి దినము
1: ఆన్ ద ఫైనల్ డే పూర్ణాహుతి
0: ముగ్గురు భార్యలను కూడా శిరస్నానం చేయించి రమ్మని చెప్పాడు.
1: ఆల్ ద త్రీ వైఫ్స్ వర్ ఆస్క్డ్ టు అసెంబుల్ దేర్ సిట్ దేర్ అట్ ద ఆల్టార్ హావింగ్ హాడ్ దేర్ హెడ్
0: ముగ్గురికి మూడు కప్పులు ఇచ్చాడు.
1: అండ్ దే వర్ గివెన్ త్రీ కప్స్ వన్ ఈచ్
0: ముగ్గురికి సమానంగానే పంచాడు.
1: అండ్ దిస్ పాయస వాస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ దెం.
0: కానీ కొన్ని గ్రంథములు సమానంగా పంచలేదని ఉదాహరణతో కొన్ని భాగములు దాంట్లో ఇచ్చు భాగములు రెండు భాగములు కొన్ని తక్కువ భాగములు ఈ విధంగా పంచాడు అని చెప్తారు. ఇది చాలా పొరపాటు.
1: బట్ సమ్ పీపుల్ ఇంటర్ప్రెట్ దిస్ వే దట్ దే వర్ నాట్ ది పాయస వాజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ దట్ సమ్ కంటైనర్ కంటైన్ మోర్ అండ్ అదర్ కంటైన్ లెస్. ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్ టు ఇంటర్ప్రెట్ లైక్ దట్.
0: అందరికీ సమానంగా వశిష్ఠ వారు పంచి ఆ కప్పను అందించారు.
1: వశిష్ఠ డిస్ట్రిబ్యూటెడ్ దిస్ పాయస రైస్ పుడింగ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ అండ్ హ్యాండెడ్ ఓవర్ దెమ్.
0: దీన్ని త్రాగి మీ అభిష్టం నెరవేర్చునుగాక అని చెప్పాడు.
1: అండ్ హి బ్లెస్డ్ దెమ్ సేయింగ్ దట్ లెట్ యువర్ విష్ బి ఫుల్ఫిల్డ్.
0: సరే వారు ఆనందించి వారి వారి కప్పులు వారు తీసుకొని పోయి స్నానం చేసి భుజించారు.
1: దే ఆల్ హ్యావ్ టేకెన్ ది త్రీ కంటైనర్స్ దే హ్యాడ్ బాత్ అండ్ దెన్ దే హ్యావ్ పార్టేకెన్ దిస్ ప్రసాద్.
0: కానీ ఒక సుమిత్ర మాత్రము
1: బట్ ఓన్లీ ఎక్సెప్ట్ సుమిత్ర
0: త్రాగలేదు.
1: షి కుడ్ పార్టేక్.
0: కారణం ఏంటి?
1: వాట్స్ ద రీజన్?
0: దీనికి ఒక కొన్ని రీజన్ ఉంది.
1: దేర్ ఇస్ ఎ ప్లాన్ ఎ రీజన్ బిహైండ్ దిస్.
0: దశరథ మహారాజు కేకేయ రాజ్యమునకు వెళ్లినప్పుడు కేకేయ రాజు తన కుమార్తె అయిన కైకను ఇచ్చి పెళ్లి చేసినప్పుడు నా కుమార్తెకు పుట్టినటువంటి కుమారునికి నువ్వు రాజ్యం కట్టాలి అని ప్రామిస్ చేశాడు.
1: వెన్ దశరథ విజిటెడ్ ద కింగ్డమ్ కేకేయ రాజ్య, దశరథ మేడ్ ఎ ప్రామిస్ టు ద కింగ్ దట్ హీ వుడ్ ఆఫర్ ద కింగ్డమ్ టు ద సన్ ఇఫ్ హిస్ డాటర్ వర్ టు బి మ్యారీడ్ టు హిమ్.
0: తప్పక అట్టే చేస్తానని చెప్పాడు.
1: అండ్ హి సెడ్ హి విల్ సర్టన్లీ డూ ఫాలో.
0: సరే ఆ విధంగా వచ్చినప్పుడు ఈమెకు కుమారుడుకు కలగాలంటే కైకకిచ్చినటువంటి మాటను తప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్ టు కైక.
0: కైక తన యొక్క గర్భంను ధరించి తద్వారా తన కుమారుడు కడుగురాడని ఆమె చాలా ఆశగా ఉన్నది.
1: కైక వాజ్ డిజైర్డ్ స్ట్రాంగ్లీ దట్ హర్ సన్ వుడ్ బి ది ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ది కింగ్డమ్.
0: కౌసల్య పెద్ద భార్య కనుక ప్రథమ భార్య ఆమె ప్రథమ పుత్రుడు కని ఆమె కుమారులకు రాజ్యం కట్టాలని ఆమె కూడా సంతోషిస్తుండాలి.
1: కౌసల్య వాజ్ ఈక్వల్లీ హ్యాపీ బికాస్ షీ బీయింగ్ ద క్వీన్ హర్ సన్ వుడ్ బి ద ఫ్యూచర్ కింగ్.
0: కనుక వీరిద్దరికి కూడా ఆనందించడానికి అవకాశం ఎంతో ఉన్నది.
1: There's wide scope for these two to feel extremely happy.
0: కానీ సుమిత్రకు ఇట్టి ఆశ ఏమాత్రము లేదు.
1: బట్ సుమిత్ర హ్యాడ్ నో హోప్ ఎట్ ఆల్.
0: ఒకవేళ నాకు కుమారుడు కలిగినా ఎవరికో ఒకరికి సేవ చేయాలి.
1: ఇఫ్ ఐ హావ్ టు బిగెట్ ఎ సన్ ద సన్ హ్యాస్ టు సర్వ్ ఎయిదర్ ఆఫ్ ది టూ
0: అని నా కుమారుడు ఎందుకు అని నిరాశతో కప్పును అక్కడ వేరపైన పెట్టి
1: షి వాస్ డిప్రెస్డ్ and kept that container aside.
0: Aanadu ee yokka fanu kaani tirusnanam chesin tarvata try chesetundi yokka machine kaani emi devu.
1: In those days there were no fans or hair dryers.
0: Appudu oka cup pai petti thanu chaala yedustu undadu.
1: Keeping the cup on one side అండ్ షీ వాస్ క్రైయింగ్.
0: ఈ కప్పు నాకెందుకు?
1: వై డూ ఐ నీడ్ దిస్
0: అని ఈ విధంగా ఏడుస్తూ ఉండగా తక్షణం ఒక గ్రద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: ద మీన్ టైమ్ యాజ్ షీ వాస్ ఫీలింగ్ సో సాడ్, బట్ ద కైట్ కేమ్ ఓవర్ దేర్ అండ్ కలెక్టెడ్ దిస్ కంటైనర్.
0: కప్పును ఎత్తుకుని పోవటం చేత ఈమెకు చాలా భయం వచ్చింది.
1: అండ్ దెన్ షీ వాస్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో, కప్పు పోతే పోయింది, కానీ నా పతి గురువు వారు ఏ విధంగా నిందిస్తారో ఏమిటో, ఇంత అలక్ష్యమా స్త్రీలకు అని తనలో తాను చాలా బాధపడుతూ వచ్చింది.
1: షీ వాస్ ఫీలింగ్ సో బ్యాడ్ బికాస్ వాట్ హర్ హస్బెండ్ వుడ్ సే ఫర్ లూజింగ్ దిస్ కంటైనర్. డజంట్ మ్యాటర్ ది కంటైనర్ ఇస్ లాస్ట్, బట్ షీ హాస్ టు అకౌంట్ ఫర్ ఇట్స్ లాస్ బికాస్ హస్బెండ్ మే అక్యూజ్ హర్ ఫర్ హర్ నెగ్లిజెన్స్.
0: పరిగెత్తి కిందికి వచ్చింది.
1: అండ్ షీ గాట్ డౌన్.
0: కౌసల్య కైక ఇద్దరు కాచుకుని ఉన్నారు.
1: కౌసల్య అండ్ కైక వర్ వెయిటింగ్.
0: ఏమక్క, ఎందుకోసం ఈ విధంగా ఇంత తొందరపడుతున్నారు అని చెప్తే జరిగిన విషయం అంతా కూడాను పూసగుచ్చినట్టుగా చెప్పింది.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆస్క్డ్ వాట్ ఈస్ ఇట్, వై ఆర్ యూ హర్రీడ్, వై ఆర్ యూ వరీడ్. అండ్ షీ ఎక్స్ప్లెయిన్ ఆల్ థింగ్ దట్ వెంట్ ఆన్ టిల్ దెన్.
0: కానీ ఈనాటి సంవత్సరం వలె ఒకరికొకరు పోట్లాడలేదు.
1: Well, they didn't fight among themselves as in modern times.
0: వారందరూ కూడా నీవు బాధపడనక్కర్లేదు.
1: They too were happy, they could understand the situation.
0: నా పాయసంలో కొంత భాగం నీకు ఇస్తాను అని కైక కొంచెం పోసింది.
1: And Kaika was prepared to share half of that prasad.
0: గొప్ప హృదయం కలిగినటువంటి ఒక కౌసల్య కూడాను కొంత భాగం తన కప్పులో పోసింది.
1: The large-hearted Kausalya was also prepared.
0: ముగ్గురు కూడా సమానమైన పరిస్థితి లోపల కప్పులు తీసుకుని అది గురువు వారి దగ్గరికి వెళ్లారు.
1: అండ్ దే క్యారీడ్ ది త్రీ కంటైనర్స్ అండ్ అప్రోచ్ ది ప్రిసెప్టర్.
0: వశిష్ఠులు వారు చక్కగా ఆశీర్వదించి,
1: వశిష్ఠ బ్లెస్ దెమ్,
0: అమ్మా మీరు దీన్ని త్రాగి గర్భము ధరించి చక్కని చిరంజీవులైనటువంటి ఒక రాజ్యమైనటువంటి ఒక కుమారుడు కనమని ఆశీర్వదించాడు.
1: వశిష్ఠ బ్లెస్ దెమ్, లెట్ యూ హ్యావ్ దిస్ ప్రసాద్. Let you beget children who would rule this kingdom in a befitting way. Let you all live long life.
0: Kali Kausalya kumaru puttadu.
1: Kausalya had a son.
0: Ayaka tejasu, ayaka balamanu, ayaka shaktini, ayaka prakashamanu chuchi Vasishtha varu iniki raminchetuvanti vadu ganaka Rama ani peru pettadu.
1: Watching the beauty, the radiance and the brilliance on the face of Rama, Vasishtha named the child as Rama.
0: Andarni raminchetuvanti vadu,
1: the raminchuta, the one who attracts everybody,
0: Rama ani peru pettadu.
1: And so he was christened that way, Rama.
0: Rendava bharya ainatvanti oka Sumitra iddaru bidalanu teesukoni poyindi.
1: And Sumitra carried two sons, twins.
0: Chaala aashcharyam vesindi.
1: And they were very much surprised.
0: Emtidi, ఈమెకు ఇద్దరు ఆమెకు ఒకరేనా అని ఆ ఆశ్చర్యపడిపోయి కళాతుడికి ఈ కథ అంతా తెలుసుకున్నాడు.
1: హీ వండర్డ్ టు బిగిన్ విత్ హౌ ఇస్ దట్ దిస్ హ్యాస్ టూ సన్స్ వైల్ కౌసల్య హ్యాడ్ ఓన్లీ వన్. బట్ హౌఎవర్,
0: కొంత భాగం కైక ఇచ్చిందని కొంత భాగం కౌసల్య ఇచ్చిందని ఆయన గుర్తించాడు.
1: యూ కుడ్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్, ద వన్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద షేర్ ఆఫ్ కౌసల్య, ది అదర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద షేర్ ఆఫ్ కైక.
0: కనుకని కౌసల్య ఇచ్చినటువంటి భాగం లోపల లక్ష్మణుడు పుట్టాడు.
1: Therefore, out of the half of the share of Kausalya, Lakshmana was born.
0: కైక ఇచ్చినటువంటి భాగం లోపల శత్రుఘ్నుడు పుట్టాడు.
1: అండ్ అవుట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది షేర్ ఆఫ్
0: కైకకు భరతుడు, భరతుడిలో అర్ధ భాగము శత్రుఘ్నుడు.
1: Therefore, Shatrughna represents half of Bharata.
0: కనుక అప్పుడు చెప్పింది ఈమెకి మనసులో తాను అనుకున్నది ఎవరితో కూడా చెప్పలేదు.
1: హి ఫెల్ దిస్ వే విదౌట్ టెలింగ్ ఎనీబడీ.
0: నాకు ఇరువురు పుత్రులు పుట్టటము రెండు కారణాలున్నాయి.
1: ఐ హావ్ టూ సన్స్ నౌ, దేర్ మస్ట్ హావ్ బీన్ ఎ రీజన్.
0: రాములు రాజు అయినా నా కుమారుడు పెద్ద కుమారుడు తనకి సర్వెంట్ గా ఉండాలి.
1: ఇఫ్ రామా వర్ టు బి ది కింగ్, వన్ సన్ షుడ్ సర్వ్ హిమ్.
0: భరతుడే గిన రాజు అయిపోతే నా రెండవ కుమారుడు సర్వెంట్ గా ఉండాలా?
1: ఇఫ్ భరతా ఇస్ గోయింగ్ టు ది ఎంపరర్, మై సెకండ్ సన్ షుడ్ సర్వ్ హిమ్.
0: నా ఇరువురు కుమారులకు రాజ్యం అక్కర్లేదు.
1: బోత్ ఆఫ్ మై సన్స్, వెల్ దే డోంట్ ఎక్స్పెక్ట్.
0: రాముని సేవ, భరతుని సేవ చేస్తుంటే అంతే చాలని చాలా తృప్తి పడింది.
1: She was so much satisfied because one son is going to serve Rama, the other son is going to serve Bharata.
0: అందుకోసమని ఈ ఇరువురిని రెండు తొట్టుల్లో పెట్టినప్పుడు ఇరువురు కూడా ఏడుస్తూ వచ్చారు.
1: When both of the sons were kept in the swing, the cradle, both of them started crying.
0: ఎప్పటి నుంచి కూడాను తిరిగి ఎంతవరకు తాను ఎత్తుకోగలదో అంతవరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు, కానీ ఏ విధమైన ఆహారం కూడా పుచ్చుకోలేదు.
1: So long they were there in the swing, they went on crying. They didn't have anything.
0: ఏమి కారణమని?
1: What's the reason?
0: ఎన్నో మంత్రాలను పిలిపించి, మంత్రాలు చెప్పించి, విభూతులు పెట్టించి, అనేక రకములుగా వారికి ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాయి.
1: The two boys were treated in different ways. Many mantras and also vibhuti also was applied.
0: యంత్రాలు కట్టించింది.
1: And they also made use of yantras.
0: మంత్రాలు చెప్పించింది.
1: All yantras and mantras.
0: కాని దేనికి వారి ఏర్పు మాట్లాడలేదు.
1: But they didn't stop crying.
0: ఆహారం పుచ్చుకోలేదు.
1: They didn't take any food.
0: వశిష్ఠ వారిని పిలిపించి.
1: And Vasishtha was asked to come there.
0: Guruji, నా కుమారులు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారో నాకు తెలుపమని ప్రార్థించింది.
1: And they prayed, why is it that both of my sons are crying?
0: ఆ యోగి దృష్టితో చూచి.
1: He could have that vision.
0: అమ్మా, ఇతను రామాంశము, అతను భరతుని అంశము.
1: One is part of Rama, the spark, while other is the spark of Bharata.
0: కనుక నీవు నీ కుమారుణ్ణి రామతట్టుల్లోనే పండబెట్టు అని చెప్పి కౌసల్యకు చెప్పాడు.
1: So he told her, let this boy, let this child be kept by the side of Ramachandra.
0: రెండోదీని కైకు చెప్పినాడు, అమ్మా, నీ కుమారుని యొక్క అంశమే ఇది, కనుక నీ కుమారుని తొట్టులో పండబెట్టమని చెప్పింది.
1: The other child being the spark of Bharata, we also be kept very close to him.
0: ఇద్దరు చక్కగా నిద్రపోయారు.
1: Both of them slept perfectly.
0: ఏ విధమైనటువంటి యొక్క ఆహార విహారం ఎందు కించిట్ కూడా లోటు రాలేదు.
1: There is no problem at all while eating or drinking water or anything.
0: అప్పటి నుంచి
1: since that time
0: రాములు వెంట లక్ష్మణుడు.
1: Lakshmana always followed Rama.
0: భరతుని వెంట శత్రుఘ్నుడు.
1: And Shatrughna always followed Bharata.
0: ఫ్రెండ్ అయిన తక్షణమే కైకను కేకేయ రాజు తన కేకేయ రాజ్యానికి తీసుకెళ్లాడు.
1: And the Kekaya king took Kaika along with him.
0: ఆ కుమారుడు చిత్రలోపలనే శత్రుఘ్నుడు కూడా వెళ్లాడు.
1: And Shatrughna naturally followed Bharata.
0: రామును అరణ్యానికి పంపించే సమయంలో
1: Rama was sent to the exile.
0: తండ్రి ఆజ్ఞకు ఏమాత్రం కూడా జోదాటకుండా,
1: without disobeying father's command,
0: తండ్రి ఆజ్ఞకు జవాబు చెప్పకుండా,
1: without giving any reply to
0: తండ్రి ఆజ్ఞ తీసుకోకుండా,
1: and has taken permission to the mother,
0: రాములు వెళుతుంటే రాముడు జత లోపలనే లక్ష్మణుడు వెళ్లాడు.
1: Rama was proceeding ahead, Lakshmana followed him.
0: కనుకనే ఈ విధంగా రాములు లక్ష్మణుడితో, శత్రుఘ్నుడు భరతునితో చేరి ఇరువురు కూడాను జత జతగా వెళ్లారు.
1: లైక్ దిస్ లక్ష్మణ ఫాలోడ్ రామ, శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: ఇద్దరు కూడా ఈ విధంగా జత జతలుగా ఉంటుండేప్పుడు కనుక రామలక్ష్మణుడు వేరు, శత్రుఘ్నుడు భరతుడు వేరు అన్నట్టుగా అనిపించింది.
1: When they were followed like that, it appeared as if that Rama Lakshmana are different from Bharata Shatrughna.
0: ఈ విధంగా సంచరిస్తూ ఉండే సమయం లోపల అరణ్యానికి పోవాల్సి వచ్చింది. సీతమ్మ వారు సిద్ధంగా అయ్యారు.
1: In the meantime, they had to go to the forest, and it was the time that they had to attend that.
0: వీరు పోతుంటే వీరికి కొంచెం సహాయం చేసి సేవ చేసే నిమిత్తమై నేను కూడా వెళ్ళాలి అని తండ్రి ఆజ్ఞను పుచ్చుకోకుండా తాను కూడా వెళ్ళాడు.
1: Without father's permission, he also followed him.
0: లక్ష్మణుడు కూడా వెళ్ళాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ హిమ్.
0: వెళ్ళిన తర్వాత ముగ్గురు కూడాను రామ, లక్ష్మణ, సీత ముగ్గురు కూడా అడవిలో సంచరిస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ, రామ, లక్ష్మణ, సీత, దే వెంట్ ఆన్ ద ఫారెస్ట్.
0: కొంత దూరం పోయిన తర్వాత ఆశ్రమం కనిపించింది.
1: దే కుడ్ నోటీస్ ఎ హెర్మిటేజ్ ఎట్ క్లోజ్ డిస్టెన్స్.
0: చూచి ఇది ఏం ఆశ్రమం అని అనుకున్నాడు.
1: Then they wanted to know what ashrama, hermitage it is.
0: Idi siddhashrama ani cheppi chepparu.
1: Then they could get information that it is siddhashrama.
0: Akkadiki vellaru. వెళ్ళేటప్పటికే రామలక్ష్మణ సీతను చూసి ఆ సిద్ధాశ్రమ వాసులంతరుగులను ఎంతనో ఆనందించారు. చాలా వారికి కృతజ్ఞతపూర్వకంగా ఆనందాన్ని అనుభవించారు.
1: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ సిద్ధాశ్రమ ఇన్వైటెడ్ దెం హోల్ హార్టెడ్లీ అండ్ దే గివ్ దెం ఆల్ రిసెప్షన్ హాస్పిటాలిటీ బిఫిట్టింగ్ దేర్ స్టేజ్.
0: కానీ అతను చెప్పాడు, ఆ ఋషికి తెలుసును, వీరు ఏనాడైనా కూడాను సీతతో ఉన్నారు, వీరు ఆశ్రమవాసులు కారు.
1: బట్ ది సేజెస్ నో దట్ దే డోంట్ బిలాంగ్ టు ఆశ్రమ్ ఎనీవే బట్ దే ఆర్ హౌస్ హోల్డర్స్, దే ఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ.
0: కనుక రాముతో చెప్పాడు.
1: అండ్ హి టోల్డ్ రామ,
0: రామ మీరు ఈ ఆశ్రమంలో ఉంటుండి సుఖపడలేరు.
1: హి సెడ్ రామ, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ టు స్టే ఇన్ సిద్ధాశ్రమ్
0: కొద్ది దూరం లోపల
1: నాట్ బి హ్యాపీ,
0: మతంగ ఆశ్రమం వస్తుండాలి.
1: క్లోజ్ బై దేర్ ఇస్ అనదర్ ఆశ్రమ, మతంగ ఆశ్రమ.
0: ఆ మతంగ ఆశ్రమంలో ఉంటుంటే సీతకు సుఖంగా ఉంటుంది, మీకు సుఖంగా ఉంటుంది, మీరు మతంగ ఆశ్రమానికి పోమన్నారు.
1: ఇఫ్ యూ గో ఓవర్ టు మతంగ ఆశ్రమ సీతా విల్ బి కంఫర్టబుల్ దేర్ అండ్ యూ ఆల్సో ఫైండ్ ఇట్ వెరీ కన్వీనియంట్.
0: అక్కడ ఈటబుల్ ఫ్రూట్స్ కావలసిన చిక్కుతున్నాయి.
1: అండ్ దేర్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్.
0: అక్కడికి పోయి వాళ్ళు ఈ ఫ్రూట్స్ అంతా తింటూ కాలం గడుపుతూ వచ్చారు.
1: They went to that matanga ashrama. While partaking their fruits, they spent their time.
0: అట్టు ఉండగా కొంత కాలమునకు ఒక ఇది వచ్చింది, ఒక విధమైన ఆపత్తు.
1: At the time of some time, they had to face some incident.
0: అనగా ఆ ఆశ్రమంలో అనేక రకములైనటువంటి ఒక జంతువులంతా చేరుతూ వచ్చాయి.
1: Around that ashram, in the vicinity, there were many wild animals moving about.
0: ఆ సమయంలో అక్కడ ఒక బంగారు లేడి కూడా వచ్చింది.
1: At that time, they could also notice a golden deer.
0: కానీ సీతకు తెలుసును,
1: సీతా knows,
0: బంగారు లేడి ఈ జగత్తులో పుట్టడానికి వీలు లేదు.
1: There's no possibility in nature to have the golden deer.
0: నాకున్నటువంటి గోల్డ్ జ్యువెల్స్ అంతా కూడాను నేను ఆశ్రమంలో పెట్టుకోకుండా ఉన్నాను.
1: And in fact, I have got all my jewelry left there.
0: అయోధ్యలోనే దాచిపెట్టాను.
1: I left all my jewelry there in Ayodhya.
0: కాబట్టి ఈ వచ్చినటువంటి ఒక గోల్డెన్ లేడీ ఏదో మాయగా ఉంటుండాలి అని భావించింది.
1: She could imagine, she could understand, this golden deer is not a reality. It must have been a plan.
0: కాని విధి వరీయము.
1: The fate is inscrutable, so strong.
0: ఎంత బలంగా ఉండినప్పటికీ ఈ బంగారు లేడి లేదని తెలుసుకూడను, రావడానికి వీలు కాదని తెలుసుకూడను ఆ బంగారు లేడిని ఆశించింది.
1: Though she knows pretty well that golden deer cannot exist, but yet she wanted.
0: రామలక్ష్మణ్ ఇద్దరిని చూచి, రామ ఎంత బాగున్నది ఈ లేడి.
1: వాచింగ్ రామ సెడ్, సీత సెడ్, సీ దట్ గోల్డెన్ డేర్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
0: దాన్ని తీసుకుని పోయి నా ఇంటి దగ్గర దాంతో ఆడుకుంటూ కాలం గడుపుకుంటుంటాను, దాన్ని పట్టి తెమ్మని చెప్పి కోరింది.
1: ఐ వాంట్ క్యారీ ఇట్ హోమ్ అండ్ ఐ వాంట్ ప్లే ఇట్ బెటర్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ గోల్డెన్ డేర్.
0: నాకు కొంచెం ఆనందమైన అందించి మీ పాటికి మీరు ఎక్కడన్నా తిరగండి అని చెప్పింది.
1: అట్లీస్ట్ మేక్ మీ హ్యాపీ లిటిల్ బిట్ అండ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మూవ్ వేర్ ఎవర్ యూ వాంట్ గో.
0: నేను ఆనందంగా ఉంటాను,
1: ఐ బి హ్యాపీ అట్ హోమ్.
0: ఈ ఆనందమే మా ఆనందం అనుకుని రాముడు దాన్ని తెవడానికి పోతున్నాడు.
1: అండర్స్టాండింగ్ దట్ సీతాస్ హ్యాపీనెస్ ఈజ్ హిస్ ఓన్, హీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ గోల్డెన్ డియర్.
0: కానీ లక్ష్మణుడు చెప్పాడు,
1: లక్ష్మణ సెడ్,
0: అన్నా ఇది మాయలేడి.
1: దిస్ గోల్డెన్ డియర్ ఈజ్ నాట్ ట్రూ, ఇట్స్ నాట్ రియల్.
0: ఇది నిజమైనటువంటి గోల్డెన్ లేడీ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ గోల్డెన్ డియర్, నో.
0: ఇది ఏదో మాయలు పడినటువంటి ఒక రాక్షస రూపము.
1: This must have been the device or the neck or the plan of some
0: demon.
1: He said, better you don't go, I will go and catch hold of it.
0: Kani Sita Buddhi ami kudanu okati aapadalu vache samayamlo anni kudanu marchipotharata.
1: Sita knows, it is said that in times of difficulties people forget everything.
0: Appudu ame ramulne pomman cheppindi.
1: She was so particular that Rama should go.
0: నీవు పట్టుకుని తెచ్చినప్పుడే నేను దాంతో ఆనందాన్ని అనుభవిస్తాను.
1: ఇఫ్ ఓన్లీ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ గోల్డెన్ డేర్ అండ్ బ్రింగ్ ఇట్ హోమ్, దెన్ ఓన్లీ ఐ విల్ బి హ్యాపీ.
0: ఇప్పుడు రాముదేవ్ వెళ్ళాడు.
1: రామ హింసెల్ఫ్ వెంట్.
0: రాముడు వెళ్లి అమ్మ విడిచేటప్పటికి అది ఆ సీత అని పిలిచింది.
1: When he shot an arrow, the golden deer fell on the ground, shouting, repeating his name, Rama, Rama.
0: కాబట్టి అది రాముని యొక్క గొంతుగా కనిపించి వినిపించింది ఆమెకు.
1: The voice sounded as if it is Rama's voice, tone.
0: లక్ష్మణ, నీ వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు, తక్షణమే వెళ్ళు.
1: And Sita said, Lakshmana, go immediately.
0: రాముని ఎందుకు ఈ విధంగా పిలుస్తున్నాడు, సీత, సీత, సీత, సీత అని?
1: You hear the shouts, the Rama's voice, saying, Sita, Sita, Sita.
0: ఇంకొకరు సీత అని పిలిచడానికి వీలు లేదు.
1: నో వన్ కెన్ కాల్ లైక్ దట్.
0: కనుక రామునే పిలుస్తున్నాడు.
1: ఇట్స్ రామాస్ కాల్.
0: కనుక నీవు తక్షణమే వెళ్ళమని చెప్పి చెప్పింది.
1: దేర్ఫోర్ యు గో ఇమ్మీడియట్లీ.
0: కానీ లక్ష్మణుడు పోలేదు.
1: బట్ లక్ష్మణ డిడ్ గో.
0: పోకుండా పోవటం చేత ఆమె లక్ష్మణుడి పైన కొన్ని నిందలు వేసింది.
1: బికాస్ లక్ష్మణ డిడ్ గో ఒబే హర్ ఇమీడియట్లీ, ఇనిషియలీ షీ వెంట్ ఆన్ బ్లేమింగ్ హిమ్.
0: రాముని పోతే నీవే నన్ను నేరాలను చూస్తున్నావా అని చెడ్డ మాట చెప్పింది.
1: He spoke in a very bad way, telling, if Rama is to be lost, that you want to have me.
0: ఈ మాటలు వినలేక తాను వెళ్లిపోయాడు.
1: Lakshmana could not bear these words and he left that spot immediately.
0: గీత గీశాడు.
1: And then before leaving, he just made a line there.
0: తల్లి, నీవు నన్ను తిట్టితే తిట్టివి, కానీ ఈ గీతను దాటి నువ్వు బయటపోవద్దు అన్నాడు.
1: He said, mother, here is a line. I don't want you to step, cross this line.
0: ఈ రాక్షసులు కానీ ఏ విధమైన క్రిమికీటకాదులు కానీ దీన్ని దాటి రావడానికి వీల్లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ డెమన్స్ ఆర్ ఎనీ వర్డ్స్ ఆర్ బీస్ టు క్రాస్ దిస్ లైన్.
0: కనుకనే ఈనాటికి కూడాను చాలా మంది బజార్లు అమ్ముతుంటారు, లక్ష్మణ గీత అని.
1: అండ్ దిస్ లక్ష్మణ గీత, దట్ విచ్ కెనాట్ బి క్రాస్డ్.
0: దాన్ని గీస్తే ఏ క్రిమికీటకాదులు కూడా దాటి రాలేవు.
1: అండ్ వన్స్ లక్ష్మణ గీత, ఇఫ్ యు డ్రా ఇట్ దేర్, no insect or anything whatsoever can cross.
0: Kani ravan ravadaniki vellekapoyindi.
1: So it was not possible for Ravana to come there.
0: Kani bicham bicham bicham bicham ani edustunnadu ee ravanudu.
1: But Ravana went on shouting, I want arms, I want one arms.
0: Appudu ame, ayyo paapam bichigani ee vidhanga baadha pettam nyayam kadani daati vachindi.
1: She took pity upon him that she doesn't want Ravana to suffer like that out of hunger. She stepped out of that line drawn.
0: గీట దాటిన తక్షణమే ఎత్తుకుని పోయాడు.
1: The moment she crossed that border, she was kidnapped.
0: తర్వాత వచ్చి రామలక్ష్మణుడు విచారణ చేస్తే ఈ విధమైన కథ తెలిసింది.
1: Later, Rama Lakshmana could know what all that had happened.
0: సీతమ్మ వారు చెప్పినటువంటి మాటలు లక్ష్మణుడు వినలేదు.
1: Lakshmana didn't pay heed to words of Sita.
0: అప్పుడు లంకలో వెళ్ళిన తర్వాత తాను చెప్పుకుంటుండాలి.
1: And there in Lanka she went on.
0: ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల చూచేనా, ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల.
1: Am I to leave this spot? Am I to see Ramachandra with my eyes there?
0: నాము దుమరదీవో లక్ష్మణ నిన్ను తామసలాడితే దుర్గుణ.
1: Because of the agony of separation from Ramachandra, I accuse you, I blamed you, Lakshmana.
0: Noti matalu ento maati vachitinani tunitiva nannittu punishment chestiva.
1: Oh Lakshmana, were you humiliated? Did you feel insulted because of my harsh words? Is this result of all that I said, that I